0: మానవుడు స్వార్థమును దూరం చేసుకున్నప్పుడు తన యందున్న చిన్న శక్తి కూడా గొప్ప శక్తిగా రూపొందుతుందని స్వామి సెలవిచ్చారు. ప్రశాంతి నిలయంలో 2005 ఏప్రిల్ 9 ఉగాది పర్వదిన సందర్భంగా సాయి కుల్వంత సభామంటపంలో భగవాన్ బాబా అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని మీకు అందిస్తున్నాం.
1: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వసృష్టి సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నా శుద్ధ సత్వమిదియే చూడరయ్యా, శుద్ధ సత్వమిదియే చూడరయ్యా. సత్యము పాంచభౌతికము సత్యము కూడక తప్పదెప్పుడు. సత్యము నిరామయుండు గణుతింపగా సత్యముకు చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. ప్రేమస్వరూపులారా, నేటి హృదయం హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు మృదుమధురంగా శ్రవణానందాన్ని అందించారు. ఇది కేవలము శ్రవణానందమే కాకుండా ఇది మరణానందం కూడాను కలిగించింది. ప్రేమకు మించినటువంటి పదార్థం మరొకటి లేదు. ఇట్టి ప్రేమను గురించి ఎవరన్నీ చెప్పినను ఇదికి తక్కువే అవుతుంది, కానీ దీనికి మించినటువంటిది కానేలేదు. ప్రేమ లేని మానవుడు, ప్రేమ లేని జీవుడు జగత్తులో కానరాదు. దీని స్థాయికి తగినటువంటి ఒక బరువు ఆ స్థాయికి తగినటువంటిదిగా ఉంటుంది, ఎవరు చెప్పలేరు. చీమలో బ్రహ్మలో శివకేశపాదములలో ప్రేమ మీద వెలసి ఉండే మిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు. చీమ యొక్క రూపము ఎట్టిది, బ్రహ్మ యొక్క రూపము ఎట్టిది అని విచారిస్తూ పోతే బ్రహ్మము అఖండ జ్యోతి వలె వెలుగుతూ ఉంటుండాలి. చీమ అత్యంత స్వల్పమైనటువంటి రేపాన్ని ధరించి తిరుగుతూ ఉండాలి. ఈ విధంగా ఒకదానికొకటి పోల్చి చూచినా దీనికి పోలికనే చేరదు. ఒకనొక సమయంలో ఎలుగుబంటుకు ఆకలి వేసింది. ఆ ఎలుగుబంటు ఆ చీమల పుట్టల దగ్గరికి వచ్చి, నాకు అలా ఆకలి వేస్తుండాలి, నేను ఇంక భరించుకోలేను, నాకేదైనా కొంత మీరు దాచినటువంటి ఆహారంలో కొంత ఇచ్చి నన్ను ఆహారం తీర్చండి అని అడిగింది. చీమకు నవ్వు వచ్చింది. నేనెక్కడా, నీ స్వరూపం ఎక్కడ, ఈ స్వరూపాన్ని పెంచేటువంటి యొక్క ఇది నా దగ్గర ఉన్నదా, లేదు. నేను చాలా అల్పస్వరూపాన్ని అల్పంగా తీసిపెట్టుకుంటున్నాను, అంతే తప్ప నిన్ను పోషించేటువంటి యొక్క శక్తి నాకు లేదు అని చెప్పింది. కానీ ఈ చీమల యొక్క సహజము 6 నెలలంతా కూడాను తమ భవిష్యత్తుకు తగినటువంటి యొక్క ఆహారాన్ని కూడబెట్టుకుంటుంది. అలాంటి నా శక్తిని ఈ యొక్క ఇది బంటు వర్ణించటము చాలా హీనంగా ఉంటుండది. శివ లోపల వెళ్ళింది. కావలసినంత ఆహారాన్ని తమ స్నేహితుల ద్వారా తెప్పించుకొని పైకి అందించింది. అప్పుడు ఈ ఎలుగుబంటుకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ చిన్న చూపు, ఈ చిన్న చీమ ఇంత ఆహారాన్ని ఏ విధంగా కూడబెట్టుకున్నది? ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి అని చాలా ఆశ్చర్యపడింది. కూడబెట్టుకున్నవలనని ఆశనే కలిగినా ఎటువంటి స్వరూపమైనా కూడాను దాన్ని కూడగట్టుకుంటుంది. కానీ ఈనాటి మానవుడు, చాలా అఖండ తెలివి కలిగినటువంటి మానవుడు, తన ఆనాటికి తగినటువంటి యొక్క తిండిని తాను కూడబెట్టుకోలేకపోతున్నాడు. దీంట్లో మనం ఆశ్చర్యపడనక్కర్లేదు. జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నారు. మనము భగవంతుడు అందించినటువంటి యొక్క ఆహారమును అంతో ఇంతో తిని దానిలోని భాగమునంతా మనం కూడబెట్టుకొని పోషిస్తూ వస్తున్నాము. ఈ తెలివితేటలు చీమ ద్వారా మానవుడు గుర్తించుకోగలుగుతున్నాడు. ఇంత తెలివి కలిగినటువంటి ఒక చీమ ఇంతటి ఫుడ్ను తయారు చేసుకొని, ఇంత ఫుడ్ను భుజించి, ఇంత ఫుడ్ను మిత్రులకు పెట్టి తాను ఇంకా దాచిపెట్టుకోగలుగుతున్నాడు. ఈ విధంగా జగత్తులో వెతికి చూచిన మానవుడి కంటే గొప్ప తెలివితేటలు గలవాడు ఈ జగత్తులో కానరాడు. కానీ అట్టి మానవుడు తన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకోలేకపోతున్నాడు. ఈ పెంచుకుని దాచిపెట్టుకొని 10 మందికి తిరిగి అందించుకోవటం ఈ తెలివితేటలు ఓ చీమయందు మాత్రమే ఉంటున్నది. ఈ విధంగా మనము యోచన చేస్తూ జగత్తునంతా కూడా చుట్టి చుట్టి చేరినప్పుడు ఎంతయో గొప్ప తెలివితేటలు మానవుని యందు ఉంటున్నవి. ఇట్టి తెలివితేటలు ఉండి కూడాను మానవుడు అల్పుడై తిరుగుతున్నాడు. స్వార్థ సప్రయోజనములు అధికంగా పెంచుకోవటం చేతనే మానవుడు ఈ హీనస్థితికి దిగజారిపోతున్నాడు. మానవునకు జగత్తులో ఏది తక్కువ? అన్నీ కూడాను ఉన్నవి. కానీ దేనిని ఎప్పుడు దేనిని ఉపయోగపెట్టుకోవాలి అనేటువంటి విధి విధానమును గుర్తించుకోలేకపోతున్నాడు. ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క అల్పమైనటువంటి గుణమును అధికం చేసుకోలేకపోతున్నాడు మానవుడు. చీమలను చూచి, దోమలను చూచి మానవుడు నేర్చుకోగలుగుతున్నాడు తెలివితేటలను. ఇంత చిన్న చీమ ఎక్కడో కాలికి కుట్టితే తల వరకు కూడాను ఈ తెలివితేట పోయి ఈ చీమను చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ తనకు తాను తెలుసుకోలేకపోతున్నాడు. ప్రేమ స్వరూపులారా, ప్రేమకు మించినటువంటి పదార్థము, ప్రేమకు మించినటువంటి యొక్క శక్తి ఎక్కడ చూసినా కూడా లేదు. ఎక్కడ చూసినను ప్రేమ ఒక్కటి మాత్రమే గొప్ప శక్తిగా మనకు కనిపిస్తున్నది. ఒక ప్రేమ ఇంటి దగ్గర ఉన్నటువంటి యొక్క తోటమాలతో చేరి ఇల్లును కాపాడుతూ వస్తుంటుంది. ఈ విధంగా తాను కాపాడుకుంటూ పోవటం లోపల ఎంతటికైనా త్యాగం వచ్చి తాను పరిశుద్ధంగా ఉంటాడు. మానవులకు స్వార్థము స్వప్రయోజనము మితిమీరి పోవటం చేతనే ఈ తెలివితేటలు గతి తప్పి దారి తప్పిపోతున్నది. ఈ స్వార్థం అన్నటువంటిది మనం దూరం చేసినప్పుడే మనలో ఉన్నటువంటి చిన్న శక్తి అయినా కూడాను గొప్ప శక్తిగా రూపొందుతుంది. కనుక మన యందున్నటువంటి యొక్క చిన్న తెలివినైనా కూడాను మనం ఘనంగా మార్చుకోవచ్చు. మానవులకు ఏ విధమైనటువంటి తెలివితేటలు తక్కువ కాలేదు. మానవులకు కావలసినంత తెలివితేటలు శక్తి పుచ్చలిత అభివృద్ధిగానే ఉంటున్నది. ఇంత ఉండి కూడాను తాను ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి, ఎక్కడ దీన్ని దాచుకోవాలి, ఏ సమయంలో దీన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి విధి విధానం ఏమాత్రమూ గుర్తించడానికి ప్రయత్నించలేదు. ప్రేమ స్వరూపులారా, ఈనాటి విద్యార్థులు ఎన్నో పాఠములను చదువుతున్నారు. ఆ చదివి చదివి ఆ విద్యార్థులు చదవనటువంటి ఒక పుస్తకంలో కనిపించడం లేదు. పుస్తకముల నుండి మస్తుగా చదువు ఉండే, మస్తకము నుండి మట్టి మెండు అనుగా ఉపయోగము లేనటువంటి పదార్థములను తన తలలో చేర్చుకున్నాడు. మానవుడు జీవితమునకు అవసరమైనటువంటి యొక్క నిజశక్తిని తాను దుర్వినియోగం చేస్తున్నాడు. కనుక మానవుని ఇచ్చినటువంటిది శక్తి చదువు సజ్జలు తమ యొక్క సరి అయినటువంటి ఉపయోగములకే ఇచ్చాడు. చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువువలే. కనుక మనము చావులేని చదువు చదువుకోవాలి. ఎవరు అడిగితే దానికి తగినట్టుగా జవాబు చెప్పేటువంటి బుద్ధిని ఉంచుకున్నారు, కానీ దాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోవడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు. ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్ద వారులైనా సంపదలుండి సద్దానపరులైన పుడమకీర్తిని గన్న పుణ్యులైన ఆయురారోగ్యము అనవసంతం ఉండి పరిపూర్ణ పరులకు వారులైనా, కాని ఇన్ని చదువులు చదివి కడపటికి తన చదువు ఏ వరకు దిగుతురాది. ఇది నిత్య జీవితం లోపల పరులకు సద్వినియోగపరిచేటువంటి యొక్క విధానంలో దీన్ని ఉపయోగించుకోవాలి. లోకములో మానవులకు ఇచ్చినటువంటి సంపదలన్నీ కూడాను పరులకై ఉపయోగించుకునే నిమిత్తమై అందించాడే గాని తన స్వార్థ సప్రయోజనముల నిమిత్తమై తాను తీసుకోమని చెప్పలేదు. ఏదైనా ఒకదాన్ని మనం చూసినప్పుడు అది ప్రతిదానికి కూడాను పరోపకారం చేస్తూ వస్తుండాలి. పరోపకారార్థం విధం శరీరం. శరీరం ఇచ్చినటువంటిది తిని తిరగటం కోసం కాదు, తినిగి తిని తెలివితేటలను పెంచుకొని వాటిని సద్వినియోగపరిచి మానవత్వాన్ని పైకి తెప్పించుకోవటం కోసమని ఇచ్చాడు. కనుక మనం చదివే చదువులు కానీ తెలుసుకున్న తెలివితేటలు కానీ అన్నీ కూడాను తన నిమిత్తం కాదు, సమాజం యొక్క సద్వినియోగమునకై సమాజం యొక్క తోడ్పడటంకై కోసమని ఈ యొక్క తెలివితేటలను మనం ఉపయోగించాలి. ఈ సత్యాన్ని విసర్జించి ఏదో క్రొత్తది తెలుసుకున్నానని తాను ముందుకు వచ్చి అనేక రకములుగా పాటుపడుతున్నాడు. మానవత్వం అనగా ఏమిటో తనకి ఇంతవరకు కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేదు. అసలు మానవుడు అంటే ఏమిటి అని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. మానవ మా అనగా మంచి తెలివితేటలు, నా అనగా వాటిని లేకుండా వా వర్తించటము. తెలివితేటలు ఉండి కూడాను వాటిని తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు. కాన మానవత్వం యొక్క దివ్యత్వము పవిత్రము ఈ దైవత్వం యొక్క కీర్తి నుంచినే దీన్ని బయటికి తెప్పించుకోవాలి. ఏ చిన్నది మానవుడి నుండి కూడాను వెలువడినప్పటికీ ఇది ఏమిటి, ఎందుకు ఈ విధంగా నా నుంచి వచ్చింది అని దైవం యొక్క ఇచ్చిన ప్రసాదం అనిగా భావించుకొని ఈ ప్రసాదాన్ని యొక్క విలువను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. ఏ పదార్థం కానీ ఏ తెలివితేటలు కానీ ఏ బుద్ధి కుశలత కానీ భగవంతుడు అందించేది లోక సంరక్షణ కోసమని పరోపకార సత్వమని దీన్ని మనం ఉపయోగించుకొని తద్వారా మన మానవత్వాన్ని మనం పెంచుకోవాలి. ఆ విధమైనటువంటి మార్గాన్ని వదిలాడు మానవుడు. దానిని వదలి దానికి విరుద్ధమైన మార్గాన్ని వెతుకుతూ తాను చెడిపోతున్నాడు. ఒక పశువు కూడాను మానవునికి ఎన్నో సేవలు చేసి తద్వారా తన పొట్ట నింపుకొని మానవులకు తగినటువంటి ఒక ఆనందాన్ని అందిస్తుంటాయి. ఈ మాత్రము మానవుడు గుర్తించుకోలేకపోవటం చాలా పొరపాటు. మానవత్వము చేరి మంచినే బోధించి తెలిసి వెలగవలను తెలివితోడ. మానవత్వమే లేకున్నా దానవత్వం అనేటువంటి దాన్ని పెంచుకొని దీనత్వం అనేటువంటి దాన్ని కూడా దిగిపోయి క్రమక్రమేణా కూడాను మానవుడిగా రూపొందింపజేసుకుంటున్నాడు. ఈనాటి మానవుడు వ్యక్తి ప్రతిష్ట అనగా సమష్టి అనేటువంటిది దైవత్వం, వ్యక్తి అనేటువంటిది మానవత్వం. కనుక సమష్టి అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నప్పుడు వ్యష్టి యొక్క తత్వము చక్కగా సులభంగా అర్థమవుతుంది. ప్రేమస్వరూపులారా, మీరు చదివిన చదువులు, తెలుసుకున్న తెలివితేటలు, ఏదో చిన్న చిన్న పశుపక్షి మృగాదులు కూడా నేర్పి మనము దాన్ని సార్థకం గావించుకోవాలి. కాని పశుపక్షి మృగాదుల నుంచి మనం నేర్చుకోవాల్సి వచ్చింది. ఈనాడు ఇట్టి సత్యాన్ని టీచర్స్ బోధించడానికి వీలు కాదు. ఆ టీచర్స్ కూడా తమను తెలుసుకోకుండా తమలో ఉన్నటువంటి దైవత్వాన్ని తాము మర్చిపోతున్నారు. కనుక మనం నేర్చుకున్నదంతా కూడాను మన పొట్టను నింపుకొని ఏదో మనం పొట్టను పెంచుకోవటం కోసం కాదు, దీనిని 10 మందికి పంచి దానిని ఆనందపరిచి తద్వారా మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి. మానవత్వం సమత్వం నుండి పోవాలి. ఈ సమత్వమే పోనప్పుడు ఇంకా ఏమాత్రం కూడా మానవత్వం నుండి ప్రయోజనం లేదు. కనుక మొట్టమొదట మనం సమత్వాన్ని తీసుకోవాలి. ఈ సమత్వం అనే మానవత్వంలో లేకపోయినప్పుడు ఈ దివ్యత్వం అనేది ఉండి కూడాను ప్రయోజనం లేదు. దివ్యత్వం అనగా ఏమిటి? దివ్యమైనటువంటి శక్తితో కూడినటువంటిది దివ్యత్వం. ఇది ఏ దైవశక్తి. ఈ దైవశక్తి ప్రతి మానవుని ఎందు కూడాను నిండి నిమిడీకృతమై ఉన్నది. కానీ దాన్ని అందుకోలేక అబరుడైపోయి తాను దాన్ని వదలపెడుతున్నాడు మానవుడు. కనుక మనము డివినిటీని మనము చక్కని భావంతో మనం దీన్ని డెవలప్ చేసుకోవాలి. మానవత్వము ఎంతటి కాలం నుండియో పెరుగుతూ వస్తూ ఉంటున్నది. ఈనాటిది కాదు ఈ మానవత్వము. ఏదో తల్లి గర్భం నుండి పుట్టిన తక్షణమే మానవుడుగా పుట్టాడని భావించుకోకూడదు. తల్లి గర్భం నుండి ఆకారం మాత్రం పుట్టింది, కానీ మానవత్వం అనేటువంటిది తన సహజంగానే ఉంటుండాలి. కనుక ప్రతి మానవుని ఎందుకును ఈ దివ్యత్వం అనేటువంటిది ఉండనే ఉండని. ఈ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోయినటువంటి చేతనే మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నాడు. కనుక మనము హ్యూమన్ క్వాలిటీని మొట్టమొదటి గుర్తించుకోవాలి. ఈనాడు మనము మానవత్వాన్ని తెలుసుకున్నాము అని అనుకుంటున్నామే కానీ ఏమి తెలుసుకున్నాము? మానవత్వం అంటే కేవలం ఆకారం మాత్రం తెలుసుకోవటం మాత్రమే కాదు, ఈ ఆకారం తెలుసుకున్నంత మాత్రమున ఆచరణ లేకపోతే ప్రయోజనం ఏమిటి? కనుక ఆ ప్రాక్టీస్ని కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది. మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ లోకము లోపల ఇన్ని రకమైన శాస్త్రములు, ఉపనిషత్తులు, ఈ లేకపోతే ఈ శాస్త్రములు, ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఎందుకు మనకు? ఇవన్నీ కూడా మానవుని ముందు దాచబడినటువంటి యొక్క దివ్యత్వాన్ని పైకి లాగటమే. అందుకోసమనే ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఎడ్యుకేర్ అని కూడా చెప్పారు. ఎడ్యుకేషన్ అనగా సహజంగా వచ్చేటువంటి యొక్క స్వరూపము, ఎడ్యుకేర్ అనగా లోపల దాగబడినటువంటి దీన్ని పైకి లాగటం. మన యందు దాచబడినటువంటిది ఎడ్యుకేర్, చదివితే లభించేటువంటిది ఎడ్యుకేషన్. చదివినటువంటిది మాత్రం అప్పటికప్పటికి ఉపయోగపెట్టుకోవచ్చును, కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో ఆవిర్భవించినటువంటిది కాకుండా మనలో రక్తంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి. కనుక మనము ఎడ్యుకేషన్ చేయటం గొప్పది కాదు, ఎడ్యుకేర్ దాన్ని మనం లాగాల పైకి. కనుక ప్రేమ స్వరూపులారా, మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటిది ప్రతి మానవుని ఎందుకును అడుగడుగున కూడాను క్షణం కూడాను గడిగడి ఎందుకును మనకు కనిపిస్తూనే ఉంటుండది. దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. దాన్ని తెలుసుకున్నటువంటి వాడే నిజమైన చదువు. డివినిటీ అనేటువంటిది లేకుండా ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమాత్రమో ప్రాప్తించదు మనకు. కనుక ఈనాడు చదివే చదువులన్నీ కూడాను కేవలం ఎడ్యుకేషన్గా కనిపిస్తుండదు, కానీ ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం. ఎడ్యుకేషన్ అంటే కేవలము మన చదువుల లోపల గ్రంథాల్లో నుంచి కంఠస్థలు చేసుకుని చెప్పేటువంటి పదములే. ఎడ్యుకేర్ అనేటువంటిది మన యందు స్థిరంగా మొదలు నుంచి మన రోజు నుంచి పుడుతూ ఉండాలి. ఇది బయటకు తెప్పించేటువంటిదే గొప్ప శక్తి. ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మనము నేర్చుకున్నటువంటిది. ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో నుంచి ఆవిర్భవించేటువంటిది. నిరంతరం కూడా అతని యందు ఇది కనిపిస్తూనే ఉంటుండాలి. ఇది ఒక గ్రంథముల నుంచి మనం అందుకునేటువంటిది కాదు. కనుక ఎడ్యుకేర్ ఈనాడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కనుకని ఎడ్యుకేర్ అనేటువంటిది సహజమైనటువంటిది. ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకు కేవలం నేర్చుకుంటే లభించేటువంటిది. ఎడ్యుకేర్ అనేటువంటిది తప్పక మనకు వెంటనే జంటనే ఇంటనే ఉంటుండి మనం వెంటాడుతూ ఉంటుంటుంది. కనుక మనము చదివేటువంటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథపరిచయములు మాత్రమే కాదు. కనుక ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం లభించేటువంటిది ఏం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. మానవుని ఎందు ఉండేటువంటి యొక్క తెలివితేటలన్నీ కూడాను ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. అది లేనప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడాను అంత వే

కనుక మనము ఈ వేస్ట్ అయ్యేటువంటి చదువును మనము టెస్ట్ గా తీసుకుంటున్నాము. అది కాదు మనకు నిజంగా ఎడ్యుకేషన్ అనేటువంటిది. మనం ఎందు ఆవిర్భవించుకుంటూ క్షణములకును మన వెంట జంట వస్తుంటుంటుంది. మానవుని ఎందున్నటువంటి తెలివితేటలు, బుద్ధి కుశలతలు ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రాధాన్యపణలే, దైవం యొక్క ప్రసాదములే. కనుక దైవం ఇచ్చినటువంటి యొక్క ఈ శక్తిని మనం దాచిపెట్టుకుని తగిన రీతిగా దాన్ని ఉపయోగపెట్టుకోవాలి. నిజముగా మన ఎందు ఇచ్చినటువంటి ఒక శక్తి ఎంతనో ఉంటుండాలి భగవంతుడు ఇచ్చినటువంటిది. ఇది ఇంటిది అట్టిదని ఎవరి కూడా కోల్చి చెప్పలేరు. ఈ పవర్ కు మించినటువంటి పవర్ మరొకటి లేదు. ఈ ప్రేమతత్వం అనేటువంటిది చాలా గొప్పది. అలాంటి దాన్ని మనం ఈనాడు సులభంగా వదిలిపెట్టేస్తున్నాము. కానీ లవ్ లవ్ అంటే ప్రేమించటం అని మాత్రమే పలుకుతున్నాము. అది కాదు ప్రేమ. నీ ఎందున్నటువంటి ప్రేమ, ఎదుటి వ్యక్తి ఎందున్నటువంటి ప్రేమ రెండింటినీ ఏకం చేసేటువంటి అది నిజమైన ప్రేమ. ఈ రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ప్రేమతత్వము. ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అని మనం అందరూ మనం పలుకుతూనే ఉన్నాము. కానీ ఆ ప్రేమకు ఎట్టి రూపం ఉన్నది, ఎట్టి గుణం ఉన్నది, ఎట్టి విధముగా దాన్ని ఉపయోగించుకోవాలి. ప్రేమ ఎవరిని బాధించదు. ఎంతకాలం నీ ఉంచుకున్నప్పటికీ నీకునే సహాయం చేయను, కానీ అది ఎవరిని బాధించదు. కనుక ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా నువ్వు హెల్ప్ చేసేటువంటిది. అది ఇట్టిది అని చెప్పినప్పుడు దాని ఉపయోగము పాడైపోతుంది. కనుక ప్రేమను మనం ప్రధానమైనటువంటి ఆస్తిగా మనం తీసుకోవాలి. ఇంతకంటే మించినటువంటి ప్రాపర్టీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కాదు. భగవంతుడు అందించినటువంటి ప్రేమ అనేటువంటి ప్రాపర్టీ ఎంత కురిసినప్పటికీ, ఎంత తూచినప్పటికీ అది ఏమాత్రము తక్కువ కాదు. దైవం ఇచ్చినటువంటి ఈ ప్రేమని మనం దుర్వినియోగం చేస్తుంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమను మనం ఎంత దుర్వినియోగం చేస్తాం. భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను మనము సెన్స్ ద్వారా అనగా ఇంద్రియముల ద్వారా పాడు చేసుకుంటున్నామే కానీ దాని సరైన పవిత్రత దానికి అందించడం లేదు. కనుక నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను సద్వినియోగం చేయాలి. హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్, దీనికి హెల్ప్ మనం చేస్తూ రావాలి. దీనికి మించినటువంటి యొక్క దాన ధర్మములు మరొకటి లేవు. ప్రేమ స్వరూపురాల ప్రేమ ప్రతి ఒక్కరికి ఏమి అది భద్రమై శాశ్వతంగా నిలిచినటువంటిది. కానీ అట్టి ప్రేమను మనము ఏదో ఒక చెల్లాటగా ఆడుకుంటూ దాన్ని ఎగరవేసిన కర్ర వలే దాన్ని తిప్పుతున్నాము. కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని భద్రంగా మనం ఉపయోగించుకోవాలి. పరమాత్ముడు ఇచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఎట్టి కొలతలు వేసినప్పటికీ అది తగ్గదు. ఇట్టి ప్రేమను మనము సరైన విజయం లోపల అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రేమ ప్రతి ప్రాణికిని అది ప్రధానమైనటువంటి యొక్క ప్రాణ సమానమే. ఇట్టి ప్రేమతత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ప్రేమలోనే మునగాలి. ప్రేమలో మునిగినప్పుడే ప్రేమతత్వం మనకు అర్థమవుతుంది. కానీ ప్రేమకు పైపవిత్రి తెలియజేయడంలో ప్రేమతత్వం ఏమాత్రం అర్థం కాదు. ఈనాటి ప్రపంచ ప్రేమ అంతా కూడా కేవలము మనము చవిచూచి వదిలిపెట్టినటువంటిదంత. కానీ ఈ ప్రేమ అట్టిది కాదు, అన్నింటినీ కూడినటువంటిది ఇది. ప్రేమమయుండు శ్రీధరుడు, ఆ ప్రేమయే అతని ప్రాపర్టీ. కనుకని ఈ దైవం యొక్క ప్రాపర్టీని మనం ఎట్లా రక్షించుకోవాలి అనేటువంటి విధానాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి. ప్రేమే దైవము, దైవమే ప్రేమ. కనుక ఈ ప్రేమనే దైవము, దైవము ప్రేమ ఉన్నప్పుడు దీన్ని ఎట్టు మనం విభాగం చేసేవుతుంది. లివ్ ఇన్ లవ్, అప్పుడే మనకు దాని యొక్క అర్థము పూర్తి మనం గుర్తించిన వారమవుతాం. ప్రేమ స్వరూపులారా, ప్రేమతత్వం అనేటువంటి పలుకుటమును చాలా సులభంగా పలకవచ్చు, దాన్ని అర్థం చేసి చాలా కష్టము. కనుక మీరు ప్రేమను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయండి. నీ ప్రేమను నీవు అర్థం చేసుకుంటే ఇతరుల యొక్క ప్రేమను సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు. కనుక మొట్టమొదట తన ప్రేమను తాను గుర్తించడానికి ప్రయత్నించాలి. తన ప్రేమ తన చుట్టూ, తన ప్రక్కల, తన చుందు ఎక్కడ చూసినా ఉన్నటువంటిది ప్రేమనే. కనుక ప్రేమ అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట మీరు తెలుసుకోండి. ఈ ప్రేమను తెలుసుకుంటే మనమే ప్రేమ స్వరూపులమైపోతాం. ప్రేమను నీవు తెలుసుకోలేకుండా పోయినప్పుడు ప్రేమను నీవు ప్రేమ స్వరూపులారా అని ఏ విధంగా చెప్పడానికి అర్హత ఉంటుంది. కనుక ప్రేమ అనేటువంటి దానికి అర్థమే తెలియనటువంటి వాడు ఆ ప్రేమను ఉచ్చరిస్తుంటాడు. విద్యార్థులారా, ఈ ప్రేమతత్వాన్ని ఎంత పెద్దగా చేసుకుంటారో అంత గొప్పవారు అయిపోతారు మీరు. కనుక ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించండి, అప్పుడే మీ యొక్క ప్రేమతత్వము పనులకు కూడా అర్థమవుతుంది.
ఈ రామాయణం లోపల రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురే కాకుండా వీరి ధర్మపత్రులు కూడాను ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి పాత్రలు వహించారు. వారందరూ కూడాను వారి జీవితంలో ఉన్నటువంటి యొక్క సారమును తీసి ప్రపంచానికి పంచుతూ వచ్చారు. రాముడు మాత్రమే గొప్పవాడని చాలా మంది పలుకుతూ ఉంటారు. కాదు కాదు కాదు కాదు, ఇందులో ప్రతి ఒక్క వ్యక్తి కూడాను రాముల కంటే గొప్పవారు. మీరు విని ఉంటారు, సుమిత్ర ఏమి పనికిరాని మనిషిగా మీరు భావిస్తున్నారు. రామాయణంలో సుమిత్ర అంటే ఏమిటి, మంచి స్నేహితురాలు అని కాదు, దేనిలో గుడ్ ఫ్రెండ్, అన్నింటి ఎందుకును ఆనందాన్ని చేకూర్చేటువంటిది ఈ సుమిత్ర. కైకకు ఒకే కొడుకు, కౌసల్యకు ఒకే కుమారుడు, కాని సుమిత్రకు ఇద్దరు బిడ్డలు. ఈ ఇద్దరు పుట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కైక తనకు పుట్టినటువంటి కుమారుడికే రాజ్యం వస్తుందని ఆమె స్వయంగా భావిస్తూ వచ్చింది. కౌసల్యకు తప్పక ఇది లభించేటువంటిది నా కుమారుడికే అని ఆమె దృఢంగా ఉంటుండాలి. కానీ సుమిత్రకు ఇది లభిస్తుందే లభించదా అనేటువంటి యోచనే లేదు. ఆమె అలక్ష్యంగా ఏదో భగవత్ ప్రసాదమని పుచ్చుకోవడానికని మిద్ది పైన ఎక్కింది. గాలి వీస్తుంటే శిరస్నానం చేసింది. ఆ శిరస్సును ఆర్చుకుంటూ కూర్చుంది. ఆ వెంటుకులు ఆరబోసుకుంటుంటే ఇప్పుడు గ్రద్ద వచ్చింది. ఆ వెండి కప్పు లోపల పోసినటువంటి పాయసాన్ని ఎత్తుకొని పోయింది. ఇది తీసుకుని పోయింది కట్టగడపటికి అంజలీదేవి యొక్క భవనం లోపల వదలింది. అప్పుడు ఆమె దీనిని చూచి ఎంత మధురంగా ఉంటుండో అది, దేనికోసం ఈ మాధుర్యం, మానవునికి ఇంత మాధుర్యమే ఉంటుంటే ఎంతటి పుణ్యం భావించేటువంటి వాడు అని తనలో తాను తలుచుకుంటూ ఉంటుండో అది. అప్పుడు ఆమె చెప్పింది, వారు గొప్ప రాజులు కావచ్చు, నాకు పుట్టేటువంటి ఇద్దరు నేను పుట్టేస్తే ఒకరిని నేను కౌసల్య కుమారుడికి దాసుడిగా పెడతాను, ఇంకొకరిని కైక కుమారునికి దాసుడిగా పెడతాను. వారిద్దరూ ఇది దాసత్వం చేస్తుంటే ఎంతనో పవిత్రులైపోతారు. కనుకనే ఇద్దరు పుట్టిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు కూడాను పాలే త్రాగటం లేదు, నీరే తీసుకోవటం లేదు, కన్నే మూయటం లేదు. ఈ రకంగా నిద్రాహారములు మానేసేసి నిరంతరములు ఏడుస్తూ వచ్చారు. అప్పుడు వశిష్ఠుడి వారు వచ్చినప్పుడు వశిష్ఠుడి వారి దగ్గరికి ఈ సుమిత ఈ బిడ్డలు ఇద్దరిని తీసుకెళ్లింది. అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా మీరేమి ఏడవనక్కర్లేదు, ప్రతి ఒక్కటి దైవ సంకల్పం చేత కలిగేటువంటివి. రెండవ పిల్లవాడిని మీరు కైకకు పుట్టినటువంటి యొక్క కుమారుడికి ప్రక్కలో పండబెట్టండి. మొదట పుట్టినటువంటి కుమారుణ్ణి కౌసల్యకు పుట్టినటువంటి కుమారుడు తట్ట లోపల పెట్టమని చెప్పింది. కౌసల్య ఎక్కువగా ఉయ్యాల లోపల లక్ష్మణుడు పెట్టేటప్పటికీ లక్ష్మణుడు నిద్రాహారములు అన్ని కూడా వదిలిపెట్టి చక్కని ఆనందంతో ఆడుకుంటూ ఉన్నాడు. భరతుడు ఇంకా మరొక రీతి లోపల ఈ శత్రుఘ్నుడికి పుట్టినటువంటి శత్రుఘ్నుడి దీంట్లో పోయి పండుకునేటప్పటికీ ఆ భరతుడు కూడాను చాలా ఆనందాన్ని అనుభవించాడు. రెండవ దినం నుంచి ఈ యొక్క సుమిత్రకు ఏమీ పని లేదు. అయ్యో నాకు ఇలాంటి పరమ పవిత్రులైనటువంటి కుమారులు కలిగారు, వీరిరువురే దేశాన్నంతా కూడాను సంరక్షించేటువంటి వారు, వీరిని నేను కాపాడుకోవటమే నా యొక్క కర్తవ్యము అని అనుకొని శ్రీరాముని ప్రక్కలోపల ఈ మొదటి కుమారుని పండబెట్టేసేసి ఇంకా కైకకు పుట్టినటువంటి యొక్క శత్రుఘ్నుడు దీని లోపల భరతుడిని పండబెట్టింది. ఈ నలుగురు కూడా ఆనందంగా జరుగుతున్నారు కాలం. కానీ ఈ నలుగురికి ఉండినటువంటి ఆనందము ఒక సుమిత్రకు మాత్రమే కలిగింది. దూరం నుంచి చూచి ఈమె చాలా ఆనందాన్ని అనుభవించేటువంటిది. కనుక ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పినప్పుడు భగవంతుడు ఏ కారణం చేతను ఏ కార్యమును ఎందుకోసం ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవి చేస్తాడు అనేటువంటిది ఎవ్వరికి తెలియదు. కనుకనే క్రమక్రమేణా కూడాను పెరుగుతూ పెరుగుతూ రాముడు వెంట లక్ష్మణుడు తిరుగుతూ వచ్చాడు, శత్రుఘ్నుడి వెంట భరతుడు తిరుగుతూ వచ్చాడు. ఈ భరతుడు లక్ష్మణుడు మహాశక్తివంతుడు, వీరిరువురే లేకుండా రామాయణమే లేదు. కనుక మొట్టమొదటి లక్ష్మణుడు, రాములు పుట్టిన తక్షణమే లక్ష్మణుడు, భరతుడు పుట్టిన తక్షణమే శత్రుఘ్నుడు. ఈ శక్తి భరతుడి దగ్గర ఉంటుండాలి, ఈ ప్రేమతత్వము లక్ష్మణుడి దగ్గర ఉంటుండాలి. కనుకనే ఎక్కడ పోయినప్పటికీ లక్ష్మణుడు పక్కన ఉంటుండాలి.
ఇంకెక్కడ పోయినప్పటికీ నీకు శత్రుడు చెందుతున్నావు, భర్తడు ఉండటం. కనుక మనం ఏదో వారికి పుట్టారు వీరికి పుట్టారు అనుకుంటున్నామే కానీ ఇది సరైనటువంటిది కాదు. ఈ విధంగా నలుగురు ఒకరికొకరు చేరుకొని అన్యోన్యంగా అనుకూలంగా ఏకంగా కాలం గడుపుతూ వచ్చారు. అప్పుడే ఇది రామాయణం పూర్తి అయింది. రామాయణము కనుకని రామాయణము అనగా ఎందుకు? రాములకు తగినటువంటి యొక్క భర్తుడు తగినటువంటి యొక్క శత్రుఘ్నుడు, శత్రుఘ్నుడు తగినటువంటి ఒక లక్ష్మణుడు. కనుక ఈ నలుగురు చేరి ఒక పదార్థం యొక్క విభాగమునే తప్ప అన్యము కాదు. కనుక కౌసల్యా, సుమిత్ర, కైకేయుడు వీరు ముగ్గురు కూడాను మూడు వంతులు. వీరి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ వచ్చింది. కనుక రాముడు ఉన్నాడుంటే పక్కలోపల లక్ష్మణుడు ఉండాలి, శత్రుడు ఉన్నాడంటే పక్కలోపల భరతుడు ఉండాలి. కనుక ఈ నలుగురికి ఏకత్వమే నిజమైనటువంటి రామాయణము. ఈ యొక్క రామాయణం యొక్క ప్రభావము ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు. కనుక వీరు ఒక్కో దాన్ని కాపాడుకుంటూ రావటం చేతనే ఈ లోకము ఇన్ని విధాల అభివృద్ధి కావస్తూ వస్తుంది. మానవతా స్వరూపము కేవలము ఆకారం మాత్రమే కాదు, హృదయముకు తగినటువంటి మనసుకు తగినటువంటి చిత్తముకు తగినటువంటి ఇంద్రియముడు. కనుక రామాయణాన్ని తెలుసుకోవటము కేవలం ఎంతకాలమైనప్పటికీ రామాయణం తెలుసుకోవటం వీలు కాదు. వారి ఒకరికొకరికి ఆప్యాయత ఎట్టిదనగా దాన్ని కూడా పోల్చుకోవటం వీలు కాదు. ఒకనాడు కౌసల్య ఏదో పని చేసుకుంటూ ఉంటుంటే రాముని పరిగెత్తి వచ్చాడు. ఆ కౌసల్య ఒడిలో పడి ఏడుస్తూ ఉన్నాడు. ఏమిటి రాముడు ఏడ్చటం ఏమిటి అని ఆయన చాలా ఆశ్చర్యపడింది. ఆశ్చర్యపడుతూ ఉండినట్టే లక్ష్మణుడు వచ్చాడు. ఆయన కూడా వచ్చి ఈ యొక్క కౌసల్య ఒడిలో పడి ఏడుస్తున్నాడు. ఏమిటి దీనికి విచారం చేస్తే అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా ఎప్పుడు కూడాను మేమే జయిస్తూ ఉంటుంటాము, రాముడు ఎప్పుడు కూడాను ఓడిపోతూ ఉంటుంటాడు. కనుకనే ఈనాడు మేము చాలా బాధపడుతున్నాము, రాముడు జయించాడు లక్ష్మణుడు ఓడిపోయాడు, కనుక ఈనాడు మాకు చాలా ఆనందం కలిగింది అని. కనుక రామలక్ష్మణులుగా ఏమిటి, ఇరువురు ఎందుకు ఒకే ఆత్మతత్వము ఆనందాన్ని అనుభవిస్తుంటుంది. భర్త శత్రుఘ్నుడు కూడా అంతే, వారు కూడా ఒకరినొకరు అన్యోన్యంగా అనురాగంగా ఆనందంగా అనుభవించేటువంటి వారు. ఇట్టి రామాయణాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? రాముడి యొక్క తత్వము గురించి లక్ష్మణుడికి మాత్రమే తెలుసు గాని అన్యునికి తెలియదు. శత్రుఘ్నుని యొక్క తత్వము భరతుడికి మాత్రమే తెలుసు కాని మరొకరికి తెలియదు. కనుక ఈ రామతత్వం అనేటువంటిది ఎన్ని విధాలు మనం ఉపయోగపెట్టుకున్నా, ఎన్ని విధాలు మనం యోచించినప్పటికీ ఇవన్నీ అతీతమైనటువంటి తత్వములు. అట్టి రామాయణాన్ని మనము ఈనాటికి ఆనాటికి ఏనాటికైనా కూడా చదువుతూనే పోవాలి. కనుక రామాయణం యొక్క తత్వము రాములకే తెలుస్తుంది కానీ అంజునికి అర్థం కాదు. ఈ స్త్రీల లోపల కూడా అంత గోప్యంగా ఉండేటువంటి వారు. ఇది ఎట్టయిపోయిందంటే ఒకనొక సమయం లోపల లక్ష్మణుని భరతుడు అరణ్యకు వెళ్ళమన్నాడు. నీ అన్న అయినటువంటి రాముడు అరణ్యానికి వెళుతున్నాడు, నీవు కూడా వెంట పోమన్నాడు, తప్పక పోతాను. కానీ రాముని వెంట పోవటంలో ఎంతనో ఆనందం చిక్కింది లక్ష్మణుకు. భరతుని జత లోపల శత్రుఘ్నుడు ఎంతనో అయి అన్యంగా పోయాడు. ఈ శత్రుఘ్నుడుగా ఏమిటి, శత్రువులను నాశనం చేసేటువంటి వాడు. ఇలాంటి భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులు ఎంతో ఆదర్శప్రాయులు. ఆదర్శప్రాయులను మనం అనుభవించాలి కానీ కేవలము ఆదర్శాన్ని అనుభవిస్తే ప్రయోజనం లేదు. వాళ్ళ అన్యోన్యతను మనము అనుభవించి ఆనందించి అన్యులకు అందించాలి. కనుక రామాయణం అంటే కేవలము ఒకరి కథ మాత్రమే కాదు, ఇది ఆత్మ యొక్క అంతరాత్మ. ఈ ఆత్మ యొక్క అన్యోన్య భాగములను అవలంబించి ఆదర్శాన్ని అందించేటువంటివి. ఇది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని భర్త శత్రుఘ్నుడు ఎంత ఆనందంగా అనుభవించారు. కనుక మనం ప్రతి రామాయణం యొక్క తత్వాన్ని కూడా మనము చక్కగా అర్థం చేసుకుని దాన్ని వర్తించేటట్టుగా నడుచుకోవాలి, ప్రేమ స్వరూపులారా. కాబట్టి రామాయణం అనేటువంటిది కేవలము గ్రంథములతో పోల్చేటువంటిది కాదు, ఇది గంధములతో కూడినటువంటిది. ఇట్టి
మనస్తత్వాన్ని అందరూ కలిగినప్పుడే దేశము అన్యోన్యంగా అనుకూలంగా ఆనందంగా మనం ఉద్దీతం. ఇప్పుడు కాదు, ఇక కొన్ని సంవత్సరముల లోపలనే, ఎక్కువ కాలం కూడా కాదు, అత్యంత స్వల్పకాలం నందే యావత్ ప్రపంచం అంతా కూడాను రామాయణ కథగా పావెళ్తుంది. అందరి ఎందు ఉండేటువంటి ఒక ఆత్మతత్వము రామధర్మంగానే ఉంటుంది. ఇప్పుడు ఈనాడు ఇన్ని కులములు, ఇన్ని మతములు, ఇన్ని జాతులు ఉన్నాయని మనం అనుకుంటున్నాము. కాదు కాదు కాదు కాదు, కొంతకాలం లోపలనే ఒక్కటే జాతి, ఒక్కటే మతము రూపొందింపజేస్తుంది. కనుక మానవత్వంలో ఉన్నటువంటిది ఒకటే ఒకటి. ఇట్టి మానవత్వాన్ని ఏకత్వంగా భావించుకోవటమే రామాయణం చాటేటటువంటి ఒక గొప్ప బోధ. ఈ యూనిటీ చేరినప్పుడే పవిత్రత ఏర్పడుతుంది, ప్యూరిటీ వచ్చినప్పుడే అన్యోన్యత కలుగుతుంది. ఈ అన్యోన్యత కలిగినప్పుడే ప్రపంచమంతా కూడా ఒకటే ఆనందాన్ని అనుభవిస్తుంది. కనుక అందరికీ ఆనందము ఇచ్చేటువంటిది రామాయణం ఒక్కటే. కనుక ప్రతి మానవుడు కూడాను రామ రామ రామ రామ అని మీరు భావిస్తూ రండి. కానీ వీరి ధర్మపత్రులు కూడాను అట్టి అన్యోన్యత కలిగి ఉంటున్నారు. ఒకనొక సమయం లోపల లక్ష్మణుడు భార్య, ఆమె గొప్ప పెయింటర్, కానీ రామాయణ సమయం లోపల ఈమె రాములకు ఏదో ఒకటి ఒకటి ఇవ్వాలని గొప్ప రాములకు పెయింట్ వేస్తున్నది. ఆ సమయం లోపల లక్ష్మణుడి భార్య లోపల ప్రవేశించింది. ప్రవేశించగానే ఆ యొక్క పెయింట్ అంతా ఉలికిపోయింది. అప్పుడు అయ్యో, నేను రాముని యొక్క సౌందర్యాన్ని జగత్తునికి అందించాలని చేస్తే ఈ పెయింట్ అంతా ఈ రకంగా మారిపోయిందా. కనుక ఇదే కాకుండా లక్ష్మణుడి భార్యకు ఈ విధమైనటువంటి యొక్క ఆటంకం జరిగింది. ఈ లక్ష్మణుడి భార్య ఎప్పుడు కూడాను సౌమిత్రి. ఈమె చాలా దయా కలిగినటువంటి యొక్క హృదయము. ఇంకా ఇద్దరు కూడున్నారు, సీత లక్ష్మణుడు. కానీ సీత సౌమిత్రి వీరందరూ కూడాను ఒకరినొకరు ఎడబాయకుండా ఉండేటువంటి వారు. అట్టి సమయం అప్పుడు వీరిద్దరు కూడాను బయట వెళ్ళినారు. ఏం చేసేది, అన్నగారా అడుగుకు వేరి, అన్న వెంట తమ్ముడు పోయాడు, దానికి మన గతి ఏమిటి అని ఈ యొక్క భార్యలు చాలా విచారిస్తున్నారు. ఈ విధంగా నలుగురు కూడాను ఈ ఆడవారంతా కూడా ఏకమైపోయి వీరు నిరంతరం కూడాను రామచింతనే చేస్తూ వచ్చేటు. ఈ చింతన చేస్తూ ఉంటుంటే దైవత్వం యొక్క ఏకత్వము అందరికీ చక్కగా అర్థమైపోయింది. ఈ ఏకం కావటం చేతనే మరింత వారికి బలం అభివృద్ధి. కనుక ఈ విధంగా రామాయణం యొక్క తత్వము, వారి యొక్క సోదరుల యొక్క తత్వము, వారి యొక్క భార్యల యొక్క తత్వము అంతా కూడా విచారణ చేస్తే అంత ఏకంగా ఉండేటువంటిది. కానీ ఒకనొక సమయం లోపల ఈ హనుమంతుడు తాను అదిగా లక్ష్మణ మూర్చి కోసమని, మందు తేవటం కోసమని సుమత్ పర్వతం పైన పోతున్నాడు. ఆ వచ్చి ఆ లక్ష్మణుడు తిరిగి దాన్ని తీసుకుని వచ్చేసేసి కౌసల్య ఉన్నటువంటి ఒక భవనం దగ్గర వదిలాడు. అప్పుడు కౌసల్య తాను హెచ్చరించింది, నాయన మీరెవరు? నేను ఫలాని రామచంద్రుడి యొక్క భక్తుడను. మరి ఇక్కడ పడివేసిన వాడు ఎవరు? హనుమంతుడు. రామాజ్ఞను పురస్కరించుకుని ఆ యొక్క పర్వతంలో ఉన్నటువంటి మందును తీసుకుని వస్తున్నాడు. తీసుకొచ్చేటప్పటికి అయ్యో, నా కుమారుడు మరణించినాడా, మూర్చి చెందాడా అని కౌసల్య చాలా గొల్లును ఏడ్చింది. అప్పుడు సుమిత్ర చెప్పింది, అక్క మీరు రాముల కోసమని ఇంత తపిస్తున్నారా, తపించకండి, రాములకి ఎప్పుడు ఎట్టి ఆపత్తులు రావు అని ఒకరికొకరు ఆ విధమైనటువంటి ధైర్యాన్ని చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతూ వచ్చి ఈ విధంగా రామాయణాన్ని చూస్తూ పోతుంటుంటే ఒకదానికొకటి పెరుగుతూ ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది. ప్రేమ స్వరూపులారా, దీన్ని ఎంత చెప్పే కొద్దీ ఇంకా తనివి తీరదు. కనుక మనము రామలక్ష్మణుడు మాత్రమే తలుచుకుంటున్నాం, కానీ ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని తీసుకున్నప్పుడు ఎంతనో విచిత్రమైనటువంటి చిత్రములు ఎంతో జరుగుతూ ఉంటుంటాయి. చిత్రములు త్రైలోక్య చిత్రములు, వజరాల విత్తములు, కానీ అంతేకాదు మునిజన వన పౌత్రములు, రామచంద్రుడి చరిత్రములు. ఈ చరిత్ర అట్టిది ఇట్టిది అని చెప్పడానికి వీలు కాదు. కనుక ఇట్టి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క రామచంద్రుడి యొక్క చరిత్రను అందరూ కూడాను నిరంతరం కూడాను ఏ యొక్క జాతి అయినా ఏ యొక్క మృతి అయినా
దాన్ని అనుసరించడము అత్యంత అవసరము.

0: ప్రశాంతి నిలయంలో 2005 ఏప్రిల్ 9న ఉగాది పర్వదిన సందర్భంగా సాయికులవంత్ సభామంటపంలో భగవాన్ బాబా అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని మీరు ఇప్పుడు విన్నారు. స్వామి తమ దివ్య ప్రసంగంలో భగవంతుడు ఇచ్చిన సంపద, చదువు, బుద్ది, కుశలత ఇవన్నీ 10 మందికి పంచి మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలని హితవు పలికారు.
1: నదులు ప్రవహిస్తున్నాయి, తన జలమును తాను త్రాగటం లేదు. ఆ జలమును పరోపకార నిమిత్తము పంచుతున్నాయి. వృక్షములు ఫలములందిస్తున్నాయి, కాని ఆ వృక్షములు ఆ ఫలములను భుజించటం లేదు. ఆ ఫలములను అందరికీ అందిస్తున్నాయి. గోవులున్నాయి, గోవులు తమ క్షీరమును తాము త్రాగటం లేదు. తమ క్షీరమును 10 మందికి పంచుతున్నాయి. అదే విధముగా మానవత్వములోని దివ్యత్వమును 10 మందికి పంచాలి. చెడ్డవారితో మంచివాడు కలిసినప్పుడు మంచివాని విలువ పోతుంది. ఈనాటి మానవుడు స్వార్థము, స్వప్రయోజనములతో జీవిస్తున్నాడు. పశువులైనా తమ క్షీరమును 10 మందికి పంచుతున్నాయి, కాని ఈనాటి మానవునియందు విశాలమైన భావము క్షీణించింది. సంకుచితమైన భావములు పెరిగిపోయినాయి. ప్రతిదానికి స్వార్థము, స్వార్థము, స్వార్థము మితిమీరిపోవటం చేత మతి తప్పిపోతున్నది.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. అది 1971 సంవత్సరం, దసరాకు కొద్ది రోజులు ముందర. ప్రశాంతి మందిరం పైన గోపురం కట్టడానికి పైకప్పు మీద పనివారు కొందరు ఒకవైపున వెల్డింగ్ పనిచేస్తున్నారు. ప్రశాంతి నిలయంలో అన్ని రకాల పనులకు పనికి తగిన ప్రత్యేక పనివారున్నారు. వీరేగాక భక్తులు కూడా పాల్గొని శ్రమదానం చేయటం కూడా పరిపాటే. గౌరవనీయులు, గొప్ప పదవుల్లో ఉన్నవాళ్లు కూడా శ్రమదానం చేయటం కద్దు. ఈ గోపురం కట్టటంలో కూడా ఒక్క కూలివాళ్లే కాక భక్త బృందం కూడా పాల్గొనటం జరిగింది. ఒకనాడు రాత్రి 8 గంటలు కాగానే ఈ నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తున్న పెద్దలందరూ భోజనానికి వెళ్లి అరగంట తర్వాత తిరిగి వచ్చారు. కాని పాపం ఆ వెల్డర్లు మాత్రం ఎంత పొద్దు పోయినప్పటికీ కూడా తమ పని నుంచి కదల్లేదు. అంత క్రితం వారు స్వామికి వాగ్దానమిచ్చినట్టు మర్నాటికి పనంతా పూర్తిగా ముగించేస్తామన్న దీక్షతో వాళ్లందరూ తమ పనిలో నిమగ్నమైపోయారు. వారి శరీరాలన్నీ దుమ్ముతో చెమటతో నిండి తడిసిపోయున్నాయి. వారి పనిని గమనిస్తున్న ఇంజనీర్లకు వాళ్ల నుంచి వచ్చే చెమటకంపు దుమ్ము పరింపరానిదై వాళ్ల దరిదాపులకు కూడా నిలబడ్డానికి కూడా వెగటుగా తోచింది. రాత్రి 9:30 గంటలకు ఆ పనివారు ముగించాలనుకున్న వెల్డింగ్ పని ముగిసింది. ఇక ఫ్రేములు చేసి గోపురాలు అమర్చవలసిందే. అప్పటికే పాపం ఈ ఇంజనీర్లంతా అలసిపోయి ఒకళ్ల తర్వాత ఒకళ్ళు ఆవలింతలు మొదలుపెట్టారు. ఇక ఆ పూటకు ఈ పనివారందరూ పని ఆపమని చెప్పి ఉదయాన్నే మిగతా పని పూర్తి చేద్దామన్న ఆలోచనలో ఈ ఇంజనీర్లుండగా వెనకాల తలుపు కిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకుంది. ఇంకెవరూ? అక్కడ నించున్నది స్వామి. ఆయన్ని చూడగానే చేతులు జోడించి నిల్చున్న ఆ పనివాళ్లని చూసి, స్వామి పాపం ఎంత శ్రమపడ్డారు మీరు అంటూ కారుణ్యం ముట్టిపడుతూ ఉన్న కంఠంతో పలకరించారు. పిమ్మట ఈ ఆవలింతలు కొడుతున్న పెద్ద మనుషుల వైపు తిరిగారు. పెట్రోల్ వేసుకోవడం అయిందా? సంతోషం అన్నారు స్వామి. పెట్రోల్ వేసుకోకుండానే ఒళ్ళు హూనం చేసుకుని వెల్డర్లు శ్రమిస్తున్నప్పుడు పెట్రోల్ వేసుకుని కూడా కేవలం పైపెత్తనం చేసే ఈ పెద్ద మనుషులు కునికిపాట్లు పట్టం చూసి సంతోషం అని స్వామి తప్ప ఎవరనగలరు? స్వామి వాళ్లతో మాట్లాడుతుండగానే 2 వేద పాఠశాల విద్యార్థులు ఒక 2 ప్లాస్టిక్ బకెట్ల నిండా మంచినీళ్లు, తువ్వాళ్లు, ట్రేలు, పళ్లాలు, కప్పులు వగైరాలతో అక్కడికి వచ్చి నించున్నారు. ఈ ఏర్పాట్లన్నీ ఆ అన్నదాత అయిన సాయి అన్నపూర్ణేశ్వరి చేసినవే. పనివాళ్లందరినీ పిలిచి కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కుని రమ్మని చెప్పి తువ్వాళ్లు తుడుచుకోవడానికి అందించి పూర్తిగా పలు రకాల ఫలహార దినుసులతో ఆ నిండిన పళ్లాలను ఒక్కొక్కటి ఒక్కొక్క పనివానికి కనికరంతో తానే స్వయంగా తన దివ్య కరములతో అందించారు స్వామి. అనేక రకాల ఫలాలను వాళ్లంతా తినేందుకు పంచిపెట్టారు. వీటన్నింటినీ అందుకున్న వెల్డర్లు స్వామి అవ్యాజ కరుణా కటాక్షానికి ముక్తులై హృదయాలు భక్తిపారవస్యంతో ఉప్పొంగగా వారి దివ్య చరణారవిందాలను సాష్టాంగపడ్డారు. వారు తన్మయులై స్వామి పాదాలను విడవక అలాగే అచేతనులై ఉండిపోయారు. చాలు బంగారు, చాలు బంగారు అంటూ అతి మృదువుగా స్వామి వాళ్ల వీపులపై తట్టి లేవనెత్తారు. ఈ పని ముగించి కానీ ఇక్కడి నుంచి లేవము అని అన్నపానాదులు కూడా లెక్క చేయక తమ దీక్షను సాధించిన ఆ పారిశ్రామికుల ఏకాగ్రతను, భక్తిశ్రద్ధలను ఎంతో ప్రీతితో చేకున్నారు ఆ కర్మయోగి స్వామి. వారందరూ భోజనం ముగించిన తర్వాతనే అక్కడి నుంచి కదిలారు స్వామి. ఆ వెల్డర్లు తమ నూనె చేతులతో స్వామి పాదాలను తాకినందువల్ల, వారి వీపులపై స్వామి తమ దివ్యహస్తాలతో మృదువుగా తట్టి లేపినందువల్ల స్వామి అంగీ కింద, అంచుల వద్ద, చేతుల వద్ద మరకలు కావటం జరిగింది. బహుశా ఆనాడు మట్టి తింటూ ఒళ్లంతా మట్టి చేసుకున్న కృష్ణ పరమాత్మ రూపము మళ్ళా ఒకమారు భక్తులు కనికరిద్దామని ఊహించారేమో స్వామి. లేకపోతే శుభ్రానికి మారుపేరైన స్వామి దుస్తులు అపరిశుభ్రం కావడం జరగని పని. ఈ విధంగా దుమ్ము రేగి నూనె మరకలతో స్వామి దుస్తులను చుట్టం అలవాటులేని శ్రీ రమణరావు గారు అది చూసి స్వామి మరకలు అన్నారు బిగ్గరగా.
దానికి అతి మనోహరంగా చిరునవ్వులు చిందిస్తూ, స్వామి, ఇవి మరకలు కావు, మరకతాలు అన్నారు. ఆ విధంగా సమాధానం చెప్పి అతి వయ్యారంగా అక్కడినుంచి కదిలి వెళ్లారు స్వామి. అవును మరి, ఆ మరకలు ఒక్కొక్కటికి ఆ పారిశ్రామికులు తమ శ్రమదానానికి భక్తి శ్రద్ధలకు ఆనవాళ్లుగా స్వామికి అందించిన మరకత మాణిక్యాలే కదా. ప్రేమరసాస్వాదనలో మరకలే మరకతాలు కాగలవు. ప్రశాంతి నిలయపు గోపుర నిర్మాణం వరకు తరలివచ్చేశామేమిటి? అసలు ప్రశాంతి నిలయమే లేని కాలం కూడా ఉంది కదా. ఈ నిలయం నిర్మాణం కాకముందు స్వామి పాత మందిరంలో నివసించేవారు. అసలు ఆ పాత మందిరం కూడా లేని కాలంలోనే కదా మనం బాలసత్యసాయితో ముచ్చట్లాడుతున్నాం. ఆ కాలంలో ఆ సంఘటనలు జరగటానికి చాలా కాలం కిందట్లో ఉన్నాం మనం. తాను షిరిడీబాబాగా ఉన్నప్పుడు జరిగిన ఒక విచిత్ర సంఘటనను ఇక్కడ విందాం. అందుచేత తిరిగి బాలసత్యసాయి కాలం.

మన సత్యసాయి లీలాసాగరంలో వచ్చి కలిసే ఒక మహానది షిరిడికి సంబంధించిన ఒక లీలా తరంగిణైతే, ఈ మహానది ఒక ఉపనదిగా చించోళి మహారాణికి అనుగ్రహించిన అద్భుత లీల ఒక వరప్రసాదమే అని చెప్పాలి. రాయచూర్ దగ్గర ఉన్న చించోళి ఒక సంస్థానము. దాని అధిపతి, ఆయన రాణి ఇద్దరూ షిరిడీబాబాకు అత్యంత భక్తులు. బహిరంగంగా షిరిడీసాయి తమ ఊరి నుంచి బయటకు ఎప్పుడూ సంచారాలు చేయపోయినప్పటికీ మరొక శరీరం ధరించి అదే రూపంలో చించోళి వెళ్లి అచ్చట బస చేసి టాంగాలో సవారీ కూడా చేసి వస్తూ ఉండేవారు. ఇది షిరిడీలో నివసించే భక్తులకు తెలియని సంచారం. చించోళిలో ఉన్న వృద్ధులు అనేకులు దీనికి ప్రత్యక్ష సాక్షులని శ్రీ కస్తూరిగారు చెప్పారు. షిరిడీబాబా మహానిర్యాణం చించోళి దంపతులకు ఒక తీరని లోటే. కొంతకాలానికి చించోళి ప్రభువు కూడా దివంగతులయ్యారు. వీరు గతించిన చాలా కాలానికి పుట్టపర్తిలో సత్య తాను షిరిడీ అవతారమేనని బాహ్య ప్రకటన చేయటం జరిగింది. ఈ వార్త విని షిరిడీబాబా భక్తురాలైన చించోళి రాణి మనస్సు పరవళ్లు తొక్కగా ఆ పుట్టపర్తి స్వామిని దర్శించాలన్న ఆశతో పర్తికి రెక్కలు కట్టుకుని వాలారు. కరణం సుబ్బమ్మ గారింట్లో ఆ సాయికృష్ణుణ్ణి ప్రప్రథమంగా దర్శించుకున్నారు. షిరిడీపతి ఆమెను ఏ విధంగా సంబోధించేవారో అదే విధంగా బాలసత్యసాయి ఆవిడను ఆహ్వానించేసరికి మైమరిచి ఆనందాబ్ధిలో ఓలలాడింది ఆ వృద్ధరాణి. స్వామి, మీరు నాతో పాటు చించోళి తప్పక రావాలి, నన్ను అనుగ్రహించండి అని వేడుకుంది. ఓ తప్పకుండా అన్నారు స్వామి. ఆమెతో పాటు చించోళి వెళ్లారు సత్యసాయి. షిరిడీబాబాగా ఉన్నప్పుడు తాము అక్కడ విజయం చేసిన సందర్భంలో పరిచితమైన వీధులు, కొట్లు, చెట్లు మొదలైనవన్నీ మన కుమారదేవుడు విపులంగా వర్ణిస్తున్న కొద్దీ రాణిగారి మనస్సులో విశ్వాసము, భక్తి దృఢమైపోయాయి. రాజాకు నేనిచ్చిన మారుతి విగ్రహం ఎక్కడా అన్నారు బాలసత్యసాయి. ఆ విషయం నాకు తెలియదే స్వామి అన్నారు. పర్వాలేదు అని సాయి తానే స్వయంగా ఆ భవనంలో ఒకచోట వెతికి ఆ విగ్రహాన్ని తీసిచ్చారు. ఆహా, సందేహమే లేదు, వారే వీరు అని నూటికి నూరుపాళ్లు గ్రహించిన రాణి, షిరిడీనాథుడు చించోళిలో సవారీ చేసిన టాంగాను పుట్టపర్తికి పంపివేశారు. చాలా కాలం తర్వాత పాత సామానంతా అమ్మివేయటంలో మునిగి ఉన్న సమయంలో ఒక చక్కని విచిత్రపు పనితనంతో చేయబడిన ఒక కమండలం కనిపించింది చించోళి రాణిగారికి. దాని చక్కదనము, పనితనము గమనించిన రాణి దానిని విక్రయించటానికి మనస్కరించక హైదరాబాద్లో తన స్వగృహంలో ఆహ్వాన మందిరంలో ఒక అలంకార వస్తువుగా ఉంచటానికి నిశ్చయించుకున్నారు. దానికి తగిన ఏర్పాట్లు కూడా కావించారావిడ. ఎక్కడి నుంచొచ్చిందో కాని ఒక నాగము అక్కడ అమాంతం ప్రత్యక్షమయ్యి ఆ కమండలాన్ని చుట్టుకుని పడుకుంది. షిరిడీబాబా నాగరూపంలో దర్శనమివ్వటం పరిపాటే కనుక ఇది ఆ మహనీయుని లీలే అయ్యి ఉంటుందని ఆ నాగరాజుకు యథావిధిగా పూజలు చేయించారు చించోళి రాణి. సర్పము కూడా సావకాశంగా పూజలన్నీ అందుకుని అటుపైన వచ్చిన దారి కూడా తెలియకుండా అంతర్ధానమైపోయారు. ఆ పునీతమైన కమండలాన్ని ఒక ప్రదర్శన వస్తువుగా తానుంచదలిచినది బాబా సమ్మతించలేదని గ్రహించి దానిని ఆ పర్తీశ్వరునికే సమర్పించాలని కూడా నిర్ణయించుకున్నారావిడ. కమండలంతో పాటు సహా రాణి ప్రశాంతి నిలయంలో అడుగుపెట్టిందో లేదో మేడపై గదిలో ఉన్న స్వామి, చించోళి రాణి నా కమండలంతో వస్తోంది, నువ్వు పోయి చూడు అని ఒకరిని పంపించారు. పాద్యమును భరించిన పాత్రము చేతికి రాగానే స్వామి దానిని అక్కడున్నవారికి చూపించి, దీనిమీద ఏం రాసి ఉందో చూడండి అన్నారు. దేవనాగరి లిపిలో సా బా అని దానిమీద చెక్కబడి ఉంది. అందరూ చూడగలిగారు. దేహమును చాలించిన సాధుశ్రేష్ఠి శ్రీ షిరిడీ సాయిబాబా పేరు చెక్కబడి ఉండటం, ఆ ఆస్తి తన పునరావతారంలో తన హక్కుని ప్రకటించుకుని తన వద్దకే తిరిగి రప్పించుకున్న ఈ అద్భుత లీల ఒక చిత్రమే కదా. ఈ వింతకు అంతరార్థం చాలా సంవత్సరాల తర్వాత అవగతమైంది. దసరా పండుగల్లో అతి వైభవంగా నిలయంలో ఒక మహాయజ్ఞం జరగనున్నప్పుడు శాస్త్ర ప్రకారం అమర్చవలసిన కరకి అనే తీర్థపాత్ర కోసం ఋత్వికులు తాపత్రయపడుతున్నారు. ఇదిగో నీకు కావలసిన కుంభం అంటూ ఆ కమండలాన్ని అందించారు స్వామి. అన్ని శాస్త్ర లక్షణాలు కలిగి ఉన్న ఆ కమండలాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు పండితులు.
షిరిడీ పర్తి అవినాభావ సంబంధాలు ఈ చరిత్రలో అక్కడక్కడ గమనిస్తూ వింటూ వస్తున్నాం. ఒక గొప్ప మృదంగ విద్వాంసునికి పక్క వాయిద్యకారునిగా అమరినప్పుడు ఆయన ప్రాముఖ్యతను విద్వత్తును ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా ఎక్కువసేపు ఆవర్తనం చేయటానికి మధ్య మధ్య లఘువుగా వాయించటానికి అవకాశమివ్వటం సహజమే కదా. అదేవిధంగా ఒక ప్రత్యేక ఆవర్తనమునకు అవకాశమిచ్చి చూద్దాం. సత్యసాయి చరితవాహిని సంగీత లహరిలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన పక్కవాద్య బృందములు అనేకం. అందులో అప్పుడప్పుడు కొందరికి ప్రత్యేకంగా ఆవర్తనం చేయటానికి అవకాశమివ్వటంలో సాయి చరితానికి ఒక అలంకరణే కాగలదు. చించోలి రాణివలె షిరిడీ బాబాను ప్రత్యక్షంగా దర్శించిన భక్త తిలకంలో శ్రీ ఎంఎస్ దీక్షిత్ ఒకరు. వీరి పెద్ద తండ్రి శ్రీ హెచ్ఎస్ దీక్షిత్ గారి పేరుచ్చరిస్తే చాలు, షిరిడీ భక్తులు ఇప్పటికీ చేతులు జోడించి నిలబడతారు. వీరు ప్రసిద్ధ న్యాయశాస్త్ర నిపుణులు. అదీకాక షిరిడీ అవతార కాలంలోనే శాసనసభ్యులుగా కూడా ఉన్నవారు వీరు. వీరిని అప్పటి షిరిడీ భక్తులు ఎంతో గౌరవంగా కాకాసాహెబ్ అని పిలిచేవారు. షిరిడీ బాబా మాత్రం ఎంతో ప్రేమగా కాకా అని పిలిచేవారు. వీరు షిరిడీ బాబా పరమ భక్తులలో ఒకరు. పెద్ద తండ్రిగారినే దైవంగా భావించి గౌరవించిన శ్రీ ఎంఎస్ దీక్షిత్ వారు ఆరాధించిన షిరిడీ సాయిబాబాను భక్తితో పూజించి ఆరాధించేవారనటంలో ఆశ్చర్యం లేదు కదా. 1909 ఈ ఎంఎస్ దీక్షిత్ తన పెద్ద తండ్రితో పాటు షిరిడీ వెళ్లి స్వామిని ప్రత్యక్షంగా దర్శించి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాలకు ప్రణామములు గావిస్తూ శ్రీ సత్యసాయి తెలుగు శ్రోతలందరికీ సాయిరాం. భగవంతుని దర్శనం లభించటం ఎన్నో జన్మల పుణ్యఫలం. అటువంటి దర్శనం కొరకు స్వయానా స్వామి నుండే ఆహ్వానం వస్తే అంతకన్నా గొప్ప అదృష్టం మరొకటి కలదంటారా? శ్రీమతి స్వర్ణలతా గారి కుటుంబాన్ని స్వయానా స్వామి పిలిపించుకుని భజనలు నేర్పించి వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ వాళ్లని ఎల్లప్పుడూ రక్షించేవారు. చిన్నపిల్లలతో చిన్నవాడుగా కలిసి వారితో ఆడుకున్న బాబా పనులు ఎలా చేయాలన్నది కూడా స్వయానా దగ్గరుండి నేర్పించేవారట. స్వామికి అత్యంత సామీప్యంగా ఉన్న వీరి కుటుంబ అనుభవాలను ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహర్లు కార్యక్రమంలో 4 భాగాలుగా అందిస్తున్నాము. అందులోనే మొదటి భాగాన్ని ఇప్పుడు విందామా?
1: అప్పటి మా నాన్నగారు ఐవెస్ లో ఏఈగా కర్నూలులో వర్క్ చేస్తూ ఉండేవారు. ఇంజనీర్ బసవపల్లి నాయుడు గారు. అమ్మ పేరు శ్రీ రమాదేవి. అమ్మకి స్వామి కల్లో వచ్చి కర్నూలులో ఉండగా అమ్మ ఉయ్యాల్లో ఒక పెద్ద శివలింగం, ఒక రెడ్ గా ఉండే శివలింగం లాగా కనిపించి ఊగుతా ఉండి అందరు, అమ్మ నేను పరమేశ్వరుణ్ణి పుట్టుపర్తిలో వచ్చి ఉన్నాను, మీరు రండి, మీకందరికీ కూడా నేను అన్ని చెప్పాలి అని చెప్పి అమ్మని ఇన్వైట్ చేశారు. ఆ వెంటనే అమ్మ కార్కి అప్పుడు పెట్రోల్ వేసేసి వచ్చేసాం. స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత పుట్టుపర్తిలో స్వామి ఆ రోజు లేరు, కానీ మేమంతా ఇక్కడే ఉన్నాము. నెక్స్ట్ డే స్వామి వచ్చి మేము అక్కడ పడుకున్నామని బయట పడుకుంటే వరండాలో, అయ్యో ఇక్కడ పడుకున్నారా, వద్దమ్మా ఇక్కడ తోడేళ్లు వస్తాయి, మంటకప్పులు వస్తాయి, అన్ని ఉంటాయి, వద్దని స్వామి భజన హాల్లో మమ్మల్ని పడుకోబెట్టుకున్నారు స్వామి. ఆ తర్వాత స్వామి మమ్మల్ని అందరినీ కూడా వేరే రూమ్స్ కి ఇచ్చి, అప్పుడు చాలా చిన్న రూమ్స్, ఒక పక్కన కాదు చాలా చిన్న, ఒక వరండా ఉండేది, ఒక లివింగ్ రూమ్, ఒక కిచెన్, అలా ఉండేది అనమాట. ఆ రోజున మమ్మల్ని అందరినీ కూడా స్వామి ఇన్వైట్ చేసుకుని పుట్టపర్తిలో మమ్మల్ని ప్రవేశం చేయించారు. నేను 51 అంటే నేను 1944 లో పుట్టాను. అప్పుడు స్వామి ఆ బిల్డింగ్ కొత్తగా కట్టారు అని అన్నారు. ఆ లోపల ఒక చిన్న కృష్ణ విగ్రహం ఉండేది, ఒక 5 అడుగుల మట్టి విగ్రహమే, నీలి రంగులో ఉండేది. స్వామి ఆ విగ్రహానికి పంచ కట్టేవారు, మురళి సర్దేవారు, మంచి హారతులు దండలు వేసేవారు. అది బాగుంది కదా అని మమ్మల్ని మళ్లీ మళ్లీ అడుగుతుండేవారు అనమాట. చాలా బాగుంది కదా ఇలా ఉంటే కృష్ణుడు అని ఆ కృష్ణుడికి కూడా మనం పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. పాత మందిరం నుంచి కొంతమంది భక్తులు మెల్లగా వచ్చేవారు అనమాట ఇక్కడికి పాత మందిరం నుంచి. అప్పుడు భక్తులు చాలా తక్కువ మంది ఉండేవారు. భజన హాల్లో కూడా లైటింగ్ లేదు, కరెంటు లేదనమాట మన పుట్టపర్తికి. ఇంకా అప్పుడు చాలా తక్కువ మంది జనం ఉండేవారు. మెల్లమెల్లగా అక్కడి నుంచి పాత మందిరంలోంచి వచ్చి ఇక్కడ కూర్చునేవారు. ఆ మొదట్లో ఉండేవాళ్ళం మేము, చాలా చిన్నపిల్లలమి. మేము వెనకాల మందిరం దగ్గర కూర్చునేవాళ్ళం, మెట్ల దగ్గర. స్వామి అక్కడ కాదు బంగారు, మీరు రండి ఇక్కడ కూర్చోండి అని మొదట్లో కూర్చోబెట్టుకునేవారు. తమ్ముళ్ళు ఇంకా చిన్నవాళ్ళు, వాళ్ళనేమో జెంట్ సైడ్ రాజారెడ్డి గారికి వెనకాల కూర్చోబెట్టుకునేవారు. మేమంతా కూడా విజయమ్మ దగ్గర పక్కన కూర్చునేవాళ్ళం అనమాట. భజన పాడేవారు. స్వామి భజన నేర్పించారు మాకు అన్ని, రాగం తాళం పల్లవి అన్ని స్వామి మనకి అట్లా నేర్పించి, ఎన్ని పాటలు మనకి నేర్పించి పాడిచ్చారు అక్కడ. అప్పుడు షాండ్లియర్స్ కి వెలిగించేవాళ్ళు, దీపం వెలిగించి ఆ దీపం వెలుగులో స్వామి కూర్చొని ఆ భజన అంతా పాడేవాళ్ళం అనమాట. హారతి ఇవ్వటం, పెద్ద హారతి పాట ఉండేది అప్పుడు. తర్వాత తగ్గించేశారు అన్నారు. షిరిడీలోనే చాలా పెద్దది పెట్టేశాను హారతి పాట, ఇప్పుడు ఇక్కడ కూడా అలా పెడితే చాలా మందికి బాగోదు అని తగ్గించి మళ్ళా ఇది పెట్టారనమాట. నాన్నగారు అప్పుడు మొట్టమొదటిసారి కాశ్మీర్లో క్యాంప్ వేశారు గవర్నమెంట్, ఎందుకంటే ఒక బ్రిటిషర్స్ ఒక బ్రిడ్జి కడితే అప్పుడు మనకి సిమెంట్ సున్నాలు లేవు, అది చాలా స్ట్రాంగ్ గా ఉండి బ్రేక్ అవ్వలేదు, అది మనకు అడ్డుగా ఉందని నాన్నగారు తీసుకెళ్లి అక్కడ 6 నెలలు పెట్టుకున్నారు. అప్పుడు స్వామి చెప్పారు, ఇక్కడ మేము పుట్టపర్తిలో ఉండగా నాన్నగారు అక్కడ ఏమీ కూడా, అక్కడ ఏమి, నాన్నగారు ఎక్కడ రసం తినేవారు, వెజిటేరియన్ ఎక్కువ, అంటే స్వామి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చలి వాతావరణంలో కూడా హెల్త్ చాలా బాగుందమ్మా, ఏమీ గాబరా పడద్దు, వచ్చేస్తారు మన ఇంజనీర్ అయ్యా అని చెప్పారు. ఆ తర్వాత స్వామి దగ్గరికి రావటం, ఇక్కడ స్వామి ఎంతో బాగా మనని ఇన్వైట్ చేసుకున్నారు. ఆ రోజుల్లో స్వామికి ప్రహరీ గోడ కూడా లేదు, మన పుట్టపర్తికి ఆ ప్రహరీ గోడ లేదు. తుమ్మి చెట్లు అవి ఉండే, పెద్ద పెద్ద రాళ్లు. ఒక పక్కన మనకి ఒక బావి ఉండేది, ఆ బావి దగ్గర నీళ్లే అందరూ వాడుకునేవాళ్ళు అనమాట. ఈ ఫెన్సింగ్ కి నాన్నగారికి పిలిచి అదంతా చెప్పట, కొన్ని చెట్లు వేసేద్దామా బసవపున్నయ్య మనము అన్నారు. కాదు స్వామి, మొత్తం మనం ఫెన్సింగ్ కట్టేసుకుందాము, అవి వేస్తే మళ్ళా కన్స్ట్రక్షన్ కి ఇబ్బంది అవుతుంది, మనకి చాలా అవుతుంది అంటే దగ్గర కూర్చొని, అయితే ఎస్టిమేషన్ వేస్తారా అన్నారు. అంటే అవును స్వామి వేస్తానంటే, అప్పుడు స్వామి దగ్గర ఏమి పెద్ద పెద్ద లేవు, మన కస్తూరి గారు ఉన్నారు, వారింట్లో ఒక చిన్న చైర్ ఒక చిన్న టేబుల్ పెట్టి ఒక ఫ్లాంక్ వేశారు. కస్తూరి గారి దగ్గర ఒక చిన్న ఫ్లాంకు ఒక స్కేలు నాన్నగారికి ఇస్తే స్వామి ఒక పేపర్ సంపాదించారు. దాని మీద నాన్నగారు కూర్చొని ఎస్టిమేషన్ చేస్తుంటే పక్కనే స్వామి ఉన్నారు. ఉండి అయితే ఇంజనీర్ అయ్యా, ఈ బ్రిక్స్ వేస్తే సరిపోతుందా, ఈ కంకర వేస్తే సరిపోతుందా అంటూ స్వామి ఏమీ తెలియని పసిపాపలాగా నాన్నగారిని అడిగి అవన్నీ చెప్పించుకుని అంతా వేసిన తర్వాత ఎస్టిమేషన్, ఇంత తక్కువలో మన కన్స్ట్రక్షన్ అయిపోతుందా? నిజమా అన్నారు. అవును స్వామి, ఇంతే అవుతుంది మన కన్స్ట్రక్షన్. అంటే చాలా తక్కువలో చేస్తున్నారు ఇంజనీర్ అయ్యా నాకు అని చాలా సంతోషపడి వెంటనే సృష్టించి నాన్నగారికి ఒక డాలర్ ఇచ్చారు. దాంట్లో ఒక పక్కన శ్రీరాముడు కోదండరాముడు, ఒక పక్కన ఓం ఉంది అనమాట. అట్లాగా ఎంతో స్వామి దగ్గర చూసుకున్నారనమాట. ఆ తర్వాతనే నాన్నగారితో మెల్లిగా అన్ని కన్స్ట్రక్షన్స్ కి అడిగి తీసుకుని ఏదో తెలియనట్టుగా ఆ బిల్డింగ్స్ కి ప్లాన్స్ వేయించుకుని చేసేసుకున్నారు. ఒకసారి వచ్చారు స్వామి నాన్నగారి దగ్గర వచ్చి, ఇంజనీర్ అయ్యా, నాన్నగారిని ఎప్పుడు ఇంజనీర్ అయ్యా అని పిలిచేవారు. ఇంజనీర్ అయ్యా, మరి ఏంటంటే మనకిక్కడ లైబ్రరీ ఒకటి కడుతున్నాము ఆ కొండ మీద, దానికి 8 తలుపులు కిటికీలు కలిసి ఉండేలాగా మీరు ప్లాన్ వేయండి అన్నారు. అలాగే స్వామి అని దగ్గరుండి స్వామి ఆ కన్స్ట్రక్ట్ చేయాలి అది ప్లాన్ వేయించుకున్నారనమాట. తర్వాత దాన్ని ఇంకో దానికి వాడి ఉండొచ్చు స్వామి, కానీ దగ్గరుండి ప్లాన్స్ వేసుకోవటంలో స్వామే చేస్తారు. అక్కడ మన జనరల్ హాస్పిటల్ కూడా అంతే, చిన్న హాస్పిటల్ ఉండేది, పేషెంట్స్ వచ్చేవాళ్లు, మెడిసిన్స్ ఇవ్వడానికి ఒక కూర్గు ఒక నర్స్ ఉండేవారు, మేమంతా అక్కడ పోయేదో చిన్న చిన్నగా హెల్ప్ చేస్తుండేవాళ్ళం. దాని కన్స్ట్రక్షన్ కూడా మమ్మల్ని చిత్రావతి దగ్గర ఇసుక, అక్కడి నుంచి ఇటుకరాళ్లు చిన్న లైన్లో వేసుకుని, మీ చిన్న చిన్న పిల్లలు మీ ఫ్రాక్స్ వేసుకుంటే ఇలా ఇటుక పట్టుకుని వస్తుంటే, అయ్యో మీకంతా పాడైపోతున్నాయరా బంగారు అనేవారు. ఏం పర్లేదు స్వామి వస్తున్నామని ఆ లైన్ అంతా వేసుకుని ఆ ఇసుక అంతా ఆ కన్స్ట్రక్ట్ చేసే చోటికి హాస్పిటల్ దగ్గరకు వేసేవాళ్ళు, ఇటుకి రాళ్ళు కూడా వేసేసేవారు. అయిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత, అమ్మ మీరందరూ అలసిపోతున్నారు, రండి రండి మనం భజన చేసుకుందామని స్వామి కారు ఎక్కేసేవారు. కారు ఎక్కటం ఆలస్యం, మేము స్వామి కారుతో పాటు పరుగు తీసుకుంటే మందిరానికి వచ్చేసేవాళ్ళమే. అట్లా స్వామి మాతోనే ఉండేవారు చిత్రవతిలో ఎన్నో. మనకి షిరిడీలో స్వామి బాబా ఎప్పుడు పిల్లలతో ఆడుకుంటారనేవారు, అలాగే ఇక్కడ పత్తిలో కూడా స్వామి ఎప్పుడు ఆడుతుండేవారు. మా అందరిని పిలిచి పిలిచి ఒక్కొక్కడిని పేరు పేరున పిలుచుకొని ఇది ఆడుకుందాం అది ఆడుకుందాం అనుకుంటే ఆడుకునేవారు. ఏం ఆటలంటే మగపిల్లల్ని పిలుచుకొని ఆ గోడీలు ఆడుకున్న షిరిడీ సాయి, ఇక్కడ వీళ్ళని పిలుచుకొని దాగుడు మూతలు ఆడుకునేవారు. మమ్మల్ని పిలిచి మేమేమో ఆడపిల్లలమని కొండ మీదకి ఎక్కి ఆ చిత్రావతి రోడ్డు దగ్గర ఉన్న కొండల మీద పువ్వులు కోసుకురమ్మనేవారు. అప్పుడు ఏంటంటే మనకి అమ్మకం కొనటం ఏం లేదు, పుట్టపర్తిలో పువ్వులు లేవు, కానీ మందిరంలో కావాలి. మేము చిన్నపిల్లలమే కదా, ఎక్కువసేపు వెళ్లకుండా మధ్యాహ్నం పూట వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్తే మన తుమ్మి పూలు ఉంటాయి, ఈ తుమ్మి పూలు ఇవే వైలెట్ కలర్ లో కూడా ఉండేవి, అవి ఇవన్నీ కోసుకుని కొంచెం తులసి ఉండేది, కృష్ణ తులసిని అది, అవన్నీ గౌన్లో వేసేసుకుని గబగబా వచ్చేస్తే మన మందిరంలో వెనకాల పక్కన్నది ఆ గుమ్మం దగ్గర కూర్చో అన్ని వదిలేసేవాళ్ళం. గౌన్ నుంచి వదిలేస్తే ఏది నీకెన్నొచ్చిన పూలు, నీకెన్నొచ్చిన పూలు అని అన్ని తీసేవారు. ఈ రంగు పూలు పెట్టండి రా, పూలు పెట్టండి అని మాకు అవన్నీ జిలేబీలు కట్టినట్టుగా ఆ పూల దండలు కట్టించేవారు. అవన్నీ ఒకే దారంలో కట్టి ఒక పెద్ద చెండులాగా చేసేవారు. ఇదిగో ఇదంత బాగుందో చూసారా అనేవారు. అలాగే మాకు ఆడపిల్లలకి పూలు కట్టడం నేర్పించారు నాన్న. ఆ పువ్వులు ఎట్లా అంటే, ఏ రోజు పాత రోజుల్లో సీతమ్మ తల్లి ఒక దండ కట్టిందంట, ఒక పువ్వుకి ఒక పువ్వుకి మధ్యలో పెట్టి కాడబెట్టి జడలాగా అల్లేవారు స్వామి. స్వామి పూలు అల్లటం మనం రెండో మూడో కట్టేటప్పటికి ఒక నాలుగు అంగుళాలు దండ తయారైపోతుంది, అంత స్పీడ్ గా కట్టేవారు. కట్టేసి ఇలాగ సీతమ్మ తల్లి దండ కట్టింది చూసారా. మీరేం చేస్తారంటే, ఇది మీరు పట్టుకుని ఇలా లాగితే అన్ని ఊడిపోతాయి. ఆ రోజుల్లో సీతమ్మ తల్లి ఇటు తిప్పితే పెద్ద దండ అయ్యేది, ఇటుపక్క లాగితే చిన్నగా అయిపోయేది అనేవారు. ఆ దండని గంగమ్మ తల్లిలో వేస్తే శ్రీరాముడి పాదాల దగ్గరికి వెళ్లి అది ఉన్నదనిచ్చి స్వామి చెప్పారు. అప్పుడు అట్లాగా మాకు చెప్పించేవారు అనమాట. అలాగే విభూతి పట్టణాలు కట్టించినారు, కుంకుమ ఎట్లాగ పెట్టాలి అవన్నీ కూడా స్వామి నేర్పించారు. విభూతి పొట్లాలు కట్టడం అంటే స్పూన్ చిన్నది పెట్టి ఇలా వేయి, ఇంకొంచెం వేయండి, విభూతి పెట్టుకోవాలి తీసుకున్న వాళ్ళు, అందరికి వాళ్ళ ఇళ్లకి తీసుకెళ్తారు అందరు భక్తులు అని స్వామి చెప్పేవారు. అస్సలు మొట్టమొదట స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి తీసుకువెళ్లారు బాబు మమ్మల్ని. ఆ రోజున ఇంటర్వ్యూ రూమ్ దగ్గర తీగల కృష్ణరావు గారు అని ఒక ఇంజనీర్ గారు, చీఫ్ ఇంజనీర్ గారు, వాళ్ల తల్లి గారు ఆయన, ఆయన సతీమణి, తర్వాత మన రాజారెడ్డి గారు వాళ్ళ తల్లి గారు, తర్వాత మేము, అమ్మ నాన్నగారు రాలేదు ఇంకా కాశ్మీర్లో ఉన్నారు, మరి మేమందరం పిల్లలమే వరుసగా ఉన్నాం అనమాట. నేను మాత్రం బయటే ఉన్నా, ఎందుకంటే చాలా ఆటలాడుతూ ఉన్నాను అనమాట. ఆ రోజున అందరినీ పిలిచి లోపల ఇంటర్వ్యూ రూమ్ లో పిలిచి బాగా మాట్లాడారు. నేను బయటే ఉన్నాను కదా, ఉండి రాలేదని ఏడ్చేశాను. అయ్యో స్వామి గదిలోకి వెళ్లేదని నాకు మళ్లీ ఏం చేశారు, వెంటనే మళ్లీ పిలిచి ఆ గుమ్మం దగ్గరే పాద నమస్కారం ఇస్తుంది. నేను గుమ్మం మీదకి అడ్డం పడిపోయాను. స్వామి ఎత్తి మళ్లీ పైకి పెట్టి లోపలికి పిలిచి పాద నమస్కారం ఇచ్చి విభూతి పెట్టి విభూతి ఇచ్చారు నాకు. ఇచ్చి ఆ రోజు నుంచి ఇంటర్వ్యూలో పిలవటం. ఒక రోజుకి 5-7 సార్లు కూడా ఇంటర్వ్యూ ఇచ్చేవారు స్వామి ఆ ఇంటర్వ్యూ రూమ్ లో. అక్కడ కూర్చున్న తర్వాత స్వామి చెప్పేవారు, మీరు ఒక్కళ్లే కాదురా బంగారు, ఇక్కడ యక్ష కిన్నర కింపురుషులు అప్సరసులు అందరూ కూడా నా దగ్గరకు వస్తారు ఈ రూమ్ లో, ఇక్కడ అందరూ మాట్లాడతారు, మీతో మాట్లాడతాను వాళ్లతో మాట్లాడతాను అని స్వామి చెప్పేవారు. ఇంటర్వ్యూ రూమ్ లో ఎన్ని సంగతులు చెప్పేవారంటే, మీకు తెలియదు బంగారు, మీకు నాకు ఉన్న బంధం అనుబంధం ఇప్పటిది కాదు, ఎన్నో జన్మల బంధం మనది, మీకు తెలియదు, షిరిడిలో ఉన్నారు, అంతకుముందు ఉన్నారు, ఇంకా అంతకుముందు ఉన్నారు అని చెప్పారు. చెప్పి ఈ రోజు మీరున్నారు, రేపు మీరు, నేను చాలా దూరం మీకు తెలియదు, రాను రాను ఈ స్పర్శ దర్శన సంభాషణ జ్ఞానాలు కలగటమే చాలా కష్టం, అపురూపం, తర్వాత మీకు అడిగినా దొరకదు ఇది, ఎందుకంటే అంతమంది జనాలు వస్తారు, సర్వదేశాల వాళ్ళు వస్తారు, అన్ని దేశాలు అన్ని ఖండాలు ఇవన్నీ నా రూమ్సే, అన్ని చోట్ల నేను వెళ్తున్నాను, అన్ని చోట్ల నేను ఉంటాను అని చెప్పారు. అప్పుడు స్వామి దగ్గరికి ఎలా వచ్చేవారంటే జనాలు, స్వామి కేవలం ఒక మామూలు మనిషిగా అనుకుని స్వామిని ఏం చేసేవారంటే, ఇక్కడ స్వామి జ్యోతిషం చెప్తారు చెయ్యి చూసి, తర్వాత భూత వైద్యుడు అన్నారు, చేతపండు చేస్తుంటే వాటి తిప్పుతారంట అని వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో వచ్చే జనాలు చూస్తూ ఉండేవాళ్ళం బాబు. ఎట్లా అంటే, మంచం మీద పడుకోబెట్టి తీసుకొచ్చేవారు, మంచానికి తాళేసి కట్టేసి ఆ మనిషిని అరుస్తా ఉంటే తీసుకొస్తే స్వామి దగ్గర నిలబెట్టేవారు. స్వామి మేము పుట్టపర్తి అంటే ఏంటో తెలియని ఆ మందిరం దగ్గర నుంచి చిత్రావతికి వెళ్లేదో, ఇప్పుడు మనకంతా కూడా కూరగాయలు అమ్ముతారు, అక్కడ నిలబడేవాళ్ళమే స్వామితో. స్వామి వెనక్కి చూసి మమ్మల్ని ఇలా చేతులు అడ్డం పెట్టేసి, ఇంకా మీరు వెనక్కి ముందుకు వెళ్ళబాకండానా, ఇక్కడే ఉండండి అని స్వామి మమ్మల్ని ఇలా పెట్టేసుకుని అలా ఉండేవారు. అప్పుడు ముందర పక్కన ఆ దెయ్యం పట్టినోళ్లు, తర్వాత ఈయన ఉండేవాళ్ళు, ఊగుతా ఊగుతా ఉండేవాళ్ళు, తలకాయ ఎంత ఊగిపోతా ఉండేది. ఉంటే స్వామి అనేవారు, పోతావా పోవా, ఈ జీవుని పట్టుకుని ఎందుకు ఇలా దుఃఖపడుతున్నావు నువ్వు అనేవారు. పోను పోను, నేను పోను స్వామి, నేను వచ్చింది ఇక్కడ ఉండటానికి అని కాదు, ఇప్పుడు దాకా నువ్వు చేసిన పాపాలకి, ఈ ఇంతవరకు చేసిన వాటికి ఈ జన్మలో అయిపోయింది, ఈవిని ఎందుకు పట్టి పీడిస్తున్నావు, వెళ్ళిపో, నీకు మంచి జన్మనిస్తాను నేను అంటూ ఆవిడకి చెప్పేవాళ్ళు. లేదు స్వామి, నేను వెళ్ళను, పోతావా పోవా, నీ పని నేను పడతాననేవారు స్వామి. చాలా కోపంగా చూసేవాళ్ళు, చెయ్యిలా పెట్టేసేవారు, చిత్రావతి చూపించి పో పో పో ఉంటే అప్పుడు పోతాను స్వామి, పోతాను స్వామి, పోతానంటూ అట్లా వెళ్ళిపోయేది. అప్పుడు ఈమె ఈ దెయ్యంపట్నం వాళ్ళందరినీ ఆ పేరెంట్స్ వాళ్ళు వెనకాల నుండి ఆమెను చిత్రావతికి తీసుకెళ్లేవారు. స్వామి అనేవారు, ఆమెను అక్కడ చిత్రమ్మలో స్నానం చేసి తీసుకురండి అనేవారు. అక్కడ తీసుకెళ్లి మొత్తం మునిగిన తర్వాత ఆ మనిషి మెల్లగా వచ్చేది. వచ్చేటప్పుడు ఆవిడకి స్వామికి స్వామి విభూతి పెట్టి పసుపు కుంకుమ కూడా పెట్టేవారు. ఒక్కొక్కసారి పెట్టి ఇంకంతా బాగుంటుంది, మీరు వెళ్ళిరండి అనేవారు. అలాగా ఎంత మందికో అలా దయ్యాల్ని భూతాల్ని వదిలిచ్చేవారు. అలాగే స్వామి జ్యోతిషం చెప్పేవారు, చేతులు చూసి రేఖలు చూసి ఇది ఈ రేఖ అది ఈ రేఖ అని చెప్పిస్తే ఎక్కడెక్కడికో ఎందుకు వెళ్తారు మీ జ్యోతిష్యం చూపించుకోవడానికి, నేను చెప్తాను కదా ఇంత పెద్ద జ్యోతిష్కుడిని నేను ఇక్కడ ఉంటే మీరు వేరే వాళ్ళ కోసం ఎందుకు వెళ్తారు నానా, రండి రండి నేను చెప్తా, ఇదిగో ఇది ధనరేఖ, ఇది ఆయుష్ రేఖ, ఇది మీ పెళ్లి రేఖ అంటూ చెప్పేవారు, ఇది మీ ఎడ్యుకేషన్ రేఖ అనుకుంటే అన్ని రేఖలు చెప్పేవారు. స్వామి స్వామి రేఖలు చూసి అమ్మ అనేవారు అనమాట, స్వామి మీరు ఎంత చక్కగా లక్ష్మీదేవత ఉన్నారు, ఎంత మంచిగా ఉంది స్వామి మీ రేఖలు అంటే, అమ్మ అమ్మ చెప్పండి నాకు జ్యోతిష్యం మీరు చెప్తున్నారా అనేవారు అనుకుంటే ఆడుకునేవారు అనమాట. తనకు తెలియదా అందరి జ్యోతిష్యం చూసేది స్వామి మనకి. అలా ఘనమైన ఆ జ్యోతిష్కుడిని చూసాము, ఆ భూత వైద్యుడిని చూసామన్నమాట. తర్వాత తర్వాత అలా భూత వైద్యులు రావటం మానేశారనమాట. తర్వాత మామూలుగానే విభూతి ఇచ్చి పంపించేసేవారు. ఒకసారి ఒక ఆవిడ ఇంజనీర్ గారి భార్య వచ్చారు అమ్మతో, అనంతపురంలో డి గారి భార్య, ఆమె థర్డ్ వైఫ్, ఆయనకి పిల్లలు లేరు, ఆయన ఎక్కడికి పంపరు, అమ్మతో మాత్రమే పంపించారు, అది పుట్టపర్తికి. స్వామి అమ్మని ఆమెని మన ప్రైవేట్ రూమ్ లోకి తీసుకుని వెళ్లి ఆమెను తన సింహాసనం మీద కూర్చోబెట్టారట. పెట్టి ఏమి ఆమెకి గాలి ధూళి అన్నీ ఉంటాయంటారు, ఏం లేదని ఒక పెద్ద నెమ్మది విసలికర తీసుకుని ఆమెకు విసిరారంట. విసిరేస్తే ఇప్పుడు బాగుంది కదమ్మా మీకు, అంతా బాగుంటుంది మీకు, అన్నీ బాగుంటుంది, తర్వాత మీ హెల్త్ బాగుంటుంది, మీకు పిల్లలు పుడతారు అని వాళ్ళ ఇంటి విషయాలన్నీ ఆమెతో మాట్లాడి, అమ్మకు కూడా తెలియదు వాడి విషయాలు, మామూలుగా తీసుకొచ్చారు స్వామి దగ్గరికని. అప్పుడు తీసుకొచ్చి ఆమెను కూర్చోపెట్టుకుని అన్ని బాగుంటాయని చెప్పి మొత్తం ఆమెను బాగు చేశారు విభూది ఇచ్చేసి. ఇంకా మళ్ళీ ఆమెకి ఎప్పుడు కూడా అలా గాలి రావటం కానీ ఏమీ లేదనమాట. అలాగా స్వామి దయ్యాల్ని భూతాల్ని అన్నీ వదిలిచ్చేసేవన్నమాట. ఈశ్వరమ్మ గారు, మేము అవ్వగారు అని పిలుచుకునేవాళ్ళమే, ఆమె మమ్మల్ని ఎంతో దగ్గరగా తీసుకుని, ఎట్లుంది స్వామితో నాయన ఏం మాట్లాడిచ్చినారు మీతో, ఏం చెప్పినారు మీకు ఇవాళ అనుకుంటా మాట్లాడేవారు. మా పాఠాలు చెప్పేవారు, మా పుస్తకాల సంగతి చెప్పేవారు, మా స్కూల్స్ సంగతి చెప్తుంటే ఆమె అనేవారు ఎంతో సంతోషంగా మేము చెప్పేవన్నీ స్వామి ఏమేమి చెప్పారు అన్ని విని సంతోషపడుతూ ఉండేవారు. అట్లనే బంగారు స్వామి, ఇదిగో ఇవాళ స్వామి ప్రసాదం, టిఫిన్ ఏం, అప్పుడు స్వామికి ఏం ఉండేది కాదు, టిఫిన్స్ చేసేవాళ్ళు కాదు, ఫ్రూట్స్ తెప్పించేవారు బెంగళూరు నుంచి, ఆ ఫ్రూట్స్ అన్ని కట్ చేసినవన్నీ కూడా స్వామికి పెడితే అవన్నీ స్వామి మాకు పంపించేవారు. ఆమె ఈశ్వరమ్మ గారు మాకు తీసుకొచ్చి పెడుతూ ఉండేవారు అనమాట. మళ్ళీ వెంకమ్మ గారు, స్వామి పెద్దక్క గారు ఎంత ప్రేమతో ఉండేవారంటే మమ్మల్ని ఒక ఆటలు ఆడుచుకునేవాళ్ళు అనమాట. స్వామి ఒక చుట్టూ తిరిగి వెళ్లిపోయేస్తే స్వామి లోపలికి వెళ్ళిపోయారులే అనుకుంటే మరి స్వామి లేరులే అనుకుని మేమంతా ఆటలు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. పాటలు పాడుకోవటం మా ఇష్టంగా ఉండేవాళ్ళం. వెంకమ్మ గారు, మన ఈశ్వరమ్మ గారు అందరూ కూడా ఉంటే స్వామి వెంటనే మళ్ళీ ఎట్టొచ్చేవారు వచ్చేసేవారు. వచ్చేసి ఏంటి ఏంటి విశేషం ఏంటి, అందరూ మీరు ఇక్కడ ఉన్నారంటే, అవి ఏం లేదే స్వామి, వాళ్ళు ఏదో చెప్తున్నారు పిల్లలు కదా, నేను ఉన్నాను ఇక్కడే అంటే, వాళ్ళు చెప్పేదేదో నాకు కూడా చెప్పు నేను వింటాననేవారు అంతో. అప్పుడు ఉండి స్వామి ఇలా స్కూల్స్ జరుగుతున్నాయంటే, స్వామి పుస్తకాలు తెచ్చుకున్నారు వాళ్ళు, ఏం చదువుతా ఉండారు, అవి అడుగుతున్నాను స్వామి అనేవారు. ఆమె అంటే ఓహో అట్లనా అనేవారు. అట్లాగే ఏం చదువుతున్నా చెప్పేవారు. మరి తండ్రి గారిని శివయ్య అనేవారు స్వామి. స్వామి ఆయన ఎంత మంచి సోషల్ సర్వీస్ అంటే కనిపించేవారు కాదు. ఇక్కడి నుంచి వస్తువు అనేది ఇక్కడ ఏమి దొరకదు, అంగడి అనేది లేదు ఇక్కడ. ఇక ఒక పక్కన ఇక్కడ కూర్చొని ఏం చేసే అంటే, ఇప్పుడు మన గోపురం గేట్ అంటాం, అక్కడ దగ్గరగా కూర్చొని అందరికి చెప్పేవారు అనమాట, ఇదిగో నేను బుక్కపట్నం వెళ్తున్నాను, ఎవరికైనా ఏమైనా కావాలంటే చెప్తారా తెచ్చి పెడతానంటే ఆయన దగ్గరికి వచ్చేవారు అందరూ. ఓ సుబ్బమ్మయ్య నువ్వు సూదులు అడిగావు కదా, దారాలు అడిగావు, ఇదిగు దిగు తెస్తానని చెప్పి ఆమె తెచ్చిచ్చేవారు. ఒకళ్ళు కందిపప్పు తెమ్మనేవాళ్ళు, ఒకళ్ళు చింతపండు అనేవాళ్ళు. ఇట్లా అన్ని వస్తువుల్ని ఆయన ఎంత బాగా గుర్తు పెట్టుకునేవారంటే ఆ డబ్బులు తీసుకుని సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ ఆ మూట కట్టుకుని నెత్తి మీద పెట్టుకుని నడిచి వచ్చేవారు అనమాట. అప్పుడు ఏమి లేదు కదా మనకి, ఎడ్ల బళ్ళు కూడా వచ్చాయి కావు. వచ్చేసిన తర్వాత మళ్ళా వచ్చి పిలిచి, సుబ్బమ్మబా నీకు ఇది ఇచ్చాను, ఇదిగో అవ్వా అంది నీకు ఇస్తున్నాను అని చెప్పి, ఎవరెంత ఇచ్చారో అయ్యా అంత మిగిలిన అన్ని తీసుకొచ్చి ఇచ్చేవారు. రోజు వెళ్లేవారు అక్కడికి, వెళ్ళటం తీసుకురావటం. ఇక్కడ అనేది ఒక వస్తువు లేదనమాట, పసుపు కుంకుమ మరి అన్ని ఇక్కడికి అన్ని తెప్పించుకునేవారు అనమాట. స్వామి ఆయన ఎంత బాగా తిప్పేవారంటే అందరికి ఏం మాట్లాడేవారు కాదు, ఆయన చేసుకునేది ఏదో పని చేసుకోవటం, వెళ్ళిపోయేవారు అక్కడి నుంచి. స్వామిని కూడా అలా చూసుకోవటం, అలవోకగా చూసుకుని వెళ్ళిపోయేవారు. స్వామి కూడా అలాగే చూసుకునేవారు ఆయన. ఈశ్వరమ్మ గారు మేమంతా కూడా అవ్వగారని పిలుచుకునేవాళ్ళమి. ఎక్కడున్నా మాతో చాలా బాగా మాట్లాడుతూ ఉండేవారు. ఏంటంటే ఇక్కడున్నారు, ఒకసారి స్వామి వైట్ ఫీల్డ్ వెళ్తున్నాను వస్తావా అమ్మా అనేవారు. అట్లనే స్వామి వస్తున్నాను కదా అనేవారు. స్వామితో పాటు ఆమె కూడా వచ్చేవారు. మేము మామూలుగా మా కారులో మేము వెళ్ళిపోయేవాళ్ళం. వైట్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఆమెకు వేరే ఒక రూమ్ ఇచ్చేవారు. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆమెకు ఏంటంటే ఒక్క ఆకు అవన్నీ కూడా డైరెక్ట్గా తీసుకుని తినలేరనమాట. పండ్లు కొంచెం వేరే అయిపోయింది కదా అని చిన్న కలవన్ రాయి ఉంటుంది, దాన్ని పెట్టి కొట్టి ఇచ్చేస్తే దాని మీద అంతగా చేసిస్తే జ్యూసీగా దాని మెల్లగా తీసుకునేవారు అనమాట. అది కొట్టిచ్చే వరకు ఈలోగా స్వామి వచ్చేసేవారు అక్కడికి. వచ్చేసి వెనక అనే చేతులు ఇలా పెట్టుకుని అలా చూస్తూ ఉండేవారు. అవ్వగారికా ఇది అనేవారు. అవును స్వామి. స్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. అమ్మ వాళ్ళు మన తూని తమలపాకులని అక్కడి నుంచి తెప్పించి ఇస్తే స్వామి అది పైన మొత్తం కడిగిన తర్వాత ఈనలు తీసేసి పైన కట్ చేసి రెండు ముక్కలుగా చేసి దాన్ని ఫోల్డ్ చేసి ఒక్క ఆకు మొత్తం ఎట్లా అంటే అవ్వగారికి అలా పెట్టేవాళ్ళమి. స్వామికి కూడా అట్లనే అవన్నీ తీసి పక్కన పెట్టేస్తే ఆకులన్నీ ఒక పక్కన, ఒక్కంతా కూడా చిన్న ఒక్కళ్ళని పెట్టి ఒకటి సున్నం ఒక పక్కన అన్ని ఆ బాక్సులు చెరిగి పెట్టేస్తే స్వామి సంతోషంగా అవన్నీ తీసుకుని చూసుకుని ఉండి ఒక ఆకు వేసుకుని నోట్లో వేసుకుంటే మంత కబుర్లు ఆడేవారు అనమాట. మళ్ళీ ఒక మాట, మళ్ళీ ఒక ఆకు, అట్లా ఉండేదనమాట. తమలపాకు చూడాలంటే సౌందర్యం. ఆమెని మరి అమ్మవారు చెప్తున్నాం కదా, తాంబూలాలు వేసుకుని ఉంటారు కదా ఆమె ఎప్పుడు కూడా. అందుకని ఈ స్వామి కూడా అలాగే తమలపాకులు ఎప్పుడూ వేసుకుంటూ ఉండేవారు అనమాట. ఎర్రగా పండిందా అని అడిగేవారు. ఒక్కోసారి అడిగి అనేవారు, చూడమ్మా నేను లిప్స్టిక్ వేసుకున్నాను అంటారు. నేను లిప్స్టిక్ వేసుకున్నానా? లేదు చూడండి, నేను ఎప్పుడు లిప్స్టిక్ వేయను. ఊరికి తమలపాకులదే ఇలా వస్తుందనేవారు. ఏం లేదు స్వామి, వాళ్ళు ఏదో అంటారు గాని అలానేది ఏంటి మనకి, మీరు ఎప్పుడు వేసుకుంటున్నారు? మీ పెదాలే ఎర్రగా ఉంటాయి అసలే. ఇంకా దానికి చెప్పాలా స్వామి, తాంబూలు రాగరాంచితంగా ఇంకా మరింత అందంగా వచ్చింది, సౌందర్యంగా ఉంటారు అనేవారు. అట్లా భోజనాల హాల్ పైన ఉంది. అక్కడి నుంచి యువతల పక్కన బెడ్రూమ్ ఉంది స్వామికి. అటు ఇటు తిరుగుతా ఉండేవారు. అక్కడ మా అమ్మగారు ఈశ్వరమ్మ గారు పైన కూర్చునేవారు. కూర్చొని ఉంటే స్వామి ఏం చేసేవారు, అక్కడ ఒకళ్ళకి రగ్స్ తెప్పించారంట. రగ్స్ తీసుకుంటే ఈశ్వరమ్మ గారు ఏం చేశారంటే, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తీసుకుంటే చాలే, ఇంకా ఏం తీసుకుంటావు అన్నారంట. ఎందుకు స్వామి అంటే, ఆ తీసుకుంటా, అన్ని తీసేసుకుంటే ఎట్లా, ఇక్కడ వీళ్ళే వాళ్ళకి వద్దు అన్నట్టు. చూడమ్మా అన్ని తీసేసుకుంటుందమ్మా అన్నారు. ఏంటి స్వామి ఆమె తీసుకుంది నాలుగే కదా అంటే, మీరు మరీ చెప్తారు, ఆమెకే చెప్తున్నారు సపోర్ట్ అంటే, కాదు స్వామి ఏమంటే, స్వామి ఆమెకి అక్క చెల్లెళ్ళు నలుగురు ఐదుగురు ఉంటే వాళ్ళందరికీ ఇవ్వడానికి పెట్టారట. స్వామి ఆర్డర్ ఇచ్చి ఇంకా ఒకటి తక్కువ అయింది తీసేసుకో ఈశ్వరమ్మ అనేవారు స్వామిని. అట్లా తీసుకుని మళ్ళా తీసుకునేవారు. లోపల భోజనాల హాల్లో కూడా స్వామి ఎంత బాగా అండి, చిన్న రూము, స్వామికి ఒక చిన్న బల్ల, ఒక చిన్న టేబుల్, దాని మీద స్వామి ప్లేట్ పెట్టుకునేవారు. భక్తులందరూ కూడా కింద ఏ వండుకున్నా అయ్యని తీసుకెళ్లి స్వామికి నివేదన చేసేవారు. అవన్నీ చూసేవారు స్వామి, అన్ని తింటంగా. ఆయన బ్రహ్మార్పణం చేసుకోవటంలో మహాదేవుడు తీసుకుని ఆ కొంచెమే తీసుకుంటా. అక్కడ చంద్రమ్మ గారని ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ కూడా ఒక జడ్జి గారు వై ఆ వడ్డం చేసుకోవడానికి నిలబడి విసరికర విసిరేవారు. మా అమ్మగారు, ఈశ్వరమ్మ గారు అక్కడకు, వెంకమ్మ గారు అక్కడ, వీళ్ళందరూ నిలబడి ఒక్కొక్క విషయాన్ని గురించి మాట్లాడుతుంటే, ఒక్కొక్క సంసారాల గురించి, ఒక్కొక్క సమస్య గురించి మాట్లాడుతుంటే స్వామి ఎంత బాగా వింటూ, ఆ తినే పద్ధతి ఎట్లా అంటే, నిజంగా ఎంతో తినేస్తున్నారేమనుకుంటూ ఒక్క మెతుకు కూడా లోపలికి వెళ్ళదు. అంత బాగా అన్ని వినుకుంటా వాళ్ళందరికీ సమస్యల్ని అన్ని తీర్చి అంత బాగా చూసుకుంటూ ఉండేవారు అనమాట. ఈశ్వరమ్మ గారు ఎప్పుడూ ఉండేవారు. ఏం మాట్లాడేవారంటే, అప్పుడే కాదు మా చిన్న వయసులోనే కాదు, మా పెళ్లిళ్ళైన తర్వాత కూడా ఈ కుటుంబంలో సరిగ్గా లేకపోతే, చూడండి స్వామి ఇంట ఆయనంట పెళ్లి చేసుకున్నాడు, ఏం సరిగ్గా చూడలేదు అమ్మాయిని, అమ్మాయిని చూడపోతే ఎట్లా స్వామి, చూడండి స్వామి ఆయన బుద్ధి చెప్పండి స్వామి అని చెప్పేవారు ఉంటే, అలాగే అలాగే అనేవారు. వెంకమ్మ గారు వెంట పడేవారు అట్లాగే, చూడండి స్వామి ఆ భక్తురాలని చూడకపోతే ఎట్లా, మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంది కదా, చూడండి స్వామి అనేవారు. అట్లనే మీకే అలా ఉంటే నాకుండదా బాధ బాధ్యత అనేవారు స్వామి అన్ని. ఇక్కడ పత్తిలో కూడా ఇంకా చాలా మంది పాద భక్తులు ఉన్నారు బాబు. ఆ భక్తుల్లో ఒక ఆవిడ ఉండేవారు కృష్ణమ్మ గారు అని, ఆవిడ పేరు కృష్ణమ్మ గారు. భర్తకు రెండో పెళ్లి చేసేసి ఆమె మన స్వామి ఆశ్రమంలోకి వచ్చేసారు. ఆమె నిరంతరం కృష్ణుడుగా ధ్యానం చేసుకుంటూ ఉండేవారు స్వామిని చచ్చుకుని. ఆమెకి ఆమె ఒళ్ళో ఆయన స్వామి పడుకొని, కృష్ణమ్మ నా తల అంతా జుట్టు అంతా చిరాగ్గా ఉంది, పేలు పడ్డాయి, కాస్త దువ్విట్టు అనేవారంట. నిజంగా పేలుంటే దువ్వినట్టుగా ఆ తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకుని తల దువ్వుతుంటే తలంతా కళ్ళంట, తల నిండా కళ్ళే, అమ్మవారికి అంటారు కదా అట్లా, అన్ని చూస్తే కళ్ళు కనిపిస్తా ఉండేదంట స్వామి ఏం దండం పెట్టుకునేది. ఇంకొక రోజు ఆమెను మళ్ళా, అమ్మ నా తల అంతా చిక్కుబడిపోయింది చీవ అనేవారు కూర్చుండేవారు కృష్ణమ్మ గారు అని, ఆవిడ పేరు కృష్ణమ్మ గారు. భర్తకు రెండో పెళ్లి చేసేసి ఆమె మన స్వామి ఆశ్రమంలోకి వచ్చేసారు. ఆమె నిరంతరం కృష్ణుడుగా ధ్యానం చేసుకుంటూ

కళ్ళు కనిపిస్తా ఉండేదంట. స్వామి అని దండం పెట్టుకునేది. ఇంకొక రోజు ఆమెను మళ్ళా, అమ్మా నా తల అంతా చిక్కుబడిపోయింది చీవ అనేవారు, కూర్చునేవారు. మళ్ళా అక్కడ ఏం చేసేవారు, ఆ తలలో స్వామి ఆమెకి దశావతారాలు కనిపించేవారు. దశావతారాలు చూపించి ఎంత దివ్యంగా ఆమెకి అన్ని అట్లా కృష్ణుడు అంటే కృష్ణుడిగా వెన్న తింటున్న కృష్ణుడు చూపించేవారట. అట్లా ఆ తల్లికి ఎన్నో అద్భుతాలు ఆమెకి అనుభవాల్లోకి వచ్చేలా చేశారు. ఇంకొక భక్తురాలు ఉండేవారు స్వామి దగ్గర. స్వామికి చిన్న పర్దాలు కట్టుకుని అందులో ఉండేవాడు ఈ భక్తురాలు. పేరు కూడా నాకు మర్చిపోయాను. ఆమె ఏం చేసేది, స్వామి చూసి, కృష్ణ గారెలు చేశాను, వేడిగా ఉన్నాయి నాన్న, తిందురు రండి స్వామి అనేది. ఇదిగో వచ్చేస్తున్నాను, పద పళ్ళెల్లో పెట్టేసి అయినా వచ్చేస్తున్నాను. ఎవరు నిజంగా వెళ్ళిపోతున్నారు, ఇలా చూసేవాళ్ళు మేము చిన్నపిల్లలం కదా. చూస్తుంటే అక్కడికి వెళ్ళేవారు. ఆ కట్టన ఏంటి, అది కూడా ఒక పర్దా చిన్నది, ఇటు ఇటు ఊపుతా ఆమె దగ్గర నిలబడేవారు. ఆవిడ ఎంత చాలా హెఫ్టీగా ఉండేవారు, తల కూడా తిప్పడానికి కష్టమైనటువంటి అన్ని నగలు వేసుకునేవారు అనమాట. ఆ నగలతో ఆమె చాలా కష్టంగా తిరిగి స్వామికి చూసి, ఇదిగో స్వామి పెడుతున్నానేవారు. ఆ ఏదో తినేవాళ్ళగా అటు ఇటు తిరిగి పళ్ళెల్లో ఆ తీసుకుని వచ్చేసేవారు బయటికి. ఇంకొక ఇల్లాలు స్వామికి అన్ని చిన్న చిన్న ఇడ్లీలు వేసి స్వామికి పెట్టేవారు. అది కూడా అలా తుంచేయటం వచ్చేసేయటం. ఎంత బాగా ఆ భోజనాలు పెట్టుకోవటం, ఆ తినడం అనేది నిజంగా అందరికి చాలా ఇష్టమైపోతుంది అనమాట. మధ్యాహ్నం అయ్యేటప్పటికి అందరు చిన్న రోళ్ళు వేసుకుని మెల్లగా రూపుతుంటే మధ్యాహ్నం అయితే చాలు, అబ్బాబ్బా తలంతా నాకు నొప్పేస్తుంది, ధృడు ఏ స్వామి ఏమైపోయింది నొప్పికి అంటే ఈ కృష్ణమ్మ గారి వీళ్ళు అందరూ రుబ్బుతారు ఆ తిరగళ్ళేసి నా తల నొప్పి కదా అనేవారు. అక్కడికి వాళ్ళు ఎంత నెమ్మదిగా అంటే శబ్దం కాకుండా ఆ పప్పేసి స్వామి రుబ్బుకునేవాళ్ళు అనమాట. అది కూడా శబ్దం కాకుండా స్వామి నిశ్శబ్దంగా ఉండమనేవారు అనమాట. అట్లా అందరికీ అన్నీ నేర్పించారు స్వామి. నిశ్శబ్దమే స్వామి మంత్రం మనకి. ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు స్వామి భక్తులు. ఆ ఎట్లాంటి భక్తులు అంటే స్వామికి ఎన్నో జన్మలుగా పుణ్యం చేసుకుని వాళ్ళు ఆ ఒక్కొక్క ధ్యానం చేసుకుని వచ్చారనమాట. ఒక ఆయన నరసింహస్వామి ఉపాసకుడు అంట. అతనికి స్వామి చిత్రావతికి తీసుకెళ్లారట. చిత్రావతిలో ఆయన సంధ్య వారుస్తున్నారు, ఏమో అగ్గి వదులుతున్నారు. పట్టుకునేటప్పటికి స్వామి నరసింహ అవతారంలో కనిపించారంట. కనిపించేటప్పటికి నా స్వామి ఇక్కడే కనిపిస్తున్నారని ఇంకా నీళ్ళు అలా వదిలేసి పరిగెట్టుకుంటూ వస్తుంది. స్వామి ముందు పరిగెట్టడం, ఆయన వెనకాల పరిగెట్టడం. పరిగెట్టి స్వామి వచ్చేసి తన బెడ్రూంలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి ముందు కోరికల రూమ్ తలపేసేసేవారు. ఆ భక్తుడు స్వామిని చూసిన ఆనందంలో ఆ ఉద్వేగంలో తలుపు దగ్గరే నిలబడిపోయి, స్వామి స్వామి తలుపు తెరవండి అంటుంటే స్వామి తలుపు తెరవకుండా రాజారెడ్డి గారితోనో మరి ఇంకే భక్తులతోనో స్వామి పాదాలు ఒక ప్లేట్లో కడిగేసి ఆ నీళ్లు ఆ భక్తుడికి పంపించేవారు. ఇవి తాగించండి ఆయనకి అన్నారు. అంటే నరసింహస్వామిని చూస్తే ఉగ్ర నరసింహస్వామి శాంతం ఉండదన్నమాట. ఆ ఉద్రేక స్వభావం తగ్గించడానికి స్వామి ఆ నీళ్ళిచ్చేవారు. కొన్ని దర్శనాలు అయిన తర్వాత వాళ్ళు ఈ జీవుడు ఈ శరీరాన్ని వదిలేసేవాళ్ళు కూడా అనమాట, స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు. అలా ఒక్కొక్కరికి దశావతారాలు చూపించేవారు స్వామి. ఒకసారి ఒక ఆయనకి పైన ప్రైవేట్ రూమ్ లో పడుకుని ఉంటే కీ హోల్ లో చూశారంట. ఆ పెద్ద ఆదిశేషువు మీద స్వామి పడుకొని ఉంటే నారద తుంగురులు అందరూ అక్కడే ఉంటే అందరు గంధర్వులు అందరూ కూడా అక్కడ స్వామి దగ్గర నిలబడి ఉంటే ఆ భక్తుడు అదిరిపోయారంట, ఇంత స్వామిని మనం ఇలా చూసుకుంటున్నామని. తర్వాత అన్నారట, ఎప్పుడు అలా చూడకూడదని చెప్పాను కదా, చూసిన దానికి నేను ఉన్నాను కాబట్టి, నేను చూశాను కాబట్టి నిన్ను నువ్వు ఉన్నావు, లేకపోతే ఇంకేమి తప్పు కదా, నేను చెప్పినట్టు వినండి అన్నారంట స్వామి. అట్లా ఒక్కొక్కడికి ఒక్కొక్క దర్శనం ఇచ్చారు నాన్న, దశావతారాలు ఇచ్చారు పండిత్. ఒక్కొక్క భక్తుడు, ఒకళ్ళు నెల్లూరు దగ్గర నుంచి వచ్చారు ఇంకొక భక్తుడు. ఆయన నాలుగు తరాలుగా బ్రాహ్మణ్ను చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారట. వాళ్ళు ఉంటే స్వామి ఈయనకి భుజంగరావు గారు అనే ఆయనకి సృష్టించి ఇంత మూడంగుళాల అన్నపూర్ణ విగ్రహాన్ని ఇచ్చారు. ఆ విగ్రహం ఎంత బాగా న్యాచురల్గా ఉండేదనమాట. కొంచెంసేపటిగా ఆ తల్లి లేచి అన్నం వండి వడ్డిస్తుందేమో అన్నట్టు ఉండేది. ఆ విగ్రహం తీసుకెళ్లి ఇంట్లో ఆయన పూజా మందిరంలో పెట్టేవారు. వాళ్ళ ఇంట్లో నాలుగు తరాల ముందట ఒక ఉండేవారు. ఆవిడకి ఏంటంటే చాలా ఆచారం, స్వామి ఇచ్చిన విగ్రహం అని ఈ ఆయన లోపల పెట్టిన తర్వాత తీసుకెళ్లి ముందు వరండాలో పెట్టేసిందట. పెట్టిన వెంటనే ఆవిడకి జ్వరం వచ్చేసేది. అలాగే బయటకెళ్ళిపోయి

ఆ బావి దగ్గర నీళ్లు పోసుకొని మళ్ళా వచ్చేసేది. అయినా కూడా తగ్గేది కాదు. మళ్లీ ఈ విగ్రహాన్ని మందిరంలో పెట్టిన తర్వాత ఆవిడ జ్వరం తగ్గిపోయేదట. ఒకసారి స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చెప్పారట, అవ్వా నేను బ్రాహ్మణ్ కాదనుకో, నేను క్షత్రియుణ్ణి, నేను పుట్టిన కులం నీకేం తప్పు చేసింది, నేను ఇచ్చిన విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహాన్ని దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటే పర్వాలేదు కదా, అలా ఎందుకు చేయకూడదు, అదేం తప్పు చేసిందని దోషం ఉందని నువ్వు బయట పెట్టావు నీకు జ్వరం వచ్చేసింది, మళ్ళా లోపల పెట్టావు నీ జ్వరం తీసేశాను నేనే అని చెప్పేశారట. అట్లాగా ఆడుకునేవారు. అప్పుడు వాళ్ళు అనుకునేవాళ్ళు అనమాట, స్వామిని ఏ రూపమని చెప్పి దర్శనం పెట్టుకోవాలా, ఏ రూపమని చెప్పేసి మనం స్వామిని ఆరాధించుకోవాలి, చెప్పండి స్వామి అనేవారు. స్వామి అనేవారు అందరికీ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ దేవుళ్ళని వాళ్ళ వాళ్ళ ఆచార సాంప్రదాయాలని గౌరవించి మర్యాద చేసి అట్లానే ఉండమనేవారు. ఈ అప్పుడే మనకి యూనిఫామ్ పెట్టారు కూడా స్వామి, డ్రెస్ వేసుకోవటం అంతకుముందు అన్ని వేసుకొచ్చేవాళ్ళు, వైట్ డ్రెస్ వేసుకోండి అందరు అన్నారు. అట్లాగే స్వామి అంత పాడైపోతుంది అంటే, మీరు పాడు చేస్తే చాకలి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నదీ తీరానికి తీసుకెళ్లి శుభ్రం చేసి తీసుకొచ్చేస్తారు, మీరు శుభ్రంగా వేసుకోండి అని. లేడీస్ కూడా అదే ఇచ్చారు స్వామి ఫస్ట్. అయితే లేడీస్ అన్నారు, వద్దులేండి స్వామి, మా అన్ని వేసుకోలేం గాని మేము రంగు చీరలు కట్టేసుకుంటామని అన్నారు. సరే మీ ఇష్టం అన్నారు స్వామి. లేకపోతే అది కూడా లేడీస్ కూడా వైటే ఇష్టం స్వామికి. అట్లా పెట్టి అందరు భక్తుల్ని తీసుకున్నారు నాన్న. ఎంత బాగాను, గోల్డ్ ఈస్ గోల్డ్. మరి స్వామి మా నాన్నగారు అమ్మతో మేమందరం వచ్చినప్పుడు కార్కి ఒక డ్రైవరు ఒక క్లీనర్ వచ్చేవారు. ఒకసారి నెల్లూరు నుంచి వచ్చినప్పుడు ఒక క్లీనర్కి ఉన్నాడు, అతనికి నత్తి ఉండేది. అతను మన కార్ దగ్గర కూర్చొని ఏదో టైర్ తుడుచుకుంటా కార్ తుడుచుకుంటా ఉంటే స్వామి మమ్మల్ని అందరినీ భజన హాల్లో పెట్టి అక్కడ అతని దగ్గరికి వెళ్ళిపోయి అతన్ని పిలిచారు. పిలిచి అరే నాన్న మరి నా కార్ కొంచెం తుడిచిపెట్టి పెట్రోల్ కొంచెం టైర్లు ఉన్నాయి వాటికి గాలి కొట్టి పెట్టవా అన్నారట. అదే ఉంది స్వామి నేను కొట్టి పెడతాను అన్నిటికీ గాలి కొట్టేశాడు. గాలి కొట్టిన తర్వాత నీకేం కావాలి అని అడిగారట స్వామి. అడిగితే స్వామి నాకేం కావాలి స్వామి, మీరే అందరికి ఇస్తున్నారు కదా, కళ్ళు లేనాడు కళ్ళు ఇచ్చారు, నోరు లేనాడు నోరు ఇచ్చారు, అన్ని ఆరోగ్యం లేనాడు అందరికి ఇచ్చారు, ఇంకేం కావాలా అంటే అందరూ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట, ఎవరెవరికి ఎన్నెన్ని ఇచ్చారు స్వామి అని వస్తుంటే మరి నీకేం కావాలి అంటే ఏం లేదే స్వామి అన్నట్టు. కాదులే చెప్పు అంటే నన్ను నత్తి పోగొట్టేయండి స్వామి అని నత్తి ఉండేదనమాట. స్వామి అతన్ని ఇమిటేట్ చేసి మళ్ళా అతన్ని నత్తి పోగొట్టేశారు, వెంటనే విభూతి ఇచ్చేశారు, అయిపోయింది. స్వామి అట్లా ఎంత మందికో అట్లా వైట్ ఫీల్డ్ లో అలాగే చేశారు. ఒకసారి ఒక పాపకి అందమైన పాప మన రాధాకృష్ణ బొమ్మల్లో ఉన్నటువంటి ఒక పాపలాగుంది, కళ్ళు లేవు. అందరు పక్కన చుట్టుపక్కల అందరు అన్నారు స్వామి స్వామి అమ్మాయికి కొంచెం కళ్ళు ఇవ్వండి స్వామి, అమ్మాయి చూసుకుంటది అనంటే మీకేనా ప్రేమ జాలి, నాకు లేదా, ఈ అమ్మాయి పూర్వజన్మ ఏం చేసిందంటే ఒక ముని తపస్సు చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటే అతను కళ్ళు పొడి చేసి వచ్చింది పుల్లతో, అందుకని ఇప్పుడు కళ్ళు లేవు. అవునా, మరి మీరందరూ అడుగుతున్నారుగా, సరేలే చూద్దాం, ఏమ్మా పాపను పిలిచి ఏదో పిలిపెట్టి నీకు కళ్ళు కనిపించాలా చూస్తావా ఈ ప్రపంచాన్ని అంటే అవును స్వామి అంది. అయితే ఇట్లానే కళ్ళ దగ్గర ఇట్లా అన్నారు అనేటప్పుడు కళ్ళు ఇంత కళ్ళు పాపకి చక్కగా చూసేస్తుంది. చూసినంత ఎవరు కనిపిస్తున్నారు, మీరే స్వామి కనిపిస్తున్నారు కళ్ళకి అని చెప్పేసి దండం పెట్టుకుంది అనమాట. స్వామి ఒకసారి మేము వైట్ ఫీల్డ్కి వెళ్ళాము. బయట నాన్నగారు బెంగళూరులోనే ఒక రెండు మూడు రూమ్స్ తీసుకునేవారు ఒక హోటల్లో, హోటల్ రాజ్మహల్ అనే చోట తీసుకొని అక్కడ అంత డ్రెస్ అయిన తర్వాత మేము వైట్ ఫీల్డ్కి వచ్చేసేవాళ్ళం. వైట్ ఫీల్డ్కి వస్తూనే స్వామి మా కార్ దగ్గరికి వచ్చేసేవారు, కార్ డోర్ ఓపెన్ చేయటం, మమ్మల్ని అందరు కూడా లోపలికి తీసుకెళ్లేవారు. ఒకసారి వచ్చినప్పుడు స్వామి లోపల ఉండిపోయారు మొట్టమొదటిసారి. రాంబ్రహ్మం గారని ఒక ఆయన ఉన్నారు అక్కడ స్వామి డివోటి, ఆయన పిలిచి అన్నారంట బయట ఆంధ్ర ఇంజనీర్ ఒక ఆయన వచ్చిన్నారు ఆయన లోపలికి పిలుచుకుని రండి అని. అంటే ఆయన మా దగ్గర ఆ చెట్లు ఉన్నాయి ఎర్రపూల చెట్లు అటు ఇటు 10-15 సార్లు తిరిగారు, తిరిగినప్పుడల్లా రావటం స్వామి లేరు ఆయన అంటాం, లేదు అక్కడే ఉన్నారు ఆయన పోయి పిలుచుకురండి అని స్వామి చెప్పటం. ఇట్లా చేసి చెయ్యిలా పట్టుకున్నారు ఉంటే నాన్నగారు చూసి ఏమండి మీరు ఇన్నిసార్లు తిరుగుతున్నారు మీకేమన్నా నేను హెల్ప్ చేయనా అని అడిగారు.
అంటే స్వామి రామరమ్మ గారితో, అంటే రామరమ్మ గారు అన్నారు ఇక్కడ ఎవరో ఒక ఇంజనీర్ అయ్యి వచ్చారంటండి, ఆంధ్ర ఇంజనీర్ అంట, ఆయన తోడుకు రమ్మన్నారు స్వామి లోపలికి అన్నారు. నేనేనండి ఆ ఇంజనీర్ అంటే, అయితే రండి స్వామి నేను మీకోసం ఎదుకుతున్నానని చెప్పి స్వామి దగ్గరికి నాన్నగారిని తీసుకెళ్లారు. మొట్టమొదట తీసుకెళ్తే స్వామి నాన్నగారిని కావలించుకొని లోపలికి పిలుచుకొని తర్వాత మమ్మల్ని కూడా లోపలికి రమ్మని చెప్పారనమాట. లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత స్వామి ఆ ఇల్లు మొట్టమొదట ఆ రోజులకి ఇంకా ఏం ఓపెనింగ్ అవ్వలేదు, చాలా పెద్ద హాల్స్, చాలా పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయన్నమాట. ఆ వెంటనే మమ్మల్ని చూసి, నానా మీరందరూ టిఫిన్ తిన్నారా, కాఫీలు అయిందా, లేకపోతే ఇక్కడ అన్ని ఉన్నాయి మనకి, రండి తీసుకుందరు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా పిలిచారు. రే స్వామి అన్ని అయిపోయింది కూర్చున్నామంటే, ఆ రోజు నుంచి మమ్మల్ని కొన్ని రోజులు ఉంచుకున్నారు పుట్టపర్తి వైట్ ఫీల్డ్ లో ఉంచుకుని, ఆ ఒక్కొక్కళ్ళకి ఇద్దరిద్దరికి ఒక్కొక్క రూమ్ ఇచ్చారు బాబు మాకందరికి అంతా అందులోనే. అప్పుడు పెద్ద పెద్ద అద్దాలు అనేది రావటం చాలా తక్కువ రేర్ అనమాట, అలా అడిగి ఒక్కొక్కడికి ఉంచారు. ఇంకా ముందుగా ఉంటే స్వామి భోజనం చేసే, ఇప్పుడు భోజనం చేసిన గదిలో మొత్తం గది అంతా కూడా అద్దాలుండే మొత్తం గది. అది ఒక మహారాణి బెంగళూరుకి వచ్చి రేసెస్ ఉండేదట ఆడుకోవడానికి, ఆమె విలాసం అందని మీది. అయితే ఇక్కడ ఉన్న దానికి ఆమెతో పరివారం కూడా ఉండేవారు కాబట్టి ఆమె డ్రెస్సింగ్ రూమ్ అంటేది స్వామి చెప్పారు. అందుకని ఇదంతా అద్దాలు పెట్టుకుంటారు, అందరి మధ్యలో నిలబడేవాళ్ళమే, స్వామి నిలబడేవారు అన్ని అద్దాల్లో, స్వామి అన్ని అద్దాల్లో మమ్మల్ని చూసుకుని మాకు చాలా ఆశ్చర్యంగా ఉండేదనమాట. తర్వాత అవన్నీ స్వామి తీసేశారు. తీసి అది స్వామి భోజనాల హాల్ పెట్టి పైన ఒక యాపిల్ కట్ చేస్తున్న స్వామి ఫోటో పెట్టారు. అక్కడే స్వామి భోజనం చేసుకునేవారు అనమాట. అక్కడ భోజనాలు పెట్టడం, అసలు భోజనం వడ్డన ఎలా చెయ్యాలి అనేది స్వామి దగ్గర నేర్చుకున్నాం బాబు నిజంగానే. ఎందుకంటే స్వామి దగ్గర ఆ రోజుల్లో వచ్చిన వాళ్ళు జెంట్సే భోజనాలకు ఉండేవాళ్ళు, లేడీస్ తర్వాత తినేవాళ్ళు. ఏం చేశారు, బూరుగుల రామకృష్ణ గారు, మన రాజారెడ్డి గారు, మన వెంకటగిరి మహారాజా గారు, వీళ్ళందరూ కూడా భోజనాలు కూర్చుంటే నేను ఇంకొక రామన్నది రెడ్డి గారి భార్య మేమంతా వడ్డం చేశామన్నమాట. మొట్టమొదట గుడి పక్క నుంచి ఇలా వడ్డం చేసుకుంటూ రావాలన్నమాట. స్వీట్స్కి వచ్చేటప్పుడు ఇటు రావాలి. ఎలా పెట్టేవారంటే వడ్డం చేసేటప్పుడు కూడా మొట్టమొదటే పప్పు కలుపుకోకూడదు, కూరలు కలుపుకోకూడదంట, కూర కలుపుకోకుండా ముందు పప్పు కలుపుకోవాలంట, అందరు కూడా కలిసి ఉంటారని. నెయ్యి వడ్డించమనేవారు, స్వీట్స్ ఇటుపక్క వడ్డించమనేవారు, అట్లా అన్ని చెప్పారు. స్వామి కూడా భోంచేస్తున్నారని చూస్తే నిజంగా తినేవాళ్ళకి కూడా చాలా దీంట్లో పెద్ద ఆవకాయ పచ్చడి వేసుకుని పళ్ళెంలో ఇంత మధ్యలోకి అన్నం పెట్టేవారు, మధ్య నుంచి తినేవారు స్వామి. అలా తినటం అందరికి చూపించేవారు అనమాట. తినడం నుంచి మురుగల రామకృష్ణ గారికి చూపించారనమాట. ఆ రోజున వాళ్ళకి ఒక పాప, ఆయన కొడుకు పాప, ఒక చిన్న పాప ఉందనమాట. ఎంత 9 ఏళ్ళు ఉంటాయి ఆ పాపకి, నాకు 14-16 ఏళ్ళు ఉంటాయి. నేను వడ్డిచ్చేదాన్ని, వాళ్ళు భోజనాలు చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు ఆనందంగా కబుర్లు ఆడుతుంటే స్వామి అన్నారు, బుర్గుల రామకృష్ణ ఇది వాళ్ళిద్దరు నువ్వు ఉండవులే అప్పటికి పెళ్లి చేస్తాను, వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళిద్దరు కాబోయే కాలంలో భార్యాభర్తలు, బాగా చూసుకో ఇప్పుడే, తర్వాత వాడు పెళ్ళప్పుడు నువ్వు ఉండవులే అన్నారు. అంటే స్వామి అంతా మీదయ్యే స్వామి అని ఆయన చెప్తుంటే అప్పుడు నాన్నగారు అందరు చూసి వాళ్ళిద్దరు, వాళ్ళిద్దరు మాత్రం పక్క పక్కన కూర్చోబెట్టారు, మిగతా అందరు జెంట్సే కూర్చొని వడ్డించినప్పుడు వాళ్ళకి అది వడ్డించండి ఇది వడ్డించండి, ఆయనకి కూరంటే చాలా ఇష్టం, మడి కొంచెం వడ్డించండి అనేవారు, పెరుగు వడ్డించండి అవతల వాళ్ళకి, ఆయనకి చాలా ఇష్టం అనేవారు. అందరికీ వడ్డం చేయటంలో చాలా బాగా చెప్పించేవారు బాబు. అందరు కూడా శుభ్రంగా తినేసేలాగా స్వామి ఆశీర్వదించి భోజనాలు పెట్టేవారు. అక్కడ గోగినేని వెంకటేశ్వరరావు గారి భార్య అక్కడ ఉండే వాళ్ళందరితో కూడా చెప్పి దగ్గరుండి వడ్డం ఇంత వెండి క్యారేజీలో తీసుకొస్తే వాళ్ళ పాలేళ్ళు పాలేరుగాళ్ళు వాళ్ళు వస్తే, ఒరే రాముడు నువ్వు ఇంకా భోజనం చేయలేదురా, ఇంటికి వెళ్తే ఈ గడ్డ పేరు కూడా నీకు ఇష్టం కదా ఇక్కడ తినేయమనేవారు. స్వామి ఆవిడ వెనకాలి నిలబడి అంతా ఆవిడకి ఏం చెప్తుందంటే మీరు సంతోషపడేవారు అనమాట. ఎందుకంటే మనం భోజనాలు చేసేటప్పుడు భోజనం పెట్టేటప్పుడు తక్కువ ఉన్నారని చెప్పి అనుకోకుండా డ్రైవర్లు కానీ క్లీనర్లు కానీ మరి మనం పని చేసేవాళ్ళకి కానీ ముందు భోజనం పెడితే స్వామి చాలా సంతోషపడేవారు అనమాట. అంత వాళ్ళ కడుపు నిండా పెట్టండి నాన్న, వాళ్లే బాగా తింటారు నిజంగా, వాళ్ళకి కడుపులో ఆకలి ఎక్కువ, వాళ్ళకి తెలుసు దాని విలువ అనేవారు స్వామి. గోగినేని వెంకటేశ్వరరావు గారు అంటే గోల్డ్ మైన్స్ కి ఆయన అధిపతిగా ఉండేవారు అనమాట. వాళ్ళ ఇంట్లో అసలు వేరే పేరు లేదు, మగపిల్లవాడు పుట్టాడంటే వెంకటేశ్వరరావు,
పెద్ద వెంకటేశ్వరరావు చిన్న వెంకటేశ్వరరావు గారు పిలిచేవాళ్లు. వాళ్ళ ఇంట్లో అందరూ కూడా మా ఫ్యామిలీతో చాలా క్లోజ్ గా ఉండేవాళ్లు. స్వామి చేసిన స్నేహం బంధాలు ఇవన్నీ కూడా ప్రేమ బంధాలు. అంటే ఒకసారి స్వామి దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఒకళ్ళెవరో వచ్చి గోగినేని వెంకటేశ్వరరావు గారికి, అయ్యా మనకి మైండ్స్ లో బంగారం పట్టలేదు అన్నారట. ఆయన ఆ అనుకుని అప్పుడే ఆయన చనిపోయారు అనమాట. ఆ తర్వాత స్వామి ఏం చేశారు, ఈ పెద్ద ఈ బంగ్లాని అదేంటంటే జ్యోతిష ప్రకారంగా కూడా ఒక యుగ పురుషుడు ఆదర్శమూర్తికి మాత్రమే ఆ ఇల్లు అచ్చొస్తుందని, ఫ్యామిలీస్ ఉండడానికి పనికిరాదని అనేవారట. వాళ్ళకి సృష్టించి లక్ష

0: ಶ್ರೀ ಸತ್ಯ ಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಝರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
1: మనము శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమం ద్వారా కొన్ని భాగాలలో స్వామితో కొడైకెనాల్కి వెళ్లటం, స్వామితో ఊటీకి వెళ్లటం, స్వామితో ఆ మధురానుభూతిని గురించి వినడం జరిగింది. ఎందరో శ్రోతలు ఈ అనుభవాలు చాలా బాగున్నాయి, మాకింకా వినాలనుంది అన్నారు. అయితే స్వామివారు చేసిన పర్యటనలో 2009 అక్టోబర్ నెలలో హట్షి అనే చిన్న ప్రదేశానికి చేసిన పర్యటన చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే అక్కడ స్వామి శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రం పేరిట ఒక అమోఘమైన మందిరాన్ని ప్రారంభించారు. నడయాడే పాండురంగడు, ఆ పాండురంగడి దేవాలయాన్ని ప్రారంభించడం వీక్షించిన వారి హృదయాలు, వారి జీవితాలు ధన్యం. ఈనాటి మా శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమంలో ఆనాటి విషయాలు, ఆనాటి మధుర స్మృతులు మీతో పంచుకుంటాము. అయితే ఇక మనం హట్షికి 2009 పయనిద్దాం. రండి, వినండి.

2001వ సంవత్సరంలో స్వామివారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ ఉత్తమ్రావు జాదవ్ గారి ప్రార్థన మేరకు మహారాష్ట్ర రాష్ట్రంలో గల లాతూరు నగరంలో వారు అత్యంత సుందరంగా నిర్మించినటువంటి శివాలయాన్ని పునీతం గావించటానికి స్వామి అచ్చటికి వేంచేయటం జరిగింది. స్వామి ఇప్పుడు ఆ శివాలయాన్ని ప్రారంభిస్తున్నారు. అక్కడ ఉన్న శివలింగాన్ని స్వామి ప్రతిష్ఠిస్తున్నారు. భక్తుల భజనలు హోరుగా సాగుతున్నాయి. స్వామి అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఆ సమయంలో ఉత్తమ్రావు జాదవ్ గారి సోదరుడైనటువంటి శ్రీ శివాజీరావు జాదవ్ గారు ఇలాంటి ఒక అద్భుతమైన పాండురంగ విఠలుని మందిరాన్ని స్థాపించాలని సంకల్పించారు. స్వామి యొక్క అనుగ్రహాశీస్సులతో చక్కని ఎత్తైన కొండల మధ్య కొన్ని వందల ఎకరాల భూమిని శ్రీ శివాజీరావు జాదవ్ గారు కొనుగోలు చేశారు. ఈ ప్రదేశం మహారాష్ట్ర రాష్ట్రంలో పూణే మహానగరానికి 60 కిలోమీటర్ల దూరంలో గల హట్సీ అనే గ్రామ పరిసరాల్లో ఉంది. స్వామివారి అపారమైన కరుణతో అతి సుందరమైన అతి మనోహరమైన పాండురంగ విఠలుని మందిరము, దాని చుట్టూరా కొన్ని వేల సంఖ్యల్లో పచ్చని చెట్లు నాటి స్వామివారి నివాసానికై ఒక అత్యంత సుందరమైన భవనాన్ని కూడా వారు నిర్మించారు. అన్ని పనులు పూర్తయినాయి. స్వామివారికి వారు ఎన్నో మార్లు తమ ప్రార్థనలను విన్నవించుకున్నారు. చివరకు 28 అక్టోబర్ 2009న భక్తవత్సలుడు సాయి పాండురంగడు కరుణించి శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రానికి తమ విద్యార్థులు మరికొందరు పెద్దలతో పుట్టపర్తి విమానాశ్రయం నుండి ఒక ప్రత్యేక విమానంలో పయనమయ్యారు.

0: విమానాశ్రయం నుండి స్వామివారు నేరుగా పూణే నగరంలో గల శ్రీ శివాజీరావు జాదవ్ గారి నివాస స్థలానికి చేరుకున్నారు. అక్కడ స్వామిని వారు శాస్త్రోక్తంగా వారి గృహంలోనికి ఆహ్వానించారు. స్వామి అక్కడ కొంతసేపే ఉన్నారు. అక్కడ కొంత సమయం వారి పరివారంతో గడిపి వారిని ఆశీర్వదించి స్వామి ఒక ప్రత్యేక కాన్వాయ్లో శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రానికి బయలుదేరారు. దారి పొడవునా జనసమూహాలు స్వామివారి దర్శనానికై వేచి ఉన్నారు.
1: అదిగో వినిపిస్తూనే ఉన్నాయి జయజయధ్వానాలు, మంగళవాద్యాలు.
0: శ్రీ శివాజీరావు జాదవ్ గారు ఎంతో శ్రద్ధతో స్వామి పట్ల గల అపారమైన ప్రేమతో నిర్మించిన ఆ ప్రాంగణంలో స్వామివారి కారు వస్తుండగానే మరపురాని రీతిలో వారికి ఘన స్వాగతం పలికారు. స్వామివారి దివ్య పాదస్పర్శకై ఎదురుచూపులు చూస్తున్న హట్సీ గ్రామస్తులు స్వామివారి రాకతో పరమానంద భరితులయ్యారు. స్వామివారిని ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ఆహ్వానించారు.

0: దాదాపు 30 సంవత్సరాల తరువాత స్వామి పూణే మహానగరానికి విచ్చేస్తుండటంతో పూణే మరియు పరిసర ప్రాంతాల నుండి స్వామివారి దర్శనార్థమై వచ్చే అశేష భక్తజన సందోహానికై శ్రీ శివాజీరావు జాదవ్ గారు భక్తుల వాహనాలను నిలపడానికి సరిపడా వసతులు మరియు వారు ఆనందంగా కూర్చుని స్వామివారి దర్శనం చేసుకోవడానికి స్థలమే కాక వారికి పూర్తి ఉచితంగా భోజన సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు స్వామివారితో వచ్చిన బృందానికి వారు చేసిన అతిథి మర్యాదలు ఎవ్వరూ ఊహించని విధంగా ఉన్నాయి. ఆ రోజు సాయంకాలం స్వామివారి దర్శనానికై ప్రత్యేకంగా నిర్మించబడిన సభామండపంలో స్వామి ఆసీనులై ఉండగా వేలాది మంది భక్తులు స్వామివారి ప్రేమసాగరంలో ఓలలాడారు.
1: ఆ దృశ్యం చూసిన వారి జన్మలు ధన్యం. ఒక్కసారి అలా తిలకిస్తే ఆ మైదానమంతా కూడా ఇసుక వేస్తే రాలనంత జనం. అందరూ భక్తి పార్వశ్యంలో మునిగిపోయారు. వారి సత్యసాయి పాండురంగడి దర్శనం చేసుకుంటూ తరించిపోయారు. వింటున్నారుగా ఆ స్వాగత జయధ్వానాలు.

0: जय
1: కొంతసేపు తర్వాత ప్రముఖ గాయనీ గాయకులు మధురమైన గీతాలు స్వామివారి పాదపద్మముల చెంత సమర్పించారు.
0: వారిలో శ్రీ నితిన్ ముఖేష్ మరియు శ్రీమతి కవితా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

0: సాయంకాలం కార్యక్రమాలు ముగిసి మెల్లగా సూర్యుడు అస్తమిస్తుండగా చుట్టూ ఒక్క మారు తిలకిస్తే ఆహా, ఆ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో అతి సుందరంగా అలంకరించబడి పాండురంగడి ఆగమనాన్ని దశ దిశలా వ్యాప్తి చేస్తున్నాయా అన్నట్టుగా ఉంది. ఇక రెండవ రోజు మంగళ వాద్యాలతో వేదపఠనంతో చక్కని శ్రావ్యమైన భక్తిగీతాలతో మొదలైంది. ఆ రోజున స్వామి అక్కడ ఆలయాల్లోని విగ్రహాలకు ప్రాణప్రతిష్టాపన చేయనున్నారు. మీరు వింటున్నది స్వామి నివాసాగ్రహం పక్కన. పుణ్య ఘడియలు సమీపించినాయి. ఆ ఆలయాలను తమ దివ్య స్పర్శతో పునీతం గావించటానికి స్వామి తమ నివాసస్థానం నుండి బయలుదేరారు. మొట్టమొదట విఘ్న వినాశకుడైన వినాయకుని మందిరాన్ని స్వామి పునీతం గావించి శాస్త్రోక్తంగా ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్టాపన చేశారు. ఏ ఆలయానికైనా ఈ ప్రాణప్రతిష్టాపన అనేది అత్యంత మంగళకరమైన అంశం. ఈ ప్రాణప్రతిష్టాపన చేసిన పిమ్మట అక్కడ ఉన్నది కేవలం ఒక శిలా విగ్రహం కాక సాక్షాత్తు దైవమేనని అనాదిగా మానవాళి ప్రగాఢ విశ్వాసం. అటు పిమ్మట స్వామి పూర్వావతారమైన శ్రీ షిరిడీసాయి విగ్రహ ప్రాణప్రతిష్టాపన స్వామి చేశారు. చివరగా శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రంలో అతి మనోహరమైన రఘుమాయి సమేత శ్రీ పాండురంగ విఠలుని విగ్రహానికి సత్యసాయి పాండురంగడు ప్రాణప్రతిష్టాపన గావించడం చూసిన వారి జన్మ ధన్యం.
1: ఒక పక్కన వేదపట్నం, మరొక పక్కన శ్రావ్యంగా విద్యార్థుల భక్తిగీతాలాపన.
0: ఈ కార్యక్రమం తరువాత ఆలయం వెలుపల గల విశాలమైన వరండాలో ఆసీనులై తెల్లవారుజాము నుండి వారి దర్శనానికై వేచియున్న భక్తులకు

0: మీరిప్పుడు వింటున్న బ్యాండ్ సాయిరా. అది రోజు ఉదయమే స్వామి నివాస గృహం పక్కన వారందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వాయించేవారు. మేమందరం కూడా స్వామితో వెళ్లిన వాళ్ళందరం కూడా ఇది ఒక ట్యూన్ ఏదైతే ఉండిపోయిందో అది మా మనసులో ఎప్పటికీ నిలిచిపోయింది. ఆ ట్రిప్ అయిన తర్వాత కూడా దీన్ని మననం చేసుకుంటూ ఉన్నాము.
1: పూర్ణాహుతితో ఉదయం కార్యక్రమం ముగిశాక స్వామి తమ నివాస స్థానాన్ని చేరుకుని తమ విద్యార్థులు మరియు పెద్దలతో కలిసి భోజనం చేశారు.

0: సాయంకాలం స్వామి నివాసానికి ఎదురుగానున్న అతిథిగృహ ప్రాంగణంలో గల స్విమ్మింగ్ పూల్ ను ఆనుకుని ఉన్న వరండాలో విద్యార్థులకు మరియు పెద్దలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యచకితులను గావిస్తూ మరలా స్వామి అక్కడికి వేంచేసి అక్కడ కొంతసేపు విద్యార్థులతో పెద్దలతో ముచ్చటిస్తూ వారికి ఎనలేని సంతోషాన్ని అందజేశారు. అంతేకదా మరి, అలాంటి మనోహరమైన ప్రకృతి సౌందర్యంలో పరమాత్మతో చేరి అంతసేపు గడపగలమని ఎవరూహించగలరు?
1: ఇప్పుడు ఆ స్మృతులను తలుచుకుంటే
0: నుండి క్రిందకు చూస్తే వందల సంఖ్యల్లో కార్లు ఒకదాని వెనుక ఒకటి చిన్న కొండను ఎక్కుతూ ఉండడం కనిపించింది.

0: గారి కుటుంబం యొక్క ప్రార్థనను మన్నించి వారికి స్వామి తమ పాదపూజ చేసేటువంటి అత్యంతాద్భుతమైన మహద్భాగ్యాన్ని ప్రసాదించారు. భక్తులెల్లరూ ఆ రోజు సాయంకాలం స్వామివారి దివ్య సందేశాన్ని వినాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. విద్యార్థులు భజనలు పాడుతుండగా స్వామి అలా సాయం సంధ్య వేళలో తమ దర్శనాన్ని అనుగ్రహిస్తున్న తరుణంలో అక్కడ చేరిన భక్తుల ముఖాలలోని ఆనందం వర్ణనాతీతం.
1: ఇప్పుడు మీరు శివాజీ
2: రాజులైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మముల చెంత శతకోటి ప్రణామములు అర్పిస్తున్నాను. బాబావారి దయవల్ల మాత్రమే 2001వ సంవత్సరంలో చాకూర్ జిల్లాలోని లాతూర్లో శివాలయాన్ని మేము నిర్మించగలిగాము. భగవాన్ ఆగమనంతో మా జన్మ ధన్యమైంది. ఈ రోజున మా కుటుంబమంతా.
1: మీరిప్పుడు వింటున్నది శ్రీ శివాజీ జాదవ్ గారి ప్రసంగం. వారు మరాఠీలో మాట్లాడారు, దాని తెలుగు అనువాదాన్ని మీరు వింటున్నారు.
2: వ్యాప్తి గావిస్తూ ధార్మిక సామాజిక కార్యక్రమాలను నిర్వహించే శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించాలన్నది ఒక్కటే మా ప్రార్థన. స్వామివారు మరెన్నో మార్లు హక్షిని తమ దివ్య పాదస్పర్శతో పావనం చేస్తారని ఆశిస్తూ వారి అనుగ్రహంతో మా జీవితాలు మంగళకరంగా ఉండాలని ఇక్కడ చేరినటువంటి భక్తజనులందరి తరఫున నా వినయపూర్వక ప్రార్థన.
0: స్వామివారితో వచ్చిన బృందంలోని ఇరువురికి స్వామి సమక్షంలో ప్రసంగించే మహద్భాగ్యాన్ని ప్రసాదించారు. శ్రీ వి శ్రీనివాసన్ గారు హిందీలో ప్రసంగించారు. వారి తరువాత శ్రీ నిషికాన్ బరోడేకర్ గారు మరాఠీలో ప్రసంగించి అక్కడి వారందరికీ ఆనందాన్ని అందజేశారు. తదుపరి అక్కడ చేరిన వారందరి ప్రార్థనలను మన్నించి స్వామివారు తమ దివ్య సందేశాన్ని అనుగ్రహించారు. స్వామివారి దివ్యోపన్యాసం ఒక్క ఆంగ్లంలోనే కాక మరాఠీలోని కూడా అనువదించబడింది.
1: శ్రోతలందరూ కూడా కొంచెం దయవుంచి జాగ్రత్తగా వినవలసిందిగా ప్రార్థిస్తున్నాము. స్వామివారి మైక్ సరిగ్గా లేనందున కొంచెం చిన్నగా రికార్డింగ్ వినిపిస్తుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి స్వామివారి దివ్యోపన్యాసం.
3: या पवित्र भारत भूमि मध्ये सहना आणि सगुण हे प्रमुख लक्षण आहे.
4: देवुडु ओन्ली ओकटी आनंदमुनु मात्रमे अंदिस्तुन्नाडु.
5: इज ओन्ली गॉड हू कन्फर्स ब्लिस टू एव्री वन ऑफ अस.
6: परमेश्वर फक्त तुम्हाला आनंद शांती देतो.
4: नित्य आनंदम परम सुखम केवलम ज्ञानमुक्तिम द्वंद्वातीतम गगनतत्वम सत्वमसाधिरक्षम ఏకం నిత్యం విమలం అచలం సర్వది ఆశీపోతం భావాతీతం త్రిగుణరక్తం.
5: ఇట్ ఈస్ దట్ బ్లిస్ విచ్ ఈస్ నాన్ డ్యూయల్, విచ్ ఈస్ ది ఓన్లీ వన్, విచ్ ఈస్ ఎథీరియల్, విచ్ హెస్ గట్ నథింగ్ టు డూ విత్ ద సెకండ్, విచ్ ఈస్ ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
6: స్వామిని తుమలా శ్లోక్ సాగిట్లా జో మహారాష్ట్ర సగడత మైతీ బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి. తుమలా జాణ జాణూ నాయి तुम्ही सगळे जाणू ना.
4: మీరు ఎవరిని దేశించడం కానీ ఎవరిని ప్రయత్నించడం కానీ మంచిది కాదు.
5: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ అవర్ పార్ట్ టు హేట్ ఎనీబడి ఆర్ టు మేక్ ఫన్ ఆఫ్ ఎనీ వన్.
6: కొణాచి టింగల్ టవాళి కరు నక, కొణాలా దోష్ దేవు నక.
4: కనుక మీరు అందరినీ ప్రేమించండి.
5: దేర్ఫోర్ లవ్ ఆల్.
6: సర్వాన్వర్ ప్రేమ కర.
4: ప్రేమ ఒక్కటే భగవంతుడు చేర్చేటువంటి ప్రధానమైన రాజబాట.
5: లవ్ ఈజ్ ది ఓన్లీ రాయల్ పాత్ దట్ టేక్స్ యూ టువర్డ్స్ గాడ్.
6: ప్రేమ హాజ్ తో రాజమార్గ జో తుమాలా ఈశ్వరా పరత్ పోచువే.
4: కనుక నీ మనసును నీవు గుర్తుంచుకో.
5: దేర్ఫోర్ అండర్స్టాండ్ యువర్ ఓన్ మైండ్.
4: నీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే తన తప్పును తాను తెలుసుకుంటే చాలు.
5: వాట్ ఈజ్ రిక్వైర్డ్ టుడే to know our own mistakes. Everyone should know one's own mistake.
6: Swatacha manala olkha, swatacha chukanna olkha.
4: Help ever, hurt never.
5: Help ever, hurt never.
6: Sadaiva madat kara, konalahi tras dukha deu naka.
4: Inni sabalu poyina, inni kathalu vinna, inni vidhulu kinte yokka upanyasam vinna, meeru telusukovali.
7: श्री भगवद्गीतेमध्ये You may attend any number of meetings, you may listen to any number of talks, you may go anywhere, but what is the essential thing that is to be known? God, God, God only.
6: Kiti bhashana, kiti parishada, kiti parisamad kara. Kaay tumhala janayacha hai shevti, ekach shabda janayacha hai. Tumhi sudha to mhanje dev, tumhi te dahare.
4: అది ఎవరైనా సరే మంచి చెప్పేది మంచి చెప్పేది మీరు ఫాలో చేయండి
7: హూస్ ఎవర్ మై బీ వాట్ ఎవర్ దట్ గుడ్ సెట్ టు యూ ఫాలో ఇట్
6: కొనీ రాజకారణి అసో జర్ తుమాలా కై సంగత్ అసెల్ తర్ తనా మాన్ ద్యా తర్ సన్మాన్ ద్యా
4: ఇయే స్వామి జీ కరా ఆసేవ్
7: దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ దిస్ ఈజ్ ద టీచింగ్ ఆఫ్ భగవాన్ టు ఆల్ ఆఫ్ us టుడే Let the whole universe be happy and jubilant.
6: आज माझा संदेश समजा.
4: कर सर्व जीवन कुणारो संतोषित होणारे.
7: That all beings should be happy and joyful.
6: सगळ्यांना सुख शांती आनंद मिळो.
4: आ संतोष मी एकटा लाभिस्तुंदे. आत्मानंदोरे अभिस्तुंदे.
7: Where do you find happiness? The happiness is experienced by the happiness or the bliss. Which happens to be the nature of the self.
6: तुम्ही स्वतःला जाणा आणि आनंदाचा उपभोग तावा.
4: पीस पीस पीस अंतर. एम्प्टी पीस आहे ट्वेंटी. बट्टी पीस.
7: We go on saying peace, peace. Where is that peace? Only pieces. That's all.
6: शांती शांती शांती शांती जप करून काही उपयोग नाही.
7: Everything is focused on love.
4: लवने पेटकुंटे अन्य दातोरतीने वस्तुंदे.
7: When once you cultivate this love, you can obtain any other thing. Bhagavan is very happy. He blesses all the entire gathering here assembled.
6: Sabasta samudaya vala Swami ashirvad deta. Swami atyanta prasanna hai.

ఇక శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రంలో మూడవ మరియు చివరి రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయం స్వామివారితో వచ్చిన విద్యార్థులు భజనలు ఆలపించారు.

మధ్యాహ్న సమయంలో శ్రీ జాదవ్ గారి బంధువులందరి ప్రార్థనలను మన్నించి వారందరికీ పాదనమస్కారాలు ప్రసాదించి వారిని ఆశీర్వదించారు. అటుపిమ్మట స్వామివారి నివాసం నుండి కొద్ది దూరంలో ఉన్న అతిథిగృహాన్ని స్వామివారు సందర్శించారు. ఆ అతిథిగృహానికి వెళ్లే దారి పొడవునా వందల సంఖ్యల్లో చెట్లు, వృక్ష సంపద స్వామివారిని ఎంతో అలరించాయి. ఆనాటి సాయంకాలం లిటిల్ ఛాంప్స్ అనబడు చిన్నారుల భక్తి సంగీత కార్యక్రమం వీణుల విందుగా కొనసాగింది. ఈ చిన్నారులు అప్పుడే ముగిసిన ఒక జాతీయ సంగీత పోటీల్లో ఉత్తీర్ణులుగా నిలిచినటువంటి వారు. వారు మరాఠీ భక్తి గీతాలను ఎంతో చక్కగా శ్రావ్యంగా ఆలపించారు.

0: మీరు వింటున్న పాటలన్నీ కూడా 15 సంవత్సరాల లోపు పిల్లలు పాడినవే. ఆ రోజు స్వామి వీరి పాటలు విని ఎంతగానో ఆనందించారు. అంతేకాదు, వారితో వెళ్లిన విద్యార్థులకు కూడా
1: ఆ చిన్నారులను అనుగ్రహించి ఆశీర్వాదాలను అందజేశారు. ఈ మధురమైన కార్యక్రమం ఘనమైన రీతిలో పాండురంగ క్షేత్రంలో బహిరంగ సభలకు ముగింపు పలికింది. జాదవ్ గారి కుటుంబానికి మాత్రం స్వామి ఎవ్వరూ ఊహించలేని మధుర స్మృతులను ఆ కార్యక్రమం తరువాత అందించారు. తమ అపారమైన ప్రేమ మరియు కరుణతో వారి కుటుంబానికి తమతో పాటు భోజనం చేసేటువంటి అరుదైన అత్యంతాద్భుతమైన మహద్భాగ్యాన్ని అనుగ్రహించారు.
0: శ్రోతలందరూ కూడా కొంచెం జాగ్రత్తగా విన్నట్లయితే ఈ బ్రహ్మార్పణం తర్వాత స్వామి మాట్లాడడం చాలా చిన్నగా వినిపిస్తుంది.
1: భోజన సమయంలో వారి ఇంటి పెద్దగా, గురువుగా, వారి దైవంగా హితబోధలు చేశారు. ఆ కుటుంబ సభ్యుల తనువు, మనస్సు, హృదయాలను ఆనంద సాగరంలో ఓలలాడించారు.
2: बहुत खुश हो गए भगवान, तो बहुत आनंद मिला.
3: आया खाना भी नहीं ऐसा लगे आनंद
2: भगवान बहुत खुश
3: है. मैं 3 दिन इधर से किया, 3 दिन भी बहुत अच्छा.
1: మరునాడు ఉదయం తమ అపారమైన ప్రేమకు చిహ్నంగా శ్రీ జాదవ్ గారి కుటుంబ సభ్యులందరికీ కానుకలను పంచి శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రానికి

కుటుంబ సభ్యులందరూ కూడా స్వామికి మంగళారతి ఇస్తున్నారు. అక్కడి నుండి స్వామి మరియు వారి బృందం ముంబై నగరంలో స్వామి స్థాపించిన ధర్మక్షేత్రానికి ప్రయాణం కొనసాగించారు.

అది ధర్మక్షేత్ర ప్రాంగణం. ప్రయాణ బడలిక వలన స్వామి అలసిపోయి ఉన్నప్పటికీ ఎంతో దయతో ఆ రోజు సాయంత్రం గొరెగావ్ అనే ప్రదేశంలో గల విశాలమైన హాలు వేలాది మంది భక్తులకు తమ దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. ప్రముఖ నేపథ్య గాయకుడు శ్రీ సోను నిగం గారిచే సంగీత కార్యక్రమం కూడా నిర్వహించబడింది.

0: స్వామి ఈ గాయకుడికి ఒక ఉంగరాన్ని కూడా ప్రసాదించడం జరిగింది.
1: ముంబై మహానగరం భారతదేశం యొక్క ఆర్థిక రాజధానిగా పేరుగాంచింది. మరుసటి దినం ఆదివారం అయినప్పటికీ దేశంలోని పేరుగాంచిన పలు ఆర్థిక సంస్థల అధిపతులు మరియు ఇతర ప్రముఖులు ధర్మక్షేత్రానికి వచ్చి స్వామివారి అనుగ్రహాశీస్సులను పొందారు. కొంతసేపు తర్వాత నగరంలో గల వర్లీ మైదానంలో స్వామి కొరకై కాచుకుని ఉన్న భక్తులకు దర్శనం ఇవ్వడానికి స్వామి బయలుదేరారు.

మనందరికీ ఆదివారం సెలవు దినం అయినా స్వామికి మాత్రం విశ్రాంతి అనేదే లేదు. వర్లిలో దర్శనానంతరం కొందరు భక్తుల ప్రార్థనలను దయతో మన్నించి వారి గృహాలను స్వామి సందర్శించి వారిని అనుగ్రహించారు. ఆ రోజు సాయంకాలం కార్యక్రమానికి స్వామి బ్రెబోన్ స్టేడియంకు వెళ్లారు. 20వ శతాబ్దం ప్రారంభంలో ఇదంతా కూడా సముద్రం క్రింద ఉండింది. తరువాత కాలక్రమేణా నీరు తగ్గుముఖం పట్టడంతో ఈ గొప్ప స్టేడియంను ఇక్కడ నిర్మించారు. ఆ తరువాత కొన్ని దశాబ్దాల పాటుగా బ్రెబోన్ ఒక గొప్ప క్రికెట్ స్టేడియంగా పేరుగాంచింది. కానీ ఆ రోజున ఆ స్టేడియంలో స్వామివారి విద్యార్థులు తమ సుమధురమైన భావపూరితమైన సంగీతంతో భగవంతుడి హృదయాన్ని సైతం ఎలా కరిగించి వేయగలరో అన్న విషయాన్ని అక్కడ చేరిన వారికే కాక ఆ మహానగరం వారందరికీ కూడా తెలుపగలిగింది.

అలా ఈ కార్యక్రమం ముగింపుతో శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రాన్ని పునీతం గావించి ముంబై మహానగరంలో కూడా భక్తులందరికీ ఆనందాన్ని అందించి మరుసటి దినం స్వామివారు ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి పయనమయ్యారు.

పిల్లలకి స్వామిని విడవాలని లేదు, సాయిమాతకు తన పిల్లలను విడవాలని అసలే లేదు. వారు వీడ్కోల్ సమయంలో మధురమోహన అంటూ ఒక చక్కని పాటను ఆలపించి స్వామికి సమర్పించారు. ఆ తర్వాత మంగళారతి కొనసాగింది. ఇప్పుడు భజనాల్లో మంగళారతి జరుగుతోంది.

స్వామివారి విమానం పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంది. స్వామి విమానాశ్రయం నుండి మందిరానికి కారులో వస్తుంటే తమ స్వామిని 8 రోజుల పాటు చూడలేకపోయిన ఆవేదన, మరి ఇప్పుడు చూడగలుగుతున్నామన్న ఆనందం, ఆ భావాలు మాటలకందని. స్వామి మరలా మందిరానికి చేరి ఆరతి స్వీకరించడంతో శ్రీ సత్యసాయి అవతార చరిత్రలో మరొక మరపురాని పర్యటన ముగిసింది.

ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమం ద్వారా 2009 స్వామివారి మరుపురాని మరువలేని హట్షి ముంబై పర్యటనొక్క వివరాలు విశేషాలు విన్నారు. భక్తులెవరైనా మహారాష్ట్ర రాష్ట్రాన్ని పర్యటించినట్లయితే తప్పకుండా శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రాన్ని దర్శించి తరించండి. పూణే మహానగరం నుండి శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రం కేవలం 60 కిలోమీటర్లు మాత్రమే. అయితే భక్తులందరూ గమనించవలసిన విషయం, ఇక్కడ వసతి సౌకర్యాలు లేనందున వారు అక్కడ దర్శనం చేసుకుని తిరిగి అదే రోజు ప్రయాణమయ్యే ఏర్పాట్లు చేసుకోవాలి. అయితే అక్కడ భక్తుల సౌకర్యార్థం ఒక క్యాంటీన్ను వారు మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. మా ఈ శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమాన్ని విని ఆనందించారని ఆశిస్తున్నాము. మీ సలహాలు సూచనలు మాకు ఎంతైనా అవసరం. listener@radiosai.org మీ సలహాలు సూచనలను పంపండి. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి చూనే ఉండండి.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జనవరి 27వ తేదీ 2019న 58 మంది మేడ్చల్ సాయి యువత రేడియో సాయి స్టూడియోస్కి విచ్చేశారు. క్రమమైన శిక్షణే క్రమశిక్షణ పేరిట వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని వారందించారు. ఈనాడు మీకు ఆ కార్యక్రమంలోని 5వ అంశం అందించు ఆదర్శం పునఃప్రసారం చేస్తున్నాం.

0: శశాంక్, అప్పుడప్పుడు ఎన్ని మాటలు విన్నా, ఎంతమంది సందేహాలు తీర్చడానికి ప్రయత్నించినా మనకు అర్థం కాని ఎన్నో విషయాలుంటాయి.
1: కరెక్ట్ గా చెప్పావు శివాని. కార్యక్రమం ప్రారంభంలో శిక్షావల్లిలో ఇదే ప్రస్తావన వచ్చింది. మనకి మంచి కర్మలు శాస్త్రానుసారంగా చేసే విధులు ఆచరించడంలో సందేహాలు కలిగినప్పుడు స్థానికంగా ఉన్న బుద్ధిమంతులు, వివేకులు, ధార్మికులను కలిసి వారి అనుభవం నుండి నేర్చుకోమని చెప్తుంది.
0: వేదాలలో ఏం చెప్పారో మన మేడ్చల్ యువత కూడా అదే ప్రయత్నంగా వివిధ రంగాల్లో స్వామి సేవలు అందిస్తున్న వారితో సంభాషించి ఈ క్రమశిక్షణను పాటించడంలో వారి అనుభవాన్ని గురించి తెలుసుకున్నారు. వారు అందించిన ఆదర్శాన్ని యశ్వంత్, సుష్మిత మనతో పంచుకుంటారు. రండి విందాం.
2: అందరికీ సాయిరాం. దర్శించు ఆదర్శం అంశానికి స్వాగతం. సుష్మిత, ఒకసారి స్వామి చెప్పిన ఉపన్యాసాలు చూస్తుంటే ఈ ఇంట్రెస్టింగ్ కొటేషన్ కనిపించింది.
3: అదేంటి యశ్వంత్?
2: చెప్తా, కానీ అది వింటే నీకు ఒక డౌట్ కూడా వస్తుంది.
3: పర్వాలేదు, చెప్పు.
2: డ్యూటీ వితౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్, డ్యూటీ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్, లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్.
3: యశ్వంత్, ఇంత పెద్ద పెద్ద పదాలు మన క్రమశిక్షణ టాపిక్ కి ఎలా సంబంధమో తెలియటం లేదు.
2: ముందు ముందు మనకే అర్థమవుతుంది. ఒక బాధ్యత మనకి ఇస్తే దాన్ని ప్రేమతో చేయకపోతే దానికి అర్థం ఉండదు.
3: బాధ్యతను ప్రేమతో నిర్వర్తించాలనే అందరమూ కోరుకుంటాము, కాని ఏ పనైనా బాధ్యతగా కాకుండా ప్రేమభావంతో చేస్తే దివ్యత్వాన్ని గుర్తు చేస్తుంది. అక్కడ భగవంతుని ఉనికి మనకి తెలుస్తుంది. ఇదే లవ్ వితౌట్ డ్యూటీ ఇస్ డివైన్. దీనినే ప్రేమ ప్రవాహం అంటారు.
2: స్వామిపైన ప్రేమతో ఎంతో మంది మహానుభావులు తమ జీవితంలో స్వామి అవతార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్వామిపైన పరిపూర్ణమైన ప్రేమతో వారు ఆ సేవను కూడా చేస్తున్నారు. వారు క్రమశిక్షణను పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
3: అలాంటి ఎందరో మహానుభావులలో కొంతమందితో మాట్లాడాం కదా, వారు అందించే ఆదర్శాన్ని ఇప్పుడు దర్శిద్దాం యశ్వంత్.
2: సుష్మిత, భగవంతుని నామం కీర్తించాలి అన్నా జపించాలి అన్నా మనకు ఎంతో సాధన అవసరం అనుకుంటా కదా.
3: అవును యశ్వంత్, నువ్వు అనే మాట నిజమే. ఆ సాధన కూడా ఎంతో క్రమశిక్షణతో ఉండాలి తెలుసా.
2: నిజమే, మనం ఏ పని చేసినా ఎంత బాధ్యత ఉన్నప్పటికీ కూడా పరిపూర్ణమైన ప్రేమ ఉన్నప్పుడు దానిని సంపూర్ణంగా నెరవేరుస్తాం.
3: నువ్వు చెప్పిన మాట అక్షరాల నిజం యశ్వంత్.
2: ఎన్నో ఏళ్లుగా పుట్టపర్తిలో స్వామి దగ్గర వేదాన్ని పఠిస్తున్న వారు శ్రీ వేదనారాయణ గారు. ఆయన ఎంతో క్రమశిక్షణతో ప్రతిరోజు క్రమం తప్పకుండా వేదాన్ని ఎలా పఠిస్తున్నారో వారి మాటల ద్వారా విందాం.
4: సార్, ప్రతిరోజు నగర సంకీర్త టైంలో 5 గంటలకు, ఉదయం 8 గంటలకు మందిరంలో, సాయంత్రం 4:30 మందిరం వేదం చేస్తుంటాం కదా సార్? ఈ స్కెడ్యూల్ మీరు ఎన్ని సంవత్సరాల నుండి పాటిస్తున్నారు?
5: స్వామి, ఈ వేదం చాంటింగ్ అనేది నేను 1968 నుంచి ఇక్కడ స్వామి దగ్గర వస్తున్నాను. స్వామి కాలేజ్ జాయిన్ అయిన తర్వాత 1976 నుంచి స్వామి కాలేజ్ జాయిన్ అయ్యాం. అప్పుడు వైట్ ఫీల్డ్, ఇక్కడ కాలేజెస్ ఏమీ లేదు. అప్పుడప్పుడు వెకేషన్కి వచ్చేవాడు. 5 గంటలకు ఓంకార సుప్రభాతం తర్వాత మళ్లీ 5:30 గంటలకు ఉండేది. అప్పుడు నుంచి 77 నుంచి స్వామికి మాటలు, స్వామి పర్మిషన్ ఇస్తే మేము కూడా ఈ వేదంలో జాయిన్ అవుతాం, పాల్గొంటాం తప్పకుండా అని స్వామి పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు నుంచి 77 నుంచి పొద్దున వేదం రెగ్యులర్ గా వెళ్లేవాడు. బృందావన్ నుంచి ఎప్పుడప్పుడు వచ్చినప్పుడు మేము స్వామికి మాట పంపించేది, స్వామి పర్మిషన్ ఇచ్చేది. అప్పుడు తర్వాత 1982లో ఇక్కడే పర్మనెంట్ గా పుట్టపర్తికి వచ్చేసాము. 82 నుంచి దేవుడు దేవల ఈ రోజు వరకు ఎర్లీ మార్నింగ్ ఇది వేదానికి ఇప్పుడు పోయేవాడు. మళ్ళీ 8 గంటల వేదం, మళ్ళీ సాయంకాలం వేదం. ఇది స్వామి తర్వాత 2008 అప్పుడు స్వామి మళ్ళీ మాట. అది వరకు స్వామి ప్రతిసారి వచ్చినప్పుడు వేదం ఉండేది. 2003 నుంచి స్వామి ఎప్పుడు దర్శనానికి వస్తున్నారో అప్పుడు మేము వేదం చెప్పాలి. ఎంతవరకు స్వామి ఆపడానికి చెప్పే వరకు మేము చెప్పాలి. అది అట్లా కంటిన్యూ అయింది. ఒక్కొక్క తూరి స్వామి భజన కూడా క్యాన్సిల్ చేసేసి వేదం మట్టుని చెప్పే 3 అవర్స్, 4 అవర్స్ స్వామి కూర్చున్నవాళ్ళు ఆ ముందర. లేకుండా.
4: అప్పటి నుంచి సేమ్ షెడ్యూల్ సార్, ఏమి మార్పు లేకుండా?
5: ఏమి మార్పు లేకుండా సేమ్ షెడ్యూల్. పొద్దున ఎర్లీ మార్నింగ్ వేదం వచ్చి అప్పటి నుంచి నిలిచిపోయింది. మళ్ళీ తర్వాత స్వామి 2008 లో మాట పంపించారు, పొద్దున సాయంకాలం భజనకు ముందు డెఫినెట్ గా వేదం ఉండాలి అని స్వామి మాట పంపించారు.
4: సార్ ప్రతిరోజు 3 సార్లు వేదం చాంట్ చేస్తారు కదా, మీకు ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది బోర్ కొట్టకుండా?
5: మనం ఏదైనా పని అనుకోండి, మనం ఇప్పుడు జాబ్ కు వెళ్తున్నాము, జాబ్ ఒక్కొక్క తూరి మనకు లైక్ చేసిన జాబ్ ఉండొచ్చు, ఇంకొక ఇష్టం లేకుండా జాబ్ పోవచ్చు. కొట్ట కోసం చేస్తారు కదా, అట్లా దానికోసం మనకు ఇష్టం ఉండా ఇష్టం లేకుండా మనం పోవచ్చు ఒకటి. సెకండ్, స్వామి దానికి ఏమంటున్నారంటే అది సేవాభావంలో తీసుకుంటే అది చాలా అత్యుత్తమం. మూడవది ఏంటంటే సేవాభావం లేకుండా కొంచెం స్వార్థం కూడా ఉంటుంది, ఇది మా కోసం. ఎందుకంటే కొంతమంది ఒక్కొక్క దీనిలో మనం అడిక్ట్ కావచ్చు, కొంతమంది క్రికెట్ అంటే చాలా ఇష్టం, కొంతమందికి మళ్ళీ ఏదైనా పర్సనల్ ఇదైనా మూవీకి వెళ్ళడం అంటే అది చాలా ఇష్టం. ఎన్ని తూరి వెళ్ళినా కూడా వాళ్ళకి బోర్ కొట్టకుండా వెళ్తారు. అట్లా కొంతమందికి పొద్దున లేచిన వెంటనే కాఫీ అంటే అది కంపల్సరీగా ఉండాలి. అట్లా కూడా మా లైఫ్ లో ఏమిటంటే ఒక్కరోజు నేను వేదం నుంచి స్టార్ట్ చేయాలంటే ఆ రోజు కంప్లీట్ అవ్వలేదు నాకనమాట. అంత ఫీల్ అయ్యేవాడు నాకు. లేకపోతే నేను చాలా సిక్ అయిని లేకుండా ఉంటున్నా కూడా నేను పడుకొని కూడా చేస్తాను. వేదం అంటే నాకు అంత ప్రియం అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి అంటారు కదా, నాకు ఈ పిచ్చి అనుకోండి.
4: అంటే రోజు పలికి పలికి కొంతమంది బోర్ చేస్తారు, బోర్ వస్తా ఉంటారు కదా, మీకు అలా వచ్చింది?
5: ఎప్పుడు కూడా లేదు. ఇది మిగతా మాట్లాడి మాట్లాడి మనకు నోరుకు నొప్పి వస్తుంది, కానీ వేదం మనం చెప్తూ చెప్తూ ఇది లోపల నుంచి అది ఊరాలి సోర్స్, అది అమృతం లాగా మనకు. మనం ఎక్కువ ఎక్కువ చేస్తే మనకు ఎక్కువ ఎక్కువ ఆనందం వస్తుంది దాని నుంచి.
4: అంటే డైలీ చేస్తున్నా కూడా అసలు ఎప్పుడు అనిపించలేదు?
5: ఎప్పుడు అనిపోదు. మనం డైలీ భోజనం చేస్తున్నా కడిగినమే కడుగుతున్నాము, మనకు బోర్ కొట్టిందా లేదే అట్లే.
4: సార్ అదే పనిగా చేయడానికి మీకు హెల్త్ ఇష్యూస్ కానీ క్లైమేటిక్ చేంజెస్ వచ్చినా కూడా మీరు ఆ వేదం కానీ నగర సంకీర్తన పని ఎప్పుడైనా స్టాప్ చేయండి?
5: నేను ఒక తూరి ఏమైందంటే స్వామి ఉన్నప్పుడే ఒక 7.5 సంవత్సరం స్వామి నాతో మాట్లాడలేదు. ఏం జరిగిందా మనం మంచి కోసమే అనుకోని, ఎందుకంటే స్వామి అప్పుడప్పుడు చాలా కఠినంగా టెస్ట్ చేస్తారు. అయితే అది మనం మంచి కోసమే, మనం మంచి కోసమే అనుకుంటే కష్టం ఉంటుంది డెఫినెట్ గా. ఆ పీరియడ్ వచ్చి సామాన్య పీరియడ్ కాదు. అప్పుడుకైనా స్వామి మాట్లాడలేదని నా డ్యూటీ ఏమి మానేయలేదు. పొద్దున రోజు నా సంతోషం కోసం నేను వేదానికి వెళ్తాను, రోజు నగర సంకీర్తనం వేదం చెప్పిన తర్వాత అప్పుడు అది మాత్రమే ఉండేది, ఇంకా ఎప్పుడు వేదం ఇంకేం లేదు. సరే దర్శనానికి పోయి కూర్చుంటాను, స్వామి చూడకుండా వెళ్ళిపోతారు, ఇట్లే జరుగుతుంది రోజు. 7.5 సంవత్సరం తర్వాత ఒక రోజు ఏమైందంటే త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ రోజు ఎందుకంటే వాయిస్ రావట్లేదు, సరే ఈ రోజు పోనో వద్దు ఇంట్లోనే ఉండు, ఎందుకంటే పోయినా కూడా ఏదో చెప్పడానికి సౌండ్ రాదు, ఇంకా పోయి ఏం ప్రయోజనం అని ఇంట్లో కూర్చున్నాను. పొద్దున దర్శనానికి వెళ్ళాను, స్వామి సడన్ గా వచ్చి 7.5 సంవత్సరం తర్వాత ఆ రోజు నీ గొంతు ఈరోజు వినపడలేదే అన్నారు. 7.5 సంవత్సరం స్వామి భౌతికంగా నాతో మాట్లాడకుండా ఉండొచ్చు, కానీ స్వామి ఎప్పుడు కూడా నేను చెప్పేది పొద్దున స్వామి ఓంకార సుప్రభాతం అయిన తర్వాత ఆయన వింటున్నారు అని అప్పుడు ఆ అనుభూతి నేను జీవితంలో మర్చిపోలేదు. ఎందుకంటే స్వామి భౌతికంగా మాట్లాడకుండా ఉండొచ్చు, లేకపోతే దేవుణ్ణి ఓంకార సుప్రభాతం తర్వాత ప్రతిదినం వేదంతో లేప ఈ సామాన్యం అండి చెప్పండి. అప్పుడు నుంచి నాకు బాగలేనుకుండా పోతే కూడా మాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా నేను వెళ్తాను, లేకపోతే నేను హాస్పిటల్ అడ్మిట్ కావాలి, లేకపోతే ఊర్లో లేకపోతే నేను పోకుండా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉంటే. ఒక్కొక్కరి నాకు ఇంకా గుర్తుంది, యుఎస్ నుంచి వచ్చినప్పుడు పొద్దున 3 గంటలకు ఫ్లైట్, అది ఫ్లైట్ 3.5 గంటలకు 4 గంటలకు ఇక్కడ ల్యాండ్ అవుతాను, అక్కడ వచ్చిన వెంటనే స్నానం చేసి పరిగెత్తాను. నాకు ఎందుకంటే నాకు ఒక్కరోజు వేదం లేదంటే నా జీవితం పోయినట్లే.
4: మీరు అదే వేదంతో పాటు నగర సంకీర్తన చేసడం లేదా వర్షం కానీ ఏదైనా పడ్డప్పుడు మీరు అది మానేయడం జరుగుతుంది సార్, కంటిన్యూ చేస్తాం?
5: మామూలుగా అప్పుడప్పుడు ఆ రోజులు స్వామి ఓంకార సుప్రభాతం ఈ హాల్ లోపల జరిగినప్పుడు ఒక్కొక్కతూరి కుంభవర్షం పడుతుంది. బయట కుంభవర్షం పడితే స్వామి అక్కడ రామలక్ష్మణ ఉంది కదా, స్టాచ్యూస్ ఉంది కదా, అది ముందు అక్కడ లేదు, అది ఊరికే ఒక కట్టన్ వేసి ఉంటుంది. అది అక్కడ వచ్చి కట్టం తీసి చెప్తారు, ఈ రోజు వేదం వద్దు, నగర సంకీర్తనం వద్దు, ఈ కుంభవర్షం పడుతా ఉంది, దానికి వద్దు అని స్వామి చెప్పేవాడు. లేకపోతే అది తర్వాత నారాయణయ్య అని ఒక ఆయన ఉన్నవాడు, ఈ ఓంకారం సుప్రభాతం అని ఇన్ఛార్జ్, తర్వాత ఆయన చెప్తారు ఒక్కొక్క తూరి ఎక్కువ వర్షం ఉంటాయి. ఎందుకంటే స్వామి ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు. ఆ రోజులో స్వామి ప్రతిసారి ఓపెన్ చేసి చెప్పేవాళ్ళు, తర్వాత ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు, ఎప్పుడు అట్లా కుంభవర్షం ఉంటే ఇది వద్దు, డివోటీస్ చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు అనౌన్స్ చేసేవాళ్ళు ఓంకార సుప్రభాతం ఆయన వెంటనే, ఈ రోజు నగర సంకీర్తనం ఉండదు అని. తర్వాత ఏమైందంటే వర్షం పడినా కూడా ఛత్రియాన్ని తీసుకుని పోయేవాళ్ళు.
4: అంటే భక్తులు ఎవరు లేకుండా కూడా మీరు ఒక్కరు చేసేవారా సార్?
5: అవును.
4: డిసిప్లిన్ గురించి స్వామి ఏం చెప్తారు?
5: డిసిప్లిన్ అంటే ఒక అది కూడా మనం జీవిత ఒక పద్ధతి అనుకోండి, ఒక ఒక రీతి అంటారు. మనం ప్రతిసారి మన జీవితంలో ఈ డిసిప్లిన్ లేకుండా మనం ఏ పని చేయలేదండి. ప్రతి పని ఇప్పుడు నేను ఇప్పుడు షర్ట్ వేసుకోవాలా కూడా ఒక డిసిప్లిన్ గా ఉండాలి. ఎందుకంటే అది కరెక్ట్ గా వేస్తేనే ఏది మనం ఏం చేస్తే అది బాగుండాలా అని. ఇంకొకటి మన ఎందుకు డిసిప్లిన్ ఫాలో అవ్వాలి, డిసిప్లిన్ ఫాలో అంటే అది మనకు మన లైఫ్ లో చాలా మనకు మంచిది చేస్తుంది. నీకెట్లా తెలుసు మంచిది చేస్తుంది? పెద్దవాళ్ళు వాళ్ళు డిసిప్లిన్ గా ఉండి వాళ్ళు అనుభవించారు, ఆ అనుభవం రావడానికే మనం డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. స్వామి ఎప్పుడు ఏమంటారంటే ఈ డిసిప్లిన్ అనేది మీతో ఎప్పుడు ఉండాలి, మీరు నడిచినప్పుడు మీ షాడో మీతో ఎట్లా ఉంటుందో మీ షాడో మీవు వేర్ చేయడానికి అవదు, ఎప్పుడు కొరను షాడో మీతో పాటే ఉంటుంది. అదేవిధంగానే మనం ఎట్లా షాడో మన దగ్గరే ఉంటుందో మన డిసిప్లిన్ కూడా అట్లే ఎక్కడ పోయినా సరే మన దగ్గర ఉండాలి. అందుకంటే స్వామికి డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం అండి. ఆ డిసిప్లిన్ మనం ఫాలో అయితే మనం ఎప్పుడు అనుకుంటారు మనం ఎట్లా మనం స్వామిని ప్లీజ్ చేయడానికి ప్లీజ్ చేయడం, మనం స్వామి ప్లీజ్ చేయాలా అంటే మనం ఎక్కడ ఉంటే మనం డిసిప్లిన్ గా ఉంటే స్వామికి చాలా ఇష్టం. అది మనం ఫాలో అవుతే ఎక్కడైనా స్వామి ముందర ఒకటి వెనకాల ఒకటి ఉండకుండా, ఇప్పుడు స్వామి ఇక్కడ కుర్చీలో కూర్చుంటే నేను ఇప్పుడు అంత రిలాక్స్ గా కూర్చోలేము కదా, నన్ను స్వామి చూస్తున్నారు. అట్లా మన ప్రతి క్షణం మిగతా వాళ్ళు డిసిప్లిన్ ఫాలో అంటే సింపుల్ అండి, స్వామి ఇక్కడ ఉంటున్నారు, స్వామి చూస్తున్నారు, నేను ఫ్రెండ్స్తో ఆడుతో స్వామి చూస్తున్నారు, ఏం మాటలు పలుకుతున్నానని స్వామి చూస్తున్నారు. ఇది మన మైండ్ లో ఉంటే డిసిప్లిన్ ఆటోమేటిక్ గా వస్తుందండి, మనకి ఇంకేం పెద్దగా చేయక్కర్లేదు.
4: థ్యాంక్ యూ సో మచ్ సార్.
3: శతాయుషు వయసులో కూడా ఎల్లప్పుడూ నవ్వుతూ ఎంతో ఉత్సాహంగా తమ దినచర్యను ఎలా గడుపుతున్నారో శ్రీ రామ్మోహన్ రావు గారి మాటల్లోనే తెలుసుకుందాం. వీరు ప్రశాంతి నిలయం పట్టణవాటిక చైర్మన్ గా ఇప్పటికీ తమ బాధ్యతలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.
6: సాయిరామ్ అండి. రామ్మోహన్
7: సాయిరామ్ అండి.
6: మీ వయసు ఎంత అండి ఇప్పుడు?
7: 99th year రన్నింగ్.
6: మీ మాట మీ స్పష్టత చూస్తుంటే 98 లాగా మాకు అనిపించట్లేదు అసలు. మాలో ఒకరుగానే మాట్లాడుతున్నారు, యూత్ లాగానే ఉన్నారు ఎనర్జెటిక్ గా చూస్తుంటే. మీరు ఎన్నాళ్ళ నుంచి పుట్టపర్తిలో ఉంటున్నారండి?
7: నేను మా ఫ్యామిలీ 1962 నుంచి ఉంది ఇక్కడ. నేను అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కదా అని ట్రాన్స్ఫర్స్ ఆల్ ఇండియా పెడుతూ ఉండేవని. యాక్చువల్లీ 1980లో మా ఫ్యామిలీ ఇక్కడే ఉండేది. ఐ గట్ ఏ డిజేబుల్డ్ చైల్డ్, దట్ ఈస్ ద రీజన్ మై వైఫ్ వాజ్ సిక్. ఇవన్నీ చూసి ఇక్కడ వస్తే బాబా ఉండిపోమన్నారు 62లో. ఆ పని వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నేను ఎవ్రీ ఇయర్ వాలంటీర్గా వచ్చి చేస్తూ ఉండేవాడిని. 1978లో రిటైర్ అయ్యాను. 80లో నాకు బాబా ఇక్కడ సెంట్రల్ ట్రస్ట్ లో అకౌంటెంట్ కింద చేశారు. అప్పటి నుంచి అలాగే బుక్ ట్రస్ట్ లో పనిచేశాను, మెయింటెనెన్స్ లో పనిచేశాను, అనేక ఫంక్షన్స్కి మిల్క్ సప్లై చేయని ఆల్ అకౌంట్స్ ప్రైమరీ స్కూలు, ఈసిమిలర్ స్కూలు, కాలేజీ ఇవన్నీ కూడా ఆడిట్ చేస్తూ ఉండి చేసి ఇవన్నీ ఇది అది 1980లో ఈ ఉద్యోగం. అంతకుముందు వచ్చి సేవ చేస్తూ కులవంతాల దగ్గర అప్పుడు లేదు అక్కడ ఉండేవాళ్ళు.
6: ప్రస్తుతం
7: చైర్మన్ ప్రశాంత టౌన్షిప్ కమిటీ 80 నుంచి బాబా పిలిచి అప్పుడు అంత ప్రీవియస్ చైర్మన్ పోయారు, కుటుంబరావు గారిని సెక్రటరీ ఆయన పోయారు. తర్వాత పిలిచి బాబా అవుట్ చేసి నన్ను చైర్మన్ ఉండమని చెప్పి గవర్నమెంట్ రికవర్ చేస్తే గవర్నమెంట్ నా పేరు ఒప్పుకుంది. అప్పుడు ఇంటర్వ్యూ పిలిచి చేశారు. అప్పుడే ఈ రింగ్ ఇచ్చారు బాబా, డైమండ్ రింగ్ చేసి అప్పటి నుంచి ఉన్నాను. అది
6: మీ దినచర్య ఎలా గడుస్తుందండి? ప్రతిరోజు మీ దినచర్య ప్రతిరోజు దినచర్య ఉదయం నుంచి
7: ఇప్పుడు కొంచెం తక్కువ, లేకపోతే అది వరకు నగర సంకేతకు వెళ్ళేవాడిని, భజనకి వెళ్ళేవాడిని, సాయంకాలం భజనకి వెళ్ళేవాడిని. ఇప్పుడు సాయంగా 99 ఆడినాన్ని సహాయం ఉండాలి నాకు. అప్పుడు అలాగే నడిచి పెడుతూ ఉంటాను, సాయంకాలం పెడుతూ ఉంటాను. ఎవ్రీ సర్స్డే ఫ్రైడే అండ్ సండే పెడుతూ ఉంటాను.
6: ఈ వయసులో కూడా మీరు ఇలా కూర్చొని పనిచేస్తున్నారు, మీ ఆరోగ్య రహస్యం ఏమంటారు? మీ ఆరోగ్య రహస్యం ఏంటి అంటారు? ఈ వయసులో కూడా మీరు ఇలా కూర్చొని మీరు పనిచేయగలుగుతున్నారు?
7: అవును, బాబా చెప్పేవారు నా బట్టలే ఒకటండి, బట్టలే పిలిచి పిలిచి 100 ఇయర్స్ 100 ఇయర్స్ అనేవారు.
6: మీ ఆరోగ్య రహస్యం ఏంటండి?
7: స్వామి నామస్మరణ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వచ్చిందా, అవుట్ ఆఫ్ 12 అవర్స్ సమ్ 6 అవర్స్ నామం చేసుకుంటూ వచ్చి భగవద్ శ్లోకాలు చేసి చేసి ఉంటూ ఉంటాను. కానీ యాక్టివ్ గా రావటం లేదు అక్కడికి.
6: ఈనాటి యువతకి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మీరు డిసిప్లిన్ గురించి మాకేమన్నా చెప్పగలుగుతారండి?
7: డిసిప్లిన్ బాబాయ్ చెప్తుంది, లవ్ ఆల్ సర్వ్ ఆల్ లవ్ ఆల్, దట్ ఈస్ మెయిన్ ప్లాంక్ ఆఫ్ అవర్ స్వామీస్ టీచింగ్స్. అని చేద్దా, కష్టంలో ఉన్న వాళ్ళు దగ్గరుండి హెల్ప్ చేయడం, ప్రేమాశయాలు చూపించడం, కష్టం వచ్చే మాటలు మాట్లాడకుండా ఉండడం, ఎవరిందా ఉంటే ఓదార్చడం, అయ్యో పాపం ఇదని చెప్పి ఇవే. తర్వాత ఎక్కువగా వెళ్తూ వాళ్ళతో కూడా తెలక తనుభవం పెట్టుకోకూడదు. ఏదో నీ డ్యూటీలు చేసుకో, నీ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు వాళ్ళతో మా జాగ్రత్తగా ఉండు, రోజు వాళ్ళని పలకరిస్తూ ఉండు. మంచిదంటే చాలా మంది ముస్లిం వాళ్ళు కదా, ఏమో ఎలా ఉన్నారో అని బాబా పక్క వాళ్ళు నువ్వు ఇల్లంతా తిరగక్కర్లేదు, నీ నైబర్స్ చేసుకోవచ్చు చెప్పేవారు.
8: చాలా సంతోషం.
7: ఓ థ్యాంక్ యూ.

0: శరణం.
1: స్వామి పాడిన మొట్టమొదటి పాట కదా సుష్మిత?
0: అవును యశ్వంత్, భగవంతుని మాట అయినా పాట అయినా మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తుంది.
1: కానీ ఈ బిజీ లైఫ్ లో మనకి అంత టైం ఎక్కడ ఉంటుంది అసలు?
0: ఎంత బిజీ అయినప్పటికీ కూడా ఇలాంటి వాటికి సమయాన్ని కేటాయించాలి యశ్వంత్.
1: ఆ మాట నిజమే సుష్మిత.
0: ముఖ్యంగా క్రమశిక్షణతో జీవితం గడపాలి అంటే స్వామి మనకు నేర్పిన బోధలు పాటించాలి. మనం గడిపే డిసిప్లిన్ లైఫ్ మనకి ఎంతో సంతృప్తినిస్తుంది. స్వామి చెప్పిన మాటలని తన జీవితంలో అడుగడుగునా పాటిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న కస్తూరి గారి కుమార్తె శ్రీమతి పద్మమ్మ గారితో ఇప్పుడు మాట్లాడదాం.
2: సాయిరామ్. మీ పేరండి?
3: నా పేరు పద్మమ్మ అని, కస్తూరి గారి కూతురు నేను.
2: మీ వయసు ఎంత?
3: మా వయసు 85 ఇప్పుడు.
2: 85 ఇయర్స్. ఎంత కాలంగా పర్తిలో ఉంటున్నారండి మీరు?
3: పర్తిలో పర్మనెంట్ గా ఒక 35 ఇయర్స్ నుంచి ఉంటున్నానండి.
2: 85 ప్లస్ అన్నారు కదా, 85 ప్లస్ లాగా మీ మాట నాకైతే అనిపించడం లేదు. 60స్ లో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా నమ్ముతారు మిమ్మల్ని చూసిన వాళ్ళు. మీరింత ఆరోగ్యంగా ఉండడానికి మీ మాట కానివ్వండి, మీ నడవడిక కానివ్వండి, ఇంత ఆరోగ్యంగా కనిపిస్తున్నారు మాకు, దాని వెనకాలన్న రహస్యం ఏంటండి?
3: రహస్యం అంటే స్వామిని 60 ఇయర్స్ నుంచి స్వామిని కొలుస్తున్నాను, స్వామి దారిలో నడుస్తున్నాను. నాకు 14 ఏండ్లో నేను స్వామిని చూశాను, 16లో నా పెళ్లి అయింది. అప్పుడే నాకు స్వామి, నా జీవితంలో స్వామిని చూశాను. ఆయన మార్గంలో ఆయన చెప్పిన మాటలో నడుస్తున్నాను కాబట్టి అదే నా రహస్యం. స్వామినే నాలో ఉన్నారు, ఆయన మాట తప్పకుండా నేనేమీ నడవను.
2: అంటారు కదా స్వామి వెన్నంటే ఉండి భవసాగరాన్ని దగ్గరుండి దాటిస్తారు అని, అలాగే
3: అవునన్నారు
2: మీరు కూడా. అడుగడుగునా మీ దినచర్యలో స్వామి ఉంటారు, స్వామి ఇవన్నీ నడిపిస్తూ ఉంటారు అని అంటున్నారు.
3: అవునమ్మా, తెల్లవారు లేసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సమయం దొరికినప్పుడల్లంతా ఆయన భజనలు, ఆయన పాటలు, ఆయన మాటలే వింటూ ఉంటాను. అదే నా జీవితం, నా ఊపిరి అదే స్వామి.
2: ఒక్క మాట చాలు, స్వామి నా ఊపిరి అని అన్నారు కదా. అలా మీరు ఇక్కడ పర్తిలో సర్వీసెస్ ఏమైనా చేశారండి? ప్రశాంతి సర్వీసెస్?
3: ప్రశాంతి సర్వీస్ అని ఏం చేయలేదు. మేము వచ్చినప్పుడు ఇక్కడేమి వాలంటీర్స్ అది ఇది ఎక్కువ లేదు. ఇదైనా ఫంక్షన్ వస్తే స్వామినే మమ్మల్ని ఏర్కొని ఆయనే బ్యాడ్జ్ ఇచ్చి ఇదైనా డిసిప్లిన్. నేను అంతగా దేంట్లోనూ కలవలేదండి, 2-3 సార్లు ఏదో చేశానంతే. తర్వాత మా అమ్మకు బాగలేకున్నప్పుడు మా అమ్మకు సర్వీసులో నాకు సరిపోయింది మళ్ళా నాయన అని ఆయన తర్వాత స్వామిని అడుక్కున్నాను. స్వామి వాళ్ళంతా పోయినారు, వాళ్ళ సేవ అయింది, ఇంకా మీ సేవ ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తానన్నాను. వద్దులే, ఇంక మీట హాయిగా ఉండు, ఏమి పని అక్కర్లేదు, ఇంట్లోనే నామస్మరణ చేసుకుంటూ ఉండు అన్నారు. అక్కడే ఉన్న ఇంట్లోనే ఉండుకుని ఏదో పూల సేవ, విభూతి సేవ అంతేగాని నేను బయట ఎక్కడ అంతగా చేయలేదండి.
2: సత్యసాయి ఆర్గనైజేషన్ అంటేనే డిసిప్లిన్ కి ఒక మారు పేరు. అది బాల వికాస్ పిల్లల వయసు దగ్గర నుంచి తీసుకుంటే యువతకి, సేవాదలకి, ప్రతి ఒక్కళ్ళకి అడుగడుగునా మనకి డిసిప్లినే కనిపిస్తుంది. యువత డిసిప్లిన్ గా, క్రమశిక్షణగా వాళ్ళ జీవనాన్ని సాగించాలి అని అంటే వాళ్ళకి మీరేమన్నా ఒక సందేశం ఇవ్వగలరా?
3: యువతల కన్నా వాళ్ళు ఎప్పుడు యువతలు వాళ్ళ తల్లిదండ్రులని చూసే వాళ్ళు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మా నాయన దగ్గర ఉండి వాళ్ళు ఎట్లా నడుస్తారో అదే వాళ్ళకి మోడల్. తల్లిదండ్రినే వాళ్ళకి రోల్ మోడల్స్. తర్వాత బయట పోయిన తర్వాత వేరే వాళ్ళు ఉంటారు, కానీ చిన్నప్పుడు మనం ఆ ఫౌండేషన్ తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి ఆ మోడల్ మనం చూపించామంటే, ఇచ్చామంటే ఆ వాళ్ళు ఆ దారిలోనే బాగా నడుస్తారు. మాకు రోల్ మోడల్ అంటే స్వామినే దొరికారు. ఆయనే మమ్మల్ని చాలా శిక్షణంగా, డిసిప్లిన్ గా మమ్మల్ని పెంచారు. అదే ఆడవాళ్ళకి చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు స్వామి. మగవాళ్లతో ఎక్కువ తిరగకూడదు, పళ్ళు చూపించిన అదే తిట్టేవారు, నవ్వితేనే గట్టిగా తిట్టేవారు, పళ్ళు ఊడగొడతానని కూడా మమ్మల్ని గట్టిగా, బాగా గట్టిగానే మమ్మల్ని తల ఎత్తుకుని తిరిగితే తిట్టేవారు. అంతమంది మగవాళ్ళు ఉన్నారు, సిగ్గులేదా, తల ఎత్తుకుని తిరుగుతారా అని తిట్టేవారు మమ్మల్ని.
2: ఈ రోజుల్లో మనం చూస్తుంటే యువత అంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఎక్కడంటే అక్కడ మాట్లాడుకోవడము, అంటే నలుగురిలో ఉండి గట్టిగా నవ్వుకోవడము ఇలాంటివి సహజంగా చూస్తూనే ఉన్నాము. ఈ డిసిప్లిన్ అంతా కూడా తల్లిదండ్రులే నేర్పించాలి అని అంటారు మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళకి, ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి
3: అని. మమ్మల్ని అట్లాగే, ఎందుకంటే ఆ కాలం తల్లిదండ్రులు వాళ్ళు అట్లాగే మమ్మల్ని పెంచారు. ఈ కాలం అంటే వాళ్ళకి అట్లా అంత డిసిప్లిన్ గా ఉండే కాదు, ఎందుకంటే వాళ్ళు బయట పోవలసిందే, వాళ్ళ జీవితాన్ని కోసం వాళ్ళ నలుగురిలో తిరిగి పని చేయవలసిందే. దానివల్ల అంటే అట్లా చేస్తే కూడా డిసిప్లిన్ గా ఉండొచ్చు. చాలా ఇదిగా అందరితో మెలిగి అందరితో చాలా ఇది చేసుకుని అట్లా ఉండనక్కర్లేదు. వాళ్ళ డిసిప్లిన్ వాళ్ళ ఇది వాళ్ళు చూసుకోవచ్చు, అట్లా మనం కొంచెం వాళ్ళకి హెచ్చరించాలి.
2: మహిళా యువత కూడా ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నిట్లోనూ ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా వాళ్ళ డిసిప్లిన్ ని వాళ్ళు అధిగమించకుండా
3: వాళ్ళు దాంట్లో వాళ్ళు
2: ఉండాలి అని అంటారు. దానికి మహిళా యువతకు మీరేమన్నా కొంచెం సలహా ఇవ్వగలరా, వాళ్ళు ఎలా నడుచుకుంటే వాళ్ళ జీవితం బాగుంటుంది?
3: మహిళా యువతలు చాలా జాగ్రత్తగా ఉండాలంటే, ఎందుకంటే వాళ్ళు పనికి పోతారు, 10 మంది మగవాళ్ళు తిరిగినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన పొరపాటు వల్ల ఏమైనా ఆయిందంటే ఊరికే మనం మగవాళ్ళని తిట్టి ప్రయోజనం లేదు. మన దాంట్లో మన స్ట్రిక్ట్ గా ఉంటే ఏ మగవాళ్ళు మమ్మల్ని ఏం చేయరు. మనకు దేవుడు ఉన్నాడని
2: వస్త్రధారణ మీద ఎక్కువగా కామెంట్స్ రావడం అలా ఎన్నో చూస్తున్నాం మనం ఈ రోజుల్లో కదా. ఇదంతా కూడా ఒక డిసిప్లిన్ పద్ధతిలో పెరిగితే ఉండదు, అవన్నీ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు కదా.
3: మన జాగ్రత్తలో మనం ఉంటే ఏ మగవాళ్ళు ఎవరు మన సమాజం మమ్మల్ని ఏం చేయదు, వేళ్లెత్తి మమ్మల్ని చూపించదు. మనసులో అది పెట్టుకుని మనం పనికి పోవచ్చు, 10 మంది మగవాళ్ళు తిరగచ్చు చేయవచ్చు అని అంటే మన విలువ మనం తీసుకోకూడదు. మన విలువ మనం మహిళకు బాగా విలువ ఉంది, ఆనాటి ఈనాటి వరకు ఉంది, అది మనం పోగొట్టుకోకూడదు. చిలవిడిగా మనం తిరిగితే మన విలువ పోతుంది గాని ఇంకెవరికి ఏం కాదు. మళ్ళా వాళ్ళు బయట వాళ్ళు ప్రపంచాన్ని తిట్టి ఏమి లాభం లేదు. మనమే మమ్మల్ని కాపాడుకోవాలి గాని ఇంకా దానికి దేవుడి మీద నమ్మకం పెట్టుకుని, దేవుడి మీద ఒక విశ్వాసం పెట్టుకుని, తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలనే ఒక ఉద్దేశంతో మనం జాగ్రత్తగా మనం ఉండాలండి.
0: యశ్వంత్, నాకు తెలిసి ఒక విద్యార్థిగా రోజు ఉదయాన్నే నిద్ర లేవాలి అంటే నీకు చాలా ఇబ్బందిగా ఉండుంటుందేమో కదా.
1: అవునక్క, నాకు చాలా ఇబ్బందిగానే ఉంటుంది. మా అమ్మగారు నన్ను నిద్ర లేపడానికి గంట సమయం పడుతుంది.
0: ఖచ్చితంగా నువ్వు ఇలాంటి సమాధానమే ఏదో చెప్తావని అనుకున్నాను నేను. నువ్వే కాదు, ఈ రోజుల్లో ఏ విద్యార్థి అయినా చెప్పే మాట ఇదే. ఇలా క్రమశిక్షణ లేకపోవడానికి ఎన్నో కారణాలుంటున్నాయి. అందులో ఒక ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? అర్ధరాత్రి వరకు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్స్ ఇలాంటి పరికరాలన్నీ ఉపయోగిస్తూ నిద్రపోకుండా వాటితో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉండడం.
1: నిజమే సుష్మిత, ఇలాంటి పరిస్థితుల్లో డిసిప్లిన్ ఫాలో అవడం చాలా కష్టం. కానీ స్వామి విద్యా సంస్థల్లో మనకు అడుగడుగునా క్రమశిక్షణ కనబడుతుంది. సాయిచంద్ అనే విద్యార్థి తన అనుభవాలను, అనుభూతులను మనతో పంచుకుంటారు.
4: సాయిరాం బ్రదర్.
5: సాయిరాం.
4: మీ పేరు?
5: సాయిచంద్.
4: మీరు ఇక్కడ యూనివర్సిటీలో ఏం చేస్తున్నారు?
5: నేను ఇక్కడ ఎంటెక్ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్.
4: మీరు ఏ ఏ కోర్సెస్ ఇక్కడ కంప్లీట్ చేశారు?
5: నేను ఇక్కడ మొట్టమొదటిగా 2010లో 11వ తరగతికి జాయిన్ అయ్యాను. అప్పుడు స్వామి చివరి సంవత్సరం 85వ సంవత్సరం. ఆ తర్వాత బీఎస్సీ చేశాను మ్యాథమెటిక్స్ లో. ఆ తర్వాత ఎంఎస్సీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఎంటెక్ కంటిన్యూ చేస్తున్నాను.
4: ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ లో చేస్తున్నారా?
5: ఎంటెక్ కంప్యూటర్ సైన్స్.
4: మరి మేము యూత్ గా మేడ్చల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. అసలు హాస్టల్లో డిసిప్లిన్ ఎలా ఉంటుంది, మీ లైఫ్ హాస్టల్లో ఎలా ఉంటుందో చెప్పగలుగుతారా?
5: తప్పకుండా. మన హాస్టల్లో ఇక్కడ పొద్దున్న లేవడం దగ్గర నుంచి చూస్తే అందరం 5 ఇంటికి లేస్తాం. 5 ఇంటి నుంచి 5:30 మధ్యలో మనం ఏదైనా పనులు చేసుకోవాలన్నా, మొహం కడుక్కోవడానికి దానికి అవన్నీ అయిపోతాయి. తర్వాత 5:30కి సుప్రభాతం. ప్రతిరోజు మనం ఏ కార్యం, ఏ పండగ తీసుకున్నా, ఏ సమయం తీసుకున్నా ప్రతిరోజు 5:30కి లేవడం అనేది స్వామి మనకి తెచ్చిన షెడ్యూల్లో, మనకి ఇచ్చిన షెడ్యూల్లో 5:30కి లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి స్వామి చెప్పిన మాటల్లో అంటే, మనకి ఉదయాన్నే లేచి ఓంకారం చేసినా సుప్రభాతం చేసినా దాని విలువ మనకి ఏకాగ్రత, మిగతా రోజులో మనం చేసే మిగతా పనులకి దాని మీద ఎఫెక్ట్ ఎలా ఉంది మనకి అంత తెలియకపోవచ్చు దాని విలువ. కానీ ఒక 21 రోజులు స్వామి చెప్పారు ఏంటంటే, ఏదైనా కార్యం మనం మొదలుపెట్టినప్పుడు 21 రోజులు దాన్ని సాధన కింద 21 రోజులు మనం ఏ అడ్డంకులు లేకుండా కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా అది మనలోకి అలవరుచుకుంటాం మనం. సో ఆ రకంగా ఇప్పుడు అది మనకి 21 రోజులు మనం చేస్తే 5:30 సుప్రభాతం లేవడం అనేది ఒక అలవాటు అయిపోతుంది. ఆ రకంగా ఇప్పుడు పిల్లలందరూ 5:30 లేస్తే ఇప్పుడు మనం తర్వాత దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. 5:30 లేవడం వల్ల మిగతా రోజులో మనకి షెడ్యూల్ అలా యాక్టివ్ గా మనం అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవడం, పనంత శ్రద్ధగా చేయడం, ఇవన్నీ అలవాటు అవుతాయి. డిసిప్లిన్ కి మనకి ముఖ్యంగా హాస్టల్లో నేర్పేది బద్ధకం ఉండకుండా ఉండడం. నిజంగా బద్ధకం ఎక్కడుందో డిసిప్లిన్ అక్కడ ఉండదు. క్రమశిక్షణ ఉండాలంటే ముందు బద్ధకాన్ని మనం వదిలేయాలి. సో ఇప్పుడు మనకి సుప్రభాతం తర్వాత అందరం జాగింగ్కి వెళ్తాం, కాస్త వ్యాయామాలు అవన్నీ చేస్తాం. అవన్నీ అయిపోయిన తర్వాత ఒక 1/2 గంట టైం ఇస్తారు బ్రేక్ఫాస్ట్కి. ఆ 1/2 గంట మధ్యలోనే మనం బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయాలి. పొద్దునే తినడం అనేది ఇప్పుడు బయట ఒకవేళ మనం చూసినట్లయితే మనకి సెలవులు వచ్చిన ఇంటికి వెళ్ళినప్పుడు మన తల్లిదండ్రులు మనకి చూస్తారు, ఇన్నాళ్ళు మన దగ్గర లేడు బాబు, పాపం 2 నెలలు వచ్చాడు, సో కాసేపు పడుకొని అన్న ఆలోచనలో ఉంటారు. కానీ మనకి ఆ 7:30 to 8 ఆ మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ చేసేయాలి అన్న సాధన ఇక్కడ ఉండడం వల్ల టైం టు టైం తినడం మటుకు అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఎప్పుడు లేస్తే అప్పుడు 9:30 to 10:30 తినచ్చు, ఆ ఛాన్స్ ఉండొచ్చు. కానీ టైంకు తినడం వల్ల మన బాడీ కంట్రోల్లో ఉంటుంది.
4: అంటే అక్కడ లైట్ గా తినే ఫ్రీడమ్ ఉంది, కానీ మనం ఆ టైం ఫాలో అవడం వల్ల మనకు చాలా మంచిది.
5: ఖచ్చితంగా. సో ఈ టైం ని ఫాలో అవడం ఇక్కడ యాక్చువల్ గా చాలా ముఖ్యంగా మేము నేర్చుకుంటాం. టైం మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది అనేది స్వామి పెట్టిన షెడ్యూల్లో పొద్దున్నీ రాత్రి పడుకునేదాకా అది నేర్పుతారన్నమాట.
4: మరి మేము స్టూడెంట్స్ చేసే ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం. ఒకవైపు చదువుకుంటారు, మరొకవైపు ఇలా స్పోర్ట్స్ మీట్స్ లో గేమ్స్ ఆడుతూ ఉంటారు, మందిర్లో కల్చరల్ యాక్టివిటీస్ లో ఉంటారు, ప్రాజెక్ట్స్ అంటారు, ఇలా ఇన్ని థింగ్స్ మీరు చేయడంలో ఇన్ని పనుల్లో కాన్సన్ట్రేషన్ ఎలా పెట్టగలుగుతున్నారు?
5: ఇక్కడ హాస్టల్లో మొదట్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కి అంటే మొదట 1-3 నెలలు మీరు చెప్పినట్లే ఇలా ఈ ఆలోచన ఉంటుంది, ఇక్కడ ఇన్ని పనులు చేస్తున్నారు ఎలా అడ్జస్ట్ అవ్వాలి అంటే కొన్ని కొన్ని కొన్ని నెలలు అయ్యేసరికి వాళ్ళకే అర్థమవుతుంది అనమాట, మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు మనం ఎలా చేయాలి. ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు గమనించేది ఏంటంటే 2-3 నెలల తర్వాత ఏదో ఒక ఆలోచన మనకు మైండ్ లో ఉండాలి, ఇది స్వామి గురించి చేస్తున్నాం లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళ గురించి ఒక ఒక గోల్ ఉండాలి మైండ్ లో. నా మీకు ఒకవేళ తల్లిదండ్రుల మీద మంచి ప్రేమ ఉంది, సో మీరు చేసే పనికి మీ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, లేకపోతే మీ నానమ్మ లేకపోతే అమ్మమ్మ, ముఖ్యంగా ఒక దైవాన్ని పెట్టుకుంటే మీకు అది చాలా కనెక్షన్ చాలా బాగా ఉంటుంది. సో ఇక్కడ స్టూడెంట్స్ ఫస్ట్ 2-3 నెలలు కష్టపడినా అడ్జస్ట్ అవడానికి వాళ్ళు మెయిన్ గా ఫస్ట్ కనెక్ట్ అయ్యేది స్వామికి. స్వామికి కనెక్ట్ అయిన మరుక్షణం వాళ్ళు చేసే ప్రతి పని ఇది మనం ఖచ్చితంగా స్వామి కోసం చేయాలి అన్న ఆలోచన ఎప్పుడైతే పడుతుందో ఆ పని పూర్తయ్యేంత వరకు కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను డ్రామా చేస్తున్నాను, సో 10 రోజులు కాలేజ్ సెలవు తీసుకుని డ్రామాలోనే చేస్తే అది మనకి అంత ఇంపార్టెన్స్ కాదు, అన్ని పనులు ఒకేసారి చేయడం మనకి ఇక్కడ స్వామి చాలా నేర్పుతారనమాట. షెడ్యూల్ ఫాలో అవుతూ మనం ఎలా పని పూర్తి చేయాలన్నది. ఇప్పుడు పొద్దున్న కాలేజ్కి వెళ్తాం, సాయంత్రం 3:30 అవుతుంది కాలేజ్, 3:45 4:30 మళ్ళీ మందిరికి బెల్ల కొడతారు. ఆ 3:45 to 4:30 మధ్యలో ఆ 45 నిమిషాలని ఎలా ఉపయోగించుకోవాలన్నది నేర్చుకుంటాం. సో ఇలా ఖాళీ టైం మనం వెతుక్కుని మనం చేయాల్సిన పని పూర్తి చేస్తాం. సో ఆ రకంగా ఇక్కడ మిగతా పనులు ఏవైతే వీళ్ళు అన్ని పనులు ఒకేసారి చేస్తున్నారో వీళ్ళు టైంను అలా డివైడ్ చేసుకుని దొరికిన ఖాళీ టైంని వెతుక్కుని మరీ పని పూర్తి చేస్తారనమాట.
4: అంటే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది.
5: వేరు వేరు పనులు ఆపకుండా అన్ని పనులు సైమల్టేనియస్ గా చేస్తారు.
4: మరి సాయిచంద్, 11th standard, 12th standard, BSc 3 years, MSc 2 years, MTech 2 years,
5: 9 ఏడాది,
4: మరి 9 ఇయర్స్ నుంచి మీకు ఎప్పుడు బోర్ అనిపించలేదా ఈ స్కెడ్యూల్ ని చూసి?
5: ఇక్కడ ఉండే ప్రతి ఏడాది ఇంకా ఎన్నేళ్ళుంటే బాగుంటుంది, ఇంకా ఎన్నేళ్ళుంటే బాగుంటుంది అనిపించిందే తప్ప ఎప్పుడూ కూడా ఈ ప్లేస్ మనకి కష్టపెడుతోంది, మనకి ఇబ్బంది పెడుతుంది అన్న ఆలోచన ఎప్పుడు రాలా. ఎప్పుడైతే మనకి అంటే ఇక్కడ ఇక్కడ జాయిన్ అయ్యే మొదట్లో కొంతమంది పిల్లలకు ఉండొచ్చు, వాళ్ళకి ఇంకా అంత జ్ఞానం లేక మెచ్యూరిటీ లేక అమ్మా నాన్నలు వదిలేసామన్న బాధ, మొబైల్ ఇవన్నీ పక్కన పెట్టామన్న ఇబ్బంది, వీటి కారణాల వల్ల వాళ్ళకి ఆలోచన రావచ్చు. కానీ షెడ్యూల్లో వాళ్ళు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో మరుక్షణం ఇంకా బయట ప్రపంచం మర్చిపోదు. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి 2 రోజులు అయింది వాళ్ళు ఫోన్ చేయాలని. ఇక్కడ చేసే పని అంటే ఇప్పుడు మన క్రమశిక్షణ అది కూడా చాలా ముఖ్యం. తల్లిదండ్రులను కూడా మనం ఈక్వల్ గా ప్రేమ అంటే వాళ్ళకి మనం ఇక్కడ ఉన్నామని వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు బాబుని అక్కడ ఒక్కడిని వదిలేసామని. స్వామి దగ్గర ఉన్నది వాళ్ళకి మంచిదే కానీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు మన గురించి. సో మనం కూడా వాళ్ళకి ఫోన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు ఇచ్చిన టైంలో ఇప్పుడు మొబైల్ మనకి లేదని కాదు, ఫోన్ చేయడానికి వాళ్ళు మాకు అవకాశాన్ని కల్పించారు. ఆ టైంలో వాళ్ళకి ఫోన్ చేయడం ఇలాంటివి కూడా మనం తల్లిదండ్రులు కూడా దూరం పెట్టకుండా వాళ్ళతో పాటు ఉండడం.
4: చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సాయిచంద్. మీరు చెప్తున్నారు ఇక్కడ మొబైల్ ఫోన్స్ అవసరం లేదని అంటున్నారు. బయట ప్రపంచంలో మనం కంపేర్ చేసి చూస్తే వాళ్లకున్న ఫ్రీడమ్ మనకు లేదు. ఈ ఫ్రీడమ్ లేకపోవడంతో ఇట్ ఈస్ హర్డిల్ ఫర్ యూ ఆర్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ?
5: ఖచ్చితంగా ఇది హర్డల్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ద్వారా మనకు వచ్చే జ్ఞానాన్ని వేరే పరికరాలతో ఇక్కడ మాకు ఖచ్చితంగా అందిస్తున్నారు. మొబైల్ ఉంటేనే పని జరుగుతుందన్న ఆలోచన అసలు వ్యర్థం అన్నమాట. మొబైల్ లేకుండా మేము చదువుకుంటున్నాం, మాకు కంప్యూటర్ సిస్టమ్స్ ఇచ్చారు ల్యాబ్లు. ప్రతి స్టూడెంట్ కి ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో చూస్తే ప్రతి స్టూడెంట్ కి పోనీ ప్రతి 2 స్టూడెంట్స్ కి ఒక కంప్యూటర్ ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఏదైనా మాకు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవాలన్నా చదువుకునే ఇన్ఫర్మేషన్ కావాలన్నా కొన్ని రెస్ట్రిక్షన్స్ తోటి మాకు ఆ కావాల్సిన ఇన్ఫర్మేషన్ నెట్ నుంచి ఇంటర్నెట్ నుంచి మాకు లభిస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా మనకి ఏదైతే మొబైల్ నుంచి వస్తుందో అది ఎక్స్ట్రా, అది మనకు అనవసరం. సో అది మనకి ఇక్కడ రెస్ట్రిక్ట్ చేసి ఆ టైం మనం ఏదైతే దాని మీద స్పెండ్ చేస్తున్నామో వేరే దాని మీద ఫోకస్ చేసేలాగా ఇక్కడ షెడ్యూల్ ప్లాన్ చేశారన్నమాట. సో అందుకని మొబైల్ అవసరం అంత ఎక్కువ అనిపించదు. నిజంగా ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ లో జాయిన్ అయిన వాళ్ళు మొబైల్ బాగా వాడుంటారు సెలవుల్లోనూ, వాళ్ళు ఇంతకు ముందు జాయిన్ అయ్యే ముందు కాలేజీలో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకుంటారు మొబైల్ లేకుండా ఇక్కడ ఎలా ఉంటున్నారు, మొబైల్ ఉంటేనే పని జరుగుతుంది, వాట్సాప్లు ఇవి అవి మనం వేరే పని. ఇప్పుడు మనిషితో వేరే మనిషితో కాంటాక్ట్ లో రావాలంటే ఫస్ట్ వాట్సాప్ లో రావాలి. ఇప్పుడు ప్రస్తుతం అదే ఆలోచన. కానీ అది కాకుండా కూడా ఇప్పుడు ఒక మనిషితో మాట్లాడాలంటే ఫోన్ చేస్తే కలుస్తుంది, అతని గురించి తెలుసుకుంటూ అయిపోతుంది. ఇప్పుడు వేరు వేరు, ఇప్పుడు మనకి మనం వాడే కొలిది టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడంటే ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దాని మీదకి వెళ్ళిపోతాడు. ఆ రకంగా టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని క్రియేట్ చేసేవాళ్ళు కూడా అదే, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. సో మనం కంట్రోల్లో మనం ఉంటే ఈ టెక్నాలజీని కూడా మనం ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించవచ్చు.
4: చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సాయిచంద్ మీరు చెప్తూ మేము వింటుంటే. బీయింగ్ కంప్యూటర్ సైన్స్ ఎంటెక్ గ్రాడ్యుయేట్ మీరు ఇలా చెప్తున్నారంటే మీ టెక్నాలజీ మీ నాలెడ్జ్ ని ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు?
5: తప్పకుండా. స్వామి చెప్పింది ఏంటంటే సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ షుడ్ గో టుగెదర్. సైన్స్ షుడ్ సపోర్ట్ ద సొసైటీ టు గ్రో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అంటే దాని అర్థం ఇప్పుడు మనకి సైన్స్ గురించి మనకి కాలేజీలో ఏం నేర్పుతారో దాన్ని సమాజానికి ఉపయోగపడేలా మనం దాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు ఒక కుంటివాడు ఉన్నాడు, ఒక గుడ్డివాడు ఉన్నాడు, వాళ్ళకి చూపు తెప్పించడానికి వాళ్ళ కాలు బాగు చేయించడానికి ఉపయోగించే సైన్స్ మాత్రమే మనకి సమాజానికి ఉపయోగపడేది. మన లగ్జరీస్ కోసం, ఆనందం కోసం, ఇలాంటి వాటి కోసం తెచ్చే టెక్నాలజీ అది ఉపయోగం ఉండదు. దాంతో పైగా ఇప్పుడు ఎక్కువసేపు మనం ఫోన్ వాడితే ఏమవుతుంది, కంటికి దెబ్బ తగులుతుంది. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళజోడు వేయించుకోవడం, ఆపరేషన్ వగేరా
6: వగేరా
5: లూప్ లో పడిపోతాం. సో ఫోన్ వాడడం దేనికి వాడాలి? ఇప్పుడు ఎమర్జెన్సీలో మాత్రమే దాన్ని ఉపయోగించే రకంగా ఏదైనా పనిముట్లు వాడాలి, కానీ అది దానికి అడిక్ట్ అయిపోకూడదు, వ్యసనం కింద మారకూడదు ఏది కూడా టెక్నాలజీ.
4: మరి చివరిగా మా మేడ్చల్ యూత్ అందరికి డిసిప్లిన్ ఫాలో అవ్వాలంటే మీరు ఇచ్చే టిప్స్ ఏంటి?
5: మెయిన్ గా ఇప్పుడు కాన్షియన్స్ అనేది లోపల మనలో ఒక కాన్షియన్స్ అనేది ఉంటుంది. సో ప్రతి పని చేసేటప్పుడు మీకు అది తెలుస్తుంది చేసిన పని కరెక్టా కాదా. మనలో వచ్చే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మేము చేసే పనికి బయట ఉండే ప్రపంచానికి ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు నువ్వు అది చేస్తే చేయకూడదని చెప్పేవాళ్ళు, బయట మనకు ఉండే లోపం చెప్పేవాళ్ళు లేరు. కానీ లోపల మటుకు ఒక వాయిస్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. మనం లేట్గా లేచినా, కాలేజ్ టైంలో సినిమాకి వెళ్ళినా, ఫోన్ ఎక్కువసేపు వాడినా, ఖచ్చితంగా మన లోపల ఒక వాయిస్ చెప్తుంది నువ్వు చేస్తున్న తప్పు అని. బద్ధకం అనేదాన్ని పక్కన పెట్టి మన వాయిస్ని ఎప్పుడైతే మనం వింటామో మీరు చేసే ప్రతి పని క్రమశిక్షణలో వెళ్తుంది. ఇది నేను ఇక్కడ గ్రహించిన విషయం. ఎందుకంటే సెలవుల్లో నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ చేసే షెడ్యూల్ సగం కన్నా ఎక్కువ నేను ఫాలో అవడానికి ట్రై చేస్తాను. ఒకసారి లేట్ గా లేస్తాను, ఎందుకంటే నాకు అంటే ఇక్కడ లేపేవాళ్ళు ఉన్నారు, నాకు షెడ్యూల్ లో నాకు అది మైండ్ లో పడుతుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళు నన్ను లేపరు, వీడు పాపం కష్టపడ్డాడు ఇన్ని నెలలు అదే షెడ్యూల్ ఫాలో అయ్యి అని రెస్ట్ ఇస్తారు. కానీ మనం అది మన బాడీలో మనకి మైండ్ లో ఉండాలి, అది
6: జీర్ణించుకుపోవాలి.
5: సో దానికోసం కృషి చేస్తూ చేస్తూ చేస్తూ మన కాన్షియన్స్ మన లోపల వాయిస్ ని వింటూ ప్రతి పని చేస్తే ఖచ్చితంగా మనలో మార్పు ఖాయం.
4: చాలా థ్యాంక్స్ సాయి చంద్, మా యూత్ అందరికీ ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్పారు. ఈ టిప్స్ ని మేము గుర్తుపెట్టుకుని మా లైఫ్ లో నిలబెట్టుకోవాలని ట్రై చేస్తాం.
5: సాయిరామ్, ధన్యవాదాలు.
4: సాయిరామ్.
0: డిసిప్లిన్ పాటించడం అంటే ఏదో ఒక విషయంలోనో ఒక టైంలోనో చేసేది కాదు, దేనిని వేస్ట్ చేసినా అది క్రమశిక్షణకి విరుద్ధమే అంటారు స్వామి.
1: అవును సుస్మిత, మరి మనం ఏ విషయంలో ఎప్పటి నుండి ఈ క్రమశిక్షణను పాటించాలి, ఎవరు మనకు నేర్పిస్తారు, వీటికి సంబంధించిన టిప్స్ స్వామి చిరకాల భక్తురాలు అయిన బాల వికాస్ మ్యాగజైన్ ఎడిటర్ శ్రీమతి లావణ్య సరస్వతి గారు మనకు అందిస్తారు.
4: సాయిరామ్ ఆంటీ.
7: సాయిరామ్.
4: మీ పేరు?
7: నా పేరు డాక్టర్ లావణ్య సరస్వతి.
4: మీరు ఏం చేస్తుంటారంటే?
7: నేను ప్రస్తుతం బాల వికాస్ పత్రికకి ఎడిటర్ గా పనిచేస్తున్నాను.
4: మీ పరిచయాన్ని మా రేడియో సాయి శ్రోతలకు అందించగలుగుతారా?
7: నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి బాల వికాస్ తోటి స్వామితోటి పరిచయంతో ఉన్నాను. బాల వికాస్ గ్రూప్ 1, 2, 3 వాళ్ళందరికీ చేతనైనటువంటి విషయాలు చెప్పాము. స్వామి మనకు అందించినటువంటి నీతులు విలువలు వీలైనంత వరకు అందరికీ అందించాలి, తెలియజేయాలి అనేటువంటి కోరికతోటి బాల వికాస్ పత్రికని కూడా స్టార్ట్ చేశాం. 2002లో పత్రికను స్టార్ట్ చేశాం. స్వామి స్వయంగా వచ్చి బ్లెస్ చేశారు, ఆశీర్వదించారు. దాని రఫ్ మాన్యుస్క్రిప్ట్ కూడా స్వామి స్వయంగా టచ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్వామి దయవల్ల నిరాటంకంగా ప్రతి నెల 1వ తారీఖుకి స్వామి చేతిలో ఉండేటట్టు ఆ పత్రికని రూపొందించడానికి మేము చేస్తున్నటువంటి కృషికి స్వామి ఇప్పటికీ ఆశీర్వదించి ముందుకు నడుపుతున్నారు. క్రమశిక్షణ అనేది స్త్రీకి పురుషులకి అని వేరే భేదం ఏమీ ఉండదు, అందరికీ అవసరమే. స్త్రీల గురించి మనం చెప్పుకోవడం మాత్రమే ఇక్కడ చెప్పుకుంటున్నాం, అంతే, అందరికీ కావాల్సిందే. స్త్రీకి ఏ రకంగా క్రమశిక్షణ ఉపయోగపడుతుంది అంటే, స్త్రీకి కుటుంబంలో ముఖ్యంగా పిల్లల్ని పెంచడంలో కానీ పిల్లలకి ఆదర్శంగా నిలవడంలో కానీ అన్నింటికీ కూడా క్రమశిక్షణ అనేది ఒకటి అవసరం. స్త్రీకి ఎందుకంటే కుటుంబానికి మూలం ఆవిడే కాబట్టి, ఎక్కువసేపు తల్లితో ఉంటారు కాబట్టి, పిల్లలతోటి మెలుగుతుంది కాబట్టి, ఇంకా క్రమశిక్షణ ఆవిడ చేసి చూపించి పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రుల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు, అందుకని క్రమశిక్షణ ఇంకా ఎక్కువ అవసరం. అంతేకాకుండా స్త్రీ ఇప్పుడు ఆధునిక సమాజంలో మన మోడర్న్ స్టైల్ ఆఫ్ లైఫ్ లో జాబ్స్ చేసుకోవడం, బయటకు వెళ్ళడం, ఇంట్లో ఉండడం, పిల్లల్ని చూడటం, కుటుంబ బాధ్యతలు, అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల వివిధ రంగాల్లో వివిధమైనటువంటి వ్యక్తులతోటి రకరకాల మనుషులతోటి ఆవిడ కలవాల్సి వస్తుంది. అందువల్ల క్రమశిక్షణ ఇంకా ఎక్కువ అవసరం వస్తుంటుంది. ఆ క్రమశిక్షణ వల్లనే ఆవిడ విలువను పెంచుకోగలుగుతుంది. ఎప్పుడైతే ఒక క్రమశిక్షణతోటి ఆదర్శంతో జీవిస్తుందో స్త్రీ, ఆవిడకి విలువ పెరుగుతుంది. ఆవిడ విలువ సమాజంలోనూ కుటుంబం మీద కూడా ప్రతిఫలిస్తుంది. కాబట్టి తల్లిగా, భార్యగా, కుమార్తెగా, స్త్రీ వివిధ రకాలుగా కూడా తను పోషిస్తున్నటువంటి పాత్రలతో పాటు ఉద్యోగస్తురాలిగా తను చూపించాల్సినటువంటి ఉద్యోగ రంగంలో కూడా తను మాట దక్కించుకుని గౌరవం పెంచుకోవాలి అంటే క్రమశిక్షణ తప్పకుండా అవసరం.
4: అలాగే అంటే ఆర్థిక విషయాలలో క్రమశిక్షణగా పొదుపుగా ఉండడం వలన లాభాలు ఎలా ఉంటాయి?
7: మీరు చెప్పిన ప్రశ్నలోనే పొదుపుగా ఉండడం అన్నారు. క్రమశిక్షణ పొదుపుకి మొదటి మెట్టు. పొదుపు ఉన్నప్పుడే ఏ కుటుంబమైనా చల్లగా ఉంటుంది. ఎంత సంపాదించుకున్నారు అనేది ప్రశ్న కానే కాదు. ఎంతైనా సంపాదించవచ్చు, దాని మిత్తం లేదు. కానీ ఆ ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవడం, సక్రమంగా వాడుకోవడం, ఇది స్త్రీ మీదే ఆధారపడి ఉంటుంది. స్త్రీ పొదుపుగా ఉన్నది అంటే కుటుంబం అంతటా కూడా పొదుపుగా ఉండే అవకాశం ఉంటుంది. స్త్రీ ఎప్పుడైతే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మొదలు పెడుతుందో అప్పుడు అదుపు తప్పుతుంది. అదుపు తప్పినటువంటి బండిలాగా ఉంటుంది. అందుకని పొదుపు చాలా అవసరం. పొదుపుకి క్రమశిక్షణ అవసరం. అయితే ఈ క్రమశిక్షణ అంటే ఏమిటి అంటే సీలింగ్ ఆన్ డిజైర్స్ అని స్వామి చెప్తారు చూడండి. అది కోరికలని అదుపు చేసుకోవడం. కోరికలని అదుపు చేసుకుంటేనే పొదుపు చేయగలుగుతారు. కోరికలు ఎప్పుడైతే అదుపు లేకుండా విచ్చలవిడిగా వదిలేసినటువంటి గుర్రాల్లాగా పరిగెడుతుంటే, ఆశలు గుర్రాల్లాగా పరిగెడుతుంటే వాటికి పగ్గం వేసి కంట్రోల్ చేసేటువంటి శక్తి మనసుకు ఉండాలి. అది మనం స్వామి చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి దివ్యోపన్యాసాల్లో మనం అనేక రకాలు విన్నాం. ఇప్పుడు మనం బాల వికాసుల పిల్లలకి కూడా అదే బోధిస్తున్నాం. కాబట్టి క్రమశిక్షణ అనేది వాళ్ళకి చాలా అవసరం. కాబట్టి ఆ క్రమశిక్షణకి ముందు పొదుపు అవసరం. పొదుపుకి సీలింగ్ అండ్ డిజైర్స్ కోరికల అదుపు అనేది నేర్పిస్తున్నాం. వాళ్ళు కూడా నిజంగా నేర్చుకుంటున్నారు. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంటారు. తమ పుట్టినరోజు పండుగని మితంగా ఖర్చు పెట్టుకుంటూ, ఆ ఖర్చు పెట్టింది అవసరమైనటువంటి సమాజంలో నిజంగా నీడీ పర్సన్ కి, అవసరమైన వ్యక్తికి చిన్న సహాయం చేసిన పిల్లల ముఖాల్లో కూడా చాలా ఆనందం కనపడుతుంది. కాబట్టి మనము సంతృప్తిగా ఉండాలంటే, సమాజం అభివృద్ధిలో ఉండాలంటే పొదుపు ఉండాలి. మనతో పాటు దేశం యొక్క అభివృద్ధి కూడా పొదుపు మీద ఆధారపడింది. మనకొక్కడికే కాదు, రాజకీయ నాయకులకు కూడా అవసరమే, గవర్నమెంట్ కూడా అవసరమే. అటు పొదుపు చిన్నదాని దగ్గర నుంచి పెద్దదాని దాకా అవసరం. కాబట్టి దానికి కంట్రోల్ అనేది ఉండాలి. ఆ కంట్రోల్ క్రమశిక్షణ, అదే నియమం. క్రమశిక్షణ అంటే వేరే ఏం కాదు, నియమమే. స్వామి చెప్తారు నియమం, నీతి నియమం అనే రెండు పదాలు విన్నాం కదా. నీతి వాల్యూస్, నియమం క్రమశిక్షణ. ఆ నియమాలు తప్పకుండా ఉండాలి సమాజానికి. అది స్త్రీ మూలస్తంభం. కాబట్టి స్త్రీకి, పిల్లలకి, అందరికీ, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ అనేది చాలా బలమైనది కుటుంబానికి కదా. సమాజానికైనా కుటుంబానికైనా ఏ పని చేయాలన్నా ముందు డబ్బుతోటే కదా. ధనమూలం ఇదం జగత్. ఆ డబ్బు మీదనే ఆధారపడి అన్ని పనులు చేయగలుగుతాం. దాని మీద కనుక కంట్రోల్ ఉండేటైతే మిగిలినవన్నీ కంట్రోల్ లైఫ్ సుఖంగా నడుస్తుంది.
4: ఈనాటి ఫాస్ట్ జనరేషన్ లో యువత క్రమశిక్షణ లీడ్ చేయాలి అంటే ఎవరి చేతిలో ఉంది? అంటే ఐదర్ పేరెంట్స్ చేతిలోనా, లేకపోతే యూత్ చేతిలోనా?
7: సాయిరా, యువత అంటున్నారు. యువత అనగానే గ్రోనప్ వాళ్ళు, ఆల్రెడీ కొంచెం పెరిగి పెద్ద అయిన వాళ్ళనే మనం యువత అంటున్నాం. బాల వికాస్ లో నేర్చుకున్నటువంటి ఆదర్శాలే యువతగా మారేసరికి వాళ్లల్లో స్థిరపడి ఉంటాయి. అంటే చిన్నతనంలో, బాల వికాస్ లోనే చేరాలని కాదు, చిన్నప్పుడు పెరుగుతున్నట్టు, ఫార్మేటివ్ ఇయర్స్ అంటారు చూడండి, పెరుగుతున్నటువంటి వయసులో వాళ్లల్లో విలువలు ఏవేవి పెరుగుతాయో అవే మనసులో, మనసు మీద కంట్రోల్ చూపిస్తూ సుఖంగా నడుస్తుంది.
4: ఈనాటి ఫాస్ట్ జనరేషన్ లో యువత క్రమశిక్షణ లీడ్ చేయాలి అంటే ఎవరి చేతిలో ఉంది? అంటే ఐదర్

0: చిన్నప్పుడు పెరుగుతున్న ఫార్మేటివ్ ఇయర్స్ అంటారు చూడండి, పెరుగుతున్నటువంటి వయసులో వాళ్లల్లో విలువలు ఏవేవి పెరుగుతాయో అవే మనసులో మనసు మీద కంట్రోల్ చూపిస్తుంటాయి. కాబట్టి యువత క్రమశిక్షణలో ఉండాలి అంటే ఆ క్రమశిక్షణ బాల్య దశలోనే పడాలి. క్రమశిక్షణ అనేది ఎందుకంటే స్కూల్స్ లో కంపల్సరీగా మనకి క్రమశిక్షణ నేర్పిస్తారు ప్రతి స్కూల్ కి. అంటే ఏ పని చేసినా ఒక క్రమశిక్షణతో
1: చేయటం
0: అనేది మనకు స్కూల్లోనే బాల్య దశలోనే ఏర్పడుతుంది. ఆ బాల్య దశలో ఏర్పడినటువంటి క్రమశిక్షణే యువతకి, యువత అయిన తర్వాత అంటే పెరిగి పెద్ద అయిన తర్వాత జీవితంలో ప్రాక్టికల్ గా అవసరం వస్తుంది అన్నమాట. దీనికి తల్లిదండ్రులు ఎంతవరకు బాధ్యులు అంటే తప్పకుండా బాధ్యులే, కానీ చిన్నతనంలోనే తల్లిదండ్రులు కంట్రోల్ చేయగలుగుతారు. యువత అనగానే కొంత పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి స్వతంత్ర భావాలు వస్తాయి వాళ్ళకి. స్వతంత్రంగా వాళ్ళు ఖర్చు పెట్టడానికి కానీ, డబ్బులకు కానీ, పనులకు కానీ, తిరగడానికి కానీ, లేవడానికి కానీ, వాళ్ల పని వాళ్ళు చేసుకోవడం కానీ, వాళ్ల హోంవర్క్లు కానీ వాళ్ళకి కానీ చిన్నపిల్లలు ఎప్పుడైతే చేయిస్తారు. కానీ యువత పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ల లైఫ్ ఇండిపెండెంట్ లైఫ్. ఆ ఇండిపెండెంట్ లైఫ్ కి తల్లిదండ్రులు గైడ్ చేయగలరు, స్నేహితుల్లాగా సలహా ఇవ్వగలరు. అంతేగాని అదుపు చేసి నువ్వు ఇట్లా చెయ్యి, నువ్వు అట్లా చెయ్యి అంటే యువత చెయ్యరు. చెయ్యి అనగానే చెయ్యము అనే సమాధానమే వస్తుంది. కాబట్టి చెయ్యి అని చెప్పే దశ దాటిపోయారు. కాబట్టి ఇట్లా చేస్తే బాగుంటుంది నాయన అని తల్లిదండ్రులు సలహా ఇస్తారు. ఆ సలహాని పాటించగలిగేటువంటి విచక్షణ అప్పటికి వాళ్లలో ఏర్పడి ఉండాలి. అది ఏర్పడకపోతే కంట్రోల్ తప్పినటువంటి వాళ్ళు అవుతారు. వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సమాజానికి దుష్ట శక్తులుగా తయారైనటువంటి వాళ్ళందరూ, మరి వాళ్ళు పెరుగు పెంచడంలో, పెంపకంలో అనండి, సమాజంలో వాళ్ళు తిరిగినటువంటి సొసైటీ, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు, వాళ్ల పరిచయాలు, వాళ్ల పక్కన ఉన్నటువంటి పిల్లలు, వీళ్ల ప్రభావాల వల్లే వాళ్ళ మనసులు వాళ్ళు పెడదారులు పట్టిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి యువత సక్రమంగా యువత ఉండాలి అంటే బాల్య దశలోనే క్రమశిక్షణకు పునాది పడాలి. అది విచక్షణతోటి వాళ్ళు జీవితంలో నడుపుకుని మంచి చెడులని తెలుసుకోగలిగేటువంటి దాన్ని. అప్పుడు యువత ఆ క్రమశిక్షణ ఆచరించే దశలో ఉన్నారు, ఆచరణలో పెట్టే దశలో ఉన్నారు. వాళ్లకు వాళ్లే జడ్జిలు, వాళ్లకు వాళ్లే ఎగ్జామినర్లు. కాబట్టి వాళ్ళు వాళ్లే పరీక్ష చేసుకోవాలి. సెల్ఫ్ అసెస్మెంట్ అని చెప్పేది అది. అంటే ఆత్మ పరిశీలన, ఆత్మ పరిశోధన అనేది మనకు మనం చేసుకుని మన టైంని మనం ఎట్లా మేనేజ్ చేస్తాం, మన మనీని మనం ఎట్లా మేనేజ్ చేసుకుంటాం, మన ఎనర్జీ సోర్స్ అది మెయిన్ కదా మనకు ఎనర్జీ. యూత్ యూత్ అంటేనే ఎనర్జీ, సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని అంటే సక్రమ మార్గంలో పెడితేనే కదా ఇవాళ మీరందరూ సేవ చేస్తున్నారు. అంటే ఆ సేవ మార్గంలో చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన మీ మనసుల్లో ఏర్పడింది. ఆ ఆలోచనని సక్రమంగా ఇదిగో ఇది వాళ్ళు చేయాలి, ఇది ఇక్కడ చేయాలి, ఇది ఇప్పుడు చేయాలి అని మీరు మీకు మీరే ఒక నియమం ఏర్పరచుకుంటున్నారు కదా. మీకెవరు చెప్పలేదు ఇప్పుడు ఇలా చెయ్యండి అని, మీకు మీరు ఒక నియమం ఏర్పరచుకుని ఆ నియమం ప్రకారం ఆ ప్లాన్ మీరే వేసుకుంటున్నారు. ఇదే క్రమశిక్షణ, ఎందుకంటే వేరే క్రమశిక్షణ ఏముంటుంది. కాబట్టి ఈ క్రమశిక్షణ మీ జీవితంలో అన్నింటికి పనికొస్తుంది. మీ ప్రొఫెషన్ కి అదే కావాలి, మీ ఎడ్యుకేషన్ కి అదే కావాలి, అన్నింటికీ ప్లానింగ్. ఆ ప్లానింగ్ కి కావాల్సిందే క్రమశిక్షణ. కాబట్టి యువతకి చాలా అవసరం, ఏర్పడేది మాత్రం బాల్య దశలోనే ఏర్పడుతుంది. దానికి తల్లిదండ్రులు బాధ్యులు. చిన్నప్పుడు తల్లిదండ్రులు కంట్రోల్లో పెట్టకపోతే పెద్దయాక యువత సరిగ్గా లేరు అని విచారించి లాభం లేదు. అది తల్లిదండ్రుల బాధ్యత. కాబట్టి తల్లిదండ్రుల కర్తవ్యం ఎంతవరకు ఉంది వాళ్ళ బాధ్యత అంటే, చిన్నప్పుడు వాళ్ళని కొంచెం అదుపు చేయాల్సినప్పుడు నయానో భయానో సామ దాన భేద దండోపాయాలంటారు, ఏ ఉపాయంతో అయినా సరే పిల్లవాడిని కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులకి చిన్నప్పుడే ఉంటుంది. అప్పుడు లేకపోతే మొక్కయి వంగనిది మానయ్య వంగదు. కాబట్టి మొక్క ముదిరిపోయిన తర్వాత యువత మరి సరిగా లేరు అని చెప్పిన మాట మా పిల్లలు వినటం లేదు అంటే, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మాట వినటం అన్నది కాదు. అప్పుడు మీ సలహా పాటిస్తే సంతోషపడాలి, పాటించకపోతే ఇక మనం దాంతో మనమే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ముందే వాళ్ళకి చిన్నతనంలోనే మంచి మార్గం చూపించాలి, అది తల్లిదండ్రుల బాధ్యత.
1: ప్రజెంట్ సిచ్యువేషన్ లో యువతకు మీరు టిప్స్, క్రమశిక్షణ కోసం టిప్స్ లాగా చెప్తారా
0: యువతక? టిప్స్ అంటే ప్రకృతే మనకి గురువు, స్వామి జగద్గురు. స్వామి ఆచరించి చెప్పి చూపించి మనకి నేర్పించారు. స్వామి జీవితమే మనకు ఆదర్శం కదా. స్వామి ఎంత క్రమశిక్షణని పాటించారో మనకి తెలుసు. స్వామి జీవితం అంతా క్రమశిక్షణే, చెప్పింది క్రమశిక్షణే. అట్లాగే

0: స్వామి ఆదేశించినటువంటి ఉపదేశాలని అందుకుని పైకి వచ్చినటువంటి సేవాదళ సభ్యుడు. అప్పట్లో చాలా పాత జనరేషన్ లో స్వామికి దగ్గరగా సన్నిహితంగా మెలిగిన వాళ్ళు ఎంతో క్రమశిక్షణతో, అంటే స్వామి దగ్గర నిజంగా దగ్గరగా ఉండే వాళ్లకి కత్తి మీద సాములాగా ఉంటుంది. క్రమశిక్షణని పాటించడం కూడా చాలా కష్టం కదా, చెప్పడం తేలికే, ఏదైనా చేయటం చెప్పుట సులభంబు చేయుట కష్టం అని స్వామి చెప్పారు. చేయటం ఏదైనా కష్టమే, అది పాటించాలి అంటే చాలా నియమం కావాలి, చాలా కంట్రోల్ కావాలి మనకు, మన మనసు మీద. వాటిని స్వామియే మనకు నేర్పించారు. స్వామి చెప్తుంటారు, ఒక బస్సు రాలేదనుకో, బస్ స్టాప్ లో నుంచి మనం విసుక్కుంటాం, బస్సు టైంకి రాలేదు, దీనివల్ల నాకు అక్కడ ఆలస్యమైంది, నేను పోయే పని విఫలమైంది అని రకరకాలు మనం చెప్పుకుంటుంటాం. అది ఆ బస్సు ఎందుకు రాలేదు, ఒక డ్రైవర్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క అలసత్వం వల్లనో, ఇంకా లేకపోతే ట్రాఫిక్ లాంటి అడ్డాల ఆటంకాల వల్లనో ఆ బస్సు సక్రమంగా సకాలంలో రాలే. అది సకాలంలో రాకపోగానే నీకు ఇరిటేషన్ వచ్చేసింది. అంటే అక్కడ క్రమశిక్షణ ఒక క్రమం టైం తప్పేసరికి నీ యొక్క అదుపు కూడా పోతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు క్రమశిక్షణతో పనిచేస్తేనే సమాజం నడుస్తుంది. సూర్యుడు ఎవరు నేర్పించాడని వస్తున్నారు పొద్దున్నే, సూర్యుడిని ఎవరన్నా మేల్కొల్పుతున్నావా? మేల్కొల్పట్లేదు కదా. అట్లాగే సీజన్స్ ఉన్నాయి ప్రకృతిలో, ప్రతి సీజన్ అకస్మాత్తుగా చలికి తిరిగింది అనుకుంటాం, సడన్ గా తిరుగుతుంది అంటే సడన్ గా సీజన్ దాని టైం ప్రకారం అది వచ్చేసింది. అట్లాగే ఏదైనా ప్రకృతి నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. స్వామి చెప్పిన ప్రతిదీ మనం ఆదర్శంగా పెట్టుకుంటే తప్పకుండా ముందుకు వెళ్లటానికి క్రమశిక్షణలో స్వామి నేర్పిన ప్రతిదీ మనం నేర్చుకోవాల్సింది. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, వీటన్నింటినీ ఆచరించడానికి మనకు తప్పకుండా డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ ఉంటేనే వీటిని మనం ముందుకు తీసుకెళ్లగలుగుతాం, మనం కూడా ప్రశాంతంగా బతకగలుగుతాం.
1: మీ సమయాన్ని మాకు కేటాయించి మాతో గడిపినందుకు చాలా సంతోషంగా ఉంది సాయిరాం.
0: థ్యాంక్ యూ సాయిరాం.
2: యశ్వంత్, మనం ఏ చిన్న పని చేయాలన్నా, ఏ పెద్ద కార్యాన్ని సాధించాలి అన్నా, భగవంతుడు మనకిచ్చిన బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ మన దేహం.
3: అంతేకాదు, మన శరీరానికి ఏ చిన్న దెబ్బ తగిలినా, మన ఆరోగ్యంలో ఏ చిన్న తేడా వచ్చినా పనిని చేయడం చాలా కష్టం.
2: అందుకే మన దేహాన్ని వర్కింగ్ కండిషన్ లో ఉంచుకోవటానికి సరైన ఆహారంతో పాటు రెగ్యులర్ గా వ్యాయామం కూడా చేయాలి. అప్పుడే అది మనతో పాటు నలుగురికి ఉపయోగపడుతుంది.
3: ఇలాంటి డిసిప్లైన్ లైఫ్ గడుపుతున్న శ్రీ సత్యసాయి విద్యా సంస్థల ప్రశాంతి నిలయం క్యాంపస్ ఫిజికల్ డైరెక్టర్ శ్రీ రవికిరణ్ గారు మనందరికీ ఆదర్శం. వారు మనకు అందించిన సూచనలు, సలహాలను ఇప్పుడు విందాం.
4: ఇక్కడ స్పోర్ట్స్ దీంట్లో ఫిజికల్ డైరెక్టర్ గా ఉంది.
5: మీ పరిచయాన్ని మా స్టూడెంట్లకు కొంచెం అందించగలుగుతారా?
4: నేను యాక్చువల్లీ ప్రాపర్ ప్లేస్ వచ్చి బెంగళూరు. నేను చదివిందంతా బెంగళూరులోనే. ఇక్కడ 92 అప్పుడు నేను స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఉంటే బెంగళూరు యూనివర్సిటీలో. అప్పుడు మా వైస్ ఛాన్సలర్ వచ్చి హనుమంత్ అప్పని ఉండి, ప్రొఫెసర్ హనుమంత్ అప్పని. వాళ్ళు ఒకసారి మమ్మల్ని అడిగారు, ఇట్లా స్వామి అడుగుతున్నారు, మీరు ఎవరైనా వెళతారా ఇక్కడ అంటే. మాకు అంతవరకు స్వామి గురించి తెలుసు అంటే నెగిటివ్ గా తెలిసింది అంతే. అప్పుడు 92 ఫస్ట్ మేము ముగ్గురు వచ్చాం ఇక్కడికి. అప్పుడు హనుమంత అప్పలు చెప్పింది, మీరు ఇట్లా సోన్సోల్ని వెళ్ళి కలిస్తే వాళ్ళంతా మీకు అరేంజ్ చేస్తారు అనిసింది. అప్పుడు ఇక్కడ వచ్చింది ఫస్ట్ టైం పుట్టపర్తికి. బెంగళూరు ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్, ఎప్పుడు మేము అనుకోలేదు ఇక్కడికి రావాలా అనిసింది. సంకల్పం అంతే. అవును. స్వామి దగ్గర ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా అలాగే కనిపిస్తారు. ఇక్కడ ఏజ్ లెక్కకి రాదు. ఇవాటి 8 ఇయర్స్ కూడాను చాలా ఇంగగానే కనిపిస్తారు. అంటే స్వామి చెప్పినట్లు ఏజ్ జస్ట్ దేహానికి మాత్రమేనే, మనసు కాదు.
6: ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఫర్ అ హ్యూమన్ లైఫ్ దట్ ప్లేస్ అ మేజర్ రోల్.
4: కరెక్ట్.
6: ఇట్ మే బి లైక్ ఫుడ్ వైజ్ కానివ్వండి, స్టేయింగ్ ఫిజికలీ యాక్టివ్ కానివ్వండి. సో దీనికి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటారు, ఎస్పెషలీ యూత్? ఈ రోజుల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకటే చోట ఉద్యోగాలు అయిపోయి అలా ఉంటుంది కదా, దీనికి ఎంత ఇంపార్టెన్స్ యూత్ ఇవ్వాలండి?
4: యాక్చువల్లీ ఇక్కడ మన ఫెసిలిటీస్ చూస్తే చాలు మేము, స్వామి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేసింది. ఇక్కడ ఎవరైనా బై ఛాన్స్ చూస్తే అంత స్పిరిచువాలిటీ గా ఎక్కువ ఉంటుంది, లేదా అకాడమిక్ ఓరియంటెడ్ గా ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారే తప్ప. ఒకతూరి ఇప్పుడు రీసెంట్ గా మా స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది, లేదు ప్రీవియస్ ఇయర్స్ ఏదైనా స్పోర్ట్స్ మీట్స్ ఏదైనా చూసి కూడా నేను వాళ్ళకే అర్థమైపోతుంది. ఇక్కడ స్పిరిచువాలిటీ కాదు, అకాడమిక్ కాదు, దానికన్నా ఎక్కువ స్పోర్ట్స్ ఫిట్నెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు అని. అంటే స్వామి చాలా తూలు చెప్పినారు మేము ఇట్లా ఫిట్నెస్ అంటే ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడు మన దేహము హెల్దీగా ఉంటే మన థాట్స్ కూడా నేను హెల్దీగానే ఉంటుంది. మన దేహాన్ని చాలా వీక్ పెట్టుకుని మనం ఎక్కువ యోచన చేసే కూడా కాదు. దానికి స్వామి చాలా తూలు హైలైట్ చేస్తాను మేము అది. ముఖ్యంగా యూత్ దీంట్లో మాత్రం ఎనర్జీ చాలా ఉంటుంది. దాన్ని కరెక్ట్ గా ట్యాప్ చేయాలంటే ఫిట్నెస్ బాగుండాలి. ఆ ఫిట్నెస్ బాగుండాలంటే డిసిప్లిన్ పార్ట్ కూడా చెప్తాను. ఇప్పుడు మా యూనివర్సిటీ కానీ ప్రైమరీ స్కూల్ కానీ హైయర్ సెకండరీ వీళ్ళంతా రెగ్యులర్ షెడ్యూల్ చూస్తే ఎలాంటి వాళ్ళకి సర్ప్రైజ్ అనిపిస్తుంది. మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి, నైట్ 10 వరకు వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. అలానే ఒకే ఈవెంట్ లోనే ఉండరు వాళ్ళు. స్వామి చాలా క్లియర్ గా చెప్తున్నారు బయట యూనివర్సిటీకి మన యూనివర్సిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బయట అంతా ఆల్మోస్ట్ అకాడమిక్ ఓరియంటెడ్ గా ఉంటుంది, మనది అలా ఉండదు. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్ మనకు కావాల్సినది అలా డిజైన్ చేసినాము అని. ఇది ఆల్మోస్ట్ స్వామి ఒక 50 years వెనకాల చేసిండొచ్చు. అయితే ఇంకా 500 years అయినా కూడా నేను నా ప్రకారం దీంట్లో ఏది మార్పు చేసే అవసరం ఏది ఉండదు. అంత బ్యూటిఫుల్ గా స్వామి డిజైన్ చేసినారు. ఇప్పుడు స్వామి అన్నట్టు యూత్ కాబోయే సిటిజన్స్ వాళ్ళు ఈ ఏజ్ లోపల బాగుండి అంటే నెక్స్ట్ వాళ్ళు ఒక సర్టన్ పొజిషన్కి వచ్చినప్పుడు వాళ్ళ యోచనలు ఇవన్నీ స్వామి ఎలా అనుకుంటారో దానికి అనుగుణంగానే బాగుంటుంది అనేసి చాలా హైలైట్ చేస్తారు ఫిట్నెస్ దీని గురించి. అదొకటి. ప్లస్ ఇప్పుడు మార్చ్ పాస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మేము చాలా ఆల్మోస్ట్ 92 నుంచి చూస్తాను స్వామి ప్రతి స్పోర్ట్స్ మీట్కి మార్చ్ పాస్కి వచ్చే వస్తారు, ప్లస్ ఈవెంట్స్ కి వస్తారు. స్వామికి చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే స్పోర్ట్స్ దీంట్లో మార్చ్ పాస్తే మేము ఎందుకంటే స్వామి చాలా తులు ఓపెన్ గానే చెప్పినారు ఆ మార్చ్ పాస్లో ఉండే డిసిప్లిన్ మీరు అలవాటు చేసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది, ఎక్కడ వెళ్ళాను అదే డిసిప్లిన్ ఉంటుంది అనేసి. ఇప్పుడు కొన్ని గేమ్స్ అయితే మనం ఇండివిజువల్ గా చూసుకుంటాము, ఇవైతే అట్లా ఇండివిజువల్ గా ఉండదు, మేము యాజ్ ఎ టీమ్ గానే చేయాల్సి వస్తుంది. యాజ్ ఎ టీమ్ గా అంటే ప్రతిదీ ఉంటుంది మేము దాంట్లో, బ్రదర్ లివ్డ్ ఉంటుంది, లవ్ ఉంటుంది, కోఆర్డినేషన్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది, ఆ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, చాలా ఇవన్నీ ఇన్వాల్వ్ అయింటుంది దాంట్లో. దాని నుంచి స్వామి నేను చాలా తూర్లు చూస్తాను కొన్ని తూర్లు ఈవెంట్స్ మిస్ అయినా కూడా మార్చ్ పాస్ మిస్ చేయరు మేము. 2-3 hours స్వామి కూర్చుంటేనంటే ఎవరు నమ్మరు ఇప్పుడు అంతా స్వామి అంత టైం స్పెండ్ చేస్తున్నా అని. పోనీ స్వామికి ఏదైనా షేడ్ ఉందంటే అదేను లేదు, మేము పిల్లలు ఎండలో ఉన్నారు నేను అలాగేనే ఉంటానని చెప్పి ఎండలోనే కూర్చొని చూస్తాను స్వామి.
6: ఇది బీయింగ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ దిస్ ఇయర్ 2019, యువత చాలా మంది ఎలా అంటే ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ గా ఐ షుడ్ స్టే ఫిట్, ఐ షుడ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే, ఐ షుడ్ బ్రింగ్ సమ్ చేంజ్ ఇన్ మై బాడీ, ఐ షుడ్ డూ సంథింగ్ అని ఒక జీల్ తోటి స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా. ఇది ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వదు. మాక్సిమం ఏంటంటే అటు చదువుల పరంగా కానివ్వండి లేకపోతే ఉద్యోగ పరంగా కానివ్వండి, దే డోంట్ యునో కాన్సన్ట్రేట్
4: కంప్లీట్లీ ఆన్ దిస్ పార్ట్.
6: ఫిట్నెస్ ఇస్ సెకండరీ అని లేజినెస్ ఫస్ట్ వస్తుంది. సో ఇది ఓవర్కమ్ చేయాలి అని అంటే ఇది యాజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ ఆఫ్ యూత్ ఇది ఇన్కల్కేట్ చేయాలంటే అది ఆ డిసిప్లిన్ వాళ్ళలో ఎలా రావాలండి యూత్ లో?
4: చాలా సింపుల్ ఇది. ఇప్పుడు మనం ఎల్డర్లీ అంటే మన పేరెంట్స్ ని వీళ్ళు చూసుకుంటే, మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వీళ్ళు చూసుకుంటే వాళ్ళ లైఫ్ లో చాలా డిసిప్లిన్ ఉంటుంది. మేము వాళ్ళే మాకు మోటివేషన్ అంతాను. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న చెప్తాను, ఇప్పుడు నాన్న 87 years ఇప్పటికీ కూడా అంటే నాన్న స్టేట్ కింద రిప్రజెంట్ చేస్తున్నారు కబడ్డీ కానీ రెజ్లింగ్ కానీ బాక్సింగ్ కానీ. వాళ్ళు ఇప్పటికీ అంతే మేము ప్రతిరోజు స్కూటర్ క్లీన్ చేయకుండా బండి బయటకు తీవరు. అది నేను చిన్నప్పుడే చూసిన దానికి నాకే అదే అలవాటు అయిపోయింది, వెహికల్ అంటే ఓ ఇలా పెట్టుకోవాలా అనేసి. అట్లా మన పేరెంట్స్ ని కానీ లేదంటే ఎల్డర్లీ పీపుల్ని కానీ చూస్తే, ముఖ్యంగా ఈ విలేజెస్ లో ఉండే ఎల్డర్లీ పీపుల్ చూస్తే మనం చాలా నేర్చుకోవచ్చు వాళ్ళది. అంటే మెయిన్ డిసిప్లిన్ అంతే మేము. వాళ్ళు ఒక లైఫ్ కి అలవాటు పడిపోయి ఉంటారు. మీరు ఎంత హైఫై ఫెసిలిటీ ఇచ్చినా కూడా నేను వాళ్ళు ఇష్టపడరు, వాళ్ళ లైఫ్ స్టైల్ అనే వేరే ఉంటుంది. మనం దాన్ని జస్ట్ అబ్జర్వ్ చేసి వదిలేసుకుంటాం. అలా వదిలకాకుండా కొంచెం స్టడీ చేసుకుంటే మనం వేరే ఎవరిని వెతికే పనే ఉండదు. వాళ్ళని చూసుకుంటేనే చాలు. ఇప్పుడు నాకు అదే లైఫ్ స్టైల్ అనే మేము నాన్న చూసి నేను పెద్దోడైన తర్వాత ఇలా కావాలి ఇలా కావాలి అనుకుని, అంటే నాన్న ఎప్పుడు మాకు చెప్పలేదు మీరు ఇలా ఉండాలి అనేసి. మమ్మల్ని మా పాటకు వదిలేస్తున్నారు. అయితే మేము వాళ్ళని చూసి వాళ్ళ లైఫ్ బాగుండడానికి మనం కూడా ఇలాగే ఉండొచ్చు నాన్న మాదిరి అనుకుని అది అలాగే కంటిన్యూ చేసుకునింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయాయి మేము. స్వామి అంటే స్వామి నేను చాలా తుళ్ళు చూసినాను, ఎప్పుడూ స్వామి జస్ట్ క్యాజువల్ గా చెప్పారు వాళ్ళు, స్వామి ఏది చేసింటారో దాన్నే మాకు చెప్తారు, అది ఎగ్జాంపుల్ గా. అది అంటే స్వామి మాకి చాలా మెయిన్ ఐడల్ మెయిన్. నేను ప్రతిదిన స్వామి చూస్తాను, ఏది చెప్పినా కూడా స్వామి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయకాకుండా ఏది చెప్పలేదు మాకి. అది చాలా ఇన్ఫ్లుయెన్స్ అయినది అది అప్పటి నుంచి. అదొకటి ప్లస్ ఇక్కడ వచ్చిన తర్వాత మా లైఫ్ స్టైల్ సిటీలో ఉన్నప్పుడు వేరే మాదిరి ఉంటుంది మేము, అంటే అక్కడ అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, ఇక్కడనే అడగరు. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత స్వామి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తారు అని చెప్పి, అంటే స్వామి పైన భయంతో కాదు ఆ ప్రేమతో అలా చేసుకుని పోతాం మేము. మనము ఒకరికి ఎవరికైనా చెప్పే ముందు మనం ఐడల్ గా ఉంటేనే మనం ఇంకొకరికి టీచ్ చేసేదానికి అవుతాది అనేసి అని. స్వామినే మాకు మెయిన్ ఇన్స్పిరేషన్. ప్లస్ ఇక్కడ డిసిప్లిన్ ఇవన్నీ చూస్తా ఉంటే, ప్లస్ రొటీన్ ఇవన్నీ చూస్తా ఉంటే, కరిక్యులం ఇవన్నీ నేను ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతాం మేము ఇక్కడ. ఓ ఇలాగే ఉండాలి అనేసి. ఇప్పుడు మెయిన్ యూత్ లో ప్రాబ్లం వచ్చి ఆ స్టార్టింగ్ ప్రాబ్లం అంటారు. స్టార్టింగ్ యోష్ లోపల ఫుల్ చేస్తారు. కొంతమందికి ఇంకా స్టార్టింగ్ ఎప్పుడు చేయాలని కూడా అర్థం కాదు, చేస్తాంలే చూస్తాంలే అనుకుంటారు. అయితే స్వామి చెప్పేది చాలా క్లియర్ మేము. స్వామి చెప్పినది మనం ప్రతిదీనికి టైం ఉంటుంది. మన హెల్త్ గురించి యోచన చేసినప్పుడు చాలా యోచన చేయాల్సి వస్తుంది, చాలా కన్సెషన్స్ కానీ ఇంకా చాలా ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ చేసుకుంటాము. అంత ఈజీగా మనం అక్సెప్ట్ చేసుకోనే 100% కరెక్ట్.
6: మనం రెగ్యులర్ లైఫ్ లో మనం తీసుకునే వాకింగ్ స్టెప్స్ కూడా మనం
4: తీసుకోవటం లేదు.
6: ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ టు us.
4: కరెక్ట్. అంటే మన లైఫ్ స్టైల్ అలా ఉంది మేము చాలా చాలా వస్తుంది. నిన్న యాక్చువల్లీ ఒక వాట్సాప్ వీడియో వచ్చిండే, నేను కలిసి మళ్ళీ మీకు చూపిస్తాను మేము. అది కూర్చునే దీని నుంచి ప్లస్ పడుకునే దీని నుంచి ఎంత డిసడ్వాంటేజ్ ఉంది అనేసి అది చాలా క్లియర్ గా మెన్షన్ చేసినారు. అది మన ఇప్పుడు లైఫ్ స్టైల్లో వాళ్ళు కొన్ని పిక్చర్స్ ఇచ్చినారు, అది అనిమేషన్ పిక్చర్స్. అవి చూస్తే మనకి ఇంకా మనమేమి ఎక్కువ మాట్లాడే అవసరమూ ఉండదు, అంత బ్యూటిఫుల్ గా చెప్పినారు. సెడెంటరీ లైఫ్ మన లైఫ్ అంటే ఎక్కడ మనం నడిచేదానికంటే యోచన చేయాల్సి వస్తుంది. కిలోమీటర్లు కొద్ది వద్దు, 100 మీటర్లు వద్దు, కొన్ని 10 మీటర్లు ఆ దూరంలో నడవాలన్నా నేను వీలైనంత 2 వీలర్లు అక్కడే రీచ్ అవుతాము, లేదంటే 4 వీలర్లు అక్కడే రీచ్ అవుతాము. దానికి ముందు ఇంకొక వాట్సాప్ వచ్చినాయి, అట్లీస్ట్ షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళినప్పుడు కార్ దిగి కొంచెమన్నా నడుస్తారు, పోనీ లిఫ్ట్ అన్న ఎక్కుతారు. ఇప్పుడు ఎలా ఉందంటే కొన్ని డైరెక్ట్ కార్ లోనే లోపల వెళ్ళిపోవచ్చు షాపింగ్ మాల్ లో, కొనికి ఏదైనా కావాలో కారు దిగకుండా డైరెక్ట్ గా తీసుకుని పిక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాంటి లైఫ్ లోపల మనం ఇవి అంటే చాలా సిల్లీగా అనిపించచ్చు చాలా మందికి. అయితే ముందు ముందుకి మనకే యోచన అవుతాయి, మనం ఎంత లాస్ చేసుకున్నాము, మన టైం ని వేస్ట్ చేసుకున్నాము, మన హెల్త్ ని వేస్ట్ చేసుకుంటున్నాము. మంది ఇప్పుడు ఎలా ఉంది అంటే మే హెల్త్ వచ్చిన పాడైపోయినప్పుడు యోచన చేస్తాంలే డబ్బులు ఖర్చు చేసుకుంటాం అనుకుంటామే తప్ప ఆ ప్రివెన్షన్ గురించి ఎంత పట్టించుకోము. ఆ ప్రివెన్షన్ కి డబ్బులేమి ఖర్చు కాదు అది. అయితే మన స్టైల్ ఎలా ఉందంటే ఇప్పుడు డబ్బుకి విలువ లేదు మెయిన్, ఏదైనా వచ్చినా డబ్బుతో మనము
6: డబ్బుకి విలువ లేదు అన్నారు, అది కరెక్ట్. జంక్ ఫుడ్ అనేది డైరెక్ట్లీ రిలేటెడ్ టు
4: హెల్త్
6: పరంగా. ఆ జంక్ ని అవాయిడ్ చేయడానికి మీరు ఏమన్నా టిప్స్ ఇవ్వగలరా యూత్ కి?
4: అలా టిప్స్ ఇచ్చే చాలా ఈజీ మేమ్, ఫాలో అయితే చాలా కష్టం అనిపిస్తుంది. అది చాలా చాలా చాలా సింపులే, మళ్ళీ మరీ కష్టం కూడా ఏముండదు. జంక్ ఫుడ్ అని చెప్తే ఆ సంస్కృతి మన దీంట్లో వెస్టర్న్ కల్చర్ యాక్చువల్ అది, వాళ్ళు టైం సేవ్ చేసుకోవాలని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసింది, మనం దాన్ని ఒక ప్యాషన్ మారి తీసుకుంటున్నాం. అయితే మనకు తెలియదు, మనకు తెలియకుండానే ఇండైరెక్ట్ గా ఎంత పాయిజన్ తీసుకుంటున్నాము అనేసి. అది హెల్త్ మీద ఎంత ఎఫెక్ట్ అవుతుంది అంటే చాలా సైంటిఫిక్ రీసెర్చెస్ అన్ని చేస్తాను మేము, అవన్నీ అలాంటివి తీసుకోరాదు అని. అయినాను మనం చదువుతాము, చదివి ఒక 10-15 మినిట్స్ బాధపడతాము, మళ్ళీ మర్చిపోతాం. అది అప్పుడు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం.
6: ఇప్పుడు ఉన్న యూత్ కి మీరు ఇచ్చే ఒక సజెషన్ అండ్ ఒక టిప్ ఏదైతే ఉందో, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని వాళ్ళు ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి అంటే మీరు వాళ్ళకి ఎలా సజెస్ట్ చేయగలుగుతారు?
4: ఫస్ట్ వాళ్ళ మనసులోకి రావాలి మేము, నేను ఫిజికల్లీ ఫిట్ గా ఉండాలని ఒకటి ఉండాలి, ప్లస్ నేను ఒక ఎగ్జాంపులరీగా ఒకరికి కనిపించాలని వాళ్ళ మనసుకు వచ్చిందంటే మనం ఏం చెప్పే అవసరం ఏది ఉండదు. ఇప్పుడు నా మనసులో ఉంది మేము, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి. ఇప్పుడు నేను చాలా లావ్ అయిపోయింది నా స్టూడెంట్స్ కి చెప్పే కాదు, ఏ మీరు అంతా స్లిమ్ గా ఉండండి అంటే వాళ్ళు ఏం ఎదుట అనరు, లోపల అనుకుంటావు ఫస్ట్ నువ్వు స్లిమ్ గా కా సార్ తర్వాత మాకు చెప్పు అంటారు. అది అట్లా ప్లస్ ప్రతి ఒక్కరు అలా అనుకుంటే మేము హెల్త్ చాలా ఇంపార్టెంట్, దాని ముందు ఇంకా వేరే ఏది లేదనే ఆ కాన్సెప్ట్ మనసులోకి వచ్చిందంటే మనం ఎవరిని అడ్వైజ్ చేసే కాదు. అదొకటి. ఇప్పుడు యూత్ లో ఎలా ఉంటుందంటే ట్రెండ్, అప్పుడు మాకంతా సెల్ ఫోన్స్ ఇవన్నీ ఏం లేదు, మాకు 10 ఇయర్స్ వెనకాల ఎలా ఉన్నా కమ్యూనికేషన్ అలాగే ఉంటామండి. ప్లస్ మేము కలుస్తా ఉండింది చాలా చాలా దూరం నుండి. ఇప్పుడు ఎలా ఉందంటే చాలా ఇది సంతోషించాలనో బాధపడాలనో తెలియదు సెల్ ఫోన్ నుండి,
7: చాలా వర్స్ గా అవుతాయి. ఇప్పుడు సెల్ ఫోన్ లేదు అంటే ఏది లేకుండా బ్రతకగలము, సెల్ ఫోన్ లేదంటే బ్రతికేదని కాదు అనేసి. అది కూడా చాలా యూత్ మీద ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో అంటే స్వామి మెయిన్ చెప్పిండేది సర్టన్ ఇయర్స్ వరకు కొన్ని రకాల ఫుడ్ తీసుకోవాలి. 30 ఇయర్స్ వరకు ఒక మాదిరి, 40 ఇయర్స్ తర్వాత ఒకటి, 50 ఇయర్స్ తర్వాత ఒకటి అని. అయితే స్వామి ఎక్కువ చెప్తానేది ఆ స్పైసెస్ ఎక్కువ తీసుకోరాదు, ప్లస్ మెయిన్ అదే మేము ఎక్కువ చెప్తాను, స్పైసెస్ ఎక్కువ తీసుకోరాదు అనేసి. దాని నుంచి కూడా నేను మన యోచనలు కూడా ఒకటే ఉంటాను. అప్పుడు మేమంతా నాన్ వెజ్ తీసుకుంటా అంటే ఒకసారి స్వామిని అడిగి నేను నాన్ వెజ్ తింటా అంటే అవును స్వామి అంటే అట్లా తినరాదు అండి. ఎందుకు స్వామి అని అంటే అంటే అప్పుడు స్వామి చాలా క్లోజ్ గా ఉండ్రి. అప్పుడు స్వామి ఆపిల్ తింటే ఏమవుతుంది అండి, డైజెషన్ అవుతా స్వామి అంటే డైజెషన్ ముందు ఏమవుతుంది అండి అదే అంత సరిగా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు స్వామిని చెప్పారు ఇంకా ఆపిల్ తింటే దానిలో ఉండే మంచి గుణాలన్నీ మన దేహానికి అందుతుంది, ప్లస్ అదన్నీ మన దేహానికి మంచిది అవుతుంది. అలాగే ఒక స్వీట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే స్వామిని ఎక్స్ప్లెయిన్ చేస్తే స్వీట్ తీసుకుంటే గ్లూకోజ్ వస్తుంది ఇవన్నీ నచ్చింది. అలాగే నాన్ వెజ్ తిన్నా కూడా నేను ఆ అనిమల్ క్వాలిటీస్ అన్ని వస్తుంది దానికి నేను నాన్ వెజ్ తినరాదు అని చెప్పింది అనేసింది. అయితే ఒక లెవెల్ వరకు వింటాం మేము, తర్వాత తర్వాత అదే మనకి ఇష్టమైనే మాట మనం తీసుకుంటాం స్వామి ఏది చెప్పినాను, ఇష్టం కాలేదంటే లైట్ గా తీసేసుకుంటాం. ఇప్పుడు యూత్ పరిస్థితి సేమ్ అదే, వాళ్ళకి ఇష్టమైనవి అయితేనే వాళ్ళు అక్సెప్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి తెలుసు దాని నుంచి బాగాలేదు అనేసి, అంత తెలిసినా ఎప్పుడు చెడు బాగా అట్రాక్ట్ అవుతుంది, బాగా స్ప్రెడ్ అవుతుంది. ఏదైనా మనం ఒక మంచి పని చేస్తే ఎవరు అంత అంత అంత నచ్చదు ఎవరికిను, ప్లస్ అంత హైలైట్ను కాదు. అదే మనం ఒక చెడు పని చేసిందంటే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది, చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది అది.
6: మీరు ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తారండి ఇంత ఫిట్ గా ఉండడానికి?
7: నేను అంత ఫిట్ అనుకోలేదు.
6: మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. అంటే మీరు ఈ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అని అంటే ఒక డెఫినెట్ గా ఒక
7: డెఫినెట్లీ అది ఇంకొకటి ఇక్కడ పుట్టుపరిధిలో ఉన్నంత వరకు చాలా డిసిప్లిన్ గా ఉంటాము.
6: ఇక్కడ
7: ఒక్కొక్క ఉండాల్సి వస్తుంది, లేదు బయట కూడానే ఉంటాము, ముఖ్యంగా పేరెంట్స్ కి ఇంటికి వెళ్ళినప్పుడు అది మర్చిపోతాం మేము డిసిప్లిన్ ఇవంతా. ఇక్కడున్నప్పుడు మాత్రం తప్పకుండా ఉంటాం. ఎర్లీ మార్నింగ్ 4:15 లేసాం ప్రతిరోజును, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుని మళ్ళీ గ్రౌండ్ లో కొన్ని స్టూడెంట్స్ తో మళ్ళీ వచ్చిన తర్వాత 7:30-7:45 లో బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఆ బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ లేదంటే ఉప్మా, అంటే ఆయనంతా ఆయిల్ తక్కువ ఉండే ఫుడ్ తీసుకునేది. మళ్ళీ 12:30-1:00 కి లంచ్ తీసుకుంటాము, జస్ట్ ఒక రాగి బాల్ తీసుకున్నాను. ఇక్కడుంటే మాత్రం ఎన్ని నెలలున్నానో రాగి బాలే నేను. మళ్ళీ నైట్ కి ఒక చపాతి అంతే, చపాతి ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకుంటాం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాం.
6: టైం షెడ్యూల్ ఏమన్నా?
7: అది చాలా ఇంపార్టెంట్ మేము, అది చాలా చాలా ఇంపార్టెంట్, అది ఎక్కువ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది మేము. మనకి ప్రతి దీనికిను టైం ఉంటుంది, మంచిది అని అనుకున్నప్పుడు టైం రాదు. మేము మనం యోచన చేస్తాము నాకు టైం లేదు అంటాము, లేదంటే ఇంకా చూస్తాం లేని ఆ పోస్ట్పోన్మెంట్ ప్రీపోన్మెంట్ చేసుకుంటాము. మనం ఒక డిసిప్లిన్ అని ఉంటే తప్పకుండా అది కొంచెం అటు ఇటు ఎప్పుడో ఒక్కొక్కరు కావచ్చు, రెగ్యులర్ గా మాత్రం ఎప్పుడు డిస్టర్బ్ చేయరాదు మేము. అంటే ఇప్పుడు సైంటిఫిక్ గా చెప్పినా కూడా మనం కరెక్ట్ టైంలో తీసుకుంటే బాడీలో ఉండే ఎంజైమ్స్ ఇవన్నీ కరెక్ట్ గా రియాక్ట్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లం ఉండదు, హెల్త్ బాగుంటుంది అనుకుంటారు. అట్లా కాకుండా మనము అన్సర్టన్ గా తీసుకుంటా అంటే అవి కూడా డిస్టర్బెన్స్ లో ఉంటుంది మ్యామ్. ఇప్పుడు మనకి ఇప్పుడుండే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళకి చూసుకుంటే ఆ టైమింగ్స్ చాలా చాలా డిఫరెన్స్ గా ఉంటుంది అది. అయితే వాళ్ళకి లాంగ్ టర్మ్ లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది అని కొంతమందికి తెలుసు, అయితే విధి లేక చేయాల్సి వస్తుంది. మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ మేము, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కాకుండా నేను ఫుడ్ హ్యాబిట్స్ నుండి మనం అయినంతా మనం మంచి హెల్త్ తీసుకోవచ్చు. దానికి తోడు మనం కొంచెం ఫిట్నెస్ లేదంటే ఎక్సర్సైజ్ ఇవి చూసుకోండి అంటే మనం ఎన్ని సంవత్సరాలైనా మనం ఇలాగనే ఉండొచ్చు. అన్నిటికన్నా మెయిన్ స్వామి చెప్పినది ఫిజికల్ ఫిట్నెస్ కన్నా నేను మెంటల్ స్ట్రెంగ్నెస్ చాలా ఇంపార్టెంట్ మేము. అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫిజికల్ ఫిట్నెస్సే. వాళ్ళు చెప్పినట్లు ఫిజికల్గా నువ్వు స్ట్రెంగ్త్ ఉంటేనే మెంటల్గా స్ట్రెంగ్త్ ఉంటావని అయితే నేను అనుకుంటాను, అది నువ్వు కరెక్ట్. ఇప్పుడు చాలా మందికి ఫిజికల్ గా ఫిట్నెస్ అంత లేకుండా నేను కొంతమంది మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉంటారు మేము, అది కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అది మనం మానసికంగా చాలా ధైర్యంగా కానీ చాలా స్ట్రాంగ్ గా కానీ ఉంటే మన యోచన ఆల్మోస్ట్ చాలా పాజిటివ్ గానే ఉంటుంది.
2: దర్శించు ఆదర్శం అనే కార్యక్రమం ద్వారా స్వామి సేవలో తరిస్తున్న శ్రీ వేదనారాయణ గారు, శ్రీ రామ్మోహన్ రావు గారు, శ్రీ రవికిరణ్ గారు, శ్రీమతి లావణ్య సరస్వతి గారు, అంతేకాక క్రమశిక్షణకు మారుపేరైన స్వామి విద్యార్థి శ్రీ సాయిచంద్ మరియు గడిచిన 5 దశాబ్దాలుగా స్వామి నామస్మరణలో తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్న కస్తూరి గారి కుమార్తె పద్మమ్మ గారి అనుభవాలను ఇప్పుడు మనం విన్నాము. ఈనాటి యువత వీరిని ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తే ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.
3: ఇలాంటి మహానుభావులతో మాట్లాడి వారి అనుభవాల ద్వారా మనమందరం క్రమశిక్షణ గురించి తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చిన స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సాయిరాం.
2: సాయిరాం,
8: సింపుల్ లివింగ్, హై థింకింగ్ కి వీరంతా ప్రతిరూపాలు. స్వామి మన చుట్టూ ఇలాంటి మహామహులను పెట్టి మనం ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉంటారు.

ఇంతవరకు మీరు అందించు ఆదర్శం విన్నారు. ఈ కార్యక్రమం మేడ్చల్ యువత జనవరి 27, 2019 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం. క్రమమైన శిక్షణే క్రమశిక్షణలోని 5వ అంశం పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక రాసి పంపించండి. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవాన్ బాబావారు తమ అవతారోద్యమంలో వేదపోషణకు పెద్దపీట వేశారు. భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మికతలకు వేదములయందు ఒక గట్టి పునాది ఉన్నది. వేదములు విశ్వజనీనమని, మానవాళి మనుగడకు సరైన మార్గాలు వేదాలలో ఉన్నవేనని స్వామి చెప్పడమే కాక వేదమంత్ర పఠనను స్వయంగా ప్రోత్సహించి విద్యార్థులను, తద్వారా యావత్ ప్రపంచానికి వేదమంత్రోచ్చరణ చేసే అవకాశాన్ని ప్రసాదించారు. ఈ వేదమంత్రాలలో స్వామి రుద్రానికి ఒక ప్రత్యేకమైన విశిష్టతను అందించారు. ఈనాటి నుండి మనం ప్రతి సోమవారం రుద్రమంత్రం యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఈ మహాదివ్యమంత్రం యొక్క అర్థం సాయితత్వంతో అన్వయించి హైదరాబాద్ బోయిన్పల్లి సమితికి చెందిన శ్రీమతి రాణిగారు అందిస్తారు. వినండి శ్రీరుద్రం సాయితత్వం శీర్షిక మొదటి భాగం.

ओम श्री साई राम। इपड़ू मन रुद्रमु साई तत्वमु अने विषयानि गुरिंचि तेलुसुकुंदाम। रुद्रमु ईश्वर संबंधमैनटुवंटि నాన మహర్షులు తమ తపశక్తితో దానిని దర్శించి మనకు చెప్పినటువంటి ఒక గొప్ప విషయం. అయితే రుద్రం గురించి మనం తెలుసుకోవాలంటే వేదం యొక్క స్వరూపాన్ని గురించి కొంచెం అవగాహన అవసరం. వేదము జ్ఞానం, ఈశ్వర సంబంధమైనటువంటి జ్ఞానమే కాక చరాచర ప్రకృతి, దానిని చూసే మనం, ఈ రెంటికి ఆధారభూతమైనటువంటి పరమాత్మ, ఈ మూడింటిని గురించి వివరిస్తుంది వేదం. ఏ విషయానికైనా సరే వేదమే ప్రామాణికం. వేదము ఈశ్వరుడు సృష్టించినటువంటి ఈ దృశ్య జగత్తు ఎలానో, అది ఒక శబ్ద ప్రపంచం, ఈశ్వర నిర్మితం. మనం అందుకే దాన్ని అపౌరుషేయం అంటాం, అంటే మానవ నిర్మితం కాదు అని చెప్పి చెప్పటం. వేదము మనకి కావలసిన వస్తువుని పొందటం, అక్కర్లేని వస్తువుని తొలగించుకోవటం ఎలాగో మనకి వివరించింది. ఈ వేదం మూడు భాగాలుగా మనకు చెప్పబడుతుంది. ఒకటి కర్మకాండ, రెండు ఉపాసనాకాండ, మూడు జ్ఞానకాండ. ఋషులు తమ తపశ్శక్తితో ఆ మంత్ర రాశిని దర్శించారు. అంటే మంత్రంతో పాటు మంత్ర చైతన్యాన్ని కూడా వాళ్ళు దర్శించారు. మంత్రం అంటే శబ్దం కాదు. ఏ శబ్దానికి శక్తి ఉంటుందో ఆ శబ్దానికి మంత్రం అని పేరు. మంత్ర చైతన్యానికి దేవత అని పేరు. మంత్రాలను, వాటి ద్వారా తెలియబడే దేవతలను ఋషులు మనకి అందించారు. మనం వేదంలో కర్మ, ఉపాసన, జ్ఞానం అని చెప్పుకున్నాం కదా, మరి వీటి వల్ల ప్రయోజనమేమిటి, ఏది గొప్పది అని గనక మనం ప్రశ్నించుకుంటే, దేని ప్రయోజనం దానికి ఉంది, ఇది గొప్పది అది తక్కువది అని చెప్పుకోవడానికైతే ఏది లేదు. కర్మ, ఉపాసన ఈ రెంటిని మనం ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ తర్వాత సంతృప్తి పడినటువంటి దేవతలు మనం కోరిన కోరికల్ని తీరుస్తారు. ఇంకొకటి ఏంటంటే దేహాంతర ప్రయోజనం, అంటే పుణ్యలోకాలు, పుణ్యగతులు మనకి దొరుకుతాయి అని చెప్పినని చెప్తారు. అదే కాకుండా ఇంతకంటే ఒక గొప్ప ప్రయోజనం ఉంది వేదంతో మనకి, అదే ఆత్మజ్ఞానం. అది పొందితే మరి జన్మ లేదు, అదే మన జీవితాలకు గమ్యం. వేదం మనకు చెప్పిన మూడు విభాగాల్లోని కర్మను గురించి తెలుసుకుందాం. మానవ జీవితం జన్మ, కర్మ, ధర్మ, బ్రహ్మ అనేటటువంటి నాలుగు స్తంభాల మేడ అని స్వామి చెప్తుంటారన్నమాట.
జన్మ కర్మ. ఈ జన్మ కర్మ నిమిత్తమై వచ్చింది. ఈ నాలుగు కూడా జన్మ, కర్మ, ధర్మ, బ్రహ్మ ఏవైతే ఉన్నాయో ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అన్నమాట. జన్మ కర్మ నిమిత్తం వస్తే కర్మ ధర్మతంగా చేసి పరమాత్మను దర్శించాలి అని స్వామి చెప్తారు. మానవుడు ఏ కర్మను చేసినా కర్మఫలం కోసమే చేస్తాడు. కర్మఫలం అనుభవించే నిమిత్తమే శరీరాన్ని ధరిస్తున్నాడు. కర్మ, కర్మఫలము అనేవి వేరుగా లేవు. కర్మ యొక్క అంత్య స్వరూపమే ఫలము అని స్వామి చెప్తుంటారు. కర్మ ఒక విత్తనం లాంటిది. ప్రపంచము కర్మ అనే బీజం నుండే ఆవిర్భవించింది. కర్మ చేసేది మానవుడైనా కర్మ ఫలప్రదాత మాత్రం భగవంతుడే. మనం ఉదాహరణకు మర్రి విత్తనం తీసుకుందాం. విత్తనం చాలా చిన్నగా ఉంటుంది. అది భూమిలో పడి ఆ చిన్న విత్తనం నుండి ఒక మహావృక్షం రూపుదిద్దుకుంటుంది. మనం ఊహించగలమా ఆ సన్న విత్తనంలో అంత మహావృక్షం యొక్క నిర్మాణం దాగి ఉంది అనంటే మన బుద్ధికి మాత్రం అందదు. కానీ స్వామి చెప్తున్నారు కాబట్టి దాన్ని మనం నమ్మాల్సిందే. స్వామి కర్మ గురించి చెప్తూ ఒక చక్కటి పద్యం మనకి చెప్పారు. ఇది చేతు నది చేతును ఇంకెన్నియో చేతు అనుచు ఊహలల్లి అలిసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోటనుంటిరో ఆ ఫలములు మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు సమకూరుటది ఎట్లు సాధ్యమగును. తెలివితేటలు మరి బలమెంత ఉండినా కర్మ దాటక చాలు ఘనుడు లేడు. ఎన్ని చేసినా అవి అన్ని ఎంచి ఎంచి బ్రహ్మ మీకిచ్చి పంపు బరువు మాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల. ఏవేవో చేస్తామని ఊహల్లో విహరించవద్దని హెచ్చరిస్తున్నారు స్వామి. ఏ కర్మ నిమిత్తం ఈ జన్మ తీసుకున్నామో ఆ ఫలాలే మనకి అందుతాయి. వేపవిత్తు నాటి మామిడి పండ్లు ఆశిస్తే ఎలా దొరుకుతాయి? మనకి ఎన్నో తెలివితేటలుండొచ్చు, ఎంతో బలం ఉండొచ్చు, కానీ ఆ కర్మని దాటటం అనేది మనకి వీలు కాదు అని స్వామి చెప్తున్నారు. ఇక్కడ ఎన్నో జన్మల నుండి మనం చేసిన కర్మలన్నీ దండగా గుచ్చి మెడలో వేసి పంపుతాడట భగవంతుడు. ఈ పద్యం మనకి ఇలాంటి అర్థాన్ని ఇస్తోంది. కర్మ, కర్మఫలం వీటి రెండింటి గురించి స్వామి చక్కటి ఉదాహరణ ఒకటి మనకి చెప్పారు. మనకి ఆకలి వేసిందనుకోండి, ఏం చేస్తాం? అన్నం తింటాం. ఎందుకంటే ఆకలికి అన్నం ఔషధం కాబట్టి. అన్నం తినటం అనేది కర్మ, ఆకలి తీరటం అనేది ఫలం. మరి ఈ కర్మకి కర్మ ఫలం వెంటనే దొరుకుతుందా? దొరకటం లేదు. మనకి ఆకలి వేసిందని అన్నం పెట్టుకోగానే మన ఆకలి తీరలేదు. ఒక ప్రక్రియ నడుస్తోంది, ఒక పరిణామం అనేది దానిలో మనకి కనిపిస్తోందన్నమాట. ఎలా? అన్నం నోట్లో పెట్టుకుంటాం, నవ్వులుతాం, మింగుతాం, అనేక ప్రక్రియలు జరిగి
మన జీర్ణాశయానికి చేరినప్పుడే మనకి ఆకలి తీరుతుంది. అలాగే మనం చేసే ఏ పనైనా సరే ఆ కర్మ ఫలము వీటి రెంటి మధ్య ఉండేటటువంటి టైం మనం చెప్పలేము. అది కొన్ని రోజులు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు, కొన్ని జన్మలు కూడా ఒక్కొక్కసారి అవటానికి అవకాశం ఉంది. మానవ సౌలభ్యం కోసం వేదాలని ఋగ్యజు సామవేదాలుగా వేదవ్యాసుల వారు విభజించారు. రుద్రం వేద హృదయమైనటువంటి యజుర్వేదంలో ఉంది. మళ్ళీ యజుర్వేద హృదయంగా రుద్రాన్ని మనం చూస్తాం. అవును, రుద్రానికి ఇంత విశేషమైనటువంటి స్థానాన్ని ఎందుకు ఇచ్చారు? మనం ఇందాక చెప్పుకున్నట్లు ఈ వేదంలో ఉన్నటువంటి కర్మకాండలో మంత్రాలు కర్మకాండకి మాత్రమే పనికొస్తాయి, అలాగే ఉపాసనాకాండకి సంబంధించినవి ఉపాసనాకాండకి మాత్రమే పనికొస్తాయి, అలాగే జ్ఞానకాండకు సంబంధించినవి దాని వరకే పరిమితం. కానీ రుద్ర మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నిటిలో, అంటే ఇటు కర్మకాండలో, అటు ఉపాసనాకాండలో, ఇటు జ్ఞానకాండలో, అన్నిటిలో కూడా మనకి కనిపిస్తున్నాయి. అందుకని రుద్రము ఎంతో ఉన్నతమైన స్థానం పొందిందన్నమాట. ఈ రుద్ర మంత్రాలని దర్శించిన ఒక రాజర్షిని గురించి మనం తెలుసుకుందాం. దానివల్ల రుద్ర ప్రభావాన్ని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒక రాజర్షి తన రాజ్యంలో ప్రజలు శ్రేయస్సును గురించి తపస్సుని ఆచరించాడు. ఆయన తన తపశ్శక్తితోటి తన రాజ్యానికి భవిష్యత్తుని చూడగలిగాడు, దర్శించగలిగాడు. భవిష్యత్తు చాలా భయానకంగా కనిపించింది ఆయనకి. ఎటు చూసినా ప్రకృతి వైపరీత్యాలు, రాజ్యంలో ప్రజల ఆకలి చావులు, ఘోరమైనటువంటి వేదన పడుతున్న ప్రజలని చూసి నిశ్చేష్టుడయ్యాడు. అయ్యో, నా రాజ్యంలో ఇంతటి ఆపద సంభవించబోతోందా అని విచారించాడు. తర్వాత ఏం చెయ్యాలి అని ఆలోచించి, పరమేశ్వరుని గురించిన నా తపస్సునే తీవ్రతరం చేస్తాను అని చెప్పి తపస్సుని తీవ్రతరం చేశాడు. ఆయన తపస్సుకి పరమేశ్వరుడు మెచ్చి ప్రత్యక్షమై ఈ రుద్ర మంత్రాలని దర్శించేటటువంటి అవకాశాన్ని ప్రసాదించాడు. తర్వాత పరమేశ్వరుడు ఈ మంత్ర అనుష్ఠానాన్ని రాజు ప్రజలలో వ్యాపింపచేయమని, అందరూ కూడా ఆ మంత్రార్థాన్ని జీవిత విధానంగా చేసుకోవాలని చెప్పాడు. రాజు తన రాజ్యంలో ఈ రుద్ర మంత్రాలని అనుష్ఠింపచేయటం వల్ల భవిష్యత్తులో తను చూసినటువంటి విపరీత పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి ప్రజలంతరూ సుఖ సంతోషాలతోటి విలసిల్లారు అని ఈ కథ మనకి చెప్తోంది. రుద్రంలో నమక చమకాలనే రెండు భాగాలున్నాయి. నమకం అంతా పరమేశ్వరునికి నమస్కరించటం. 183 సార్లు నమస్కరిస్తామని చెప్తారు. ముందుగా రుద్రుడంటే ఎవరు, ఎందుకు నమస్కరిస్తున్నాం, అసలు నమస్కారం యొక్క గొప్పదనం ఏమిటి అనే విషయాల్ని మనం అర్థం చేసుకుందాం. రుద్రుడంటే ఎవరు అనేదానికి ఎన్నో వివరణలున్నాయి. మనం ఆ వివరణలన్నీ తెలుసుకోలేకపోయినా కొన్నిటిని మాత్రం మనం ఇప్పుడు ముచ్చటించుకుందాం. రుద్రుడు అంటే ప్రళయకాలంలో అందరినీ దుఃఖింపజేసేవాడు అనేది ఒక అర్థం. అలాగే దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని కూడా తొలగించేవాడు అనేది ఇంకొక అర్థం. సంసార దుఃఖాన్ని
తొలగించేవాడు. ఏమిటి సంసార దుఃఖం అంటే, మన అజ్ఞానమే సంసార దుఃఖం, అంతకంటే మరొకటేం లేదు. తర్వాత మన ఉనికికి ప్రాణానికి ఎవరైతే ఆధారమో ఆయనే రుద్రుడు. ఇంకొక అర్థం రోగాలని నశింపచేసేవాడు అని. వేదస్వరూపుడై ఏది ధర్మమో తెలియజేస్తూ దానిని కలిగించేవాడు రుద్రుడు. ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నమస్కారం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ నమస్కారం అనే మాట కూడా వేదం నుంచి వచ్చిన మాటే. పంచ ప్రణవాలలో ఈ నమస్కారం అనేది ఓంకారంతో సమానమైనటువంటి శక్తి కలది అని చెప్పి చెప్తారు. మిగిలిన నాలుగు అయినటువంటి ఓంకారం, స్వాహాకారం, స్వధాకారం, వషట్కారం, ఈ నాలుగు కూడా కొన్ని నియమిత సందర్భాల్లోనే మనం వాడటానికి వీలుంటుంది. కాని నమస్కారం మాత్రం ఎటువంటి పరిస్థితిలో అయినా ఎప్పుడైనా హాయిగా మనం ఉచ్చరించవచ్చు అనేది చెప్తారన్నమాట. మరి ఈ నమస్కారం ఏమిటి? ఇది దేవత ఆహ్వాన వాచకం అంటారు. దేవతా శక్తిని ఆ అనంత విశ్వం నుంచి మనం ఆ నమహతో తోడు తెచ్చుకుంటామన్నమాట. అందుకే ఈ నమస్కారం ఎంత శక్తివంతమైందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నమకం మొత్తం కూడా నమస్కారాలతో కూడింది కాబట్టి ఈ నమస్కారం యొక్క విశిష్టత అనేది మనం తెలుసుకోవలసి ఉందన్నమాట. చేతులు జోడించి చెప్తే కాయకం అంటాం, నోటితో చెప్తే వాచకం అంటాం, భావనా రూపంలో చెప్తే మానసికం. ఈ మూడు కలిస్తే త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే మనం నమస్కారం చేస్తామో అది పరమాత్మకి చాలా సూటిగా చేరి మనల్ని ఆశీర్వదించటం అనేది జరుగుతుంది. ఇది నమస్కారం. ఇదే కాకుండా ఇంకా కొన్ని అర్థాలున్నాయి. నమస్కారం అంటే ఒక నమ్రమైనటువంటి భావం. ఒక విషయం మనకంటే ఉన్నతమైనది, మహోన్నతమైనది అనే భావన గనక మనలో కలిగితే మనం నమ్రులమైపోతాం, వినయంతో వంగిపోతామన్నమాట. ఆ దీంతో చేసేది, ఆ భావంతో, నమ్ర భావంతో చేసేది నమస్కారం అన్నమాట. ఇది నమస్కారాన్ని గురించిన సమాచారం అన్నమాట. మన రుద్ర నమకం నమస్తే రుద్ర మన్యవతో మొదలవుతుంది. ఆ నమస్తే తర్వాత ఎన్నో నమస్కారాలు నమకం అంతా మనం గమనిస్తాం. కొన్ని మంత్రాలకి మొదల చివర కూడా నమః అనే మాట వస్తుంది. అటువంటి నమస్కారాన్ని ఉభయతో నమస్కారం అంటారు. కొన్ని మంత్రాలకి ఒకవైపే నమః అని వస్తుంది, దాన్నే అన్యతో నమస్కారం అంటారు. ఇలా మనం నమకంలో నమస్కారాలు, డిఫరెంట్ నమస్కారాలను కూడా మనం చూస్తున్నామన్నమాట. రుద్ర మంత్రాలకు సత్యసాయి తత్వానికి గల సారూప్యత మనం ప్రస్తావించుకునేదే మన అంశం అన్నమాట. ఎన్నో దశాబ్దాలుగా స్వామి దర్శన స్పర్శన సంభాషణలను అనుభవించిన మనకు ఈ సారూప్యత ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటూ మనం మన విషయంలోకి ఎంటర్ అవుదాం.

ఇంతవరకు మీరు శ్రీరుద్రం సాయితత్వం శీర్షిక మొదటి భాగం విన్నారు. అందించిన వారు హైదరాబాద్ బోయిన్పల్లి సమితికి చెందిన శ్రీమతి రాణిగారు. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 3వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాం. స్వామిచ్చిన స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాయి సంస్థల కార్యకలాపాలపై రాష్ట్ర సాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ ఎస్జి చలం, రాష్ట్ర సేవాదల్ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మణరావు గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు మీకోసం. పరిచయకర్త రాష్ట్ర ఆర్కైవ్స్ కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామి.
1: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ వారి దివ్యవాణిని విశ్వవ్యాప్తంగా ప్రసారం చేస్తున్న రేడియో సాయి తెలుగు ప్రసారాల 2వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు మన రేడియో సాయి స్టూడియోకి శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్జి చలం వచ్చి ఉన్నారు. సత్యసాయి సేవా సంస్థలలో గత సంవత్సరం జూలై నెల నుంచి ఇప్పటి వరకు జరిగిన వివిధ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక మరియు విద్యారంగానికి సంబంధించిన కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం.
2: భగవాన్ బాబాబా దివ్య పాదపద్మాలు పెనమిలుతూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శ్రోతలకి, భక్తులకి, రేడియో సాయి శ్రోతలకి అందరికీ సాయిరాం.
1: చలంగారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో గత సంవత్సరం కాలంలో చేపట్టిన విశిష్టమైన వైవిధ్యమైన సేవా కార్యక్రమాలు గాని ఇతర ఎటువంటి కార్యక్రమాల గురించైనా సరే మా రేడియో సాయి శ్రోతల కోసం కొంచెం చెప్తారా?
2: శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భగవంతుడు మనకి ఒక చక్కటి అవకాశం కలిగించారు. ఈ సంస్థ ద్వారా ఆయన మనని ప్రోత్సహించి మన జీవితాలకి ఒక నిర్దిష్టమైన అవకాశము, పర్పస్ క్రియేట్ చేశారు. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, స్వామి మనందరిని కూడా ఒక్కొక్కరిని తన అవతార కార్యక్రమంలో ఎప్పుడు ఎక్కడ ఎచ్చట అవసరమో అక్కడ ఆయన ఎంపిక చేసుకున్నారు, ఆయన సంకల్పించుకున్నారు. దాంట్లో మనము అదృష్టవశాత్తు ఆ కార్యక్రమంలో ఆ అవతార లక్ష్యంలో ఒక చిన్న పనిముట్లుగా ఉండే భాగ్యము మనకు కలిగింది. స్వామి ఎప్పుడు కూడా తన అవతారము కంటే అవతార లక్ష్యానికే విలువిచ్చారు. మానవతా విలువలు, ప్రేమతో కూడిన సేవ, వీటికే ప్రాముఖ్యత ఇచ్చారు. స్వామి యొక్క అవతార లక్ష్యము ఒకటే, రెండు వేరు వేరు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. స్వామి శివాక్యము చెంది 2 సంవత్సరాల తర్వాత కూడా స్వామి అవతార లక్ష్యము ఒకటే కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని సాయి సేవా సంస్థల ద్వారా సమాజంలో కావాల్సిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఈ 2 సంవత్సరాలు వినూతనంగా కొత్తగా కూడా ప్రవేశపెట్టబడ్డాయి. స్వామి ఉన్నప్పుడు SSVIP కార్యక్రమము 116 గ్రామాల్లో 2007 మొదలుపెట్టి 2011 సమాప్తి చేసిన తర్వాత కొత్తగా ఇంకొక 69 గ్రామాల్లో ఈ SSVIP ప్రాజెక్టు మొదలుపెట్టడం జరిగినది. ఈ మొదటి ఫేజ్లో సంపూర్ణముగా చేసిన తర్వాతనే ఈ 2వ ఫేజ్లోకి మనము అడుగుపెట్టాము. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని ఒక యూనిట్ గా తీసుకుని ఆ గ్రామానికి కావలసినవి, వారికి కావలసినవి ఒక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ 2వ ఫేజ్లో కూడా. అలాగే రాష్ట్రంలో 8 మొబైల్ హాస్పిటల్ వ్యాన్స్ మొదలు పెట్టుకుని 2012లో చక్కగా గ్రామాల్లో మెడికల్ సర్వీస్ తో పాటు హెల్త్ అండ్ హైజీన్, మదర్ అండ్ చైల్డ్, వారికి సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరే వరకు మా సత్యసాయి సేవా సంస్థలు సేవలు చేస్తున్నాయి. అలాగే గ్రామాల్లో దీర్ఘకాలిక రోగులకి సర్జరీస్ కూడా చేసి వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసే భాగ్యం స్వామి కలిగించారు. శ్రీ సత్యసాయి నిత్య నారాయణ సేవా పథకం కింద అమృత కలశాలు ఇవ్వడమే కాకుండా ఒక అడుగు ముందుకు వేసి వంట వండలేని వారికి, ఆరోగ్యం లేని వారికి సత్యసాయి మందిరాల్లోనే వంట వండి ప్రతి దినము వారికి క్యారేజెస్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇది కాకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి రిమ్స్ హాస్పిటల్లో ఆ పేషెంట్స్ తో పాటు వచ్చిన అటెండర్లకి ఏమీ దిక్కు లేని వారికి చక్కగా 2 పూటల శ్రీకాకుళము, ఆదిలాబాద్ జిల్లాల్లో వారికి భోజనము ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధముగా నిత్యనారాయణ సేవని భగవంతుడు అమృత కలశాలుగా మొదలుపెట్టిన దాన్ని సత్యసాయి సేవా సంస్థలు క్యారేజెస్ రూపంగాను మరియు రిమ్స్ హాస్పిటల్లో వారు రోజు అన్నం వండి పెట్టడం రూపంగా కూడా ముందుకు వెళ్లడము సాయి యొక్క అవతార కార్యక్రమాలకి సాయి అవతారం గురించి చెప్పుకోవడానికి ఇదే మనకి ఒక మంచి ఉదాహరణ. ఆంధ్ర రాష్ట్రంలో వాటర్ ప్రాజెక్ట్స్ కింద 40 గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్స్ స్థాపించి ఆ గ్రామస్తులకి మంచి నీరు ఆ ఫ్లోరైడ్ లేని వాటర్ ని వారికి ఇవ్వడం జరిగింది. అలాగే సత్యసాయి యువత కూడా 120 గ్రామాల్లో వాటర్ రిసోర్సెస్ దూరంగా ఉన్న చోట మరియు అందని చోట కొండలపై ప్రవహించే నీరుని వాటిని ట్యాప్ చేసి ఆ గ్రామానికి అందే విధంగా కూడా ఈ సత్యసాయి యువత వాటర్ ప్రాజెక్ట్ చేశారు. ఇవి కాకుండా జిల్లాలలో వర్క్ ఫర్ వాల్యూస్ చక్కగా బాల వికాస్ పిల్లలు స్కూలు పిల్లల చేత పలు జిల్లాలలో ఈ కార్యక్రమము చేయడం జరిగింది. దీనికి అచేతనమైన స్పందన రావడము జిల్లాలో ఉన్న ప్రముఖులందరూ కూడా దీన్ని మనకి చక్కది బాగా చేశారనే ఒక స్పందన రావడము మన స్వామి మనకి ఇచ్చిన అదృష్టము. గురువుల ట్రైనింగ్ క్యాంప్స్, పేరెంటింగ్ వర్క్ షాప్స్ ఇలాగ అన్ని జిల్లాలో జరుపుకుంటూ బాల వికాసం చైతన్యవంతం చేయడం జరిగింది. బాల వికాస్ సత్యసాయి సేవా సంస్థలకి చాలా ముఖ్యమైనది. ఆ బాల వికాస్ ఉన్నప్పుడే వారే రేపొద్దున కాబోయే యువత, వారే మన సత్యసాయి సేవా సంస్థలకి రాబో కాలంలో ఈ యొక్క సంస్థను నడిపే వారు. కాబట్టి బాల వికాస్ ని ఒక ఉద్యమముగా తీసుకుని చక్కగా దాని అన్ని జిల్లాలలో సమితిలలో మనము జరుపుకుంటున్నాము. ఆ జాతీయ కార్యక్రమాలకు చేసుకుంటే నవసూత్ర జాన యజ్ఞం 9 కోడ్ ఆఫ్ కాండక్ట్ తీసుకుంటే స్వామి మనకి ఒక గొప్ప 9 సూత్రాలు ఇచ్చారు. వాటిని రాష్ట్రమంతా కూడా 2012లో 70,000 మంది రాష్ట్రంలో ఆచరించి ఈ సంవత్సరంలో కూడా దాన్ని చాలా మంది ఆచరిస్తున్నారు. ఇది స్వామి ఇచ్చిన మనకి గొప్ప అదృష్టము. ఇవి కాకుండా మరి మన జిల్లాలలో సాధనా శిబిరములు, సరి సర్కిల్స్, జ్యోతి ధ్యానములు ఇలా 10 విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ సంస్థ ముందుకు వెళుతున్నది. వారే మన సత్యసాయి సేవా సంస్థలకి రాబో కాలంలో ఈ యొక్క సంస్థను నడిపే వారు. కాబట్టి బాల వికాస్ ని ఒక ఉద్యమముగా తీసుకుని చక్కగా దాని అన్ని జిల్లాలలో సమితిలో

0: సరి సర్కిల్స్, జ్యోతి ధ్యానములు, ఇలా పది విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ సంస్థ ముందుకు వెళుతున్నది. స్వామి ఒక నిరుపమానమైన శక్తి, ఒక అద్భుతము వారి అవతార స్వరూపము. వారి పరిధులు, ఆలోచనలు, కర్మలు, మహిమలు అన్ని మన మానవ మేధస్సుకు అందవు. భగవాన్ మానవాళికి బ్రహ్మానందాన్ని ప్రసాదించారు. స్వాస్తికా మానవతా విలువల ఆచరణ, మహామంత్రంగా సేవా యోగాన్ని అందించారు. వారి జీవితమే వారి సందేశము. మనము సత్యసాయి సేవా సంస్థలో ఉంటూ స్వామిచే ఎన్నుకోబడి స్వామి యొక్క అవతార లక్ష్యంలో కార్యక్రమంలో చిన్న పనిముట్లుగా ఉండే భాగ్యం కలిగించిన స్వామికి మనం ఎల్లవేళలా కృతజ్ఞతలు చెల్పుకుంటూ సాయిరాం.
1: నిత్యం స్వామివారి సేవా కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉండే మీరు మా రేడియో సాయి స్టూడియోకి వచ్చి మీ సందేశం మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. సాయిరాం.
2: స్వామివారి దివ్యవాణి విశ్వవ్యాప్తంగా ప్రసారం చేయడంలో రేడియో సాయి పాత్ర ఎంతో గణనీయమైనది. స్వామివారి ఆశయాల మేరకు అకుంఠిత దీక్షతో చక్కగా అనేకమైన సేవా కార్యక్రమాలు ఆంధ్ర రాష్టంలో జరగడం మెరకాతల శ్రీ సత్యసాయి సేవా సంస్థ సేవా విభాగం సమన్వయకర్త శ్రీ ఆర్ లక్ష్మణరావు గారి పాత్ర ఎంతో ఉంది. వారిని అడిగి మరిన్ని విషయాలు వారి ద్వారా తెలుసుకుందాం. సాయిరాం లక్ష్మణరావు గారు. ఇప్పుడు మన సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ యావత్తు జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి కొంచెం వివరిస్తారా?
3: తప్పకుండా. 1976 స్వామి పుట్టినరోజు వేడుకలు సందర్భంగా ప్రశాంత నిలయంలో ఉన్న సేవాదళ సభ్యులందరినీ స్వామివారు కూర్చోబెట్టి హాస్పిటల్లో సేవ చేయండి, దానికి ఎట్లాంటి ధనం అవసరం లేదు, హాస్పిటల్లో ఉన్న రోగులతో వెళ్లి మీరు మాట్లాడండి, ప్రేమగా పలకరించి మాట్లాడితే అది 1 లక్ష రూపాయలకు విలువైన సేవగా భావించవచ్చు అని బంగారు తండ్రి భగవాన్ బాబా మనకు చెప్పుకారండి. ఈనాడు వారు హాస్పిటల్లో ఉన్న రోగులతో పాటు వచ్చే సహాయకులకు కూడా సేవ చేయాలని సంకల్పించుకున్నారు. వారి సంకల్పానుసారం ఆదిలాబాద్ జిల్లాలో మరియు శ్రీకాకుళం జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కమ్ 500 బెడ్స్ హాస్పిటల్లో అద్భుతమైన సేవలు గత సంవత్సరం కాలంగా జరుగుతున్నాయండి. అవి ఏంటంటే, హాస్పిటల్లో సత్యసాయి కాంప్లెక్స్ ఒకటి ఏర్పడిందండి. ఆ 2 జిల్లాల కలెక్టర్ సహాయంతో సత్యసాయి సేవా సంస్థ పెర్మనెంట్ గా 365 రోజులు కూడా ప్రేమగా భోజనం 2 పూట్ల అందించడం జరుగుతుందండి. ఒకే రోజు ఉదయం 300 మందికి, రాత్రి 300 మంది కుటుంబాలకు చక్కగా అందుతుంది సార్. ప్రకాశం జిల్లాలో కూడా మరికొద్ది నెలల్లో ప్రారంభించడానికి తగిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సార్. పేషెంట్ బెడ్ దగ్గరికి మన సేవాదళ మెంబర్స్ 2 పూట్లు కూడా ఉదయం వెళ్తారండి హాస్పిటల్కి, సాయంత్రం కూడా వెళ్తారండి, వెళ్లి ఆ అటెండెంట్స్ కి ఓపెన్ చేస్తారు సార్. వాళ్ళకి వెయిటింగ్ తో షెడ్ ఉంటుంది, 50 మంది ఒకసారి కూర్చోడానికి తగిన ప్లేస్ ఉంది, ఇంకా ఫ్యాన్స్ ఉంటాయి. మన సేవాదళ మెంబర్స్ వాళ్ళకి అటెండ్ చేస్తారండి. జిల్లా నుంచి అందరు సేవాదళ సభ్యులు కూడా ట్రైనప్ అయ్యేటట్టు రోస్టర్ ప్రిపేర్ చేసి ఆ డ్యూటీలు కూడా వేయడం జరిగిందండి.
2: ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా ఈ విద్యార్థులకి ఎంసెట్ సేవ అనేది చేశారని చెప్పి మాకు తెలిసింది. ఈ వివరాలు కొద్దిగా చెప్తారా?
3: ఈ సంవత్సరం ఎంసెట్ కేంద్రాల వద్ద మా హాట్ సమ్మర్ చాలా వేడిగా ఉంది అనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మాక్సిమం ఎంసెట్ కేంద్రాల్లో ఆయా సెంటర్స్ వెళ్లి ఆయా సెంటర్ సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకుని ఏ రోజైతే ఈ ఎంసెట్ పరీక్ష జరుగుతుందో ఆ రోజు సత్యసాయి సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నామండి. పరీక్ష రాయడానికి వచ్చే పిల్లలకి అందరికీ చల్లని మజ్జిగ వంచనీరు ఇవ్వడం అనేది జరిగిందండి. రెండవది ఏంటంటే, తల్లిదండ్రులు కూడా వస్తారు, వారు కూర్చోవడానికి వీలుగా ఈ షామియానస్ వేసి చైర్స్ వేసి వారికి కూడా మంచినీరు మజ్జిగ కూడా సరఫరా చేశామండి. పరీక్ష నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి పెరుగన్నం కూడా కర్డ్ రైస్ కూడా ఇవ్వడం జరిగిందండి.
2: ఇటువంటి సేవతో పాటు చలివేంద్రాలు వంటివి, తర్వాత జంతువులకి, మూగజీవులకు కూడా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రప్రథమంగా ఇటువంటిది మీరు చేపట్టినట్టుగా తెలిసిందండి. ఈ వివరాలు కొంచెం మాతో పంచుకుంటారా?
3: ఈ జన సమూహం ఎక్కువ ఉంటుందో అలాంటి చోట్ల బస్టాండ్స్ లో, అదేవిధంగా సెంటర్స్ లో, ఈ రస్తాల్లో పెట్టడం జరిగిందండి చలివేంద్రాలు. ఆ చలివేంద్రాల్లో మజ్జిగ పరిశుభ్రమైన మంచినీరు కూడా ఇవ్వడం జరిగింది. వాటర్ కూడా ప్రాబ్లం ఉన్న ప్లేస్ లో గ్రామస్తులకి వాటర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మోగజీవులు చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎగిరే బర్డ్స్ కి ఒక రకమైన చలివేంద్రం, మేడ పైన లేదా ఇంటి పైన ఒక బౌల్ లో వాటర్ ప్రతిరోజు కూడా అవైలబుల్ ఉండేటట్టుగా చేశామండి. ఇండివిజువల్ సేవ, ఎవరి ఇంటి పైన వాడి పెట్టుకోమని చెప్పామండి. అదేవిధంగా కొంతమందికి మట్టి బౌల్స్ కూడా మనం ఫ్రీగా ఇచ్చాం.

0: స్ట్రీట్స్ లో తిరిగే పశువులు వాటికి కూడా నీరు లేక చాలా బాధపడతాయని చెప్పి సిమెంట్ తో తయారు చేసిన టబ్స్ ఎక్కడైతే వాటర్ అవైలబుల్ గా ఉంటుందో అలాంటి దగ్గర అంటే ఒక బోర్డు దగ్గర ఒక ట్యాప్ దగ్గర పెట్టి ట్యాప్ మున్సిపల్ ట్యాప్ వచ్చినప్పుడు నింపేశాం అనమాట. అది 1 ఫీట్ హైట్ లో పెట్టామండి, అందరికి అందాలి. ప్రతి వీధిలో ప్రతి స్ట్రీట్స్ లో నేను పెట్టడం జరిగిందండి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాయి సంస్థల కార్యకలాపాలపై రాష్ట సాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ ఎస్జీ శలం, రాష్ట సేవాదల్ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మణరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త రాష్ట ఆర్కైవ్స్ కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామి. రాష్ట వ్యాప్తంగా సాయి సేవా సంస్థలు సేవాదళ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి విన్నారు. కానీ వీటన్నిటికీ రూపకల్పన చేసింది భగవాన్ బాబావారే. ఇప్పుడు స్వామి మనకందించే అనుగ్రహ భాషణాన్ని విని అసలు ఈ సత్యసాయి సేవా సంస్థలకు స్వామి అందించిన దిశానిర్దేశం ఏ విధంగా ఆవిష్కరించారో తెలుసుకుందాం. అందరం జాగ్రత్తగా విని ఈ సేవా స్ఫూర్తిని పొందుదాం.
2: దానము కాదు, యజ్ఞ సముదాయము కాదు, యుగ యుగాంతరముల నుండి యురిపైన యుగ యుగాంతరముల నుండి యుర్విపైన ఖ్యాతిగ నట్టి భరత భూమాత కీర్తి

సాయి ధర్మాల చేతను సానబెట్టే

0: వన్నెబెట్టుడు మీరిక సున్నితముగా. దివ్యాత్మ స్వరూపులైన స్వయం సేవకులారా, సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుని యొక్క ఉనికిని బాహ్య అంతరములందు మరి సర్వత్రా గుర్తించి వినయ విధేయతలతో విశ్వమిత్రుత్వాన్ని పెంపొందింపజేసుకుని విహరింపజేసేటువంటి యొక్క విశ్వాసాన్ని ప్రతి ఒక్క సేవా సభ్యుని యందు అభివృద్ధి గావించుకోనాలి. ప్రప్రథమంలో అనేక విషమ పరీక్షలకు గురి కావలసి వస్తుంది. అట్టి సమయమునందు సహనమును కోల్పోక, వినయమును వీడక, ధైర్యముతో వేచి ఉండినా క్రమక్రమముగా దైవానుగ్రహం చేత కార్యమును సాధించడానికి వీలుంటాది. మనమనరించు ఆధ్యాత్మిక మార్గమునకు అనేక విధములైనటువంటి అంతరాయములు అడ్డు తగులుతుంటాయి అనేటువంటి విషయాన్ని గమనించే నిమిత్తమై భగవంతుడు దీనికి అడుగడుగున అవాంఛనీయమైనటువంటి యొక్క కష్టములను నష్టములను కల్పించుతూ వస్తుంటాడు. ఇట్టి పరీక్షలకు ఉత్సాహమును వీడక, ధైర్యమును కోల్పోవక, కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వ్యక్తియే భగవత్ పరీక్షల యందు ఉత్తీర్ణుడవుతాడు. అట్టుకాక రుజుమార్గమును వీడి ధైర్యమును కోల్పోయి ఐషద్వర్గములకు బానిసలై తన యొక్క కీడును తానే చేతులారా కల్పించుకోవటం కూడాను సంభవిస్తుంది. వినయ విధేయతలు కలిగినటువంటి వాడు విశ్వమిత్రుడై విశ్వమంతై కూడాను స్వేచ్ఛ సంచారము చేయటంలో ఇట్టి సందేహము ఉండదు. గృహమునందు కాని, గ్రామమునందు కాని, సంఘమునందు కాని, దేశమునందు కాని వినయ విధేయతలతో సేవలు సలిపినటువంటి వ్యక్తికి ఉత్తేజమైనటువంటి కీర్తి, పవిత్రమైనటువంటి తేజస్సు దేదీప్యమానంగా అతన్ని ఆవరిస్తుంది. సేవ చేయుటకు పూర్వము మన హృదయమును మనము సంస్కరింపచేసుకోవాలి. ఎట్టి భావముతో నేను సేవను ఆచరిస్తున్నాను, ఎట్టి తలంపుతో నేను ఈ సేవా కార్యములో పాల్గొన్నాను, ఎట్టి ఉద్దేశముతో నేను ఈ కంకణమునకు గురి అయ్యాను, ఎట్టి ఆశయాలను నేను ఆచరిస్తున్నాను అనేటువంటి యొక్క విషయాన్ని తనకు తాను పరీక్షించుకోవాలి. మనము ఇట్టి ఆశయాలను లక్ష్యమునందు ఉంచుకొనక సేవనే తన యొక్క జీవితం యొక్క కర్తవ్యంగా నిర్వర్తించుకుని త్యాగమును లక్ష్యమునందు ఉంచుకున్నప్పుడే ఈ సేవాభావమునందున్నటువంటి యొక్క మాధుర్యమును, నిజతత్వమును, పవిత్రతను అనుభవించటకు అర్హుడవుతాడు. మన సేవాదళం యందు ప్రత్యేకించినటువంటి యొక్క సూక్తులు అనేకముగా కలవు. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్, ఈ రెండు మాత్రమే కాదు. హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. అనగా మనము కర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటి కాయమును, కాలమును పవిత్రము చేసేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ యొక్క బంధమును సార్థకముగా వించుకునే నిమిత్తమై మనము ఈ విధమైనటువంటి పవిత్రమైన యాత్రలో మనం ప్రవేశించాలి. పవిత్రమైన భారతదేశము కర్మక్షేత్రము. ఈ కర్మక్షేత్ర నిమిత్తమై ప్రయాణం సలిపేటువంటి ప్రతి ఒక్క కాయము కూడాను నిష్కామ కర్మలయందు మాత్రమే దీనిని ప్రవేశింపచేయాలి. కనుక మనం పనిచేయటం ప్రధానం కాదు. అనేక మంది మన సేవాదళ సభ్యుల లోపలనే ఇతను చాలా పనిచేయగలడని, ఇతను అమితంగా శ్రమ పడగలడని చెప్తూ ఉంటారు. శ్రమ పడటము, పనిచేయటము ఇందులో ప్రధానం కాదు. ఎట్టి భావము చేత, ఎట్టి హృదయము చేత తాను శ్రమ పడుతున్నాడు, తాను కర్మలు ఆచరిస్తున్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని మనం గుర్తించాలి. సర్వ విధములైనటువంటి యొక్క బాధ్యతలు ఉండినప్పటికీ, కర్తవ్యములు ఉండినప్పటికీ తన జీవితమునకు ప్రధానమైనటువంటి లక్ష్యము ఈ నిష్కామ కర్మ అనేటువంటి యొక్క సత్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసించి అనుష్ఠించి ఆచరించి అభిలషించి ఆనందించేటువంటి వ్యక్తిగా మనం రూపొందాలి. మనం ఈ సేవలో పాల్గొనుటకు పూర్వము అభిమాన మమకారమును త్యజించి, అహంకారము నిర్మూలము గావించి, స్వార్థమును మంటబెట్టి మనము ఈ యొక్క సమాజంలో మనం ప్రవేశించాలి. అయితే మన సేవా సభ్యులకు అహంకారము లేకపోయినను, స్వార్థము లేకపోయినను అభిమాన మమకారములైనటువంటివి వారిని వెంటాడుతున్నాయి, జంటగా ప్రయాణం చేస్తున్నాయి. ఈ అభిమాన మమకారములున్నటువంటివి చాలా ప్రమాదమైనటువంటివి. ముండ చెట్టును ఎవరు పెంచుదురో వారి కూడాను తన ముళ్ళుతో కుచ్చి బాధించడానికి, హింసించడానికి ఆ చెట్టు పూనుకుంటుంది. కనుక మమకారం కూడాను ఒక ముండ్ల వృక్షం వంటిది. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక గ్రామంలో ఒకే బజారు నందు ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించడం చేత తన యొక్క తండ్రి ఆ కుమారుని నిమిత్తమై దుఃఖిస్తుంటాడు. కాని ప్రక్కింటి వ్యక్తి వచ్చి ఈ విలపించేటువంటి తండ్రికి అనేక విధములైనటువంటి యొక్క శాంతి వచనములు బోధిస్తూ, ధైర్యమును బోధిస్తూ ఉంటాడు. కాని కొన్ని దినములు జరిగిన తరువాత ఈ బోధించినటువంటి వ్యక్తి ఇంటిలో తన కుమారుడు మరణిస్తాడు. మొదటి విలపించినటువంటి యొక్క ప్రక్కింటి యజమానుడు ఆనాడు తిరిగి ఈ ప్రక్కింటి యజమానుడి దగ్గరికి పోయి ఇదే బోధని అతనికి జరుపుతూ వస్తాడు. మొదటి వ్యక్తి కుమారుడు గతించినప్పుడు రెండో వ్యక్తికి ఏమాత్రమూ దుఃఖము లేదు. రెండో వ్యక్తి యొక్క కుమారుడు గతించినప్పుడు మొదటి వ్యక్తికి ఏమాత్రమూ దుఃఖము లేదు. కారణం ఏమిటి? ఆ గతించినటువంటి వాడు నావాడు కాదు అన్నటువంటి యొక్క రెండో వానికి దుఃఖం ఉండదు. ఈ గతించినటువంటి వాడు నావాడు, నా కుమారుడు అన్నటువంటి అభిమానం పెట్టుకున్న వానికి దుఃఖము. ఏతావాత దుఃఖం ఎవరికి? నావారు, నావారు అనుకున్నటువంటి వారికి దుఃఖము, నావారు కాదన్నటువంటి వారికి దుఃఖము లేదు. కనుక దుఃఖము కేవలము మమకారం చేతనే ఏర్పడుచున్నది కాని మరొక మార్గంలో మనకు ఏర్పడేటువంటిది కాదు. ఇందులో సేవా దళములు యందు కొంత మనం విచారించవలసినటువంటి విషయములు. మనము వినయ విధేయతను ప్రకటించినప్పుడు మన యొక్క ఒక హోదాకు కాని లేక మన యొక్క గౌరవమునకు కాని ఏదో కొంత అగౌరవం జరుగుతున్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. నేను ఇంతటి ధనవంతుని కదా, నేను ఇంతటి అధికారిని కదా, నేను ఇంతటి బలవంతుణ్ణి కదా, నేనింత గుణవంతుణ్ణి కదా, నేను ఈ విధమైనటువంటి వినయ విధేయతలతో ఈ సేవా కార్యములందు పాల్గొనటము అంత సరికాదేమో అని కూడాను కొంత ఊహించవచ్చు. ఇది సేవ యందు ఏమాత్రం కూడాను విచారించవలసినటువంటి విషయం కాదు. నీ ధన కనక వస్తు వాహనాదు అధికారములు కూడాను కదిలిపోయే మేఘముల వలె అతి క్షణము లోపల రాలిపోతుంటాయి, కూలిపోతుంటాయి, కాలిపోతుంటాయి. కాని నీ వెంట జంట ఇంటా ఉండి కంటిరెప్పవలే కాపాడేటువంటిది నీవు చేసినటువంటి ఒక సేవ మాత్రమే. ఇంకొక సన్నివేశములో మనం సేవలు సల్పుతున్నటువంటి సమయంలో అనేక మంది అనేక విధములుగా మనకు సేవలకు కొంత అంతరాయములు కలిగించి అనేక విధములుగా మనము తూలనాడవచ్చును, హేళన చేయవచ్చును, పరిహాసము చేత మనం పలకరించవచ్చును. ఇట్టి సమయమునందు మనము సహనమును కోల్పోరాదు. వీరు నన్ను ఈ రీతిగా తూలనాడుతున్నారని సహనమును కోల్పోయి, రుజుమార్గమును వీడి, ధైర్యమును కోల్పోయి వారిపైన మనము విరుద్ధమైనటువంటి భావమును పూరినప్పుడు మనకు అనేక విధములైనటువంటి యొక్క అభిమానమును పెంచుకున్నటువంటి వారమే అవుతాం. సేవకుడు కేవలము ఒక విధమైనటువంటి వినయ విధేయతలను ప్రకటించాలి కాని అహంకార ఆడంబరములను ఏమాత్రం కూడా ప్రకటించకూడదు. ఈ సేవ మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని అభివృద్ధిగా వింపజేస్తుంది. అహంకారము ఏకత్వంలో ఉండే అనేకత్వాన్ని అభివృద్ధిగా వింపజేస్తుంది. కనుక బహుత్వాన్ని ఏకత్వంగా మార్చుకునేటువంటి ప్రయత్నమే సేవ యొక్క అంతరార్థము. అంతేకాని ఏకత్వంలో ఉన్నటువంటి యొక్క అనేకత్వాన్ని మనము ప్రకటింపచేయటము సేవ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము కానేరదు. కనుక మనము ఈ పరిస్థితులు యందు సేవ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించటం అత్యవసరం. ఇంద్రియ నిగ్రహము ప్రతి మానవునికి కూడాను అత్యవసరము. కేవలం యోగులకు మాత్రమే, జోగులకు మాత్రమే, బైరాగులకు మాత్రమే ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియ నిగ్రహం అవసరమని మనం భావిస్తుంటాము. ఇది చాలా పొరపాటు. ప్రపంచమునందు కాయమును ధరించిన ప్రతి ప్రాణికి కూడాను ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరం. నా ఇంద్రియములు కదా అని స్వేచ్ఛగా మనం వాటిని వదలకూడదు. నీ పేరుతో నీ ఒక కారు కొన్నప్పటికీ, కారు నీ పేరుతో రిజిస్టర్ అయినప్పటికీ, కారు నీవే డ్రైవ్ చేస్తూ ఉండినప్పటికీ ప్రమాదం వచ్చేటువంటి సమయంలో బ్రేక్ వేయక తప్పదు. నా కారు కదా, నేను ఎందుకు బ్రేక్ వేయాలంటే ప్రమాదం కలుగుతుంది. కనుక దేహము కేవలము ఒక కారు వంటిది. ఈ రెండు కన్నులు కారు లైట్లు వంటివి. ఈ కడుపు, ఈ కారు పెట్రోల్ ట్యాంక్. ఈ నోరు ఈ కారు యొక్క హార్న్. మన మనసు ఈ కారు యొక్క స్టీరింగ్. మన యొక్క ధర్మ, అర్థ, కామ, మోక్షములు, ఈ నాలుగు పురుషార్థములు కూడాను ఈ దేహం అనేటువంటి కారుకు నాలుగు టైర్స్. ఈ నాలుగు టైర్ల లోపల కూడాను కొట్టినటువంటి గాలియే ఫెయిత్, నమ్మకము. ఇక్కడ మనము బుద్ధి అనేటువంటి స్విచ్ని వేసినప్పుడు ఈ కారు ఇష్టం వచ్చినట్లుగా పరిగెత్తుతుంటాది. ఇక్కడ చిత్తము అనేటువంటి దానిని ఇంద్రియ నిగ్రహంతో పోల్చుకోవాలి. ఈ ఇంద్రియ నిగ్రహము కలిగినప్పుడే చిత్తశుద్ధి కూడా ఏర్పడుతుంది. చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది. తిరుత్తుండ ఆళ్వారని తమిళనాడులో ఉండేటువంటి వారు, ఆయన పలికేటువంటి వాడు, చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని. స్వామి, నేను చిత్తశుద్ధిగా నిన్ను నేను పూజించాలి, కేవలం చేతులతో పూజించి ప్రయోజనం లేదు. కనుక ఈనాడు మనము సేవలు సలపటము, జీవులను ఆనందింపజేయటము, చిత్తశుద్ధితో మనము జీవారాధన సలపాలి. చేతులతో చేసేటువంటి పని కాని, లేక నోటితో వాగేటువంటి ఒక ఉపన్యాసములు కాని, ఇంకా అనేక రకములైనటువంటి ఉపదేశించేటువంటి యొక్క ఆదర్శములు కాని, ఇవి ప్రధానమైనటువంటి సేవ కింద కానేరవు. చిత్తశుద్ధితో నీవు కించిత్ చేసినప్పటికీ అది ఏ అణోరణీయాన్ మహతో మహీయాన్, మహత్తరమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది. కనుక మనం ఎట్టి కర్మలు చేసినప్పటికీ పవిత్రమైన హృదయముతో, ప్రేమతో, సానముతో, అహంకార నిర్మూలము గావించుకున్నటువంటి ఆనంద హృదయముతో మనం చేయటానికి పూనుకోవాలి. ఈనాడు యంత్రములను పూజిస్తూ, బాంబులను పూజిస్తూ ఉండేటువంటి జడస్వరూపులుగా కారాదు మన యొక్క సేవాదళ సభ్యులు. మంత్రములను స్మరిస్తూ, మాధవుని పూజిస్తూ ఉండేటువంటి సజీవులుగా మనం తయారు కావాలి. సుజన జీవులుగా తయారు కావాలి. సుగుణ భూషణులుగా మీరు తయారు కావాలి. ఈ విధమైనటువంటి యొక్క సేవా సంస్థలు యందు ప్రత్యేకమైనటువంటి యొక్క క్వాలిఫికేషన్ అన్నారు వారి అర్హతలోని. అర్హతలనగా మీ ఎత్తు, పొడవు, లావు ఇవి కాదు అర్హతలు. మీరు చేసేటువంటి పనులు కాదు అర్హతలు, మీ చిత్తమే అర్హత. వెదురు కర్రకు తన ఎత్తు, పొడవు, లావునకు విలువ ఇస్తుంటాం. చెరకు గడకు తన రసానికి మనం విలువ ఇస్తుంటాం. చెరకు, వెదురు కర్ర చూచుటకు ఒకటిగానే కనిపిస్తుంటాయి, కానీ మనిషికి గుణమునందే విలువ. కనుక ఇట్టి సద్గుణములను మనం అభివృద్ధి గావించుకునేటువంటి ప్రయత్నము చేయటమే ఇది స్వయం సాధన అన్నారు. ఇది పరులకు మనం సేవ చేస్తున్నామనేటువంటి యొక్క అపార్థాన్ని మనం తీసుకోకూడదు. తనకు తాను సేవ చేసుకుంటూ తన పుణ్యాన్ని తాను పెంచుకుంటున్నాడనేటువంటి యొక్క సద్భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. ఇట్టి ఆధ్యాత్మిక చిత్తాన్ని మనం అభివృద్ధి పరుచుకుని మనము అందరి హృదయానికి హత్తుకునేటువంటి రీతిగా ప్రేమతో, ప్రేమ పలుకుతో, ప్రేమ భావముతో మనం కర్మాచరణ ఎందుకు కాలిడాలి. మన పలుకులు కూడాను అతి మధురంగా ఉంటుండాలి, మితంగా ఉంటుండాలి, హితంగా ఉంటుండాలి. దీనినే మన యొక్క సేవాదళ సభ్యుల లోపల ఉన్నటువంటి మరొక సూత్రం లోపల కొన్ని రకములైనటువంటి సూత్రాలను మనం అందిస్తూ వచ్చాం. యూ కెన్ నాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. ఈ పలుకును కూడాను మనం పవిత్రం చేసుకోవాలి. ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గమునందు కొంత అంతరాత్మనందు మనం కొంత అభివృద్ధి గావించుకుని బాహ్య సంబంధమైనటువంటి సేవలు యొక్కందుకు కూడాను మన కాయాన్ని ప్రవేశింపచేయాలి. నిజంగా 10,000 మంది ఈ సమావేశంలో పాల్గొన్నప్పటికీ సత్యసాయి యొక్క సంస్థల యొక్క అంతరార్థాన్ని, పవిత్రతను గుర్తించిన వారు చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తున్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణగా మీకు అందించడానికి నేను ఆశిస్తున్నాను. మొట్టమొదట సత్యసాయి సేవా సమితి అని నిర్ణయం చేశాం. రెండవది సత్యసాయి మహిళా విభాగము, మూడవది సేవాదళము, నాలుగవది భజన సంస్థ, ఐదవది బాల వికాస్. ఇవి ఐదు సంస్థలుగా మనం భావిస్తూ వస్తున్నాం. ఇవి ఏ సంస్థ ఆయా సంస్థకు అధికారాన్ని వహించినట్టుగా, ఆయా సంస్థకు ఆయా సంస్థే అధిక గొప్పదనిగా మనం భావిస్తున్నాం. ఇది ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టుగా మనము నిరూపిస్తూ ఉన్నాము. ఇది చాలా పొరపాటు. ఇది అన్నింటికీ అనుబంధమైనటువంటి యొక్క అంతర్ సంబంధం అనేటువంటిది ఒక్కటి ఉన్నది. ఈ అంతర్ సంబంధం అనేటువంటిది అందరికీ అది గోచరం కాదు, అందరూ అర్థం చేసుకునలేరు, దీనికి ఒక స్వరూపం లేదు. దీనికి మరొక చిన్న ఉదాహరణము, దారిలో నీవు నడుస్తూ ఉంటావు, చాలా ఎత్తులో ఉండినటువంటి కన్నులు ఆ దారిలో ఉన్న ముళ్ళును చూస్తుంది, క్రింద ఉన్నటువంటి కాలు ఆ ముళ్ళును దాటుకుంటుంది, కానీ కన్నులు ఉన్నది పైన, కాళ్ళు ఉన్నది క్రింద. కన్నులు ఏమైనా కాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ పంపించిందా? కానీ వీటి స్థానములు చూస్తే ప్రత్యేకించినటువంటి స్థానాలుగా ఉంటున్నాయి, కానీ రెండింటికి అంతర్ సంబంధం అనేటువంటిది ఒకటి ఉంటుండాలి. కాలికి ముళ్ళు కూర్చుకుంటే కన్ను ఎందుకు ఏడ్చాలి? కాలి బాధ కూడాను కన్నుకు ఉంటుండాలి. అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ, ఈ నారాయణత్వం అనేటువంటిది, ఈశ్వరత్వం అనేటువంటిది దేహ సర్వత్రా వ్యాపించి ఉండటం చేత ఏ అంగమునకు ఏ యొక్క భాగమునకు ఏ ప్రమాదం జరిగినప్పటికీ అన్ని భాగములు కూడాను అన్ని అంగములు కూడాను కొంతవరకు దుఃఖిస్తాయి, ఏ అంగమునకు ప్రమాదం తప్పినా అన్ని అంగములు కూడాను ఆనందిస్తాయి. దీనికి ఇంకొక ఉదాహరణగా మీరు తీసుకోవచ్చు, ఇది హస్తము, ఇది ఐదు వేళ్లతో కూడి ఉంటున్నది. ఈ ఐదు వేళ్లతో కూడినటువంటి హస్తములో మొట్టమొదటిది బొటన వేలు, ఇది ఒక సంస్థ సత్యసాయి సేవా సమితి. ఈ చూపుడు వ్రేలు ఇది సత్యసాయి మహిళా విభాగము. ఈ మహిళా విభాగంకు సేవాదళములకును రెండింటికి సన్నిహిత సంబంధాన్ని కూర్చేటువంటి సేవాదళము ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి వ్రేలు. ఈ మూడు సంస్థలకు కూడా ఉత్సాహాన్ని అందించి ఉల్లాసాన్ని కలిగించి భజన చేత ఉర్రూతలు ఊగింపజేసేటువంటిది భజన సంస్థ నాలుగవది. నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క బాలబాలికల స్వరూపాన్ని ధరించినటువంటి ఈ పొట్టిది చిన్నది ఈ బాల వికాసి. ఈ బాలులే భావి భారతోద్ధారకులు. దీనికి ఇంకొక విధంగా కూడా మీరు యోచించవచ్చును, ఎవరికైనా ఏదైనా మనం బుద్ధి చెప్పాలంటే ఏ వ్రేలు మొదలు పోతుండదో మీరు యోచించేసుకోండి. బుద్ధి ఉందా లేదా అంటే ఈ పిల్లవాడు ముందు పోతున్నాడు. వీళ్లే భావి భారతోద్ధారకులు, ప్రపంచానికి బుద్ధి నేర్పేటువంటి వారు వీరే. కనుక ఈ ఐదు సంస్థలు కూడాను ఏకమైనప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించడానికి వీలవుతుంది. ఒక్కొక్క వేలు ఒక్కొక్క భజన మండలం, ఒక బాల వికాస్ కానీ ఒక భజన మండలం కానీ ఒక సేవాదళము కానీ ఒక మహిళా విభాగం కానీ ఒక సేవా సమితి కానీ ప్రత్యేకించి పనులు చేయడానికి ఎవరికి సాధ్యం కాదు. ఐదుగురు కూడాను ఏకమయ్యే ఈ పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంకా మరొక విషయాన్ని కూడా మీరు చక్కగా గుర్తించాలి, సత్యసాయి మహిళా విభాగము, సత్యసాయి సేవా సమితి, సత్యసాయి సేవాదళం, సత్యసాయి భజన మండలి, సత్యసాయి బాల వికాస్, మహిళా విభాగ్, సేవా సమితి, సేవాదళ్, భజన మండలి, బాల వికాస్, ఈ ఐదు ప్రత్యేకంగా ఉంటున్నాయి కానీ ఐదింటి యందు సత్యసాయి ఏకంగానే ఉంటుండాలి. కనుక సత్యసాయి యొక్క తత్వాన్ని మీరు ఏకంగా మీరు భావించినప్పుడే ఈ ఐదు సంస్థల ఎందుకు కూడాను ఏకమైనటువంటి యొక్క అభివృద్ధిని మీరు పొందడానికి కానీ కార్యదీక్షను సాధించడానికి కానీ ఎంతైనా అవకాశం ఉంటుంటుంది. సత్యసాయి సేవాదళ్, ఈ పేరుకు తగినటువంటి అర్థాన్ని మొట్టమొదట గుర్తించాలి. ఇది ఒక పుష్పము, అన్ని దళములు చేరి ఒక్క దగ్గర చేరి ఉంటున్నాయి. కనుక మీరెవరు? దళములు. సత్యసాయి సేవాదళము, సేవలు చేసేటువంటి దళములు. ఈ దళము అంతా కూడాను సత్యసాయిలో ఏకమైపోవాలి. సత్యసాయిలో ఏకమైపోవాలంటే సత్యసాయి యొక్క ఆశయాలను, సత్యసాయి యొక్క అభిష్టాలను, సత్యసాయి యొక్క పవిత్రమైన యొక్క ఆదర్శాలను మనము ఏకంగా చేసుకున్నప్పుడే ఈ సేవాదళం కూడాను సార్థకమనేటువంటి రీతిగా రూపొందుతుంది. ఇక్కడ నుంచి ఈ ఆశయాల నుంచి దూరం అయిపోయిందంటే ఈ రేఖలు వేరైపోతాయి. కనుక మీ ఆశయాలను మాత్రమే మీరు లక్ష్యం నందుంచుకున్నప్పుడు సత్యసాయితో సంబంధమే ఉండదు. సత్యసాయి ఆశయాలు కూడాను అతి పవిత్రమైనటువంటివి. లోకసమస్త సుఖినోభవంతు, సర్వులు క్షేమంగా ఉంటుండాలి, సర్వులు ఆనందాన్ని అనుభవించాలి, సర్వులు సుఖజీవితాన్ని అనుభవించాలి అనేటువంటి యొక్క ఆశయమే సత్యసాయి యొక్క ఆశయం. కనుక ఇక్కడ మనము ఏ విధమైనటువంటి భేదభావములకు చోటివ్వక, అహంకార అసూయలకు స్థానమునివ్వక, పవిత్రమైన భావం చేత ఏకోన్ముఖులైపోయి ఒక్క తల్లి బిడ్డల వలె మనం అనుభవించినప్పుడే ఇందులో ఉన్నటువంటి ఆనందాన్ని మనము ఆరగించడానికి అవకాశం ఉంటుంటుంది. ఇక్కడ ఒక తల్లి బిడ్డలు అనుకోవటంలో కూడా కొంతవరకు భేదాభిప్రాయాలు ఏర్పడతాయి.
1: in regarding that you are the children of one mother, there is room for a possibility of some difference.
0: ఏకోహం బహుశ్యాం ఒక ఆత్మ స్వరూపులుగానే ఉంటుంది అనేకంగా కనిపిస్తున్నారు. ఏకం సత్విప్రా భౌదా వదంతి ఒకే పదార్థాన్ని అనేక మంది అనేకంగా చూచినట్టుగా ఒకే ఆత్మస్వరూపమైన దివ్యత్వాన్ని అనేక రూపనామములుగా మనం చూస్తున్నాము. దీనిని ఈ అమెరికన్స్ అంతా కూడాను దీన్ని వాటర్ అంటారు. ఇందులో ఉన్న పదార్థాన్ని ఉత్తరప్రదేశ్ వారు దీనిని పానీ అంటున్నారు. మెడ్రాస్ స్టేట్ వాళ్ళు దీనిని తన్ని అంటున్నారు. సంస్కృతం వారు వారి అంటున్నారు. తెలుగు వారు నీరు అంటున్నారు. ఇన్ని పేర్లు చెప్తున్నారు కానీ ఈ పదార్థాన్ని మార్చలేదు కదా. అదే విధంగానే ఏకం సత్విప్రా బహుదా వదంతి ఉన్న ఒకే సత్యాన్ని అనేక మంది అనేక రీతులుగా చెప్పుతూ వచ్చారు. కనుక మనం అందరూ కూడాను ఆత్మస్వరూపులుగానే భావించుకోవటంలో ఎట్టి భేదములకు కూడాను అవకాశం లేకుండా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల భిన్నత్వాన్ని మనం ఏమాత్రం కూడాను వేరు చేయక భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మాత్రమే గ్రహించేటువంటి ప్రయత్నానికి మనము సేవాదళం వారు కొంతవరకును ముందంజ వేయాలి. సత్యసాయి సంస్థలలో ప్రేమ ప్రధానమైనటువంటి ప్రాణంగా మనం విశ్వసించాలి. సత్యసాయి సంస్థలలో ఉన్నటువంటి సభ్యులలో ఒకరిపైన ఒకరు ద్వేషమో లేక ఒకరిపైన ఒకరు అసూయనో లేక ఒకరిపైన ఒకరికి కొన్ని విధమైనటువంటి యొక్క భేదాభిప్రాయంలో కలిగినప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి పాపంగా రూపొందుతుంది. ఇది సంస్థలకే కేవలము ద్రోహము చేసినట్టు అవుతుంది. ఇట్టి దుష్టబుద్ధులను మనం నుంచి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇట్టి భావములు ఉన్నటువంటి వారు సంస్థలలో ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అధికారం ఉండదు. తెలిసో తెలియకునో పూర్వం గడిచిపోయినది. పాస్ట్ ఈజ్ పాస్ట్. గడిచిపోయినటువంటిది ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ మనకు వాపసు రాదు. రాబోయేటువంటిది మనది కాదు. ఉన్నది స్థిరము లేదు. కనుక మనము దేనిని ఒక స్థిరంగా తీసుకుంటున్నాము, దేనిని మనం సత్యంగా విశ్వసిస్తున్నాము. గడిచిపోయినటువంటి కాలం గడిచిపోయింది. రేపటి దినం మనం ఈ పని చేస్తామని అనుకున్నప్పుడు రేపటి వరకు మనం ఈ ఉంటామనేటువంటి నమ్మకం ఏమిటి? కనుక మనము గడిచిపోయినటువంటి భేదభావములకు ఏమాత్రము చింతించక నేటి నుండి అయినా కూడాను సత్యసాయి సంస్థలు యందు అన్యోన్యమైనటువంటి అనురాగమును ప్రేమతత్వమును అభివృద్ధి గావించుకుని ఈ ద్వేష అసూయ అహంకారములను నిర్మూలన చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా సేవాధర్మ లోపల పరుల దోషమును వెతుకుట కంటే తనలోనున్నటువంటి తన దోషమును వెతుకుటం అత్యవసరం. పరుల దోషమును వెతికే అధికారం ఎవరికంటే దోషరహితునికి మాత్రమే పరదోషమును వెతికే అధికారం ఉంటుంది. ఇంకా దోషరహితుని యొక్క గుణములు ఎలాంటివి? తాను దోషరహితుడు కావటం చేత అతనికి ఎక్కడ కూడా నువ్వు దోషములే కనిపించవు. ఇంకా దోషమును తాను ఏ రీతిగా వెతకగలడు? కనుక నేను దోషరహితుణ్ణి అని అనుకుంటే కూడా నువ్వు దోషాన్ని వెతికే అధికారం లేదు. నేను దోషుణ్ణి అనుకుంటే కూడా దోషాన్ని వెతికే అధికారం లేదు. కనుక మన దోషములను మనం చక్కగా వెతుక్కొని మనలో ఉన్నటువంటి దోషములను నిర్మూలన చేసుకుని పవిత్రతను అభివృద్ధి భావించుకోవటం అత్యవసరం. నిజముగా 10,000 మంది సేవాదళం వారు ఇందులో సమావేశమైనారంటే ఇంకా రానటువంటి వారు రాలేనటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. ఇంతమంది సేవాదళ సభ్యులు ఉండినప్పటికీ ఇంతమంది సేవా సభ్యులు చేయవలసిన పని చేస్తున్నారా అనేటువంటిది ఒక అనుమానం. మనం అనేక మంది అనేక సంస్థల వారు రిపోర్ట్స్ అంతా చెప్పినప్పుడు మేము కొన్ని కొన్ని గ్రామాలంతా కూడా అడాప్ట్ చేసేసుకున్నాము, కొన్ని కొన్ని గ్రామాలు మేము ప్రత్యేకంగా తీసుకున్నాము, ఆ గ్రామాల యొక్క పరిశుద్ధిని ఆ గ్రామాల యొక్క పవిత్రతను మేము ఎంతో తీర్చిదిద్దుతున్నామని కూడాను ఈ రిపోర్ట్స్ లోపల అందించారు. ఈ విలేజెస్ అంతా మనం తీసుకున్నాము. ఈ విలేజెస్ లో మనం చేసేటువంటి పని ఏమిటి? కొంతమంది మేము రోడ్స్ వేస్తున్నాము, కాలువలు పరిశుద్ధం చేస్తున్నాము, బజార్లు ఊడుస్తున్నాము, భజనలు చేస్తున్నాము, ఉపన్యాసాలు ఇస్తున్నాము. మనం చేయవలసిన సేవలు భూమి శుభ్రపరచవచ్చు, కాలువ శుభ్రమైపోవచ్చును, ఉపన్యాసాలు చెప్పవచ్చును, వేదిక కొంచెం కష్టం కావచ్చును, దానికే ఖర్చు కావచ్చును, కానీ జనుల్లో మార్పు ఏమిటి? మానవులలోని మనసును పరివర్తన గావించేటువంటి ప్రయత్నము సేవాదళ సభ్యులు చేపట్టాలి. అంతేకాని భౌతికమైనటువంటి ఈ పనులు కావచ్చు చేయొచ్చును, ఇవి చేయకూడదని చెప్పటం లేదు. వీటితో పాటు అవి కూడా నువ్వు మార్పు కావాలి. ఈ టమ్లర్ లో నీరు పోసుకుని మనం తాగుతున్నాము. ఇది నీరు పోసుకుని త్రాగేటువంటి టమ్లర్ కదా అని దీనికి చుట్టూ మాత్రమే బాగా తుడిచి పరిశుద్ధం చేసి లోపల మాత్రమే అశుద్ధంగా ఉంటుంటే దీన్ని నీరు తాగడానికి వీలవుతుందా? లోపల వెలుపల కూడాను పరిశుద్ధం చేయాలి. ప్రత్యేకంగా లోపలనే పరిశుద్ధం కావాలి. కనుక ఈ గ్రామముల యొక్క బహిర్భాగములు ఎందు మాత్రమే పరిశుద్ధం చేస్తూ ఉంటే గ్రామంలో నివసించేటువంటి యొక్క వ్యక్తుల యొక్క హృదయాలను కూడా కొంచెం పరిశుద్ధం కావించుకునేటువంటి ప్రయత్నంలో మనం కొంతవరకు ముందంజ వేయాలి. ఒక్కొక్క పల్లె తీసుకుందాం. ఈ పల్లెలో కొన్ని వందల మందో లేక 2-3 వేల మందో ఉంటుంటారు ప్రజలు. ఈ కొన్ని వేలు కొన్ని నూరులు ఉండినటువంటి యొక్క మనుషుల లోపల ఎన్ని దుర్గుణాలు ఉంటున్నాయి, ఎన్ని దురభ్యాసాలు ఉంటున్నాయి, ఎంత దురాచారాలు ఉంటున్నాయి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం యోచించి ఆ దురభ్యాసములను, ఆ దుర్భావములను, ఆ దుశ్చేష్టలను కొంతవరకు దారిలోకి తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రూరల్ డెవలప్మెంట్ అని చెప్పని ప్రభుత్వం కూడాను చాలా వరకు ప్రయత్నం చేస్తుంది, అది కోట్ల కొలది ధనమును వ్యయం చేస్తూ. కానీ ఆ గ్రామాలకు ఏదో కొన్ని ఆసుపత్రి కట్టడమో లేక ఇంకే విధమైనటువంటి యొక్క ఇది అనుకూలాలు చేయటమో, నీరు సప్లై చేయటమో, కక్కద్దొడ్లు కట్టడమో ఇలాంటివంతా చేస్తున్నాయి. ఇది కూడా బాహ్యంగా అవసరమే. కానీ సత్యసాయి సేవా సంస్థలు ఎందు చేయవలసినటువంటి యొక్క పరిశుద్ధము ఇంకా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి. మనం ఏ పల్లెలో ప్రవేశించినప్పటికీ ఆ పల్లెలో జరుగుతున్నటువంటి యొక్క దురభ్యాసములు ఏమిటి అని మొట్టమొదట గుర్తించాలి. ఎక్కడెక్కడ జూదాలు ఆడుతున్నారు, ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి యొక్క త్రాగుడు జరుగుతుండాలి, ఈ విధమైనటువంటి దీనివల్ల కుటుంబాలు ఎన్ని నాశనమైపోతున్నాయి కనుక ఇలాంటివి మనం గుర్తించి వారికి చక్కని బోధలు చేస్తూ ఆ త్రాగడము మానిపించి, జూదాలు మానిపించి, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క దుశ్చింతలకు వారు కొంతవరకు సరైనటువంటి ఉపదేశములు చేసి ఆ విధమైనటువంటి మార్పులు చేయించినప్పుడే రూరల్ డెవలప్మెంట్ అనేటువంటిది జరగడానికి వీలవుతుంది. డబ్బు లోపల కూడా దుర్వినియోగం కానటువంటి యొక్క మార్గాన్ని వాళ్ళు అవలంబించడానికి కూడా అవకాశం ఉంటుంటారు. ప్రేమ స్వరూపులారా, జీవులను బాధించి దేవుని పూజించినంత మాత్రం భక్తి కానేరదు. మొట్టమొదట మనము పరుల యొక్క దురభ్యాసములను, పరుల యొక్క దుష్భావములను దూరం చేసే ముందుగా మనలో అలాంటి దురభ్యాసములు లేకుండా చేసుకోవాలి. అలాంటి వారే ఇలాంటి సేవా సంస్థల్లో చేరడానికని అధికారం ఉంటుంటారు. మానవుని యొక్క ఊహలు, మానవుని యొక్క మాటలు, మానవుని యొక్క చూపులు, మానవుని యొక్క డ్రస్సు అనగా వేషములు, ఇవన్నీ కూడాను తన యొక్క నిజ స్వభావాన్ని నిరూపిస్తూ వస్తుంటాయి. కనుక మానవుని యొక్క తలంపులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి. ఈ సభ్యుల యొక్క చూపులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి. ఈ సేవాదళముల యొక్క వారి పలుకులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి. వారు వేసేటువంటి యొక్క డ్రెస్ కూడాను చాలా పరిశుద్ధమైనట్టుగాను, గౌరవమైనటువంటిదిగాను ఉంటుండాలి. పరులను అనుసరించేటువంటి యొక్క అనుకరణలో మాత్రము సేవాదళం వారు ఏమాత్రం కూడాను ప్రవేశించకూడదు. సేవాదళం వారికి ఏ విధమైనటువంటి ఆడంబరం కానీ అనుకరణ కానీ ఉండకూడదు. ఇది ప్రధానమైనటువంటి క్వాలిటీ. నీ హృదయాన్ని నీవు అనుసరించు, నీ భావాన్ని నీవు అనుసరించు, అంతేకాని పరులను నీవు అనుసరించద్దు. అందుకోసమే నేను అప్పుడప్పుడు చెప్తున్నాను కొన్ని సూక్తుల లోపల, ఫాలో ది మాస్టర్. నీ మాస్టర్ ఎవరు? నీ సూపర్ కాన్షియస్నెస్. ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్. ఈ నాలుగింటిని మీరు అనుసరించినప్పుడే మీరు సరి అయినటువంటి వారిగా రూపొందింపచేస్తుంటారు. ఇది ఈ విధమైనటువంటి వ్రతము, ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ సేవాధర్మం లోపల తప్పక గట్టిగా నిల్చాలి.

0: శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు, సేవాదళ సభ్యులకు మాత్రమే కాదు, స్వామి చేసిన ఈ దిశానిర్దేశం రూపకల్పన యావత్ మానవాళినే సరైన మార్గంలో నడిపించే దివ్య సందేశమిది. ఈ దివ్యోపన్యాసం స్వామివారు 1978 నవంబర్ 22 భక్తులకు అనుగ్రహించారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రసారాల ద్వితీయ వార్షికోత్సవాల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను వింటున్నారు. ఈ శుభతరుణంలో కొన్ని మధుర క్షణాలను గుర్తు చేసుకుందాం. స్వామితో అతి సన్నిహితంగా మెరిగిన సాయి పూర్వ విద్యార్థి శ్రీ కె అరుణ్ కొంతకాలం రేడియో సాయికి కూడా సేవలు అందించారు. శ్రీ అరుణ్ ఇప్పుడు తమ తీపి జ్ఞాపకాలను మనతో పంచుకోబోతున్నారు. పరిచయకర్త శ్రీ రంగరాజు రాజుతో పాటు మనం కూడా విందాం.
1: సాయిరాం, యజ్ఞేశుడు, విశ్వంభరాక్షుతు, శవనమంగళ నామధేయుడు, లోకస్వరూపుడు, ఆపన్న భక్తి జనార్థ వికండుడు, దీక్ష లోకాధారుడు, తీర్థపాదుడు అగు మన బంగారు స్వామికి సేవలందించి రేడియో సాయి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనటువంటి అరుణ్ కుమార్ బ్రదర్, మీరిక్కడ ఉండడం చాలా సంతోషం. ఒక విధంగా చెప్పాలంటే ఒక రకమైన అదృష్టం ఇది.
2: సాయిరాం
1: బ్రదర్, మీరు ఎన్నో సంవత్సరాల పాటు రేడియో సాయిలో పనిచేశారు, తరువాత మళ్లీ స్టూడియోకి వచ్చి ఈ లైవ్ ప్రోగ్రామ్ లో మాట్లాడుతుంటే మీకు కలుగుతున్నటువంటి భావాలేంటి?
2: సాయిరాం రాజు, మొట్టమొదట చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ ఈ సంభాషణ నీతో పాటు జరుపుతున్నందుకు. స్వామి కవి అని ముద్దుగా పిలిచే నువ్వు మంచి చక్కటి పద్యంతో ఆరంభించావు. నిజంగా చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇదే ప్రదేశంలో నేను 4 సంవత్సరాల పాటు స్వామి నాకు ఇచ్చిన ఈ యొక్క రేడియో సాయిలో పనిచేయడానికి ఇచ్చిన అవకాశాన్ని ఈ 4 సంవత్సరాల పాటు ఈ ప్రదేశంలో ఎన్నో మధురానుభూతులు నాకు మదిలో మెదులుతున్నాయి. ముఖ్యంగా లైవ్ అని నాకు మన రేడియో సాయి సోదరుల నుంచి కబురు వచ్చినప్పుడు, మీరు ఇప్పుడు ఎప్పుడైతే లైవ్ అని చెప్పారో, నాకు మొట్టమొదట అసలు మొట్టమొదటిసారిగా ఈ లైవ్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఈ
1: 2001లో
2: దాన్ని ప్లాన్ చేశారు స్వామి.
1: ఏ సందర్భంగా అది?
2: అది స్వామి బర్త్డే టైంకి. స్వామి బర్త్డే టైంకి మొట్టమొదటిసారిగా లైవ్ టెలికాస్ట్ చేయాలని రేడియో సాయి మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ మన వరల్డ్ స్పేస్ శ్రోతలందరికీ కూడా వినిపించే విధంగా ప్లాన్ చేశారు. అప్పుడు అన్ని మా బృందం అంతా కూడా అన్ని తయారు చేసుకుంది, అన్ని రిహార్సల్స్ వేసుకున్నారు, మెషిన్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా, మైక్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా అన్ని చూసుకుని అంతా బాగుంది, సవ్యంగా జరగాలి అని అనుకున్న తరుణంలో కరెక్ట్ గా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యే ముందర ఏదో ఒక కారణ సాంకేతిక లోపం వల్ల ఈ సిగ్నల్ కి అంతరాయం కలిగింది. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఈ ప్రశాంత నిలయం లోపల ఉన్నటువంటి మైక్ లో ఉన్న సిగ్నల్, ఏదైతే మైక్ లోంచి స్వామి ప్రసంగాన్ని వినిపిస్తారో అక్కడి నుంచి కూడా ఎంత ట్రై చేసినా కూడా, ఎంత ప్రయత్నించినా కూడా ఈ సిగ్నల్
1: అన్ని చూసుకున్నారు.
2: ఆ టైంకి ఒక గంట ముందర అది సెలబ్రేషన్స్ గాని మన స్వామి యొక్క ఇది స్టార్ట్ అవుతుంది, ఆ టైంలో సాంకేతిక లోపం వచ్చి ఈ సిగ్నల్ వెళ్లడం
1: టెక్నాలజీగా మారింది
2: స్వామి అంటుంటారు కదా. అది చాలా మంది పెద్దలు, సాంకేతిక నిపుణులు అందరూ కూడా దాన్ని ట్రై చేశారు సరిదిద్దడానికి, కానీ అది సరి కాలేదు. అందరూ కూడా ఇంకా ఈసారి ఇది విఫలం అయిపోతుందేమో ఈసారికి ఇది అని అనుకుంటూ ఉండగా స్వామి వచ్చి ప్రసంగాన్ని ప్రారంభించే కొద్ది నిమిషముల ముందు ఎవరి ప్రమేయం లేకుండా ఆ యొక్క సాంకేతిక లోపం దానంతట అదే సరిదిద్దుకుని విజయవంతంగా మొదటిసారి ప్రత్యక్ష ప్రసారం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. అది నాకు ఈ లైవ్ టెలికాస్ట్ అని మీరు ఎప్పుడైతే అనుభూతి అన్నారో నాకు అదే గుర్తొచ్చింది. కాబట్టి ఇందులో మనం నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇదంతా కూడా స్వామి చేతిలో ఉంది. ఈ ప్రత్యక్ష ప్రసారం ఈ బృందం ఈ మన సోదరులు చేస్తున్నా కూడా అంతా స్వామి చేతిలో. ఆ మొదటిసారి మేము దాన్ని ఆరంభిద్దాం అనుకున్నప్పుడే స్వామి మాకు చెప్పకనే చెప్పిన సందేశం ఏమిటంటే ఈ మొత్తం కూడా ఈ రేడియో సాయ వ్యవస్థ అంతా కూడా తన చేతిలో ఉంది, తను
1: ఎప్పుడు
2: ఎలా జరగాలి అన్నది అంతా తన పర్యవేక్షణలో ఉంది అన్న సందేశాన్ని మాకు అవగతమయ్యేలాగా చేశారన్నది నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈరోజు ఈ విధంగా 2వ వార్షికోత్సవం సందర్భంగా ఇన్ని మంచి ప్రోగ్రాములు ఇంతమంది శ్రోతలు ఇంతమంది తమ అనుభవాన్ని పంచుకుంటున్నారంటే అది వ్యావహారికంగా మన రేడియో సాయి బృందం చేస్తున్న తప్పకుండా అది స్వామి పర్యవేక్షణలో జరుగుతున్నది అన్నది నా యొక్క విశ్వాసం.
1: ప్రతిదీ స్వామి మీరు మధుర జ్ఞాపకాలు అంటుండే నాకు ఒక చక్కని జ్ఞాపకం గుర్తుకొస్తుంది. ఒకసారి స్వామి ఉన్నట్టుండి మాట్లాడమన్నారు. మాట్లాడమనేసరికి భయంతో మధ్యాహ్నం 2 గంటల వరకు మాట్లాడమన్నారు, 12 గంటల వరకు ఈ మెసేజ్ పంపించారు. భయంతో ఏం చేయాలో తెలియక ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి గణేషన్ దగ్గరికి వెళ్ళాను. బాగా కోపగించుకున్నాను, అంటే ఒక విధంగా చెప్పాలని తిట్టాను గణేషుని. తిట్టిన తర్వాత వెనక్కి వచ్చి మాట్లాడిన తర్వాత స్వామి ఏం తెలియనట్టే అన్ని విన్నారు, బాగానే ప్రసంగం బాగానే అయింది. అన్ని అయిన తర్వాత వెనక గణేష్ వెనక స్వామి నిలబడి నా దిక్కు చూస్తూ ఎంత దిగుడు తవరా అన్నారు అని చెప్పి అన్ని నాకు చెప్పాడు అని గణేష్ని ఉద్దేశిస్తూ అన్ని చెప్పారు, అన్ని చెప్తాడు వాడు అన్నట్టు నాతో అన్నారు. అయితే ఈ సంఘటన గుర్తుకొస్తుంది. దీంతో పాటు నేను కూడా ఎన్నోసార్లు చదువుకుంటున్న సమయంలో మీకు గణేషన్ ప్రార్థనకు రేడియో సాయిలో ప్రవేశానికి ఓ విచిత్రమైన సంబంధం ఉందని వింటూ వచ్చేవాడిని. అది ఒక్కసారి గుర్తు చేసుకుంటారు. అసలు మీరు రేడియో సాయిలో ఏ విధంగా ప్రవేశించారు, అంటే స్వామి ఏ విధంగా మిమ్మల్ని రేడియో సాయిలో విద్య అభ్యసించిన తర్వాత వ్యవస్థగా సభ్యులు ఒకరిగా చేశారు మిమ్మల్ని?
2: మంచి ప్రస్తావన తీసుకొచ్చావు రాజు. నా MBA నేను 2001లో పూర్తి చేశాక స్వామి దగ్గర ఉండాలని వెయిటింగ్ బాయ్స్ లో అంటే వెయిట్ చేసి స్వామి దగ్గర ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి అని చెప్పేసి ఒక ఆశతో నేను వెయిట్ చేయడం జరిగింది. కొన్నాళ్ళు వెయిట్ చేశాను, వేచి చూశాను, స్వామి దోబోచులాడి మొత్తానికి 2001 సెప్టెంబర్లో నాకు స్వామి ఉద్యోగం ఇచ్చారు అని అనడానికి లేదు, దాని ఉద్యోగం అనడానికి లేదు, సేవకు ఒక అవకాశం ఇచ్చారు. అనుకోని పరిస్థితుల్లో నాకు స్వామి దర్శనంలో తనతో పాటు వచ్చి
1: అప్పుడు
2: సహాయంగా ఉండడము లేక ముఖ్యంగా ఆ సమయంలోనే పాద నమస్కారాన్ని నిలిపివేశారు స్వామి. అంత హృదయంలోనే మీరు స్వామి యొక్క నమస్కారాన్ని మీరు హృదయంలోనే చేసుకోండి, స్వామి అన్ని చోట్ల ఉన్నారన్నది భక్తులకి ఉపన్యాసంలో చెబుతూ తన వెంట ఇద్దరు పిల్లలు ఉంటే సున్నితంగా భక్తులకి ఇంక పాద నమస్కారము చేసుకోరాదని సున్నితంగా చెప్పడానికి పనికొస్తారు అని చెప్పి ఆ సేవ కోసం విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తున్న తరుణంలో నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు స్వామి అవకాశం ఇచ్చారు సెప్టెంబర్లో. అప్పటి నుంచి నేను స్వామి వెంట వెళ్లడము, స్వామికి భక్తులకి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని డైరెక్ట్ గా దర్శనంలో చూడడం, అదంతా అదొక అద్వితీయమైనటువంటి అనుభూతి. అది జరుగుతూ వచ్చింది. అయితే ఒక అఫీషియల్ గా ఉద్యోగం ఫలానా సెంట్రల్ ట్రస్ట్ లేకపోతే హాస్పిటల్ అనో లేకపోతే ఇన్స్టిట్యూట్ అనో ఉద్యోగం అంటూ ఏమీ ఇవ్వలేదు స్వామి. నేను కూడా అది ఆ సేవలో ఆనందంగా గడుపుతూ వస్తున్నా గానీ ఒక పక్క నుంచి వ్యావహారికంగా జీవితం గడపడానికి నా దగ్గర ఉన్న రిసోర్సెస్ లైక్ మనీ ఓ పక్క నుంచి అయిపోతూ వచ్చింది. సో ఒక స్టేజ్కి వచ్చేసరికి కరెక్ట్గా నా దగ్గర 1,000 రూపాయలు ఎంతో మిగిలిన్నాయి. అప్పుడు నేను కూడా మా ఇంట్లో వాళ్ళని అడగడం ఇష్టం లేని పరిస్థితుల్లో ఎటు ఏం చేయాలో దిక్కుతోచక కొన్నాళ్ళు.
1: అది కూడా మీరు ఒక ఐఐటి స్టూడెంట్ అయ్యండి, ఎంబీఏలో చాలా హై ర్యాంకింగ్ తో పాస్ అయిన తర్వాత కూడా ఇంకా పేరెంట్స్ అడగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
2: పైగా నేను ఒకటే అనుకున్నాను, స్వామి ఇప్పుడు నేను నీ అధీనంలో ఉన్నాను కాబట్టి ఏదైనా నువ్వే చూసుకోవాలి, మీరే నన్ను రెస్పాన్సిబిలిటీ మీదే అన్న భావనలో ఉండేవాడిని. అందువల్ల నేను ఒకరోజు నాకు కొంత విసుగొచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. ఏమిటి స్వామి, నాకు ఇంకా ఏం ఉద్యోగం ఇవ్వటం లేదు, మరి నా జీవితం ఎట్లా గడిచేది, నేను ఇంకెవరిని అడగాలి అన్న ఉద్దేశంతో ఒకరోజు రాత్రి మన ఆశ్రమం గేట్ దగ్గర ఉన్న గణేష్ ఉన్నారు కదా మీరు చెప్పినట్టే, అక్కడ నించుని నేను మనసులో చాలా స్వామిని ఒక రకంగా నిందించానని చెప్పాను, స్వామి ఈ విధంగా నా దగ్గర డబ్బులు అయిపోయే పరిస్థితి వచ్చింది, నేనైతే ఇంకా ఎవరిని అడగదలుచుకోలేదు, మీరు మరి నన్ను ఎట్లా సాగుతారో ఏం చేస్తారో అది మీ ఇష్టం అని చెప్పి ఇంతకంటే నేను మీకు చెప్పిన దానికంటే నిందాత్మకంగానే మనసులో చాలా గట్టిగా అనుకున్నాను. అనుకుని మర్నాడు నేను దర్శనంలో స్వామి యథావిధిగా స్వామి వస్తే స్వామి వెంట వెళ్తున్నాను. స్వామి కూడా ఏమి కానట్టే జస్ట్ నా వైపు చూసి ఒక చిన్న చిరుమంద హాస్యం చేశారు. దర్శనం అయిపోయాక మామూలుగా ఇంటర్వ్యూకి కొంతమందిని పిలిచారు. నేను వచ్చి ఆ వరండాలో కూర్చుంటాను. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లి ఆ తలుపు అందరినీ పిలిచి తలుపు మూసి మళ్లీ ఉన్నట్టుండి తలుపు తెరిచారు. తలుపు తెరిచి నా వైపు చూసి నువ్వు రా అన్నారు. నేను వెళ్లంగానే స్వామి మన రేడియో సాయి ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటరామన్ గారిని పిలిచి ఈ అబ్బాయికి నువ్వు రేడియో సాయిలో ఉద్యోగం ఇచ్చేసేసి అని చెప్పి సరే మంచిది నువ్వు పో అని ఆయన బయటికి పంపించి నన్ను లోపలికి పిలిచారు. అంటే టోటల్ గా నేను కొద్ది ఒక క్షణం ఏంటి స్వామి సడన్ గా ఇలా చేస్తున్నారు అని నేను నిర్ఘాంతపోయాను. వెంకటరామన్ గారు కూడా నిర్ఘాంతపోయారు, ఎందుకంటే 2-3 రోజుల క్రితమే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇట్లా రేడియో సాయికి ఎవరన్నా ఉంటే బాగుంటుంది పిల్లలంటే ఇప్పుడు ఎవరు అవసరం లేదు ఉన్న వాళ్లతో సరిపెట్టుకోండి అని స్వామి అన్నారని వినికిడి. సో ఆయన కూడా ఇంకా మనం అడగడానికి వీల్లేదన్న ఉద్దేశంతో సడన్ గా స్వామి ఈ విధంగా లేదు మీరు ఈ అబ్బాయిని నువ్వు రేడియో సాయిలోకి తీసుకో అని చెప్పడం. తర్వాత స్వామి అదే ఇంటర్వ్యూలో చాలా మందికి పరిచయం కూడా చేశారు. చేసి ఈ అబ్బాయి మన రేడియో సాయి విశ్వవ్యాప్తంగా స్వామి యొక్క సందేశాన్ని వినిపించడానికి రేడియో సాయి అని మనం స్థాపించాం, ఇందులో పనిచేస్తాడని చెప్పేసి ఇంకా అంజలిదేవి వీళ్ళందరూ కూడా ఉంటే వాళ్ళందరికీ కూడా ఎంతో గర్వంగా ఇది మన రేడియో సాయిలో చేస్తాడని చెప్పేసి ఆ విధంగా స్వామి నాకు ఆ రోజు అనుకోకుండా మన సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ లో ఈ రేడియో సాయి విభాగంలో ఉద్యోగం ఇవ్వడం జరిగింది.
1: రాత్రి జరిపిన ప్రార్థనకి
2: డైరెక్ట్ స్వామి నాతో, అంటే అది బయటకు వచ్చిన తర్వాత ఏమిటి ఏం జరిగిందని ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే ఆ రాత్రి నేను ఈ విధంగా నిందించినందుకు నాకు ప్రతిఫలంగా ఒక గిఫ్ట్ ఇచ్చారు స్వామి అని నాకు అనిపించింది. ఇంకొక తమాషైన విషయం ఏంటంటే నా దగ్గరున్న 1,000 రూపాయలు ఖర్చయిపోయిన రోజే నాకు సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ నుంచి ఫస్ట్ శాలరీ పడింది. కాబట్టి ఆ 10 రూపాయలు కూడా ఎవరిని అడగడానికి అవకాశం, నేను ఏదైతే స్వామికి కండిషన్ పెట్టానో ఇంకెవరిని అడగను అని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామి నాకు ఆధ్యాత్మికంగాను ఈ ప్రాపంచికంగాను కూడా నన్ను ఒక మంచి ఆనందకరంగా స్వామి చూసుకుంటున్నారు. ఈనాటికి కూడా నేను ఎవరి దగ్గర అడగాల్సిన పరిస్థితి లేదు, ఇప్పటిదాకా స్వామి చూసుకున్నారు. సో స్వామి చెప్తుంటారు, మీరు కొబ్బరి చెట్టు ఉంటుంది, నీడ మీద ఎక్కితే మీకు దొరికేవి నీడ కాయలే, నీడ నీళ్ళే. నిజమైన కొబ్బరి చెట్టు ఎక్కితే నిజమైన కాయలు, నిజమైన నీళ్లు దొరుకుతాయి. అలాగే నీడ మీద కూడా మీరు ఎక్కుతారు. కాబట్టి స్వామి సేవలో ఉన్నందుకు స్వామి తన ఆధ్యాత్మిక సందేశాన్ని నాకు అందించారు. అలాగే భౌతికంగా కూడా ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉండేటట్టు చూసుకున్నారు. అది రేడియో స్థాయిలో ప్రవేశించడం వెనక ఈ విధమైన ఇన్సిడెంట్ జరిగింది.
1: యోగక్షేమ మహామిహం అన్న విధంగా అన్ని విధాలుగా స్వామికు చక్కని అనుభూతులు అందించారు. మరి మీరు 4 సంవత్సరాల పాటు రేడియో స్థాయిలో సేవలు అందించిన తరుణంలో, అది ఒక వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనప్పుడు స్వామికి ఆ దిశలో ఆ సమయంలో రేడియో స్థాయి పుడుతున్నటువంటి సమయం అది. అది జన్మ నందుతో ఒక వ్యక్తిగా మారుతున్నటువంటి సమయం అది. ఆ సమయంలో సాధారణంగా స్వామి ఒక సంస్థను కానివ్వండి, ఒక వ్యక్తిని కాని తీర్చిదిద్దేటప్పుడు ఎంతో సమయం దాంతో గడుపుతూ ఉంటారు. అంటే ఈ తరుణంలోనే స్వామి రేడియో స్థాయితో చాలా సమయం గడిపే ఉంటారు, తప్పకుండా గడిపి ఉంటారు. అప్పుడు ఆ సమయంలో దాదాపు ఎన్నో సంఘటనలు కానివ్వండి, తీపి జ్ఞాపకాలు కానివ్వండి మీకు ఉంటాయి. వాటిని కొన్నింటిని మన శ్రోతల కొరకు ఒకసారి గుర్తు చేసుకుంటారా?
2: తప్పకుండా. ముఖ్యంగా మొదటి నుంచి కూడా స్వామి మమ్మల్ని అందరినీ ప్రేరేపితం చేశారు. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళందరికీ మా బృందాన్ని ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు ఏదైనటువంటి పని చేస్తున్నారు మా పిల్లవాళ్ళు అని చెప్పి ఆ ప్రేరేపితం చేశారు. ఫస్ట్ స్వామి ముందు ప్రేరేపితం చేస్తారు, మనలోని ఆ ఉత్సాహాన్ని ఉట్టిపడేటట్లు చేస్తారు. అంతేకాకుండా చాలా సార్లు ఏం జరుగుతున్నది, ఎట్లా మీరు చేస్తున్నారు అని ప్రశ్నలు కూడా వేస్తుండేవారు. నన్ను ఇండివిజువల్ గా కానీ లేకపోతే వెంకటరామన్ గారిని పిలిచి, ముఖ్యంగా రేడియో స్థాయి మొదలైనప్పుడు ఈ స్టూడియో ఉండేది, మనం ఈ కూర్చున్న స్టూడియో ఉండేది కాదు. యాక్చువల్ గా అప్పుడు ప్లానిటేరియం నుంచి కొంతవరకు నడిపించాము. ఇందులో కూడా కొంత మేక్ షిఫ్ట్ గా చిన్న ఆఫీస్ లాగా చేసుకుని నడిపించాం అనమాట. యాక్చువల్ గా దిస్ ఈస్ మనం ఇప్పుడు కూర్చున్న బిల్డింగ్ EHV బిల్డింగ్ అనేవారు, ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూస్ బిల్డింగ్. ఇట్స్ నాట్ డిజైన్డ్ ఫర్ అ స్టూడియో. దాన్ని అప్పుడు స్వామి స్టూడియో కింద కన్వర్ట్ చేసుకోండి అని చెప్పి చెప్పినప్పుడు మన స్వామి యొక్క డివోటీస్ టీవీఎస్ గోపాల్ కృష్ణన్ వీళ్ళందరూ కూడాను, గోపాల్ శ్రీనివాసన్ వీళ్ళందరూ కూడా వచ్చి దీన్ని ఒక అందమైనటువంటి స్టూడియో కింద తీర్చిదిద్ది, దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్, మైకులు, రికార్డింగ్ ఫెసిలిటీస్, కంప్యూటర్స్ అన్ని కూడా సమకూర్చడం జరిగిందనమాట. స్వామి మాతో మాట్లాడకపోయినా గోపాల శ్రీనివాసన్ గారితో మాట్లాడి అన్ని కూడా దగ్గరుండి అరేంజ్ చేయించారు స్వామి. ఇవాళ మనం మాట్లాడుతున్న ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా ఆ ఇన్సెప్షన్ దీని ఆరంభం టైంలో స్వామే దగ్గరుండి గోపాల్ శ్రీనివాసన్ కి చేసి డైరెక్ట్ మార్గదర్శనం చేసి దీన్ని అంతా కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఈ స్టూడియో రెడీ అయిపోయిందో మేమందరం వెళ్ళి స్వామిని పిలిచాం, స్వామి స్టూడియో అంతా రెడీగా ఉంది అని. అంటే స్వామి వస్తాను, తప్పకుండా వస్తానన్నారు. స్వామి ఒకరోజు ఉదయాన్నే దర్శనమైన వెంటనే కారులో వచ్చారు. సో మేమందరం కూడా రెడీగా ఉన్నాం. దాని తాలూకు వీడియో కూడా మన దగ్గర ఆర్కైవ్స్ లో ఉంది, మీరు ఎప్పుడైనా మన శ్రోతలు అవకాశం వచ్చినప్పుడు దాన్ని కూడా చూడొచ్చు. వచ్చి ఈ దీనికోసం ముఖ్యంగా మా పిల్లల్ని ఎవరైతే బృందం ఉన్నారో వాళ్ళని కాకుండా దీనికోసం అనేక టెక్నీషియన్స్ పనిచేశారు, ఆడియో ఎక్స్పర్ట్స్. వాళ్ళందరికీ కూడా స్వామిని అది చూడడం మొట్టమొదటిసారి. అందరూ కూడా కార్పెంటర్స్ అందరూ కూడా పనిచేశారు. వస్తానే వాళ్ళందరినీ కూడా స్వామి బాగా బ్లెస్ చేసి స్వామి ఎప్పుడు కూడా ఎవరిని మర్చిపోరు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఒక ఆడియో రికార్డిస్ట్ ఒక ఆయన ఉంటే ఆయనకి విభూతి సృష్టించి స్వామి ఇచ్చేసరి కన్నీళ్లు పర్యంతం అయ్యాడు అతను. తర్వాత మెల్లగా నడుచుకుంటూ వచ్చి స్టూడియోలో ఉన్న ప్రతి ఒక్క చోట కూడా, ఈ స్టూడియోలో మనం కూర్చున్న ప్రతి ఒక్క చోట కూడా స్వామి యొక్క పాదముద్రలు ఉన్నాయి. ఇప్పుడు మనం కూర్చుని మాట్లాడుతున్న చోటే స్వామి కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ప్రతి మైక్ ను ముట్టుకున్నారు, ప్రతి రికార్డింగ్ ఎక్విప్మెంట్ ని ముట్టుకున్నారు. ముట్టుకుని బ్లెస్ చేసి అంతా కూడా ప్రేమగా తన పిల్లల్ని నిమురుతున్నట్టే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా నిమిరారు. మేమేదో స్వామి ఇది ఇది అంటే తెలుసు తెలుసు తెలుసు అని ఇక్కడికి వచ్చి మాకందరికీ కూడా ఉపన్యాసం ఇచ్చారు. ఇచ్చి ఈ యొక్క స్టూడియో ద్వారా స్వామి యొక్క సందేశం జగద్వ్యాప్తం అవుతుంది అన్న ఆశ్వాసన ఆ రోజు మాతా మా అందరితో కూర్చున్నప్పుడు చెప్పారు. కాబట్టి స్వామి నిజంగా ఇది స్టార్ట్ చేసింది ఒక ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ బిల్డింగ్ అని. నిజంగా చూస్తే అదే జరుగుతుంది ఇప్పుడు. ఈ రేడియో సాయి, ఈ స్టూడియోస్, ఈ మీరు ప్రసారం చేసే కార్యక్రమాలు నిజంగా చూస్తే దిస్ ఈజ్ ఈహెచ్బి బిల్డింగ్ ఓన్లీ. ఇది ఈహెచ్బి బిల్డింగ్. అందు ఈ రేడియో అనే సాధనం ద్వారా స్వామి తన మానవత్వం, ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ని మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అన్ని సాధనాల ద్వారా అందిస్తున్నారు.
1: రేడియో అంటుంటే నాకు ఒక దీనికి ఒక చక్కని విషయాన్ని మీరు చదువుతున్న రోజుల్లో మీరు మా అందరికి చెప్తుండేవారు. అది ఒక్కసారి అది మన శ్రోతలకు ఒకసారి గుర్తు చేసుకుంటారు బ్రదర్. రేడియో స్వామికు ప్రత్యేకంగా ఏ విధంగా చెప్పారు?
2: అదే అంటే స్వామి యొక్క ఎలా ఉంటుందంటే మాటల్లో ఆధ్యాత్మికాన్ని అతి సులువుగా నేర్పించగలిగే తల్లిలాంటి ప్రేమ స్వామి. ఒకరోజు ఇంటర్వ్యూ రూమ్ లో నేను స్వామి కూర్చుని ఉన్నప్పుడు అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఏమిరా ఎట్లా జరుగుతున్నది స్వామి, బాగా జరుగుతున్నది అంత రేడియోలో కార్యక్రమాలు అవి బాగా జరుగుతున్నాయా అంటే బాగా జరుగుతున్నది స్వామి. అప్పుడు స్వామి ఈ రేడియోలో నీకు వస్తున్న తరంగాలు కనిపిస్తున్నాయా అని అంటే కనిపించట్లేదు స్వామి. మరి అది ఎట్లా వినాలి అంటే స్వామి దానికి ఒక రేడియో సెట్, వరల్డ్ స్పేస్ అనే ఒక రేడియో సెట్ ఉంది, దాన్ని పెట్టుకుంటే వినిపిస్తుంది. రేడియో ఉంటే వినిపించేస్తుందా? రేడియో ఉన్నంత మాత్రాన్ని వినిపిస్తుందా అంటే లేదు స్వామి, దాన్ని మనం కరెక్ట్ గా దానికి ఒక ఛానల్ ఫ్రీక్వెన్సీ ఉంది, దాన్ని మనం దానికి ట్యూన్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా స్వామి యొక్క సందేశాన్ని రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ద్వారా వినవచ్చు అని చెప్పాను. అంటే స్వామి కదా, అదేవిధంగా నీ కనిపించినప్పటికీ భగవంతుడు అనేవాడు సర్వవ్యాపిగా ఉంటున్నాడు. ఈ రేడియో అనేది నీ బాడీ. ఎప్పుడైతే నీ బాడీని నీ మైండ్ని నువ్వు కరెక్ట్ ఫ్రీక్వెన్సీకి గనక ట్యూన్ చేసుకుంటే అప్పుడు నీవు కూడా ఏ విధంగా అయితే స్వామి సందేశం రేడియోలో వినిపిస్తుందో నీకు కూడా భగవతత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది అని చెప్పి చాలా సులువుగా, చాలా అర్థమయ్యే రీతిలో, అందరికీ అర్థమయ్యే రీతిలో
1: భగవద్వేదాంత
2: సర్వవ్యాపకత్వాన్ని, వేదాంతాన్ని కూడా స్వామి చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా స్వామి మేమంతా కూడా స్వామి వింటున్నారో లేదో అని అనుకుంటుండేవాళ్ళం, కానీ ఒక్కొక్కసారి ఉన్నట్టుండి సాయంత్రం ఎప్పుడైనా స్వామి దగ్గర కూర్చున్నప్పుడు ఉన్నట్టుండి స్వామి వెంకటరామన్ గారిని ఎవరినో, ఇవాళ నువ్వు ఇది మాట్లాడినవే అట్లా ఎందుకు మాట్లాడినావు అది. స్వామి రూమ్ లో కూడా ఒక రేడియో పెట్టించుకుని స్వామి అప్పుడప్పుడు సాయంత్రాలు వింటుండేవారు అనమాట. ఏ విధమైన కార్యక్రమాలు వస్తున్నాయి అంత చొరవు తీసుకుని, అంత ఇంట్రెస్ట్ తీసుకుని. సో మాకు కూడా ఏమనిపించేదంటే, అమ్మో స్వామి ఎప్పుడు వింటున్నారు ఈ సందేశాన్ని, సో మనం కూడా దీన్ని సరైన రీతిలో అందించాలి అన్న ఉద్దేశంతో ఉత్సాహంగా ఆనందంగా మొత్తం ఒక వసుదైక కుటుంబకంగా మేము ఆనందాన్ని అనుభవిస్తూ రేడియో సాయిలో పనిచేయడం జరిగిందన్నమాట.
1: ఒక సంఘటన, ఒక కవి ఒక సంఘటనను వర్ణిస్తూ ఒక విషయం చెప్తారు అరుణ్ బ్రదర్. కృష్ణుడు యుద్ధానికి వెళ్లే ముందంట ఏ వస్తువును తాకినా తాకకపోయినా తన పాంచజన్యం శంఖాన్ని మాత్రం చేతబట్టుకుని ప్రేమతో నిమ్మినారట. అప్పుడు అర్జునుడు వచ్చి, అయ్యా ఎన్నో అస్త్రాలు శస్త్రాలు అన్ని ఉన్నాయి, వాటన్నిటి కాకుండా దీన్ని ఎందుకు చూస్తున్నారు, అంత ప్రేమతో ఎందుకు దీన్ని తాకుతున్నారంటే, ఆయన ఈయన వైపు ప్రేమగా చూసి, అర్జున ఇది నా ఉనికిని ప్రపంచానికి తెలియజేస్తుంది, యుద్ధంలో ఎన్ని ఉన్నా ఈ శంఖమే ఎంతో ముఖ్యమైనటువంటిది, అందుకనే ఇదే నాకు అతి ప్రియమైంది అని చెప్పారట. మీరు ఈ రేడియో గురించి చెబుతుంటే దాదాపు ఆ సన్నివేశం నాకు గుర్తుకొస్తుంది. స్వామి యొక్క తత్వాన్ని, స్వామి యొక్క విషయాన్ని విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేసేటువంటి ఒక శంఖమే పాంచజన్యమే రేడియో సాయి కావచ్చు. చివరిగా, మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎన్నో తీపి జ్ఞాపకాలు స్వామితో మీకు జరిగే ఉంటాయి, ఒక తీపి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు?
2: తప్పకుండా. ఎన్నో మీరు అన్నట్టు ఎన్నో జరిగాయి, కానీ స్వామి యొక్క ప్రేమతత్వాన్ని
1: ప్రపంచానికి తెలియజేస్తుంది, యుద్ధంలో ఎన్ని ఉన్నా ఈ శంఖమే ఎంతో ముఖ్యమైనటువంటిది, అందుకనే ఇదే నాకు అతి ప్రియమైంది అని చెప్పారట. మీరు ఈ రేడియో గురించి

0: అన్నట్టు ఎన్నో జరిగాయి. కానీ స్వామి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తు చేసుకుంటే నాకు మొదటిసారిగా ఒకటి గుర్తొస్తుంది. అది ఏంటంటే, స్వామి దగ్గర నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు రోజు ఉదయాన్నే 6 గంటలకల్లా నేను నా బట్టలు అవి ఇస్త్రీ చేసుకుని స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియం దగ్గరికి వెళ్లి స్వామి కోసం వేచి ఉండేవాడిని అనమాట. అప్పుడు నేను ఒకసారి మార్నింగ్ ఇస్త్రీ చేసుకుంటూ నా రూమ్లో, స్వామి నేను గనక ఇంట్లో ఉండి ఉంటే మా అమ్మ నాన్న ఏం తిన్నావురా, ఏం చేస్తున్నావురా, చిక్కుపోతున్నావురా అని కనీసం కుసర ప్రశ్నలు వేసేవారు. కానీ మరి ఇక్కడ నన్ను మీరు ఏ ప్రశ్నలు వేయరు స్వామి అని అనుకుని నేను మామూలుగా నా డ్యూటీకి వెళ్ళాను. ఆ రోజు దర్శనం అయిపోయింది, ఇంటర్వ్యూస్ అయిపోయి స్వామి పిలిచారు నన్ను లోపలికి. నేను ఒక్కడనే ఉన్నాను, కూర్చున్నాను. స్వామి ఏం సమాచారం అన్నారు. స్వామి అంతా బాగుంది స్వామి అంటే. ఏం తింటున్నావు అన్నారు. స్వామి ఎక్కడ తింటున్నావు అంటే సౌత్ ఇండియన్ క్యాంటీన్. అక్కడ ఏమేమి చేస్తారు నేను చెప్పాను, ఈ విధంగా చేస్తారు స్వామి. మరి ఇంకేం చేస్తాను, ఇంకెక్కడ తింటున్నావు అంటే నార్త్ ఇండియన్ క్యాంటీన్ లో. అక్కడ ఏమేమి చేస్తారు స్వామి, ఇది గులాబ్ జాము లేకపోతే ఇది లేకపోతే రోటి లేకపోతే ఇది నార్త్ ఇండియన్ ఐటమ్స్ అన్ని చేస్తారు. అలాగ ఐటమ్స్ అన్ని కనుక్కుని బాగా తినాలి లేకపోతే చిక్కిపోతావు అని చెప్పి బ్లెస్ చేసి బయటకు పంపించారనమాట. నేను బయటికి రాగానే అప్పుడు ఆలోచించాను, ఏమిటి స్వామి సడన్ గా ఇలాగ ఏ కారణం లేకుండా ఏం తింటున్నావు అని అడిగి కుశల ప్రశ్నలు వేసి పంపించారు అంటే. నేను ఆ రోజు ఉదయం నా మనసులో ఎవరికి తెలియకుండా నేను అనుకున్న భావాన్ని కూడా ఇమీడియట్ గా స్వామి పసిగట్టి ఎప్పటికప్పుడు తన నేను నీకున్నాను, నేను నీ హృదయ వాసిని అని తెలియజెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇది ఒకటి. మనము మనకి స్వామి ఇచ్చిన అవకాశం, స్వామితో మనం స్పెండ్ చేయగలిగినటువంటి టైం, ఏదైతే మనం స్వామితో గడిపామో ఇవన్నీ కూడా మనకి మధుర స్మృతులు. ముఖ్యంగా దీన్ని మనం ఈ తరుణంలో మనలో దాచుకోకూడదు. దీనికి ఒక చిన్న కథ చెప్పి మీకు ముగిద్దాము. రామానుజాచార్యులు వారి గురువు గారు ఉండేవారు. ఆయన ఒకసారి రామానుజాచార్యులకి, నీకు నేను మహామంత్రం ఉపదేశిస్తాను, విష్ణు మహామంత్రం, నువ్వు దాన్ని నేను పఠించు రోజు, కానీ నువ్వు ఎవరితోనూ అది పంచుకోకూడదు, పంచుకుంటే నరకానికి పోతావు అని చెప్పేసి రామానుజాచార్యులు వారి గురువుగారు చెప్తారంట. సరే ఏమిటి స్వామి ఆ మంత్రం అంటే, ఓం నమో నారాయణాయ అని చెప్పి ఆయన చెవిలో మంత్రోపదేశం చేస్తాడు. రామానుజాచార్యులు అప్పుడు వెంటనే గుడి యొక్క గోపురం ఎక్కి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ మొత్తం ఊరు వినిపించేలాగా గట్టిగా అరుస్తాడు. అరిస్తే జనాలందరూ కూడా వచ్చి ఆయన మంత్రాన్ని విని వాళ్ళు కూడా ఓం నమో నారాయణాయ అంటే గురువుగారు వస్తారు. గురువుగారు వచ్చి, నేను నీకు చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి, ఈ నారాయణ మహామంత్రాన్ని నీవు ఎవరికి చెప్పకూడదు, నిన్ను పఠిస్తే నీకు మోక్షం వస్తుంది అని చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు నరకానికి పోతావు అందరికీ చెప్పేశావు అంటే, రామానుజాచార్యులు అంటారు, స్వామి నేను నరకానికి పోతాను కానీ ఈ మంత్రాన్ని విన్న ఇన్ని వేల మంది స్వర్గానికి పోతారు కదా, నాకు అదే చాలు అంటాడనమాట. కాబట్టి ఈ కథ యాక్చువల్ గా స్వామి చిన్న కథలో చెప్పారు ఒకనొకసారి. కాబట్టి ఇవాళ మనం మనకి స్వామితో జరిగినటువంటి అనుభూతులు గాని అనుభవాలు గాని ఈ నారాయణ మహామంత్రం కంటే ఎన్నో రెట్లు దాని అది శక్తివంతమైనది. ఎంతో మంది ఈ రేడియో ద్వారా వినడం వల్ల స్వామి యొక్క సందేశాన్ని విని స్వామి యొక్క ప్రేమతత్వాన్ని అనుభవించి వారి వారి జీవితాలు ఆనందంగా గడుపుతున్నారు అన్న తృప్తి మనందరికీ కూడా స్వామి ఈ కార్యక్రమం ద్వారా కల్పించారు. అందుకు అందరికీ స్వామికి నా యొక్క కృతజ్ఞతలు.
1: బ్రదర్, మీరు విద్యార్థి సమయంలో ఎంతో హృద్యంగా రమ్యంగా మధురంగా రచించినటువంటి గేయం కండ్ల ముందర కదలియాడే కర్ణరూపం నీవు, అదే గేయంలో అరుణ కిరణపు కాంతి మిల్లమిల్ల మెరిసే కడలి మీరు అనేటువంటి పదాలు ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఏ విధంగానైతే అరుణ కిరణాలు ఆ కడలిని తాకి విశ్వవ్యాప్తమై ఆ కడలి యొక్క సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తాయో, అదేవిధంగా ఏ జన్మ సుకృతమో ఏనాటి పుణ్యఫలమో ఆ కిరణాలు ఆ కిరణాలమై స్వామి అనేటువంటి ఈ ప్రేమ కడలిని తాకి ఈ ప్రేమ సౌందర్యాన్ని ప్రపంచానికి

0: తమదైన శైలిలో తెలియజేసేటువంటి దివ్య అవకాశాన్ని స్వామి మనందరికి కల్పించారు. ఆ బాధ్యతను అందరికి గుర్తు చేస్తూ అదే సమయంలో మీకు జరిగినటువంటి మధుర అనుభూతుల్ని దాన్ని చక్కగా మేళవించి శ్రోతలందరికీ తెలియజేసినందుకు ఒక విధంగా కృతజ్ఞత చెప్పుకోవాలి అని నాకు వస్తుంది. కానీ స్వామి అంటున్నట్టు ఇదంతా వసుదై కుటుంబకం, మన అందరం అన్నదమ్ములం, అన్నదమ్ముల మధ్య తల్లి కొడుకుల మధ్య కృతజ్ఞతలు లేవు, ఇది ప్రేమ అనురాగాలు. స్వామి యొక్క ప్రేమను మనందరం మనదైన శైలి అనుభవించాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ ఆ భగవంతునికి తల వంచుతూ ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి మనల్ని మనముగా అర్పించుకుంటూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిద్దాం.
1: సాయిరాం
0: సాయిరాం.
2: తీపి జ్ఞాపకాల పేరిట రేడియో సాయితో తమకు గల అనుబంధాన్ని వివరించారు సాయి పూర్వ విద్యార్థి కె అరుణ్. పరిచయకర్త శ్రీ రంగనాథరాజు. దశాబ్దాలుగా అనుగ్రహించిన దివ్యోపన్యాసాలలో స్వామి స్పృశించని అంశమంటే లేదంటే అతిశయోక్తి కాదు. ఇటీవల చార్ధామ్ ప్రాంతంలో సంభవించిన ప్రకృతి ప్రకోపం నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాల విషయంలో స్వామి చెప్పిన అంశాలపై తిరుపతి రేడియో సాయి బృందం మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణం, స్వామి సూచనలు అనే కార్యక్రమాన్ని అందిస్తోంది.
3: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రారంభమై 2 వసంతాలు గడిచాయి. ఈ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం సమర్పిస్తున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి మా శ్రోతలకు సుస్వాగతం పలుకుతున్నాం. మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణాలు అనే అంశం మీద చర్చాగోష్ఠి ప్రసారమవుతుంది. ఈ చర్చలో పాల్గొనడానికి 5 వక్తలు మన స్టూడియోకి విచ్చేశారు. శ్రీ ఎస్బీఎస్ పాండి గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సమితి తిరుపతి విభాగం కన్వీనర్గా సేవలందిస్తున్నారు. సాయిరాం పాణి గారు. అలాగే ఆచార్య శకుంతల గారు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. వీరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సంస్థల చిత్తూరు జిల్లా మహిళా విభాగం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సాయిరాం శకుంతల గారు.
4: సాయిరామండి.
3: అలాగే శ్రీ గోపాలకృష్ణమూర్తి గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా అధ్యయన మండలి సభ్యులుగా సేవలందిస్తున్నారు. సాయిరాం గోపాలకృష్ణమూర్తి గారు.
5: సాయిరాం.
3: అలాగే శ్రీమతి దేవసేన గారు, వీరు సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా బాల వికాస్ ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారు. సాయిరాం దేవసేన గారు.
4: సాయిరామండి.
3: శ్రీ వేమూరి వరప్రసాద్ గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారు. సాయిరాం వరప్రసాద్ గారు.
6: సాయిరామండి.
3: మీ అందరికీ మా రేడియో సాయి కేంద్రం సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. ముందుగా ఈ చర్చకు దారితీసిన అంశం, దురదృష్టవశాత్తు ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యం. భారతీయ సంస్కృతిలో తీర్థయాత్రలకు క్షేత్ర దర్శనాలకు విశేష ప్రాముఖ్యత సంతరించుకుంది. ఏ పురాణేతిహాసాల్లోనైనా క్షేత్ర దర్శనం, తీర్థస్నానాదులు ఆచరించి ముక్తి పొందిన చరిత్రలు, కథలు మనం వింటూనే ఉంటాం. ఒకప్పుడు సరైన ప్రయాణ సదుపాయాలు లేని రోజుల్లో తీర్థయాత్రలు సలపడం బహు కష్టంగా ఉండేది. కాశీకి పోయిన వాడు కాటికి పోయిన వాడితో సమానం అనేవారు. అంటే దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతావనికి సరైన ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో, అంటే సుమారు 50-60 సంవత్సరాల క్రితం అలా అనుకునేవాళ్లు. కానీ ఈనాడు ఎన్నో సౌకర్యాలు వసతులు వచ్చినా కొంత వ్యయప్రయాసలు కోర్చి భక్తజనం తీర్థయాత్రలు సలుపుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ప్రకృతి భీభత్సం కేదార్నాథ్ యాత్రికులను ఎంతో కలవరపెట్టింది, కకలావికలం చేసింది, ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. భగవద్ దర్శనార్థం చేసిన యాత్ర కొంతమందికి అంతిమయాత్రగా మారింది. పుణ్యకార్యాచరణ అయిన తీర్థయాత్రకు వెళ్లే భక్తులకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు భక్తుల్లో భగవంతునిపై విశ్వాసం సడలుతుందా? అసలు ఈ ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు కారణం? అసలు తీర్థయాత్రలు ఎందుకు చెయ్యాలి? తీర్థ స్నానాదుల అంతరార్థం ఏమిటి? ఏ భావంతో దీక్షలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చెయ్యాలి? ఆర్ష సంస్కృతి ఏమి తెలియజేస్తోంది? భగవాన్ బాబా పర్యావరణ పరిరక్షణ గురించి, మానవుని ప్రవృత్తుల గురించి, కర్తవ్యం గురించి ఎలా సందేశాన్ని అందించారు? అందులో మన కర్తవ్యం ఏమిటి? తదితర అంశాలతో కూడిన చర్చాగోష్ఠికి శుభారంభం చేస్తున్నాం. పాణిగారు, సాయిరాం.
1: ముందుగా రేడియో సాయి జరుపుకుంటున్న ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేడియో సాయి మరిన్ని కార్యక్రమాలతో ఇంకా ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ఆ విధంగా తమ దివ్యానుగ్రహాన్ని ప్రసాదించాలని స్వామివారిని కూడా ప్రార్థిస్తున్నాను.
3: చాలా ధన్యవాదాలు పాణిగారు. పాణిగారు, అసలు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు ఎందుకు ఆచరించాలి? ఎన్నో ఇబ్బందులు, వ్యయ ప్రయాసలు కోర్చి వీటిని ఆచరించడంలో గల ముఖ్య ఉద్దేశం ఏమిటి? అందులోని అంతరార్థం తెలియజేస్తారా?
1: తప్పకుండా అండి. తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు అనగానే స్వామివారు చెప్పిన తత్వం ఒకటి గుర్తొస్తోంది. అప్పు చేసుకుని యాత్రలు చేయుట తప్పు తప్పురా ఓనరుడా, జీవాత్మలోనే పరమాత్మ కలడని చక్కగా తెలియము ఓనరుడా. అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నట్టుగా మనలోనే ఉన్న భగవంతుని బయట వెతకటం అనేది అమాయకత్వం అన్నారు బాబా. అయితే ఈ పూజలు, వ్రతాలు, తీర్థాలు చేయ అవసరం లేదా అంటే తప్పక ఆచరించాల్సింది కూడా. బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల, కర్మలన్నీ చేర్చిన కంఠమాల అన్న స్వామి మాటల్లో మానవుడు గత జన్మలో చేసిన సత్కర్మల నుండి, దుష్కర్మల నుండి అన్నింటినీ కలబోసి మానవ జన్మను ప్రసాదిస్తాడు భగవంతుడు. మానవ జన్మ ఎత్తటమే ఒక విశేషం.
4: పశు, పక్షి, మృగాదులకు లేనట్టు విచక్షణ జ్ఞానం అనేది మానవునికి భగవంతుడిచ్చిన వరం. పుట్టిన ప్రతి మనిషి తనను గురించి తాను తెలుసుకుంటూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ నడుచుకోవాలి. సద్గుణాలను పెంచుకోవాలి, సత్కర్మలను ఆచరించాలి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఎందరెందరో మహర్షులు, మహాత్ములు వారు ఆచరించి, అనుభవించి, ఆనందించి, తరించి మనకు తెలియజేశారు. మానవ జీవన గమ్యాన్ని నిర్దేశించారు. ముఖ్యంగా మానవుని సంచిత ఆగామి ప్రారంభ కర్మలను అనుసరించి చేయదగిన చేయవలసిన కొన్ని కర్మలను పౌరులు మనకు అందించారు. నిమిత్త కర్మలని, కామ్యకర్మలని, నిషిద్ధ కర్మలని, చివరిగా దోషగా పరిహార కర్మలని నాలుగు విధాలైనటువంటి కర్మలను నిర్దేశించారు. ఈ దోష పరిహార కర్మలనే ప్రాయశ్చిత కర్మలని కూడా అంటారు. మనిషి తనకు తాను జన్మతగా వెంట తెచ్చుకున్న ప్రారంభ కర్మల దుష్ఫలితాలను పోగొట్టుకునే నిమిత్తం ఆచరించాల్సిన కర్మలు ఈ ప్రాయశ్చిత కర్మలు. ఈ ప్రాయశ్చిత కర్మలకు చెందినవే తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు మొదలగునవి. మనం పురాణ కాలం నుండి చూస్తే ఆయా కాల పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు, పరిపాలకులకు కూడా వారి వారి ప్రారంభ కర్మల నుండి విముక్తులయ్యేందుకు పవిత్ర క్షేత్ర దర్శనాలతో కూడిన తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు ఆచరింపజేస్తూ వచ్చారు. భారత పురాణ గాథల్లో ఎందరెందరో ఈ తీర్థయాత్రల ద్వారాను, నదీ స్నానాల వల్లను శాప విమోచకులవటం, దృష్టి లేని వారు కనుచూపు పొందటం, అనేక మంది దీర్ఘవ్యాధి గ్రస్తులు వారి వారి వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవటం, ఇలా పుణ్యనదీ స్నానాల ద్వారా వారు వారు చేసిన దుష్కర్మలను ప్రాయశ్చిత్తాన్ని చేసుకుని సత్ఫలితాన్ని పొందారు. అయితే ప్రస్తుతం కాలం మారింది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల శ్రద్ధ తగ్గిందని చెప్పవచ్చు. తీర్థయాత్రలు చేస్తున్నారు, కానీ దాని అంతరార్థాన్ని తెలుసుకుని నడుచుకోవటం లేదు. తద్వారా అందుకోవాల్సినంత ఫలితాన్ని పొందలేకపోతున్నారు. మునుపటి శ్రద్ధ, భావశుద్ది అనేవి భక్తుల్లో కొరవడిందని నా భావన. యాత్రలనేవి ఆధ్యాత్మిక ప్రగతి సోపానాలు. ఒక్కొక్క యాత్ర ఒక్కొక్క మెట్టుగా భావిస్తూ జీవితంలో ఉచ్చస్థితికి ఎదగాలి మానవుడు. ఇప్పటి యాత్రల విషయానికొస్తే తిరుమల యాత్రను ఉదాహరణగా తీసుకుంటే ఆనాటి గోవిందనామ స్మరణలు, కాలినడకన మెట్టుమెట్టుకు పూజలు చేస్తూ వెళ్లే భక్త సమూహాలు కొంతవరకు తగ్గాయని నా ఉద్దేశ్యం. తిరుమల యాత్రను గురించి స్వామి ఒకమారు ఇలా చలోక్తిగా అంటారు, తిత్తిబోడి నెత్తిబోడి అయిపోతున్నాయి కానీ తమో గుణం ఏమాత్రం పోవటం లేదు అన్నారు. అంటే అంతరార్థం తెలియకుండా తలనీలాలు సమర్పించడం, వెంట తీసుకువెళ్లిన ధనం ఖర్చు చేయటం ఇది కాదు చేయాల్సింది. తలపై ఉన్న నల్లను వెంట్రుకలు చేసిన పాపాలకు ప్రతీకలు అంటారు. అట్టి తలనీలను సమర్పించి అహంకార రహితుడై తెల్లని గుండుపై సుగంధాలను పూసుకుని స్వామిని దర్శించాలి. అంటే పాప ప్రక్షాళనలు గావించుకుని అహంకారాన్ని వదిలి సాత్విక భావంతో స్వామిని దర్శిస్తే చేసిన యాత్ర సఫలీకృతమవుతుంది. ఇలా ప్రతి క్షేత్రానికి తీర్థాలకు ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుని చేసే యాత్రే మానవుల్లో పరివర్తనను కలిగిస్తుంది. ఈనాడు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నది ధనదార్జ్యం కాదు, గుణదార్జ్యం అన్నారు స్వామి. మానవుని ఆధ్యాత్మిక పురోగతికి గుణములే ప్రధానం. సద్గుణాలు సదాచారాల వైపు నడిపిస్తాయి, సదాచారాలు సంకటాలను తొలగిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సద్గుణాలను అలవరుచుకుని శాంతిని పొందే నిమిత్తం యాత్రలు చేయాలి. అయితే వాటి అర్థము అంతరార్థాలను తెలుసుకుని ఆచరిస్తే మంచిది. నియమనిష్టలతోటి ననుగొలుచు వారిని కాపాడుచుండుటే దీక్ష నాకు అన్నారు స్వామి. స్వామి అభయవాక్యాన్ని మనసులో పెట్టుకుని నియమనిష్టలు కలిగి పుణ్యతీర్థయాత్ర ఫలాన్ని పొందవచ్చు.
3: చాలా బాగుంది పండి గారు, చాలా వివరించి విశదీకరించి తెలియజేశారు. అసలు ఈ పుణ్యక్షేత్ర దర్శనాలు ఎందుకు ఆచరించాలి, ఆచరించేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి ఆచరణాత్మకంగా ఈ యొక్క తీర్థయాత్రలు సరపాలి అనేటువంటి విషయాన్ని మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నశ్రేయో నియమం వినా అన్నారు. నియమానుసారమైన జీవన విధానం లేకపోతే శ్రేయస్సు ఉండదు. ప్రతి కార్యానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం చాలా మంది భక్తులు ఉత్సాహంతో తమ ఇష్టదైవాన్ని ఆరాధించే ప్రక్రియలో భాగంగా దీక్షలు చేపడుతూ ఉంటారు. ఉదాహరణగా అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, శైవ దీక్ష, గోవిందమాల దీక్ష, సాయి దీక్ష మొదలగునవి. అసలు ఈ దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇవన్నీ మానవుని ప్రవృత్తిని సరైన విధానంలో మార్చడానికి ఉపయోగపడే సాధనములా, లేక కొంత మార్పు కోసమే చేసేటువంటి ప్రక్రియ? ఈ విషయమే మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారా వరప్రసాద్ గారు?
5: తప్పకుండా అండి. మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. శ్రీ పాణి గారు చెప్పినట్లుగా నియమాలతో కూడిన జీవనమే శ్రేయస్సును అందిస్తుంది. నియమాలతో ఒక మండలం రోజులు అంటే 40 రోజులు దీక్ష తీసుకుని మీరు చెప్పినట్లుగా శివదీక్షలు, అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు, స్థాయి దీక్షలు చేస్తుంటారు. ఆయుర్వేదంలో కూడా 40 రోజులు ఔషధ సేవనం చేస్తే రోగాలు నయమవుతుంది అంటారు. కనుక ఈ దీక్షలు చేసే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నియమంతో 40 రోజులు దీక్ష చేస్తే అది అలవాటుగా మారి తదుపరి జీవితం అంతా కూడా అంతే నియమంతో జీవించాలని. కానీ ప్రస్తుతం ఈ ప్రధాన ఉద్దేశం మరుగునపడి ఈ దీక్షలు అనేవి కేవలం దీక్షాకాలంలో మాత్రం ఆచరించి తదుపరి విస్మరించి తిరిగి పాత అలవాట్లను దుర్వ్యసనాలకు బానిసైతే ఈ దీక్షల యొక్క పరమార్థం శూన్యమవుతుంది. ఈ దీక్షల వలన మనిషిలో తాత్కాలిక మార్పు కాకుండా శాశ్వతమైన పరివర్తన రావాలి. పరివర్తన వస్తేనే ఈ దీక్షల యొక్క పరమార్థం సార్థకమవుతుంది.
3: చాలా బాగుంది వరప్రసాద్ గారు. గోపాలకృష్ణమూర్తి గారు, మన భారతీయ ధర్మ సంస్కృతిలో తీర్థ స్నానం ఒక ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. కుంభమేళ, పుష్కరాలు, పవిత్ర దినాలలో అంటే పౌర్ణమి స్నానాలు, అమావాస్య స్నానాలు, గ్రహణ స్నానాదులు, అలాగే సముద్ర స్నానం, నదీ స్నానం ఇత్యాది అనేక రకాలైన పుణ్య స్నానాలున్నాయి. స్నానం కేవలం దేహ పరిశుభ్రతకే గాక మానసిక వికాసానికి, పవిత్రతకు చిహ్నంగా మనం ఆచరిస్తూ ఉంటాం. అసలు ఈ స్నానాదుల యొక్క ముఖ్య ఉద్దేశ్యము, అందులోని ప్రత్యేకతను, సత్యాసత్యములను మా అందరికీ వివరిస్తారా గోపాలకృష్ణమూర్తి గారు?
6: తప్పకుండానండి. స్నానం దానం మనుష్యాణం సర్వాఘౌగన్ వినాశనం అని శాస్త్రం చెప్పింది. కాబట్టి స్నానం సర్వ పాపాలని పోగొడుతుందని మన ఋషులు మనకి ఉపదేశించారు. తీర్థస్నానం విశేషించి మనల్ని అంటే మనలో ఉన్న 3 శరీరాలను, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరాలను పవిత్రం చేస్తుందని, తీర్థాలలో 3 సార్లు స్నానం చేయాలని మన పెద్దలు నిర్దేశించారు. అసలు తీర్థం అంటే తరం చెనేనేతి తీర్థం, మానవుల్ని తరింపజేసే పుణ్యజలాలే తీర్థాలంటారు. ఇవి శుభప్రదాలైన జలాలు. యజ్ఞయాగాలు చేసిన దానికంటే కూడా తీర్థయాత్రల వలన అధికమైన పుణ్యం లభిస్తుందని మహాభారతం ఇలా చెప్పింది. తీర్థాభిగమనం పుణ్యం యజ్ఞైరపి విశిష్యతే. తీర్థక్షేత్రాలను, పుణ్యతీర్థాలను దర్శించినా, స్పృశించినా, వాటిలో స్నానం చేసినా, వాటిని కీర్తించినా కనీసం స్మరించినా కూడా పుణ్యం లభిస్తుందని స్కాంద పురాణం ఇలా చెప్పింది. తీర్థానాం దర్శనం శ్రేయః, స్పర్శనం స్నానమేవచ కీర్తనం స్మరణం చాపి నశ్యాత్ పుణ్యం వినాపరం. పుణ్యతీర్థాలు నాలుగు విధాలుగా స్కాంద పురాణం పేర్కొంది. ఒకటి ధర్మరతి ప్రదాలు, ఇవి ధర్మంలో మనకి ఆసక్తిని పెంచుతాయి. రెండవది జ్ఞానప్రదాలు, ఇవి సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. అలాగే మూడవది భక్తి వైరాగ్య ప్రదాలు, ఇవి భక్తి వైరాగ్యాలను ఇస్తాయి. నాలుగవి ముక్తి ప్రదాలు, ఇవి ముక్తిని ప్రసాదిస్తాయి. ఈ విధంగా ఈ తీర్థ స్నానాల్లో తీర్థక్షేత్రాల్లో స్నానం చేస్తే దీప్తిని, తేజస్సును, ఓజస్సును కలిగిస్తుందని, ఆయుర్వర్ధకమని కూడా ఆరోగ్యప్రదమని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. ఈ స్నానం నాలుగు విధాలని శాస్త్రం పేర్కొంది. ఆగ్నేయం భస్మసా స్నానం అవగాహ్యంతు వారుణం ఆపోహిష్టేతి బ్రాహ్మం వాయువ్యం గోరజస్మృతం. ఒకటి భస్మ స్నానం అంటే భస్మధారణ చేయటం, దీన్ని ఆగ్నేయం అన్నారు. రెండవది నీటిలో మునగటం, ఇది వారుణ స్నానం. మూడవది ఆపోహిష్టామయోహోహ అని నీటిని ప్రోక్షణం చేసుకోవటం, ఇది బ్రాహ్మం. నాలుగవది గోధూళి అని గోరజ స్నానం. ఈ విధంగా తీర్థ స్నానం మూడు విధాలుగా స్వామి కూడా చెప్పారు. ప్రాతకాలంలో ఉషకాలంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, రమణీయంగా ఉన్నప్పుడు చేసే స్నానం దైవ స్నానమని, ఆ తరువాత చేసేటువంటి స్నానం మానుష స్నానమని, ఇంకా సూర్యోదయమైన తర్వాత చాలా ఆలస్యంగా చేసే స్నానం రాక్షస స్నానమని కూడా స్వామి పేర్కొన్నారు. నదీ జలాలు పర్వతాల నుండి ప్రవహిస్తాయి, వీటిని లఘూతకాలు అని శాస్త్రం పేర్కొంది. ఔషధులు ఖనిజాలతో కూడి ఆరోగ్యదాయకాలుగా అనారోగ్య నివారకాలుగా ఉంటాయి ఇవి. ప్రభాత సమయంలో నదీ స్నానం ఆరోగ్యాన్ని, తేజస్సును ప్రసాదిస్తుంది. దానిలో చంద్రుని యొక్క కిరణాలు ప్రసరిస్తాయి. చంద్రుడు రసస్వరూపుడు కాబట్టి అమృత కిరణుడుగా ఆయన్ని పేర్కొన్నారు. కాబట్టి ఆ చంద్రుని నుండి వచ్చేటువంటి అమృత కిరణాలు సముద్రాలపైన, నదులపైన రాత్రంతా ప్రసరించడం వలన ఆ ఓజోశక్తి వాటిల్లో నిక్షిప్తమవుతుంది. ఉషకాలంలో మనం వెళ్లి దాంట్లో స్నానం చేయటం వలన ఆ ఓజస్సు, తేజస్సుని మనం స్వీకరించగలుగుతాం. అదే సూర్యోదయం అయిన తర్వాత ఆ ఓజశక్తి ఆవిరవుతుంది, కాబట్టి వాటిని మనం కోల్పోతాం. కాబట్టి ప్రాతకాలంలో విశేషించి పౌర్ణమి నాడు చంద్రకిరణాలు పరిపూర్ణంగా ఉంటాయి, కాబట్టి పౌర్ణమి స్నానాన్ని విశేషంగా పేర్కొన్నారు. ఆ విధంగా కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి నాడు సముద్ర స్నానం, నదీ స్నానం చాలా ప్రధానమని, శ్రేష్టమని మన శాస్త్రాలు, ఋషులు పేర్కొన్నారు.
7: బాగుంది గోపాల విష్ణుమూర్తి గారు, చాలా వివరణాత్మకంగా తీర్థ స్నానాదుల యొక్క విశేషతను బాగా తెలియజేశారు. ధర్మో రక్షతి రక్షితః అన్నారు. ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం చేత నీవు రక్షింపబడతావు అనే కదా. జనజీవన వికాసానికి మూలాధారం ఆర్ష సంస్కృతి. మన ప్రాచీన ఋషులు మనకు వేదవాంగ్మయం ద్వారా ఆ సంస్కృతిని అందజేశారు. మన పూర్వీకులు ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించారు, రక్షింపబడ్డారు. పంచభూతాలను ప్రత్యక్ష పరమాత్మగా ఆరాధించారు. కాని నేటి ఆధునిక పోకడలు, స్వార్థపూరిత స్వభావాలు పర్యావరణ సమతుల్యత లోపించడానికి కారణాలవుతున్నాయి. భూకంపాలు, వరదలు, ప్రకృతి విపత్సాలు, ప్రళయాలకు ఎవరు కారణం? ఇది దైవ సంకల్పమా, మానవుని దోషమా? ఈ విషయం గురించి గోపాలకృష్ణమూర్తి గారు మీరే కాస్త వివరణిస్తారా?
6: తప్పకుండానండి. మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ అని అథర్వేదం చెప్పింది. ధేనుర్ధరణి లోకపావని అని విష్ణు పురాణం చెప్పింది. అంటే భూమి లోపల సంపదలు, లోపల పైన సంపదలు గల గోవునుగా వర్ణించింది. అలాగే మనం పంచభూతాలని దేవతలుగా ఆరాధించాం. మన ఋషులు ఆ విధంగా ఆరాధించారు. మన సంస్కృతి ఆ విధంగా ఆరాధించింది. ఆపోవా ఇదగుం సర్వం, సర్వా దేవతా ఆపో, నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఈ విధంగా సూర్యుని, అగ్నిని, వాయువుని, జలాన్ని, పృథివిని, ఆకాశాన్ని కూడా మనం ప్రత్యక్ష దేవతలుగా ఆరాధించాం. మన దేహం పంచభూతాత్మకం, అలాగే ప్రకృతి అంతా కూడా పంచభూతాలతో కూడి ఉంది. ఈ ప్రకృతే భగవంతుని విరాట్ స్వరూపమని, ప్రకృతి వేరు భగవంతుడు వేరు కాదని భగవాన్ బాబా అనేక సార్లు ప్రబోధించారు. వాయుస్పర్శలో భగవంతుని స్పర్శను అనుభవించాలన్నారు. ప్రకృతి మధురమయం కావాలని మన ఋషులు ఆకాంక్షించారు. మధువాతా రుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంతోషధీహి అని వేదం చెప్పింది. ఈనాడు మానవుడు తన స్వార్థంతో ప్రకృతిని దోస్తున్నాడు. తన అవసరాలకు మించి ప్రకృతి వనరులను దుర్వినియోగం చేస్తున్నాడు. అటువంటి వాడు దొంగ అని, అతడు దండనార్హుడని మనుస్మృతి ఇలా పేర్కొంది. అధికం యో అభిమన్యేత సస్తేనః దండమర్హతి. మానవులు యజ్ఞాల ద్వారా దేవతలను ఆరాధించాలి. యజ్ఞ ఆహూతులను స్వీకరించి సంతృప్తులైన దేవతలు మానవులకు సంపదలను అనుగ్రహిస్తారు. వారిచ్చిన సంపదలను వారికి నివేదించకుండా స్వీకరించేవారు దొంగలతో సమానమని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పేర్కొన్నారు. ప్రకృతితో నేడు సహజీవనం మానేసి ప్రకృతిని నాశనం చేసే వ్యవస్థ రూపుదిద్దుకోవటం చాలా శోచనీయమైన విషయం. ఒక చెట్టును తప్పనిసరి కొట్టవలసి వస్తే 100 చెట్లు నాటాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఋతుయాగం చేస్తే గ్రామ్య పశు సంపదలు, సస్య సమృద్ది, తరుణదాదుల సంపద, ఆహారం, అరణ్య పశు జలచరాదుల ప్రయోజనం కలుగుతుందని, విశ్వశ్రేయస్సు పొందుతారని కౌశీతికి బ్రాహ్మణం పేర్కొంది. యజ్ఞం చేస్తే ప్రకృతి శక్తులపై ఆధిపత్యం వస్తుందని శతపథ బ్రాహ్మణం చెప్పింది. నేటి మానవుడు స్వార్థపరుడై ప్రకృతిని దోస్తున్నాడు. భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, వరదలు, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలకు మానవుని స్వార్థ ప్రవృత్తే కారణమని స్వామి సెలవిచ్చారు. మనం ప్రకృతి వనరులను మితంగా వినియోగించుకోవాలి. కాబట్టి ప్రకృతిని దైవంగా ఆరాధించాలి. వేద ఋషులు సకల జాతికి వెలుగును ప్రసాదించి జీవన మార్గాన్ని నిర్దేశించారు. మన భారతీయ సంస్కృతి జీవన సారాన్ని బోధించింది. సర్వపురాణుల హితం కోరింది. సమస్త ప్రకృతి వికాసానికి తోడ్పడింది. విశ్వశాంతిని ఆకాంక్షించింది. ఆ వేద మార్గాన్నే మనకు శరణ్యంగా పేర్కొంది. వేరే దారి లేదు. అన్యథా శరణం నాస్తి, నాణ్యపంధ అయనాయ విద్యతే.
7: చాలా బాగుంది గోపాల కృష్ణమూర్తి గారు. ఋషులు ప్రాచీన ధర్మ సంస్కృతిని మనకి ఏ విధంగా అందించారు, అందులో దాగి ఉన్నటువంటి గూఢార్థాలను కూడా మీరు మాకు సవివరంగా తెలియజేశారు. భగవాన్ బాబా నా జీవితమే నా సందేశం అన్నారు. స్వామి ఏది చెప్పారో అది ఆచరించి చూపారు, ఏది చేశారో అదే చెప్పారు. స్వామి పర్యావరణ పరిరక్షణ గురించి మానవుని కర్తవ్యాన్ని ఏ విధంగా బోధించారు, ఏ విధంగా ఆచరించి చూపించారు, ఈ విషయం గురించి ఈ చర్చాగోష్ఠిలో పాల్గొన్నటువంటి ఆచార్య శకుంతల గారు వివరణిస్తారు. శకుంతల గారు, ఈ విషయం గురించి మీరు స్పందిస్తారా?
8: సాయిరామండి. స్వామి పర్యావరణ పరిరక్షణ గురించి ఎన్నో సందర్భాల్లో ఈ విధంగా తెలియజేస్తూ వచ్చారు. మనిషికి తెలివితేటలు కావాల్సినున్నాయి, విద్య నేర్చుకోవడానికి వీధి వీధికి స్కూల్స్ ఉన్నాయి, ధన సంపాదన కోటి మార్గాలున్నాయి. ఒక్క రూపాయి చెల్లిస్తే ఇంట్లో దోమలు లేకుండా చేస్తామని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ధన సంపాదన చేసుకుంటున్నారు, కానీ దుఃఖాన్ని నివారించలేకపోతున్నారు. కారణం ప్రవర్తన. ప్రవర్తనకి గుణమే కారణం. గుణములేని సుతుడు, గురులేని విద్యలు, నీతిలేని జాతి నిష్ఫలం. ప్రపంచంలో అన్ని పదార్థాల్లో పొల్యూషన్, తినే తిండిలో, తాగే నీటిలో, పీల్చే గాలిలో పొల్యూషన్. పంచభూతాలన్నీ మాలిన్యమైపోయాయి, దయా ప్రేమలు కరువైపోయాయని కొన్ని సందర్భాల్లో తెలియజేస్తూ, పంచభూతాలతో కూడిన ఈ జగత్తు, పంచభూతాత్మకమైన ఈ శరీరం పవిత్రంగా భావించి వర్తించాలని చెప్పారు. పంచభూతాలను మనం ఆస్వాదించాలి గాని అవమానపరచరాదు, వ్యర్థపరచరాదు అన్నారు. ఉదాహరణకి నీరు. నీరు వృధా చేయరాదు, తగినంత వాడుకోవాలి. స్వామి వాటి యొక్క ప్రాముఖ్యతను ఆచరించి తెలియజేశారు. దీనికి జరిగిన ఒక చిన్న ప్రత్యక్ష ఉదంతం మనం చెప్పుకోవచ్చు. ఒకసారి దర్శనంలో ఒక విద్యార్థి, స్వామి మీ కన్ను ఎర్రగా ఉన్నదేంటి అని అడిగారు. మధ్యాహ్నం దర్శనానికి వచ్చే ముందు ముఖం కడుగుతున్నప్పుడు సోపు కంట్లో పడిందిరా, ముఖానికి రాసుకున్న సోపు వాష్ చేసుకోవటానికి ట్యాప్ తిప్పి కడుక్కునే లోప కంటిలో సోపు చేరింది. ముఖం కడుక్కున్నప్పుడు గాని, దంత దవనం చేసేటప్పుడు గాని వాష్ బేషన్ లో నీరు అలా కుళాయి ట్యాప్ వదిలేసి కావాల్సినంత వాడుకోవాలి. స్వామికి నీటికి ఏం కొరవ? గంగమ్మనే నెత్తిన ధరించిన ఐశ్వర్యునికి నీటికి కొరత లేదు. కానీ ఆయన నీటిని వృధా చేయకూడదని మనకి చిన్న ఉదాహరణల ద్వారా ఇలాంటి విశేషాలను ఎన్నో విద్యార్థులకి విద్యార్థి దశ నుండే ప్రకృతిని ఆరాధించాలని చూసినటువంటి ఉదంతాలు మనకు కనిపిస్తాయి. నాకు ఇంకో ఈ సందర్భంలో ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. స్వామి 1954 ఆ ప్రాంతాల్లో 60 సంవత్సరాల్లో కాశ్మీరు, శ్రీనగరు ఈ ప్రాంతాలన్నింటినీ తిరుగుతున్న సమయంలో షాలిమర్ ఉద్యానవనానికి వెళ్లాలని పిల్లలందరూ కూడా స్వామిని బలవంత పెట్టారు. అప్పుడు స్వామి అన్నారు, అక్కడికి నేను వస్తే ఈ యొక్క ప్రకృతిని అంతా కూడా, అంటే ఆ ఉద్యానవనాన్ని అంతా కూడా ధ్వంసమవుతుంది. ఆ ఉద్యానవనం స్వతసిద్ధంగా ఏర్పడినటువంటి నీటి ఊటలతో, అందమైన సరస్సులతో చాలా చక్కగా నిర్వహింపబడుతుంది. జనం విపరీతంగా చేరతారు, అంతమంది జనం అక్కడ చేరితే ఆ ఉద్యానవనం పాడైపోతుందని చెప్పారు. కానీ విద్యార్థులు పెద్దలు స్వామి రావాలని బలవంత పెట్టడం వల్ల స్వామి వాళ్ళ ప్రార్థన మన్నించి ఆ యొక్క షాలిమర్ ఉద్యానవనానికి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ఆ తోటలో ఉన్నటువంటి తోటమాలి కొన్ని రోజా పుష్పాలను తుంచి స్వామి పాదాల మీద అడావిడిగా వేయటం జరిగింది. ఇది చూసి మిగిలినటువంటి జనమంతా కూడా ఉద్యానవనంలో ప్రవేశించి ఆ ఉద్యానవనాన్ని సర్వనాశనం చేసి స్వామి యొక్క పాదాల ముందు ఉంచడం జరిగిందనమాట. అప్పుడు స్వామి విద్యార్థుల వైపు చూసి, నేను నిన్నే మీకు చెప్పాను, మీరు నా మాట వినలేదు, ఇప్పుడు చూడండి ఈ తోట పాడైతే దీనికి కారణం సాయిబాబా అని అందరూ అంటారని చెప్పి తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవటం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న ఉదంతాల ద్వారా, అంటే స్వామి తను చేసి ఆచరించి చూపినటువంటి విధానం ప్రకృతిని ఆదరించాలి ఆచరించాలి అని చెప్పి చూపించారు. అలాగే శబ్ద కాలుష్యం, శబ్ద బ్రహ్మమై శబ్దం బ్రహ్మస్వరూపం, ప్రశాంతిని పెంపొందించాలంటే భగవన్ నామాన్ని స్మరించాలి, సంకల్పాలను అదుపులో పెట్టుకుని సత్సంకల్పాలను అభివృద్ధి చేసుకోవాలి, అశాంతిని దూరం చేయాలంటే ప్రశాంతిని పెంపొందించాలి, పవిత్రమైన భగవన్ నామాన్ని వీధి వీధిన వ్యాప్తి చేయాలని చెప్పి స్వామి బ్రహ్మముహూర్తంలో మనకి నగర సంకీర్తన ద్వారా ఈ యొక్క నామస్మరణ ద్వారా శబ్ద కాలుష్యాన్ని పవిత్రం చేయొచ్చని, ప్రతి ప్రశాంతి నిలయంలోనే కాకుండా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ లో కూడా ఇది ఒక మంచి పవిత్రమైన భావంగా కాలుష్య నిర్మూలనకి చేస్తున్నటువంటి ప్రయత్నం. అట్లాగే భావ కాలుష్యం నుంచి స్వామి చెప్తూ, భద్రం పశ్యంతు, భద్రం శూన్యంతు, భద్రం కుర్వంతు, అంటే సీ గుడ్ బీ గుడ్ డూ గుడ్ అన్నారు. స్వామి తక్కువగా మాట్లాడాలంటారు, ఎక్కువ మాట్లాడటం ద్వారా లేనిపోని అక్కర్లేని వాదోపవాదాలు అసత్య ప్రేలాపనలు పెరిగిపోతాయి. మంచిని చూడు మంచిని చెప్పు, ప్రకృతిలోని మంచిని చూడు, మనుషుల్లోని మంచిని చూడు, చెడును పట్టించుకోకుండా మంచిగా ఉండటానికి ప్రయత్నం చేసే లక్ష్యంతో ఆధ్యాత్మిక సత్సంగాలను ఏర్పాటు చేశారు స్వామి. సేవా కార్యక్రమాల్లో మనుషుల దగ్గరగా మాధవుని చేరి దృక్పథంతో అనేక అనేక సాధనలు మన తెలియజేశారు.
7: చాలా సంతోషం శ్రీకంతులు గారు. స్వామి ఏదైతే ఆచరించి చిన్ననాటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా విద్యార్థులకి కాని భక్తులకు కాని అనేక అనేక విషయాలను స్వామి ఆచరించి తెలియజేసుకుంటూ వచ్చారు. ప్రకృతిని శాసించకుండా, కబళించకుండా ప్రకృతిని ఆరాధిస్తూ సంరక్షిస్తూ వాటి ఫలితాలను ఆస్వాదిస్తూ రాబోయే తరాలకు చక్కని ప్రకృతి సంపదను, పర్యావరణాన్ని అందించడానికి మనవంతు బాధ్యత ఏమిటి? సాయి భక్తులుగా మన జీవితమే సాయి సందేశంగా ఆదర్శప్రాయమైన జీవితం గడుపుతూ స్వామి అనుగ్రహ వాక్యాలను సుస్థిరం చేయడానికి పర్యావరణం పట్ల మన బాధ్యత గురించి వివరిస్తారా దేవసేన గారు?
9: తప్పకుండా అండి. పర్యావరణ కాలుష్యంలో భాగంగా మానవుని ప్రవృత్తిలో పరివర్తన చెందవలసిన ముఖ్యమైన విషయం కోరికలపై అదుపు. అవసరమును మించి ఏది ఉపయోగించినా ప్రకృతిని కబళించిన వారమే అవుతాం. ఈ విషయంలో ప్రకృతి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. గాలి సమంగా వీసినప్పుడు మాత్రమే కదా మనకు అనుకూలంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఈదురు గాలి వీస్తే మనకు సుఖంగా ఉంటుందా? అదేవిధంగా శరీర ఉష్ణోగ్రతలో తేడా వచ్చినా, నాడి కొట్టుకోవడంలో తేడా వచ్చినా శరీరం ఆరోగ్యంగా ఉండదు. మన శరీరం ఒక లిమిటెడ్ కంపెనీ కనుక మన శరీరానికి ఏది ఎంత అవసరమో పరమాత్మ స్వరూపమైన పంచభూతాల ద్వారా పరమాత్మ మనకు అందించాడు. అవసరాన్ని మించి వినియోగించుకునే హక్కు మనకు లేదు. ముఖ్యంగా పరమాత్మ స్వరూపమైన ఆహారాన్ని అసలు వృధా చేయరాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. వివాహాది శుభకార్యాలలో, పుట్టినరోజు పర్వదినాలలో ఆహారాన్ని ఎంతో వృధా చేస్తాము. ఆ వృధా చేసిన అన్నం ఇంకొకరి ఆకలి తీరుస్తుంది కదా. మన శరీరానికి, మనస్సుకి, శరీరానికి కూడా ఆహారమే ముఖ్యం. ఇంకా ధనం, ధనం దైవస్వరూపం. ధనాన్ని వృధా చేయటం చెడ్డ పని మాత్రమే కాదు, పాపం కూడా. ధనమును వృధా చేయటం ద్వారా చెడు గుణములకు, చెడు ఆలోచనలకు, చెడు అలవాట్లకు బానిసలమవుతామంటారు స్వామి. ముఖ్యంగా ఇంకా మన శక్తిని అసలు వృధా చేయరాదు. మన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను ఎంత మాత్రమూ ఎన్నడూ దుర్వినియోగం చేయరాదంటారు స్వామి. చెడు దృష్టితో చూస్తే కన్నుల నుండి సూర్యుడు దూరమవుతాడు, తద్వారా దృష్టిని కోల్పోతాడంటారు. కనుక శక్తిని దుర్వినియోగం చేయటం వలన వ్యక్తి బలహీనమై తొందరగా కోపం రావడము, ద్వేషం పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. శక్తి దైవం ప్రసాదించినటువంటి వరం. విద్యుచ్క్తి కాని, నీరు కాని, ఇవన్నీ కూడా దైవం ప్రసాదించినటువంటి వరాలే. కనుక వీటిని కూడా వృధా చేయకూడదంటారు మన స్వామి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కాలం. కాలం కాలస్వరూపాయన మహాకాలాయన మహాన్ స్వామి చెప్తారు. కాలమును వ్యర్థం చేతన చేసిన జీవితమే వ్యర్థం అని అంటారు కదా. కనుక అటువంటి కాలాన్ని తన ఆధ్యాత్మిక పరిశీలన కొరకు, ఆత్మ పరిశీలన కొరకు నిరంతరం జాగరూకతతో పరిశీలించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలే కాని ప్రాపంచిక సుఖాల కోసం వెచ్చించి టైం వేస్ట్ చేయరాదంటారు స్వామి. కనుక సాయి భక్తులుగా మన యొక్క కోరికలను అదుపులో ఉంచుకుని పరమాత్మ స్వరూపాలైన పంచభూతాలను దుర్వినియోగం చేయక ప్రకృతిని ఆరాధిస్తూ పవిత్రంగా ఉండటమే మన యొక్క కర్తవ్యం అండి.
7: చాలా సంతోషం దేవసేన గారు. ఈరోజు మరి వక్తలందరూ కూడా మన స్టూడియోకి విచ్చేసి తమ తమ అభిప్రాయాలను తెలియజేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణకు మన వక్తలు సూచించిన విధంగా నడుచుకుంటూ ప్రకృతిని అనుభవిస్తూ ఆ ఆనందాన్ని రాబోయే తరాలకు కూడా ఆ ఫలాలను అందించడానికి మనమంతా కార్యోన్ముఖులం కావాలి. ఈరోజు జరిగిన ఈ చర్చాగోష్ఠిలో వక్తలు తమ తమ అభిప్రాయాలను సవివరంగా తెలియజేశారు. ఏదైతే మనం సృష్టించలేమో, ఏదైతే భగవంతుడు అన్ని ప్రాణుల నిమిత్తం ఏర్పాటు చేశాడో వాటిని వృధాపరచకుండా మనం అనుభవిస్తూ రాబోయే తరాలు గండించాలి. సాయి భక్తులుగా ఇది మన కర్తవ్యం. మనం ఈ కర్తవ్యాన్ని భావించి సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక ధర్మాలను ఆచరిస్తూ మన జీవితం సాయి సందేశంగా మరల్చుకోవాలి. అలాగే ఈ మధ్య జరిగిన ఉత్తరాఖండ్ ప్రకృతి విభత్సానికి ప్రపంచవ్యాప్తంగా సాయి సంస్థలు స్పందించి విశేషమైన సేవలు అందించాయి. అందరూ వారిని ఎంతగానో కొనియాడారు. శ్రీ పాణిగారు, గోపాలకృష్ణమూర్తి గారు, ఆచార్య శకుంతల గారు, శ్రీమతి దేవసేన గారు మరియు వేమూరి వరప్రసాద్ గారు మన కేంద్రానికి విచ్చేసి తమ తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపుతూ చర్చను ముందుకు కొనసాగించినందుకు మీ అందరికీ రేడియో సాయి తిరుపతి కేంద్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయిరాం. విన్నారుగా, ఇదండి మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలు కారణం అనే అంశంపై జరిగిన చర్చ. మీరు ఈ కార్యక్రమంపై సూచనలు, సలహాలను మాకు తప్పక తెలియజేయగలరు. మరికొద్ది క్షణాల్లో మరో చక్కని కార్యక్రమం ప్రసారమవుతుంది. వింటూనే ఉండండి రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు. సాయిరాం.
10: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 3వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి ఆదివారం రేడియో సాయిలో అందించబడుతున్న సమర్పణ కార్యక్రమ ఉపన్యాసాలకి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో ఏప్రిల్ నెల 2013 హైదరాబాద్లోని శివం మందిర ప్రాంగణంలో అందించబడిన స్వామి విద్యార్థి శ్రీ కె అరుణ్ గారి ఉపన్యాసంలో రెండవ భాగాన్ని మీరు వింటారు.

అదే టైంలో స్వామి ఈ పాద నమస్కారం ఇప్పుడు మనం ఆపాలి అని ఒక నిర్ణయానికి వచ్చాడు. అది అప్పటికే బాయ్స్ కి తెలిసింది. స్వామి వచ్చి మా ఫ్రెండ్ ఒక ఆయన ఇప్పుడు పుట్టపర్తిలో ఇప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్ ఆయన శివకుమార్ అని అప్పుడే పిహెచ్డి ఫినిష్ చేశాడు. ఆ శివకుమార్ అనే వ్యక్తి తబలా అది కూడా వాయిస్తుంటాడు, భజన హాల్ దగ్గర కూర్చున్నాడు. నేనేమో అక్కడ అటువైపు వెయిటింగ్ బాయ్స్ దగ్గర కూర్చున్నాను. స్వామి దర్శనం అయిపోయిన తర్వాత, ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత వచ్చి శివకుమార్ని చూసి, నాకు ఇద్దరు మంచి పిల్లలు కావాలి, స్వామి వెంట వచ్చి ఈ పాద నమస్కారం ఇప్పుడు చేయకూడదని చెప్పడానికి మంచి పిల్లలు, ఇద్దరు పిల్లలు కావాలి, నీకు తెలిసిన మంచి పిల్లలందరినీ నువ్వు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టు, నేను చూస్తాను అన్నారు. ఇప్పుడు ప్రారంభం అనేటువంటిది ఎలా ఉంటుందంటేనండి, ఈ శివకుమార్ అందరినీ ఏరుకుని వచ్చి నా దగ్గర కూడా వచ్చి నువ్వు కూడా కూర్చో అన్నాడు. అంటే నేనన్నా నేనెందుకు అంటే, లేదు స్వామి అందరినీ పిలుస్తున్నారు. వాడికి తెలియదు నాకు స్వామికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ, ఈ విధమైనటువంటి కోల్డ్ వారు అలకలు ఇవన్నీ అతనికి తెలియదు పాపం. సో అతను నన్ను వచ్చి పిలిచాడు. పిలిస్తే నేను కూడా కూర్చున్నాను, అతను కూర్చున్నాడు, అతని వెనకాల నేను ఇంకొక 10 మంది పిల్లలము కూర్చున్నాము. ఈలోపు స్వామి ఇంటర్వ్యూ రూమ్ తలుపు తెరుచుకుని వచ్చారు. వచ్చి చూస్తూనే ఈ అబ్బాయిని చూసి, తెచ్చావా పిల్లలను అన్నారు. అంటే ఇదిగోండి స్వామి అని చెప్పి నన్ను నా వెనకాల ఉన్న వాడిని చూపించారు. అంటే మళ్ళీ ఒక్కసారిగా స్వామి కోపోద్రిక్తులు అయిపోయారు. నీకు నేను ఏమి చెప్పాను, నువ్వు ఏమి చేసావు, నేను మంచి పిల్లల్ని తీసుకురమ్మంటే నువ్వు చెడ్డ పిల్లలందరినీ తీసుకొచ్చావే, ఏం చేస్తున్నావు నువ్వు, నువ్వు పిహెచ్డి కదా చేస్తున్నావు. అంటే అవును స్వామి అంటే, నంజుండయ్యా అన్నారు. కంట్రోలర్ని పిలిచారు. ఇతనికి పిహెచ్డి ఇవ్వకు, ఆపేసేసాయి అన్నారు అని చెప్పి ఎంట్రీ రూమ్ లోకి వెళ్లిపోయారు. ఇతను నా వైపు తిరిగి, నేను నీకు ఏం అపకారం చేశాను, నీకు స్వామికి మధ్య ఏమన్నా వైరం ఉంటే ముందుగానే చెప్తే, నిన్ను పిలిచేవాడిని కాదు కదా, ఇప్పుడు నేను 5 సంవత్సరాలు కష్టపడి చేసిన పిహెచ్డి కూడా నాకు ఇస్తారో ఇవ్వరో. ఈలోపు కంట్రోలర్ గారు ఈయన పేరు అది కూడా నోట్ చేసుకుంటే, ఎందుకంటే స్వామి వాక్యం శిరస. సరే నేను బ్రదర్ నేను అనుకోలేదు, జరిగింది ఏదో జరిగిపోయింది, నన్ను క్షమించి అట్లాంటిది ఏమి జరగదు అని చెప్పి కూర్చున్నాను. కూర్చుంటే కొంచెంసేపు అయింది. రిజిస్ట్రార్ గారిని, కంట్రోలర్ గారిని, పాత వైస్ ఛాన్సలర్ వెంకటరామన్ గారిని అందరినీ పిలిచారు లోపలికి స్వామి. మళ్ళీ రిజిస్ట్రార్ గారు వచ్చారు బయటికి. వచ్చి ఇక్కడ అరుణ్ అంటే ఎవరు బాబు అన్నారు. అంటే నేనే సార్. నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా అన్నాడు. అంటే ఉంటాను సార్ అన్నాడు. నిశ్చయించుకున్నావా అంటే ఉంటాను సార్ అన్నాడు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళారు. మళ్ళీ కొంతసేపు అయ్యాక కొంచెం దీన వదనంతో వచ్చారు. బాబు స్వామి అడుగుతున్నారు, నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా, దయచేసి చెప్పు, ఏదో ఒకటి ఖచ్చితంగా ఆలోచించుకుని చెప్పని. రెండు చేతులు నమస్కరిస్తే, లేదు సార్ నేను ఖచ్చితంగా ఉంటాను, అది నా నిర్ణయం అని. అంటే మళ్ళీ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చి స్వామి పిలుస్తున్నారని చెప్పి నన్ను పరిచయం చేసిన పాపానికి బలవ్వబోతున్న శివకుమార్ని ఇద్దరిని కూడా లోపలికి పిలిచారు. పిలిచి మేము వెళ్ళాం. వెళ్ళగానే స్వామి, ఏమిరా నీకు పొమ్మని చెప్పాను కదా అన్నారు. లేదు స్వామి నేను పోవటం లేదన్నాను. నువ్వు పోవలసిందే నేను చెప్పాను కదా అన్నాడు. లేదు స్వామి నేను పోవటం లేదన్నాడు. ఇది నా ఆజ్ఞ, నువ్వు పోవలసిందే అన్నాడు. మీ ఆజ్ఞ అయినా నేను పోను స్వామి అన్నాడు. అందరూ ఏమిటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా స్వామి చందమామ నవ్వు స్వామి బ్యూటిఫుల్ స్మైల్ ఒకటి ఇచ్చారు. చాలా సంతోషం బంగారు అన్నాడు. అని ఏమనుకుంటున్నావు నువ్వు, స్వామి సన్నిధిలో ఉండడం అంటే ఏమనుకుంటున్నావు? ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే గానీ అవకాశం రాదు, ఎంతో మంది కాచుకుని కూర్చున్నారు. అట్లాంటిది నువ్వు మంకీ మైండ్, మంకీ మైండ్. నిన్ను చీపురు కట్ట తిరగేసి కొడితే గానీ మీ భార్య నీకు బుద్ధి రాదు అన్నారు. అని శివకుమార్ వైపు చూసి, నీకేం బెంగలేదు, నీ పిహెచ్డి వస్తుంది అని చెప్పి, నేను రేపటి నుంచి మీరిద్దరూ కూడా నేను దర్శనానికి వెళ్తున్నప్పుడు నా వెనకనే రండి, భక్తులు పాద నమస్కారం చేసుకున్నప్పుడు సున్నితంగా వారిని మనసులోనే చేసుకోమని మీరు వారించండి, మీరు అతి సున్నితంగా కూడా వాళ్ళకి నచ్చజెప్పినట్లు మీరు చెయ్యండి, కాబట్టి మీరిద్దరూ కూడా రేపటి నుంచి రండి అని చెప్పి నాకు ఆ అవకాశాన్ని ఇచ్చారు. అంటే బిడ్డ తల్లిని తెలిసో తెలియకో
అలిగి కాళ్లతో తన్నవచ్చు గాని తల్లి ఎప్పుడూ కూడా బిడ్డని బిడ్డగానే చూస్తుంది. ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా తన అనుగ్రహాన్ని మాత్రం ప్రసరిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం అనేటువంటిది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఆ తర్వాత ఎన్నో ఈ స్వామికి ప్రతిరోజు దర్శనంలో వెళుతూ ఉండడం అనేటువంటి అపూర్వ భాగ్యాన్ని చూశాను. స్వామి యొక్క ఆ భక్తుల కళ్ళల్లో ఆనందం, స్వామి కళ్ళల్లో వారి పట్ల ప్రేమ ప్రత్యక్షంగా ఆ దర్శనంలో చూసి, ఎంతో మంది ఏమి అడగరు స్వామిని, కేవలం కన్నీటి ధారలతో స్వామికి ఆ అభిషేకం చేయడం చూశాను. ఏదో వారికి వీరికి మధ్య ఆ అద్భుతమైన అపూర్వమైన భక్తులకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని నాకు చూపించడానికే భగవంతుడు ఈ విధమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ పరిక్రమలో ఎంతో సరదాగా స్వామి చాలా, అంటే ఒక మిత్రుడికన్నా కూడా క్లోజ్గా మెలిగేవారు స్వామి. చాలా నేను చెప్పకూడదు కానీ అల్లరి చేసేవారు, అప్పుడప్పుడు ఏడిపిస్తుండేవారు. మనం స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్ అని అనుకుంటాం కానీ నిజంగా స్వామి అంత లిబరల్ పర్సన్ని నేనైతే చూడలేదు. ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలో అక్కడ ఉంటారు కానీ చాలా లిబరల్ పర్సన్. ఈ విధంగా ఈ నడిచే క్రమంలో స్వామి ఆ దసరా వచ్చింది. దసరా వస్తే స్వామి ఆల్మోస్ట్ అది లాస్ట్ టైం నేను చూసింది పూర్ణచంద్రలో, అప్పుడు దసరా జరిగింది. పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఈ సంప్రోక్షణ చేస్తుండేవారు. సో నేను స్వామి పక్కన అప్పుడు అందరూ జనం స్వామి యొక్క పాద నమస్కారం తీసుకోవాలని అనుకుంటూ ఉన్న తరుణం కిక్కిరిసిపోయింది పూర్ణచంద్ర హాలు. స్వామితో పాటు నేను వెళ్తుంటే స్వామి పక్కన ఈ నీళ్లు పట్టుకున్నారు. స్వామి ఆ సంప్రోక్షణ చేసే ఆ దర్భలు అవి పట్టుకుని సంప్రోక్షణ చేస్తున్నారు. స్వామి ఎదురుగుండానే నేను నడుస్తూ వెళ్తుంటే స్వామి ఇట్లా సంప్రోక్షణ చేయడము, మళ్ళీ అది ముంచి కావాలని నా నెత్తి మీద నీళ్లు చల్లడము, అలాగా పూర్ణచంద్రహాల్ తిరుగుతున్నంతసేపు స్వామి నాతో పూర్తిగా ఆడుకున్నారు. ఆ నీళ్లు తీసి నా నెత్తి మీద చల్లడం, నేను పైకి చూడడం, అలాగే తడిసి నన్ను ఆ సంప్రోక్షణతో ముద్ద చేసేశారు. ఆయన నేను ఆ విధంగా నా మీద నీళ్లు పడుతూ ఉంటే అది చూసి చాలా స్వామి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, నేను కూడా నా జన్మ ధన్యం అయిపోయింది, ఎందుకంటే ఇదివరకు నేను టీవీల్లో వాటిలో చూశాను ఒక్క నీటి చుక్క మన మీద పడితే బాగుండు అని అనుకుంటున్న తరుణంలో స్వామి పూర్తిగా ఆ దసరా రోజు పూర్ణాహుతి రోజు సంప్రోక్షణ రోజు నాతో ఏ విధంగా అయితే కృష్ణుడు వారి మిత్రులతో ఆడుకున్నారో ఆ విధంగా నాతో సరదాగా సంప్రోక్షణ చేసి నేను బయటకు వచ్చేసరికి పూర్తిగా నా బట్టలన్నీ కూడా ఈ సంప్రోక్షణ జలంతో తడిసిపోయాయి. కానీ ఆ మధురానుభూతి అంత చమత్కారంగా అంత చలాకీగా స్వామి ప్రవర్తించేవారు. అదేవిధంగా ఒకసారి కాన్వకేషన్ డ్రామా, అంటే ఏ విధంగా స్వామి మా అందరితోనూ కలిసిపోయేవారు. ఐ ఆమ్ మ్యాన్ అమాంగ్ మెన్, ఉమెన్ అమాంగ్ ఉమెన్, చైల్డ్ అమాంగ్ చైల్డ్, యూత్ అమాంగ్ యూత్, వెన్ ఐఎమ్ ఎలోన్ ఐఎమ్ గాడ్ అన్నారు స్వామి. ఎవరితో ఉంటే వారి వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఆయన రూపాంతరం చెంది వారికి ఆనందాన్ని ప్రసాదిస్తూ ఉండేవారు. మేమందరం కూడా ఈ డ్రామా కోసం ఫస్ట్ టైము 1999 త్రయి బృందావనంలో స్వామి అప్పుడున్నారు. ఆల్మోస్ట్ అక్టోబర్ దసరాలు అయిపోయాయి, అప్పటి నుంచి కాన్వకేషన్ డ్రామా ప్రిపరేషన్స్ జరిగాయి. అందులో మొట్టమొదటిసారిగా నాకు కూడా ఒక అవకాశం దక్కింది. అవకాశం దక్కితే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది బృందావనం. ఒకరోజు సడన్ గా భజన్స్ అయిపోయాక స్వామి పిలిచారు త్రయి బృందావనంలోకి, ఈ బాయ్స్ ఎవరెవరైతే డ్రామా చేస్తున్నారో వాళ్ళందరినీ పిలవండి అన్నారు. మాకు కబురు అందింది, మేము గబగబ పరిగెట్టుకుని వెళ్ళాం ఆ త్రయి బృందావనం లోపల. ఆ హాలు, ఆ ఝూలా, ఎందులో అయితే స్వామి కూర్చుని ఊగుతారో, మేమంతా ఓ 10 బృందావన్ వార్డెన్ నరసింహమూర్తి గారు, శివశంకర్ సాయి గారు ఉన్నాం. ఒక 20 నిమిషాలు నిశ్శబ్దంగా వెయిట్ చేసిన తర్వాత ఇలా
తలుపులు తెరుచుకున్నాయి. తలుపులు వెనకాల స్వామి మెల్లగా త్రయీ హాల్లోంచి నడుచుకుంటూ వచ్చి జూలా దగ్గర ఆగి మమ్మల్ని అందరినీ చూసి హూ ఇస్ దిస్ బాయ్ అని చెప్పేసి ఒక్కొక్కళ్ళని అడగడం ప్రారంభించారు. సో నా వంతు వచ్చింది. సో నా వైపు చూసి వాట్ ఈజ్ యువర్ నేమ్ బాయ్, వాట్ ఈజ్ దిస్ బాయ్స్ నేమ్ అన్నారు. అంటే నరసింహమూర్తి గారు స్వామి డ్రామాలో పేరేమో అనుకుని స్వామి మాథ్యూ అన్నారు. అంటే నీ తలకాయ, నేను అసలు పేరు అడుగుతుంటే నువ్వు డ్రామా పేరు చెప్తున్నావు, ఏమి నీ పేరు అన్నారు. అంటే స్వామి అరుణ్ స్వామి అన్నాను. మంచిది మంచిది అని చెప్పి స్వామి ఆ జూలాలో కూర్చున్నారు. కూర్చుంటే అది ఆ డ్రామా ఒక బుర్రకథ ఆధారంగా నిర్మించడం అయింది. ఆ బుర్రకథలో వాడు కృష్ణ పాండవుల యొక్క భక్తిని, కృష్ణుడు ఏ విధంగా వారిని కాపాడతాడనేటువంటిది బుర్రకథ ద్వారా చెప్పడం జరిగిందనమాట. సో అందులో బుర్రకథ అంటే మీ అందరికీ తెలుసు, ఒక కథకుడు, ఆ కథకుడు పక్కన ఇద్దరు వ్యక్తులు తాళబద్ధంగా లయబద్ధంగా పాటలు పాడుతుంటారు. సో స్వామి జూలాలోకి స్టార్ట్ చేయండి అన్నారు బుర్రకథ. సో అందులో కంచు కంఠం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ బుర్రకథని ఒక భజన రూపంలో కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ గోపాల బాల కృష్ణ అంటూ ఆ భజనని అందుకోగానే అద్భుతమైన అందరూ కూడా లీనమైపోయాం. స్వామి జూలాలో ఇలా ఊగుతున్నారు, కొంతమంది పాదసేవనం చేస్తున్నారు, ఇటువైపేమో ఈ కృష్ణ గానం జరుగుతోంది. స్వామి అత్యంత ప్రసన్న వదనంతో ముందుకి వెనక్కి ఊగుతూ ఆ గానాన్ని చూశారు. మధ్యలో ఉన్నటువంటి ఆగండి అన్నారు. వాళ్ళు ఆగారు. అయితే ఎదుర్కొన్నాం అన్న స్టూడెంట్స్ అందరినీ కొంచెం జరగండి అన్నారు. అది స్వామికి అప్పుడు 74 సంవత్సరాలు. జరగండి అన్నారు. జరిగాం. ఏమిటి స్వామి మధ్యలో లేచిపోయారు, ఏమైంది, ఏమన్నా తప్పు పడేమా, ఏమన్నా చేసామా అనుకుంటుంటే స్వామి కొంచెం ముందరకొచ్చి ఆ కథకుణ్ణి పిలిచారు. పిలిచి, చూడు నువ్వు డ్యాన్స్ సరిగ్గా చేయటం లేదు, దానికి ఒక రకంగా పాదాలు నృత్యం చెయ్యాలి. అంటే ఓహో స్వామి, నాకు ఈ విధంగా నేర్పించారు స్వామి. పర్వాలేదు పర్వాలేదు, ఇప్పుడు నేను చేస్తాను చూడు అని చెప్పి స్వామి తన అంగరకాన్ని పాదాలు కనిపించేటట్టుగా ఎత్తి రెండు పాదాలు కూడా లయబద్ధంగా అతనికి డ్యాన్స్ ఎలా చేయాలో 74 ఏళ్ల వయసులో ఇక్కడ మేము తాళం వేస్తూ ఉంటే స్వామి డ్యాన్స్ చేసి ఈ విధంగా డ్యాన్స్ చేయాలి అని చెప్పి వెళ్ళి జూలాలో కూర్చున్నారు. అది స్వామి అంటే యూత్ అమాంగ్ యూత్ అంటే అసలు యు కెనాట్. అప్పుడు స్వామి ఇంత మనకి అంటే భగవంతుడు అన్న భావాన్ని పూర్తిగా మరపింపజేసి ఆ ప్రేమ వాహినిలో మనందరినీ కొట్టుకుని పోయి మనని మనం మరిచిపోయి పూర్తిగా స్వామిలో లీనమైపోయేటువంటి అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సంఘటనలను తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళు గగుర్పాటు పొడుస్తుంది. ఒకసారి నేను స్వామి దగ్గర డ్యూటీ చేస్తున్నప్పుడు అనుకున్నాను, మా ఇంట్లో వాళ్ళని నేను ఐ స్టార్టెడ్ మిస్సింగ్ దెమ్. మార్నింగ్ 6 o'clockకి నా బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ ఏంటి స్వామి ఉన్నా ఏమి పట్టించుకోరు మన్ని, ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, మా ఇంట్లో ఉంటే మా అమ్మ నాన్న ఏం తిన్నావురా అని చెప్పి రోజు అడుగుతారు, స్వామి ఏమీ అడగరు అని నేను మనసులో అనుకున్నాను. అనుకుంటే ఆ రోజు దర్శనం అయిపోయింది, ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయి స్వామి ఇంటర్వ్యూ రూమ్లోంచి తొంగి చూసి నన్ను పిలిచారు. నేను వెళ్ళాను. వెళ్తే ఎట్లా ఉన్నావు అన్నారు. బాగున్నాను స్వామి. ఏం తింటున్నావు అన్నారు. అంటే స్వామి సౌత్ ఇండియన్ క్యాంటీన్లో నార్త్ ఇండియన్ క్యాంటీన్లో తింటున్నాను, ఏమేమి ఇస్తారు అని చెప్పి అన్ని విశేషాలు, ఎలా తింటున్నావు, ఏం తింటున్నావు, వేళకి తింటున్నావా లేదా అన్ని కూడా అడిగారు. అడిగి సరే బయటికి వెళ్ళన్నారు. బయటికి వచ్చాక నాకు అర్థమైంది, నేను ఆ విధంగా ఉదయం అనుకోవడం స్వామి దాన్ని గ్రహించి నేనున్నాను నీకు అని చెప్పేసి నాకు ఈ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ కలిగజేశారు. కాబట్టి ఆయన హృదయవాసి, ప్రతి జీవుని హృదయంలోనూ వెలిగే పరమాత్మ స్వామి. అంటే మనం ఇక్కడ అనుకోవడమే చాలు, స్వామి మన భావాలను గ్రహించి మన యొక్క ఆర్తిని తీర్చడానికి ఎప్పుడు కూడా ముందుంటారు.
అలా అని పోనీ మన భావాలన్నీ సంపూర్ణంగా పరిపూర్ణంగా సద్భావాలు ఉన్నాయా? లేదు. నేనైతే ఘంటాపదంగా చెప్పగలను. కానీ ఏనాడు కూడా స్వామి ఆర్తిని చూశారు గాని ఎప్పుడు కూడా ఒరే నువ్వు ఈ విధంగా చేస్తున్నావు ఆ విధంగా చేస్తున్నావు ఈ విధమైన ఆలోచన ఎప్పుడు కూడా స్వామి అంతటి సర్వాంతర్యామి అంతటి భావగ్రాహి అయిన స్వామి కూడా ఎప్పుడూ కూడా వేలెత్తి నువ్వు ఈ విధంగా ఉంటున్నావు నాకు తెలుసు అని మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. ఒక నిజమైన మిత్రుడు ఏ విధంగా అయితే తన మిత్రుల్లో ఎటువంటి స్వభావం ఉన్నా గాని చూడకుండా దాన్ని పరివర్తన చేయడానికి క్రిటిసైజ్ చేయకుండా ఏ విధంగా చేస్తారో స్వామి ఆ విధంగా చేశారు. ఆయన తలుచుకుంటే ఆయనకి తెలియనిది ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా మనం నాకు కష్టాలు కలిగినప్పుడు కానీ లేకపోతే డిసప్పాయింట్ కలిగినప్పుడు కానీ స్వామి ఇంటర్వ్యూ అయ్యి చేస్తుండేవారు. ఒకసారి ఈ డ్యూటీ ఎప్పుడైతే నాకు ఈ స్వామి వెంట వచ్చే డ్యూటీ ఇచ్చారో నేను అది మొదలు పెడితే ఇది ఉద్యోగం కాదు. మామూలుగా సెంట్రల్ ట్రస్ట్లోనో ఎక్కడో ఉద్యోగం ఇస్తే జీతం ఇస్తారు, కనీసం ఉండడానికి రూమ్ ఇస్తారు. ఇప్పుడు స్వామి, ఇది స్వామి సేవ, స్వామి వెనకాల వెళ్తున్నాను, నాకేమో ఇంటి నుంచి పంపించిన డబ్బులన్నీ అయిపోయాయి, కేవలం 1000 ఎంతో ఉంది. స్వామి ఏమో ఆనందంగా సేవ చేసుకొని ఇస్తున్నారు కానీ పైకము అందించటలేదు. సరే నేను మా వాళ్ళని అడుగుదామా అంటే నాకు ఇప్పుడు ఇంత చదువుకున్నాక మా వాళ్ళని నేను ఏ విధంగా అడుగుతాను అని ఒక గట్టి పట్టుదల లేదు. నాకు ఆ రోజు చాలా కోపం వచ్చింది. వస్తే సరే స్వామిని డైరెక్ట్గా అడగలేం కదా, మరి అందుకని మాకు పుట్టపర్తిలో ఒక బిలీఫ్ ఉంది. నేను జాయిన్ అవుతానే MBAలో జాయిన్ అవుతానే స్టూడెంట్స్ అందరూ నాకు చెప్పారు ఏంటంటే స్వామికి ప్రేయర్ అందజేయాలి డైరెక్ట్గా కుదరకపోతే ఆ ఎంట్రన్స్లో ఉన్న గాన్సు అంటాం మేము, గణేష్ గాన్సుకి చెప్తే, గాన్సు బాబా ఆయనకి చెప్తే ఆయన ఆటోమేటిక్గా డెఫినెట్గా అందజేస్తాడు అని చెప్పి స్టూడెంట్స్ ఇంకోటి కూడా అనేవారు, స్వామి కంటే గణేషే పవర్ఫుల్ రా అని చెప్పేవారు. అందుకనే మీరు చూడండి చాలా మంది దర్శనం అయిన తర్వాత స్వామి గణేష్ మందిర్ చుట్టూ చక్కర్లు కొడుతుంటారు. నేను కూడా సరే ఈ స్ట్రాటజీ ఫాలో అవుదాం అని చెప్పి కనీసం అట్లీస్ట్ ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి నా బాధ అని చెప్పేసి ఆ రోజు రాత్రి ఒకరోజు నేను గణేష్ దగ్గర నా కోడి వెళ్ళబోసుకున్నాను. ఈయనేమో నన్ను ఇక్కడ ఉండమన్నారు కానీ నాకు తిండి తిప్పలకి ఏమీ ఏర్పాటు చేయలేదు. నేనేమో మా తల్లిదండ్రుల్ని ఇంత చదివి ఇంత చేసిన తర్వాత వాళ్ళని డబ్బులు అడగడానికి నాకు మనసు రావట్లేదు, కాబట్టి ఇది ఎలాగా, నన్ను నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదా, ఆయనకి చూసుకోవాల్సిన అవసరం లేదా, నేనైతే అడగను, ఆ కావాలంటే ఆకలి తప్పులతో ఇలాగే ఉంటాను అని చెప్పేసి ఏవేవో అన్నాను. మళ్ళీ మర్నాడు మార్నింగ్ దర్శనానికి వచ్చారు స్వామి. నేను స్వామి పక్కనే నడుస్తూ వెళ్తున్నాను, స్వామి నన్ను ఇలా చూశారు, నేను కూడా స్వామి వైపు చూశాను. ఇవన్నీ తెలిసిపోయా ఏంటి అనుకున్నాను. సరే అంత ఆలోచించలేదు, అంత టైం వ్యవధి లేదు. స్వామి ఇంటర్వ్యూకి అందరినీ పిలిచారు. పిలిచి లోపలికి వెళ్తూ నా వైపు కూడా చూసి రా అన్నారు. నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ జి వెంకట్రామన్ అని మన ఎక్స్ వైస్ ఛాన్సలర్ ఆయన్ని కూడా పిలిచారు. వెంకట్రామన్ రా అన్నారు. వెంకట్రామన్ వచ్చారు. వస్తే వెంకట్రామన్, ఈ అబ్బాయి రేడియో సాయి గ్లోబల్ హార్మోనీలో జాయిన్ అయిపోతాడు అంటే ఆయన అంతకు ముందే 3 రోజుల క్రితం వెంకట్రామన్ గారు స్వామిని అడిగారు, స్వామి రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి పిల్లలు కావాలంటే ఏం అవసరం లేదు, ఉత్తినే అడుగుతుంటావు నువ్వు, నేను ఎవరిని ఇవ్వను పో అన్నారు. ఆయనకి సడన్ గా ఈ విధంగా అంటున్నారని ఆయనకి అంతు చిక్కలేదు. లోపలికి పిలిచి నన్ను పిలిచి ఆశీర్వదించి ఐఎమ్ వెరీ హ్యాపీ నువ్వు ఈ రేడియో సాయి గ్లోబల్ హార్మోనీలో చేరి స్వామి యొక్క సందేశాన్ని జగద్వ్యాప్తం చేయడానికి నువ్వు కృషి చెయ్యి అని చెప్పేసి పాద నమస్కారం ఇచ్చి బ్లెస్ చేసి బయటికి వెళ్లారు. వెంకటరామన్ గారు వెంటనే నన్ను ఆఫీసుకు తీసుకెళ్లి జాయిన్ చేశారు. నా మొదటి శాలరీ సెంట్రల్ ట్రస్ట్ నుంచి వచ్చే నా చేతిలో ఉన్న 1000 రూపాయలు లాస్ట్ రూపాయి ఖర్చు పెట్టే రోజుకి సెంట్రల్ ట్రస్ట్ నుంచి నా మొదటి శాలరీ వచ్చింది. ఆనాటి నుంచి నేను
కంప్లీట్ గా ఇండిపెండెంట్ గా ఎవరి ముందు చేయి జాపకుండా ఆనందంగా స్వామి సమక్షంలో ఎటువంటి చీకు చింత లేకుండా గడిపాను. కాబట్టి స్వామి చెప్తుంటారు, మీరు భగవంతుణ్ణి కోరుకోండి, భగవంతుణ్ణి కోరుకుంటే ఆయన మీకు అన్ని మీకు కావలసిన సకల సదుపాయాలు కూడా ఆయన కల్పిస్తాడు అని చెప్పి చెప్తుంటారు. అంటే ఈ కొబ్బరి చెట్టు అనేది ఒకటి ఉంటుంది, నీడ అనేది ఇంకొకటి ఉంటుంది. మనం ఈ నీడ అనే చెట్టు, ఈ ప్రపంచం అనే చెట్టుని ఎక్కుతాం, కానీ చివరికి మిగిలేదు నీడే. స్వామి ఏమంటారంటే నిజమైన చెట్టు ఎక్కండి, నిజమైన చెట్టు ఎక్కితే మీకు పైన కొబ్బరి నీళ్లు దొరుకుతాయి. నిజమైన చెట్టు ఎక్కుతూ ఉంటే మీకు నీడ మీద కూడా మీరు ఎక్కుతూ ఉంటారు. కాబట్టి భగవంతుణ్ణి కోరుకుంటే భగవంతుణ్ణి కూడా పొందుతారు, ఈ ప్రపంచంలో కూడా సక్సెస్ పొందుతారు. భగవంతుణ్ణి కోరుకుంటే ఆయన మీకు అన్ని మీకు కావలసిన సకల సదుపాయాలు కూడా ఆయన కల్పిస్తాడు అని చెప్పి చెప్తుంటారు. అంటే ఈ కొబ్బరి

భగవంతుణ్ణి కోరుకుంటే భగవంతుణ్ణి కూడా పొందుతారు, ఈ ప్రపంచంలో కూడా సక్సెస్ పొందుతారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి కోరుకోండి, మీకు మీరు డిమాండ్ చేయండి, అది మీ హక్కు. అదే అంటారు స్వామి, అది మీ హక్కు. పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గెడిదాకా అట్టేయుండు, కోరిన కోర్కేదో కోరనే కోరితివి, కోర్కే తీరుదాకా వీడకుండు. పోరు పడలేక నేనైనా బ్రోవవలయు, వడలు తెరియక నీవైన అడుగవలయు, అంతియే గాని నీ అంత నీవు, తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు. కాబట్టి మీరు స్వామిని అడగడం మీ హక్కు, ఆ హక్కుని మీరు వినియోగించుకోండి. మన తల్లి తండ్రి గురువు దైవమైన స్వామిని కాకపోతే మనం ఎవరిని అడుగుతాం? మనకి ఏది అవసరమో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అది స్వామి చూసుకుంటారు, కానీ అడగడం మాత్రం మన హక్కు. కాబట్టి అడగండి, స్వామి నాకు కనిపించు అంటే మీకు కనిపిస్తారు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నేను అన్నారు స్వామి అన్నమయ్య కీర్తనలో. కాబట్టి ఉన్నాడనుకుంటే ఉన్నాడు, దగ్గర లేడనుకుంటే దగ్గర లేడు, నాలోనే ఉన్నాడు అనుకుంటే మీలోనే స్వామి దర్శనమిస్తారు. అది మన భావాన్ని బట్టి ఉంటుంది, కానీ ఆయన ఎప్పుడు కూడా భగవంతుడు సేవకుడు, మీ సేవకుడు, మీ ద్వారం దగ్గర నించుని ఉంటాడు, మీరు ఏ ఆజ్ఞ ఇస్తారో అని వేచి ఉంటాడని స్వామి చెప్పారు ఒకసారి ఉపన్యాసంలో. చూడండి ఎంత ముల్లోకాలను ఏలేటువంటి స్వామి. ఈ విధంగా సూర్యకిరణాలు ఎప్పుడు కూడా వెలుగును ప్రసరించడానికి మీ దగ్గర, మీ ద్వారం దగ్గర ఎప్పుడూ ఉంటాయి. ద్వారం మీరు తెరవాలి, తెరిస్తే సూర్యకిరణాలు లోపలికి వస్తాయి. మనం అడగాలి, మనకి అడిగే హక్కు ఉంది స్వామిని. కాబట్టి మనం స్వామినే కోరుకుందాం, స్వామి మిగిలినవన్నీ కూడా మనకి ఏర్పాటు చేస్తారు. ఈ విధమైనటువంటి ఎన్నో అనుభూతులు, అనుభవాలు స్వామి మాతో పంచుకున్నారు. ఒకరోజు పూర్ణచంద్రలో మేమంతా కూడా ఈవినింగ్ దర్శనం అయిపోయిన తర్వాత స్వామి దగ్గర కూర్చుని పాదసేవ చేస్తుంటే స్వామి అందరితోనూ కబుర్లు చెప్పేవారు. అప్పుడు ఒకరోజు స్వామి కబుర్లు చెప్తుంటే ఒక డబ్బాలో స్వామి తమ్ముడు గారింటి నుంచి ఈ వేయించిన బొరుగులు కొన్ని వచ్చాయి. అది తీసుకొచ్చి స్వామి కిచెన్లో డైనింగ్ హాల్లో పెట్టారు. స్వామి కుర్చీలో కూర్చున్నారు, చూశారు. కుక్ వచ్చి, స్వామి ఈ విధంగా ఈ వేయించిన బొరుగులు వచ్చాయి స్వామి అంటే అట్లాగా ఉంచి ఉంచి అన్నారు. సడన్గా స్వామి అక్కడ పక్కన న్యూస్ పేపర్ ఉంటే నన్ను చూసి, ఒరే న్యూస్ పేపర్ ఇట్లా అన్నారు. న్యూస్ పేపర్ ఇచ్చాను. సరదా, స్వామి ఎప్పుడు న్యూస్ పేపర్ చదవరు, ఊరికే అక్కడికి వస్తుంది. సరే ఎందుకు అడిగారు అని చెప్పి న్యూస్ పేపర్ ఇస్తే స్వామి ఆ న్యూస్ పేపర్ని ఓపెన్ చేసి ఒక షీట్ బయటికి తీసి దాన్ని రెండు ముక్కల కింద చించారు. మళ్ళీ ఆ ముక్కని ఇంకో రెండు ముక్కల కింద చించారు. ఇప్పుడు నాలుగు ముక్కలు అయ్యి, అలాగా ఇంకో నాలుగు ముక్కలు, టోటల్ 8 పేపర్ న్యూస్ పేపర్ షీట్స్ చేసి ఒక షీట్ తీసుకుని దాన్ని ఇలాగా వేరుశెనగ పొలుకులు వేసే కాగితంలాగా ఇలా చుట్టారు. చుట్టి ఆ బొరుగులు తన చేతితో తీసుకుని ఆ అందులో వేసి అక్కడున్న మా అందరికీ కూడా ఒక్కొక్కటి తన చేతితో చేసి అందరికీ కూడా పంచి రెండు సరదాగా తిందాం అని చెప్పేసి మా అందరికీ ఇచ్చారు. ఇచ్చి, నేను చిన్నప్పుడు ఈ విధంగానే నేను పుష్పగిరికి వెళ్ళినప్పుడు వేరుశెనగ పలుకులు ఇటువంటివన్నీ కూడా ఇలా కాగితంలో చుట్టుకుని నేను తినేవాడిని, ఇది చాలా సరదాగా ఉంటుంది కదా అని చెప్పి మేమందరం వైస్ ఛాన్సలరు మేమందరం కూడా ఈ కాగితంలో ఇది పట్టుకుని మేము స్వామి ముందర అందరం కొంచెం కొంచెం నోట్లో వేసుకుంటూ ఆనందంగా కబుర్లు చెప్పుకున్నాం అన్నమాట. అంటే అంత ఏదో మన ఇంట్లో అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుని సరదాగా ఆనందించే ప్రక్రియలో భాగంగా ఇటువంటివి ఎన్నో ఎన్నో స్వామి అవకాశాలు కల్పించారు. ఒకసారి స్వామి నన్ను అడిగారు, స్వామి భోజనం చేస్తున్నప్పుడు, ఏమిరా ఏమంటున్నారు అమ్మవాళ్ళు అన్నారు. అంటే, స్వామి మొన్న టీవీలో మీ పక్కన చూశారంట నన్ను, చాలా సంతోషించారు స్వామి, నేను కొంచెం లావ్ అయ్యానని కూడా చెప్పింది స్వామి మా అమ్మ. అవునా, అట్లాగా, సరే అయితే చూస్తూ ఉండు, నేను నిన్ను ఇంకా లావు చేస్తాను అన్నారు.

అప్పుడు నేను ఓన్లీ 49 kgs. మా ఇంట్లో విశ్వ ప్రయత్నం చేశారు నన్ను ఈ ఎలాగైనా ఈ బోర్నవిటాలు ఇవన్నీ తాగిపించి కొంచెం లావు చేద్దామని, కానీ ఫలితాలు ఇవ్వాలి. స్వామి ఏమో చూసి ఇంకా లావు చేస్తాను చూస్తుండు నిన్ను అని. అప్పటి నుంచి స్వామి తన పక్కనే డైనింగ్ హాల్లో నేను స్వామి పక్కనే కూర్చునేవాడిని. అంటే గబగబా అందరూ వచ్చేసి కొంచెం కొంచెం దూరంగా కూర్చునేవారు, ఒక్క సీటు మిగిలేదు స్వామి పక్కన, అక్కడ నేను కూర్చోవాల్సి వచ్చేది. స్వామి పక్కన కూర్చున్నాము అంటే ఆ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా వడ్డించమనేవారు. నాకేమో చిన్న కడుపు, పొట్టలో జాగా లేదు, కానీ కుక్క వెయ్యి వెయ్యి వెయ్యి అని పూర్తిగా పళ్ళెంలో వడ్డించే వరకు ఊరుకునేవారు కాదు. ఆయన ఇంతే తినేవారు, ఫ్రూట్స్ ఓ 4, రాగి సంకటి, ఎప్పుడైనా కొంచెం రైస్ తినేసి 2 నిమిషాల్లో చేతులు కడిగేసుకునేవారు. ఆయన మాత్రం పాటించేవారు కాదు. ఆ తర్వాత అందరూ కూడా భోజనం పూర్తి చేసేవారు, నా పళ్ళె నిండా ఉండేవి. ఇకపోతే అందరూ పూర్తి చేసే వరకు స్వామి లేవరు. ఆవిడ ఎంత చిన్నవాడైనా సరే, సో నా గురించి వెయిట్ చేసేవారు. అందరి కళ్ళు డ్యాగళ్ళు వీడు ఎంతసేపు తింటాడని చెప్పి స్వామి మాత్రం సావకాశంగా వాళ్ళతో కబుర్లు చెప్తూ నేను తినేదాకా ఉండి అప్పుడు లేచేవారు. ఆ విధంగా అయ్యేసరికి నేను 9 kgs ఫ్యూ మంత్స్ లో పెరిగాను. పెరిగితే స్వామి తర్వాత ఎప్పుడైనా అడిగారు పెరిగావా అంటే పెరిగాను స్వామి అంటే చాలా సంతోషం. చాలా అంటే నా వాడు లావు అయ్యాడు, నేను లావు చేశాను వీడిని అంటే స్వామి గోవర్ధనగిరి ఎత్తినంత ఆనందాన్ని పొందారనమాట. ఆ వెంటనే ఉపన్యాసంలో ఒకరోజు పబ్లిక్ గా స్వామి మా పిల్లలంతా ఉన్నారు, స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఒక విధంగా ఉండేవారు, ఎంత చేసినా సరే సరిగ్గా తిండి అది తింటుండేవారు కాదు. ఇప్పుడు ఈ అబ్బాయి స్వామి దగ్గరికి రాగానే 18 kgs పెరిగిపోయాడు అని చెప్పి నన్ను నించుబెట్టి స్వామి 18 అని నేను అనుకున్నాను అని చెప్పి స్వామి చాలా ప్రౌడ్గా చూసారా ఇట్లాంటి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. అది అంటే పిల్లల్ని లేని దానికంటే కూడా ఎక్కువగా ఏ విధంగా అయితే ఇది చేస్తారో ఆ విధంగా స్వామి మమ్మల్ని లేనిది కూడా కల్పించి చెప్తుండేవారు. అంటే ఒక్కొక్కసారి పరిచయం చేస్తూ ఎంఏ ఎంబీఏ ఎంటెక్ ఎంబీబీఎస్ ఎంఎస్సీ అనేవారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ని డిగ్రీలు ఉన్నాయా ఈ అబ్బాయికి ఇన్ని ఇంత చిన్న వయసులో అంటే వారికి తెలియదా, స్వామికి తెలియదా? అంటే అది స్వామి యొక్క ఆప్యాయత అన్నమాట. అంటే మావాడు ఉన్నవి లేనివి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే చెప్పుకుంటారు స్వామి కూడా అట్లే చెప్తారన్నమాట. అంత ప్రేమ మన భక్తులు, భక్తులు అంటే స్వామికి అంత ప్రేమ. అట్ ద రిస్క్ స్వామి తప్పు చెప్తున్నారని కొంతమంది అనుకునేవారు, ఆయనకి పట్టింపే లేదు, నా వాడిని నేను గొప్ప చేసి చూపించాలి అన్న తపన తప్ప ఇంకొకటి లేదు. అది స్వామి యొక్క ప్రేమ. అయితే ఇంకో చిన్న విషయం చెప్పాలి నేను. స్వామి ఆ రోజు నించోబెట్టి 18 kgs అన్నారు, 49, నేను ఇవాళ 67, ఎగ్జాక్ట్ గా 18 kgs పెరిగాను నేను. కాబట్టి స్వామి వాక్కు బ్రహ్మవాక్కు. మనం మన అల్ప జ్ఞానముతో ఏదో అనుకుంటాం స్వామి అంటే ఇలా చెప్తున్నారు అని నేను అనుకునేవాడిని. నా భ్రాంతి ఎందుకంటే అవజానంతి మామూడాహ మానుషీం తనుమాశ్రిత అని ఆ పక్కన ఉంటే అంతా మైమరిచిపోయి యశోద ఏ విధంగా అయితే నీవు కేవలము బాలుడివి అని అనుకుని రాటను కట్టిందో ఆ విధంగా మేము కూడా ఆ స్వామిరా వచ్చారులే వెళ్ళి ఆ స్టేజ్కి తీసుకొచ్చేసారు. కానీ అప్పుడప్పుడు తన దివ్యత్వాన్ని వ్యక్తపరుస్తూ నీవు చేస్తున్నవన్నీ నాకు తెలుసు అనేటువంటి ఆ అనుభూతులను ప్రసాదిస్తూ స్వామి ముందుకి తీసుకెళ్లారు. కాబట్టి ఇవాళ నేను మీ అందరితోనూ నా యొక్క అనుభవాలు పంచుకోవాలని, స్వామి నాకు పంచి ఇచ్చిన ఆనందాన్ని మీ అందరితోనూ పంచుకుని ఆనంద సాగరంలో మునిగి తేలాలని. నా వరకు స్వామి ఒకటే చెప్పారు, స్వామి నేను ఏ సాధన చెయ్యాలి అని అడిగాను ఒకరోజు. ఎప్పుడు కూడా నాకేమి చెప్పేవారు కాదు, ఏ సాధన చెయ్యాలి ఏం చెయ్యాలి అని అడుగుతుంటే ఏం అవసరం లేదు అని. ఒకరోజు నువ్వు ఏమి చేయక్కర్లేదు, స్వామి సన్నిధిలో ఉంటే స్వామి అన్నీ చేసుకుంటారు, బొగ్గు నిప్పుగా మారాలంటే ఏం చెయ్యాలి అన్నారు. బొగ్గు నిప్పు దగ్గరికి తీసుకురావాలి స్వామి అంటే ఇది అంతే. మీరు భగవత్ సన్నిధిలో ఉన్నారు, మీ మనసు ఎప్పుడూ భగవంతుడి సన్నిధిలో ఉంటే
అన్ని సద్గుణాలు, అన్ని సాధనలు అన్ని ఆటోమేటిక్ గా వస్తాయి. కాబట్టి ఎప్పుడు మీ మనసును స్వామి దగ్గరే పెట్టుకోండి. అప్పుడు మీకు మీరు చేయవలసిన సేవా కార్యక్రమాలు, భజనలు ఏవైతే అవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. అది లేనినాడు ఇవన్నీ కూడా ఉపయోగం లేదు అని చెప్పేసి స్వామి నాకు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఇచ్చి అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి అద్వైతంతో కూడినటువంటి విషయాలు చాలా చలాకీగా తేలికగా చెప్తుండేవారు స్వామి. ఒకరోజు చెప్పారు, స్వామి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, భగవంతుడు సర్వవ్యాపి, స్వామి అన్ని చోట్ల ఉన్నాడు, కానీ మరి ఎందుకు మీరు అనుభవించలేకపోతున్నారు అని అడిగారు. అంటే స్వామి అది కొంచెం సాధన చెయ్యాలేమో, ఇది చెయ్యాలేమో, అది చేయాలి, తెలిసిందేదో చెప్పాం. అంటే స్వామి అన్నారు, నువ్వు ఎందులో పనిచేస్తున్నావు అన్నారు. రేడియో స్థాయిలో పనిచేస్తున్నాను స్వామి. రేడియోలో సాయి గ్లోబల్ హార్మనీ వినాలంటే ఏం చెయ్యాలి అంటే, స్వామి దాన్ని ట్యూన్ చేసుకుని ఆ ఫ్రీక్వెన్సీకి పెట్టుకోవాలి అని. పెట్టుకోకపోతే ఆ సాయి గ్లోబల్ హార్మనీ ఛానల్ లేనట్ట అన్నారు. అంటే లేదు స్వామి, ఉంది, కానీ మన పరికరాన్ని ట్యూన్ చేసుకుంటే అది మనం ఛానల్ రేడియో ద్వారా అనుభవించవచ్చు స్వామి. అంటే భగవంతుడు కూడా అంతే, సర్వవ్యాపి, సర్వాంతర్యామి. నీ దేహం అనే రేడియోని నువ్వు ట్యూన్ చేసుకో, ఎప్పుడు ఆ ఛానల్నే వింటూ ఉండు, అప్పుడు నువ్వు స్వామిని ఎక్కడున్నా కూడా నువ్వు అనుభవించగలవని చెప్పి ఇటువంటి ఎన్నో సూక్తులను చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్టుగా కరతలామలకముగా స్వామి బోధించేవారు. కాబట్టి మనం అందరం కూడా ఎంతో సుకృతం చేసుకున్నాం, స్వామి యొక్క దివ్య రూపాన్ని చూడగలిగాం, వారి సమకాలీనులుగా జీవించగలిగాం, వారి సందేశాన్ని ఆస్వాదించగలిగాం, వారి రూపాన్ని చూసి ఆనందించగలిగాం. ఇంతకంటే కూడా మనకి ధన్యత వేరొకటి లేదన్నది మనం దృఢంగా విశ్వసించి, మనం ఆనందంగా ఉంటూ మన తోటివారిని ఆనందపరుస్తూ ఇదే మనం స్వామికి ఇవ్వగలిగే నివాళి, బహుమతి, తీర్చుకోగలిగేటువంటి రుణం. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామికి, మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.

ఇంతవరకు మీరు హైదరాబాద్ లోని శివం మందిర ప్రాంగణంలో 2013 ఏప్రిల్ నెలలో జరిగిన సమర్పణ కార్యక్రమంలో స్వామి విద్యార్థి శ్రీ కె అరుణ్ గారిచే అందించబడిన ఉపన్యాసంలో చివరి భాగాన్ని విన్నారు. వచ్చే ఆదివారం ఇంకొక విద్యార్థి అనుభవాలను మీరు వింటారు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈనాటి శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా రేడియో సాయి తిరుపతి బృందం సమర్పిస్తున్న శ్రీరామ జననం హరికథా గానాన్ని మీరిప్పుడు వినబోతున్నారు.

పరమ దివ్యాత్మ స్వరూపులకు రేడియో సాయి శ్రోతలకు ప్రణామాలు. ఈనాటి కథ శ్రీమద్ రామాయణంలో చాలా పరమ పవిత్రమైనటువంటిది. శ్రీరామ జననము నేటి సత్కథ. భారతీయ నరనరాల్లో జీర్ణించిపోయినటువంటి మహాకావ్యం. ప్రతి స్త్రీ తన భర్త శ్రీరామచంద్రమూర్తి వంటి ఉత్తముడు కావాలని కోరుకుంటుంది. ఏ స్త్రీ అయినా కష్టాలు పడుతూ ఉంటే సీతమ్మవారి కష్టాలు అనుభవిస్తోంది అంటారు. కాపురాలలో చిచ్చు పెట్టేటువంటి ఆడవాళ్లను మంధరా సూర్పనకతో పోలుస్తారు. ఈ విధంగా రామాయణంలో ఏ పాత్రను తీసుకున్నా ప్రజల హృదయాలలో నాటుకునే విధంగా మనకు అందించారు వాల్మీకి మహర్షి. అందుకనే వేదవేద్యే పరే పుంషి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసిత్తు సాక్షాత్తు రామాయణాత్మన అంటాడు స్కాంద పురాణంలో. వేదవేద్యుడైనటువంటి శ్రీమన్ నారాయణమూర్తి రామచంద్రమూర్తిగా అవతరించగా వేదమే వాల్మీకి మహర్షి ద్వారా శ్రీమద్ రామాయణంగా అవతరించిందని స్కాంద పురాణంలో చెప్పినటువంటి మాట. అటువంటి పరమ పవిత్రమైనటువంటి కథను శ్రీరామ జననము నేటి హరికథ. సావధాన చిత్తులై కథాశ్రవణం చేసి ఆ భగవంతుని అపార కృపకు పాత్రులు కాగలరని కోరుతూ గోవిందనామ స్మరణతో నేటి కథను ప్రారంభం చేస్తున్నాను. జై శ్రీమద్రమారమణ గోవింద హరి. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద. శ్రీమంతమై ధనధాన్య సమన్వితమైనటువంటి అయోధ్య రాజ్యాన్ని సూర్యవంశ సంజాతుడు, మహాపరాక్రమవంతుడు, అరవీర భయంకరుడు, రూపజితమారుడు, అజమహారాజు కుమారుడైనటువంటి దశరథ మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన కులగురువు వశిష్ఠ మహర్షి. దశరథునికి దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనేటువంటి జనమండుగురు మంత్రులున్నారు. కులగురువు గారి ఆశీస్సులతో తన పూర్వుల యొక్క ఆచారాన్ని అనుసరించి ప్రజానురంజకంగా పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజుల వారు. ఆ దశరథ మహారాజునకు ఆ

ఆ దశరథ మహారాజుకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి ముగ్గురు భార్యలున్నారు. భోగభాగ్యాలున్నా, తమ ఆజ్ఞను వేదవాక్యంగా భావించే సామంత రాజులు ఉన్నా, అనుకూలవతులైనటువంటి అర్ధాంగులున్నా, ప్రజల అండదండలున్నా ఆ దశరథునికి సంతోషము లేదు. ఎందుకంటే 60,000 సంవత్సరాలు రాజ్యపాలన సాగించినటువంటి దశరథ మహారాజుకు సంతానం లేదు. వారసులు లేని తన చక్రవర్తిత్వం వృధా కదా అని ఎంతో బాధపడుతున్నాడు. పున్నామను నరకాత్రాయతిది పుత్రః అంటారు. పున్నామ నరకం నుండి దాటించేటువంటి వాడు పుత్రుడు అని ధర్మశాస్త్రం చెప్పేటువంటి మాట. అంతేగాని బ్రతికి ఉండగానే నరకం చూపించేటువంటి పుత్రుడు అనవసరం అంటుంది. ఒకరోజు దశరథ మహారాజుల వారు మంత్రి సామంతులతో, వశిష్ఠ వామదేవాది మహర్షులతో, అయోధ్యాపురవాసులతో కొలువు తీర్చి ఉన్నటువంటి సమయంలో సరయూ నదీ తీర ప్రాంతవాసులు అక్కడికి వచ్చి తమ కష్టాలు దశరథ మహారాజుతో ఈ విధంగా విన్నవించుకుంటున్నారు. ప్రభో దశరథ.

దొరా, ఇంతకాలం ధర్మ పరిపాలనా విధానంలో మా కడుపులో నీళ్లు కదలకుండా బ్రతుకుతున్నాం. ఇంతకాలానికి మాకు కష్టాలు వచ్చాయి. క్రూర మృగాలు మా ఊళ్ల మీద పడి పిల్లల్ని మేకల్ని ఎత్తుకుపోతున్నాయి. ఇవాళ్ల కనపడ్డవాడు రేపుంటాడని నమ్మకం లేదు. మా పాటలు దేవుడికే తెలియాలి. మీరు వచ్చి వాటిని వేటాడితే గాని మేము ఇక్కడ ఒక్క క్షణం కూడా బ్రతకలేము అని ప్రజలు చెప్పగా, ఆ మాటలు విని దశరథ మహారాజుల వారు ఒక్క క్షణం ఆలోచించాడు. ఔరా, నా పరిపాలనా విధానంలో ఎప్పుడూ ఏనాడు కూడా ఇలా జరగలేదే అని, ఓ ప్రజలారా, మీకేం భయం లేదు. రేపే వచ్చి మీ కలిగినటువంటి కష్టాలను తొలగించి ఆ కుర్ర మృగాలను వేటాడి వాటిని వధించేస్తాను, వెళ్లిరండి అన్నాడు. స్వామి, ఇక్కడికి రావటానికే మా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వచ్చాం. తిరిగి మామా ఇండ్లకు వెళ్లాలంటే భయంగా ఉందన్నాడు. ఎవరెక్కడా, కొంతమంది రాజభటులు వచ్చారు. ఈ వీళ్ళందరినీ కూడా వారి వారి ఇండ్లకు రథాలలో క్షేమంగా చేర్చండి అని చెప్పగా అలాగే చేశారు. ఆ తర్వాత ఆ మరుసటి రోజు తగిన పరివారాన్ని వెంటబెట్టుకుని సరైనది ప్రాంతారణ్యాన్ని చేరుకున్నాడు. మహాభయంకరంగా ఉన్నటువంటి అరణ్యంలో సింహాలు, పెద్ద పులులు, చిరుతపులులు, అడవి పందులు, ముళ్ల పందులు, ఏదు పందులు, లేళ్లు, దుప్పులు, కణుజులు, ఖడ్గమృగాలు, గంధకము, ఏనుగులు మొదలైనటువంటి జంతువులు విశృంఖలంగా విహరిస్తున్నాయి. అడవిలో వేటాడడం ప్రారంభించాడు దశరథ మహారాజుల వారు. సింహాలు, పెద్ద పులులను చీల్చి చెండాడాడు. అడవి పందులు, ముళ్ల పందులు, కణుజులు, ఖడ్గమృగాలను గుంపులు గుంపులుగా కూల్చేశాడు. అడ్డు లేకుండా వేటాడాడు. అతని కంటబడిన ఏ క్రూర మృగం కూడా ప్రాణాలతో తిరిగి వెళ్లలేదు. ఈ విధంగా పగలంతా వేటాడి వేటాడి రాత్రిపూట నీటి కోసం వచ్చేటువంటి జంతువులను వేటాడాలనే ఉద్దేశంతో జంతువుల అడుగుజాడలను బట్టి సరయూ నది ఒడ్డున ఉన్నటువంటి ఒక రేవు దగ్గర ఉన్న పెద్ద మర్రి చెట్టు మీద విల్లంబులు ధరించి మాటు వేసి ఉన్నాడు దశరథ మహారాజుల వారు. అర్ధరాత్రి సమయమైంది. కన్ను పొడుచుకున్నా కనిపించని గాఢాంధకారం అన్ని ప్రక్కలా ఆవహించుకుని ఉంది. ఆ అర్ధరాత్రి సమయంలో సరయూ నది నీటిలో బుడబుడమనేటువంటి శబ్దం వినిపించింది. ఏనుగు నీటి కోసం వచ్చిందని భ్రమపడి బాణం విడిచిపెట్టాడు దశరథ మహారాజు. వెంటనే ఓ తండ్రి చచ్చితిననేటువంటి మాట వినిపించింది.

చచ్చాడనేటువంటి ఆర్ధనాదం వినిపించింది. అయ్యయ్యో, ఎవరో ముని బాలకునకు తగిలినట్లుందే అనుకుని గబగబా చెట్టు తిరిగి పరుగు పరుగున వచ్చి చూడగా ఆ బాణం ఒక ముని పిల్లవాని గుండెలో నాటుకుని రక్తం క్రక్కుంటూ బాణవేదన భరించలేక గిలగిలా తన్నుకుంటున్నాడు మునిబాలుడు. వెంటనే దశరథుడు వారి పాదాల మీద పడి, స్వామి, క్రూర మృగాలు ఈ ప్రాంతవాసుల మీద పడి వేధిస్తుంటే వాటిని వేటాడటానికి వచ్చి చీకటిలో శబ్దమాత్రమే వినిపించడం చేత ఏనుగనుకుని భ్రమపడి మీ మీద బాణం వదిలిపెట్టాను. తెలియక చేసినటువంటి అపరాధం మన్నించండి అని వేడుకున్నాడు. ఆ మాటలకు ఆ బాలుడు చెప్పలేక, ఓ రాజా, నా కర్మకు నువ్వేం చేస్తావయ్యా, నా తల్లిదండ్రులు

అబ్బోరాజా, నా పేరు యజ్ఞదత్తుడు అంటారు, లేదా శ్రవణ బాలుడు అని కూడా అంటారు. నా తల్లిదండ్రులు పరమ వృద్ధులు, అందులో దాహబాధ భరించలేక నాయన కాసిన్ని మంచినీళ్ళైనా తీసుకురారా, లేకపోతే నా ప్రాణాలు నిలిచేటట్టు లేవు అని అంటే, వారి దాహబాధ తీర్చేటందుకు వచ్చి నీ బాణానికి బలైపోయాను, నా తల్లిదండ్రుల దాహబాధ తీర్చకనే మరణిస్తున్నానని బాధపడుతున్నాను రాజా. నువ్వు ఈ నీరు తీసుకుని నా తల్లిదండ్రుల దాహం తీర్చి తర్వాత నా మరణ వార్త వారితో చెప్పు, తప్పక నిన్ను క్షమిస్తారు. నేను ఈ బాణవేదన భరించలేకున్నాను, దాన్ని పెకలించు అనగా దశరథ మహారాజు ఆ బాణాన్ని పెకలించేశాడు. వెంటనే ఆ మునిబాలుడు శివశివాంటూ ప్రాణాలను విడిచిపెట్టాడు. జై లక్ష్మీరమణ గోవింద హరి. దశరథుని మనస్సు అల్లకల్లోలమైపోయింది. అవురా, ప్రజలను రక్షించాలని వచ్చి ఈ బాలుని చంపి బ్రహ్మాత్య పాతకం కట్టుకున్నానే, పరమ వృద్ధులు అందులో దాహపీడితులైనటువంటి ఈ బాలుని తల్లిదండ్రులను దిక్కులేని వారినిగా చేశాను, నా పాపానికి నిష్కృతి లేదే, నేనిప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఈ నీళ్లు తీసుకుని వెళ్లి ఆ వృద్ధ దంపతులకు ఇచ్చి వారి దాహబాధ తీర్చడం నా ప్రథమ కర్తవ్యం అని ఆ నీళ్లు తీసుకుని ఆ ప్రాంతానికి వచ్చి ఈ నీరు త్రాగండి అన్నాడు దశరథుడు. వారు వెంటనే ఆ మాటలను బట్టి తమ బిడ్డ కాదని ఈ విధంగా అంటున్నారు.

0: ఎవరయ్యా నువ్వు? మా అబ్బాయి ఏడి మంచినీళ్లు తెస్తారని వెళ్లి చాలాసేపైందే, ఇంతవరకు ఎందుకు రాలేదు? నువ్వు ఎవరు? ఎందుకొచ్చావు? కారణమేమిటి? మా అబ్బాయి ఎక్కడికెళ్లాడు? ఆ విషయం తెలిస్తే తప్ప పచ్చి గంగ కూడా ముట్టము. మా అబ్బాయి ఏమయ్యాడో ముందు చెప్పు అంటుండగా వారికి ఏ సమాధానం చెప్పలేక అమాంతం పాదాల మీద పడి, స్వామి, నేను ఈ సమీపంలో ఉన్నటువంటి అయోధ్య పట్టణపు రాజును. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రూర మృగాలు చెలరేగి ప్రజలకు హాని కలిగిస్తుంటే వాటిని వేటాడటానికి వచ్చి చీకటిలో ప్రమాదవశత్తు ఏనుగనే భ్రమతో మీ కుమారుని మీద బాణం విడిచిపెట్టాను. తరువాత జరిగినటువంటి విషయాన్ని నేను చెప్పలేకపోతున్నాను అంటూ పాదాల మీద పడి ప్రార్థిస్తున్నాడు దశరథ మహారాజుల వారు. కుమారుని మరణ వార్త విని, హా యజ్ఞదత్త అని మూర్ఛపోయారు. కొంతసేపటికి తేరుకొని, కుమారా యజ్ఞదత్త, అప్పుడే నీకు నూరేళ్లు నిండిపోయాయా? ఈ పాపాత్ముడి బాణానికి బలైపోయావా తండ్రి? మేము కోటి జన్మలు తపస్సు చేసినా నీలాంటి కొడుకును పొందగలమా? పరమ నిర్భాగ్యులమైన మాకు నీ వంటి కుమారుడు దొక్కుతాడా తండ్రి? అమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? నాన్నా, నీకేం కావాలని ఇంకా మమ్మల్ని అడిగేటువంటి వారు ఎవరయ్యా? మాకు స్నానం చేయించి ఈ వృద్ధాప్యంలో వానకు ఎండకు లోబడనీయకుండా గొడుగు వలె రక్షించేటువంటి వారు ఎవరు? ఇంకా మాకు వేద వేదాంగాలు ఎవరు వినిపిస్తారయ్యా? నువ్వు లేకుండా మేము ఒక్క క్షణం కూడా బ్రతకలేము. మా బిడ్డను చంపిన నీవు కూడా నీ వృద్ధాప్యంలోనే బిడ్డలకు దూరమై పుత్ర పుత్ర పుత్ర పుత్ర అని మరణించదువుగాక అని ఆ వృద్ధ దంపతులు శపించి స్వచ్ఛంద మరణం పొందారు. జై లక్ష్మీరమణ గోవింద హరి. ఆ దృశ్యం చూసినటువంటి దశరథ మహారాజు గుండె బరివెక్కిపోయింది. ఔరా, నిండు కుటుంబానే పొట్టబెట్టుకునని బాధపడుతున్నాడు. ఆ వృద్ధ దంపతుల శవాల దగ్గరకు ఆ పిల్లవాని శవాన్ని తెచ్చి దహన సంస్కారాలు పూర్తి చేసి అయోధ్య పట్టణము చేరుకుని ఆ మరుసటి రోజు గురువుగారైనటువంటి వశిష్ఠ మహర్షితో, స్వామి, అసలు నాకు పుత్ర సంతాన యోగం ఉందా లేదా చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వి, దశరథ, నీకు పుత్రయోగం లేకపోవడం ఏమిటి? నీవు పుత్రకామేష్టి యాగం చెయ్యి, తప్పక నీకు సంతానం కలుగుతారు అన్నాడు వశిష్ఠ మహర్షి. ఆ మాట విన్న దశరథుడు, గురువుగారు ఒక చిన్న మాట, ఏమంటున్నారు? నాకు ఈ వృద్ధాప్యంలో పుత్ర సంతానం కలుగుటయా?
1: కలము మళ్ళినా
0: గురువుగారు,

0: గురువుగారు, కాలం మళ్లిపోయింది, వయసు మీరిపోయింది, నాకు నా భార్యలకు ముసలితనం వచ్చింది, శక్తులు ఉడిగిపోయాయి, రక్తమాంసములు ఇంకిపోయాయి, ఈ వృద్ధాప్యంలో మాకు సంతానము కలుగుతుందా గురువుగారు?
1: ఎందుకంటే

గురువు గారు, ఎండమావల నీటి నుండి వచ్చినటువంటి చల్లదనం బాటసారిది ఆహవాద తీరుస్తుందా? కుందేలు ఎగురు తన కొమ్ములతో గుర్చి పులిని ఎక్కడైనా చంపుతుందా? పుట్టు గొడ్రాలు పసిబిడ్డల ఆకలి తీరుస్తుందా? మర్రి విత్తనము నాటితే మామిడి చెట్టే మీద మొలుస్తుందా? గురువు గారు, గాడి నిప్పులలో తామర పుష్పాలు పుడతాయా? ఎండ రాత్రిపూట కాస్తుందా? ఎద్దు ఈనుతుందా? ముసలివారికి పిల్లలు ఎలా పుడతారు? గురువుగారు, ఆరు నూరైన సహజంబు మారుతుందా? అయినా వేదశాస్త్రములను నమ్మి మీ వంటి పెద్దల మాట విశ్వసించి పుత్రకామేష్ త్యాగం చేస్తాను. ఇది జరుగుతుందో లేదో అని సందేహిస్తున్నానన్నాడు దశరథ మహారాజుల వారు. ఆ మాట విన్నటువంటి వశిష్ఠుల వారు దశరథ మహారాజు ముఖం చూసి, దశరథ, ఒక్క మాట చెప్తున్నాను విను.

దశరథ సంశయాత్మ వినశ్యతి. సంశయంతో ఏ పని చేయకూడదు సుమా, అలా చేస్తే ఏ పని కూడా ఫలించదు. ఒక మాట చెప్తున్నారు విను, సప్త సముద్రాలు ఏకమైనా, కుల పర్వతాలు బ్రద్దలైనా, సూర్యచంద్రాదులు గదులు తప్పినా నా మాట తప్పడానికి వీల్లేదు. వృషశృంగుల వారిని పిలిపించి ఆయనను బ్రహ్మగా ఉంచి అద్వైరుడిగా ఉంటాను, అప్పుడు పుత్రకామేష్టి యాగం చేయవయ్యా, తప్పకుండా నీకు ఫలిస్తుంది అన్నాడు. ఆ మాట విన్నటువంటి దశరథ మహారాజుల వారికి ఇంకా అనుమానం వచ్చి, గురువు గారు ఏమంటున్నారు, కొండ తల కింద పెట్టుకుని రాళ్ల కోసం వెతికినట్లుగా మహానుభావులు, వేద శాస్త్ర పురాణ ఇతిహాసాలు తెలిసినటువంటి మహనీయులు మీరు ఉండగా ఎవరునో విశ్వశృంగ మహర్షిని పిలిపించి నేను పుత్రకామేష్టి యాగం చేయడం ఏమిటి, ఆయన మీకంటే గొప్పవాడని మీరు చెబుతుంటే నమ్మలేకపోతున్నానన్నాడు. దశరథ ఒక్క మాట చెప్తున్నాను విను, ఎవరిని పిలిపించి యాగం చేస్తే సవ్యంగా జరుగుతుందో వారిని రమ్మని చెబుతున్నాను, ఒకవేళ అలా కాకపోతే ఆశయం తీరకపోగా అనర్థాలు కూడా జరుగుతాయి, కనుక నువ్వు తప్పకుండా ఋష్యశృంగుల వారిని పిలిపించి పుత్రకామేష్టి యాగం చేయవయ్యా అన్నాడు. గురువుగారు ఆయన గొప్పతనం తెలుసుకోవాలని ఉంది అన్నాడు. నాయనా సుమంత్రి, దశరథ మహారాజుల వారికి ఋష్యశృంగ మహర్షిని గురించి చెప్పమన్నాడు వశిష్ఠుల వారు. ఆ మాట విన్నటువంటి సుమంత్రుల వారు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి ఆయన గొప్పతనాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. ఒకప్పుడు అంగదేశానికి 12 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు వచ్చింది దశరథ, వింటున్నావా? ఆ వింటున్నాను మంత్రి. అది ఏ కారణం చేత వచ్చిందంటే అంగదేశపు రాజు రోమపాద మహారాజు బ్రాహ్మణులను అవమానించాడు. ఎందుకంటే దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతు దైవతం, తద్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత అని శాస్త్రం. ఈ సకల చరాచర జగత్తంతా భగవంతునిపైన ఆధారపడి ఉంటే ఆ భగవంతుడు మంత్రం పైన ఆధారపడి ఉన్నాడు, ఆ మంత్రం బ్రాహ్మల పైన ఆధారపడి ఉంది. ఆ బ్రాహ్మలు భూలోకంలో భూసురులుగా సేవింపబడుతున్నారు. అలాంటి వారిని ఈ రోమపాద మహారాజు అవమానించాడు. వారు రాజ్యం విడిచి వెళ్లిపోయారు. భూదేవతలు వెళ్లిపోయేటప్పటికి దేవతల అనుగ్రహం తప్పింది. 12 సంవత్సరాలు వర్షం లేక దుర్భరమైనటువంటి కరువు వచ్చింది. ఆకాశం నిండా తెల్ల మేఘాలు తప్ప నల్ల మేఘాలే లేవు. భూమంతా బీటలు బారిపోయింది. ఒక్క పంట కూడా లేదు. భయంకరమైనటువంటి అంటురోగాలు వ్యాపించాయి. అటువంటి సమయంలో ఆ కరువులో ఆ దేశం ఎలా ఉందయ్యా అంటే, చీటులంటే పోషింపజాలక పశుల నెచ్చటికై

పశువులను పోషించలేక అవి ఎక్కడో అక్కడ బ్రతికితే చాలు అని గుర్తులు వేసి వదిలేశారు. వర్తకులు నెత్తినోరు కొట్టుకుంటూ ఉండగా ధాన్యపు కొట్లు దోచుకునేటువంటి వారు, కడుపు నిండా నీరు త్రావటానికి లేక ఎండి వగ్గై పడున్నటువంటి వారు కొందరు. కొందరేమో అయ్యో వీషడు బంగారు ఇస్తాం, చారుడు జొన్నలివ్వండి చాలు అని యాచించేటువంటి వారు కొందరు. కొందరేమో అన్నమో రామచంద్ర అని బిడ్డలు ఏడుస్తుంటే ఆకలి చూడలేక తల్లిదండ్రులు ఏడ్చేటువంటి వారు. మీకు బానిసలుగా ఉంటాము, మాకు చారుడు గంజిపోయండి చాలు అంటూ వీధులలో వాపోయేటువంటి వారు కొందరు. ఇంకా ఎలా ఉందయ్యా అంగదేశం అంటే,

తలుపులు మూసే పని లేదు, పెట్టెకు తాళాలు వేసే పనే లేదు, కుక్కలు గాని బంటులు గాని కావలిన్న జాడే లేదు, వీధులలో ధనం పడివేసినా తీసుకునేటువంటి వారు ఒక్కరు కూడా లేదు. ఆ కరువు రక్కసి విలయతాండవంతో అంగదేశం ఒక్కసారి తలక్రిందులైపోయింది. కరువు నివారణకు రాజు చేసిన చర్యలన్నీ వృధా అయిపోయాయి. ఆ ప్రజల బాధలు చూడలేక రోమపాద మహారాజు కులగురువు దగ్గరికి వెళ్లి పాదాల మీద పడి విలపించాడు. గురుదేవా, ఈ కరువు నుండి నా ప్రజలను కాపాడే మార్గం చెప్పండి గురుదేవా అని ప్రార్థించాడు. అప్పుడు ఆ రోమపాదుని గురువుగారైనటువంటి వారు ఈ విధంగా చెప్తున్నాడు. నాయన, రోమపాద మహారాజా, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం అంటారు. మహాత్ముల పాదధూళి సోకితే నీ దోషం తిరి వర్షాలు కురుస్తాయి. అటువంటి మహానుభావుడు మనకు చాలా సమీపంలో ఉన్నాడు. కశ్యప ప్రజాపతి వంశంలో పుట్టినటువంటి వాడు, విభాండకుని కుమారుడు, మహాతపస్వి అయినటువంటి ఋష్యశృంగ మహర్షి. ఆయన మన దేశంలో కాలు పెడితే చాలు, ఈ దోషం తొలగిపోయి వానలు కురుస్తాయి. ఆయనను తీసుకుని రావాలంటే ఒక మార్గం ఉంది, చెబుతాను విను. ఇంతవరకు స్త్రీ అంటే ఎలా ఉంటారో కూడా తెలియదు కనుక విభాండకుడు లేనటువంటి సమయంలో చూసి నిరజానలైనటువంటి వేశ్యలను పంపించి ఆయనను మన రాజ్యానికి రప్పించు అని కులగురువు గారు చెప్పారు. ఆ మాట విని వేశ్యలను పంపించాడు. ఆ సమయంలో విభాండకుడు ఆశ్రమంలో లేడు. ఋష్యశృంగుడు ఆశ్రమం బయట చెట్టు క్రింద ధ్యానంలో ఉన్నాడు. ఆ వేశ్యలు కిన్నెరలు మీటుతూ నాట్యాలు చేస్తూ చక్కగా పాటలు పాడటం ప్రారంభించారు. వారు అలా పాడుతూ ఉండగా ఆయన తపస్సుకు ఆటంకం కలిగి కళ్లు తెరిచి చూసి ఋష్యశృంగుల వారు ఆ వాళ్లను చూసి ఈ విధంగా అంటున్నారు. అతిలోక సౌందర్యవతులైనటువంటి వారి రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వారి గానానికి ముగ్ధుడై వాళ్లు కూడా తనలాగే మహర్షులనుకుని వారితో, ఓ మహానుభావులారా,

ఓ మహర్షులారా, మహాతపస్సులైనటువంటి మీ దర్శనం వల్ల నేను ధన్యుడనయ్యాను. అసలు ప్రపంచంలో మీ వంటి మహర్షులు ఉంటారని నేను కలలో కూడా కని విని ఎరగను. మీ రూపం నన్ను సమ్మోహితుని చేస్తున్నది. రండి, దయచేయండి, ఇగో కూర్చోండి, ఈ పాద్యం స్వీకరించండి, నన్ను తరింపజేయండి. ఇంకా నిలబడే ఉన్నారేమిటి?

ఈ తీగలను మీడుచు మీరు పాడేటువంటి వేదాలు మా వేదాల కన్నా మధురంగా ఉన్నాయి. మీరు పూసుకున్న విభూతి మేము ధరించే విభూతి కన్నా కమ్మని సువాసన విదజల్లుతోంది. మా జుట్టంతా అట్టలు గట్టిపోయింది. మీ జుట్టు మూడు కుచ్చులతో ఏ తపశక్తి వలన ఇలా అందమైన జడగా అల్లుకుంది? మీకు గడ్డాలు మీసాలు లేవా? ఓ మహానుభావులారా, మీరు తపస్సు చేసేటువంటి విధానం నాకు కూడా నేర్పండి, నా సేవలు అందుకోండి అంటూ సహస్రాంగ దండ ప్రణామం చేయబోతున్నటువంటి ఋషశృంగ మహర్షిని కౌగలించుకుని లేవనెత్తి, ఓ మహానుభావా,

స్వామి, ఓ ఋషశృంగ మహర్షి, ఈ సమీపంలో ఉన్నటువంటి అంగరాజ్యం మా నివాస స్థలం. నీ మీద మక్కువతో ఇక్కడికి వచ్చాం. మేము మగువలం, అంతేగాని నీలాగా మగవారము కాము. మీరు మాతో వస్తే అనేకమైనటువంటి వింతలు చూపిస్తాము. మీరు పుట్టినప్పటి నుండి ఈ అడవిలోనే ఉన్న మీకు నాగరికులు ఎలా ఉంటారో తెలియదు, పట్టణం ఎలా ఉంటుందో తెలియదు. మేమిప్పుడు చూపిన విద్యలు నేర్చుకున్నవే గాని వీటితో గొప్పతనం ఏమీ లేదు. మీరు మాతో రండి, మా దేశం మా వాతావరణం చూద్దురుగాని అని అంటూ ఆ వేషలందరూ కూడా

ఆ అర్శశృంగ మహర్షిని ఆ వేషలు పన్నీడుతో స్నానం చేయించి జడలు చిక్కువిప్పి అందంగా ఉండేటట్లుగా క్రొత్త ముడి వేసి మధురమైనటువంటి వింత వింత వంటకాలు చేతికందించారు. అవి తిని మా దేశంలో ఇన్ని పండ్లు కాశాయే, లడ్డూను తిని ఈ పండు ఏ చెట్టుకు కాసింది అని అంటున్నాడు. ఇది కాశీ తిని మర

లడ్డూను తిని ఈ పండు ఏ చెట్టుకు కాసింది అని అంటున్నాడు. ఇది కాసినటువంటి పండు కాదు సుమా, తయారు చేసినటువంటిదని చెప్పారు. తర్వాత అద్దం చూపించారు. తన రూపం అద్దంలో చూచి ఉక్కిరి బిక్కిరైపోయాడు. ఒంటి నిండా చందనము పూసి నవ్వుతూ అతరును మీద చల్లి పట్టు వస్త్రాలు కట్టించి పాటలు ఆటలతో మురిపించి తిన్నగా తమ రాజ్యమైనటువంటి అంగదేశానికి తీసుకొచ్చారు. ఆ మహానుభావుడు అలా పాదం మోపగానే ఆ మహాత్ముడు అడిగినంత సమ్మతముగా వాన చప్పున కురిసే ఏళ్లు చెరువులు నిండే ఇళ్లప్రాణులకు మళ్లిరా మొదలెడే బ్రతుకుపైనాస అంగదేశాధీశుడ ఋషిని తెచ్చి మంగళవాద్యములు మాటికి మ్రోయ తన కూతురునిచ్చి యుద్వహము గావించే కనుకనో రాజా శీఘ్రముగా నీ మౌన నీ వేగి తోడ్తింగు నీ మనోరథము గావించు సఫలం ఆ ఘన మునింద్రుండు అంటారు శ్రీమద్ అద్యార ఆదిపట్ల నారాయణదాస్ గారు. ఆ మహాత్ముడు అంగదేశంలో కాలు మోపగానే అన్ని ప్రక్కల నుండి మేఘాలు పిలిచినట్లుగా క్రమ్ముకొని వచ్చి ఏనుగు తొండముల వంటి ధారలతో బ్రహ్మాండమైనటువంటి వాన కురిసింది. ఏళ్లు చెరువులు నిండిపోయాయి. ప్రజలలో ఆనందం పొంగి పొరలింది. 12 సంవత్సరాలు విరయతాండవం చేసినటువంటి కరువు రక్కసి అంగదేశం విడిచి పారిపోయింది. రోమపాద మహారాజు తన కూతురైనటువంటి శాంతాదేవినిచ్చి వివాహం చేశాడు. ఆనాటి నుండి ఆ ఋష్యశృంగ మహర్షి ఆదేశంలోనే ఉన్నాడు. కనుక ఓ దశరథ మహారాజా, ఆయన గొప్పతనం విన్నావు కదా, ఆయనను మించినటువంటి సమర్థుడు ఇంకొకడు లేడు. కనుక నీవే స్వయంగా వెళ్లి తీసుకుని వచ్చి పుత్రకామేష్టి యాగం చేయి, నీకు తప్పక పుత్రుడు కలుగుతారు అని చెప్పగా దశరథ మహారాజు వశిష్ఠుల వారికి నమస్కరించి అంగదేశమునకు చేరుకున్నాడు. రోమపాదుడు దశరథ మహారాజును ఎంతో గౌరవించాడు. రోమపాదుని అనుమతిని తీసుకుని ఋష్యశృంగ మహర్షిని ప్రార్థించి, స్వామి, నేను అయోధ్య పట్టణపు రాజును. సంతానం లేక గురువుగారైనటువంటి వశిష్ఠ మహర్షిని మీరు బ్రహ్మగా పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పక సంతానవంతుని అవుతానని చెప్పడం చేత ఇక్కడికి వచ్చాను. నా చేత పుత్రకామేష్టి యాగం చేయించి నాకు పుత్రభిక్ష పెట్టండి. మీరు సతీ సమేతంగా మా పట్టణానికి దయచేయండి అని ప్రార్థించాడు దశరథ మహారాజుల వారు. ఆ ప్రార్థనకు కరిగిపోయి తదాస్తు అన్నాడు. ఆ మాట విని పుత్రోదయమైనంత పొంగిపోయాడు దశరథ మహారాజుల వారు. శాంత ఋష్యశృంగులు వారి ఇరువురిని వెంటబెట్టుకుని అయోధ్య పట్టణానికి చేరుకున్నాడు దశరథుల వారు. అక్కడ ముత్తైదువులు మంగళహారతులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఋష్యశృంగుల వారు అయోధ్య పట్టణం చేరి ఆనాటి నుండి వశిష్ట జాబాలి సుయజ్ఞ వామదేవాది మహర్షులతో సమానంగా పూజలు అందుకుంటూ గౌరవింపబడుతున్నాడు. ముందుగా దశరథ మహారాజు చేత అశ్వమేధయాగం చేయించి అనంతరం పుత్రకామేష్ట యాగం చేయించాలని ఆ మహర్షులంతా నిర్ణయించారు. ఏకగ్రీవంగా ఎప్పటికీ నిర్ణయించారో అదే సమయంలో పరమ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు పెట్టేటువంటి బాధలు భరించలేక సిద్ధ సాధ్య విద్యాధరాదులు బ్రహ్మాది దేవతలు భృగ్వాది మహర్షులు వైకుంఠము చేరుకుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. స్వామి నారాయణ,

స్వామీ నారాయణ అని చక్కగా ప్రార్థన చేస్తున్నారు వారందరూ కూడా. ఆ వైకుంఠం ఎలా ఉందయ్యా? క్షీరసాగర మధ్యంలో సప్త ప్రాకార సప్తమహాద్వార శోభితమై అనంత ఐశ్వర్య నిలయమై శాశ్వత ఐశ్వర్యప్రదమై అలరారుచున్నది ఆ వైకుంఠ పట్టణం. పాలసముద్రంలో శేషపాన్పుపై అప్పుడే యోగనిద్ర నుండి మేలుకున్నాడు శ్రీ మహావిష్ణువు. ఆ స్వామివారి దివ్య సుందర చరణార విందములు తన ఒడిలో ఉంచుకుని పాదసేవ చేస్తున్నది లక్ష్మీదేవి. ఆయన విశాల వక్షస్థలం మీద ఒకవైపు శ్రీవత్సవం అనేటువంటి పుట్టుమచ్చ, మరొక వైపు కౌస్తుభం అనేటువంటి మని ఒకదాన్ని మించి ఇంకొకటి దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. పారిజాత శాఖల వంటి ఆ స్వామి అస్తములకు అలంకరించుకున్నటువంటి ఆభరణాలు దగదగాయమానంగా వెలుగుతున్నాయి. బాలబాణుని కాంతితో పోల్చదగినటువంటి ఉత్తర్యంతో, తామర రేకుల వంటి కనులతో, లక్ష్మీ విలాసంతో, చల్లని వెన్నెల లాంటి మందహాసముతో చూచినటువంటి మొదటి క్షణము నుండి చివరి క్షణం వరకు ఆనందాన్ని కలిగించే శరత్కాలపు పొద్దులా ఉన్నాడు ఆ మహానుభావుడు. ఎవరండి? దివ్యదేహుడు, దిగిబరాజ సుండాదండ సంకాశుడు, దీర్ఘ చతుర్బాహుడు, భోగైశ్వర్యప్రదుడు, కంజాత శంఖ చక్ర శారంగ గదాధరుడు, కందర్భకోటి సుందరుడు, రాక విరాజ విమాన రాజమండల సన్నిభవధరుడు, సౌభాగ్య సదనుడు, భాసమాన భాస్కర బింబ, ప్రతివిరాజిత పద్మరాగరత్న విరాజమాన కిరీట కుండలుడు, శ్రీవత్స లక్షణ లక్షిత వక్షోమండలుడు, రమణీయ కౌస్తుభ రత్న ఖచిత కంటికాలంకృత కందరుడు, నిరంతర పరిమళమిలత వనమాలిక బంధురుడు, నానావిధ గంభీరహార కేయుర కటక కంకణ మేఘులాంగులియక విభూషణవ్రత సముజ్వలుడు, నిటలతట విలంబమాన నీల స్నిగ్ధ కుంచిత కుండలుడు, తరుణాచంద్ర చంద్రిక దవళిత మందహాసుడు, పరిపూర్ణ కరుణావలోకన భృభంగ సూచిత సుభగ సంతతానుగ్రహ లీలా విలాసుడు, మహాయోగి రాజ విలసిత హృదయ కమలక కర్ణికామధ్య సంస్థాపక చరణికి సలయుడు, సహస్ర కోటి సూర్య సంఘాత సన్నివిభుడు, మహావిభుడు, ఆద్యుడు, అనవద్యుడు, అఖిలజన హృద్యుడు, నిర్వికల్ప నిత్య సత్యముక్తి బుద్ధస్వరూపుడు, అనంతుడు, అద్వైతుడు, వేదాంత వేద్యుడు, లక్ష్మీ మనోహరుడు, ఆది నారాయణుడు అప్పుడే యోగ నిద్ర నుండి మేలుకొన్నాడా అన్నట్లుగా ఆ స్వామికి తమ పాటలు వినిపించారు అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా. అప్పుడు నారాయణమూర్తి, దేవతలారా, మీరు అనుభవించవలసినటువంటి స్వర్గలోకము రాక్షసులు ఏలుతున్నారని నాకు తెలుసు. రావణాసురుడు మూడు లోకాలను పీడించడం నాకు తెలుసు. అయితే ఈ దుర్మార్గుని ఎందుకు సహించానంటే, నా భక్తుడు బ్రహ్మ ఇచ్చినటువంటి వరాలు గౌరవించడం కోసం క్షమించాను. వాడు వరాలు కోరినటువంటి సమయంలో నరులు వానరులు అల్పజీవులని, వారిని వదిలిపెట్టి మిగిలినటువంటి వారితో చావు ఉండకూడదని వరం పొందాడు కనుక, నేను దశరథ మహారాజుంట శ్రీరాముడిగా అవతరించి ఆ దుర్మార్గుడైనటువంటి రావణాసురుని అంతం చేస్తాను. మీరు కూడా ఆ రావణవధలో పాల్పంచుకోవడం కోసం భూమి మీద వానరులుగా అవతరించండి అని శ్రీమన్నారాయణమూర్తి ఆజ్ఞాపించి అంతర్ధానమై వెళ్లిపోయాడు. దేవతలందరూ కూడా భూమి మీద వానరులుగా అవతరించాలని నిర్ణయం తీసుకున్నారు. స్వామివారి ఆజ్ఞతో ఇంద్రుని అంశతో వాలి, సూర్యుని అంశతో సుగ్రీవుడు, బ్రహ్మదేవుని అంశతో జాంబవంతుడు, బృహస్పతి అంశతో తారుడు, కుబేరుని అంశతో గంధమాదనుడు, విశ్వకర్మ అంశతో నలుడు, అగ్నిదేవుని అంశతో నీలుడు, సముద్రుని అంశతో సుసేనుడు, అశ్వనీ దేవతల అంశతో మైంద ద్విధులు, వాయుదేవుని అంశతో శరభుడు, శిలాదపుత్రుడు, ఏకాదశ రుద్రుడైన నందీశ్వరుని అంశతో ఆంజనేయ స్వామివారుగా అవతరించారు. ఆ వానరులంతా ఎవరెవరి అంశలతో అవతరించారో వారి వారి పరాక్రమం రూపం కలిగి దేవతలంతా వానర వీరులుగా భూమి మీద అవతరించారు రావణ వధ కోసం. ఎప్పుడైతే అలా అవతరించారో, ఇక దేవతలకిచ్చినటువంటి మాట ప్రకారంగా శ్రీ మహావిష్ణువు దశరథ మహారాజు వారింట్లో అవతరించవలసి ఉన్నది. ఇక్కడ అయోధ్య పట్టణంలో మహర్షులంతా దశరథ మహారాజు చేత అశ్వమేధ యాగం చేయించి అనంతరం పుత్రకామేశ యాగం చేయించాలని తీర్మానించారు. అయోధ్య పట్టణంలో చక్కగా అలంకరిస్తున్నారు. ఆ అలంకారం చూడాలంటే 1000 కన్నులున్నా చాలవు, వర్ణించాలంటే 1000 నోళ్లున్నటువంటి ఆదిశేషుడికే తరం కాదట. ఎక్కడ చూసినా మాణిక్య తోరణాలే, ఏ గుమ్మంలో చూసినా ముత్యాల ముగ్గులే, ఏ ఇంటిలో చూసినా ఆటలు పాటలే, ప్రతి వాడవాడలో అన్నదాన సత్రాలే, దీపాల కాంతితో రాత్రికి పగలకు తేడా ఏమాత్రము కనిపించకుండా అలా చక్కగా అలంకరించారు. ఎలా ఉందయ్యా అంటే, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి
జన్మదిన వేడుకలలో ఒక్కసారి ప్రశాంతి నిలయం వెళ్లి చూస్తే అక్కడ పగలుకు రాత్రికి తేడా లేకుండా విద్యుత్ దీపాలతో ఎంత చక్కగా అలంకరించారో ఆ యొక్క అయోధ్య పట్టణం ఆనాడు ఆ విధంగా అలంకరించబడి ఉన్నదట. భూతల స్వర్గమా అన్నట్లుగా ఉంటుంది ప్రశాంతి నిలయం. అలా ఎప్పుడైతే ఇక్కడ అయోధ్య పట్టణం కూడా అలా అలంకరించబడి ఉన్నదో ఆ అయోధ్య పట్టణానికి సరైనదికి మధ్య మూల కొలత ఒక యోజనం ఉన్నటువంటి యజ్ఞశాల వేశారు. 10 లక్షల మంది బ్రాహ్మణోత్తములు ఆ యజ్ఞానికి వచ్చారు. అన్ని దేశాల రాజులు ప్రజలు ఆ యాగం చూడడానికి వచ్చారు. ప్రతి ఒక్కరూ చూడడానికి అనువుగా స్థలాలను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏ లోటు జరగకుండా అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా భగవన్నామ స్మరణ జరుగుతోంది. 100,000 మంది భోజనం చేస్తే 1 గంట మ్రోగుతుంది. అటువంటి గంటలు ఆ యజ్ఞం జరిగినన్నాళ్ళు మ్రోగుతూనే ఉన్నాయి. నిరంతరం అన్నదానం సాగుతూనే ఉన్నది. 1 సంవత్సర కాలంలో అశ్వమేధ యాగం జయప్రదంగా ముగిసింది. అనంతరం ఋష్యశృంగ మహర్షిని బ్రహ్మగా, వశిష్ఠుల వారిని అద్వైరుడుగా, వామదేవాది మహర్షులు సహాయులుగా ఉండి పుత్రకామేష్ఠ యాగం జరిగింది. మంత్రతష్టులైనటువంటి మహర్షులు వేదఘోషతో భూనభోంతరాలు దద్దరిల్లిపోయాయి. జయప్రదంగా పుత్రకామేష్ఠ యాగం జరిగింది. 10 కోట్ల బంగారు ముద్రికలను, 40 కోట్ల వెండి ముద్రికలను యజ్ఞం చేయించినటువంటి మహర్షులకు కానుకగా ఇచ్చారు దశరథ మహారాజుల వారు. యజ్ఞ దర్శనానికి వచ్చినటువంటి వేదవేదులకు, యాచకులకు అంతులేని దానాలు చేశాడు దశరథ మహారాజుల వారు. ఆ యజ్ఞంలో సకల దేవతలందరూ సంతృప్తులయ్యారు. ఆ యజ్ఞగుండం నుండి బలవీర్య సంపన్నుడు సింహకేశర జటా సదృశ మండితుడైనటువంటి సూర్యప్రభావాసితుడు ప్రజాపతి పురుషుడు కృష్ణాంబరంతో ప్రత్యక్షమై ఈ విధంగా అంటున్నాడు, ఓ దశరథ ఇలా రావయ్యా అంటూ ఇలా అంటున్నాడు.

ఓ దశరథ మహారాజా, ఇది దేవతల చేత తయారు చేసినటువంటి పాయసం, ఆరోగ్యకరమైనది. ఈ పాయసాన్ని నీ భార్యలకు పంచిపెట్టు, నీ భార్యలు ఉత్తమ సంతానాన్ని పొందుతారు అని దశరథ మహారాజుకు పాయసపాత్రనిచ్చి అంతర్ధానమయ్యాడు. మహాప్రసాదంగా స్వీకరించి అంతఃపురం చేరి ఆ పాయసంలో సగం కౌశల్యకిచ్చి మిగిలినటువంటి దానిలో 1/4 వంతు సుమిత్రకిచ్చి, ఆ మిగిలిన దానిని 1/8 వంతు కైకేయికిచ్చి, 1/8 వంతు సుమిత్రకిచ్చాడు. వారు ఎంతో భక్తిగా స్వీకరించారు, ముగ్గురు గర్భం ధరించారు. ఆ వార్త విని దశరథ మహారాజుల వారు ఆనందానికి అంతే లేదు. ముగ్గురు భార్యలను వారు కాళ్లు కూడా క్రింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. చాలా రోజులు గడుస్తున్నాయి. ఒక శుభముహూర్తంలో అవతరి

అది విలంబనామ సంవత్సరం. చైత్రశుద్ధ నవమి బుధవారం విజయముహూర్తం. అభిజిత్ సైత కరకాటక లగ్నమందు పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్నం 12 గంటలకు కౌసల్య ఒక మగపిల్లవానికి జన్మనిచ్చింది. జై లక్ష్మీరమణ గోవింద హరి. పుష్యమీ నక్షత్రంలో కైక ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఏకాదశి ఆశ్లేష నక్షత్రంలో సుమిత్ర 2 కవల బిళ్లలకు జన్మనిచ్చింది. జై ఆంజనేయ వరద గోవింద హరి. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద హరణమ పార్వతీపతయే అరగర మహాదేవ శంభో శంకర. దశరథ మహారాజు ప్రతి ఒక్కరికి పంచదార పంచిపెట్టి చెరలో ఉన్నటువంటి అపరాధుల్ని విడిచిపెట్టాడు. అన్ని దేశాల వారికి ఆహ్వానం పంపించాడు. పెద్దలకు అన్నవస్త్రాలు ఇచ్చి ఆదుకున్నాడు. ఈ విధంగా బాలసార్య మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఆ నలుగురి కుమారులకు నామకరణం చేసేటందుకు గురువుగారిని వశిష్ఠ వారు నామకరణం చేస్తున్నారు. ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మంత్రంలో రా అనేటువంటి జీవాక్షరాన్ని, నమశివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రంలో మా అనేటువంటి జీవాక్షరాన్ని తీసి సప్తకోటి మహామంత్రాలతో 2 ఒకచోట చేర్చి స్త్రీ అంటే లక్ష్మి గనక శ్రీకారాన్ని ముందు చేర్చి శ్రీరామ అనేటువంటి తారకనామం వచ్చేటట్లు నామకరణం చేశారు. యోగుల హృదయాలలో రమించేటువంటి వాడు గనక రాముడు అని, రాజ్యభారం భరించగలవాడు గనక ఆ కైకమ్మ వారికి పుట్టినటువంటి పిల్లవాని పేరు భరతుడని, సుమిత్రమ్మ వారికి పుట్టినటువంటి మొదటి పిల్లవాని పేరు సర్వ లక్షణ లక్షితుడు గనక సకల గుణములు కలిగినటువంటి వాడు గనక లక్షణుడని, తర్వాత 2 అబ్బాయి పేరు శత్రుమర్దన దక్షుడు గనక శత్రుఘ్నుడని నామకరణం చేశారు. జయప్రదంగా అఖండ వైభవంగా నామకరణోత్సవం జరిగిపోయింది. 4 కుమారులతో ఆనందంగా కాలం గడుపుతున్నాడు దశరథ మహారాజుల వారు. అక్కడున్నటువంటి అయోధ్యాపురవాసులందరూ కూడా రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులకు ఈ విధంగా మంగళ ఆరతులు

ఇప్పటి వరకు మీరు ఈనాటి ప్రత్యేక కార్యక్రమాలలో భాగమైనటువంటి శ్రీరామ జననం హరికథాగానాన్ని విన్నారు. ఇందులో పాల్గొన్నవారు కథకులు శ్రీ ఎం రాముడు భాగవతార్ గారు, వాయిద్య సహకారం కీబోర్డ్ పై శ్రీ ఆర్ రమణకుమార్ గారు, మృదంగంపై శ్రీ పిఎన్వి మురళీకృష్ణ గారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలను అభిప్రాయాలను listener@radiosai.org రాసి పంపవలసిందిగా కోరుతున్నాం. శ్రోతలందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై సాయి రామ్.

0: మానవుడు స్వార్థమును దూరం చేసుకున్నప్పుడు తన యందున్న చిన్న శక్తి కూడా గొప్ప శక్తిగా రూపొందుతుందని స్వామి సెలవిచ్చారు. ప్రశాంతి నిలయంలో 2005 ఏప్రిల్ 9 ఉగాది పర్వదిన సందర్భంగా సాయి కుల్వంత సభామంటపంలో భగవాన్ బాబా అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని మీకు అందిస్తున్నాం.
1: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వసృష్టి సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా, శుద్ధ సత్వమిదియే చూడరయ్యా. సత్యము పాంచభౌతికము సత్యము కూడక తప్పదెప్పుడు. సత్యము నిరామయుండు గణుతింపగా సత్యముకు చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. ప్రేమస్వరూపులారా, నేటి ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు మృదుమధురంగా శ్రవణానందాన్ని అందించారు. ఇది కేవలము శ్రవణానందమే కాకుండా ఇది మననానందం కూడాను కలిగించింది. ప్రేమకు మించినటువంటి పదార్థం మరొకటి లేదు. ఇట్టి ప్రేమను గురించి ఎవరన్నీ చెప్పినను ఇదికి తక్కువే అవుతుంది, కానీ దీనికి మించినటువంటిది కానే లేదు. ప్రేమ లేని మానవుడు, ప్రేమ లేని జీవుడు జగత్తులో కానరాదు. దీని స్థాయికి తగినటువంటి ఒక బరువు ఆ స్థాయికి తగినటువంటిదిగా ఉంటుంది, ఎవరు చెప్పలేరు. చీమలో బ్రహ్మలో శివకేశ పాదములలో ప్రేమ మీద వెలసి ఉండే మిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు. చీమ యొక్క రూపము ఎట్టిది, బ్రహ్మ యొక్క రూపము ఎట్టిది అని విచారిస్తూ పోతే బ్రహ్మము అఖండ జ్యోతి వలె వెలుగుతూ ఉంటుండాలి. చీమ అత్యంత స్వల్పమైనటువంటి రేపాన్ని ధరించి తిరుగుతూ ఉండాలి. ఈ విధముగా ఒకదానికొకటి పోల్చి చూచినా దీనికి పోలికనే చేరదు. ఒకనొక సమయంలో ఎలుగుబంటుకు ఆకలి వేసింది. ఆ ఎలుగుబంటు ఆ చీమల పుట్టల దగ్గరికి వచ్చి, నాకు అలా ఆకలి వేస్తుండాలి, నేను ఇంక భరించుకోలేను, నాకేదైనా కొంత మీరు దాచినటువంటి ఆహారంలో కొంత ఇచ్చి నన్ను ఆహారం తీర్చండి అని అడిగింది. చీమకు నవ్వు వచ్చింది. నేనెక్కడా, నీ స్వరూపం ఎక్కడ, ఈ స్వరూపాన్ని పెంచేటువంటి యొక్క ఇది నా దగ్గర ఉన్నదా, లేదు. నేను చాలా అల్పస్వరూపాన్ని అల్పంగా తీసిపెట్టుకుంటున్నాను, అంతే తప్ప నిన్ను పోషించేటువంటి యొక్క శక్తి నాకు లేదు అని చెప్పింది. కానీ ఈ చీమల యొక్క సహజము 6 నెలలంతా కూడాను తమ భవిష్యత్తుకు తగినటువంటి యొక్క ఆహారాన్ని కూడబెట్టుకుంటుంది. అలాంటి నా శక్తిని ఈ యొక్క ఇది బంటు వర్ణించటము చాలా హీనంగా ఉంటుండది. శివ లోపల వెళ్ళింది. కావలసినంత ఆహారాన్ని తమ స్నేహితుల ద్వారా తెప్పించుకొని పైకి అందించింది. అప్పుడు ఈ ఎలుగుబంటుకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ చిన్న చూపు, ఈ చిన్న చీమ ఇంత ఆహారాన్ని ఏ విధంగా కూడబెట్టుకున్నది? ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి అని చాలా ఆశ్చర్యపడింది. కూడబెట్టుకున్న వలనని ఆశనే కలిగినా ఎటువంటి స్వరూపమైనా కూడాను దాన్ని కూడగట్టుకుంటుంది. కానీ ఈనాటి మానవుడు, చాలా అఖండ తెలివి కలిగినటువంటి మానవుడు, తన ఆనాటికి తగినటువంటి యొక్క తిండిని తాను కూడబెట్టుకోలేకపోతున్నాడు. దీంట్లో మనం ఆశ్చర్యపడనక్కర్లేదు. జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నారు. మనము భగవంతుడు అందించినటువంటి యొక్క ఆహారమును అంతో ఇంతో తిని దానిలోని భాగమునంతా మనం కూడబెట్టుకొని పోషిస్తూ వస్తున్నాము. ఈ తెలివితేటలు చీమ ద్వారా మానవుడు గుర్తించుకోగలుగుతున్నాడు. ఇంత తెలివి కలిగినటువంటి ఒక చీమ ఇంతటి ఫుడ్ను తయారు చేసుకొని, ఇంత ఫుడ్ను భుజించి, ఇంత ఫుడ్ను మిత్రులకు పెట్టి తాను ఇంకా దాచిపెట్టుకోగలుగుతున్నాడు. ఈ విధంగా జగత్తులో వెతికి చూచిన మానవుడి కంటే గొప్ప తెలివితేటలు గలవాడు ఈ జగత్తులో కానరాడు. కానీ అట్టి మానవుడు తన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకోలేకపోతున్నాడు. ఈ పెంచుకుని దాచిపెట్టుకొని 10 మందికి తిరిగి అందించుకోవటం ఈ తెలివితేటలు ఓ చీమయందు మాత్రమే ఉంటున్నది. ఈ విధంగా మనము యోచన చేస్తూ జగత్తునంతా కూడా చుట్టి చుట్టి చేరినప్పుడు ఎంతయో గొప్ప తెలివితేటలు మానవుని యందు ఉంటున్నవి. ఇట్టి తెలివితేటలు ఉండి కూడాను మానవుడు అల్పుడై తిరుగుతున్నాడు. స్వార్థ సప్రయోజనములు అధికంగా పెంచుకోవటం చేతనే మానవుడు ఈ హీనస్థితికి దిగజారిపోతున్నాడు. మానవునకు జగత్తులో ఏది తక్కువ? అన్నీ కూడాను ఉన్నవి. కానీ దేనిని ఎప్పుడు దేనిని ఉపయోగపెట్టుకోవాలి అనేటువంటి విధి విధానమును గుర్తించుకోలేకపోతున్నాడు. ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క అల్పమైనటువంటి గుణమును అధికం చేసుకోలేకపోతున్నాడు మానవుడు. చీమలను చూచి, దోమలను చూచి మానవుడు నేర్చుకోగలుగుతున్నాడు తెలివితేటలను. ఇంత చిన్న చీమ ఎక్కడో కాలికి కుట్టితే తల వరకు కూడాను ఈ తెలివితేట పోయి ఈ చీమను చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ తనకు తాను తెలుసుకోలేకపోతున్నాడు. ప్రేమ స్వరూపులారా, ప్రేమకు మించినటువంటి పదార్థము, ప్రేమకు మించినటువంటి యొక్క శక్తి ఎక్కడ చూసినా కూడా లేదు. ఎక్కడ చూసినను ప్రేమ ఒక్కటి మాత్రమే గొప్ప శక్తిగా మనకు కనిపిస్తున్నది. ఒక ప్రేమ ఇంటి దగ్గర ఉన్నటువంటి యొక్క తోటమాలతో చేరి ఇల్లును కాపాడుతూ వస్తుంటుంది. ఈ విధంగా తాను కాపాడుకుంటూ పోవటం లోపల ఎంతటికైనా త్యాగం వచ్చి తాను పరిశుద్ధంగా ఉంటాడు. మానవులకు స్వార్థము స్వప్రయోజనము మితిమీరి పోవటం చేతనే ఈ తెలివితేటలు గతి తప్పి దారి తప్పిపోతున్నది. ఈ స్వార్థం అన్నటువంటిది మనం దూరం చేసినప్పుడే మనలో ఉన్నటువంటి చిన్న శక్తి అయినా కూడాను గొప్ప శక్తిగా రూపొందుతుంది. కనుక మన యందున్నటువంటి యొక్క చిన్న తెలివినైనా కూడాను మనం ఘనంగా మార్చుకోవచ్చు. మానవునకు ఏ విధమైనటువంటి తెలివితేటలు తక్కువ కాలేదు. మానవునకు కావలసినంత తెలివితేటలు శక్తి పుచ్చరిత అభివృద్ధిగానే ఉంటున్నది. ఇంత ఉండి కూడాను తాను ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి, ఎక్కడ దీన్ని దాచుకోవాలి, ఏ సమయంలో దీన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి విధి విధానం ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించలేదు. ప్రేమ స్వరూపులారా, ఈనాటి విద్యార్థులు ఎన్నో పాఠములను చదువుతున్నారు. ఆ చదివి చదివి ఆ విద్యార్థులు చదవనటువంటి యొక్క పుస్తకములే కనిపించడం లేదు. పుస్తకముల నుండి మస్తుగా చదువు ఉండే, మస్తకము నుండి మట్టి మెండు అనుగా ఉపయోగము లేనటువంటి పదార్థములను తన తలలో చేర్చుకున్నాడు. మానవుడు జీవితమునకు అవసరమైనటువంటి యొక్క నిజశక్తిని తాను దుర్వినియోగం చేస్తున్నాడు. కనుక మానవుని ఇచ్చినటువంటిది శక్తి చదువు సజ్జలు తమ యొక్క సరి అయినటువంటి ఉపయోగములకే ఇచ్చాడు. చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువువాలి. కనుక మనము చావులేని చదువు చదువుకోవాలి. ఎవరు అడిగితే దానికి తగినట్టుగా జవాబు చెప్పేటువంటి బుద్ధిని ఉంచుకున్నారు, కానీ దాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోవడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు. ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్ద వారులైనా సంపదలుండి సద్దానపరులైన పుడమకీర్తిని గన్న పుణ్యులైన ఆయురారోగ్యము నదవసంతం ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా, కాని ఇన్ని చదువులు చదివి కడపటికి తన చదువు ఏ వరకు దిగుతురాది. ఇది నిత్య జీవితం లోపల పరులకు సద్వినియోగపరిచేటువంటి యొక్క విధానంలో దీన్ని ఉపయోగించుకోవాలి. లోకములో మానవులకు ఇచ్చినటువంటి సంపదలన్నీ కూడాను పరులకై ఉపయోగించుకునే నిమిత్తమై అందించాడే గాని తన స్వార్థ సప్రయోజనముల నిమిత్తమై తాను తీసుకోమని చెప్పలేదు. ఏదైనా ఒకదాన్ని మనం చూసినప్పుడు అది ప్రతిదానికి కూడాను పరోపకారం చేస్తూ వస్తుండాలి. పరోపకారార్థం విధం శరీరం. శరీరం ఇచ్చినటువంటిది తిని తిరగటం కోసం కాదు, తినిగి తిని తెలివితేటలను పెంచుకొని వాటిని సద్వినియోగపరిచి మానవత్వాన్ని పైకి తెప్పించుకోవటం కోసం అని ఇచ్చాడు. కనుక మనం చదివే చదువులు కానీ తెలుసుకున్న తెలివితేటలు కానీ అన్నీ కూడాను తన నిమిత్తం కాదు, సమాజం యొక్క సద్వినియోగమునకై సమాజం యొక్క తోడ్పడటం కోసమని ఈ యొక్క తెలివితేటలను మనం ఉపయోగించాలి. ఈ సత్యాన్ని విసర్జించి ఏదో క్రొత్తది తెలుసుకున్నానని తాను ముందుకు వచ్చి అనేక రకములుగా పాటుపడుతున్నాడు. మానవత్వం అనగా ఏమిటో తనకి ఇంతవరకు కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేదు. అసలు మానవుడు అంటే ఏమిటి అని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. మానవ మా అనగా మంచి తెలివితేటలు, నా అనగా వాటిని లేకుండా వా వర్తించటము. తెలివితేటలు ఉండి కూడాను వాటిని తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు. కాన మానవత్వం యొక్క దివ్యత్వము పవిత్రము ఈ దైవత్వం యొక్క కీర్తి నుంచినే దీన్ని బయటికి తెప్పించుకోవాలి. ఏ చిన్నది మానవుడి నుండి కూడాను వెలువడినప్పటికీ ఇది ఏమిటి, ఎందుకు ఈ విధంగా నా నుంచి వచ్చింది అని దైవం యొక్క ఇచ్చిన ప్రసాదం అనిగా భావించుకొని ఈ ప్రసాదాన్ని యొక్క విలువను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. ఏ పదార్థం కానీ ఏ తెలివితేటలు కానీ ఏ బుద్ధి కుశలత కానీ భగవంతుడు అందించేది లోక సంరక్షణ కోసమని పరోపకార సత్వమని దీన్ని మనం ఉపయోగించుకొని తద్వారా మన మానవత్వాన్ని మనం పెంచుకోవాలి. ఆ విధమైనటువంటి మార్గాన్ని వదిలాడు మానవుడు. దానిని వదలి దానికి విరుద్ధమైన మార్గాన్ని వెతుకుతూ తాను చెడిపోతున్నాడు. ఒక పశువు కూడాను మానవునికి ఎన్నో సేవలు చేసి తద్వారా తన పొట్ట నింపుకొని మానవులకు తగినటువంటి ఒక ఆనందాన్ని అందిస్తుంటాయి. ఈ మాత్రము మానవుడు గుర్తించుకోలేకపోవటం చాలా పొరపాటు. మానవత్వము చేరి మంచినే బోధించి తెలిసి వెలగవలను తెలివితోడ. మానవత్వమే లేకున్నా దానవత్వం అనేటువంటి దాన్ని పెంచుకొని దీనత్వం అనేటువంటి దాన్ని కూడా దిగిపోయి క్రమక్రమేణా కూడాను మానవుడిగా రూపొందింప చేసుకుంటున్నాడు. ఈనాటి మానవుడు వ్యక్తి ప్రతిష్ట అనగా సమష్టి అనేటువంటిది దైవత్వం, వ్యక్తి అనేటువంటిది మానవత్వం. కనుక సమష్టి అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నప్పుడు వ్యష్టి యొక్క తత్వము చక్కగా సులభంగా అర్థమవుతుంది. ప్రేమ స్వరూపులారా, మీరు చదివిన చదువులు, తెలుసుకున్న తెలివితేటలు, ఏదో చిన్న చిన్న పశుపక్షి మృగాదులు కూడా నేర్పి మనము దాన్ని సార్థకం గావించుకోవాలి. కానీ పశుపక్షి మృగాదుల నుంచి మనం నేర్చుకోవాల్సి వచ్చింది ఈనాడు. ఇట్టి సత్యాన్ని టీచర్స్ బోధించడానికి వీలు కాదు. ఆ టీచర్స్ కూడా తమ తెలుసుకోకుండా తమలో ఉన్నటువంటి దైవత్వాన్ని తాము మర్చిపోతున్నారు. కనుక మనం నేర్చుకున్నదంతా కూడాను మన పొట్టను నింపుకొని ఏదో మనం పొట్టను పెంచుకోవటం కోసం కాదు. దీనిని 10 మందికి పంచి దానిని ఆనందపరిచి తద్వారా మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి. మానవత్వం సమత్వం నుండి పోవాలి. ఈ సమత్వమే పోనప్పుడు ఇంకా ఏమాత్రం కూడా మానవత్వం నుండి ప్రయోజనం లేదు. కనుక మొట్టమొదట మనం సమత్వాన్ని తీసుకోవాలి. ఈ సమత్వం అనే మానవత్వంలో లేకపోయినప్పుడు ఈ దివ్యత్వం అనేది ఉండి కూడాను ప్రయోజనం లేదు. దివ్యత్వం అనగా ఏమిటి? దివ్యమైనటువంటి శక్తితో కూడినటువంటిది దివ్యత్వం. ఇది ఏ దైవశక్తి. ఈ దైవశక్తి ప్రతి మానవుని ఎందు కూడాను నిండి నిమిడీకృతమై ఉన్నది. కానీ దాన్ని అందుకోలేక అభరుడైపోయి తాను దాన్ని వదలపెడుతున్నాడు మానవుడు. కనుక మనము డివినిటీని మనము చక్కని భావంతో మనం దీన్ని డెవలప్ చేసుకోవాలి. మానవత్వము ఎంతటి కాలం నుండియో పెరుగుతూ వస్తుంటున్నది. ఈనాటిది కాదు ఈ మానవత్వము. ఏదో తల్లి గర్భం నుండి పుట్టిన తక్షణమే మానవుడుగా పుట్టాడని భావించుకోకూడదు. తల్లి గర్భం నుండి ఆకారం మాత్రం పుట్టింది, కానీ మానవత్వం అనేటువంటిది తన సహజంగానే ఉంటుండాలి. కనుక ప్రతి మానవుని ఎందుకును ఈ దివ్యత్వం అనేటువంటిది ఉండనే ఉండదు. ఈ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోయినటువంటి చేతనే మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నాడు. కనుక మనము హ్యూమన్ క్వాలిటీని మొట్టమొదటి గుర్తించుకోవాలి. ఈనాడు మనము మానవత్వాన్ని తెలుసుకున్నాము అని అనుకుంటున్నామే కానీ ఏమి తెలుసుకున్నాము మానవత్వం అంటే? కేవలం ఆకారం మాత్రం తెలుసుకోవటం మాత్రమే కాదు. ఈ ఆకారం తెలుసుకున్నంత మాత్రమున ఆచరణ లేకపోతే ప్రయోజనం ఏమిటి? కనుక ఆ ప్రాక్టీస్ని కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది. మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ లోకము లోపల ఇన్ని రకములైన శాస్త్రములు, ఉపనిషత్తులు, ఈ లేకపోతే ఈ శాస్త్రములు, ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఎందుకు మనకు? ఇవన్నీ కూడా మానవుని ముందు దాచబడినటువంటి యొక్క దివ్యత్వాన్ని పైకి లాగటమే. అందుకోసమనే ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఎడ్యుకేర్ అని కూడా చెప్పారు. ఎడ్యుకేషన్ అనగా సహజంగా వచ్చేటువంటి యొక్క స్వరూపము, ఎడ్యుకేర్ అనగా లోపల దాగబడినటువంటి దీన్ని పైకి లాగటం. మన యందు దాచబడినటువంటిది ఎడ్యుకేర్, చదివితే లభించేటువంటిది ఎడ్యుకేషన్. చదివినటువంటిది మాత్రం అప్పటికప్పటికి ఉపయోగపెట్టుకోవచ్చును. కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో ఆవిర్భవించినటువంటిది కాకుండా మనలో రక్తంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి. కనుక మనము ఎడ్యుకేషన్ చేయటం గొప్పది కాదు, ఎడ్యుకేర్ దాన్ని మనం లాగాల పైకి. కనుక ప్రేమ స్వరూపులారా, మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటిది ప్రతి మానవుని ఎందుకు అడుగడుగున కూడాను క్షణం కూడాను గడిగడి ఎందుకు మనకు కనిపిస్తూనే ఉంటుండాలి. దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. దాన్ని తెలుసుకున్నటువంటి వాడే నిజమైన చదువు. డివినిటీ అనేటువంటిది లేకుండా ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమాత్రము ప్రాప్తించదు మనకు. కనుక ఈనాడు చదివే చదువులన్నీ కూడాను కేవలం ఎడ్యుకేషన్గా కనిపిస్తున్నది, కానీ ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం. ఎడ్యుకేషన్ అంటే కేవలము మన చదువుల లోపల గ్రంథాల్లో నుంచి కంఠస్థం చేసుకుని చెప్పేటువంటి పదములే. ఎడ్యుకేర్ అనేటువంటిది మన యందు స్థిరంగా మొదల నుంచి మన రోజు నుంచినే పుడుతూ ఉండాలి. ఇది బయటకు తెప్పించేటువంటిదే గొప్ప శక్తి. ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మనము నేర్చుకున్నటువంటిది. ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో నుంచి ఆవిర్భవించేటువంటిది. నిరంతరం కూడా అతని యందు ఇది కనిపిస్తూనే ఉంటుండాలి. ఇది ఒక గ్రంథం నుంచి మనం అందుకునేటువంటిది కాదు. కనుక ఎడ్యుకేర్ ఈనాడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కనుక ఎడ్యుకేర్ అనేటువంటిది సహజమైనటువంటిది. ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకు కేవలం నేర్చుకుంటే లభించేటువంటిది. ఎడ్యుకేర్ అనేటువంటిది తప్పక మనకు వెంటనే జంటనే ఇంటనే ఉంటుండి మనం వెంటాడుతూ ఉంటుంటుంది. కనుక మనము చదివేటువంటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయంలో మాత్రమే కాదు. కనుక ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం లభించేటువంటిది ఏం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. మానవుని యందు ఉండేటువంటి యొక్క తెలివితేటలన్నీ కూడాను ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. అది లేనప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ తీసుకుని కూడాను అంత వేస్ట్. కనుక మనము ఈ వేస్ట్ అయ్యేటువంటి చదువును మనము టెస్ట్గా తీసుకుంటున్నాము. అది కాదు మనకు నిజంగా ఎడ్యుకేషన్ అనేటువంటిది. మన యందు ఆవిర్భవించుకుంటూ క్షణ క్షణములకును మన వెంట జంట వస్తుంటుంటుంది. మానవుని ఎందున్నటువంటి తెలివితేటలు, బుద్ధి కుశలతలు ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రాధేయపణలే, ఇవి దైవం యొక్క ప్రసాదములే. కనుక దైవం ఇచ్చినటువంటి యొక్క ఈ శక్తిని మనం దాచిపెట్టుకుని తగిన రీతిగా దాన్ని ఉపయోగపెట్టుకోవాలి. నిజముగా మన ఎందు ఇచ్చినటువంటి ఒక శక్తి ఎంతనో ఉంటుండాలి భగవంతుడు ఇచ్చినటువంటిది. ఇది ఇంటిది అట్టిదని ఎవరికి కూడా కోల్చి చెప్పలేరు. ఈ పవర్కు మించినటువంటి పవర్ మరొకటి లేదు. ఈ ప్రేమతత్వం అనేటువంటిది చాలా గొప్పది. అలాంటి దాన్ని మనం ఈనాడు సులభంగా వదిలిపెట్టేస్తున్నాము. కానీ లవ్ లవ్ అంటే ప్రేమించటం అని మాత్రమే పలుకుతున్నాము. అది కాదు ప్రేమ. నీ ఎందున్నటువంటి ప్రేమ, ఎదుటి వ్యక్తి ఎందున్నటువంటి ప్రేమ రెండింటినీ ఏకం చేసినటువంటి అది నిజమైన ప్రేమ. ఈ రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ప్రేమతత్వము. ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అని మనం అందరూ మనం పలుకుతూనే ఉన్నాము. కానీ ఆ ప్రేమకు ఎట్టి రూపం ఉన్నది, ఎట్టి గుణమున్నది, ఎట్టి విధముగా దాన్ని ఉపయోగించుకోవాలి. ప్రేమ ఎవరిని బాధించదు. ఎంతకాలం నీ ఉంచుకున్నప్పటికీ నీకునే సహాయం చేయను, కానీ అది ఎవరిని బాధించదు. కనుక ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా నువ్వు హెల్ప్ చేసేటువంటిది. అది ఇట్టిది అని చెప్పినప్పుడు దాని ఉపయోగము పాడైపోతుంది. కనుక ప్రేమను మనం ప్రధానమైనటువంటి ఆస్తిగా మనం తీసుకోవాలి. ఇంతకంటే మించినటువంటి ప్రాపర్టీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కాలరాదు. భగవంతుడు అందించినటువంటి ప్రేమ అనేటువంటి ప్రాపర్టీ ఎంత కురిసినప్పటికీ, ఎంత తూచినప్పటికీ అది ఏమాత్రము తక్కువ కాదు. దైవం ఇచ్చినటువంటి ఈ ప్రేమని మనం దుర్వినియోగం చేస్తుంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమను మనం ఎంత దుర్వినియోగం చేస్తాం. భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను మనము సెన్స్ ద్వారా అనగా ఇంద్రియముల ద్వారా పాడు చేసుకుంటున్నామే కానీ దాని సరైన పవిత్రత దానికి అందించడం లేదు. కనుక నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను సద్వినియోగం చేయాలి. హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్, దీనికి హెల్ప్ మనం చేస్తూ రావాలి. దీనికి మించినటువంటి యొక్క దాన ధర్మములు మరొకటి లేవు. ప్రేమ స్వరూపురాలు, ప్రేమ ప్రతి ఒక్కరికి ఏమి అది భద్రమై శాశ్వతంగా నిలిచినటువంటిది. కానీ అట్టి ప్రేమను మనము ఏదో ఒక చెల్లాటగా ఆడుకుంటూ దాన్ని ఎగరవేసిన కర్ర వలె దాన్ని తిప్పుతున్నాము. కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని భద్రంగా మనం ఉపయోగించుకోవాలి. పరమాత్ముడు ఇచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఎట్టి కొలతలు వేసినప్పటికీ అది తగ్గదు. ఇట్టి ప్రేమను మనము సరైన విజయం లోపల అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రేమ ప్రతి ప్రాణికిని అది ప్రధానమైనటువంటి యొక్క ప్రాణ సమానమే. ఇట్టి ప్రేమతత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ప్రేమలోనే మునగాలి. ప్రేమలో మునిగినప్పుడే ప్రేమతత్వం మనకు అర్థమవుతుంది. కానీ ప్రేమకు పైపవిత్ర తెలియచడంలో ప్రేమతత్వం ఏమాత్రం అర్థం కాదు. ఈనాటి ప్రపంచ ప్రేమ అంతా కూడా కేవలము మనము చవిచూచి వదిలిపెట్టినటువంటిదంత. కానీ ఈ ప్రేమ అట్టిది కాదు, అన్నింటినీ కూడినటువంటిది. ఇది ప్రేమమయుండు శ్రీధరుడు, ఆ ప్రేమయ అతని ప్రాపర్టీ. కనుకని ఈ దైవం యొక్క ప్రాపర్టీని మనం ఎట్ట రక్షించుకోవాలి అనేటువంటి విధానాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి. ప్రేమే దైవము, దైవమే ప్రేమ. కనుక ఈ ప్రేమనే దైవము, దైవముగా ప్రేమ ఉన్నప్పుడు దీన్ని ఎట్టు మనం విభాగం చేసేయవుతుంది. లివ్ ఇన్ లవ్, అప్పుడే మనకు దాని యొక్క అర్థము పూర్తి మనం గుర్తించిన వారం అవుతాం. ప్రేమ స్వరూపులారా, ప్రేమతత్వం అనేటువంటిది పలుకుటంలో చాలా సులభంగా పలకవచ్చు, దాన్ని అర్థం చేసి చాలా కష్టము. కనుక మీరు ప్రేమను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయండి. నీ ప్రేమను నీవు అర్థం చేసుకుంటే ఇతరుల యొక్క ప్రేమను సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు. కనుక మొట్టమొదట తన ప్రేమను తాను గుర్తించడానికి ప్రయత్నించాలి. తన ప్రేమ తన చుట్టూ, తన ప్రక్కల, తన చుందూ ఎక్కడ చూసినా ఉన్నటువంటిది ప్రేమనే. కనుక ప్రేమ అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట మీరు తెలుసుకోండి. ఈ ప్రేమను తెలుసుకుంటే మనమే ప్రేమ స్వరూపమైపోతాం. ప్రేమను నీవు తెలుసుకోలేకుండా పోయినప్పుడు ప్రేమను నీవు ప్రేమ స్వరూపులారా అని ఏ విధంగా చెప్పడానికి అర్హత ఉంటుంది? కనుక ప్రేమ అనేటువంటి దానికి అర్థమే తెలియనటువంటి వాడు ఆ ప్రేమను ఉచ్చరిస్తుంటాడు. విద్యార్థులారా, ఈ ప్రేమ తత్వాన్ని ఎంత పెద్దగా చేసుకుంటారో అంత గొప్పవారు అయిపోతారు మీరు. కనుక ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించండి, అప్పుడే మీ యొక్క ప్రేమతత్వం పరలోకూడదం అర్థమవుతుంది. ఈ రామాయణం లోపల రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురే కాకుండా వీరి ధర్మపత్రులు కూడాను ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి పాత్రలు వహించారు. వారందరూ కూడాను వారి జీవితంలో ఉన్నటువంటి యొక్క సారమును తీసి ప్రపంచానికి పంచుతూ వచ్చారు. రాముడు మాత్రమే గొప్పవాడని చాలా మంది పలుకుతూ ఉంటారు. కాదు కాదు కాదు కాదు, ఇందులో ప్రతి ఒక్క వ్యక్తి కూడాను రాముల కంటే గొప్పవారు. మీరు విని ఉంటారు సుమిత్ర, ఏమి పనికిరాని మనిషిగా మీరు భావిస్తున్నారు. రామాయణంలో సుమిత్ర అంటే ఏమిటి, మంచి స్నేహితురాలు అని కాదు, దేనిలో గుడ్ ఫ్రెండ్, అన్నింటి ఎందుకును ఆనందాన్ని చేకూర్చేటువంటిది ఈ సుమిత్ర. కైకకు ఒకే కొడుకు, కౌసల్యకు ఒకే కుమారుడు, కానీ సుమిత్రకు ఇద్దరు బిడ్డలు. ఈ ఇద్దరికి పుట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కైక తనకు పుట్టినటువంటి కుమారుడికే రాజ్యం వస్తుందని ఆమె స్వయంగా భావిస్తూ వచ్చింది. కౌసల్యకు తప్పక ఇది లభించేటువంటిది నా కుమారుడికే అని ఆమె దృఢంగా ఉంటుండాలి. కానీ సుమిత్రకు ఇది లభిస్తుందే లభించదా అనేటువంటి యోచనే లేదు. ఆమె అలక్ష్యంగా ఏదో భగవత్ ప్రసాదమని పుచ్చుకోవడానికని మిద్దిపైన ఎక్కింది. గాలి వీస్తుంటే శిరస్నానం చేసింది. ఆ శిరస్సును ఆర్చుకుంటూ కూర్చుంది. ఆ వెంట్రుకలు ఆరబోసుకుంటుంటే అప్పుడు గ్రద్ద వచ్చింది. ఆ వెండి కప్పు లోపల పోసినటువంటి పాయసాన్ని ఎత్తుకొని పోయింది. ఇది తీసుకుని పోయింది కట్టగడపటికి అంజలీదేవి యొక్క భవనం లోపల వదలింది. అప్పుడు ఆమె దీనిని చూచి, ఎంత మధురంగా ఉంటుండో అది, దేని కోసం ఈ మాధుర్యం, మానవునికి ఇంత మాధుర్యమే ఉంటుంటే ఎంతటి పుణ్యం భావించేటువంటి వాడు అని తనలో తాను తలుచుకుంటూ ఉంటుండది. అప్పుడు ఆమె చెప్పింది, వారు గొప్ప రాజులు కావచ్చు, నాకు పుట్టేటువంటి ఇద్దరి నేను పుట్టేస్తే ఒకరిని నేను కౌసల్య కుమారునికి దాసుడిగా పెడతాను, ఇంకొకరిని కైక కుమారునికి దాసుడిగా పెడతాను. వారిద్దరూ ఇది దాసత్వం చేస్తుంటే ఎంతనో పవిత్రులైపోతారు. కనుకనే ఇద్దరు పుట్టిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు కూడాను పాలే త్రాగటం లేదు, నీరే తీసుకోవటం లేదు, కన్నే మూయటం లేదు. ఈ రకంగా నిద్రాహారం మానేసేసి నిరంతరం ఏడుస్తూ వచ్చారు. అప్పుడు వశిష్ఠుడు వారు వచ్చినప్పుడు వశిష్ఠుడు వారి దగ్గరికి ఈ సుమిత ఈ బిడ్డలిద్దరిని తీసుకెళ్ళింది. అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా మీరేమి ఏడవనక్కర్లేదు, ప్రతి ఒక్కటి దైవ సంకల్పం చేత కలిగేటువంటివి. రెండవ పిల్లవాడిని మీరు కైకకు పుట్టినటువంటి ఒక కుమారుడికి ప్రక్కలో పండబెట్టండి. మొదట పుట్టినటువంటి కుమారుణ్ణి కౌసల్యకు పుట్టినటువంటి కుమారుడికి తట్ట లోపల పెట్టమని చెప్పింది. కౌసల్య ఎక్కువగా ఉయ్యాల లోపల లక్ష్మణుడు పెట్టేటప్పటికీ లక్ష్మణుడు నిద్రాహారములు అన్ని కూడా వదిలిపెట్టి చక్కని ఆనందంతో ఆడుకుంటూ ఉన్నాడు. భరతుడు ఇంకా మరొక రీతి లోపల ఈ శత్రుఘ్నుడు పుట్టినటువంటి శత్రుఘ్నుడు దీంట్లో పోయి పండుకునేటప్పటికీ ఆ భరతుడు కూడాను చాలా ఆనందాన్ని అనుభవించాడు. రెండవ దినం నుంచి ఈ యొక్క సుమిత్రకు ఏమీ పని లేదు. అయ్యో, నాకు ఇలాంటి పరమ పవిత్రులైనటువంటి కుమారులు కలిగారు, వీరి ఇరువురే దేశాన్నంతా కూడాను సంరక్షించేటువంటి వారు, వీరిని నేను కాపాడుకోవటమే నా యొక్క కర్తవ్యము అని అనుకొని శ్రీరాముని ప్రక్కలో ఈ మొదటి కుమారుని పండబెట్టేసేసి ఇంకా కైకకు పుట్టినటువంటి యొక్క శత్రుఘ్నుడు దీని లోపల భరతుడిని పండబెట్టింది. ఈ నలుగురు కూడా ఆనందంగా జరుగుతున్నారు కాలం. కానీ ఈ నలుగురికి ఉండినటువంటి ఆనందము ఒక సుమిత్రకు మాత్రమే కలిగింది. దూరం నుంచి చూచి ఈమె చాలా ఆనందాన్ని అనుభవించేటువంటిది. కనుక ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పినప్పుడు భగవంతుడు ఏ కారణం చేతను ఏ కార్యమును ఎందుకోసం ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవింప చేస్తాడు అనేటువంటిది ఎవ్వరికి తెలియదు. కనుకనే క్రమక్రమేణా కూడాను పెరుగుతూ పెరుగుతూ రాముడు వెంట లక్ష్మణుడు తిరుగుతూ వచ్చాడు, శత్రుఘ్నుని వెంట భరతుడు తిరుగుతూ వచ్చాడు. ఈ భరతుడు లక్ష్మణుడు మహాశక్తివంతులు, వీరిరువురే లేకుండా రామాయణమే లేదు. కనుక మొట్టమొదటి లక్ష్మణుడు, రాములు పుట్టిన తక్షణమే లక్ష్మణుడు, భరతుడు పుట్టిన తక్షణమే శత్రుఘ్నుడు. ఈ శక్తి భరతుడి దగ్గర ఉంటుండాలి, ఈ ప్రేమతత్వము లక్ష్మణుడి దగ్గర ఉంటుండాలి. కనుకని ఎక్కడ పోయినప్పటికీ లక్ష్మణుడు పక్కన ఉంటుండాలి, ఇంకెక్కడ పోయినప్పటికీ శత్రుఘ్నుడి చేతను భరతుడు ఉండటం. కనుక మనం ఏదో వారికి పుట్టారు వీరికి పుట్టారు అనుకుంటున్నామే కానీ ఇది సరైనటువంటిది కాదు. ఈ విధంగా నలుగురు ఒకరికొకరు చేరుకొని అన్యోన్యంగా అనుకూలంగా ఏకంగా కాలం గడుపుతూ వచ్చారు. అప్పుడే ఇది రామాయణం పూర్తి అయింది. రామాయణం రామాయణము కనుకనే రామాయణం అనగా ఎందుకు, రాములు రాములకు తగినటువంటి ఒక భరతుడు, భరతుడు తగినటువంటి ఒక శత్రుఘ్నుడు, శత్రుఘ్నుడు తగినటువంటి ఒక లక్ష్మణుడు. కనుక ఈ నలుగురు చేరి ఒక పదార్థం యొక్క విభాగమునే తప్ప అన్యము కాదు. కనుక కౌసల్య, సుమిత్ర, కైకేయుడు ముగ్గురు కూడాను, వీరి ముగ్గురు కూడాను మూడు వంతులు. వీరి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ వచ్చింది. కనుక రాముడు ఉన్నాడుంటే ప్రక్కలోపల లక్ష్మణుడు ఉండాలి, శత్రుడు ఉన్నాడంటే ప్రక్కలోపల భరతుడు ఉండాలి. కనుక ఈ నలుగురికి ఏకత్వమే నిజమైనటువంటి రామాయణము. ఈ యొక్క రామాయణం యొక్క ప్రభావము ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు. కనుక వీరు ఒక్కొక్కరు ఒక్కో దాన్ని కాపాడుకుంటూ రావటం చేతనే ఈ లోకము ఇన్ని విధాల అభివృద్ధి కావస్తూ వస్తుంది. మానవతా స్వరూపము కేవలము ఆకారం మాత్రమే కాదు, హృదయము, హృదయంకు తగినటువంటి మనసు, మనసుకు తగినటువంటి చిత్తము, చిత్తముకు తగినటువంటి ఇంద్రియముడు. కనుక రామాయణాన్ని తెలుసుకోవటము కేవలం ఎంతకాలమైనప్పటికీ రామాయణం తెలుసుకోవటం వీలు కాదు. వారి ఒకరికొకరికి ఆప్యాయత ఎట్టిదనగా దాన్ని కూడా పోల్చుకోవటం వీలు కాదు. ఒకనాడు కౌసల్య ఏదో పని చేసుకుంటూ ఉంటుంటే రాముడు పరిగెత్తి వచ్చాడు. ఆ కౌసల్య ఒడిలో పడి ఏడుస్తూ ఉన్నాడు. ఏమిటి రాముడు ఏడ్చటం ఏమిటి అని ఆయన చాలా ఆశ్చర్యపడింది. ఆశ్చర్యపడుతూ ఉండినట్టే లక్ష్మణుడు వచ్చాడు. ఆయన కూడా వచ్చి ఈ యొక్క కౌసల్య ఒడిలో పడి ఏడుస్తున్నాడు. ఏమిటి దీనికి విచారణ చేస్తే అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా ఎప్పుడు కూడాను మేమే జయిస్తూ ఉంటుంటాము, రాముడు ఎప్పుడు కూడాను ఓడిపోతూ ఉంటుంటాడు. కనుకనే ఈనాడు మేము చాలా బాధపడుతున్నాము, రాముడు జయించాడు లక్ష్మణుడు ఓడిపోయాడు, కనుక ఈనాడు మాకు చాలా ఆనందం కలిగింది అని. కనుక రామలక్ష్మణులుగా ఏమిటి, ఇరువురు ఎందుకు ఒకే ఆత్మతత్వము ఆనందాన్ని అనుభవిస్తుంటుంది. భరత శత్రుఘ్నుడు కూడా అంతే, వారు కూడాను ఒకరినొకరు అన్యోన్యంగా అనురాగంగా ఆనందంగా అనుభవించేటువంటి వారు. ఇట్టి రామాయణాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? రాముడు యొక్క తత్వమును గురించి లక్ష్మణుడికి మాత్రమే తెలుసు కాని అన్యునికి తెలియదు. శత్రుఘ్నుని యొక్క తత్వము భరతుడికి మాత్రమే తెలుసు కానీ మరొకరికి తెలియదు. కనుక ఈ రామతత్వం అనేటువంటిది ఎన్ని విధాలు మనం ఉపయోగపెట్టుకున్నా, ఎన్ని విధాలు మనం యోచించినప్పటికీ ఇవన్నీ అతీతమైనటువంటి తత్వములు. అట్టి రామాయణాన్ని మనము ఈనాటికి ఆనాటికి ఏనాటికైనా కూడా చదువుతూనే పోవాలి. కనుక రామాయణం యొక్క తత్వము రాములకే తెలుస్తుంది కానీ అంజునికి అర్థం కాదు. ఈ స్త్రీల లోపల కూడా అంత గోప్యంగా ఉండేటువంటి వారు. ఇది ఎట్టయిపోయిందంటే ఒకనొక సమయం లోపల లక్ష్మణుడి భరతుడు అరణ్యకు వెళ్ళిపోయినాడు. నీ అన్న అయినటువంటి రాముడు అరణ్యానికి వెళుతున్నాడు, నీవు కూడా వెంట పోమన్నాడు, తప్పక పోతాను. కానీ రాముడు వెంట పోవటంలో ఎంతనో ఆనందం చిక్కింది లక్ష్మణుడికి. భరతుని జత లోపల శత్రుఘ్నుడు ఎంతనో అయి అన్యోన్యంగా పోయాడు. ఈ శత్రుఘ్నుడు అనగా ఏమిటి, శత్రువులను నాశనం చేసేటువంటి వాడు. ఇలాంటి భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులు ఎంతో ఆదర్శప్రాయులు. ఆదర్శప్రాయులను మనం అనుభవించాలి కానీ కేవలము ఆదర్శాన్ని అనుభవిస్తే ప్రయోజనం లేదు. వాళ్ల అన్యోన్యతను మనం అనుభవించి ఆనందించి అన్యులకు కూడా అందించాలి. కనుక రామాయణం అంటే కేవలం ఒకరి కథగా మాత్రమే కాదు, ఇది ఆత్మ యొక్క అంతరాత్మము. ఈ ఆత్మ యొక్క అన్యోన్య భాగములను అవలంబించి ఆదర్శాన్ని అందించేటువంటివి. ఇది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్. ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని భర్త శత్రుఘ్నుడు ఎంత ఆనందంగా అనుభవించారు. కనుక మనం ప్రతి రామాయణం యొక్క తత్వాన్ని కూడా మనము చక్కగా అర్థం చేసుకుని దాన్ని వర్తించేటట్టుగా నడుచుకోవాలి ప్రేమ స్వరూపులారా. కాబట్టి రామాయణం అనేటువంటిది కేవలము గ్రంథములతో పోల్చేటువంటిది కాదు, ఇది గంధములతో కూడినటువంటిది. ఇట్టి మనస్తత్వాన్ని అందరు కూడా కలిగినప్పుడే దేశము అన్యోన్యంగా అనుకూలంగా ఆనందంగా మన ఉద్దీతాడు. ఇప్పుడు కాదు, ఇక కొన్ని సంవత్సరముల లోపలనే, ఎక్కువ కాలం కూడా కాదు, అత్యంత స్వల్పకాలం నందే యావత్ ప్రపంచమంతా కూడాను రామాయణ కథగా పావెళ్తుంది. అంతర్యందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వము రామధర్మంగానే ఉంటుంది. ఇప్పుడు ఈనాడు ఇన్ని కులములు, ఇన్ని మతములు, ఇన్ని జాతులు ఉన్నాయని మనం అనుకుంటున్నాము. కాదు కాదు కాదు కాదు, కొంతకాలం లోపలనే ఒక్కటే జాతి, ఒక్కటే మతము రూపొందింపజేస్తుంది. కనుక మానవత్వంలో ఉన్నటువంటిది ఒకటే ఒకటి. ఇట్టి మానవత్వాన్ని ఏకత్వంగా భావించుకోవటమే రామాయణం చాటినటువంటి ఒక గొప్ప బోధ. ఈ యూనిటీ చేరినప్పుడే పవిత్రత ఏర్పడుతుంది, ప్యూరిటీ వచ్చినప్పుడే అన్యోన్యత కలుగుతుంది. ఈ అన్యోన్యత కలిగినప్పుడే ప్రపంచమంతా కూడా ఒకటే ఆనందాన్ని అనుభవిస్తుంది. కనుక అందరికీ ఆనందము ఇచ్చేటువంటిది రామాయణం ఒక్కటే. కనుక ప్రతి మానవుడు కూడాను రామ రామ రామ రామ అని మీరు భావిస్తూ రండి. కానీ వీరి ధర్మపత్రులు కూడాను అట్టి అన్యోన్యత కలిగి ఉంటున్నారు. ఒకనొక సమయం లోపల లక్ష్మణుడు భార్య ఆమె గొప్ప పెయింటర్, కానీ రామాయణ సమయం లోపల ఈమె రాములకు ఏదో ఒకటి ఇవ్వాలని గొప్ప రాములకు పెయింట్ వేస్తున్నది. ఆ సమయం లోపల లక్ష్మణుడి భార్య లోపల ప్రవేశించింది. ప్రవేశించగానే ఆ యొక్క పెయింట్ అంతా ఉలికిపోయింది. అప్పుడు అయ్యో, నేను రాముని యొక్క సౌందర్యాన్ని జగత్తునికి అందించాలని చేస్తే ఈ పెయింట్ అంతా ఈ రకంగా మారిపోయిందా. కనుక ఇదే కాకుండా లక్ష్మణుడి భార్యకు ఈ విధమైనటువంటి యొక్క ఆటంకం జరిగింది. ఈ లక్ష్మణుడి భార్య ఎప్పుడు కూడాను సౌమిత్రి. ఈమె చాలా దయా కలిగినటువంటి యొక్క హృదయము. ఇంకా ఇద్దరు కూడున్నారు, సీత లక్ష్మణుడు. కానీ సీత సౌమిత్రి వీరందరూ కూడాను ఒకరినొకరు ఎడబాయకుండా ఉండేటువంటి వారు. అట్టి సమయం నప్పుడు వీరిద్దరు కూడాను బయట వెళ్ళినారు. ఏం చేసేది, అన్నగారా అడుగుకు వేరి, అన్న వెంట తమ్ముడు పోయాడు, దానికి మన గతి ఏమిటి అని ఈ యొక్క భార్యను చాలా విచారిస్తున్నారు. ఈ విధంగా నలుగురు కూడాను ఈ ఆడవారంతా కూడా ఏకమైపోయి ఈ నిరంతరం కూడాను రామచింతనే చేస్తూ వచ్చేటు. ఈ చింతన చేస్తూ ఉంటుంటే దైవత్వం యొక్క ఏకత్వము అందరికీ చక్కగా అర్థమైపోయింది. ఈ ఏకం కావటం చేతనే మరింత వారికి బలం అభివృద్ధి అయింది. కనుక ఈ విధంగా రామాయణం యొక్క తత్వము, వారి యొక్క సోదరుల యొక్క తత్వము, వారి యొక్క భార్యల యొక్క తత్వము అంతా కూడా విచారణ చేస్తే అంత ఏకంగా ఉండేటువంటిది. కానీ ఒకనొక సమయం లోపల ఈ హనుమంతుడు తాను అది ఆ లక్ష్మణ మూర్చ కోసమని మందు తేవటం కోసమని సుమత్ పర్వతం పైన పోతున్నాడు. ఆ వచ్చి ఆ లక్ష్మణుడు తిరిగి దాన్ని తీసుకుని వచ్చేసేసి కౌసల్య ఉన్నటువంటి ఒక భవనం దగ్గర వదిలాడు. అప్పుడు కౌసల్య తాను హెచ్చరించింది, నాయన మీరెవరు? నేను ఫలాని రామచంద్రుడి యొక్క భక్తుడను. మరి ఇక్కడ పడివేసిన వాడు ఎవరు? హనుమంతుడు. రామాజ్ఞను పురస్కరించుకుని ఆ యొక్క పర్వతంలో ఉన్నటువంటి మందును తీసుకుని వస్తున్నాడు. తీసుకొచ్చేటప్పటికీ అయ్యో, నా కుమారుడు మరణించినాడా, మూర్చి చెందాడా అని కౌసల్య చాలా గొల్లును ఏడ్చింది. అప్పుడు సుమిత్ర చెప్పింది, అక్క మీరు రాముల కోసమని ఇంత తపిస్తున్నారా? తప్పించకండి, రాములకు ఎప్పుడు ఎట్టి ఆపత్తులు రావు. అని ఒకరికొకరు ఆ విధమైనటువంటి ధైర్యాలు చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతూ వచ్చు. ఈ విధంగా రామాయణాన్ని చూస్తూ పోతుంటుంటే ఒకదానికొకటి ఒకదానికొకటి పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది. ప్రేమస్వరూపులారా, దీన్ని ఎంత చెప్పే కొద్దీ ఇంకా తనివి తీరదు. కనుక మనం రావణచుండ మాత్రమే తలుచుకుంటున్నాం, కానీ ఇందులో ఒక్కొక్కరు ఎందుకు ఒక్కొక్క భాగాన్ని తీసుకున్నప్పుడు ఎంతనో విచిత్రమైనటువంటి చిత్రములు ఎంతో జరుగుతూ ఉంటుంటాయి. చిత్రములు త్రైలోక్య చిత్రములు వజరాల విత్తములు, కానీ అంతేకాదు మునిజన వన పౌత్రములు రామచంద్రుడి చరిత్రములు. ఈ చరిత్ర అట్టిది ఇట్టిది అని చెప్పడానికి వీలు కాదు. కనుక ఇట్టి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క రామచంద్రుడి యొక్క చరిత్రను అందరు కూడాను నిరంతరం కూడాను ఏ యొక్క జాతి అయినా ఏ యొక్క మృతి అయినా దాన్ని అనుసరించడము అత్యంత అవసరము.

ప్రశాంతి నిలయంలో 2005 ఏప్రిల్ 9న ఉగాది పర్వదిన సందర్భంగా సాయికులవంత్ సభామంటపంలో భగవాన్ బాబా అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని మీరు ఇప్పుడు విన్నారు. స్వామి తమ దివ్య ప్రసంగంలో భగవంతుడు ఇచ్చిన సంపద, చదువు, బుద్ది, కుశలత ఇవన్నీ 10 మందికి పంచి మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలని హితవు పలికారు.

నదులు ప్రవహిస్తున్నాయి, తన జలమును తాను త్రాగటం లేదు. ఆ జలమును పరోపకార నిమిత్తము పంచుతున్నాయి. వృక్షములు ఫలములందిస్తున్నాయి, కాని ఆ వృక్షములు ఆ ఫలములను భుజించటం లేదు. ఆ ఫలములను అందరికీ అందిస్తున్నాయి. గోవులున్నాయి, గోవులు తమ క్షీరమును తాము త్రాగటం లేదు, తమ క్షీరమును 10 మందికి పంచుతున్నాయి. అదే విధముగా మానవత్వములోని దివ్యత్వమును 10 మందికి పంచాలి. చెడ్డవారితో మంచివాడు కలిసినప్పుడు మంచివాని విలువ పోతుంది. ఈనాటి మానవుడు స్వార్థము స్వప్రయోజనములతో జీవిస్తున్నాడు. పశువులైనా తమ క్షీరమును 10 మందికి పంచుతున్నాయి, కాని ఈనాటి మానవునియందు విశాలమైన భావము క్షీణించింది. సంకుచితమైన భావములు పెరిగిపోయినాయి. ప్రతిదానికి స్వార్థము స్వార్థము స్వార్థము మితిమీరిపోవటం చేత మతి తప్పిపోతున్నది.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. అది 1971 దసరాకు కొద్ది రోజులు ముందర. ప్రశాంతి మందిరం పైన గోపురం కట్టడానికి పైకప్పు మీద పనివారు కొందరు ఒకవైపున వెల్డింగ్ పని చేస్తున్నారు. ప్రశాంతి నిలయంలో అన్ని రకాల పనులకు పనికి తగిన ప్రత్యేక పనివారున్నారు. వీరేకాక భక్తులు కూడా పాల్గొని శ్రమదానం చేయటం కూడా పరిపాటే. గౌరవనీయులు, గొప్ప పదవుల్లో ఉన్నవాళ్లు కూడా శ్రమదానం చేయటం కద్దు. ఈ గోపురం కట్టటంలో కూడా ఒక్క కూలివాళ్లే కాక భక్త బృందం కూడా పాల్గొనటం జరిగింది. ఒకనాడు రాత్రి 8 గంటలు కాగానే ఈ నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తున్న పెద్దలందరూ భోజనానికి వెళ్లి 1/2 గంట తర్వాత తిరిగి వచ్చారు. కానీ పాపం ఆ వెల్డర్లు మాత్రం ఎంత పొద్దుపోయినప్పటికీ కూడా తమ పనినుంచి కదల్లేదు. అంతక్రితం వారు స్వామికి వాగ్దానమిచ్చినట్టు మర్నాటికి పనంతా పూర్తిగా ముగించేస్తామన్న దీక్షతో వాళ్లందరూ తమ పనిలో నిమగ్నమైపోయారు. వారి శరీరాలన్నీ దుమ్ముతో చెమటతో నిండి తడిసిపోయున్నాయి. వారి పనిని గమనిస్తున్న ఇంజనీర్లకు వాళ్ల నుంచి వచ్చే చెమటకంపు దుమ్ము భరింపరానిదై వాళ్ల దరిదాపులకు కూడా నిలబడ్డానికి కూడా వెగటుగా తోచింది. రాత్రి 9:30 ఆ పనివారు ముగించాలనుకున్న వెల్డింగ్ పని ముగిసింది. ఇక ఫ్రేములు చేసి గోపురాలు అమర్చవలసిందే. అప్పటికే పాపం ఈ ఇంజనీర్లంతా అలసిపోయి ఒకళ్ల తర్వాత ఒకళ్ళు ఆవలింతలు మొదలుపెట్టారు. ఇక ఆ పూటకు ఈ పనివారందరూ పని ఆపమని చెప్పి ఉదయాన్నే మిగతా పని పూర్తి చేద్దామన్న ఆలోచనలో ఈ ఇంజనీర్లుండగా వెనకాల తలుపు కిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకుంది. ఇంకెవరు? అక్కడ నించున్నది స్వామి. ఆయన్ని చూడగానే చేతులు జోడించి నిల్చున్న ఆ పనివాళ్లని చూసి, స్వామి పాపం ఎంత శ్రమపడ్డారు మీరు అంటూ కారుణ్యం ముట్టిపడుతూ ఉన్న కంఠంతో పలకరించారు. పిమ్మట ఈ ఆవలింతలు కొడుతున్న పెద్ద మనుషుల వైపు తిరిగారు. పెట్రోల్ వేసుకోవడం అయిందా? సంతోషం అన్నారు స్వామి. పెట్రోల్ వేసుకోకుండానే ఒళ్ళు హూనం చేసుకుని వెల్డర్లు శ్రమిస్తున్నప్పుడు పెట్రోల్ వేసుకుని కూడా కేవలం పైపెత్తనం చేసే ఈ పెద్ద మనుషులు కునికిపాట్లు పట్టడం చూసి సంతోషం అని స్వామి తప్ప ఎవరనగలరు? స్వామి వాళ్లతో మాట్లాడుతుండగానే ఇద్దరు వేద పాఠశాల విద్యార్థులు ఒక 2 ప్లాస్టిక్ బకెట్ల నిండా మంచినీళ్లు, తువ్వాళ్లు, ట్రేలు, పళ్ళాలు, కప్పులు వగైరాలతో అక్కడికి వచ్చి నించున్నారు. ఈ ఏర్పాట్లన్నీ ఆ అన్నదాత అయిన సాయి అన్నపూర్ణేశ్వరి చేసినవే. పనివాళ్లందరినీ పిలిచి కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కుని రమ్మని చెప్పి తువ్వాళ్లు తుడుచుకోవడానికి అందించి పూర్తిగా పలు రకాల ఫలహార దినుసులతో ఆ నిండిన పళ్లాలను ఒక్కొక్కటి ఒక్కొక్క పనివానికి కనికరంతో తానే స్వయంగా తన దివ్య కరములతో అందించారు స్వామి. అనేక రకాల ఫలాలను వాళ్లంతా తినేందుకు పంచిపెట్టారు. వీటన్నింటినీ అందుకున్న వెల్డర్లు స్వామి అవ్యాజ కరుణా కటాక్షానికి ముగ్ధులై హృదయాలు భక్తి పారవస్యంతో ఉప్పొంగగా వారి దివ్య చరణారవిందాలను సాష్టాంగపడ్డారు. వారు తన్మయులై స్వామి పాదాలను విడవక అలాగే అచేతనులై ఉండిపోయారు. చాలు బంగారు, చాలు బంగారు అంటూ అతి మృదువుగా స్వామి వాళ్ల వీపులపై తట్టి లేవనెత్తారు. ఈ పని ముగించి కానీ ఇక్కడి నుంచి లేవము అని అన్నపానాదులు కూడా లెక్క చేయక తమ దీక్షను సాధించిన ఆ పారిశ్రామికుల ఏకాగ్రతను, భక్తి శ్రద్ధలను ఎంతో ప్రీతితో చేకున్నారు ఆ కర్మయోగి స్వామి. వారందరూ భోజనం ముగించిన తర్వాతనే అక్కడి నుంచి కదిలారు స్వామి. ఆ వెల్డర్లు తమ నూనె చేతులతో స్వామి పాదాలను తాకినందువల్ల, వారి వీపులపై స్వామి తమ దివ్యహస్తాలతో మృదువుగా తట్టి లేపినందువల్ల స్వామి అంగీ కింద, అంచుల వద్ద, చేతుల వద్ద మరకలు కావటం జరిగింది. బహుశా ఆనాడు మట్టి తింటూ ఒళ్లంతా మట్టి చేసుకున్న కృష్ణ పరమాత్మ రూపము మళ్ళా ఒకమారు భక్తులు కనికరిద్దామని ఊహించారేమో స్వామి. లేకపోతే శుభ్రానికి మారుపేరైన స్వామి దుస్తులు అపరిశుభ్రం కావడం జరగని పని. ఈ విధంగా దుమ్మురేగి నూనె మరకలతో స్వామి దుస్తులను చూడటం అలవాటు లేని శ్రీ రమణరావు గారు అది చూసి స్వామి మరకలు అన్నారు బిగ్గరగా.
దానికి అతి మనోహరంగా చిరునవ్వులు చిందిస్తూ, స్వామి, ఇవి మరకలు కావు, మరకతాలు అన్నారు. ఆ విధంగా సమాధానం చెప్పి అతి వయ్యారంగా అక్కడ్నుంచి కదిలి వెళ్లారు స్వామి. అవును మరి, ఆ మరకలు ఒక్కొక్కటికి ఆ పారిశ్రామికులు తమ శ్రమదానానికి, భక్తి శ్రద్ధలకు ఆనవాళ్లుగా స్వామికి అందించిన మరకత మాణిక్యాలే కదా. ప్రేమరసాస్వాదనలో మరకలే మరకతాలు కాగలవు. ప్రశాంతి నిలయపు గోపుర నిర్మాణం వరకు తరలివచ్చేశామేమిటి? అసలు ప్రశాంతి నిలయమే లేని కాలం కూడా ఉంది కదా. ఈ నిలయం నిర్మాణం కాకముందు స్వామి పాత మందిరంలో నివసించేవారు. అసలు ఆ పాత మందిరం కూడా లేని కాలంలోనే కదా మనం బాలసత్యసాయితో ముచ్చట్లాడుతున్నాం. ఆ కాలంలో ఆ సంఘటనలు జరగటానికి చాలా కాలం కిందట్లో ఉన్నాం మనం. తాను షిరిడీబాబాగా ఉన్నప్పుడు జరిగిన ఒక విచిత్ర సంఘటనను ఇక్కడ విందాం. అందుచేత తిరిగి

మన సత్యసాయి లీలాసాగరంలో వచ్చి కలిసే ఒక మహానది షిరిడికి సంబంధించిన ఒక లీలా తరంగిణైతే, ఈ మహానది ఒక ఉపనదిగా చించోలి మహారాణికి అనుగ్రహించిన అద్భుత లీల ఒక వరప్రసాదమే అని చెప్పాలి. రాయచూర్ దగ్గర ఉన్న చించోలి ఒక సంస్థానము. దాని అధిపతి, ఆయన రాణి ఇద్దరూ షిరిడీబాబాకు అత్యంత భక్తులు. బహిరంగంగా షిరిడీ సాయి తమ ఊరు నుంచి బయటకు ఎప్పుడూ సంచారాలు చేయపోయినప్పటికీ, మరొక శరీరం ధరించి అదే రూపంలో చించోలి వెళ్లి అచ్చట బస చేసి టాంగాలో సవారీ కూడా చేసి వస్తూ ఉండేవారు. ఇది షిరిడీలో నివసించే భక్తులకు తెలియని సంచారం. చించోలీలో ఉన్న వృద్ధులు అనేకులు దీనికి ప్రత్యక్ష సాక్షులని శ్రీ కస్తూరి గారు చెప్పారు. షిరిడీబాబా మహానిర్యాణం చించోలి దంపతులకు ఒక తీరని లోటే. కొంతకాలానికి చించోలి ప్రభువు కూడా దివంగతులయ్యారు. వీరు గతించిన చాలా కాలానికి పుట్టపర్తిలో సత్య తాను షిరిడీ అవతారమేనని బాహ్య ప్రకటన చేయటం జరిగింది. ఈ వార్త విని షిరిడీబాబా భక్తురాలైన చించోలి రాణి మనస్సు పరవళ్లు తొక్కగా ఆ పుట్టపర్తి స్వామిని దర్శించాలన్న ఆశతో పర్తికి రెక్కలు కట్టుకుని వాలారు. కరణం సుబ్బమ్మ గారింట్లో ఆ సాయికృష్ణుణ్ణి ప్రప్రథమంగా దర్శించుకున్నారు. షిరిడీపతి ఆమెను ఏ విధంగా సంబోధించేవారో అదే విధంగా బాలసత్యసాయి ఆవిడను ఆహ్వానించేసరికి మైమరిచి ఆనందాప్తిలో ఓలలాడింది ఆ వృద్ధరాణి. స్వామి, మీరు నాతో పాటు చించోలి తప్పక రావాలి, నన్ను అనుగ్రహించండి అని వేడుకుంది. ఓ తప్పకుండా అన్నారు స్వామి. ఆమెతో పాటు చించోలి వెళ్లారు సత్యసాయి. షిరిడీబాబాగా ఉన్నప్పుడు తాము అక్కడ విజయం చేసిన సందర్భంలో పరిచితమైన వీధులు, కొట్లు, చెట్లు మొదలైనవన్నీ మన కుమారదేవుడు విపులంగా వర్ణిస్తున్న కొద్దీ రాణిగారి మనస్సులో విశ్వాసము, భక్తి దృఢమైపోయాయి. రాజాకు నేనిచ్చిన మారుతి విగ్రహం ఎక్కడా అన్నారు బాలసత్యసాయి. ఆ విషయం నాకు తెలియదే స్వామి అన్నారు. పర్వాలేదు అని సాయి తానే స్వయంగా ఆ భవనంలో ఒకచోట వెతికి ఆ విగ్రహాన్ని తీసిచ్చారు. ఆహా, సందేహమే లేదు, వారే వీరు అని నూటికి నూరుపాళ్లు గ్రహించిన రాణి, షిరిడీనాథుడు చించోలీలో సవారీ చేసిన టాంగాను పుట్టపర్తికి పంపివేశారు. చాలా కాలం తర్వాత పాత సామానంతా అమ్మివేయటంలో మునిగి ఉన్న సమయంలో ఒక చక్కని విచిత్రపు పనితనంతో చేయబడిన ఒక కమండలం కనిపించింది చించోలి రాణిగారికి. దాని చక్కదనము, పనితనము గమనించిన రాణి దానిని విక్రయించటానికి మనస్కరించక హైదరాబాద్లో తన స్వగృహంలో ఆహ్వాన మందిరంలో ఒక అలంకార వస్తువుగా ఉంచటానికి నిశ్చయించుకున్నారు. దానికి తగిన ఏర్పాట్లు కూడా కావించారావిడ. ఎక్కడి నుంచొచ్చిందో కాని ఒక నాగము అక్కడ అమాంతం ప్రత్యక్షమయ్యి ఆ కమండలాన్ని చుట్టుకుని పడుకుంది. షిరిడీబాబా నాగరూపంలో దర్శనమివ్వటం పరిపాటే కనుక ఇది ఆ మహనీయుని లీలే అయ్యి ఉంటుందని ఆ నాగరాజుకు యథావిధిగా పూజలు చేయించారు చించోలీరాణి. సర్పము కూడా సావకాశంగా పూజలన్నీ అందుకుని అటుపైన వచ్చిన దారి కూడా తెలియకుండా అంతర్ధానమైపోయారు. ఆ పునీతమైన కమండలాన్ని ఒక ప్రదర్శన వస్తువుగా తానుంచదలిచినది బాబా సమ్మతించలేదని గ్రహించి దానిని ఆ పర్తీశ్వరునికే సమర్పించాలని కూడా నిర్ణయించుకున్నారావిడ. కమండలంతో పాటు సహా రాణి ప్రశాంతి నిలయంలో అడుగుపెట్టిందో లేదో మేడపై గదిలో ఉన్న స్వామి, చించోలి రాణి నా కమండలంతో వస్తోంది, నువ్వు పోయి చూడు అని ఒకరిని పంపించారు. పాద్యమును భరించిన పాత్రము చేతికి రాగానే స్వామి దానిని అక్కడున్న వారికి చూపించి, దీనిమీద ఏం రాసి ఉందో చూడండి అన్నారు. దేవనాగరి లిపిలో సా బా అని దానిమీద చెక్కబడి ఉంది. అందరూ చూడగలిగారు. దేహమును చాలించిన సాధుశ్రేష్ఠి శ్రీ షిరిడీ సాయిబాబా పేరు చెక్కబడి ఉండటం, ఆ ఆస్తి తన పునరావతారంలో తన హక్కుని ప్రకటించుకుని తన వద్దకే తిరిగి రప్పించుకున్న ఈ అద్భుత లీల ఒక చిత్రమే కదా. ఈ వింతకు అంతరార్థం చాలా సంవత్సరాల తర్వాత అవగతమైంది. దసరా పండుగల్లో అతి వైభవంగా నిలయంలో ఒక మహాయజ్ఞం జరగనున్నప్పుడు శాస్త్ర ప్రకారం అమర్చవలసిన కరకి అనే తీర్థపాత్ర కోసం ఋత్వికులు తాపత్రయపడుతున్నారు. ఇదిగో మీకు కావలసిన కుంభం అంటూ ఆ కమండలాన్ని అందించారు స్వామి. అన్ని శాస్త్ర లక్షణాలు కలిగి ఉన్న ఆ కమండలాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు పండితులు.
షిరిడీ పర్తి అవినాభావ సంబంధాలు ఈ చరిత్రలో అక్కడక్కడ గమనిస్తూ వింటూ వస్తున్నాం. ఒక గొప్ప మృదంగ విద్వాంసునికి పక్క వాయిద్యకారునిగా అమరినప్పుడు ఆయన ప్రాముఖ్యతను విద్వత్తును ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా ఎక్కువసేపు ఆవర్తనం చేయటానికి మధ్య మధ్య లఘువుగా వాయించటానికి అవకాశమివ్వటం సహజమే కదా. అదేవిధంగా ఒక ప్రత్యేక ఆవర్తనమునకు అవకాశమిచ్చి చూద్దాం. సత్యసాయి చరితవాహిని సంగీత లహరిలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన పక్కవాద్య బృందములు అనేకం. అందులో అప్పుడప్పుడు కొందరికి ప్రత్యేకంగా ఆవర్తనం చేయటానికి అవకాశమివ్వటంలో సాయి చరితానికి ఒక అలంకరణే కాగలదు. చించోలి రాణివలె షిరిడీ బాబాను ప్రత్యక్షంగా దర్శించిన భక్త తిలకంలో శ్రీ ఎంఎస్ దీక్షిత్ ఒకరు. వీరి పెద్దతండ్రి శ్రీ హెచ్ఎస్ దీక్షిత్ గారి పేరుచ్చరిస్తే చాలు, షిరిడీ భక్తులు ఇప్పటికీ చేతులు జోడించి నిలబడతారు. వీరు ప్రసిద్ధ న్యాయశాస్త్ర నిపుణులు. అదీకాక షిరిడీ అవతార కాలంలోనే శాసనసభ్యులుగా కూడా ఉన్నవారు వీరు. వీరిని అప్పటి షిరిడీ భక్తులు ఎంతో గౌరవంగా కాకాసాహెబ్ అని పిలిచేవారు. షిరిడీ బాబా మాత్రం ఎంతో ప్రేమగా కాకా అని పిలిచేవారు. వీరు షిరిడీ బాబా పరమ భక్తులలో ఒకరు. పెద్ద తండ్రి గారినే దైవంగా భావించి గౌరవించిన శ్రీ ఎంఎస్ దీక్షిత్ వారు ఆరాధించిన షిరిడీ సాయిబాబాను భక్తితో పూజించి ఆరాధించేవారనటంలో ఆశ్చర్యం లేదు కదా. 1909 ఈ ఎంఎస్ దీక్షిత్ తన పెద్ద తండ్రితో పాటు షిరిడీ వెళ్లి స్వామిని ప్రత్యక్షంగా దర్శించి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాలకు ప్రణామములు గావిస్తూ శ్రీ సత్యసాయి తెలుగు శ్రోతలందరికీ సాయిరాం. భగవంతుని దర్శనం లభించటం ఎన్నో జన్మల పుణ్యఫలం. అటువంటి దర్శనం కొరకు స్వయానా స్వామి నుండే ఆహ్వానం వస్తే అంతకన్నా గొప్ప అదృష్టం మరొకటి కలదంటారా? శ్రీమతి స్వర్ణలతా గారి కుటుంబాన్ని స్వయానా స్వామి పిలిపించుకుని భజనలు నేర్పించి వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ వాళ్లని ఎల్లప్పుడూ రక్షించేవారు. చిన్నపిల్లలతో చిన్నవాడుగా కలిసి వారితో ఆడుకున్న బాబా పనులు ఎలా చేయాలన్నది కూడా స్వయానా దగ్గరుండి నేర్పించేవారట. స్వామికి అత్యంత సామీప్యంగా ఉన్న వీరి కుటుంబ అనుభవాలను ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహర్లు కార్యక్రమంలో 4 భాగాలుగా అందిస్తున్నాము. అందులోనే మొదటి భాగాన్ని ఇప్పుడు విందామా?
1: అప్పటికి మా నాన్నగారు ఐఎస్ లో ఏఈగా కర్నూలులో వర్క్ చేస్తూ ఉండేవారు. ఇంజనీర్ బసవపన నాయుడు గారు. అమ్మ పేరు శ్రీ రమాదేవి. అమ్మకి స్వామి కల్లో వచ్చి కర్నూలులో ఉండగా అమ్మ ఉయ్యాల్లో ఒక పెద్ద శివలింగం, ఒక రెడ్ గా ఉండే శివలింగం లాగా కనిపించి ఊగుతా ఉండి అందులో, అమ్మ నేను పరమేశ్వరుణ్ణి పుట్టుబర్తిలో వచ్చి ఉన్నాను, మీరు రండి, మీకు అందరికీ కూడా నేను అన్ని చెప్పాలి అని చెప్పి అమ్మని ఇన్వైట్ చేశారు. ఆ వెంటనే అమ్మ కార్కి అప్పుడు పెట్రోల్ వేసేసి వచ్చేసాం. స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత పుట్టుపర్తిలో స్వామి ఆ రోజు లేరు, కానీ మేమంతా ఇక్కడే ఉన్నాము. నెక్స్ట్ డే స్వామి వచ్చి మేము అక్కడ పడుకున్నామని బయట పడుకుంటే వరండాలో, అయ్యో ఇక్కడ పడుకున్నారా, వద్దమ్మా ఇక్కడ తోడేళ్ళు వస్తాయి, మంటకప్పులు వస్తాయి, అన్నీ ఉంటాయి, వద్దని స్వామి భజన హాల్లో మమ్మల్ని పడుకోబెట్టుకున్నారు స్వామి. ఆ తర్వాత స్వామి మమ్మల్ని అందరినీ కూడా వేరే రూమ్స్కి ఇచ్చి, అప్పుడు చాలా చిన్న రూమ్స్, ఒక పక్కన కాదు చాలా చిన్న, ఒక వరండా ఉండేది, ఒక లివింగ్ రూమ్, ఒక కిచెన్, అలా ఉండేది అనమాట. ఆ రోజున మమ్మల్ని అందరినీ కూడా స్వామి ఇన్వైట్ చేసుకుని పుట్టపర్తిలో మమ్మల్ని ప్రవేశం చేయించారు. నేను 51 అంటే నేను 1944 పుట్టాను. అప్పుడు స్వామి ఆ బిల్డింగ్ కొత్తగా కట్టారు అని అన్నారు. ఆ లోపల ఒక చిన్న కృష్ణ విగ్రహం ఉండేది, ఒక 5 అడుగుల మట్టి విగ్రహమే, నీలి రంగులో ఉండేది. స్వామి ఆ విగ్రహానికి పంచె కట్టేవారు, మురళి సర్దేవారు, మంచి హారతులు దండలు వేసేవారు. అది బాగుంది కదా అని మమ్మల్ని మళ్లీ మళ్లీ అడుగుతుండేవారు అనమాట. చాలా బాగుంది కదా, ఇలా ఉంటే కృష్ణుడు అని ఆ కృష్ణుడికి కూడా మనం పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. పాత మందిరం నుంచి కొంతమంది భక్తులు మెల్లగా వచ్చేవారు అనమాట ఇక్కడికి పాత మందిరం నుంచి. అప్పుడు భక్తులు చాలా తక్కువ మంది ఉండేవారు. భజన హాల్లో కూడా లైటింగ్ లేదు, కరెంటు లేదనమాట మన పుట్టపర్తికి. ఇంకా అప్పుడు చాలా తక్కువ మంది జనం ఉండేవారు. మెల్లమెల్లగా అక్కడి నుంచి పాత మందిరం నుంచి వచ్చి ఇక్కడ కూర్చునేవారు. ఆ మొదట్లో ఉండేవాళ్ళం మేము, చాలా చిన్నపిల్లలమే. మేము వెనకాల మందిరం దగ్గర కూర్చునేవాళ్ళం, మెట్ల దగ్గర. స్వామి అక్కడ కాదు బంగారు, మీరు రండి ఇక్కడ కూర్చోండి అని మొదట్లో కూర్చోబెట్టుకునేవారు. తమ్ముళ్ళు ఇంకా చిన్నవాళ్ళు, వాళ్ళనేమో జెంట్స్ సైడ్ రాజారెడ్డి గారికి వెనకాల కూర్చోబెట్టుకునేవారు. మేమంతా కూడా విజయమ్మ దగ్గర పక్కన కూర్చునేవాళ్ళం అనమాట. భజన పాడేవారు. స్వామి భజన నేర్పించారు మాకు అన్ని, రాగం తాళం పల్లవి అన్ని స్వామి మనకి అట్లా నేర్పించి, ఎన్ని పాటలు మనకి నేర్పించి పాడిచ్చారు అక్కడ. అప్పుడు షాండ్లియర్స్ కి వెలిగించేవాళ్ళు, దీపం వెలిగించి ఆ దీపం వెలుగులో స్వామి కూర్చొని ఆ భజన అంతా పాడేవాళ్ళం అనమాట. హారతి ఇవ్వటం, పెద్ద హారతి పాట ఉండేది అప్పుడు. తర్వాత తగ్గించేశారు అన్నారు. షిరిడీలోనే చాలా పెద్దది పెట్టేశాను హారతి పాట, ఇప్పుడు ఇక్కడ కూడా అలా పెడితే చాలా మందికి బాగోదు అని తగ్గించి మళ్ళా ఇది పెట్టారు అనమాట. నాన్నగారు అప్పుడు మొట్టమొదటిసారి కాశ్మీర్లో క్యాంప్ వేశారు గవర్నమెంట్, ఎందుకంటే ఒక బ్రిటిషర్స్ ఒక బ్రిడ్జి కడితే అప్పుడు మనకి సిమెంట్ సున్నాలు లేవు, అది చాలా స్ట్రాంగ్ గా ఉండి బ్రేక్ అవ్వలేదు, అది మనకు అడ్డుగా ఉందని నాన్నగారు తీసుకెళ్లి అక్కడ 6 నెలలు పెట్టుకున్నారు. అప్పుడు స్వామి చెప్పారు, ఇక్కడ మేము పుట్టపర్తిలో ఉండగా నాన్నగారు అక్కడ ఏమీ కూడా, అక్కడ ఏమి, నాన్నగారు ఇక్కడ రసం తినేవారు, వెజిటేరియన్ ఎక్కువ అంటే స్వామి అన్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ చలి వాతావరణంలో కూడా హెల్త్ చాలా బాగుందమ్మా, ఏమీ గాబరా పడద్దు, వచ్చేస్తారు మన ఇంజనీర్ అయ్యా అని చెప్పారు. ఆ తర్వాత స్వామి దగ్గరికి రావటం, ఇక్కడ స్వామి ఎంతో బాగా మనని ఇన్వైట్ చేసుకున్నారు. ఆ రోజుల్లో స్వామికి ప్రహరీ గోడ కూడా లేదు, మన పుట్టపర్తికి ఆ ప్రహరీ గోడ లేదు. తుమ్మి చెట్లు అవి ఉండేవి, పెద్ద పెద్ద రాళ్లు. ఒక పక్కన మనకి ఒక బావి ఉండేది, ఆ బావి దగ్గర నీళ్లే అందరూ వాడుకునేవాళ్ళు అనమాట. ఈ ఫెన్సింగ్ కి నాన్నగారికి పిలిచి అదంతా చెప్పట, కొన్ని చెట్లు వేసేద్దామా బసవపున్నయ్య మనము అన్నారు. కాదు స్వామి, మొత్తం మనం ఫెన్సింగ్ కట్టేసుకుందాము, అవి వేస్తే మళ్ళా కన్స్ట్రక్షన్ కి ఇబ్బంది అవుతుంది, మనకి చాలా అవుతుంది అంటే దగ్గర కూర్చొని, అయితే ఎస్టిమేషన్ వేస్తారా అన్నారు. అంటే అవును స్వామి వేస్తానంటే, అప్పుడు స్వామి దగ్గర ఏమి పెద్ద పెద్ద లేవు, మన కస్తూరి గారు ఉన్నారు, వారింట్లో ఒక చిన్న చైరు ఒక చిన్న టేబుల్ పెట్టి ఒక ఫ్లాంక్ వేశారు. కస్తూరి గారి దగ్గర ఒక చిన్న ఫ్లాంక్ ఒక స్కేలు నాన్నగారికి ఇస్తే స్వామి ఒక పేపర్ సంపాదించారు, దాని మీద నాన్నగారు కూర్చొని ఎస్టిమేషన్ చేస్తుంటే పక్కనే స్వామి ఉన్నారు. ఉండి అయితే ఇంజనీర్ అయ్యా ఈ బ్రిక్స్ వేస్తే సరిపోతుందా, ఈ కంకర వేస్తే సరిపోతుందా అంటూ స్వామి ఏమీ తెలియని పసిపాపలాగా నాన్నగారిని అడిగి అవన్నీ చెప్పించుకుని అంతా వేసిన తర్వాత ఎస్టిమేషన్, ఇంత తక్కువలో మన కన్స్ట్రక్షన్ అయిపోతుందా? నిజమా అన్నారు. అవును స్వామి, ఇంతే అవుతుంది మన కన్స్ట్రక్షన్, అంటే చాలా తక్కువలో చేస్తున్నారు ఇంజనీర్ అయ్యా నాకు అని చాలా సంతోషపడి వెంటనే సృష్టించి నాన్నగారికి ఒక డాలర్ ఇచ్చారు. దాంట్లో ఒక పక్కన శ్రీరాముడు కోదండరాముడు ఒక పక్కన ఓం ఉంది అనమాట. అట్లాగా ఎంతో స్వామి దగ్గర చూసుకున్నారనమాట. ఆ తర్వాతనే నాన్నగారితో మెల్లిగా అన్ని కన్స్ట్రక్షన్స్ కి అడిగి తీసుకుని ఏదో తెలియనట్టుగా ఆ బిల్డింగ్స్ కి ప్లాన్స్ వేయించుకుని చేసేసుకున్నారు. ఒకసారి వచ్చారు స్వామి నాన్నగారి దగ్గర వచ్చి, ఇంజనీర్ అయ్యా, నాన్నగారిని ఎప్పుడు ఇంజనీర్ అయ్యా అని పిలిచేవారు. ఇంజనీర్ అయ్యా మరి ఏంటంటే మనకిక్కడ లైబ్రరీ ఒకటి కడుతున్నాం ఆ కొండ మీద, దానికి 8 తలుపులు కిటికీలు కలిసి ఉండేలాగా మీరు ప్లాన్ వేయండి అన్నారు. అలాగే స్వామి అని దగ్గరుండి స్వామి ఆ కన్స్ట్రక్ట్ చేయాలి అది ప్లాన్ వేయించుకున్నారనమాట. తర్వాత దాన్ని ఇంకో దానికి వాడి ఉండొచ్చు స్వామి, కానీ దగ్గరుండి ప్లాన్స్ వేసుకోవటంలో స్వామి చేస్తారు. అక్కడ మన జనరల్ హాస్పిటల్ కూడా అంతే, చిన్న హాస్పిటల్ ఉండేది, పేషెంట్స్ వచ్చేవాళ్లు మెడిసిన్స్ ఇవ్వడానికి ఒక కూర్గు ఒక నర్స్ ఉండేవారు, మేమంతా అక్కడ పోయేదో చిన్న చిన్నగా హెల్ప్ చేస్తుండేవాళ్ళం. దాని కన్స్ట్రక్షన్ కూడా మమ్మల్ని చిత్రావతి దగ్గర ఇసుక అక్కడి నుంచి ఇటుకరాళ్లు చిన్న లైన్లో వేసుకుని చిన్న చిన్న పిల్లల్ని ఫ్రాక్స్ వేసుకుంటే ఇలా ఇటుక పట్టుకుని వస్తుంటే, అయ్యో మీకంతా పాడైపోతున్నాయరా బంగారు అనేవారు. ఏం పర్లేదు స్వామి వస్తున్నామని ఆ లైన్ అంతా వేసుకుని ఆ ఇసుక అంతా ఆ కన్స్ట్రక్ట్ చేసే చోటికి హాస్పిటల్ దగ్గరికి వేసేవాళ్ళు, ఇటుక రాళ్ళు కూడా వేసేసేవారు. అయిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత అమ్మ మీరందరూ అలసిపోతున్నారు, రండి రండి మనం భజన చేసుకుందామని స్వామి కారు ఎక్కేసేవారు. కారు ఎక్కటం ఆలస్యం, మేము స్వామి కారుతో పాటు పరుగు తీసుకుంటే మందిరానికి వచ్చేసేవాళ్ళమి. అట్లా స్వామి మాతోనే ఉండేవారు చిత్రవతిలో ఎన్నో. మనకి షిరిడీలో స్వామి బాబా ఎప్పుడు పిల్లలతో ఆడుకుంటారనేవారు, అలాగే ఇక్కడ పత్తిలో కూడా స్వామి ఎప్పుడూ ఆడుతుండేవారు. మా అందరిని పిలిచి పిలిచి ఒక్కొక్కడిని పేరు పేరున పిలుచుకొని ఇది ఆడుకుందాం అది ఆడుకుందాం అనుకుంటే ఆడుకునేవారు. ఏం ఆటలంటే మగపిల్లల్ని పిలుచుకొని ఆ గోళీలు ఆడుకున్న షిరిడీ సాయి, ఇక్కడ వీళ్ళని పిలుచుకుని దాగుడు మూతలు ఆడుకునేవారు. మమ్మల్ని పిలిచి మేమేమో ఆడపిల్లలు అని కొండ మీదకి ఎక్కి ఆ చిత్రావతి రోడ్డు దగ్గర ఉన్న కొండల మీద పువ్వులు కోసుకురమ్మనేవారు. అప్పుడు ఏంటంటే మనకి అమ్మకం కొనటం ఏం లేదు, పుట్టపర్తిలో పువ్వులు లేవు, కానీ మందిరంలో కావాలి. మేము చిన్నపిల్లలమే కదా ఎక్కువసేపు వెళ్లకుండా మధ్యాహ్నం పూట వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్తే మన తుమ్మి పూలు ఉంటాయి, ఈ తుమ్మి పూలు ఇవే వైలెట్ కలర్ లో కూడా ఉండేవి, అవి ఇవన్నీ కోసుకుని కొంచెం తులసి ఉండేది, కృష్ణ తులసి అని అది, అవన్నీ గౌన్లో వేసేసుకుని గబగబా వచ్చేస్తే మన మందిరంలో వెనకాల పక్కన్నది ఆ గుమ్మం దగ్గర కూర్చో అన్ని వదిలేసేవాళ్ళం, గౌన్ నుంచి వదిలేస్తే ఏది నీకెన్నొచ్చినాయి పూలు, నీకెన్నొచ్చిన పూలు అని అన్ని తీసేవారు. ఈ రంగు పూలు పెట్టండి రా, పూలు పెట్టండి అని మాకు అవన్నీ జిలేబీలు కట్టినట్టుగా ఆ పూల దండలు కట్టించేవారు. అవన్నీ ఒకే దారంలో కట్టి ఒక పెద్ద చెండులాగా చేసేవారు. ఇదిగో ఇదెంత బాగుందో చూసారా అనేవారు. అలాగే మాకు ఆడపిల్లలకి పూలు కట్టడం నేర్పించారు నాన్న. ఆ పువ్వులు ఎట్లా అంటే, ఏ రోజు పాత రోజుల్లో సీతమ్మ తల్లి ఒక దండ కట్టిందంట, ఆ ఒక పువ్వుకి ఒక పువ్వుకి మధ్యలో పెట్టి కాడబెట్టి జడలాగా అల్లేవారు స్వామి. స్వామి పూలు అల్లటం మనం రెండో మూడో కట్టేటప్పటికి ఒక నాలుగు అంగుళాలు దండ తయారైపోతుంది, అంత స్పీడ్ గా చెట్టు కట్టేవారు. కట్టేసి ఇలాగ సీతమ్మ తల్లి దండ కట్టింది చూసారా. మీరేం చేస్తారంటే, ఇది మీరు పట్టుకుని ఇలా లాగితే అన్ని ఊడిపోతాయి. ఆ రోజుల్లో సీతమ్మ తల్లి ఇటు తిప్పితే పెద్ద దండ అయ్యేది, ఇటుపక్క లాగితే చిన్నగా అయిపోయేది అనేవారు. ఆ దండని గంగమ్మ తల్లిలో వేస్తే శ్రీరాముడి పాదాల దగ్గరికి వెళ్లి అది ఉన్నదనిచ్చి స్వామి చెప్పారు. అప్పుడు అట్లాగా మాకు చెప్పించేవారు అనమాట. అలాగే విభూతి పొట్లాలు కట్టించినారు, కుంకుమ ఎట్లాగ పెట్టాలి అవన్నీ కూడా స్వామే నేర్పించారు. విభూతి పొట్లాలు కట్టడం అంటే స్పూన్ చిన్నది పెట్టి ఇలా వేయి, ఇంకొంచెం వేయండి, విభూతి పెట్టుకోవాలి తీసుకున్న వాళ్ళు, అందరికి వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్తారు అందరు భక్తులు అని స్వామి చెప్పేవారు. అస్సలు మొట్టమొదట స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి తీసుకువెళ్లారు బాబు మమ్మల్ని. ఆ రోజున ఇంటర్వ్యూ రూమ్ దగ్గర తీగల కృష్ణరావు గారు అని ఒక ఇంజనీర్ గారు, చీఫ్ ఇంజనీర్ గారు, వాళ్ల తల్లి గారు ఆయన, ఆయన సతీమణి, తర్వాత మన రాజారెడ్డి గారు వాళ్ళ తల్లి గారు, తర్వాత మేము, అమ్మ నాన్నగారు రాలేదు ఇంకా కాశ్మీర్లో ఉన్నారు, మరి మేమందరం పిల్లలమే వరుసగా ఉన్నామన్నమాట. నేను మాత్రం బయటే ఉన్నా, ఎందుకంటే చాలా ఆటలాడుతూ ఉన్నానమాట. ఆ రోజున అందరిని పిలిచి లోపల ఇంటర్వ్యూ రూమ్ లో పిలిచి బాగా మాట్లాడారు. నేను బయటే ఉన్నాను కదా, ఉండి రాలేదని ఏడ్చేశాను. అయ్యో స్వామి గదిలోకి వెళ్లేదని నాకు మళ్లీ ఏం చేశారు, వెంటనే మళ్లీ పిలిచి ఆ గుమ్మం దగ్గరే పాద నమస్కారం ఇస్తుంది. నేను గుమ్మం మీదకి అడ్డం పడిపోయాను. స్వామి ఎత్తి మళ్లీ పైకి పెట్టి లోపలికి పిలిచి పాద నమస్కారం ఇచ్చి విభూతి పెట్టి విభూతి ఇచ్చారు నాకు. ఇచ్చి ఆ రోజు నుంచి ఇంటర్వ్యూలోకి పిలవటం. ఒక రోజుకి 5, 6, 7 సార్లు కూడా ఇంటర్వ్యూ ఇచ్చేవారు స్వామి. ఆ ఇంటర్వ్యూ రూమ్ లో అక్కడ కూర్చున్న తర్వాత స్వామి చెప్పేవారు, మీరు ఒక్కళ్లే కాదురా బంగారు, ఇక్కడ యక్ష కిన్నర కింపురుషులు అప్సరసులు అందరూ కూడా నా దగ్గరకు వస్తారు ఈ రూమ్ లో, ఇక్కడ అందరూ మాట్లాడతారు, మీతో మాట్లాడతాను వాళ్లతో మాట్లాడతాను అని స్వామి చెప్పేవారు. ఇంటర్వ్యూ రూమ్ లో ఎన్ని సంగతులు చెప్పేవారంటే, మీకు తెలియదు బంగారు, మీకు నాకు ఉన్న బంధం అనుబంధం ఇప్పటిది కాదు, ఎన్నో జన్మల బంధం మనది, మీకు తెలియదు, షిరిడిలో ఉన్నారు, అంతకు ముందు ఉన్నారు, ఇంకా అంతకు ముందు ఉన్నారు అని చెప్పారు. చెప్పి ఈ రోజు మీరున్నారు, రేపు మీరు, నేను చాలా దూరం, మీకు తెలియదు, రాను రాను, ఈ స్పర్శ దర్శన సంభాషణ జ్ఞానాలు కలగటమే చాలా కష్టం, అపురూపం, తర్వాత మీకు అడిగినా దొరకదు ఇది, ఎందుకంటే అంతమంది జనాలు వస్తారు, సర్వదేశాల వాళ్ళు వస్తారు, అన్ని దేశాలు అన్ని ఖండాలు ఇవన్నీ నా రూమ్సే, అన్ని చోట్ల నేను వెళ్తున్నాను, అన్ని చోట్ల నేను ఉంటాను అని చెప్పారు. అప్పుడు స్వామి దగ్గరికి ఎలా వచ్చేవారంటే జనాలు, స్వామి కేవలం ఒక మామూలు మనిషిగా అనుకుని స్వామిని ఏం చేసేవారంటే, ఇక్కడ స్వామి జ్యోతిషం చెప్తారు చెయ్యి చూసి, తర్వాత భూత వైద్యుడు అన్నారు, చేతపండు చేస్తుంటే వాటి తిప్పుతారంట అని వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో వచ్చే జనాలు చూస్తూ ఉండేవాళ్ళం బాబు. ఎట్లా అంటే, మంచం మీద పడుకోబెట్టి తీసుకొచ్చేవారు, మంచానికి తాళ్ళేసి కట్టేసి ఆ మనిషిని అరుస్తా ఉంటే తీసుకొస్తే స్వామి దగ్గర నిలబెట్టేవారు. స్వామి మేము పుట్టపర్తి అంటే ఏంటో తెలియని ఆ మందిరం దగ్గర నుంచి చిత్రావతికి వెళ్ళేదో ఇప్పుడు మనకంతా కూడా కూరగాయలు అమ్ముతారు, అక్కడ నిలబడేవాళ్ళమే స్వామితో. స్వామి వెనక్కి చూసి మమ్మల్ని ఇలా చేతులు అడ్డం పెట్టేసి, ఇంకా మీరు వెనక్కి ముందుకెళ్ళబాకండా, ఇక్కడే ఉండండి అని స్వామి మమ్మల్ని ఇలా పెట్టేసుకుని అలా ఉండేవారు. అప్పుడు ముందర పక్కడ ఆ దయ్యం పట్టినోళ్లు, తర్వాత ఈయన ఉండేవాళ్ళు, ఊగుతా ఊగుతా ఉండేవాళ్ళు, తలకాయ ఎంత ఊగిపోతా ఉండేది. ఉంటే స్వామి అనేవారు, పోతావా పోవా, ఈ జీవుని పట్టుకుని ఎందుకెళ్ళి దుఃఖపడుతున్నావు నువ్వు అనేవారు. పోను పోను, నేను పోను స్వామి, నేను వచ్చింది ఇక్కడ ఉండటానికి అని. కాదు, ఇప్పుడు దాకా నువ్వు చేసిన పాపాలకి, ఈ ఇంతవరకు చేసిన వాటికి ఈ జన్మలో అయిపోయింది, ఈవిని ఎందుకు పట్టి పీడిస్తున్నావు, వెళ్ళిపో, నీకు మంచి జన్మనిస్తా నేను అంటూ ఆవిడకి చెప్పేవాళ్ళు. లేదు స్వామి, నేను వెళ్ళను, పోతావా పోవా, నీ పని నేను పడతాను అనేవారు స్వామి. చాలా కోపంగా చూసేవాళ్ళు, చెయ్యిలా పెట్టేసేవారు, చిత్రావతి చూపించి పో పో పో అంటే, అప్పుడు పోతాను స్వామి, పోతాను స్వామి, పోతానంటూ అట్లా వెళ్ళిపోయేది. అప్పుడు ఈమె ఈ దెయ్యం పట్టిన వాళ్ళందరినీ ఆ పేరెంట్స్ వాళ్ళ వెనకాల నుండి ఆమె చిత్రావతికి తీసుకెళ్లేవారు. స్వామి అనేవారు ఆమెను అక్కడ చిత్రమ్మలో స్నానం చేసి తీసుకురండి అనేవారు. అక్కడ తీసుకెళ్లి మొత్తం మునిగిన తర్వాత ఆ మనిషి మెల్లగా వచ్చేది. వచ్చేటప్పుడు ఆవిడకి స్వామికి స్వామి విభూతి పెట్టి పసుపు కుంకుమ కూడా పెట్టేవారు. ఒక్కొక్కసారి పెట్టి ఇంకంతా బాగుంటుంది మీరు వెళ్ళిరండి అనేవారు. అలాగా ఎంత మందికో అలా దయ్యాల్ని భూతాల్ని వదిలిచ్చేవారు. అలాగే స్వామి జ్యోతిషం చెప్పేవారు. చేతులు చూసి రేఖలు చూసి ఇది ఈ రేఖ అది ఈ రేఖ అని చెప్పిస్తే ఎక్కడెక్కడికో ఎందుకు వెళ్తారు మీ జ్యోతిష్యం చూపించుకోవడానికి, నేను చెప్తాను కదా ఇంత పెద్ద జ్యోతిష్కుని నేను ఇక్కడ ఉంటే మీరు వేరే వాళ్ళ కోసం ఎందుకు వెళ్తారు నానా, రండి రండి నేను చెప్తా, ఇదిగో ఇది ధనరేఖ ఇది ఆయుష్ రేఖ ఇది మీ పెళ్లి రేఖ అంటూ చెప్పేవారు. ఇది మీ ఎడ్యుకేషన్ రేఖ అనుకుంటే అన్ని రేఖలు చెప్పేవారు. స్వామి రేఖలు చూసి అమ్మ అనేవారు అనమాట. స్వామి మీరు ఎంత చక్కగా లక్ష్మీదేవత ఉన్నారు, ఎంత మంచిగా ఉంది స్వామి మీ రేఖలు అంటే, అమ్మ అమ్మ చెప్పండి నాకు జ్యోతిష్యం మీరు చెప్తున్నారా అనేవారు అనుకుంటే ఆడుకునేవారు అనమాట. తనకు తెలియదా అందరి జ్యోతిష్యం చూసేది స్వామి మనకి. అలా ఘనమైన ఆ జ్యోతిష్కుణ్ణి చూసాము, ఆ భూత వైద్యుణ్ణి చూసామన్నమాట. తర్వాత అలా భూత వైద్యులు రావటం మానేశారనమాట. తర్వాత మామూలుగానే విభూది ఇచ్చి పంపించేసేవారు. ఒకసారి ఒక ఆవిడ ఇంజనీర్ గారి భార్య వచ్చారు అమ్మతో, అనంతపురంలో డి గారి భార్య. ఆమె థర్డ్ వైఫ్, ఆయనకి పిల్లలు లేరు, ఆయన ఎక్కడికి పంపరు, అమ్మతో మాత్రమే పంపించారు. అది పుట్టపర్తికి. స్వామి అమ్మని ఆమెని మన ప్రైవేట్ రూమ్ లోకి తీసుకుని వెళ్లి ఆమెను తన సింహాసనం మీద కూర్చోబెట్టారట. పెట్టి ఏమి ఆమెకి గాలి ధూళి అన్నీ ఉంటాయంటారు ఏం లేదని ఒక పెద్ద నెమ్మలి విసలికర తీసుకుని ఆమెకు విసిరారంట. విసిరేస్తే ఇప్పుడు బాగుంది కదమ్మా మీకు, అంతా బాగుంటుంది మీకు, అన్నీ బాగుంటుంది, తర్వాత మీ హెల్త్ బాగుంటుంది, మీకు పిల్లలు పుడతారు అని వాళ్ళ ఇంటి విషయాలన్నీ ఆమెతో మాట్లాడి, అమ్మకు కూడా తెలియదు వాడి విషయాలు, మామూలుగా తీసుకొచ్చారు స్వామి దగ్గరికని. అప్పుడు తీసుకొచ్చి ఆమెను కూర్చోపెట్టుకుని అన్ని బాగుంటాయని చెప్పి మొత్తం ఆమెను బాగు చేశారు విభూది ఇచ్చేసి. ఇంకా మళ్లీ ఆమెకి ఎప్పుడు కూడా అలా గాలి రావటం గాని ఏమీ లేదనమాట. అలాగా స్వామి దయ్యాల్ని భూతాల్ని అన్నీ వదిలిచ్చేసేవారనమాట. ఈశ్వరమ్మ గారు మేము అవ్వగారు అని పిలుచుకునేవాళ్ళమి. ఆమె మమ్మల్ని ఎంతో దగ్గరగా తీసుకుని ఎట్లుంది స్వామితో, నాయన ఏం మాట్లాడిచ్చినారు మీతో, ఏం చెప్పినారు మీకు ఇవాళ అనుకుంటా మాట్లాడేవారు. మా పాఠాలు చెప్పేవారు, మా పుస్తకాల సంగతి చెప్పేవారు, మా స్కూల్స్ సంగతి చెప్తుంటే ఆమె అనేవారు ఎంతో సంతోషంగా మేము చెప్పేవన్నీ స్వామి ఏమేమి చెప్పారు అన్నీ విని సంతోషపడుతూ ఉండేవారు. అట్లనే బంగారు స్వామి ఇదిగో ఇవాళ స్వామి ప్రసాదం టిఫిన్ ఏంటి, అప్పుడు స్వామికి ఏమి ఉండేది కాదు టిఫిన్స్ చేసేవాళ్ళు కాదు, ఫ్రూట్స్ తెప్పించేవారు బెంగళూరు నుంచి. ఆ ఫ్రూట్స్ అన్ని కట్ చేసినవన్నీ కూడా స్వామికి పెడితే అవన్నీ స్వామి మాకు పంపించేవారు. ఆమె ఈశ్వరమ్మ గారు మాకు తీసుకొచ్చి పెడుతూ ఉండేవారు అనమాట. మళ్ళీ వెంకమ్మ గారు స్వామి పెద్దక్క గారు ఎంత ప్రేమతో ఉండేవారంటే మమ్మల్ని ఒక ఆటలు ఆడుచుకునేవాడు అనమాట. స్వామి ఒక చుట్టూ తిరిగి వెళ్లిపోయేస్తే స్వామి లోపలికి వెళ్ళిపోయారులే అనుకుంటే మరి స్వామి లేరులే అనుకుని మేమంతా ఆటలాడుకుంటూ ఉండేవాళ్ళం. పాటలు పాడుకోవటం మా ఇష్టంగా ఉండేవాళ్ళం. వెంకమ్మ గారు మన ఈశ్వరమ్మ గారు అందరూ కూడా ఉంటే స్వామి వెంటనే మళ్ళీ ఎట్టొచ్చేవారు వచ్చేసేవారు. వచ్చేసి ఏంటి ఏంటి విశేషం ఏంటి, అందరూ మీరు ఇక్కడ ఉన్నారంటే అవి ఏం లేదే స్వామి, వాళ్ళు ఏదో చెప్తున్నారు పిల్లలు కదా నేను ఉన్నాను ఇక్కడే అంటే, వాళ్ళు చెప్పేది ఏదో నాకు కూడా చెప్పు నేను వింటాననేవారు అంతా. అప్పుడు ఉండి స్వామి ఇలా స్కూల్స్ జరుగుతున్నాయంటే స్వామి పుస్తకాలు తెచ్చుకున్నారు వాళ్ళు, ఏం చదువుతా ఉండారు అవి అడుగుతున్నాను స్వామి అనేవారు. ఆమె అంటే ఓహో అట్లానా అనేవారు. అట్లాగే ఏం చదువుతున్నా చెప్పేవారు. మరి తండ్రి గారిని శివయ్య అనేవారు స్వామి. స్వామి ఆయన ఎంత మంచి సోషల్ సర్వీస్ అంటే కనిపించేవారు కాదు. ఇక్కడి నుంచి వస్తువు అనేది ఇక్కడ ఏమి దొరకదు, అంగడి అనేది లేదు ఇక్కడ. ఇక ఒక పక్కన అక్కడ కూర్చొని ఏం చేసే అంటే ఇప్పుడు మన గోపురం గేట్ అంటాం అక్కడ దగ్గరగా కూర్చొని అందరికి చెప్పేవారు అనమాట. ఇదిగో నేను బుక్కపట్నం వెళ్తున్నాను ఎవరికైనా ఏమైనా కావాలంటే చెప్తారా తెచ్చి పెడతానంటే ఆయన దగ్గరికి వచ్చేవారు అందరూ. ఓ సుబ్బమ్మయ్య నువ్వు సూదులు అడిగావు కదా దారాలు అడిగావు ఇదిగు దిగు తెస్తానని చెప్పి ఆమె చేర్చిచ్చేవారు. ఒకళ్ళు కందిపప్పు తెమ్మనేవాళ్ళు, ఒకళ్ళు చింతపండు అనేవాళ్ళు. ఇట్లా అన్ని వస్తువుల్ని ఆయన ఎంత బాగా గుర్తు పెట్టుకునేవారంటే ఆ డబ్బులు తీసుకుని సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ ఆ మూట కట్టుకుని నెత్తి మీద పెట్టుకుని నడిచి వచ్చేవారు అనమాట. అప్పుడు ఏమి లేదు కదా మనకి, ఎడ్ల బండ్లు కూడా వచ్చేవి కావు. వచ్చేసిన తర్వాత మళ్ళా వచ్చి పిలిచి, సుబ్బమ్మబా నీకు ఇది ఇచ్చాను, ఇదిగో అవ్వా అందుకే నీకు ఇది ఇస్తున్నాను అని చెప్పి, ఎవరెంత ఇచ్చారో అయ్యేంత మిగిలిన అన్ని తీసుకొచ్చి ఇచ్చేవారు. రోజు వెళ్లేవారు అక్కడికి, వెళ్ళటం తీసుకురావటం. ఇక్కడ అనేది ఒక వస్తువు లేదనమాట, పసుపు కుంకుమ మరి అన్ని ఇక్కడికి అన్ని తెప్పించుకునేవారు అనమాట. స్వామి ఆయన ఎంత బాగా తిప్పేవారంటే అందరికి ఏం మాట్లాడేవారు కాదు, ఆయన చేసుకునేది ఏదో పని చేసుకోవటం వెళ్ళిపోయేవారు అక్కడి నుంచి. స్వామిని కూడా అలా చూసుకోవటం, అలవోకగా చూసుకుని వెళ్ళిపోయేవారు. స్వామి కూడా అలాగే చూసుకునేవారు ఆయన్ని. ఈశ్వరమ్మ గారు మేమంతా కూడా అవ్వగారని పిలుచుకునేవాళ్ళమి. ఎక్కడున్నా మాతో చాలా బాగా మాట్లాడుతూ ఉండేవారు. ఏంటంటే ఇక్కడున్నారు, ఒకసారి స్వామి వైట్ ఫీల్డ్ వెళ్తున్నాను వస్తావా అమ్మా అనేవారు. అట్లనే స్వామి వస్తున్నాను కదా అనేవారు. స్వామితో పాటు ఆమె కూడా వచ్చేవారు. మేము మామూలుగా వెళ్ళి మా కారులో మేము వెళ్ళిపోయేవాళ్ళం. వైట్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఆమెకు వేరే ఒక రూమ్ ఇచ్చేవారు. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆమెకు ఏంటంటే ఒక్క ఆకు అవన్నీ కూడా డైరెక్ట్గా తీసుకుని తినలేరనమాట. పండ్లు కొంచెం వేరే అయిపోయింది కదా, చిన్న కలం రాయి ఉంటుంది దాన్ని పెట్టి కొట్టి ఇచ్చేస్తే దాన్ని మెత్తగా చేసిస్తే జ్యూసీగా దాన్ని మెల్లగా తీసుకునేవారు అనమాట. అది కొట్టిచ్చే వరకు ఈలోగా స్వామి వచ్చేసేవారు అక్కడికి. వచ్చేసి వెనక అనే చేతులు ఇలా పెట్టుకుని అలా చూస్తూ ఉండేవారు. అవ్వగారికా ఇదే అనేవారు. అవును స్వామి. స్వామికి తమరపాకులు అంటే చాలా ఇష్టం. అమ్మ వాళ్ళు మన తూని తమరపాకులని అక్కడి నుంచి తెప్పించి ఇస్తే స్వామి అది పైన అంతా మొత్తం కడిగిన తర్వాత ఈనలు తీసేసి పైన కట్ చేసి రెండు ముక్కలుగా చేసి దాన్ని ఫోల్డ్ చేసి ఒక్క ఆకు మొత్తం ఎట్లా అంటే అవ్వగారికి అలా పెట్టేవాళ్ళమి. స్వామికి కూడా అట్లనే అవన్నీ తీసి పక్కన పెట్టేస్తే ఆకులన్నీ ఒక పక్కన, ఒక్కంతా కూడా చిన్న ఒక్కళ్ళని పెట్టి ఒకటి సున్నం ఒక పక్కన అన్ని ఆ బాక్సులు చెరిగి పెట్టేస్తే స్వామి సంతోషంగా అవన్నీ తీసుకొని చూసుకుని ఉండి ఉండి ఒక ఆకు వేసుకుని నోట్లో వేసుకుంటే మంత కబుర్లాడేవారు అనమాట. మళ్ళీ ఒక మాట, మళ్ళీ ఒక ఆకు, అట్లా ఉండేదనమాట. తమలపాకు చూడాలంటే సౌందర్యం ఆమెని మరి అమ్మవారు చెప్తున్నాం కదా, తాంబూలాలు వేసుకుని ఉంటారు కదా ఆమె ఎప్పుడు కూడా. అందుకని ఈ స్వామి కూడా అలాగే తమలపాకులు ఎప్పుడూ వేసుకుంటూ ఉండేవారు అనమాట. ఎర్రగా పండిందా అని అడిగేవారు. ఒక్కోసారి అడిగి అనేవారు, చూడమ్మా నేను లిప్స్టిక్ వేసుకున్నాను అంటారు. నేను లిప్స్టిక్ వేసుకున్నానా? లేదు చూడండి, నేను ఎప్పుడు లిప్స్టిక్ వేయను. ఊరికి తమలపాకులదే ఇలా వస్తుంది అనేవారు. ఏం లేదు స్వామి, వాళ్ళు ఏదో అంటారు గాని అలానేది ఏంటి మనకి, మీరు ఎప్పుడు వేసుకుంటున్నారు? మీ పెదాలే ఎర్రగా ఉంటాయి అసలే. ఇంక దానికి చెప్పాలా స్వామి, తాంబూలు రాగరాంచితంగా ఇంకా మరింత అందంగా వచ్చింది, సౌందర్యంగా ఉంటారు అనేవారు. అట్లా భోజనాల హాల్ పైన ఉంది. అక్కడి నుంచి యువతల పక్కన బెడ్రూమ్ ఉంది స్వామికి. అటు ఇటు తిరుగుతూ ఉండేవారు. అక్కడ మా అమ్మగారు ఈశ్వరమ్మ గారు పైన కూర్చునేవారు. కూర్చొని ఉంటే స్వామి ఏం చేసేవారు, అక్కడ ఒకళ్ళకి రగ్స్ తెప్పించారంట. రగ్స్ తీసుకుంటే ఈశ్వరమ్మ గారు ఏం చేశారంటే, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తీసుకుంటే చాలే, ఇంకా ఏం తీసుకుంటావన్నారంట. ఎందుకు స్వామి అంటే, తీసుకుంటా, అన్ని తీసేసుకుంటే ఎట్లా, ఇక్కడ వీళ్ళే వాళ్ళకి వద్దు అన్నట్టు. చూడమ్మా అన్ని తీసేసుకుంటుందమ్మా అన్నారు. ఏంటి స్వామి ఆమె తీసుకుంది నాలుగే కదా అంటే, మీరు మరీ చెప్తారు, ఆమెకే చెప్తున్నారు సపోర్ట్ అంటే. కాదు స్వామి, ఏమంటే స్వామి ఆమెకి అక్క చెల్లెలు నలుగురు ఐదుగురు ఉంటే వాళ్ళందరికీ ఇవ్వడానికి పెట్టారట. స్వామి ఆర్డర్ ఇచ్చి ఇంకా ఒకటి తక్కువ అయింది తీసేసుకో ఈశ్వరమ్మ అనేవారు స్వామిని. అట్లా తీసుకుని మళ్ళా తీసుకునేవారు. లోపల భోజనాల హాల్లో కూడా స్వామి అంత బాగా అండి. చిన్న రూము, స్వామికి ఒక చిన్న బల్ల, ఒక చిన్న టేబుల్, దాని మీద స్వామి ప్లేట్ పెట్టుకునేవారు. భక్తులందరూ కూడా కింద ఏ వండుకున్నా అయ్యని తీసుకెళ్లి స్వామికి నివేదన చేసేవారు. అవన్నీ చూసేవారు స్వామి, అన్ని తింటంగా. ఆయన బ్రహ్మార్పణం చేసుకోవటంలో మహాదేవుడు తీసుకుని కొంచెమే తీసుకుంటా. అక్కడ చంద్రమ్మ గారు అని ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ కూడా ఒక జడ్జి గారు వై ఆ వడ్డం చేసుకోవడానికి నిలబడి విసరికర విసిరేవారు. మా అమ్మగారు, ఈశ్వరమ్మ గారు అక్కడ, వెంకమ్మ గారు అక్కడ, వీళ్ళందరూ నిలబడి ఒక్కొక్క విషయాన్ని గురించి మాట్లాడుతుంటే, ఒక్కొక్క సంసారాల గురించి, ఒక్కొక్క సమస్య గురించి మాట్లాడుతుంటే స్వామి ఎంత బాగా వింటూ ఆ తినే పద్ధతి ఎట్లా అంటే, నిజంగా ఎంతో తినేస్తున్నారేమనుకుంటా, ఒక్క మెతుకు కూడా లోపలికి వెళ్ళదు. అంత బాగా అన్ని వినుకుంటా వాళ్ళందరికీ సమస్యల్ని అన్ని తీర్చి అంత బాగా చూసుకుంటూ ఉండేవారు అనమాట. ఈశ్వరమ్మ గారు ఎప్పుడూ ఉండేవారు. ఏం మాట్లాడేవారంటే, అప్పుడే కాదు మా చిన్న వయసులోనే కాదు మా పెళ్లిళ్ళైన తర్వాత కూడా ఈ కుటుంబంలో సరిగ్గా లేకపోతే, చూడండి స్వామి ఇంట ఆయన అంట పెళ్లి చేసుకున్నాడు ఏం సరిగ్గా చూడలేదు అమ్మాయిని, అమ్మాయిని చూడపోతే ఎట్లా స్వామి, చూడండి స్వామి ఆయన బుద్ధి చెప్పండి స్వామి అని చెప్పేవారు ఉంటే అలాగే అలాగే అనేవారు. వెంకమ్మ గారు వెంట పడేవారు అట్లాగే, చూడండి స్వామి ఆ భక్తురాలని చూడకపోతే ఎట్లాగ, మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంది కదా చూడండి స్వామి అనేవారు. అట్లనే మీకే అలా ఉంటే నాకుండదా బాధ బాధ్యత అనేవారు స్వామి అన్ని. ఇక్కడ పత్తిలో కూడా ఇంకా చాలా మంది పాద భక్తులు ఉన్నారు బాబు, ఆ భక్తుల్లో ఉండేవారనమాట. ఈశ్వరమ్మ గారు ఎప్పుడూ ఉండేవారు. ఏం మాట్లాడేవారంటే, అప్పుడే కాదు మా చిన్న వయసులోనే కాదు మా పెళ్లిళ్ళైన తర్వాత కూడా.

ఇక్కడ పత్తిలో కూడా ఇంకా చాలా మంది పాద భక్తులు ఉన్నారు బాబు. ఆ భక్తుల్లో ఒక ఆవిడ ఉండేవారు, కృష్ణమ్మ గారు అని. ఆవిడ పేరు కృష్ణమ్మ గారు. భర్తకు రెండో పెళ్లి చేసేసి ఆమె మన స్వామి ఆశ్రమంలోకి వచ్చేసారు. ఆమె నిరంతరం కృష్ణుడిగా ధ్యానం చేసుకుంటూ ఉండేవారు స్వామిని. చచ్చుకుని ఆమెకి ఆమె ఒళ్ళో ఆయన స్వామి పడుకొని, కృష్ణమ్మ నా తల అంతా జుట్టు అంతా చిరాగ్గా ఉంది, పేలు పడ్డాయి, కాస్త దువ్విట్టు అనేవారంట. నిజంగా పేలుంటే దువ్వినట్టుగా ఆ తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకుని తల దువ్వుతుంటే తలంతా కళ్ళంట, తల నిండా కళ్ళే. అమ్మవారికి అంటారు కదా అట్లా, అన్ని చూస్తే కళ్ళు కనిపిస్తా ఉండేదంట స్వామి అని దండం పెట్టుకునేది. ఇంకొక రోజు ఆమెన మళ్ళా, అమ్మ నా తల అంతా చిక్కుబడిపోయింది చీవ అనేవారు, కూర్చునేవారు. మళ్ళా అక్కడ ఏం చేసేవారు, ఆ తలలో స్వామి ఆమెకి దశావతారాలు కనిపించేవారు. దశావతారాలు చూపించి ఎంత దివ్యంగా ఆమెకి అన్ని అట్లా కృష్ణుడు అంటే కృష్ణుడిగా వెన్న తింటున్న కృష్ణుడు చూపించేవారట. అట్లా ఆ తల్లికి ఎన్నో అద్భుతాలు ఆమెకి అనుభవాల్లోకి వచ్చేలా చేశారు. ఇంకొక భక్తురాలు ఉండేవారు స్వామి దగ్గర. స్వామికి చిన్న పర్దాలు కట్టుకుని అందులో ఉండేవాడు ఈ భక్తురాలు. పేరు కూడా నాకు మర్చిపోయాను. ఆమె ఏం చేసే స్వామి చూసి, కృష్ణ గారెలు చేశాను, వేడిగా ఉన్నాయి నాన్న, తిందురు రండి స్వామి అనేది. ఇదిగో వచ్చేస్తున్నాను, పద పద పద పళ్ళెల్లో పెట్టేసి ఆయన వచ్చేస్తున్నానేవారు. నిజంగా వెళ్ళిపోతున్నారేమో ఇలా చూసేవాళ్ళు మేము చిన్నపిల్లలం కదా. చూస్తుంటే అక్కడికి వెళ్ళేవారు. ఆ కట్టన ఏంటి, అది కూడా ఒక పర్దా చిన్నది, ఇటు ఇటు ఊపుతా ఆమె దగ్గర నిలబడేవారు. ఆవిడ అంతా చాలా హెఫ్టీగా ఉండేవారు. తల కూడా తిప్పడానికి కష్టమైనటువంటి అన్ని నగలు వేసుకునేవారు అనమాట. ఆ నగలతో ఆమె చాలా కష్టంగా తిరిగి స్వామికి చూసి, ఇదిగో స్వామి పెడుతున్నానేవారు. అయ్యేదో తినేవాళ్ళగా అటు ఇటు తిరిగి పళ్ళెల్లో అది తీసుకుని వచ్చేసేవారు బయటికి. ఇంకొక ఇల్లాలు స్వామికి అన్ని చిన్న చిన్న ఇడ్లీలు వేసి స్వామికి పెట్టేవారు. అది కూడా అలా తుంచేయటం వచ్చేసేయటం. ఎంత బాగా ఆ భోజనాలు పెట్టుకోవటం, ఆ తినడం అనేది నిజంగా అందరికి చాలా ఇష్టమైపోద్ది అనమాట. మధ్యాహ్నం అయ్యేటప్పటికి అందరు చిన్న రోళ్ళు వేసుకుని మెల్ల రుబ్బుతుంటే మధ్యాహ్నం అయితే చాలు, అబ్బాబ్బా తల అంతా నాకు నొప్పేస్తుంది, ధృడు ఏం స్వామి ఏమైపోయింది నొప్పికి అంటే ఈ కృష్ణమ్మ గారు వీళ్ళు అందరూ రుబ్బుతారు ఆ తిరగళ్ళేసి నా తల నొప్పి కదా అనేవారు. అక్కడికి వాళ్ళు ఎంత నెమ్మదిగా అంటే శబ్దం కాకుండా ఆ పప్పేసి స్వామి రుబ్బుకునేవాళ్ళు అనమాట. అది కూడా శబ్దం కాకుండా స్వామి నిశ్శబ్దంగా ఉండమనేవారు అనమాట. అట్లా అందరికీ అన్నీ నేర్పించారు స్వామి. నిశ్శబ్దమే స్వామి మంత్రం మనకి. ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు స్వామి భక్తులకి. ఆ ఎట్లాంటి భక్తులు అంటే స్వామికి ఎన్నో జన్మలుగా పుణ్యం చేసుకుని వాళ్ళు ఆ ఒక్కొక్క ధ్యానం చేసుకుని వచ్చారనమాట. ఒక ఆయన నరసింహస్వామి ఉపాసకుడు అంట. అతనికి స్వామి చిత్రావతికి తీసుకెళ్లారట. చిత్రావతిలో ఆయన సంధ్య వారుస్తున్నారు, ఏమో అర్ఘ్యం వదులుతున్నారు. పట్టుకునేటప్పటికి స్వామి నరసింహ అవతారంలో కనిపించారంట. కనిపించేటప్పటికి నా స్వామి ఇక్కడే కనిపిస్తున్నారని ఇంకా నీళ్ళు అలా వదిలేసి పరిగెట్టుకుంటూ వస్తుంది. స్వామి ముందు పరిగెట్టడం, ఆయన వెనకాల పరిగెట్టడం. పరిగెట్టి స్వామి వచ్చేసి తన బెడ్రూంలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి ముందు కోరికల రూమ్ తలుపేసేసేవారు. ఆ భక్తుడు స్వామిని చూసిన ఆనందంలో ఆ ఉద్వేగంలో తలుపు దగ్గరే నిలబడిపోయి, స్వామి స్వామి తలుపు తెరవండి అంటుంటే స్వామి తలుపు తెరవకుండా రాజారెడ్డి గారితోనో మరి ఇంకే భక్తులతోనో స్వామి పాదాలు ఒక ప్లేట్లో కడిగేసి ఆ నీళ్లు ఆ భక్తుడికి పంపించేవారు. ఇవి తాగించండి ఆయనకి అన్నారు. అంటే నరసింహస్వామిని చూస్తే ఉగ్ర నరసింహస్వామి శాంతం ఉండదన్నమాట. ఆ ఉద్రేక స్వభావం తగ్గించడానికి స్వామి ఆ నీళ్ళిచ్చేవారు. కొన్ని దర్శనాలు అయిన తర్వాత వాళ్ళు జీవుడు ఈ శరీరాన్ని వదిలేసేవాళ్ళు కూడా అనమాట, స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు. అలా ఒక్కొక్కరికి దశావతారాలు చూపించేవారు స్వామి. ఒకసారి ఒక ఆయనకి పైన ప్రైవేట్ రూమ్ లో పడుకుని ఉంటే కీ హోల్ లో చూశారంట. ఆ పెద్ద ఆదిశేషువు మీద స్వామి పడుకొని ఉంటే నారద తుంబురులందరూ అక్కడే ఉంటే అందరు గంధర్వులు అందరూ కూడా అక్కడ స్వామి దగ్గర నిలబడి ఉంటే ఆ భక్తుడు అదిరిపోయారంట, ఇంత స్వామిని మనం ఇలా చూసుకుంటున్నామని. తర్వాత అన్నారట, ఎప్పుడలా చూడకూడదని చెప్పాను కదా, చూసిన దానికి నేను ఉన్నాను కాబట్టి, నేను చూశాను కాబట్టి నిన్ను నువ్వు ఉన్నావు, లేకపోతే ఇంకేమి తప్పు కదా, నేను చెప్పినట్టు వినండి అన్నారంట స్వామి. అట్లా ఒక్కొక్కడికి ఒక్కొక్క దర్శనం ఇచ్చారు నాన్న, దశావతారాలు ఇచ్చారు పండిత్. ఒక్కొక్క భక్తుడు, ఒకళ్ళు నెల్లూరు దగ్గర నుంచి వచ్చారు ఇంకొక భక్తుడు. ఆయన

0: తరాలు బ్రాహ్మణులు చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారట వాళ్ళు. ఉంటే స్వామి ఈయనకి, భుజంగిరావు గారు అనే ఆయనకి సృష్టించి ఇంత మూడంగుళాల అన్నపూర్ణ విగ్రహాన్ని ఇచ్చారు. ఆ విగ్రహం ఎంత బాగా న్యాచురల్గా ఉండేదన్నమాట. కొంచెంసేపటిగా ఆ తల్లి లేచి అన్నం వండి వడ్డిస్తుందేమో అన్నట్టు ఉండేది. ఆ విగ్రహం తీసుకెళ్లి ఇంట్లో ఆయన పూజా మందిరంలో పెట్టేవారు. వాళ్ళ ఇంట్లో నాలుగు తరాల ముందట ఒక ఉండేవారు. ఆవిడకేంటంటే చాలా ఆచారం. స్వామి ఇచ్చిన విగ్రహం అని ఆయన లోపల పెట్టిన తర్వాత తీసుకెళ్లి ముందు వరండాలో పెట్టేసిందట. పెట్టిన వెంటనే ఆవిడకి జ్వరం వచ్చేసేది. అలాగే బయటికి వెళ్ళిపోయి ఆ బావి దగ్గర నీళ్లు పోసుకొని మళ్ళా వచ్చేసేది. అయినా కూడా తగ్గేది కాదు. మళ్లీ ఈ విగ్రహాన్ని మందిరంలో పెట్టిన తర్వాత ఆవిడ జ్వరం తగ్గిపోయేదట. ఒకసారి స్వామి వాళ్ళ ఇంటికి వెళ్లి ఏం చెప్పారట, అవ్వా నేను బ్రాహ్మణ్ కాదనుకో, నేను క్షత్రువుణ్ణి, నేను పుట్టిన కులం నీకేం తప్పు చేసింది, నేను ఇచ్చిన విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహాన్ని దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటే పర్వాలేదు కదా, అలా ఎందుకు చేయకూడదు, అదేం తప్పు చేసిందని దోషం ఉందని నువ్వు బయట పెట్టావు నీకు జ్వరం వచ్చేసింది, మళ్ళా లోపల పెట్టావు నీ జ్వరం తీసేశాను నేనే అని చెప్పేశారట. అట్లాగా ఆడుకునేవారు. అప్పుడు వాళ్ళు అనుకునేవాళ్ళు అనమాట, స్వామిని ఏ రూపమని చెప్పి దర్శనం పెట్టుకోవాలా, ఏ రూపమని చెప్పేసి మనం స్వామిని ఆరాధించుకోవాలి, చెప్పండి స్వామి అనేవారు. స్వామి అనేవారు అందరికీ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ దేవుళ్ళని వాళ్ళ వాళ్ళ ఆచార సాంప్రదాయాలని గౌరవించి మర్యాద చేసి అట్లానే ఉండమనేవారు. ఈ అప్పుడే మనకి యూనిఫామ్ పెట్టారు కూడా స్వామి, డ్రెస్ వేసుకోవటం అందరు అంతకుముందు అన్ని వేసుకొచ్చేవాళ్ళు, వైట్ డ్రెస్ వేసుకోండి అందరు అన్నారు. అట్లాగే స్వామి అంత పాడైపోతుంది అంటే, మీరు పాడు చేస్తే చాకలి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నదీ తీరానికి తీసుకెళ్లి శుభ్రం చేసి తీసుకొచ్చేస్తారు, మీరు శుభ్రంగా వేసుకోండి అని. లేడీస్ కూడా అదే ఇచ్చారు స్వామి ఫస్ట్. అయితే లేడీస్ అన్నారు, వద్దులేండి స్వామి, మా అన్ని వేసుకోలేం గాని మేము రంగు చీరలు కట్టేసుకుంటామని అన్నారు. సరే మీ ఇష్టం అన్నారు స్వామి. లేకపోతే అది కూడా లేడీస్ కూడా వైటే ఇష్టం స్వామికి. అట్లా పెట్టి అందరు భక్తుల్ని తీసుకున్నారు నాన్న. ఎంత బాగానో, గోల్డ్ ఈస్ గోల్డ్. మరి స్వామి, మా నాన్నగారు అమ్మతో మేమందరం వచ్చినప్పుడు కార్కి ఒక డ్రైవరు ఒక క్లీనర్ వచ్చేవారు. ఒకసారి నెల్లూరు నుంచి వచ్చినప్పుడు ఒక క్లీనర్కి ఉన్నాడు, అతనికి నత్తి ఉండేది. అతను మన కార్ దగ్గర కూర్చొని ఏదో టైర్ తుడుచుకుంటా కార్ తుడుచుకుంటా ఉంటే స్వామి మమ్మల్ని అందరిని భజన హాల్లో పెట్టి అతని దగ్గరికి వెళ్ళిపోయి అతన్ని పిలిచారు. పిలిచి, అరే నాన్న మరి నా కారు కొంచెం తుడిచిపెట్టి పెట్రోల్ కొంచెం టైర్లు ఉన్నాయి వాటికి గాలి కొట్టి పెట్టవా అన్నారట. అదే అవును స్వామి, నేను కొట్టి పెడతానని అన్నిటికీ గాలి కొట్టేశాడు. గాలి కొట్టిన తర్వాత నీకేం కావాలి అని అడిగారట స్వామి. అడిగితే స్వామి, నాకేం కావాలి స్వామి, మీరే అందరికి ఇస్తున్నారు కదా, కళ్ళు లేనివాడికి కళ్ళు ఇచ్చారు, నోరు లేనివాడికి నోళ్ళు ఇచ్చారు, అన్ని ఆరోగ్యం లేనివాడు అందరికి ఇచ్చారు, ఇంకేం కావాలా అంటే అంతా అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట, ఎవరెవరికి ఎన్నెన్ని ఇచ్చారు స్వామి అని వస్తుంటే, మరి నీకేం కావాలి అంటే, ఏం లేదే స్వామి అన్నట్ట. కాదులే చెప్పు అంటే, నన్ను నత్తి పోగొట్టేయండి స్వామి అని నత్తి ఉండేదనమాట. స్వామి అతన్ని ఇమిటేట్ చేసి మళ్ళా అతన్ని నత్తి పోగొట్టేశారు. వెంటనే విభూతి ఇచ్చేశారు, అయిపోయింది. స్వామి అట్లా ఎంత మందికో వైట్ ఫీల్డ్ లో అలాగే చేశారు. ఒకసారి ఒక పాపకి అందమైన పాప, మన రాధాకృష్ణ బొమ్మల్లో ఉన్నటువంటి ఒక పాపలాగుంది, కళ్ళు లేవు. అందరు పక్కన చుట్టుపక్కల అందరు అన్నారు, స్వామి స్వామి అమ్మాయికి కొంచెం కళ్ళు ఇవ్వండి స్వామి, అమ్మాయి చూసుకుంటది అనంటే, మీకేనా ప్రేమ జాలి, నాకు లేదా, ఈ అమ్మాయి పూర్వజన్మ ఏం చేసిందంటే ఒక ముందు తపస్సు చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటే అతను కళ్ళు పొడి చేసి వచ్చింది పుల్లతో, అందుకని ఇప్పుడు కళ్ళు లేవు. అవునా, మరి మీరు అందరు అడుగుతున్నారు కదా, సరేలే చూద్దాం, ఏమ్మా పాపను పిలిచి ఏదో పిలిపెట్టి నీకు కళ్ళు కనిపించాలా చూస్తావా ఈ ప్రపంచాన్ని అంటే, అవును స్వామి అంది. అయితే ఇట్లానే కళ్ళ దగ్గర ఇట్లా అన్నారు అనేటప్పుడు కళ్ళు ఇంత కళ్ళు పాపకి చక్కగా చూసేస్తుంది. చూసిన ఎవరు కనిపిస్తున్నారు, మీరే స్వామి కనిపిస్తున్నారు కళ్ళకి అని చెప్పేసి దండం పెట్టుకుంది అనమాట. స్వామి ఒకసారి మేము వైట్ ఫీల్డ్కి వెళ్ళాము. బయట నాన్నగారు బెంగళూరులోనే ఒక రెండు మూడు రూమ్స్ తీసుకునేవారు ఒక హోటల్లో, హోటల్ రాజ్మహల్ అనే చోట తీసుకొని అక్కడ అంతా డ్రెస్ అయిన తర్వాత మేము వైట్ ఫీల్డ్కి వచ్చేసేవాళ్ళం. వైట్ ఫీల్డ్కి వస్తూనే స్వామి మా కార్ దగ్గరికి వచ్చేసేవారు. కార్ డోర్ ఓపెన్ చేయటం, మమ్మల్ని అందరు కూడా లోపలికి తీసుకెళ్లేవారు. ఒకసారి వచ్చినప్పుడు స్వామి లోపల ఉండిపోయారు మొట్టమొదటిసారి. రామ బ్రహ్మం గారని ఒక ఆయన ఉన్నారు అక్కడ స్వామి డివోటి, ఆయన పిలిచి అన్నారంట, బయట ఆంధ్ర ఇంజనీర్ ఒక ఆయన వచ్చి ఉన్నారు, ఆయన లోపలికి పిలుచుకుని రండి అని. అంటే ఆయన మా దగ్గర ఆ చెట్లు ఉన్నాయి ఎర్రపూల చెట్లు, అటు ఇటు 10-15 సార్లు తిరిగారు. తిరిగినప్పుడల్లా రావటం, స్వామి లేరు ఆయన అంటాం, లేదు అక్కడే ఉన్నారు ఆయన పోయి పిలుచుకురండి అని స్వామి చెప్పటం. ఇట్లా చేసి చెయ్యిలా పట్టుకున్నారు. ఉంటే నాన్నగారు చూసి, ఏమండి మీరు ఇన్నిసార్లు తిరుగుతున్నారు, మీకేమన్నా నేను హెల్ప్ చేయనా అని అడిగారు. అంటే స్వామి రామరమ్మ గారితో, అంటే రామరమ్మ గారు అన్నారు, ఇక్కడ ఎవరో ఒక ఇంజనీర్ అయ్యి వచ్చారంటండి, ఆంధ్ర ఇంజనీర్ అంట, ఆయన తోడుకు రమ్మన్నారు స్వామి లోపలికి అన్నారు. నేనేనండి ఆ ఇంజనీర్ అంటే, అయితే రండి స్వామి నేను మీకోసం ఎదుక్కుతున్నానని చెప్పి స్వామి దగ్గరికి నాన్నగారిని తీసుకెళ్లారు. మొట్టమొదట తీసుకెళ్తే స్వామి నాన్నగారిని కావలించుకొని లోపలికి పిలుచుకొని తర్వాత మమ్మల్ని కూడా లోపలికి రమ్మని చెప్పారనమాట. లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత స్వామి ఆ ఇల్లు మొట్టమొదట ఆ రోజులకి ఇంకా ఏం ఓపెనింగ్ అవ్వలేదు, చాలా పెద్ద హాల్స్, చాలా పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయన్నమాట. వెంటనే మమ్మల్ని చూసి, నాన్న మీరందరూ టిఫిన్ తిన్నారా, కాఫీలు అయిందా, లేకపోతే ఇక్కడ అన్నీ ఉన్నాయి మనకి, రండి తీసుకుందరు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా పిలిచారు. రే స్వామి అన్ని అయిపోయింది కూర్చున్నామంటే. ఆ రోజు నుంచి మమ్మల్ని కొన్ని రోజులు ఉంచుకున్నారు పుట్టపర్తి వైట్ ఫీల్డ్ లో ఉంచుకుని, ఆ ఒక్కొక్కళ్ళకి ఇద్దరిద్దరికి ఒక్కొక్క రూమ్ ఇచ్చారు బాబు మాకందరికి అంతా అందులోనే. అప్పుడు పెద్ద పెద్ద అద్దాలు అనేది రావటం చాలా తక్కువ రేర్ అనమాట, అలాంటిది ఒక్కొక్కడికి ఉంచారు. ఇంకా ముందుగా ఉంటే స్వామి భోజనం చేసే, ఇప్పుడు భోజనం చేసిన గదిలో మొత్తం గది అంతా కూడా అద్దాలుండే మొత్తం గది. అది ఒక మహారాణి బెంగళూరుకి వచ్చి రేసెస్ ఉండేదట ఆడుకోవడానికి, ఆమె విలాసం అందరం ఇది. అయితే ఈమె ఇక్కడ ఉన్న దానికి ఆమెతో పరివారం కూడా ఉండేవారు కాబట్టి ఆమె డ్రెస్సింగ్ రూమ్ అంటే స్వామి చెప్పారు. అందుకని ఇదంతా అద్దాలు పెట్టుకుంటారు, అందరి మధ్యలో నిలబడేవాళ్ళమే, స్వామి నిలబడేవారు అన్ని అద్దాల్లో, స్వామి అన్ని అద్దాల్లో మమ్మల్ని చూసుకుని మాకు చాలా ఆశ్చర్యంగా ఉండేదంట. తర్వాత అవన్నీ స్వామి తీసేశారు. తీసి అది స్వామి భోజనాల హాల్ పెట్టి పైన ఒక యాపిల్ కట్ చేస్తున్న స్వామి ఫోటో పెట్టారు. అక్కడే స్వామి భోజనం చేసుకునేవారు అనమాట. అక్కడ భోజనాలు పెట్టడం, అసలు భోజనం వడ్డన ఎలా చేయాలి అనేది స్వామి దగ్గర నేర్చుకున్నాం బాబు నిజంగానే. ఎందుకంటే స్వామి దగ్గర ఆ రోజుల్లో వచ్చిన వాళ్ళు జెంట్సే భోజనాలకు ఉండేవాళ్ళు, లేడీస్ తర్వాత తినేవాళ్ళు. ఏం చేస్తారు, బూర్గుల రామకృష్ణ గారు, మన రాజారెడ్డి గారు, మన వెంకటగిరి మహారాజా గారు, వీళ్ళందరూ కూడా భోజనాలు కూర్చుంటే నేను ఇంకొక రామన్నది రెడ్డి గారి భార్య మేమంతా వడ్డం చేశామన్నమాట. మొట్టమొదట గుడి పక్క నుంచి ఇలా వడ్డం చేసుకుంటూ రావన్నమాట. స్వీట్స్కి వచ్చేటప్పుడు ఇట్లా రావాలి. ఎలా పెట్టేవారంటే వడ్డం చేసేటప్పుడు కూడా మొట్టమొదటే పప్పు కలుపుకోకూడదు, కూరలు కలుపుకోకూడదంట, కూర కలుపుకోకుండా ముందు పప్పు కలుపుకోవాలంట, అందరు కూడా కలిసి ఉంటారని. నెయ్యి వడ్డించమనేవారు, స్వీట్స్ ఇటుపక్క వడ్డించమనేవారు, అట్లా అన్ని చెప్పారు. స్వామి కూడా భోజనం చేస్తున్నారని చూస్తే నిజంగా తినేవాళ్ళకి కూడా చాలా దీని చెప్పారు. దావకాయ పచ్చడి వేసుకుని పళ్ళెంలో ఇంత మధ్యలోకి అన్నం పెట్టేవారు, మధ్య నుంచి తినేవారు స్వామి. అలా తినటం అందరికి చూపించేవారు అనమాట. తినడం తినడం నుంచి మూర్గల రామకృష్ణ గారికి చూపించారనమాట ఆ రోజున. వాళ్ళకి ఒక పాప, ఆయన కొడుకు పాప, ఒక చిన్న పాప ఉందనమాట. ఎంత 9 ఏళ్ళు ఉంటాయి ఆ పాపకి, నాకు 14-16 ఏళ్ళు ఉంటాయి. నేను వడ్డిచ్చేదాన్ని, వాళ్ళు భోజనాలు చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు ఆనందంగా కబుర్లాడుతుంటే స్వామి అన్నారు, బుర్గుల రామకృష్ణ ఇది వాళ్ళిద్దరు నువ్వు ఉండవులే అప్పటికి పెళ్లి చేస్తాను, వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళిద్దరు కాబోయే కాలంలో భార్యాభర్తలు, బాగా చూసుకో ఇప్పుడే, తర్వాత వాడు పెళ్ళప్పుడు నువ్వు ఉండవులే అన్నారు. అంటే స్వామి అంతా మీదయ్య స్వామి అని ఆయన చెప్తుంటే అప్పుడు నాన్నగారు అందరు చూసి వాళ్ళిద్దరు, వాళ్ళిద్దరు మాత్రం పక్క పక్కన కూర్చోబెట్టారు, మిగతా అందరూ జెంట్సే కూర్చొని వడ్డించినప్పుడు వాళ్ళకి అది వడ్డించండి ఇది వడ్డించండి, ఆయనకి కూరంటే చాలా ఇష్టం, మడి కొంచెం వడ్డించండి అనేవారు, పెరుగు వడ్డించండి అవతల వాళ్ళకి, ఆయనకి చాలా ఇష్టం అనేవారు. అందరికీ వడ్డం చేయటంలో చాలా బాగా చెప్పించేవారు బాబు. అందరు కూడా శుభ్రంగా తినేసేలాగా స్వామి ఆశీర్వదించి భోజనాలు పెట్టేవారు. అక్కడ గోగినేని వెంకటేశ్వరరావు గారి భార్య అక్కడ ఉండే వాళ్ళందరితో కూడా చెప్పి దగ్గరుండి వడ్డం ఇంత వెండి క్యారేజీలో తీసుకొస్తే వాళ్ళ పాలేళ్ళు పాలేరుగాళ్ళు వాళ్ళు వస్తే, ఒరే రాముడు నువ్వు ఇంకా భోజనం చేయలేదురా, ఇంటికి వెళ్తే ఈ గడ్డ పేరు కూడా నీకు ఇష్టం కదా ఇక్కడ తినేయమనేవారు. స్వామి ఆవిడ వెనకాలే నిలబడి అంతా ఆవిడకి ఏం చెప్తుందంటే మీరు సంతోషపడేవారు అనమాట. ఎందుకంటే మనం భోజనాలు చేసేటప్పుడు భోజనం పెట్టేటప్పుడు తక్కువ ఉన్నారని చెప్పి అనుకోకుండా డ్రైవర్లు కానీ క్లీనర్లు కానీ మరి మనం పని చేసేవాళ్ళకి కానీ ముందు భోజనం పెడితే స్వామి చాలా సంతోషపడేవారు అనమాట. అంత వాళ్ళ కడుపు నిండా పెట్టండి నాన్న, వాళ్లే బాగా తింటారు నిజంగా, వాళ్ళకి కడుపులో ఆకలి ఎక్కువ, వాళ్ళకి తెలుసు దాని విలువ అనేవారు స్వామి. గోగినేని వెంకటేశ్వరరావు గారు అంటే గోల్డ్ మైన్స్ కి ఆయన అధిపతిగా ఉండేవారు అనమాట. వాళ్ళ ఇంట్లో అసలు వేరే పేరు లేదు. మగపిల్లవాడు పుట్టాడంటే వెంకటేశ్వరరావు, పెద్ద వెంకటేశ్వరరావు, చిన్న వెంకటేశ్వరరావు గారు పిలిచేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో అందరూ కూడా మా ఫ్యామిలీతో చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. స్వామి చేసిన స్నేహం బంధాలు ఇవన్నీ కూడా ప్రేమ బంధాలు. అంటే ఒకసారి స్వామి దగ్గర వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఒకళ్ళెవరో వచ్చి గోగినేని వెంకటేశ్వరరావు గారికి, అయ్యా మనకి మైండ్స్ లో బంగారం పట్టలేదు అన్నారట. ఆయన ఆ అనుకుని అప్పుడే ఆయన చనిపోయారు అనమాట. ఆ తర్వాత స్వామి ఏం చేశారు, ఈ పెద్ద ఈ బంగ్లాని అదేంటంటే జ్యోతిష్ ప్రకారంగా కూడా ఒక యుగ పురుషుడు ఆదర్శమతికి మాత్రమే ఆ ఇల్లు అచ్చొస్తుందని, ఫ్యామిలీస్ ఉండడానికి పనికిరాదని అనేవారట. వాళ్ళకి సృష్టించి 170,000 అంతేలా సృష్టించి డబ్బులు కట్ట తీసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆదుకొని ఆ నష్టాన్ని పూరించారనమాట. అట్లా వాళ్ళు స్వామి దగ్గరికే ఉండిపోయి అందరు ఉండేవాళ్ళు అనమాట. ఆ తర్వాత మరి రాజారెడ్డి గారు మనతో పాటు భజన పాడుకుంటూ అక్కడే ఉండిపోయేవారు. ఆ పైనకి ప్లయన్ మొట్టమొదట ఉన్న ప్లాన్ ప్రకారం అయితే కిందే ఉండేది. తర్వాత స్వామింది రాజారెడ్డి పైన ఉంటే పాపం తను కన్వీనియంట్ గా ఉండి పడుకోవడానికి, తను పాడుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుందని పైన గది కట్టించారు ఆయనకి. అప్పుడు కట్టించి అక్కడ పెట్టారు అన్నమాట.
1: ఇంతవరకు శ్రోతలు అంతరంగ తరంగాలు ఆనందలహర్లు కార్యక్రమంలో శ్రీమతి స్వర్ణలత గారి పరిచయ మొదటి భాగాన్ని విన్నారు. సృష్టికర్త భగవాన్ బాబావారికి అత్యంత దగ్గరగా ఉంటూ వారితో మధుర క్షణాలు గడిపిన అదృష్టవంతులు స్వర్ణలత గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఇలాంటి మరిన్ని మధుర అనుభవాలను రెండవ భాగంలో విందాము. సాయిరాం.

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಝರಿ ಸಾಯೀಶುನಿ ದಿವ್ಯ ಪ್ರಬೋಧಾಧಾರಂಗಾ ವೈವಿಧ್ಯಮೈన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
1: మనము శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమం ద్వారా కొన్ని భాగాలలో స్వామితో కొడైకెనాల్కి వెళ్లటం, స్వామితో ఊటీకి వెళ్లటం, స్వామితో ఆ మధురానుభూతిని గురించి వినడం జరిగింది. ఎందరో శ్రోతలు ఈ అనుభవాలు చాలా బాగున్నాయి, మాకింకా వినాలనుంది అన్నారు. అయితే స్వామివారు చేసిన పర్యటనలో 2009 అక్టోబర్ నెలలో హట్షి అనే చిన్న ప్రదేశానికి చేసిన పర్యటన చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే అక్కడ స్వామి శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రం పేరిట ఒక అమోఘమైన మందిరాన్ని ప్రారంభించారు. నడయాడే పాండురంగడు, ఆ పాండురంగడి దేవాలయాన్ని ప్రారంభించడం వీక్షించిన వారి హృదయాలు, వారి జీవితాలు ధన్యం. ఈనాటి మా శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమంలో ఆనాటి విషయాలు, ఆనాటి మధుర స్మృతులు మీతో పంచుకుంటాము. అయితే ఇక మనం హట్షికి 2009 పయనిద్దాం. రండి, వినండి.

2001వ సంవత్సరంలో స్వామివారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ ఉత్తమ్రావు జాదవ్ గారి ప్రార్థన మేరకు మహారాష్ట్ర రాష్ట్రంలో గల లాతూరు నగరంలో వారు అత్యంత సుందరంగా నిర్మించినటువంటి శివాలయాన్ని పునీతం గావించటానికి స్వామి అచ్చటికి వేంచేయటం జరిగింది. స్వామి ఇప్పుడు ఆ శివాలయాన్ని ప్రారంభిస్తున్నారు. అక్కడ ఉన్న శివలింగాన్ని స్వామి ప్రతిష్ఠిస్తున్నారు. భక్తుల భజనలు హోరుగా సాగుతున్నాయి. స్వామి అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఆ సమయంలో ఉత్తమ్రావు జాదవ్ గారి సోదరుడైనటువంటి శ్రీ శివాజీరావు జాదవ్ గారు ఇలాంటి ఒక అద్భుతమైన పాండురంగ విట్టలుని మందిరాన్ని స్థాపించాలని సంకల్పించారు. స్వామి యొక్క అనుగ్రహాశీస్సులతో చక్కని ఎత్తైన కొండల మధ్య కొన్ని 100 ఎకరాల భూమిని శ్రీ శివాజీరావు జాదవ్ గారు కొనుగోలు చేశారు. ఈ ప్రదేశం మహారాష్ట్ర రాష్ట్రంలో పూణే మహానగరానికి 60 కిలోమీటర్ల దూరంలో గల హట్సి అనే గ్రామ పరిసరాల్లో ఉంది. స్వామివారి అపారమైన కరుణతో అతి సుందరమైన అతి మనోహరమైన పాండురంగ విట్టలుని మందిరము, దాని చుట్టూరా కొన్ని 1000 సంఖ్యల్లో పచ్చని చెట్లు నాటి స్వామివారి నివాసానికై ఒక అత్యంత సుందరమైన భవనాన్ని కూడా వారు నిర్మించారు. అన్ని పనులు పూర్తయినాయి. స్వామివారికి వారు ఎన్నో మార్లు తమ ప్రార్థనలను విన్నవించుకున్నారు. చివరకు 28 అక్టోబర్ 2009న భక్తవత్సలుడు సాయి పాండురంగడు కరుణించి శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రానికి తమ విద్యార్థులు, మరికొందరు పెద్దలతో పుట్టపర్తి విమానాశ్రయం నుండి ఒక ప్రత్యేక విమానంలో పయనమయ్యారు.

0: విమానాశ్రయం నుండి స్వామివారు నేరుగా పూణే నగరంలో గల శ్రీ శివాజీరావు జాదవ్ గారి నివాస స్థలానికి చేరుకున్నారు. అక్కడ స్వామిని వారు శాస్త్రోక్తంగా వారి గృహంలోనికి ఆహ్వానించారు.
1: స్వామి అక్కడ కొంతసేపే ఉన్నారు.
0: అక్కడ కొంత సమయం వారి పరివారంతో గడిపి వారిని ఆశీర్వదించి స్వామి ఒక ప్రత్యేక కాన్వాయ్లో శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రానికి బయలుదేరారు. దారి పొడవున జనసమూహాలు స్వామివారి దర్శనానికై వేచి ఉన్నారు.
1: అదిగో వినిపిస్తూనే ఉన్నాయి జయ జయధ్వానాలు, మంగళవాద్యాలు.
0: శ్రీ శివాజీరావు జాదవ్ గారు ఎంతో శ్రద్ధతో స్వామి పట్ల గల అపారమైన ప్రేమతో నిర్మించిన ఆ ప్రాంగణంలో స్వామివారి కారు వస్తుండగానే మరపురాని రీతిలో వారికి ఘన స్వాగతం పలికారు. స్వామివారి దివ్య పాదస్పర్శకై ఎదురుచూపులు చూస్తున్న హస్సీ గ్రామస్తులు స్వామివారి రాకతో పరమానందభరితులయ్యారు. స్వామివారిని ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ఆహ్వానించారు.

దాదాపు 30 సంవత్సరాల తరువాత స్వామి పూణే మహానగరానికి విచ్చేస్తుండటంతో పూణే మరియు పరిసర ప్రాంతాల నుండి స్వామివారి దర్శనార్థమై వచ్చే అశేష భక్తజన సందోహానికై శ్రీ శివాజీరావు జాదవ్ గారు భక్తుల వాహనాలను నిలపడానికి సరిపడా వసతులు మరియు వారు ఆనందంగా కూర్చుని స్వామివారి దర్శనం చేసుకోవడానికి స్థలమే కాక వారికి పూర్తి ఉచితంగా భోజన సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు స్వామివారితో వచ్చిన బృందానికి వారు చేసిన అతిథి మర్యాదలు ఎవ్వరూ ఊహించని విధంగా ఉన్నాయి. ఆ రోజు సాయంకాలం స్వామివారి దర్శనానికై ప్రత్యేకంగా నిర్మించబడిన సభామండపంలో స్వామి ఆసీనులై ఉండగా వేలాది మంది భక్తులు స్వామివారి ప్రేమసాగరంలో ఓలలాడారు. ఆ దృశ్యం చూసిన వారి జన్మలో ధన్యం. ఒక్కసారి అలా తిలకిస్తే ఆ మైదానమంతా కూడా ఇసుక వేస్తే రాలనంత జనం. అందరూ భక్తి పార్వశ్యంలో మునిగిపోయారు. వారి సత్యసాయి పాండురంగడి దర్శనం చేసుకుంటూ తరించిపోయారు. వింటున్నారుగా ఆ స్వాగత జయధ్వానాలు.

0: Jai.
1: కొంతసేపు తర్వాత
0: ప్రముఖ గాయనీ గాయకులు మధురమైన గీతాలు స్వామివారి పాదపద్మంలో చెంత సమర్పించారు.
1: వారిలో శ్రీ నితిన్ ముఖేష్ మరియు శ్రీమతి కవితా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

0: సాయంకాలం కార్యక్రమాలు ముగిసి మెల్లగా సూర్యుడు అస్తమిస్తుండగా చుట్టూ ఒక్క మారు తిరకిస్తే ఆహా, ఆ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో అతి సుందరంగా అలంకరించబడి పాండురంగడి ఆగమనాన్ని దశ దిశలా వ్యాప్తి చేస్తున్నాయా అన్నట్టుగా ఉంది. ఇక రెండవ రోజు మంగళ వాద్యాలతో వేదపఠనంతో చక్కని శ్రావ్యమైన భక్తిగీతాలతో మొదలయింది. ఆ రోజున స్వామి అక్కడ ఆలయాల్లోని విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠాపన చేయనున్నారు. మీరు వింటున్నది స్వామి నివాసాగ్రహం పక్కన. పుణ్య ఘడియలు సమీపించినాయి. ఆ ఆలయాలను తమ దివ్య స్పర్శతో పునీతం గావించటానికి స్వామి తమ నివాసస్థానము నుండి బయలుదేరారు. మొట్టమొదట విఘ్న వినాశకుడైన వినాయకుని మందిరాన్ని స్వామి పునీతం గావించి శాస్త్రోక్తంగా ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠాపన చేశారు. ఏ ఆలయానికైనా ఈ ప్రాణప్రతిష్ఠాపన అనేది అత్యంత మంగళకరమైన అంశం. ఈ ప్రాణప్రతిష్ఠాపన చేసిన పిమ్మట అక్కడ ఉన్నది కేవలం ఒక శిలా విగ్రహం కాక సాక్షాత్తు దైవమేనని అనాదిగా మానవాళి ప్రగాఢ విశ్వాసం. అటు పిమ్మట స్వామి పూర్వావతారమైన శ్రీ షిరిడీసాయి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన స్వామి చేశారు. చివరగా శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రంలో అతి మనోహరమైన రఘుమాయి సమేత శ్రీ పాండురంగ విఠలుని విగ్రహానికి సత్యసాయి పాండురంగడు ప్రాణప్రతిష్ఠాపన గావించడం చూసిన వారి జన్మ ధన్యం.
1: ఒక పక్కన వేదపట్టణం, మరొక పక్కన శ్రావ్యంగా విద్యార్థుల భక్తిగీతాలాపన.
0: ఈ కార్యక్రమం తరువాత ఆలయం వెలుపల గల విశాలమైన వరండాలో ఆసీనులై తెల్లవారుజాము నుండి వారి దర్శనానికై వేచియున్న భక్తులకు

మీరిప్పుడు వింటున్న బ్యాండ్ సాయిరా. అది రోజు ఉదయమే స్వామి నివాస గృహం పక్కన వారందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వాయించేవారు. మేమందరం కూడా స్వామితో వెళ్లిన వాళ్ళందరం కూడా ఇది ఒక ట్యూన్ ఏదైతే ఉండిపోయిందో అది మా మనసులో ఎప్పటికీ నిలిచిపోయింది. ఆ ట్రిప్ అయిన తర్వాత కూడా దీన్ని మననం చేసుకుంటూ ఉన్నాము. పూర్ణాహుతితో ఉదయం కార్యక్రమం ముగిశాక స్వామి తమ నివాస స్థానాన్ని చేరుకుని తమ విద్యార్థులు మరియు పెద్దలతో కలిసి భోజనం చేశారు.

0: సాయంకాలం స్వామి నివాసానికి ఎదురుగానున్న అతిథిగృహ ప్రాంగణంలో గల స్విమ్మింగ్ పూల్ను ఆనుకుని ఉన్న వరండాలో విద్యార్థులకు మరియు పెద్దలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యచకితులను గావిస్తూ మరలా స్వామి అక్కడికి వేంచేసి అక్కడ కొంతసేపు విద్యార్థులతో పెద్దలతో ముచ్చటిస్తూ వారికి ఎనలేని సంతోషాన్ని అందజేశారు. అంతేకదా మరి, అలాంటి మనోహరమైన ప్రకృతి సౌందర్యంలో పరమాత్మతో చేరి అంతసేపు గడపగలమని ఎవరూహించగలరు?
1: ఇప్పుడు ఆ స్మృతులను తలుచుకుంటే
0: క్రిందకు చూస్తే వందల సంఖ్యల్లో కార్లు ఒకదాని వెనుక ఒకటి చిన్న కొండను ఎక్కుతూ ఉండడం కనిపించింది.

0: గారి కుటుంబం యొక్క ప్రార్థనను మన్నించి వారికి స్వామి తమ పాదపూజ చేసేటువంటి అత్యంతాద్భుతమైన మహద్భాగ్యాన్ని ప్రసాదించారు. భక్తులెల్లరూ ఆ రోజు సాయంకాలం స్వామివారి దివ్య సందేశాన్ని వినాలని ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉన్నారు. విద్యార్థులు భజనలు పాడుతుండగా స్వామి అలా సాయం సంధ్య వేళలో తమ దర్శనాన్ని అనుగ్రహిస్తున్న తరుణంలో అక్కడ చేరిన భక్తుల ముఖాలలోని ఆనందం వర్ణనాతీతం. ఇప్పుడు మీరు శివాజీ రాజైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మముల చెంత శతకోటి ప్రణామములు అర్పిస్తున్నాను. బాబావారి దయవల్ల మాత్రమే 2001 సంవత్సరంలో చాకూర్ జిల్లాలోని లాతూర్లో శివాలయాన్ని మేము నిర్మించగలిగాము. భగవాన్ ఆగమనంతో మా జన్మ ధన్యమైంది. ఈ రోజున మా కుటుంబమంతా.
1: మీరిప్పుడు వింటున్నది శ్రీ శివాజీ జాదవ్ గారి ప్రసంగం. వారు మరాఠీలో మాట్లాడారు, దాని తెలుగు అనువాదాన్ని మీరు వింటున్నారు.
0: వ్యాప్తి గావిస్తూ ధార్మిక సామాజిక కార్యక్రమాలను నిర్వహించే శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించాలనేది ఒక్కటే మా ప్రార్థన. స్వామివారు మరెన్నో మార్లు హక్షిని తమ దివ్య పాదస్పర్శతో పావనం చేస్తారని ఆశిస్తూ వారి అనుగ్రహంతో మా జీవితాలు మంగళకరంగా ఉండాలని ఇక్కడ చేరినటువంటి భక్తజనులందరి తరఫున నా వినయపూర్వక ప్రార్థన. స్వామివారితో వచ్చిన బృందంలోని ఇరువురికి స్వామి సమక్షంలో ప్రసంగించే మహద్భాగ్యాన్ని ప్రసాదించారు. శ్రీ వి శ్రీనివాసన్ గారు హిందీలో ప్రసంగించారు. వారి తరువాత శ్రీ నిషికాంత్ బరోడేకర్ గారు మరాఠీలో ప్రసంగించి అక్కడి వారందరికీ ఆనందాన్ని అందజేశారు. తదుపరి అక్కడ చేరిన వారందరి ప్రార్థనలను మన్నించి స్వామివారు తమ దివ్య సందేశాన్ని అనుగ్రహించారు. స్వామివారి దివ్యోపన్యాసం ఒక్క ఆంగ్లంలోనే కాక మరాఠీలోనికి కూడా అనువదించబడింది.
1: శ్రోతలందరూ కూడా కొంచెం దయవుంచి జాగ్రత్తగా వినవలసిందిగా ప్రార్థిస్తున్నాము. స్వామివారి మైక్ సరిగ్గా లేనందున కొంచెం చిన్నగా రికార్డింగ్ వినిపిస్తుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి స్వామివారి దివ్యోపన్యాసం.
2: या पवित्र भारत भूमि में सहना आणि सगुण हे प्रमुख लक्षण
3: है. देवुडु ओन्ली ओकटि आनंदमुनु मात्रमे अंदिस्तुन्नाडु.
4: इज ओन्ली गॉड हू कन्फर्स ब्लिस टू एवरी वन ऑफ अस.
5: परमेश्वर फक्त तुम्हाला आनंद शांती देतो.
3: नित्य आनंदम परम सुखम केवलम ज्ञानमुक्तिम द्वंद्वातीतम गगन तत्त्वम तत्त्वमसाधिरक्षम ఏకం నిత్యం విమదం అచలం సర్వది అలసిపోతాం భావాతీతం తిగుడరక్తం.
4: ఇట్ ఈస్ దట్ బ్లిస్ విచ్ ఈస్ నాన్ డ్యూయల్ విచ్ ఈస్ ది ఓన్లీ వన్ విచ్ ఈస్ ఎథీరియల్ విచ్ హెస్ గట్ నథింగ్ టు డూ విత్ ద సెకండ్ విచ్ ఈస్ ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
5: స్వామిని తుమాలా శ్లోక్ సంగిట్లా జో మహారాష్ట్ర సగ్యాత మైతీయ బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి తుమాలా జాణూ నాయి तुम्ही सगळे जाणू ना.
3: మీరు ఎవరిని ద్వేషించడం కానీ ఎవరిని ప్రయత్నించడం కానీ మంచిది కాదు.
4: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ అవర్ పార్ట్ టు హేట్ ఎనీబడీ ఆర్ టు మేక్ ఫన్ ఆఫ్ ఎనీ వన్.
5: కొణచి టింగల్ దవాళి కొరు నక కొణాలా దోష్ తీవు నక.
3: కనుక మీరు అందరినీ ప్రేమించండి.
4: దేర్ఫోర్ లవ్ ఆల్.
5: సర్వాన్వర్ ప్రేమ కర.
3: ప్రేమ ఒక్కటే భగవంతుడు చేర్చేటువంటి ప్రధానమైన రాజబాట.
4: లవ్ ఈజ్ ది ఓన్లీ రాయల్ పాత్ దట్ టేక్స్ యూ టువర్డ్స్ గాడ్.
5: ప్రేమ హాజ్ తో రాజమార్గ జో తుమాలా ఈశ్వర పరత్ పోచుగల.
3: కాదు నీ మనసును నీవు గుర్తుంచుకో.
4: దేర్ఫోర్ అండర్స్టాండ్ యువర్ ఓన్ మైండ్.
3: మనము తెలుసుకోవచ్చు ఏమిటంటే తన తప్పును తాను తెలుసుకుంటే చాలు.
4: వాట్ ఈజ్ రిక్వైర్డ్ టుడే టు నో అవర్ ఓన్ మిస్టేక్స్. ఎవ్రీ వన్ షుడ్ నో వన్స్ ఓన్ మిస్టేక్.
5: స్వతహా మనాలా ఓల్ఖా స్వతహా చుకన్నా ఓల్ఖా.
3: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
4: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
5: సదైవ మదత్ కరా కోణాలాహి త్రాస్ దుఃఖ దివు నకా.
3: ఎన్ని సభలకు పోయినా ఎన్ని కథలు విన్నా ఎన్ని విధమైనటువంటి యొక్క ఉపన్యాసములు విన్నా మీరు తెలుసుకోవాలి
6: అదే భగవద్గీత. You may attend any number of meetings, you may listen to any number of talks, you may go anywhere, but what is the essential thing that is to be known? God, God, God only.
5: Kiti bhashana, kiti parishada, kiti parisamad kara. Kaya tumhala janayata hai shevati, ekat shabda janayata. Tumhi sutata. To mhanje dev. Tumhi teta hai.
3: అది ఎవరైనా సరే మంచి చెప్పేది మంచి చెప్పేది మీరు ఫాలో చేయండి.
6: హూస్ ఎవర్ మై బీ వాట్ ఎవర్ దట్ గుడ్ సెట్ టు యూ ఫాలో ఇట్.
5: కొనీ రాజకారణి అసలు జర్ తుమాలా కై సంగత్ అసే తర్ తనా మాన్ ద్యా తనా సన్మాన్ ద్యా.
3: ఇయే స్వామిజీ యొక్క ఆశయ.
6: దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్, దిస్ ఈజ్ ద టీచింగ్ ఆఫ్ భగవాన్ టు ఆల్ ఆఫ్ అస్ టుడే. Let the whole universe be happy and jubilant.
5: Aaj maza sandesh samjha.
3: Kal sarva jeevulu kuda santoshanga undali.
6: That all beings should be happy and joyful.
5: Sagalanna sukh shanti anandam
3: ilu. Aa santosham etta labhistundi? Aatma anandamtone labhistundi.
6: Where do you find happiness? The happiness is experienced by the happiness or the bliss which happens to be the nature of the self.
5: Tumhi swatala jana ani anandacha upobhokta va.
3: Peace, peace, peace and taru empty peace as it will be petty peace.
6: We go on saying peace, peace. Where is that peace? Only pieces, that's all.
5: Shanti, shanti, shanti, shanti, jab karun kai upayog nahi.
6: Everything is focused on love.
3: Navani pettukunte anni dantrodine
6: vastundi. When once you cultivate this love, you can obtain any other thing. Bhagavan is very happy. He blesses all the entire gathering here assembled.
5: Sabasta samudaya vala Swami ashirvad deta. Swami atyanta prasanna hai.

ఇక శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రంలో మూడవ మరియు చివరి రోజు రాని వచ్చింది. ఆ రోజు ఉదయం స్వామివారితో వచ్చిన విద్యార్థులు భజనలు ఆలపించారు.

మధ్యాహ్న సమయంలో శ్రీ జాదవ్ గారి బంధువులందరి ప్రార్థనలను మన్నించి వారందరికీ పాద నమస్కారాలు ప్రసాదించి వారిని ఆశీర్వదించారు. అటు పిమ్మట స్వామివారి నివాసం నుండి కొద్ది దూరంలో ఉన్న అతిథిగృహాన్ని స్వామివారు సందర్శించారు. ఆ అతిథిగృహానికి వెళ్లే దారి పొడవునా వందల సంఖ్యల్లో చెట్లు, వృక్ష సంపద స్వామివారిని ఎంతో అలరించాయి. ఆనాటి సాయంకాలం లిటిల్ ఛాంప్స్ అనబడు చిన్నారుల భక్తి సంగీత కార్యక్రమం వీణుల విందుగా కొనసాగింది. ఈ చిన్నారులు అప్పుడే ముగిసిన ఒక జాతీయ సంగీత పోటీల్లో ఉత్తీర్ణులుగా నిలిచినటువంటి వారు. వారు మరాఠీ భక్తి గీతాలను ఎంతో చక్కగా శ్రావ్యంగా ఆలపించారు.

0: మీరు వింటున్న పాటలన్నీ కూడా 15 సంవత్సరాల లోపు పిల్లలు పాడినవే. ఆ రోజు స్వామి వీరి పాటలు విని ఎంతగానో ఆనందించారు. అంతేకాదు, వారితో వెళ్లిన విద్యార్థులకు కూడా
1: ఆ చిన్నారులను అనుగ్రహించి ఆశీర్వాదాలను అందజేశారు. ఈ మధురమైన కార్యక్రమం ఘనమైన రీతిలో పాండురంగ క్షేత్రంలో బహిరంగ సభలకు ముగింపు పలికింది. జాదవ్ గారి కుటుంబానికి మాత్రం స్వామి ఎవ్వరూ ఊహించలేని మధుర స్మృతులను ఆ కార్యక్రమం తరువాత అందించారు. తమ అపారమైన ప్రేమ మరియు కరుణతో వారి కుటుంబానికి తమతో పాటు భోజనం చేసేటువంటి అరుదైన అత్యంతాద్భుతమైన మహద్భాగ్యాన్ని అనుగ్రహించారు.
0: శ్రోతలందరూ కూడా కొంచెం జాగ్రత్తగా విన్నట్లయితే ఈ బ్రహ్మార్పణం తర్వాత స్వామి మాట్లాడడం చాలా చిన్నగా వినిపిస్తుంది.
1: భోజన సమయంలో వారి ఇంటి పెద్దగా, గురువుగా, వారి దైవంగా హితబోధలు చేశారు. ఆ కుటుంబ సభ్యుల తనువు, మనస్సు, హృదయాలను ఆనంద సాగరంలో ఓలలాడించారు.
2: बहुत खुश हो गए भगवान, तो बहुत आनंद मिला.
3: खाना भी नहीं ऐसा लगे, आनंद मिला.
2: भगवान बहुत खुश है.
3: मैं 3 दिन इधर से किया, 3 दिन भी बहुत अच्छा.
1: మరునాడు ఉదయం తమ అపారమైన ప్రేమకు చిహ్నంగా శ్రీ జాదవ్ గారి కుటుంబ సభ్యులందరికీ కానుకలను పంచి శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రానికి

కుటుంబ సభ్యులందరూ కూడా స్వామికి మంగళారతి ఇస్తున్నారు. అక్కడి నుండి స్వామి మరియు వారి బృందం ముంబై నగరంలో స్వామి స్థాపించిన ధర్మక్షేత్రానికి ప్రయాణం కొనసాగించారు.

అది ధర్మక్షేత్ర ప్రాంగణం. ప్రయాణ బడలిక వలన స్వామి అలసిపోయి ఉన్నప్పటికీ ఎంతో దయతో ఆ రోజు సాయంత్రం గొరెగావ్ అనే ప్రదేశంలో గల విశాలమైన హాలుయందు వేలాది మంది భక్తులకు తమ దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. ప్రముఖ నేపథ్య గాయకుడు శ్రీ సోను నిగం గారిచే సంగీత కార్యక్రమం కూడా నిర్వహించబడింది.

0: స్వామి ఈ గాయకుడికి ఒక ఉంగరాన్ని కూడా ప్రసాదించడం జరిగింది.
1: ముంబై మహానగరం భారతదేశం యొక్క ఆర్థిక రాజధానిగా పేరుగాంచింది. మరుసటి దినం ఆదివారం అయినప్పటికీ దేశంలోని పేరుగాంచిన పలు ఆర్థిక సంస్థల అధిపతులు మరియు ఇతర ప్రముఖులు ధర్మక్షేత్రానికి వచ్చి స్వామివారి అనుగ్రహాశీస్సులను పొందారు. కొంతసేపు తర్వాత నగరంలో గల వర్లీ మైదానంలో స్వామి కొరకై కాచుకుని ఉన్న భక్తులకు దర్శనం ఇవ్వడానికి స్వామి బయలుదేరారు.

మనందరికీ ఆదివారం సెలవు దినం అయినా స్వామికి మాత్రం విశ్రాంతి అనేదే లేదు. వర్లిలో దర్శనానంతరం కొందరు భక్తుల ప్రార్థనలను దయతో మన్నించి వారి గృహాలను స్వామి సందర్శించి వారిని అనుగ్రహించారు. ఆ రోజు సాయంకాలం కార్యక్రమానికి స్వామి బ్రెబోన్ స్టేడియంకు వెళ్లారు. 20వ శతాబ్దం ప్రారంభంలో ఇదంతా కూడా సముద్రం క్రింద ఉండింది. తరువాత కాలక్రమేణా నీరు తగ్గుముఖం పట్టడంతో ఈ గొప్ప స్టేడియంను ఇక్కడ నిర్మించారు. ఆ తరువాత కొన్ని దశాబ్దాల పాటుగా బ్రెబోన్ ఒక గొప్ప క్రికెట్ స్టేడియంగా పేరుగాంచింది. కానీ ఆ రోజున ఆ స్టేడియంలో స్వామివారి విద్యార్థులు తమ సుమధురమైన భావపూరితమైన సంగీతంతో భగవంతుడి హృదయాన్ని సైతం ఎలా కరిగించి వేయగలరో అన్న విషయాన్ని అక్కడ చేరిన వారికే కాక ఆ మహానగరం వారందరికీ కూడా తెలుపగలిగింది.

అలా ఈ కార్యక్రమం ముగింపుతో శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రాన్ని పునీతం గావించి ముంబై మహానగరంలో కూడా భక్తులందరికీ ఆనందాన్ని అందించి మరుసటి దినం స్వామివారు ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి పయనమయ్యారు.

పిల్లలకి స్వామిని విడవాలని లేదు, సాయిమాతకు తన పిల్లలను విడవాలని అసలే లేదు. వారు వీడ్కోల్ సమయంలో మధురమోహన అంటూ ఒక చక్కని పాటను ఆలపించి స్వామికి సమర్పించారు. ఆ తర్వాత మంగళారతి కొనసాగింది. ఇప్పుడు భజనాల్లో మంగళారతి జరుగుతోంది.

సాయంకాలం సమయంలో స్వామివారి విమానం పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంది. స్వామి విమానాశ్రయం నుండి మందిరానికి కారులో వస్తుంటే తమ స్వామిని 8 రోజుల పాటు చూడలేకపోయిన ఆవేదన, మరి ఇప్పుడు చూడగలుగుతున్నామన్న ఆనందం, ఆ భావాలు మాటలకందని. స్వామి మరలా మందిరానికి చేరి ఆరతి స్వీకరించడంతో శ్రీ సత్యసాయి అవతార చరిత్రలో మరొక మరపురాని పర్యటన ముగిసింది.

ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమం ద్వారా 2009 సంవత్సరంలో స్వామివారి మరుపురాని మరువలేని హట్షి ముంబై పర్యటన యొక్క వివరాలు విశేషాలు విన్నారు. భక్తులెవరైనా మహారాష్ట్ర రాష్ట్రాన్ని పర్యటించినట్లయితే తప్పకుండా శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రాన్ని దర్శించి తరించండి. పూణే మహానగరం నుండి శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రం కేవలం 60 కిలోమీటర్లు మాత్రమే. అయితే భక్తులందరూ గమనించవలసిన విషయం, ఇక్కడ వసతి సౌకర్యాలు లేనందున వారు అక్కడ దర్శనం చేసుకుని తిరిగి అదే రోజు ప్రయాణమయ్యే ఏర్పాట్లు చేసుకోవాలి. అయితే అక్కడ భక్తుల సౌకర్యార్థం ఒక క్యాంటీన్ ను వారు మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. మా ఈ శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని విని ఆనందించారని ఆశిస్తున్నాము. మీ సలహాలు సూచనలు మాకు ఎంతైనా అవసరం. listener@radiosai.org మీ సలహాలు సూచనలను పంపండి. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి చూనే ఉండండి.

2019 58 మంది మేడ్చల్ సాయి యువత రేడియో సాయి స్టూడియోస్ కి విచ్చేశారు. క్రమమైన శిక్షణే క్రమశిక్షణ పేరిట వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని వారందించారు. ఈనాడు మీకు ఆ కార్యక్రమంలోని 5వ అంశం అందించు ఆదర్శం పునఃప్రసారం చేస్తున్నాము.

0: శశాంక్, అప్పుడప్పుడు ఎన్ని మాటలు విన్నా, ఎంతమంది సందేహాలు తీర్చడానికి ప్రయత్నించినా మనకు అర్థం కాని ఎన్నో విషయాలుంటాయి.
1: కరెక్ట్ గా చెప్పావు శివాని. కార్యక్రమం ప్రారంభంలో శిక్షావల్లిలో ఇదే ప్రస్తావన వచ్చింది. మనకి మంచి కర్మలు శాస్త్రానుసారంగా చేసే విధులు ఆచరించడంలో సందేహాలు కలిగినప్పుడు స్థానికంగా ఉన్న బుద్ధిమంతులు, వివేకులు, ధార్మికులను కలిసి వారి అనుభవం నుండి నేర్చుకోమని చెప్తుంది.
0: వేదాలలో ఏం చెప్పారో మన మేడ్చల్ యువత కూడా అదే ప్రయత్నంగా వివిధ రంగాల్లో స్వామి సేవలు అందిస్తున్న వారితో సంభాషించి ఈ క్రమశిక్షణను పాటించడంలో వారి అనుభవాన్ని గురించి తెలుసుకున్నారు. వారు అందించిన ఆదర్శాన్ని యశ్వంత్, సుష్మిత మనతో పంచుకుంటారు. రండి విందాం.
2: అందరికీ సాయిరాం. దర్శించు ఆదర్శం అంశానికి స్వాగతం. సుష్మిత, ఒకసారి స్వామి చెప్పిన ఉపన్యాసాలు చూస్తుంటే ఈ ఇంట్రెస్టింగ్ కొటేషన్ కనిపించింది.
3: అదేంటి యశ్వంత్?
2: చెప్తా, కానీ అది వింటే నీకు ఒక డౌట్ కూడా వస్తుంది.
3: పర్వాలేదు, చెప్పు.
2: డ్యూటీ వితౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్, డ్యూటీ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్, లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్.
3: యశ్వంత్, ఇంత పెద్ద పెద్ద పదాలు మన క్రమశిక్షణ టాపిక్ కి ఎలా సంబంధమో తెలియటం లేదు.
2: ముందు ముందు మనకే అర్థమవుతుంది. ఒక బాధ్యత మనకి ఇస్తే దాన్ని ప్రేమతో చేయకపోతే దానికి అర్థం ఉండదు.
3: బాధ్యతను ప్రేమతో నిర్వర్తించాలనే అందరమూ కోరుకుంటాము, కాని ఏ పనైనా బాధ్యతగా కాకుండా ప్రేమభావంతో చేస్తే దివ్యత్వాన్ని గుర్తు చేస్తుంది. అక్కడ భగవంతుని ఉనికి మనకి తెలుస్తుంది. ఇదే లవ్ వితౌట్ డ్యూటీ ఇస్ డివైన్. దీనినే ప్రేమ ప్రవాహం అంటారు.
2: స్వామిపైన ప్రేమతో ఎంతో మంది మహానుభావులు తమ జీవితంలో స్వామి అవతార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్వామిపైన పరిపూర్ణమైన ప్రేమతో వారు ఆ సేవను కూడా చేస్తున్నారు. వారు క్రమశిక్షణను పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
3: అలాంటి ఎందరో మహానుభావులలో కొంతమందితో మాట్లాడాం కదా, వారు అందించే ఆదర్శాన్ని ఇప్పుడు దర్శిద్దాం యశ్వంత్.
2: సుష్మిత, భగవంతుని నామం కీర్తించాలి అన్నా జపించాలి అన్నా మనకు ఎంతో సాధన అవసరం అనుకుంటా కదా.
3: అవును యశ్వంత్, నువ్వు అనే మాట నిజమే. ఆ సాధన కూడా ఎంతో క్రమశిక్షణతో ఉండాలి తెలుసా.
2: నిజమే, మనం ఏ పని చేసినా ఎంత బాధ్యత ఉన్నప్పటికీ కూడా పరిపూర్ణమైన ప్రేమ ఉన్నప్పుడు దానిని సంపూర్ణంగా నెరవేరుస్తాం.
3: నువ్వు చెప్పిన మాట అక్షరాల నిజం యశ్వంత్.
2: ఎన్నో ఏళ్లుగా పుట్టపర్తిలో స్వామి దగ్గర వేదాన్ని పఠిస్తున్న వారు శ్రీ వేదనారాయణ గారు. ఆయన ఎంతో క్రమశిక్షణతో ప్రతిరోజు క్రమం తప్పకుండా వేదాన్ని ఎలా పఠిస్తున్నారో వారి మాటల ద్వారా విందాం.
4: సార్, ప్రతిరోజు నగర సంకీర్త టైంలో 5 గంటలకు, ఉదయం 8 గంటలకు మందిరంలో, సాయంత్రం 4:30 మందిరం వేదం చేస్తుంటాం కదా సార్? ఈ స్కెడ్యూల్ మీరు ఎన్ని సంవత్సరాల నుండి పాటిస్తున్నారు?
5: స్వామి, ఈ వేదం చాంటింగ్ అనేది నేను 1968 నుంచి ఇక్కడ స్వామి దగ్గర వస్తున్నాను. స్వామి కాలేజ్ జాయిన్ అయిన తర్వాత 1976 నుంచి స్వామి కాలేజ్ జాయిన్ అయ్యాం. అప్పుడు వైట్ ఫీల్డ్, ఇక్కడ కాలేజెస్ ఏమి లేదు. అప్పుడప్పుడు వెకేషన్ కి వచ్చేవాడు. 5 గంటలకు ఓంకార సుప్రభాతం తర్వాత మళ్లీ 5:30 గంటలకు ఉండేది. అప్పుడు నుంచి 77 నుంచి స్వామికి మాటలు, స్వామి పర్మిషన్ ఇస్తే మేము కూడా ఈ వేదంలో జాయిన్ అవుతాం, పాల్గొంటాం తప్పకుండా అని స్వామి పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు నుంచి 77 నుంచి పొద్దున వేదం రెగ్యులర్ గా వెళ్లేవాడు. బృందావన్ నుంచి ఎప్పుడప్పుడు వచ్చినప్పుడు మేము స్వామికి మాట పంపించేది, స్వామి పర్మిషన్ ఇచ్చేది. అప్పుడు తర్వాత 1982లో ఇక్కడే పర్మనెంట్ గా పుట్టపర్తికి వచ్చేసాము. 82 నుంచి దేవుడు దేవల ఈ రోజు వరకు ఎర్లీ మార్నింగ్ ఇది వేదానికి ఇప్పుడు పోయేవాడు. మళ్ళీ 8 గంటల వేదం, మళ్ళీ సాయంకాలం వేదం. ఇది స్వామి తర్వాత 2008 అప్పుడు స్వామి మళ్ళీ మాట. అది వరకు స్వామి ప్రతిసారి వచ్చినప్పుడు వేదం ఉండేది. 2003 నుంచి స్వామి ఎప్పుడు దర్శనానికి వస్తున్నారో అప్పుడు మేము వేదం చెప్పాలి. ఎంతవరకు స్వామి ఆపడానికి చెప్పే వరకు మేము చెప్పాలి. అది అట్లా కంటిన్యూ అయింది. ఒక్కొక్క తూరి స్వామి భజన కూడా క్యాన్సిల్ చేసేసి వేదం మట్టుని చెప్పే 3 అవర్స్, 4 అవర్స్ స్వామి కూర్చున్నవాళ్ళు ఆ ముందర. అనుకుందాం.
4: అప్పటి నుంచి సేమ్ షెడ్యూల్ సార్, ఏమి మార్పు లేకుండా?
5: ఏమి మార్పు లేకుండా సేమ్ షెడ్యూల్. పొద్దున ఎర్లీ మార్నింగ్ వేదం వచ్చి అప్పటి నుంచి నిలిచిపోయింది. మళ్ళీ తర్వాత స్వామి 2008 లో మాట పంపించారు, పొద్దున సాయంకాలం భజనకు ముందు డెఫినెట్ గా వేదం ఉండాలి అని స్వామి మాట పంపించారు.
4: సార్ ప్రతిరోజు 3 సార్లు వేదం చాంట్ చేస్తారు కదా, మీకు ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది బోర్ కొట్టకుండా?
5: మనం ఏదైనా పని అనుకోండి, మనం ఇప్పుడు జాబ్ కు వెళ్తున్నాము, జాబ్ ఒక్కొక్క తూరి మనకు లైక్ చేసిన జాబ్ ఉండొచ్చు, ఇంకొక ఇష్టం లేకుండా జాబ్ పోవచ్చు. పొట్ట కోసం చేస్తారు కదా, అట్లా దానికోసం మనకు ఇష్టం ఉండా ఇష్టం లేకుండా మనం పోవచ్చు ఒకటి. సెకండ్, స్వామి దానికి ఏమంటున్నారంటే అది సేవాభావంలో తీసుకుంటే అది చాలా అత్యుత్తమం. మూడవది ఏంటంటే సేవాభావం లేకుండా కొంచెం స్వార్థం కూడా ఉంటుంది, ఇది మా కోసం. ఎందుకంటే కొంతమంది ఒక్కొక్క దీనిలో మనం అడిక్ట్ కావచ్చు, కొంతమంది క్రికెట్ అంటే చాలా ఇష్టం, కొంతమందికి మళ్ళీ ఏదైనా పర్సనల్ ఇదైనా మూవీకి వెళ్ళడం అంటే అది చాలా ఇష్టం. ఎన్ని తూరి వెళ్ళినా కూడా వాళ్ళకి బోర్ కొట్టకుండా వెళ్తారు. అట్లా కొంతమందికి పొద్దున లేచిన వెంటనే కాఫీ అంటే అది కంపల్సరీగా ఉండాలి. అట్లా కూడా మా లైఫ్ లో ఏమిటంటే ఒక్కరోజు నేను వేదం నుంచి స్టార్ట్ చేయాలంటే ఆ రోజు కంప్లీట్ అవ్వలేదు నాకనమాట. అంత ఫీల్ అయ్యేవాడు నాకు, లేకపోతే నేను చాలా సిక్ అయిని లేకుండా ఉంటున్నా కూడా నేను పడుకొని కూడా చేస్తాను. వేదం అంటే నాకు అంత ప్రియం అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి అంటారు కదా, నాకు ఈ పిచ్చి అనుకోండి.
4: అంటే రోజు పలికి పలికి కొంతమంది బోర్ చేస్తారు, బోర్ వస్తా ఉంటారు కదా, మీకు అలా వచ్చింది?
5: ఎప్పుడు కూడా లేదు, ఇది మిగతా మాట్లాడి మాట్లాడి మనకు నోరుకు నొప్పి వస్తుంది, కానీ వేదం మనం చెప్తూ చెప్తూ ఇది లోపల నుంచి అది ఊరాలి సోర్స్, అది అమృతం లాగా మనకు. మనం ఎక్కువ ఎక్కువ చేస్తే మనకు ఎక్కువ ఎక్కువ ఆనందం వస్తుంది దాని నుంచి.
4: అంటే డైలీ చేస్తున్నా కూడా అసలు ఎప్పుడు అనిపించలేదు?
5: ఎప్పుడు అనిపోదు. మనం డైలీ భోజనం చేస్తున్నా కడిగినమే కడుగుతున్నాము, మనకు బోర్ కొట్టిందా లేదే అట్లే.
4: సార్ అదే పనిగా చేయడానికి మీకు హెల్త్ ఇష్యూస్ కానీ క్లైమేటిక్ చేంజెస్ వచ్చినా కూడా మీరు ఆ వేదం కానీ నగర సంకీర్తన పని ఎప్పుడైనా స్టాప్ చేయండి?
5: నేను ఒక తూరి ఏమైందంటే స్వామి ఉన్నప్పుడే ఒక 7.5 సంవత్సరం స్వామి నాతో మాట్లాడలేదు. ఏం జరిగిందా మనం మంచి కోసమే అనుకోని, ఎందుకంటే స్వామి అప్పుడప్పుడు చాలా కఠినంగా టెస్ట్ చేస్తారు. అయితే అది మనం మంచి కోసమే, మనం మంచి కోసమే అనుకుంటే కష్టం ఉంటుంది డెఫినెట్ గా. ఆ పీరియడ్ వచ్చి సామాన్య పీరియడ్ కాదు. అప్పుడుకైనా స్వామి మాట్లాడలేదని నా డ్యూటీ ఏమి మానేయలేదు. పొద్దున రోజు నా సంతోషం కోసం నేను వేదానికి వెళ్తాను, రోజు నగర సంకీర్తనం వేదం చెప్పిన తర్వాత అప్పుడు అది మాత్రమే ఉండేది, ఇంకా ఎప్పుడు వేదం ఇంకేం లేదు. సరే దర్శనానికి పోయి కూర్చుంటాను, స్వామి చూడకుండా వెళ్ళిపోతారు, ఇట్లే జరుగుతుంది రోజు. 7.5 సంవత్సరం తర్వాత ఒక రోజు ఏమైందంటే త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ రోజు ఎందుకంటే వాయిస్ రావట్లేదు, సరే ఈ రోజు పోనో వద్దు ఇంట్లోనే ఉండు, ఎందుకంటే పోయినా కూడా ఏదో చెప్పడానికి సౌండ్ రాదు, ఇంకా పోయి ఏం ప్రయోజనం అని ఇంట్లో కూర్చున్నాను. పొద్దున దర్శనానికి వెళ్ళాను, స్వామి సడన్ గా వచ్చి 7.5 సంవత్సరం తర్వాత ఆ రోజు నీ గొంతు ఈరోజు వినపడలేదే అన్నారు. 7.5 సంవత్సరం స్వామి భౌతికంగా నాతో మాట్లాడకుండా ఉండొచ్చు, కానీ స్వామి ఎప్పుడు కూడా నేను చెప్పేది పొద్దున స్వామి ఓంకార సుప్రభాతం అయిన తర్వాత ఆయన వింటున్నారు అని అప్పుడు ఆ అనుభూతి నేను జీవితంలో మర్చిపోలేదు. ఎందుకంటే స్వామి భౌతికంగా మాట్లాడకుండా ఉండొచ్చు, లేకపోతే దేవుణ్ణి ఓంకార సుప్రభాతం తర్వాత ప్రతిదినం వేదంతో లేప ఈ సామాన్యం అండి చెప్పండి. అప్పుడు నుంచి నాకు బాగలేనుకుండా పోతే కూడా మాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా నేను వెళ్తాను, లేకపోతే నేను హాస్పిటల్ అడ్మిట్ కావాలి, లేకపోతే ఊర్లో లేకపోతే నేను పోకుండా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉంటే. ఒక్కొక్కరి నాకు ఇంకా గుర్తుంది, యుఎస్ నుంచి వచ్చినప్పుడు పొద్దున 3 గంటలకు ఫ్లైట్, అది ఫ్లైట్ 3:30 గంటలకు 4 గంటలకు ఇక్కడ ల్యాండ్ అవుతాను, అక్కడ వచ్చిన వెంటనే స్నానం చేసి పరిగెత్తాను. నాకు ఎందుకంటే నాకు ఒక్కరోజు వేదం లేదంటే నా జీవితం పోయినట్లే.
4: మీరు అదే వేదంతో పాటు నగర సంకీర్తన చేసడం లేదా వర్షం కానీ ఏదైనా పడ్డప్పుడు మీరు అది మానేయడం జరుగుతుంది సార్? కంటిన్యూ చేస్తాం
5: మామూలుగా అప్పుడప్పుడు. ఆ రోజులు స్వామి ఓంకార సుప్రభాతం ఈ హాల్ లోపల జరిగినప్పుడు ఒక్కొక్కతూరి కుంభవర్షం పడుతుంది. బయట కుంభవర్షం పడితే స్వామి అక్కడ రామలక్ష్మణ ఉంది కదా, స్టాచ్యూస్ ఉంది కదా, అది ముందు అక్కడ లేదు, అది ఊరికే ఒక కట్టన్ వేసి ఉంటుంది. అది అక్కడ వచ్చి కట్టం తీసి చెప్తారు, ఈ రోజు వేదం వద్దు, నగర సంకీర్తనం వద్దు, ఈ కుంభవర్షం పడుతా ఉంది, దానికి వద్దు అని స్వామి చెప్పేవాడు. లేకపోతే అది తర్వాత నారాయణయ్య అని ఒక ఆయన ఉన్నవాడు, ఈ ఓంకారం సుప్రభాతం అని ఇన్ఛార్జ్, తర్వాత ఆయన చెప్తారు ఒక్కొక్క తూరి ఎక్కువ వర్షం ఉంటాయి. ఎందుకంటే స్వామి ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు. ఆ రోజులో స్వామి ప్రతిసారి ఓపెన్ చేసి చెప్పేవాళ్ళు, తర్వాత ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు, ఎప్పుడు అట్లా కుంభవర్షం ఉంటే ఇది వద్దు, డివోటీస్ చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు అనౌన్స్ చేసేవాళ్ళు ఓంకార సుప్రభాతం ఆయన వెంటనే, ఈ రోజు నగర సంకీర్తనం ఉండదు అని. తర్వాత ఏమైందంటే వర్షం పడినా కూడా ఛత్రియాన్ని తీసుకుని పోయేవాళ్ళు.
4: అంటే భక్తులు ఎవరు లేకుండా కూడా మీరు ఒక్కరు చేసేవారా సార్?
5: అవును.
4: డిసిప్లిన్ గురించి స్వామి ఏం చెప్పారు?
5: డిసిప్లిన్ అంటే ఒక అది కూడా మనం జీవిత ఒక పద్ధతి అనుకోండి, ఒక ఒక రీతి అంటారు. మనం ప్రతిసారి మన జీవితంలో ఈ డిసిప్లిన్ లేకుండా మనం ఏ పని చేయలేదండి. ప్రతి పని ఇప్పుడు నేను ఇప్పుడు షర్ట్ వేసుకోవాలా కూడా ఒక డిసిప్లిన్ గా ఉండాలి. ఎందుకంటే అది కరెక్ట్ గా వేస్తేనే ఏది మనం ఏం చేస్తే ఏది బాగుండాలా అని. ఇంకొకటి, మనం ఎందుకు డిసిప్లిన్ ఫాలో అవ్వాలి? డిసిప్లిన్ ఫాలో అంటే అది మనకు మన లైఫ్ లో చాలా మనకు మంచిది చేస్తుంది. నీకెట్లా తెలుసు మంచిది చేస్తుంది? పెద్దవాళ్ళు వాళ్ళు డిసిప్లిన్ గా ఉండి వాళ్ళు అనుభవించారు. ఆ అనుభవం రావడానికే మనం డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. స్వామి ఎప్పుడు ఏమంటారంటే ఈ డిసిప్లిన్ అనేది మీతో ఎప్పుడు ఉండాలి, మీరు నడిచినప్పుడు మీ షాడో మీతో ఎట్లా ఉంటుందో, మీ షాడో మీవు వేర్ చేయడానికి అవదు, ఎప్పుడు కొరను షాడో మీతో పాటే ఉంటుంది. అదేవిధంగానే మనం ఎట్లా షాడో మన దగ్గరే ఉంటుందో మన డిసిప్లిన్ కూడా అట్లే ఎక్కడ పోయినా సరే మన దగ్గర ఉండాలి. అందుకంటే స్వామికి డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం అండి. ఆ డిసిప్లిన్ మనం ఫాలో అయితే మనం ఎప్పుడు అనుకుంటారు మనం ఎట్లా మనం స్వామిని ప్లీజ్ చేయడానికి ప్లీజ్ చేయడం, మనం స్వామి ప్లీజ్ చేయాలా అంటే మనం ఎక్కడ ఉంటే మనం డిసిప్లిన్ గా ఉంటే స్వామికి చాలా ఇష్టం. అది మనం ఫాలో అవుతే ఎక్కడైనా స్వామి ముందర ఒకటి వెనకాల ఒకటి ఉండకుండా. ఇప్పుడు స్వామి ఇక్కడ కుర్చీలో కూర్చుంటే నేను ఇప్పుడు అంత రిలాక్స్ గా కూర్చోలేము కదా, నన్ను స్వామి చూస్తున్నారు. అట్లా మన ప్రతి క్షణం మిగతా వాళ్ళు డిసిప్లిన్ ఫాలో అంటే సింపుల్ అండి. స్వామి ఇక్కడ ఉంటున్నారు, స్వామి చూస్తున్నారు, నేను ఫ్రెండ్స్తో ఆడుతో స్వామి చూస్తున్నారు, ఏం మాటలు పలుకుతున్నానని స్వామి చూస్తున్నారు. ఇది మన మైండ్ లో ఉంటే డిసిప్లిన్ ఆటోమేటిక్ గా వస్తుందండి, మనకి ఇంకేం పెద్దగా చేయక్కర్లేదు.
4: థ్యాంక్ యూ సో మచ్ సార్.
3: శతాయుషు వయసులో కూడా ఎల్లప్పుడూ నవ్వుతూ ఎంతో ఉత్సాహంగా తమ దినచర్యను ఎలా గడుపుతున్నారో శ్రీ రామ్మోహన్ రావు గారి మాటల్లోనే తెలుసుకుందాం. వీరు ప్రశాంతి నిలయం పట్టణవాటిక చైర్మన్ గా ఇప్పటికీ తమ బాధ్యతలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.
6: సాయిరామ్ అండి. రామ్మోహన్
7: సాయిరామ్ అండి.
6: మీ వయసు ఎంతండి ఇప్పుడు?
7: 99th year రన్నింగ్.
6: 98th year లో మీ మాట మీ స్పష్టత చూస్తుంటే 98 లాగా మాకు అనిపించట్లేదు అసలు. మాలో ఒకరుగానే మాట్లాడుతున్నారు, యూత్ లాగానే ఉన్నారు ఎనర్జెటిక్ గా చూస్తుంటే. మీరు ఎన్నాళ్ళ నుంచి పుట్టపర్తిలో ఉంటున్నారండి?
7: నేను మా ఫ్యామిలీ 1962 నుంచి ఉంది ఇక్కడ. నేను అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కదా అని ట్రాన్స్ఫర్స్ ఆల్ ఇండియా పెడుతూ ఉండేవని. యాక్చువల్లీ 1980 మా ఫ్యామిలీ ఇక్కడే ఉండేది. ఐ గట్ ఏ డిజేబుల్డ్ చైల్డ్, దట్ ఈస్ ద రీజన్ మై వైఫ్ వాజ్ సిక్. ఇవన్నీ చూసి ఇక్కడ వస్తే బాబా ఉండిపోమన్నారు 62. ఆ పని వాళ్ళు ఎక్కడే ఉన్నారు, నేను ఎవ్రీ ఇయర్ వాలంటీర్గా వచ్చి చేస్తూ ఉండేవాడిని. 1978లో రిటైర్ అయ్యాను. 80లో నాకు బాబా ఇక్కడ సెంట్రల్ ట్రస్ట్ లో అకౌంటెంట్ కింద చేశారు. అప్పటి నుంచి అలాగే బుక్ ట్రస్ట్ లో పనిచేశాను, మెయింటెనెన్స్ లో పనిచేశాను, అనేక ఫంక్షన్స్కి మిల్క్ సప్లై చేయని ఆల్ అకౌంట్స్ ప్రైమరీ స్కూలు, ఈసుమల స్కూలు, కాలేజీ ఇవన్నీ కూడా ఆడిట్ చేస్తూ ఉండి చేసి ఇవన్నీ ఇది అది 1980లో ఈ ఉద్యోగం. అంతకుముందు వచ్చి సేవ చేస్తూ కులవంతాల దగ్గర అప్పుడు లేదు అక్కడ ఉండేవాళ్ళు.
6: ప్రస్తుతం
7: చైర్మన్ ప్రశాంత టౌన్షిప్ కమిటీ 80 నుంచి బాబా పిలిచి అప్పుడు అంత ప్రీవియస్ చైర్మన్ పోయారు, కుటుంబరావు గారిని సెక్రటరీ ఆయన పోయారు. తర్వాత పిలిచి బాబా అవుట్ చేసి నన్ను చైర్మన్ ఉండమని చెప్పి గవర్నమెంట్ రికవర్ చేస్తే గవర్నమెంట్ నా పేరు ఒప్పుకుంది. అప్పుడు ఇంటర్వ్యూ పిలిచి చేశారు. అప్పుడే ఈ రింగ్ ఇచ్చారు బాబా, డైమండ్ రింగ్ చేసి అప్పటి నుంచి ఉన్నాను. అది
6: మీ దినచర్య ఎలా గడుస్తుందండి? ప్రతిరోజు మీ దినచర్య ప్రతిరోజు దినచర్య ఉదయం నుంచి
7: ఇప్పుడు కొంచెం తక్కువ, లేకపోతే అది వరకు నగర సంగీతానికి వెళ్ళేవాడిని, భజనకి వెళ్ళేవాడిని, సాయంకాలం భజనకి వెళ్ళేవాడిని. ఇప్పుడు సాయంగా 99 ఆడినాన్ని సహాయం ఉండాలి నాకు. అప్పుడు అలాగే నడిచి పెడుతూ ఉంటాను, సాయంకాలం పెడుతూ ఉంటాను. ఎవ్రీ సర్స్డే ఫ్రైడే అండ్ సండే పెడుతూ ఉంటాను.
6: ఈ వయసులో కూడా మీరు ఇలా కూర్చొని పనిచేస్తున్నారు, మీ ఆరోగ్య రహస్యం ఏమంటారు? మీ ఆరోగ్య రహస్యం ఏంటి అంటారు? ఈ వయసులో కూడా మీరు ఇలా కూర్చొని మీరు పనిచేయగలుగుతున్నారు?
7: అవును, బాబా చెప్పేవారు నా బట్టలే ఒకటండి, బట్టలే పిలిచి పిలిచి 100 ఇయర్స్ 100 ఇయర్స్ అనేవారు.
6: మీ ఆరోగ్య రహస్యం ఏంటండి?
7: స్వామి నామస్మరణ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వచ్చిందా, అవుట్ ఆఫ్ 12 అవర్స్ సమ్ 6 అవర్స్ నామం చేసుకుంటూ వచ్చి భగవద్ శ్లోకాలు చేసి చేసి ఉంటూ ఉంటాను. కానీ యాక్టివ్ గా రావటం లేదు అక్కడికి.
6: ఈనాటి యువతకి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మీరు డిసిప్లిన్ గురించి మాకేమన్నా చెప్పగలుగుతారండి?
7: డిసిప్లిన్ బాబాయ్ చెప్తుంది, లవ్ ఆల్ సర్వ్ ఆల్ లవ్ ఆల్, దట్ ఈస్ మెయిన్ ప్లాంక్ ఆఫ్ అవర్ స్వామిస్ టీచింగ్స్. అని చేద్దా, కష్టంలో ఉన్న వాళ్ళు దగ్గరుండి హెల్ప్ చేయడం, ప్రేమాశయాలు చూపించడం, కష్టం వచ్చే మాటలు మాట్లాడకుండా ఉండడం, ఎవరున్నా ఉంటే ఓదార్చడం, అయ్యో పాపం ఇదని చెప్పి ఇవే. తర్వాత ఎక్కువగా వెళ్తే వాళ్ళతో కూడా తెలక తనుభవం పెట్టుకోకూడదు. ఏదో నీ డ్యూటీలు చేసుకో, నీ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు వాళ్ళతో మా జాగ్రత్తగా ఉండు, రోజు వాళ్ళని పలకరిస్తూ ఉండు. మంచిదంటే చాలా మంది ముసలి వాళ్ళు కదా, ఏమో ఎలా ఉన్నారు అని బాబా పక్క వాళ్ళు నువ్వు ఇల్లంతా తిరగక్కర్లేదు, నీ నైబర్స్ చేసుకోవచ్చు చెప్పేవారు.
8: చాలా సంతోషం.

0: స్వామి పాడిన మొట్టమొదటి పాట కదా సుష్మిత.
1: అవును యశ్వంత్, భగవంతుని మాట అయినా పాట అయినా మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తుంది.
0: కానీ ఈ బిజీ లైఫ్ లో మనకి అంత టైం ఎక్కడ ఉంటుంది అసలు?
1: ఎంత బిజీ అయినప్పటికీ కూడా ఇలాంటి వాటికి సమయాన్ని కేటాయించాలి యశ్వంత్.
0: ఆ మాట నిజమే సుష్మిత.
1: ముఖ్యంగా క్రమశిక్షణతో జీవితం గడపాలి అంటే స్వామి మనకు నేర్పిన బోధలు పాటించాలి. మనం గడిపే డిసిప్లిన్డ్ లైఫ్ మనకి ఎంతో సంతృప్తినిస్తుంది. స్వామి చెప్పిన మాటలని తన జీవితంలో అడుగడుగునా పాటిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న కస్తూరి గారి కుమార్తె శ్రీమతి పద్మమ్మ గారితో ఇప్పుడు మాట్లాడదాం.
2: సాయిరామమ్మ.
3: సాయిరామ్.
2: మీ పేరండి?
3: నా పేరు పద్మమ్మ అని, కస్తూరి గారి కూతురు నేను.
2: మీ వయసు ఏంటి?
3: మా వయసు 85. ఇప్పుడు
2: 85 ఇయర్స్. ఎంతకాలంగా పర్తిలో ఉంటున్నారండి మీరు?
3: పర్తిలో పర్మనెంట్ గా ఒక 35 ఇయర్స్ నుంచి ఉంటున్నానండి.
2: 85 ప్లస్ అన్నారు కదా, 85 ప్లస్ లాగా మీ మాట నాకైతే అనిపించడం లేదు. 60s లో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా నమ్ముతారు మిమ్మల్ని చూసిన వాళ్ళు. మీరింత ఆరోగ్యంగా ఉండడానికి మీ మాట కానివ్వండి, మీ నడవడిక కానివ్వండి, ఇంత ఆరోగ్యంగా కనిపిస్తున్నారు మాకు, దాని వెనకాలన్న రహస్యం ఏంటండి?
3: రహస్యం అంటే స్వామిని 60 ఇయర్స్ నుంచి స్వామిని కొలుస్తున్నాను, స్వామి దారిలో నడుస్తున్నాను. నాకు 14 ఏండ్లో నేను స్వామిని చూశాను, 16లో నా పెళ్లి అయింది. అప్పుడే నాకు స్వామి, నా జీవితంలో స్వామిని చూశాను. ఆయన మార్గంలో ఆయన చెప్పిన మాటలో నడుస్తున్నాను కాబట్టి అదే నా రహస్య. స్వామినే నాలో ఉన్నారు, ఆయన మాట తప్పకుండా నేనేమీ నడవను.
2: అంటారు కదా స్వామి వెన్నంటే ఉండి భవసాగరాన్ని దగ్గరుండి దాటిస్తారు అని, అలాగే ఉన్నారు మీరు కూడా. అడుగడుగునా మీ దినచర్యలో స్వామి ఉంటారు, స్వామి ఇవన్నీ నడిపిస్తూ ఉంటారు అని అంటున్నారు.
3: అవునమ్మా, తెల్లవారు లేసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సమయం దొరికినప్పుడల్లంతా ఆయన భజనలు, ఆయన పాటలు, ఆయన మాటలే వింటూ ఉంటాను. అదే నా జీవితం, నా ఊపిరి అదే స్వామిని.
2: ఒక్క మాట చాలు, స్వామి నా ఊపిరి అని అన్నారు కదా. అలా మీరు ఇక్కడ పర్తిలో సర్వీసెస్ ఏమైనా చేశారండి? ప్రశాంతి సర్వీసెస్?
3: ప్రశాంతి సర్వీస్ అని ఏం చేయలేదు. మేము వచ్చినప్పుడు ఇక్కడేమి వాలంటీర్స్ అది ఇది ఎక్కువ లేదు. ఇదైనా ఫంక్షన్ వస్తే స్వామినే మమ్మల్ని ఏర్కొని ఆయనే బ్యాడ్జ్ ఇచ్చి ఇదైనా డిసిప్లిన్. అంతగా దేంట్లోనూ కలవలేదండి, 2-3 సార్లు ఏదో చేశానంతే. తర్వాత మా అమ్మకు బాగలేకున్నప్పుడు మా అమ్మకు సర్వీసులు నాకు సరిపోయింది మళ్ళా నాయన అని ఆయన తర్వాత స్వామిని అడుక్కున్నాను. స్వామి వాళ్ళంతా పోయినారు, వాళ్ళ సేవ అయింది, ఇంకా మీ సేవ, ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తానన్నాను. వద్దులే, ఇంక మీట హాయిగా ఉండు, ఏమి పని అక్కర్లేదు, ఇంట్లోనే నామస్మరణ చేసుకుంటూ ఉండు అన్నారు. అక్కడే ఉన్న ఇంట్లోనే ఉండుకుని ఏదో పూల సేవ, విభూతి సేవ అంతేగాని నేను బయట ఎక్కడ అంతగా చేయలేదండి.
2: సత్యసాయి ఆర్గనైజేషన్ అంటేనే డిసిప్లిన్ కి ఒక మారు పేరు అది. బాల వికాస్ పిల్లల వయసు దగ్గర నుంచి తీసుకుంటే యువతకి, సేవాదలకి, ప్రతి ఒక్కళ్ళకి అడుగడుగునా మనకి డిసిప్లినే కనిపిస్తుంది. యువత డిసిప్లిన్ గా, క్రమశిక్షణగా వాళ్ళ జీవనాన్ని సాగించాలి అని అంటే వాళ్ళకి మీరేమన్నా ఒక సందేశం ఇవ్వగలరండి?
3: యువతల కన్నా వాళ్ళు ఎప్పుడు యువతలు వాళ్ళ తల్లిదండ్రులని చూసే వాళ్ళని, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మా నాయన దగ్గర ఉండి వాళ్ళు ఎట్లా నడుస్తారో అదే వాళ్ళకి మోడల్, తల్లిదండ్రినే వాళ్ళకి మోడల్, రోల్ మోడల్స్. తర్వాత బయట పోయిన తర్వాత వేరే వాళ్ళు ఉంటారు, కానీ చిన్నప్పుడు మనం ఆ ఫౌండేషన్ తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి ఆ మోడల్ మనం చూపించామంటే, ఇచ్చామంటే ఆ వాళ్ళు ఆ దారిలోనే బాగా నడుస్తారు. మాకు రోల్ మోడల్ అంటే స్వామినే దొరికారు. ఆయనే మమ్మల్ని చాలా శిక్షణంగా, డిసిప్లిన్ గా మమ్మల్ని పెంచారు. అది ఆడవాళ్ళకి చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు స్వామి. మగవాళ్లతో ఎక్కువ తిరగకూడదు, పళ్ళు చూపించిన అదే తిట్టేవారు, నవ్వితేనే గట్టిగా తిట్టేవారు. పళ్ళు ఊడగొడతానని కూడా మమ్మల్ని గట్టిగా, బాగా గట్టిగానే మమ్మల్ని తల ఎత్తుకుని తిరిగితే తిట్టేవారు. అంతమంది మగవాళ్ళు ఉన్నారు, సిగ్గులేదా, తల ఎత్తుకుని తిరుగుతారా అని తిట్టేవారు మమ్మల్ని.
2: ఈ రోజుల్లో మనం చూస్తుంటే యువత అంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఎక్కడంటే అక్కడ మాట్లాడుకోవడము, అంటే నలుగురిలో ఉండి గట్టిగా నవ్వుకోవడము ఇలాంటివి సహజంగా చూస్తూనే ఉన్నాము. ఈ డిసిప్లిన్ అంతా కూడా తల్లిదండ్రులే నేర్పించాలి అని అంటారు మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళకి, ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి
3: అని. మమ్మల్ని అట్లాగే, ఎందుకంటే ఆ కాలం తల్లిదండ్రులు వాళ్ళు అట్లాగే మమ్మల్ని పెంచారు. ఈ కాలం అంటే వాళ్ళకి అట్లా అంత డిసిప్లిన్ గా ఉండే కాదు, ఎందుకంటే వాళ్ళు బయట పోవలసిందే, వాళ్ళ జీవితాన్ని కోసం వాళ్ళు నలుగురిలో తిరిగి పని చేయవలసిందే. దానివల్ల అంటే అట్లా చేస్తే కూడా డిసిప్లిన్ గా ఉండొచ్చు. చాలా ఇదిగా అందరితో మెలిగి అందరితో చాలా ఇది చేసుకుని అట్లా ఉండనక్కర్లేదు. వాళ్ళ డిసిప్లిన్ వాళ్ళ ఇది వాళ్ళు చూసుకోవచ్చు, అట్లా మనం కొంచెం వాళ్ళకి హెచ్చరించాలి.
2: మహిళా యువత కూడా ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నిట్లోనూ ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా వాళ్ళ డిసిప్లిన్ ని వాళ్ళు అధిగమించకుండా వాళ్ళు
3: దాంట్లో ఉండాలి
2: అని అంటారు. దానికి మహిళా యువతకు మీరేమన్నా కొంచెం సలహా ఇవ్వగలరా, వాళ్ళు ఎలా నడుచుకుంటే వాళ్ళ జీవితం బాగుంటుంది?
3: మహిళా యువతలు చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే వాళ్ళు పనికి పోతారు, 10 మంది మగవాళ్ళు తిరిగినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన పొరపాటు వల్ల ఏమైనా అయిందంటే ఊరికే మనం మగవాళ్ళని తిట్టి ప్రయోజనం లేదు. మన దాంట్లో మన శక్తిగా ఉంటే ఏ మగవాళ్ళు మమ్మల్ని ఏం చేయరు. మనకు దేవుడు ఉన్నాడని
2: వస్త్రధారణ మీద ఎక్కువగా కామెంట్స్ రావడం అలా ఎన్నో చూస్తున్నాం మనం ఈ రోజుల్లో కదా. ఇదంతా కూడా ఒక డిసిప్లిన్ పద్ధతిలో పెరిగితే ఉండదు, అవన్నీ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు కదా.
3: మన జాగ్రత్తలో మనం ఉంటే ఏ మగవాళ్ళు ఎవరు మన సమాజం మమ్మల్ని ఏం చేయదు, వేళ్లెత్తి మమ్మల్ని చూపించదు. మనసులు అది పెట్టుకుని మనం పనికి పోవచ్చు, 10 మంది మగవాళ్ళు తిరగవచ్చు చేయవచ్చు అని అంటే మన విలువ మనం తీసుకోకూడదు. మన విలువ మనం మహిళకు బాగా విలువ ఉంది, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉంది, అది మనం పోగొట్టుకోకూడదు. చిల విడిగా మనం తిరిగితే మన విలువ పోతుంది గాని ఇంకెవరికి ఏం కాదు. మళ్ళా వాళ్ళు బయట వాళ్ళు ప్రపంచాన్ని తిట్టి ఏమి లాభం లేదు. మనమే మమ్మల్ని కాపాడుకోవాలి గాని ఇంకా దానికి దేవుడి మీద నమ్మకం పెట్టుకుని, దేవుడి మీద ఒక విశ్వాసం పెట్టుకుని, తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలనే ఒక ఉద్దేశంతో మనం జాగ్రత్తగా మనం ఉండాలండి.
1: యశ్వంత్, నాకు తెలిసి ఒక విద్యార్థిగా రోజు ఉదయాన్నే నిద్ర లేవాలి అంటే నీకు చాలా ఇబ్బందిగా ఉండుంటుందేమో కదా.
0: అవునక్క, నాకు చాలా ఇబ్బందిగానే ఉంటుంది. మా అమ్మగారు నన్ను నిద్ర లేపడానికి గంట సమయం పడుతుంది.
1: ఖచ్చితంగా నువ్వు ఇలాంటి సమాధానమే ఏదో చెప్తావని అనుకున్నాను నేను. నువ్వే కాదు, ఈ రోజుల్లో ఏ విద్యార్థి అయినా చెప్పే మాట ఇదే. ఇలా క్రమశిక్షణ లేకపోవడానికి ఎన్నో కారణాలుంటున్నాయి. అందులో ఒక ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? అర్ధరాత్రి వరకు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్స్ ఇలాంటి పరికరాలన్నీ ఉపయోగిస్తూ నిద్రపోకుండా వాటితో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉండడం.
0: నిజమే సుష్మిత, ఇలాంటి పరిస్థితుల్లో డిసిప్లిన్ ఫాలో అవడం చాలా కష్టం. కానీ స్వామి విద్యాసంస్థల్లో మనకు అడుగడుగునా క్రమశిక్షణ కనబడుతుంది. సాయిచంద్ అనే విద్యార్థి తన అనుభవాలను అనుభూతులను మనతో పంచుకుంటారు.
4: సాయిరాం బ్రదర్.
5: సాయిరాం.
4: మీ పేరు?
5: సాయిచంద్.
4: మీరు ఇక్కడ యూనివర్సిటీలో ఏం చేస్తున్నారు?
5: నేను ఇక్కడ ఎంటెక్ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్.
4: మీరు ఏ కోర్సెస్ ఇక్కడ కంప్లీట్ చేశారు?
5: నేను ఇక్కడ మొట్టమొదటిగా 2010లో 11వ తరగతికి జాయిన్ అయ్యాను. అప్పుడు స్వామి చివరి సంవత్సరం 85వ సంవత్సరం. ఆ తర్వాత బీఎస్సీ చేశాను మ్యాథమెటిక్స్ లో. ఆ తర్వాత ఎంఎస్సీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఎంటెక్ కంటిన్యూ చేస్తున్నాను.
4: ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ లో చేస్తున్నారా?
5: ఎంటెక్ కంప్యూటర్ సైన్స్.
4: మరి మేము యూత్ గా మేడ్చల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. అసలు హాస్టల్లో డిసిప్లిన్ ఎలా ఉంటుంది, మీ లైఫ్ హాస్టల్లో ఎలా ఉంటుందో చెప్పగలుగుతారా?
5: తప్పకుండా. మన హాస్టల్లో ఇక్కడ ప్రొద్దున్న లేవడం దగ్గర నుంచి చూస్తే అందరం 5 ఇంటికి లేస్తాం. 5 నుంచి 5:30 మధ్యలో మనం ఏదైనా పనులు చేసుకోవాలన్నా, మొహం కడుక్కోవడానికి దానికి అవన్నీ అయిపోతాయి. తర్వాత 5:30కి సుప్రభాతం. ప్రతిరోజు మనం ఏ కార్యం, ఏ పండుగ తీసుకున్నా, ఏ సమయం తీసుకున్నా, ప్రతిరోజు 5:30కి లేవడం అనేది స్వామి మనకి తెచ్చిన షెడ్యూల్లో, మనకి ఇచ్చిన షెడ్యూల్లో 5:30కి లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి స్వామి చెప్పిన మాటల్లో అంటే, మనకి ఉదయాన్నే లేచి ఓంకారం చేసినా సుప్రభాతం చేసినా దాని విలువ మనకి ఏకాగ్రత మిగతా రోజులో మనం చేసే మిగతా పనులకి దాని మీద ఎఫెక్ట్ ఎలా ఉంది మనకి అంత తెలియకపోవచ్చు దాని విలువ. కానీ ఒక 21 రోజులు. స్వామి చెప్పారు ఏంటంటే, ఏదైనా కార్యం మనం మొదలుపెట్టినప్పుడు 21 రోజులు దాన్ని సాధన కింద, 21 రోజులు మనం ఏ అడ్డంకులు లేకుండా కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా అది మనలోకి అలవరుచుకుంటాం మనం. సో ఆ రకంగా ఇప్పుడు అది మనకి 21 రోజులు మనం చేస్తే 5:30 సుప్రభాతం లేవడం అనేది ఒక అలవాటు అయిపోతుంది. ఆ రకంగా ఇప్పుడు పిల్లలందరూ 5:30 లేస్తే ఇప్పుడు మనం తర్వాత దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. 5:30 లేవడం వల్ల మిగతా రోజులో మనకి షెడ్యూల్ ఎలా యాక్టివ్గా మనం అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవడం, పని అంతా శ్రద్ధగా చేయడం, ఇవన్నీ అలవాటు అవుతాయి. డిసిప్లిన్కి మనకి ముఖ్యంగా హాస్టల్లో నేర్పేది బద్ధకం ఉండకుండా ఉండడం. నిజంగా బద్ధకం ఎక్కడుందో డిసిప్లిన్ అక్కడ ఉండదు. క్రమశిక్షణ ఉండాలంటే ముందు బద్ధకాన్ని మనం వదిలేయాలి. సో ఇప్పుడు మనకి సుప్రభాతం తర్వాత అందరం జాగింగ్కి వెళ్తాం, కాస్త వ్యాయామాలు అవన్నీ చేస్తాం. అవన్నీ అయిపోయిన తర్వాత ఒక 1/2 గంట టైం ఇస్తారు బ్రేక్ఫాస్ట్కి. ఆ 1/2 గంట మధ్యలోనే మనం బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయాలి. పొద్దున్నే తినడం అనేది ఇప్పుడు బయట ఒకవేళ మనం చూసినట్లయితే మనకి సెలవులు వచ్చిన ఇంటికి వెళ్ళినప్పుడు మన తల్లిదండ్రులు మనకి చూస్తారు, ఇన్నాళ్ళు మన దగ్గర లేడు బాబు, పాపం 2 నెలలు వచ్చాడు, సో కాసేపు పడుకొని అన్న ఆలోచనలో ఉంటారు. కానీ మనకి ఆ 7:30 to 8 ఆ మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ చేసేయాలి అన్న సాధన ఇక్కడ ఉండడం వల్ల టైం టు టైం తినడం మటుకు అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఎప్పుడు లేస్తే అప్పుడు 9:30, 10:30 తినచ్చు, ఆ ఛాన్స్ ఉండొచ్చు. కానీ టైంకు తినడం వల్ల మన బాడీ కంట్రోల్లో ఉంటుంది.
4: అంటే అక్కడ లైట్గా తినే ఫ్రీడమ్ ఉంది, కానీ మనం ఆ టైం ఫాలో అవడం వల్ల మనకు చాలా మంచిది.
5: ఖచ్చితంగా. సో ఈ టైంని ఫాలో అవడం ఇక్కడ యాక్చువల్గా చాలా ముఖ్యంగా మేము నేర్చుకుంటాం. టైం మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది అనేది స్వామి పెట్టిన షెడ్యూల్లో పొద్దున్నీ రాత్రి పడుకునేదాకా అది నేర్పుతారన్నమాట.
4: మరి మేము స్టూడెంట్స్ చేసే ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం. ఒకవైపు చదువుకుంటారు, మరొకవైపు ఇలా స్పోర్ట్స్ మీట్స్ లో గేమ్స్ ఆడుతూ ఉంటారు, మందిర్లో కల్చరల్ యాక్టివిటీస్ లో ఉంటారు, ప్రాజెక్ట్స్ అంటారు, ఇలా ఇన్ని థింగ్స్ మీరు చేయడంలో ఇన్ని పనుల్లో కాన్సన్ట్రేషన్ ఎలా పెట్టగలుగుతున్నారు?
5: ఇక్కడ హాస్టల్లో మొదట్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కి అంటే మొదట 1-3 నెలలు మీరు చెప్పినట్లే ఇలా ఈ ఆలోచన ఉంటుంది, ఇక్కడ ఇన్ని పనులు చేస్తున్నారు ఎలా అడ్జస్ట్ అవ్వాలి అంటే కొన్ని నెలలు అయ్యేసరికి వాళ్ళకే అర్థమవుతుంది అనమాట, మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు మనం ఎలా చేయాలి. ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు గమనించేది ఏంటంటే 2-3 నెలల తర్వాత ఏదో ఒక ఆలోచన మనకు మైండ్ లో ఉండాలి, ఇది స్వామి గురించి చేస్తున్నాం లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళ గురించి ఒక గోల్ ఉండాలి మైండ్ లో. నా మీకు ఒకవేళ తల్లిదండ్రుల మీద మంచి ప్రేమ ఉంది, సో మీరు చేసే పనికి మీ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, లేకపోతే మీ నానమ్మ లేకపోతే అమ్మమ్మ. ముఖ్యంగా ఒక దైవాన్ని పెట్టుకుంటే మీకు అది చాలా కనెక్షన్ చాలా బాగా ఉంటుంది. సో ఇక్కడ స్టూడెంట్స్ ఫస్ట్ 2-3 నెలలు కష్టపడినా అడ్జస్ట్ అవడానికి వాళ్ళు మెయిన్గా ఫస్ట్ కనెక్ట్ అయ్యేది స్వామికి. స్వామికి కనెక్ట్ అయిన మరుక్షణం వాళ్ళు చేసే ప్రతి పని ఇది మనం ఖచ్చితంగా స్వామి కోసం చేయాలి అన్న ఆలోచన ఎప్పుడైతే పడుతుందో ఆ పని పూర్తయ్యేంత వరకు కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను డ్రామా చేస్తున్నాను, సో 10 రోజులు కాలేజ్ సెలవు తీసుకుని డ్రామాలోనే చేస్తే అది మనకి అంత ఇంపార్టెన్స్ కాదు. అన్ని పనులు ఒకేసారి చేయడం మనకి ఇక్కడ స్వామి చాలా నేర్పుతారనమాట. షెడ్యూల్ ఫాలో అవుతూ మనం ఎలా పని పూర్తి చేయాలన్నది. ఇప్పుడు పొద్దున్న కాలేజ్కి వెళ్తాం, సాయంత్రం 3:30 అవుతుంది కాలేజ్, 3:45 4:30 మళ్ళీ మందిరికి బెల్ల కొడతారు. ఆ 3:45 to 4:30 మధ్యలో ఆ 45 నిమిషాలని ఎలా ఉపయోగించుకోవాలన్నది నేర్చుకుంటాం. సో ఇలా ఖాళీ టైం మనం వెతుక్కుని మనం చేయాల్సిన పని పూర్తి చేస్తాం. సో ఆ రకంగా ఇక్కడ మిగతా పనులు ఏవైతే వీళ్ళు అన్ని పనులు ఒకేసారి చేస్తున్నారో వీళ్ళు టైంను అలా డివైడ్ చేసుకుని దొరికిన ఖాళీ టైంని వెతుక్కుని మరీ పని పూర్తి చేస్తారన్నమాట.
4: అంటే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది.
5: వేరే వేరే పనులు ఆపకుండా అన్ని పనులు సైమిల్టేనియస్ గా చేస్తారు.
4: మరి సాయిచంద్, 11th standard, 12th standard, బిఎస్సీ 3 ఇయర్స్, ఎంఎస్సీ 2 ఇయర్స్, ఎంటెక్ 2 ఇయర్స్,
5: 9 ఏడాది,
4: మరి 9 ఇయర్స్ నుంచి మీకు ఎప్పుడు బోర్ అనిపించలేదా ఈ స్కెడ్యూల్ ని చూసి?
5: ఇక్కడ ఉండే ప్రతి ఏడాది ఇంకా ఎన్నేళ్ళు ఉంటే బాగుంటుంది, ఇంకా ఎన్నేళ్ళు ఉంటే బాగుంటుంది అనిపించిందే తప్ప ఎప్పుడూ కూడా ఈ ప్లేస్ మనకి కష్టపెడుతోంది, మనకి ఇబ్బంది పెడుతుంది అన్న ఆలోచన ఎప్పుడు రాలా. ఎప్పుడైతే మనకి అంటే ఇక్కడ జాయిన్ అయ్యే మొదట్లో కొంతమంది పిల్లలకు ఉండొచ్చు, వాళ్ళకి ఇంకా అంత జ్ఞానం లేక మెచ్యూరిటీ లేక అమ్మా నాన్నను వదిలేసామన్న బాధ, మొబైల్ ఇవన్నీ పక్కన పెట్టామన్న ఇబ్బంది, వీటి కారణాల వల్ల వాళ్ళకి ఆలోచన రావచ్చు. కానీ షెడ్యూల్లో వాళ్ళు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో మరుక్షణం ఇంకా బయట ప్రపంచం మర్చిపోదు. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి 2 రోజులు అయింది, వాళ్ళు ఫోన్ చేయాలని. ఇక్కడ చేసే పని అంటే ఇప్పుడు మన క్రమశిక్షణలో అది కూడా చాలా ముఖ్యం. తల్లిదండ్రులను కూడా మనం ఈక్వల్ గా ప్రేమ అంటే వాళ్ళకి మనం ఇక్కడ ఉన్నామని వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు బాబుని అక్కడ ఒక్కడిని వదిలేసామని. స్వామి దగ్గర ఉన్న అది వాళ్ళకి మంచిదే, కానీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు మన గురించి. సో మనం కూడా వాళ్ళకి ఫోన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు ఇచ్చిన టైంలో, ఇప్పుడు మొబైల్ మనకి లేదని కాదు, ఫోన్ చేయడానికి వాళ్ళు మాకు అవకాశాన్ని కల్పించారు. ఆ టైంలో వాళ్ళకి ఫోన్ చేయడం ఇలాంటివి కూడా మనం తల్లిదండ్రులు కూడా దూరం పెట్టకుండా వాళ్ళతో పాటు ఉండడం.
4: చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సాయిచంద్, మీరు చెప్తున్నారు ఇక్కడ మొబైల్ ఫోన్స్ అవసరం లేదు అని అంటున్నారు. బయట ప్రపంచంలో మనం కంపేర్ చేసి చూస్తే వాళ్లకున్న ఫ్రీడమ్ మనకు లేదు. ఈ ఫ్రీడమ్ లేకపోవడంతో ఇట్ ఈస్ హర్డిల్ ఫర్ యూ ఆర్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ?
5: ఖచ్చితంగా ఇది హర్డల్ అయితే కాదు, ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ద్వారా మనకు వచ్చే జ్ఞానాన్ని వేరే పరికరాలతో ఇక్కడ మాకు ఖచ్చితంగా అందిస్తున్నారు. మొబైల్ ఉంటేనే పని జరుగుతుందన్న ఆలోచన అసలు వ్యర్థం అన్నమాట. మొబైల్ లేకుండా మేము చదువుకుంటున్నాం, మాకు కంప్యూటర్ సిస్టమ్స్ ఇచ్చారు ల్యాబ్లు. ప్రతి స్టూడెంట్కి ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో చూస్తే ప్రతి స్టూడెంట్కి పోనీ ప్రతి 2 స్టూడెంట్స్కి ఒక కంప్యూటర్ ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఏదైనా మాకు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవాలన్నా, చదువుకునే ఇన్ఫర్మేషన్ కావాలన్నా కొన్ని రెస్ట్రిక్షన్స్ తోటి మాకు ఆ కావాల్సిన ఇన్ఫర్మేషన్ నెట్ నుంచి ఇంటర్నెట్ నుంచి మాకు లభిస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా మనకి ఏదైతే మొబైల్ నుంచి వస్తుందో అది ఎక్స్ట్రా, అది మనకు అనవసరం. సో అది మనకి ఇక్కడ రెస్ట్రిక్ట్ చేసి ఆ టైం మనం ఏదైతే దాని మీద స్పెండ్ చేస్తున్నామో వేరే దాని మీద ఫోకస్ చేసేలాగా ఇక్కడ షెడ్యూల్ ప్లాన్ చేశారన్నమాట. సో అందుకని మొబైల్ అవసరం అంత ఎక్కువ అనిపించదు. నిజంగా ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ లో జాయిన్ అయిన వాళ్ళు మొబైల్ బాగా వాడుంటారు సెలవుల్లోనూ, వాళ్ళు ఇంతకు ముందు జాయిన్ అయ్యే ముందు కాలేజీలో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకుంటారు మొబైల్ లేకుండా ఇక్కడ ఎలా ఉంటున్నారు, మొబైల్ ఉంటేనే పని జరుగుతుంది, వాట్సాప్లు ఇవి అవి, మనం వేరే పని ఇప్పుడు మనిషితో వేరే మనిషితో కాంటాక్ట్ లో రావాలంటే ఫస్ట్ వాట్సాప్ లో రావాలి. ఇప్పుడు ప్రస్తుతం అదే ఆలోచన. కానీ అది కాకుండా కూడా ఇప్పుడు ఒక మనిషితో మాట్లాడాలంటే ఫోన్ చేస్తే కలుస్తుంది, అతని గురించి తెలుసుకుంటూ అయిపోతుంది. ఇప్పుడు వేరు వేరు, ఇప్పుడు మనకి మనం వాడే కొలిది టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడంటే ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దాని మీద వెళ్ళిపోతాడు, ఆ రకంగా టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని క్రియేట్ చేసేవాళ్ళు కూడా అదే, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. సో మన కంట్రోల్లో మనం ఉంటే ఈ టెక్నాలజీని కూడా మనం ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించవచ్చు.
4: చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సాయిచంద్, మీరు చెప్తూ మేము వింటుంటే. బీయింగ్ కంప్యూటర్ సైన్స్ ఎంటెక్ గ్రాడ్యుయేట్, మీరు ఇలా చెప్తున్నారంటే మీ టెక్నాలజీ మీ నాలెడ్జ్ ని ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు?
5: తప్పకుండా. స్వామి చెప్పింది ఏంటంటే సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ షుడ్ గో టుగెదర్. సైన్స్ షుడ్ సపోర్ట్ ద సొసైటీ టు గ్రో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అంటే దాని అర్థం ఇప్పుడు మనకి సైన్స్ గురించి మనకి కాలేజీలో ఏం నేర్పుతారో దాన్ని సమాజానికి ఉపయోగపడేలా మనం దాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు ఒక కుంటివాడు ఉన్నాడు, ఒక గుడ్డివాడు ఉన్నాడు, వాళ్ళకి చూపు తెప్పించడానికి వాళ్ళ కాలు బాగు చేయించడానికి ఉపయోగించే సైన్స్ మాత్రమే మనకి సమాజానికి ఉపయోగపడేది. మన లగ్జరీస్ కోసం, ఆనందం కోసం, ఇలాంటి వాటి కోసం తెచ్చే టెక్నాలజీ అది ఉపయోగం ఉండదు. దాంతో పైగా ఇప్పుడు ఎక్కువసేపు మనం ఫోన్ వాడితే ఏమవుతుంది, కంటికి దెబ్బ తగులుతుంది. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళజోడు వేయించుకోవడం, ఆపరేషను వగైరా వగైరా, లూప్లో పడిపోతాం. సో ఫోన్ వాడడం దేనికి వాడాలి? ఇప్పుడు ఎమర్జెన్సీలో మాత్రమే దాన్ని ఉపయోగించే రకంగా ఏదైనా పనిముట్లు వాడాలి, కానీ అది దానికి అడిక్ట్ అయిపోకూడదు, వ్యసనం కింద మారకూడదు ఏది కూడా టెక్నాలజీ.
4: మరి చివరిగా మా మేడ్చల్ యూత్ అందరికీ డిసిప్లిన్ ఫాలో అవ్వాలంటే మీరు ఇచ్చే టిప్స్ ఏంటి?
5: మెయిన్ గా ఇప్పుడు కాన్షియన్స్ అనేది లోపల మనలో ఒక కాన్షియన్స్ అనేది ఉంటుంది. సో ప్రతి పని చేసేటప్పుడు మీకు అది తెలుస్తుంది చేసిన పని కరెక్టా కాదా. మనలో వచ్చే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మేము చేసే పనికి బయట ఉండే ప్రపంచానికి ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు నువ్వు అది చేస్తే చేయకూడదని చెప్పేవాళ్ళు, బయట మనకు ఉండే లోపం చెప్పేవాళ్ళు లేరు. కానీ లోపల మటుకు ఒక వాయిస్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. మనం లేట్గా లేచినా, కాలేజ్ టైంలో సినిమాకి వెళ్ళినా, ఫోన్ ఎక్కువసేపు వాడినా, ఖచ్చితంగా మన లోపల ఒక వాయిస్ చెప్తుంది నువ్వు చేస్తున్న తప్పు అని. బద్ధకం అనేదాన్ని పక్కన పెట్టి మన వాయిస్ని ఎప్పుడైతే మనం వింటామో మీరు చేసే ప్రతి పని క్రమశిక్షణలో వెళ్తుంది. ఇది నేను ఇక్కడ గ్రహించిన విషయం. ఎందుకంటే సెలవుల్లో నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ చేసే షెడ్యూల్ సగం కన్నా ఎక్కువ నేను ఫాలో అవడానికి ట్రై చేస్తాను. ఒకసారి లేట్ గా లేస్తాను, ఎందుకంటే నాకు అంటే ఇక్కడ లేపేవాళ్ళు ఉన్నారు, నాకు షెడ్యూల్లో నాకు అది మైండ్లో పడుతుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళు నన్ను లేపరు, వీడు పాపం కష్టపడ్డాడు ఇన్ని నెలలు అదే షెడ్యూల్ ఫాలో అయ్యని రెస్ట్ ఇస్తారు. కానీ మనం అది మన బాడీలో మనకి మైండ్లో ఉండాలి, అది
4: జీర్ణించకపోవాలి.
5: సో దానికోసం కృషి చేస్తూ చేస్తూ చేస్తూ మన కాన్షియన్స్ మన లోపల వాయిస్ని వింటూ ప్రతి పని చేస్తే ఖచ్చితంగా మనలో మార్పు ఖాయం.
4: చాలా థ్యాంక్స్ సాయి చంద్, మా యూత్ అందరికీ ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్పారు. ఈ టిప్స్ ని మేము గుర్తుపెట్టుకుని మా లైఫ్ లో నిలబెట్టుకోవాలని ట్రై చేస్తాం.
5: సాయిరామ్ ధన్యవాదాలు.
4: సాయిరామ్.
1: డిసిప్లిన్ పాటించడం అంటే ఏదో ఒక విషయంలోనో ఒక టైంలోనో చేసేది కాదు, దేనిని వేస్ట్ చేసినా అది క్రమశిక్షణకి విరుద్ధమే అంటారు స్వామి.
0: అవును సుస్మిత, మరి మనం ఏ విషయంలో ఎప్పటి నుండి ఈ క్రమశిక్షణను పాటించాలి, ఎవరు మనకు నేర్పిస్తారు, వీటికి సంబంధించిన టిప్స్ స్వామి చిరకాల భక్తురాలు అయిన బాల వికాస్ మ్యాగజైన్ ఎడిటర్ శ్రీమతి లావణ్య సరస్వతి గారు మనకు అందిస్తారు.
4: సాయిరామ్ ఆంటీ.
6: సాయిరామ్.
4: మీ పేరు?
6: నా పేరు డాక్టర్ లావణ్య సరస్వతి.
4: మీరు ఏం చేస్తుంటారంటే?
6: నేను ప్రస్తుతం బాల వికాస్ పత్రికకి ఎడిటర్ గా పనిచేస్తున్నాను.
4: మీ పరిచయాన్ని మా రేడియో సాయి శ్రోతలకు అందించగలుగుతారా?
6: నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి బాల వికాస్ తోటి స్వామితోటి పరిచయంతో ఉన్నాను. బాల వికాస్ గ్రూప్ 1, 2, 3 వాళ్ళందరికీ చేతనైనటువంటి విషయాలు చెప్పాము. స్వామి మనకు అందించినటువంటి నీతులు విలువలు వీలైనంత వరకు అందరికీ అందించాలి, తెలియజేయాలి అనేటువంటి కోరికతోటి బాల వికాస్ పత్రికని కూడా స్టార్ట్ చేశాం. 2002లో పత్రికను స్టార్ట్ చేశాం. స్వామి స్వయంగా వచ్చి బ్లెస్ చేశారు, ఆశీర్వదించారు. దాని రఫ్ మాన్యుస్క్రిప్ట్ కూడా స్వామి స్వయంగా టచ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్వామి దయవల్ల నిరాటంకంగా ప్రతి నెల 1వ తారీఖుకి స్వామి చేతిలో ఉండేటట్టు ఆ పత్రికని రూపొందించడానికి మేము చేస్తున్నటువంటి కృషికి స్వామి ఇప్పటికీ ఆశీర్వదించి ముందుకు నడుపుతున్నారు. క్రమశిక్షణ అనేది స్త్రీకి పురుషులకి అని వేరే భేదం ఏమి ఉండదు, అందరికీ అవసరమే. స్త్రీల గురించి మనం చెప్పుకోవడం మాత్రమే ఇక్కడ చెప్పుకుంటున్నాం, అంతే, అందరికీ కావాల్సిందే. స్త్రీకి ఏ రకంగా క్రమశిక్షణ ఉపయోగపడుతుంది అంటే, స్త్రీకి కుటుంబంలో ముఖ్యంగా పిల్లల్ని పెంచడంలో కానీ పిల్లలకి ఆదర్శంగా నిలవడంలో కానీ అన్నింటికీ కూడా క్రమశిక్షణ అనేది ఒకటి అవసరం. స్త్రీకి ఎందుకంటే కుటుంబానికి మూలం ఆవిడే కాబట్టి, ఎక్కువసేపు తల్లితో ఉంటారు కాబట్టి, పిల్లలతోటి మెలుగుతుంది కాబట్టి, ఇంకా క్రమశిక్షణ ఆవిడ చేసి చూపించి పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రుల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. అందుకని క్రమశిక్షణ ఇంకా ఎక్కువ అవసరం. అంతేకాకుండా స్త్రీకి ఇప్పుడు ఆధునిక సమాజంలో మన మోడర్న్ స్టైల్ ఆఫ్ లైఫ్ లో జాబ్స్ చేసుకోవడం, బయటకు వెళ్ళడము, ఇంట్లో ఉండడము, పిల్లల్ని చూడటము, కుటుంబ బాధ్యతలు, అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల వివిధ రంగాల్లో వివిధమైనటువంటి వ్యక్తులతోటి రకరకాల మనుషులతోటి ఆవిడ కలవాల్సి వస్తుంది. అందువల్ల క్రమశిక్షణ ఇంకా ఎక్కువ అవసరం వస్తుంటుంది. ఆ క్రమశిక్షణ వల్లనే ఆవిడ విలువను పెంచుకోగలుగుతుంది. ఎప్పుడైతే ఒక క్రమశిక్షణతోటి ఆదర్శంతో జీవిస్తుందో స్త్రీ, ఆవిడకి విలువ పెరుగుతుంది. ఆవి విలువ సమాజంలోనూ కుటుంబం మీద కూడా ప్రతిఫలిస్తుంది. కాబట్టి తల్లిగా, భార్యగా, కుమార్తెగా, స్త్రీ వివిధ రకాలుగా కూడా తను పోషిస్తున్నటువంటి పాత్రలతో పాటు ఉద్యోగస్తురాలిగా తను చూపించాల్సినటువంటి ఉద్యోగ రంగంలో కూడా తను మాట దక్కించుకుని గౌరవం పెంచుకోవాలి అంటే క్రమశిక్షణ తప్పకుండా అవసరం.
4: అలాగంటే ఆర్థిక విషయాలలో క్రమశిక్షణగా పొదుపుగా ఉండడం వలన లాభాలు ఎలా ఉంటాయి?
6: మీరు చెప్పిన ప్రశ్నలోనే పొదుపుగా ఉండడం అన్నారు. క్రమశిక్షణ పొదుపుకి మొదటి మెట్టు. పొదుపు ఉన్నప్పుడే ఏ కుటుంబమైనా చల్లగా ఉంటుంది. ఎంత సంపాదించుకున్నారు అనేది ప్రశ్న కానే కాదు. ఎంతైనా సంపాదించవచ్చు, దాని మిత్తం లేదు. కానీ ఆ ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవడం, సక్రమంగా వాడుకోవడం, ఇది స్త్రీ మీదే ఆధారపడి ఉంటుంది. స్త్రీ పొదుపుగా ఉన్నది అంటే కుటుంబం అంతటా కూడా పొదుపుగా ఉండే అవకాశం ఉంటుంది. స్త్రీ ఎప్పుడైతే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మొదలు పెడుతుందో అప్పుడు అదుపు తప్పుతుంది. అదుపు తప్పినటువంటి బండిలాగా ఉంటుంది. అందుకని పొదుపు చాలా అవసరం. పొదుపుకి క్రమశిక్షణ అవసరం. అయితే ఈ క్రమశిక్షణ ఏమిటి అంటే సీలింగ్ ఆన్ డిజైర్స్ అని స్వామి చెప్తారు చూడండి. అది కోరికలని అదుపు చేసుకోవడం. కోరికలని అదుపు చేసుకుంటేనే పొదుపు చేయగలుగుతారు. కోరికలు ఎప్పుడైతే అదుపు లేకుండా విచ్చలవిడిగా వదిలేసినటువంటి గుర్రాల్లాగా పరిగెడుతుంటే, ఆశల గుర్రాల్లాగా పరిగెడుతుంటే వాటికి పగ్గం వేసి కంట్రోల్ చేసేటువంటి శక్తి మనసుకు ఉండాలి. అది మనం స్వామి చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి దివ్యోపన్యాసాల్లో మనం అనేక రకాలు విన్నాం. ఇప్పుడు మనం బాల వికాసుల పిల్లలకి కూడా అదే బోధిస్తున్నాం. కాబట్టి క్రమశిక్షణ అనేది వాళ్ళకి చాలా అవసరం. కాబట్టి ఆ క్రమశిక్షణకి ముందు పొదుపు అవసరం. పొదుపుకి సీలింగ్ అండ్ డిజైర్స్ కోరికల అదుపు అనేది నేర్పిస్తున్నాం. వాళ్ళు కూడా నిజంగా నేర్చుకుంటున్నారు. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంటారు. తమ పుట్టినరోజు పండుగని మితంగా ఖర్చు పెట్టుకుంటూ, ఆ ఖర్చు పెట్టింది అవసరమైనటువంటి సమాజంలో నిజంగా నీడీ పర్సన్ కి, అవసరమైన వ్యక్తికి చిన్న సహాయం చేసిన పిల్లల ముఖాల్లో కూడా చాలా ఆనందం కనపడుతుంది. కాబట్టి మనము సంతృప్తిగా ఉండాలంటే, సమాజం అభివృద్ధిలో ఉండాలంటే పొదుపు ఉండాలి. మనతో పాటే దేశం యొక్క అభివృద్ధి కూడా పొదుపు మీదే ఆధారపడింది. మనకొక్కడికే కాదు, రాజకీయ నాయకులకు కూడా అవసరమే, గవర్నమెంట్ కూడా అవసరమే. అటు పొదుపు చిన్నదాని దగ్గర పెద్దదాని దాకా అవసరం. కాబట్టి దానికి కంట్రోల్ అనేది ఉండాలి. ఆ కంట్రోల్ క్రమశిక్షణ, అదే నియమం. క్రమశిక్షణ అంటే వేరే ఏం కాదు, నియమమే. స్వామి చెప్తారు నియమం, నీతి నియమం అనే రెండు పదాలు విన్నాం కదా. నీతి వాల్యూస్, నియమం క్రమశిక్షణ. ఆ నియమాలు తప్పకుండా ఉండాలి సమాజానికి. అది స్త్రీ మూలస్తంభం. కాబట్టి స్త్రీకి, పిల్లలకి, అందరికి, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ అనేది చాలా బలమైనది కుటుంబానికి కదా. సమాజానికైనా కుటుంబానికైనా ఏ పని చేయాలన్న ముందు డబ్బుతోటే కదా. ధనమూలం ఇదం జగత్. ఆ డబ్బు మీదనే ఆధారపడి అన్ని పనులు చేయగలుగుతాం. దాని మీద కనుక కంట్రోల్ ఉండేటైతే మిగిలినవన్నీ కంట్రోల్ లైఫ్ సుఖంగా నడుస్తుంది.
4: ఈనాటి ఫాస్ట్ జనరేషన్ లో యువత క్రమశిక్షణను లీడ్ చేయాలి అంటే ఎవరి చేతిలో ఉంది? అంటే ఐదర్ పేరెంట్స్ చేతిలోనా, లేకపోతే యూత్ చేతిలోనా?
6: సాయా యువత అంటున్నారు. యువత అనగానే గ్రోనప్ వాళ్ళు, ఆల్రెడీ కొంచెం పెరిగి పెద్ద అయిన వాళ్ళనే మనం యువత అంటున్నాం. బాల వికాస్ లో నేర్చుకున్నటువంటి ఆదర్శాలే యువతగా మారేసరికి వాళ్లల్లో స్థిరపడి ఉంటాయి. అంటే చిన్నతనంలో, బాల వికాసులోనే చేరాలని కాదు, చిన్నప్పుడు పెరుగుతున్నటువంటి ఫార్మేటివ్ ఇయర్స్ అంటారు చూడండి, పెరుగుతున్నటువంటి వయసులో వాళ్లల్లో విలువలు ఏవేవి పెరుగుతాయో అవే మనసులో, మనసు మీద కంట్రోల్ చూపిస్తుంటాయి. కాబట్టి యువత క్రమశిక్షణలో ఉండాలి అంటే ఆ క్రమశిక్షణ బాల్య దశలోనే పడాలి. క్రమశిక్షణ అనేది ఎందుకంటే స్కూల్స్ లో కంపల్సరీగా మనకి క్రమశిక్షణ నేర్పిస్తారు ప్రతి స్కూల్ కి. అంటే ఏ పని చేసినా ఒక క్రమశిక్షణతో
4: చేయటం
6: అనేది మనకు స్కూల్లోనే బాల్య దశలోనే ఏర్పడుతుంది. ఆ బాల్య దశలో ఏర్పడినటువంటి క్రమశిక్షణ యువతకి, యువత అయిన తర్వాత అంటే పెరిగి పెద్ద అయిన తర్వాత జీవితంలో ప్రాక్టికల్ గా అవసరం వస్తుంది అన్నమాట. దీనికి తల్లిదండ్రులు ఎంతవరకు బాధ్యులు అంటే తప్పకుండా బాధ్యులే, కానీ చిన్నతనంలోనే తల్లిదండ్రులు కంట్రోల్ చేయగలుగుతారు. యువత అనగానే కొంత పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి స్వతంత్ర భావాలు వస్తాయి వాళ్ళకి. స్వతంత్రంగా వాళ్ళు ఖర్చు పెట్టడానికి కానీ, డబ్బులకు కానీ, పనులకు కానీ, తిరగడానికి కానీ, లేవడానికి కానీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం కానీ, వాళ్ళ హోంవర్క్లు కానీ వాళ్ళకి వెళ్ళి చిన్నపిల్లలు ఎప్పుడైతే చేయిస్తారు. కానీ యువత పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఇండిపెండెంట్ లైఫ్. ఆ ఇండిపెండెంట్ లైఫ్ కి తల్లిదండ్రులు గైడ్ చేయగలరు, స్నేహితుల్లాగా సలహా ఇవ్వగలరు. అంతేగాని అదుపు చేసి నువ్వు ఇట్లా చెయ్యి, నువ్వు అట్లా చెయ్యి అంటే యువత చెయ్యరు. చెయ్యి అనగానే చెయ్యము అనే సమాధానమే వస్తుంది. కాబట్టి చెయ్యి అని చెప్పే దశ దాటిపోయారు. కాబట్టి ఇట్లా చేస్తే బాగుంటుంది నాయన అని తల్లిదండ్రులు సలహా ఇస్తారు. ఆ సలహాని పాటించగలిగేటువంటి విచక్షణ అప్పటికి వాళ్లలో ఏర్పడి ఉండాలి. అది ఏర్పడకపోతే కంట్రోల్ తప్పినటువంటి వాళ్ళు అవుతారు. వాళ్ళేపు మనం చూస్తున్నటువంటి సమాజానికి దుష్ట శక్తులుగా తయారైనటువంటి వాళ్ళందరూ, మరి వాళ్ళు పెరుగు పెంచడంలో, పెంపకంలో అనండి, సమాజంలో వాళ్ళు తిరిగినటువంటి సొసైటీ, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు, వాళ్ళ పరిచయాలు, వాళ్ళ పక్కన ఉన్నటువంటి పిల్లలు, వీళ్ల ప్రభావాల వల్లే వాళ్ళ మనసులు వాళ్ళు పెడదారులు పట్టిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి యువత సక్రమంగా యువత ఉండాలి అంటే బాల్య దశలోనే క్రమశిక్షణకు పునాది పడాలి. అది విచక్షణతోటి వాళ్ళు జీవితంలో నడుపుకుని మంచి చెడులని తెలుసుకోగలిగేటువంటి దాన్ని. అప్పుడు యువత ఆ క్రమశిక్షణ ఆచరించే దశలో ఉన్నారు, ఆచరణలో పెట్టే దశలో ఉన్నారు. వాళ్లకు వాళ్లే జడ్జిలు, వాళ్లకు వాళ్లే ఎగ్జామినర్లు, కాబట్టి వాళ్ళు వాళ్లే పరీక్ష చేసుకోవాలి. సెల్ఫ్ అసెస్మెంట్ అని చెప్పేది అది. అంటే ఆత్మ పరిశీలన, ఆత్మ పరిశోధన అనేది మనకు మనం చేసుకుని మన టైంని మనం ఎట్లా మేనేజ్ చేస్తాం, మన మనీని మనం ఎట్లా మేనేజ్ చేసుకుంటాం, మన ఎనర్జీ సోర్స్ అది మెయిన్ కదా మనకు ఉన్నటువంటి ఎనర్జీ. యూత్ యూత్ అంటేనే ఎనర్జీ, సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని అంత సక్రమ మార్గంలో పెడితేనే కదా ఇవాళ మీరందరూ సేవ చేస్తున్నారు అంటే, ఆ సేవ మార్గంలో చేయాలి అనేటువంటి ఒక ఆలోచన మీ మనసుల్లో ఏర్పడింది. ఆ ఆలోచనని సక్రమంగా ఇదిగో ఇది వాళ్ళు చేయాలి, ఇది ఇక్కడ చేయాలి, ఇది ఇప్పుడు చేయాలి అని మీరు మీకు మీరే ఒక నియమం ఏర్పరచుకుంటున్నారు కదా. మీకెవరు చెప్పలేదు ఇప్పుడు ఇలా చెయ్యండి అని, మీకు మీరు ఒక నియమం ఏర్పరచుకుని ఆ నియమం ప్రకారం ఆ ప్లాన్ మీరే వేసుకుంటున్నారు. ఇదే క్రమశిక్షణ, ఎందుకంటే వేరే క్రమశిక్షణ ఏముంటుంది? కాబట్టి ఈ క్రమశిక్షణ మీ జీవితంలో అన్నింటికీ పనికొస్తుంది. మీ ప్రొఫెషన్కి అదే కావాలి, మీ ఎడ్యుకేషన్కి అదే కావాలి, అన్నింటికీ ప్లానింగ్, ఆ ప్లానింగ్కి కావాల్సిందే క్రమశిక్షణ. కాబట్టి యువతకి చాలా అవసరం, ఏర్పడేది మాత్రం బాల్య దశలోనే ఏర్పడుతుంది. దానికి తల్లిదండ్రులు బాధ్యులు. చిన్నప్పుడు తల్లిదండ్రులు కంట్రోల్లో పెట్టకపోతే పెద్దయాక యువత సరిగ్గా లేరు అని విచారించి లాభం లేదు. అది తల్లిదండ్రుల బాధ్యత. కాబట్టి తల్లిదండ్రుల కర్తవ్యం ఎంతవరకు ఉంది వాళ్ళ బాధ్యత అంటే, చిన్నప్పుడు వాళ్ళని కొంచెం అదుపు చేయాల్సినప్పుడు నయానో భయానో సామ దాన భేద దండోపాయాలంటారు, ఏ ఉపాయంతో అయినా సరే పిల్లవాడిని కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులకి చిన్నప్పుడే ఉంటుంది. అప్పుడు లేకపోతే మొక్కయి వంగనిది మానయి వంగదు. కాబట్టి మొక్క ముదిరిపోయిన తర్వాత యువత మరి సరిగా లేరు అని చెప్పిన మాట మా పిల్లలు వినటం లేదు అంటే, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మాట వినటం అన్నది కాదు. అప్పుడు మీరు సలహా పాటిస్తే సంతోషపడాలి, పాటించకపోతే ఇక మనం దాంతో మనమే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ముందే వాళ్ళకి చిన్నతనంలోనే మంచి మార్గం చూపించాలి, అది తల్లిదండ్రుల బాధ్యత.
4: ప్రెజెంట్ సిచ్యువేషన్ లో యువతకు మీరు టిప్స్, క్రమశిక్షణ కోసం టిప్స్ లాగా చెప్తారా?
6: యువతక టిప్స్ అంటే ప్రకృతే మనకి గురువు, స్వామి జగద్గురు. స్వామి ఆచరించి చెప్పి చూపించి మనకి నేర్పించారు. స్వామి జీవితమే మనకు ఆదర్శం కదా. స్వామి ఎంత క్రమశిక్షణని పాటించారో మనకు తెలుసు. స్వామి జీవితం అంతా క్రమశిక్షణే, చెప్పింది క్రమశిక్షణే. అట్లాగే స్వామి ఆదేశించినటువంటి ఉపదేశాలని అందుకుని పైకి వచ్చినటువంటి సేవాదళ సభ్యులు, అప్పట్లో చాలా పాత జనరేషన్ లో స్వామికి దగ్గరగా సన్నిహితంగా మెలిగిన వాళ్ళు ఎంతో క్రమశిక్షణతో, అంటే స్వామి దగ్గర నిజంగా దగ్గరగా ఉండే వాళ్ళకి కత్తి మీద సాములాగా ఉంటుంది. క్రమశిక్షణని పాటించడం కూడా చాలా కష్టం కదా, చెప్పడం తేలికే, ఏదైనా చేయటం చెప్పుట సులభం, చేయుట కష్టం అని స్వామి చెప్పారు. చేయటం ఏదైనా కష్టమే, అది పాటించాలి అంటే చాలా నియమం కావాలి, చాలా కంట్రోల్ కావాలి మనకు, మన మనసు మీద. వాటిని స్వామియే మనకు నేర్పించారు. స్వామి చెప్తుంటారు, ఒక బస్సు రాలేదనుకో, బస్ స్టాప్ లో నుంచి మనం విసుక్కుంటాం, బస్సు టైంకి రాలేదు, దీనివల్ల నాకు అక్కడ ఆలస్యమైంది, నేను పోయే పని ఉజ్వలమైంది అని రకరకాలు మనం చెప్పుకుంటుంటాం. అది ఆ బస్సు ఎందుకు రాలేదు, ఒక డ్రైవర్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క అలసత్వం వల్లనో, ఇంకా లేకపోతే ట్రాఫిక్ లాంటి అడ్డాల ఆటంకాల వల్లనో ఆ బస్సు సక్రమంగా సకాలంలో రాలే. అది సకాలంలో రాకపోగానే నీకు ఇరిటేషన్ వచ్చేసింది. అంటే అక్కడ క్రమశిక్షణ ఒక క్రమం టైం తప్పేసరికి నీ యొక్క అదుపు కూడా పోతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు క్రమశిక్షణతో పనిచేస్తేనే సమాజం నడుస్తుంది. సూర్యుడు ఎవరు నేర్పించాడని వస్తున్నారు పొద్దున్నే, సూర్యుని ఎవరన్నా మేల్కొల్పుతున్నావా? మేల్కొల్పట్లేదు కదా. అట్లాగే సీజన్స్ ఉన్నాయి ప్రకృతిలో, ప్రతి సీజన్ అకస్మాత్తుగా చలికి తిరిగింది అనుకుంటాం, సడన్ గా తిరుగుతుంది అంటే సడన్ గా లాస్ట్ సీజన్ దాని టైం ప్రకారం అది వచ్చేసింది. అట్లాగే ఏదైనా ప్రకృతి నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. స్వామి చెప్పిన ప్రతిదీ మనం ఆదర్శం పెట్టుకుంటే తప్పకుండా ముందుకు వెళ్ళటానికి క్రమశిక్షణలో స్వామి నేర్పిన ప్రతిదీ మనం నేర్చుకోవాల్సింది. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వీటన్నిటినీ ఆచరించడానికి మనకు తప్పకుండా డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ ఉంటేనే వీటిని మనం ముందుకు తీసుకెళ్లగలుగుతాం, మనం కూడా ప్రశాంతంగా బతకగలుగుతాం.
4: మీ సమయాన్ని మాకు కేటాయించి మాతో గడిపినందుకు చాలా సంతోషంగా ఉంది. సాయిరామ్.
6: థాంక్యూ సాయిరామ్.
1: యశ్వంత్, మనం ఏ చిన్న పని చేయాలన్నా, ఏ పెద్ద కార్యాన్ని సాధించాలి అన్నా భగవంతుడు మనకిచ్చిన బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ మన దేహం.
6: తప్పకుండా ముందుకు వెళ్ళటానికి క్రమశిక్షణలో స్వామి నేర్పిన ప్రతిదీ మనం నేర్చుకోవాల్సింది. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస,

0: బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ మన దేహం.
1: అంతేకాదు, మన శరీరానికి ఏ చిన్న దెబ్బ తగిలినా, మన ఆరోగ్యంలో ఏ చిన్న తేడా వచ్చినా పనిని చేయడం చాలా కష్టం.
0: అందుకే మన దేహాన్ని వర్కింగ్ కండిషన్ లో ఉంచుకోవటానికి సరైన ఆహారంతో పాటు రెగ్యులర్ గా వ్యాయామం కూడా చేయాలి. అప్పుడే అది మనతో పాటు నలుగురికి ఉపయోగపడుతుంది.
1: ఇలాంటి డిసిప్లైన్డ్ లైఫ్ గడుపుతున్న శ్రీ సత్యసాయి విద్యా సంస్థల ప్రశాంతి నిలయం క్యాంపస్ ఫిజికల్ డైరెక్టర్ శ్రీ రవికిరణ్ గారు మనందరికీ ఆదర్శం. వారు మనకందించిన సూచనలు సలహాలను ఇప్పుడు విందాం.
2: ఇక్కడ స్పోర్ట్స్ దీంట్లో ఫిజికల్ డైరెక్టర్ గా ఉంది.
3: మీ పరిచయాన్ని మా స్టోర్లో కొంచెం అందించగలుగుతారా?
2: నేను యాక్చువల్లీ ప్రాపర్ ప్లేస్ వచ్చి బెంగళూరు. నేను చదివిందంతా బెంగళూరులోనే. ఇక్కడ 92లో అప్పుడు నేను స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఉంటే బెంగళూరు యూనివర్సిటీలో. అప్పుడు మా వైస్ ఛాన్సలర్ వచ్చి హనుమంత్ అప్పండి, ప్రొఫెసర్ హనుమంత్ అప్పని. వాళ్ళు ఒకసారి మమ్మల్ని అడిగారు, ఇట్లా స్వామి అడుగుతున్నారు, మీరు ఎవరైనా వెళతారా ఇక్కడ అంటే. మాకు అంతవరకు స్వామి గురించి తెలుసు, అంటే నెగటివ్ గా తెలిసింది అంతే. అప్పుడు 92లో ఫస్ట్ మేము ముగ్గురు వచ్చాము ఇక్కడికి. అప్పుడు హనుమంత అప్పలు చెప్పింది, మీరు ఇట్లా సోన్సోల్ని వెళ్ళి కలిస్తే వాళ్ళంతా మీకు అరేంజ్ చేస్తారు అనిసింది. అప్పుడు ఇక్కడ వచ్చింది ఫస్ట్ టైం పుట్టపర్తికి. బెంగళూరు ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్. ఎప్పుడు మేము అనుకోలేదు ఇక్కడికి రావాలా అనిసింది. సంకల్పం అంతే. అవును
3: సార్. ప్రస్తుతం ఏజ్ ఎంత ఉంది సార్?
2: 51.
3: ఎనర్జెటిక్ గా అనిపిస్తున్నారు.
2: స్వామి దగ్గర ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా అలాగే కనిపిస్తారు. ఇక్కడ ఏజ్ లెక్కకి రాదు. ఇవాటి 8 ఇయర్స్ కూడా నేను చాలా యంగ్ గానే కనిపిస్తారు. అంటే స్వామి చెప్పినట్లు ఏజ్ జస్ట్ దేహానికి మాత్రమేనే, మనసు కాదు.
4: ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఫర్ హ్యూమన్ లైఫ్ దట్ ప్లేస్ అ మేజర్ రోల్.
2: కరెక్ట్.
4: ఇట్ మే బి లైక్ ఫుడ్ వైజ్ కానివ్వండి, స్టేయింగ్ ఫిజికలీ యాక్టివ్ కానివ్వండి. సో దీనికి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటారు? ఎస్పెషలీ యూత్ ఈ రోజుల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకటే చోట ఉద్యోగాలు అయిపోయి అలా ఉంటుంది కదా, దీనికి ఎంత ఇంపార్టెన్స్ యూత్ ఇవ్వాలండి?
2: యాక్చువల్లీ ఇక్కడ మన ఫెసిలిటీస్ చూస్తే చాలు మేము స్వామి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేసింది. ఇక్కడ ఎవరైనా బై ఛాన్స్ చూస్తే అంత స్పిరిచువాలిటీ గా ఎక్కువ ఉంటుంది లేదా అకాడమిక్ ఓరియంటెడ్ గా ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారే తప్ప. ఒకతూరి ఇప్పుడు రీసెంట్ గా మా స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది, లేదు ప్రీవియస్ ఇయర్స్ ఏదైనా స్పోర్ట్స్ మీట్స్ ఏదైనా చూసినా కూడా నేను వాళ్ళకే అర్థమైపోతుంది ఇక్కడ స్పిరిచువాలిటీ కాదు, అకాడమిక్ కాదు, దానికన్నా ఎక్కువ స్పోర్ట్స్ ఫిట్నెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు అని. అంటే స్వామి చాలా తూలు చెప్పినారు మేము ఇట్లా ఫిట్నెస్ అంటే ఎలా ఉంటుంది అనేసింది. ఇప్పుడు మన దేహము హెల్దీగా ఉంటే మన థాట్స్ కూడా నేను హెల్దీగానే ఉంటుంది. మన దేహాన్ని చాలా వీక్ పెట్టుకుని మనం ఎక్కువ యోచన చేసే కూడా కాదు. దానికి స్వామి చాలా తూర్లు హైలైట్ చేస్తాను మేము. అది ముఖ్యంగా యూత్ దీంట్లో మాత్రం ఎనర్జీ చాలా ఉంటుంది, దాన్ని కరెక్ట్ గా ట్యాప్ చేయాలంటే ఫిట్నెస్ బాగుండాలి. ఆ ఫిట్నెస్ బాగుండాలంటే డిసిప్లిన్ పార్ట్ కూడా చెప్తాను. ఇప్పుడు మా యూనివర్సిటీ కానీ ప్రైమరీ స్కూల్ కానీ హైయర్ సెకండరీ వీళ్ళంతా రెగ్యులర్ షెడ్యూల్ చూస్తే ఎలాంటి వాళ్ళకి సర్ప్రైజ్ అనిపిస్తుంది. మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి, నైట్ 10 వరకు వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. అలానే ఒకే ఈవెంట్ లోనే ఉండరు వాళ్ళు. స్వామి చాలా క్లియర్ గా చెప్పినారు బయట యూనివర్సిటీకి మన యూనివర్సిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బయట అంతా ఆల్మోస్ట్ అకాడమిక్ ఓరియంటెడ్ గా ఉంటుంది, మనది అలా ఉండదు. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్ మనకు కావాల్సినది అలా డిజైన్ చేసినాము అని. ఇది ఆల్మోస్ట్ స్వామి ఒక 50 ఇయర్స్ వెనకాల చేసిండొచ్చు. అయితే ఇంకా 500 ఇయర్స్ అయినా కూడా నేను నా ప్రకారం దీంట్లో ఏది మార్పు చేసే అవసరం ఏది ఉండదు. అంత బ్యూటిఫుల్ గా స్వామి డిజైన్ చేసినారు. ఇప్పుడు స్వామి అన్నట్టు యూత్ కాబోయే సిటిజన్స్ వాళ్ళు ఈ ఏజ్ లోపల బాగుండి అంటే నెక్స్ట్ వాళ్ళు ఒక సర్టన్ పొజిషన్కి వచ్చినప్పుడు వాళ్ళ యోచనలు ఇవన్నీ స్వామి ఎలా అనుకుంటారో దానికి అనుగుణంగానే బాగుంటుంది అనేసి చాలా హైలైట్ చేస్తారు ఫిట్నెస్ దీని గురించి. అదొకటి. ప్లస్ ఇప్పుడు మార్చ్ పాస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మేము చాలా ఆల్మోస్ట్ 92 నుంచి చూస్తాను స్వామి ప్రతి స్పోర్ట్స్ మీట్ కు మార్చ్ పాస్ట్ కి వచ్చే వస్తారు, ప్లస్ ఈవెంట్స్ కి వస్తారు. స్వామికి చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే స్పోర్ట్స్ దీంట్లో మార్చ్ పాస్టే. మేము ఎందుకంటే స్వామి చాలా తులు ఓపెన్ గానే చెప్పినారు ఆ మార్చ్ పాస్ట్ లో ఉండే డిసిప్లిన్ మీరు అలవాటు చేసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది, ఎక్కడ వెళ్ళాను అదే డిసిప్లిన్ ఉంటుంది అనేసి. ఇప్పుడు కొన్ని గేమ్స్ అయితే మనం ఇండివిజువల్ గా చూసుకుంటాము, ఇవైతే అట్లా ఇండివిజువల్ గా ఉండదు, మేము యాజ్ ఎ టీమ్ గానే చేయాల్సి వస్తుంది. యాజ్ ఎ టీమ్ గా అంటే ప్రతిదీ ఉంటుంది.

0: దాంట్లో బ్రదర్లీ వుడ్ ఉంటుంది, లవ్ ఉంటుంది, కోఆర్డినేషన్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది, ఆ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, చాలా ఇవన్నీ ఇన్వాల్వ్ అయింటుంది దాంట్లో. దాని నుంచి స్వామి నేను చాలా తూర్లు చూస్తాను, కొన్నితూర్లు ఈవెంట్స్ మిస్ అయినా కూడా నన్ను మార్చి పాస్ మిస్ చేయరు. మేము 2-3 అవర్స్ స్వామి కూర్చుంటేనంటే ఎవరు నమ్మరు ఇప్పుడు అంతా స్వామి అంత టైం స్పెండ్ చేస్తున్నా అని. పోనీ స్వామికి ఏదైనా షేడ్ ఉందంటే అదేను లేదు. మేము పిల్లోళ్ళు ఎండలో ఉన్నారు, నేను అలాగేనే ఉంటానని చెప్పి ఎండలోనే కూర్చొని చూస్తాను స్వామి.
1: ఇది బీయింగ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ దిస్ ఇయర్ 2019, యువత చాలా మంది ఎలా అంటే ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ గా ఐ షుడ్ స్టే ఫిట్, ఐ షుడ్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే, ఐ షుడ్ బ్రింగ్ సమ్ చేంజ్ ఇన్ మై బాడీ, ఐ షుడ్ డూ సంథింగ్ అని ఒక జీల్ తోటి స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా. ఇది ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వదు. మాక్సిమం ఏంటంటే అటు చదువుల పరంగా కానివ్వండి లేకపోతే ఉద్యోగ పరంగా కానివ్వండి, దే డోంట్ యునో కాన్సన్ట్రేట్
0: కంప్లీట్లీ ఆన్ దిస్ పార్ట్.
1: ఫిట్నెస్ ఇస్ సెకండరీ అని లేజినెస్ ఫస్ట్ వస్తుంది. సో ఇది ఓవర్కమ్ చేయాలి అని అంటే ఇది యాజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ ఆఫ్ యూత్ ఇది ఇన్కల్కేట్ చేయాలంటే అది ఆ డిసిప్లిన్ వాళ్ళలో ఎలా రావాలండి యూత్ లో?
0: చాలా సింపుల్ ఇది. ఇప్పుడు మనం ఎల్డర్లీ అంటే మన పేరెంట్స్ ని వీళ్ళు చూసుకుంటే, మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వీళ్ళు చూసుకుంటే వాళ్ళ లైఫ్ లో చాలా డిసిప్లిన్ ఉంటుంది. మేము వాళ్ళే మాకు మోటివేషన్ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న చెప్తాను. ఇప్పుడు నాన్న 87 ఇయర్స్, ఇప్పటికీ కూడా అంటే నాన్న స్టేట్ కంటే రిప్రజెంట్ చేస్తున్నారు కబడ్డీ కానీ రెజ్లింగ్ కానీ బాక్సింగ్ కానీ. వాళ్ళు ఇప్పటికీ అంతే, మేము ప్రతిరోజు స్కూటర్ క్లీన్ చేయకుండా బండి బయటకు తీవరు. అది నేను చిన్నప్పుడు చూసిన దానికి నాకే అదే అలవాటు అయిపోయింది, వెహికల్ అంటే ఓ ఇలా పెట్టుకోవాలా అనేసి. అట్లా మన పేరెంట్స్ ని కానీ లేదంటే ఎల్డర్లీ పీపుల్ని కానీ చూస్తే, ముఖ్యంగా ఈ విలేజెస్ లో ఉండే ఎల్డర్లీ పీపుల్ని చూస్తే మనం చాలా నేర్చుకోవచ్చు వాళ్ళది. అంటే మెయిన్ డిసిప్లిన్ అంతే. మేము వాళ్ళు ఒక లైఫ్ కి అలవాటు పడిపోయి ఉంటారు. మీరు ఎంత హైఫై ఫెసిలిటీ ఇచ్చినా కూడా నేను వాళ్ళు ఇష్టపడరు, వాళ్ళ లైఫ్ స్టైల్నే వేరే ఉంటుంది. మనం దాన్ని జస్ట్ అబ్జర్వ్ చేసి వదిలేసుకుంటాం. అలా వదిలకాకుండా కొంచెం స్టడీ చేసుకుంటే మనం వేరే ఎవరిని వెతికే పనే ఉండదు. మేము వాళ్ళని చూసుకుంటేనే చాలు. ఇప్పుడు నాకు అదే లైఫ్ స్టైల్నే, మేము నాన్న చూసి నేను పెద్దోడైన తర్వాత ఇలా కావాలి ఇలా కావాలి అనుకుని. అంటే నాన్న ఎప్పుడు మాకు చెప్పలేదు మీరు ఇలా ఉండాలి అనేసి, మమ్మల్ని మా పాటకు వదిలేస్తున్నారు. అయితే మేము వాళ్ళని చూసి వాళ్ళ లైఫ్ బాగుండడానికి మనం కూడా ఇలాగే ఉండొచ్చు నాన్న మాదిరి అనుకుని అది అలాగే కంటిన్యూ చేసుకునింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయాయి మేము. స్వామి అంటే స్వామి నేను చాలా తూర్లు చూస్తున్నాను. ఎప్పుడూ స్వామి జస్ట్ క్యాజువల్ గా చెప్పరు. వాళ్ళు స్వామి ఏది చేసింటారో దాన్నే మాకు చెప్తారు. అది ఎగ్జాంపుల్ గా అది. అంటే స్వామి మాకి చాలా మెయిన్ ఐడల్. మేము నేను ప్రతిదిన స్వామి చూస్తాను, ఏది చెప్పినా కూడా స్వామి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయకాకుండా ఏది చెప్పలేదు మాకి. అది చాలా ఇన్ఫ్లుయెన్స్ అయినది అప్పటి నుంచి. అదొకటి ప్లస్ ఇక్కడ వచ్చిన తర్వాత మా లైఫ్ స్టైల్ సిటీలో ఉన్నప్పుడు వేరే మాదిరి ఉంటుంది. అంటే అక్కడ అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, ఇక్కడనే అడగరు. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత స్వామి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తారు అని చెప్పి, అంటే స్వామి పైన భయంతో కాదు ఆ ప్రేమతో అలా చేసుకుని పోతాం మేము. మనము ఒకరికి ఎవరికైనా చెప్పే ముందు మనం ఐడల్ గా ఉంటేనే మనం ఇంకొకరికి టీచ్ చేసేదానికి అవుతాది అనేసి. స్వామినే మాకు మెయిన్ ఇన్స్పిరేషన్. ప్లస్ ఇక్కడ డిసిప్లిన్ ఇవన్నీ చూస్తా ఉంటే, ప్లస్ రొటీన్ ఇవన్నీ చూస్తా ఉంటే, కరిక్యులం ఇవన్నీ నేను ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతాం మేము ఇక్కడ. ఓ ఇలాగే ఉండాలి అనేసి. ఇప్పుడు మెయిన్ యూత్ లో ప్రాబ్లం వచ్చి ఆ స్టార్టింగ్ ప్రాబ్లం అంటారు. స్టార్టింగ్ జోష్ లోపల ఫుల్ చేస్తారు. కొంతమందికి ఇంకా స్టార్టింగ్ ఎప్పుడు చేయాలని కూడా అర్థం కాదు, చేస్తాంలే చూస్తాంలే అనుకుంటారు. అయితే స్వామి చెప్పేది చాలా క్లియర్. మేము స్వామి చెప్పినది మనం ప్రతిదీనికి టైం ఉంటుంది. మన హెల్త్ గురించి యోచన చేసినప్పుడు చాలా యోచన చేయాల్సి వస్తుంది, చాలా కన్సెషన్స్ కానీ ఇంకా చాలా ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ చేసుకుంటాము. అంత ఈజీగా మనం అక్సెప్ట్ చేసుకోనే 100% కరెక్ట్.
1: మనం రెగ్యులర్ లైఫ్ లో మనం తీసుకునే వాకింగ్ స్టెప్స్ కూడా మనం
0: తీసుకోవటం లేదు.
1: ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ టు us.
0: కరెక్ట్. అంటే మన లైఫ్ స్టైల్ అలా ఉంది. మేము చాలా చాలా వస్తుంది. నిన్న యాక్చువల్లీ ఒక వాట్సాప్ వీడియో వచ్చిండే, నేను కలిసి మళ్ళీ మీకు చూపిస్తాను. మేము అది కూర్చునే దీని నుంచి ప్లస్ పడుకునే దీని నుంచి ఎంత డిసడ్వాంటేజ్ ఉంది అనేసి అది చాలా క్లియర్ గా మెన్షన్ చేసినారు. అది మన ఇప్పుడు లైఫ్ స్టైల్లో వాళ్ళు కొన్ని పిక్చర్స్ ఇచ్చినారు, అది అనిమేషన్ పిక్చర్స్. అవి చూస్తే మనకి ఇంకా మనమేమి ఎక్కువ మాట్లాడే అవసరమూ ఉండదు. అంత బ్యూటిఫుల్ గా చెప్పినారు. సెడెంటరీ లైఫ్ మన లైఫ్ అంటే ఎక్కడ మనం నడిచేదానికంటే యోచన చేయాల్సి వస్తుంది. కిలోమీటర్లు కొద్ది వద్దు, 100 మీటర్లు వద్దు, కొన్ని 10 మీటర్లు ఆ దూరంలో నడవాలన్నా నేను వీలైనంత 2-వీలర్లు అక్కడే రీచ్ అవుతాము, లేదంటే 4-వీలర్లు అక్కడే రీచ్ అవుతాము. దాని ముందు ఇంకొక వాట్సాప్ వచ్చినాయి. అట్లీస్ట్ షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళినప్పుడు కారు దిగి కొంచెమన్నా నడుస్తారు, పోనీ లిఫ్ట్ అన్నా ఎక్కుతారు. ఇప్పుడు ఎలా ఉందంటే కొన్ని డైరెక్ట్ కార్లోనే లోపల వెళ్ళిపోవచ్చు షాపింగ్ మాల్లో. కొన్ని ఏదేది కావాలో కారు దిగకుండా దిగకుండా డైరెక్ట్ గా తీసుకుని పిక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాంటి లైఫ్ లోపల మనం ఇవి అంటే చాలా సిల్లీగా అనిపించచ్చు చాలా మందికి. అయితే ముందు ముందుకి మనకే యోచన అవుతుంది, మనం ఎంత లాస్ చేసుకున్నాము, మన టైం ని వేస్ట్ చేసుకున్నాము, మన హెల్త్ ని వేస్ట్ చేసుకుంటున్నాము అని. మంది ఇప్పుడు ఎలా ఉంది అంటే హెల్త్ వచ్చిన పాడైపోయినప్పుడు యోచన చేస్తాంలే, డబ్బులు ఖర్చు చేసుకుంటాం అనుకుంటామే తప్ప ఆ ప్రివెన్షన్ గురించి ఎంత పట్టించుకోము. ఆ ప్రివెన్షన్ కి డబ్బులేమి ఖర్చు కాదు అది. అయితే మన స్టైల్ ఎలా ఉందంటే ఇప్పుడు డబ్బుకి విలువ లేదు మెయిన్, ఏదైనా వచ్చినాను డబ్బుతో మనము
1: డబ్బుకి విలువ లేదు అన్నారు, అది కరెక్ట్. ఫుడ్ అనేది డైరెక్ట్లీ రిలేటెడ్ టు
0: హెల్త్
1: పరంగా. ఆ జంక్ ని అవాయిడ్ చేయడానికి మీరు ఏమన్నా టిప్స్ ఇవ్వగలరా యూత్ కి?
0: అలా టిప్స్ ఇచ్చే చాలా ఈజీ మేమ్, ఫాలో అయితే చాలా కష్టం అనిపిస్తుంది. అది చాలా చాలా చాలా సింపులే, మళ్ళీ మరీ కష్టం కూడా ఏముండదు. జంక్ ఫుడ్ అని చెప్తే ఆ సంస్కృతి మన దీంట్లో వెస్టర్న్ కల్చర్ యాక్చువల్ అది, వాళ్ళు టైం సేవ్ చేసుకోవాలనే ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసింది, మనం దాన్ని ఒక ప్యాషన్ మారి తీసుకుంటున్నాం. అయితే మనకు తెలియదు, మనకు తెలియకుండానే ఇండైరెక్ట్ గా ఎంత పాయిజన్ తీసుకుంటున్నాము అనేసి. అది హెల్త్ మీద ఎంత ఎఫెక్ట్ అవుతుంది అంటే చాలా సైంటిఫిక్ రీసెర్చెస్ అన్ని చేస్తాను మేము, అవన్నీ అలాంటివి తీసుకోరాదు అని. అయినాను మనం చదువుతాము, చదివి ఒక 10-15 మినిట్స్ బాధపడతాము, మళ్ళీ మర్చిపోతాము. అది అప్పుడు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం.
1: ఇప్పుడు ఉన్న యూత్ కి మీరు ఇచ్చే ఒక సజెషన్ అండ్ ఒక టిప్ ఏదైతే ఉందో, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని వాళ్ళు ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి అంటే మీరు వాళ్ళకి ఎలా సజెస్ట్ చేయగలుగుతారు?
0: ఫస్ట్ వాళ్ళ మనసులోకి రావాలి మేము, నేను ఫిజికల్లీ ఫిట్ గా ఉండాలని ఒకటి ఉండాలి, ప్లస్ నేను ఒక ఎగ్జాంపులరీగా ఒకరికి కనిపించాలనే వాళ్ళ మనసుకు వచ్చిందంటే మనం ఏం చెప్పే అవసరం ఏది ఉండదు. ఇప్పుడు నా మనసులో ఉంది మేం, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి. ఇప్పుడు నేను చాలా లావు అయిపోయింది నా స్టూడెంట్స్ కి చెప్పే కాదు, అయ్యి మీరు అంతా స్లిమ్ గా ఉండండి అంటే వాళ్ళు ఏం ఎదుట అనరు, లోపల అనుకుంటావు ఫస్ట్ నువ్వు స్లిమ్ గా కా సార్ తర్వాత మాకు చెప్పు అంటారు అది అట్లా. ప్లస్ ప్రతి ఒక్కరు అలా అనుకుంటే మేము హెల్త్ చాలా ఇంపార్టెంట్, దాని ముందు ఇంకా వేరే ఏది లేదనే ఆ కాన్సెప్ట్ మనసులోకి వచ్చిందంటే మనం ఎవరిని అడ్వైజ్ చేసే కాదు. అదొకటి. ఇప్పుడు యూత్ లో ఎలా ఉంటుందంటే ట్రెండ్, అప్పుడు మాకంతా సెల్ ఫోన్స్ ఇవన్నీ ఏం లేదు, మాకు 10 ఇయర్స్ వెనకాల ఎలా ఉన్నాయని కమ్యూనికేషన్ అలాగే ఉంటామండి. ప్లస్ మేము కలుస్తామని చాలా చాలా దూరం నుండి. ఇప్పుడు ఎలా ఉందంటే చాలా ఇది సంతోషించాలనో బాధపడాలనో తెలియదు సెల్ ఫోన్ నుండి, చాలా వర్స్ గా అవుతాయి. ఇప్పుడు సెల్ ఫోన్ లేదు అంటే ఏది లేకుండా బ్రతకగలము, సెల్ ఫోన్ లేదంటే బ్రతికేదాన్ని కాదు అనేసి. అది కూడా చాలా యూత్ మీద ఎఫెక్ట్ అవుతుంది మేము దాంట్లో నుంచి.
1: స్వామి ఏదైనా చెప్పారని మీకు ఏదైనా షేర్ చేసి?
0: అంటే స్వామి మెయిన్ చెప్పిండేది సర్టన్ ఇయర్స్ వరకు కొన్ని రకాల ఫుడ్ తీసుకోవాలి, 30 ఇయర్స్ వరకు ఒక మాదిరి, 40 ఇయర్స్ తర్వాత ఒకటి, 50 ఇయర్స్ తర్వాత ఒకటి అని. అయితే స్వామి ఎక్కువ చెప్తానేది ఆ స్పైసెస్ ఎక్కువ తీసుకోరాదు, ప్లస్ మెయిన్ అదే మేము ఎక్కువ చెప్తాను స్పైసెస్ ఎక్కువ తీసుకోరాదు అనేసి. దాని నుంచి కూడా నేను మన యోచనలు కూడా ఒకటే ఉంటాను. అప్పుడు మేమంతా నాన్ వెజ్ తీసుకుంటా అంటే ఒకరు స్వామిని అడిగి నేను నాన్ వెజ్ తింటా అంటే అవును స్వామి అంటే అట్లా తినరాదు అండి, ఎందుకు స్వామి అంటే అంటే అప్పుడు స్వామి చాలా క్లోజ్ గా ఉండ్రి. అప్పుడు స్వామి ఆపిల్ తింటే ఏమవుతుంది అండి, డైజెషన్ అవుతా స్వామి అంటే డైజెషన్ ముందు ఏమవుతుంది అండి, అదే అంత సరిగా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు స్వామిని చెప్పారు ఇంకా ఆపిల్ తింటే దానిలో ఉండే మంచి గుణాలన్నీ మన దేహానికి అందుతుంది, ప్లస్ అదన్నీ మన దేహానికి మంచిది అవుతుంది. అలాగే ఒక స్వీట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే స్వామిని ఎక్స్ప్లెయిన్ చేస్తే స్వీట్ తీసుకుంటే గ్లూకోజ్ వస్తుంది ఇవన్నీ నెలిసి. అలాగే నాన్ వెజ్ తిన్నా కూడా నేను ఆ అనిమల్ క్వాలిటీస్ అన్ని వస్తుంది, దానికి నేను నాన్ వెజ్ తినరాదు అని చెప్పింది అనేసి. అయితే ఒక లెవెల్ వరకు వింటాం మేము, తర్వాత తర్వాత అదే మనకి ఇష్టమైందే మాట మనం తీసుకుంటాం స్వామి ఏది చెప్పినాను, ఇష్టం కాలేదంటే లైట్ గా తీసేసుకుంటాం. ఇప్పుడు యూత్ పరిస్థితి సేమ్ అదే మేము, వాళ్ళకి ఇష్టమైనవి అయితేనే వాళ్ళు అక్సెప్ట్ చేస్తారు, అంటే వాళ్ళకి తెలుసు దాని నుంచి బాగాలేదు అనేసి. అంత తెలిసినా ఎప్పుడు చెడు బాగా అట్రాక్ట్ అవుతుంది మేము, బాగా స్ప్రెడ్ అవుతుంది. ఏదైనా మనం ఒక మంచి పని చేస్తే ఎవరు అంత నచ్చదు ఎవరికిను, ప్లస్ అంత హైలైట్ను కాదు. అదే మనం ఒక చెడు పని చేసినంటే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది, చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది అది.
1: మీరు ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తారండి ఇంత ఫిట్ గా ఉండడానికి?
0: నేను అంత ఫిట్ అనుకోలేదు.
1: మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. అంటే మీరు ఈ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అని అంటే ఒక డెఫినెట్ గా ఒక
0: డెఫినెట్లీ అది ఇంకొకటి మేము ఇక్కడ పుట్టుపరిధిలో ఉన్నంత వరకు చాలా డిసిప్లిన్ గా ఉంటాము.
1: ఇక్కడ
0: ఒక్కొక్క ఉండాల్సి వస్తుంది, లే బయట కూడా ఉంటాము, ముఖ్యంగా పేరెంట్స్ కి ఇంటికి వెళ్ళినప్పుడు అది మర్చిపోతాం మేము డిసిప్లిన్ ఇవంతా. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఉంటాం మేము, ఎర్లీ మార్నింగ్ 4:15 లేసాం ప్రతిరోజును, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుని మళ్ళీ గ్రౌండ్ లో కొన్ని స్టూడెంట్స్ తోండి మళ్ళీ వచ్చిన తర్వాత 7:30, 7:45 లో బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఆ బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ లేదంటే ఉప్మా, అదే ఆయనంతా ఆయిల్ తక్కువ ఉండే ఫుడ్ తీసుకునేది. మళ్ళీ 12:30, 1:00 లంచ్ తీసుకుంటాము. జస్ట్ ఒక రాగి బాల్ తీసుకున్నాను. ఇక్కడుంటే మాత్రం ఎన్ని నెలలున్నానో రాగి బాలే నేను. మళ్ళీ నైట్ కి ఒక చపాతి అంతే. చపాతి ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకుంటాం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాం. అది చాలా ఇంపార్టెంట్ మేము, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎక్కువ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది మేము. మనకి ప్రతి దీనికి టైం ఉంటుంది. మంచిది అని అనుకున్నప్పుడు టైం రాదు. మేము మనం యోచన చేస్తాము, నాకు టైం లేదు ఉంటాము, లేదంటే ఇంకా చూస్తాంలే అని ఆ పోస్ట్పోన్మెంట్ ప్రీపోన్మెంట్ చేసుకుంటాము. మనం ఒక డిసిప్లిన్ అని ఉంటే తప్పకుండా అది కొంచెం అటు ఇటు ఎప్పుడో ఒక్కొక్కరు కావచ్చు, రెగ్యులర్ గా మాత్రం ఎప్పుడు డిస్టర్బ్ చేయరాదు మేము. అంటే ఇప్పుడు సైంటిఫిక్ గా చెప్పినా కూడా మనం కరెక్ట్ టైంలో తీసుకుంటే బాడీలో ఉండే ఎంజైమ్స్ ఇవన్నీ కరెక్ట్ గా రియాక్ట్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లం ఉండదు, హెల్త్ బాగుంటుంది అనుకుంటారు. అట్లా కాకుండా మనము అన్సర్టన్ గా తీసుకుంటా ఉంటే అవి కూడా డిస్టర్బెన్స్ లో ఉంటుంది మ్యామ్. ఇప్పుడు మనకి ఇప్పుడుండే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళకి చూసుకుంటే ఆ టైమింగ్స్ చాలా చాలా డిఫరెన్స్ గా ఉంటుంది అది. అయితే వాళ్ళకి లాంగ్ టర్మ్ లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది అని కొంతమందికి తెలుసు. అయితే విధి లేక చేయాల్సి వస్తుంది. మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ మేము, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కాకుండా ఫుడ్ హ్యాబిట్స్ నుండి మనం అయినంతా మనం మంచి హెల్త్ తీసుకోవచ్చు. దానికి తోడు మనం కొంచెం ఫిట్నెస్ లేదంటే ఎక్సర్సైజ్ ఇవి చూసుకోండి ఉంటే మనం ఎన్ని సంవత్సరాలైనా మనం ఇలాగేనే ఉండొచ్చు. అన్నిటికన్నా మెయిన్ స్వామి చెప్పినది ఫిజికల్ ఫిట్నెస్ కన్నా నేను మెంటల్ స్ట్రెంగ్నెస్ చాలా ఇంపార్టెంట్ మేము. అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫిజికల్ ఫిట్నెస్సే. వాళ్ళు చెప్పినట్లు ఫిజికల్గా నువ్వు స్ట్రెంగ్త్ ఉంటేనే మెంటల్గా స్ట్రెంగ్త్ ఉంటావని అయితే నేను అనుకుంటాను. అది నువ్వు కరెక్ట్. ఇప్పుడు చాలా మందికి ఫిజికల్ గా ఫిట్నెస్ అంత లేకుండా నేను కొంతమంది మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉంటారు మేము. అది కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అది మనం మానసికంగా చాలా ధైర్యంగా కానీ చాలా స్ట్రాంగ్ గా కానీ ఉంటే మన యోచన ఆల్మోస్ట్ చాలా పాజిటివ్ గానే ఉంటుంది.
2: దర్శించు ఆదర్శం అనే కార్యక్రమం ద్వారా స్వామి సేవలో తరిస్తున్న శ్రీ వేదనారాయణ గారు, శ్రీ రామ్మోహన్ రావు గారు, శ్రీ రవికిరణ్ గారు, శ్రీమతి లావణ్య సరస్వతి గారు, అంతేకాక క్రమశిక్షణకు మారుపేరైన స్వామి విద్యార్థి శ్రీ సాయిచంద్ మరియు గడిచిన 5 దశాబ్దాలుగా స్వామి నామస్మరణలో తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్న కస్తూరి గారి కుమార్తె పద్మమ్మ గారి అనుభవాలను ఇప్పుడు మనం విన్నాము. ఈనాటి యువత వీరిని ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తే ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.
3: ఇలాంటి మహానుభావులతో మాట్లాడి వారి అనుభవాల ద్వారా మనమందరం క్రమశిక్షణ గురించి తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చిన స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సాయిరాం.
2: సాయిరాం.
4: సింపుల్ లివింగ్, హై థింకింగ్ కి వీరంతా ప్రతిరూపాలు. స్వామి మన చుట్టూ ఇలాంటి మహామహులను పెట్టి మనం ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉంటారు.

ఇంతవరకు మీరు అందించు ఆదర్శం విన్నారు. ఈ కార్యక్రమం మేడ్చల్ యువత జనవరి 27, 2019 రేడియోసాయి తెలుగు స్ట్రీంలో అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం. క్రమమైన శిక్షణే క్రమశిక్షణలోని 5వ అంశం పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక రాసి పంపించండి. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవాన్ బాబావారు తమ అవతారోద్యమంలో వేద పోషణకు పెద్దపీట వేశారు. భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మికతలకు వేదములయందు ఒక గట్టి పునాది ఉన్నది. వేదములు విశ్వజనీనమని, మానవాళి మనుగడకు సరైన మార్గాలు వేదాలలో ఉన్నవేనని స్వామి చెప్పడమే కాక వేదమంత్ర పఠనను స్వయంగా ప్రోత్సహించి విద్యార్థులను, తద్వారా యావత్ ప్రపంచానికి వేదమంత్రోచ్చరణ చేసే అవకాశాన్ని ప్రసాదించారు. ఈ వేదమంత్రాలలో స్వామి రుద్రానికి ఒక ప్రత్యేకమైన విశిష్టతను అందించారు. ఈనాటి నుండి మనం ప్రతి సోమవారం రుద్రమంత్రం యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఈ మహాదివ్యమంత్రం యొక్క అర్థం సాయితత్వంతో అన్వయించి హైదరాబాద్ బోయిన్పల్లి సమితికి చెందిన శ్రీమతి రాణిగారు అందిస్తారు. వినండి శ్రీరుద్రం సాయితత్వం శీర్షిక మొదటి భాగం.

ఓం శ్రీ సాయిరామ్. ఇప్పుడు మనం రుద్రము సాయితత్వము అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. రుద్రము ఈశ్వర సంబంధమైనటువంటి నానం. మహర్షులు తమ తపశ్శక్తితో దానిని దర్శించి మనకు చెప్పినటువంటి ఒక గొప్ప విషయం. అయితే రుద్రం గురించి మనం తెలుసుకోవాలంటే వేదం యొక్క స్వరూపాన్ని గురించి కొంచెం అవగాహన అవసరం. వేదము జ్ఞానం, ఈశ్వర సంబంధమైనటువంటి జ్ఞానమే కాక చరాచర ప్రకృతి, దానిని చూసే మనం, ఈ రెంటికి ఆధారభూతమైనటువంటి పరమాత్మ, ఈ మూడింటిని గురించి వివరిస్తుంది వేదం. ఏ విషయానికైనా సరే వేదమే ప్రామాణికం. వేదము ఈశ్వరుడు సృష్టించినటువంటి ఈ దృశ్య జగత్తు ఎలానో, అది ఒక శబ్ద ప్రపంచం, ఈశ్వర నిర్మితం. మనం అందుకే దాన్ని అపౌరుషేయం అంటాం, అంటే మానవ నిర్మితం కాదు అని చెప్పి చెప్పటం. వేదము మనకి కావలసిన వస్తువుని పొందటం, అక్కర్లేని వస్తువుని తొలగించుకోవటం ఎలాగో మనకి వివరించింది. ఈ వేదం మూడు భాగాలుగా మనకు చెప్పబడుతోంది. ఒకటి కర్మకాండ, రెండు ఉపాసనాకాండ, మూడు జ్ఞానకాండ. ఋషులు తమ తపశ్శక్తితో ఆ మంత్ర రాశిని దర్శించారు. అంటే మంత్రంతో పాటు మంత్ర చైతన్యాన్ని కూడా వాళ్ళు దర్శించారు. మంత్రం అంటే శబ్దం కాదు, ఏ శబ్దానికి శక్తి ఉంటుందో ఆ శబ్దానికి మంత్రం అని పేరు. మంత్ర చైతన్యానికి దేవత అని పేరు. మంత్రాలను, వాటి ద్వారా తెలియబడే దేవతలను ఋషులు మనకి అందించారు. మనం వేదంలో కర్మ, ఉపాసన, జ్ఞానం అని చెప్పుకున్నాం కదా, మరి వీటి వల్ల ప్రయోజనమేమిటి, ఏది గొప్పది అని గనక మనం ప్రశ్నించుకుంటే, దేని ప్రయోజనం దానికి ఉంది, ఇది గొప్పది అది తక్కువది అని చెప్పుకోవడానికైతే ఏది లేదు. కర్మ, ఉపాసన ఈ రెంటిని మనం ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ తర్వాత సంతృప్తి పడినటువంటి దేవతలు మనం కోరిన కోరికల్ని తీరుస్తారు. ఇంకొకటి ఏంటంటే దేహాంతర ప్రయోజనం, అంటే పుణ్యలోకాలు, పుణ్యగతులు మనకి దొరుకుతాయి అని చెప్పినని చెప్తారు. అదే కాకుండా ఇంతకంటే ఒక గొప్ప ప్రయోజనం ఉంది వేదంతో మనకి, అదే ఆత్మజ్ఞానం. అది పొందితే మరి జన్మ లేదు, అదే మన జీవితాలకు గమ్యం. వేదం మనకు చెప్పిన మూడు విభాగాల్లోని కర్మను గురించి తెలుసుకుందాం. మానవ జీవితం జన్మ, కర్మ, ధర్మ, బ్రహ్మ అనేటటువంటి నాలుగు స్తంభాల మేడ అని స్వామి చెప్తుంటారన్నమాట.
జన్మ కర్మ, ఈ జన్మ కర్మ నిమిత్తమై వచ్చింది. ఈ నాలుగు కూడా జన్మ కర్మ ధర్మ బ్రహ్మ ఏవైతే ఉన్నాయో ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అన్నమాట. జన్మ కర్మ నిమిత్తం వస్తే కర్మ ధర్మంగా చేసి పరమాత్మను దర్శించాలి అని స్వామి చెప్తారు. మానవుడు ఏ కర్మను చేసినా కర్మఫలం కోసమే చేస్తాడు. కర్మఫలం అనుభవించే నిమిత్తమే శరీరాన్ని ధరిస్తున్నాడు. కర్మ కర్మఫలము అనేవి వేరుగా లేవు. కర్మ యొక్క అంత్యస్వరూపమే ఫలము అని స్వామి చెప్తుంటారు. కర్మ ఒక విత్తనం లాంటిది. ప్రపంచము కర్మ అనే బీజం నుండే ఆవిర్భవించింది. కర్మ చేసేది మానవుడైనా కర్మ ఫలప్రదాత మాత్రం భగవంతుడే. మనం ఉదాహరణకు మర్రి విత్తనం తీసుకుందాం. విత్తనం చాలా చిన్నగా ఉంటుంది. అది భూమిలో పడి ఆ చిన్న విత్తనం నుండి ఒక మహావృక్షం రూపుదిద్దుకుంటుంది. మనం ఊహించగలమా ఆ సన్న విత్తనంలో అంత మహావృక్షం యొక్క నిర్మాణం దాగి ఉంది అనంటే మన బుద్ధికి మాత్రం అందదు. కానీ స్వామి చెప్తున్నారు కాబట్టి దాన్ని మనం నమ్మాల్సిందే. స్వామి కర్మ గురించి చెప్తూ ఒక చక్కటి పద్యం మనకి చెప్పారు. ఇది చేతు నది చేతును ఇంకెన్నియో చేతు అనుచు ఊహలల్లి అలిసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములు మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు సమకూరుటది ఎట్లు సాధ్యమగును. తెలివితేటలు మరి బలమెంత ఉండినా కర్మ దాటక చాలు ఘనుడు లేడు. ఎన్ని చేసినా అవి అన్ని ఎంచి ఎంచి బ్రహ్మ మీకిచ్చి పంపు బరువు మాల కర్మలన్నీయు చేర్చిన కంఠమాల. ఏవేవో చేస్తామని ఊహల్లో విహరించవద్దని హెచ్చరిస్తున్నారు స్వామి. ఏ కర్మ నిమిత్తం ఈ జన్మ తీసుకున్నామో ఆ ఫలాలే మనకి అందుతాయి. వేపవిత్తు నాటి మామిడి పండ్లు ఆశిస్తే ఎలా దొరుకుతాయి? మనకి ఎన్నో తెలివితేటలుండొచ్చు, ఎంతో బలముండొచ్చు, కానీ ఆ కర్మని దాటటం అనేది మనకి వీలు కాదు అని స్వామి చెప్తున్నారు ఇక్కడ. ఎన్నో జన్మల నుండి మనం చేసిన కర్మలన్నీ దండగా గుచ్చి మెడలో వేసి పంపుతాడట భగవంతుడు. ఈ పద్యం మనకి ఇలాంటి అర్థాన్ని ఇస్తోంది. కర్మ కర్మఫలం వీటి రెండింటి గురించి స్వామి చక్కటి ఉదాహరణ ఒకటి మనకి చెప్పారు. మనకి ఆకలి వేసిందనుకోండి, ఏం చేస్తాం? అన్నం తింటాం. ఎందుకంటే ఆకలికి అన్నం ఔషధం కాబట్టి. అన్నం తినటం అనేది కర్మ, ఆకలి తీరటం అనేది ఫలం. మరి ఈ కర్మకి కర్మ ఫలం వెంటనే దొరుకుతుందా? దొరకటం లేదు. మనకి ఆకలి వేసిందని అన్నం పెట్టుకోగానే మన ఆకలి తీరలేదు. ఒక ప్రక్రియ నడుస్తోంది, ఒక పరిణామం అనేది దానిలో మనకి కనిపిస్తోందన్నమాట. ఎలా? అన్నం నోట్లో పెట్టుకుంటాం, నవ్వులుతాం, మింగుతాం, అనేక ప్రక్రియలు జరిగి
మన జీర్ణాశయానికి చేరినప్పుడే మనకి ఆకలి తీరుతుంది. అలాగే మనం చేసే ఏ పనైనా సరే ఆ కర్మ ఫలం వీటి రెంటి మధ్య ఉండేటటువంటి టైం మనం చెప్పలేము. అది కొన్ని రోజులు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు, కొన్ని జన్మలు కూడా ఒక్కొక్కసారి అవటానికి అవకాశం ఉంది. మానవ సౌలభ్యం కోసం వేదాలని ఋగ్యజు సామ వేదాలుగా వేదవ్యాసుల వారు విభజించారు. రుద్రం వేద హృదయమైనటువంటి యజుర్వేదంలో ఉంది. మళ్ళీ యజుర్వేద హృదయంగా రుద్రాన్ని మనం చూస్తాం. అవును, రుద్రానికి ఇంత విశేషమైనటువంటి స్థానాన్ని ఎందుకు ఇచ్చారు? మనం ఇందాక చెప్పుకున్నట్లు ఈ వేదంలో ఉన్నటువంటి కర్మకాండలో మంత్రాలు కర్మకాండకి మాత్రమే పనికొస్తాయి, అలాగే ఉపాసనాకాండకి సంబంధించినవి ఉపాసనాకాండకి మాత్రమే పనికొస్తాయి, అలాగే జ్ఞానకాండకు సంబంధించినవి దాని వరకే పరిమితం. కానీ రుద్ర మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నిటిలో, అంటే ఇటు కర్మకాండలో, అటు ఉపాసనాకాండలో, ఇటు జ్ఞానకాండలో, అన్నిటిలో కూడా మనకి కనిపిస్తున్నాయి. అందుకని రుద్రము ఎంతో ఉన్నతమైన స్థానం పొందిందన్నమాట. ఈ రుద్ర మంత్రాలని దర్శించిన ఒక రాజర్షిని గురించి మనం తెలుసుకుందాం. దానివల్ల రుద్ర ప్రభావాన్ని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒక రాజర్షి తన రాజ్యంలో ప్రజలు శ్రేయస్సును గురించి తపస్సుని ఆచరించాడు. ఆయన తన తపశ్శక్తితోటి తన రాజ్యానికి భవిష్యత్తుని చూడగలిగాడు, దర్శించగలిగాడు. భవిష్యత్తు చాలా భయానకంగా కనిపించింది ఆయనకి. ఎటు చూసినా ప్రకృతి వైపరీత్యాలు, రాజ్యంలో ప్రజల ఆకలి చావులు, ఘోరమైనటువంటి వేదన పడుతున్న ప్రజలని చూసి నిశ్చేష్టుడయ్యాడు. అయ్యో, నా రాజ్యంలో ఇంతటి ఆపద సంభవించబోతోందా అని విచారించాడు. తర్వాత ఏం చెయ్యాలి అని ఆలోచించి, పరమేశ్వరుని గురించిన నా తపస్సునే తీవ్రతరం చేస్తాను అని చెప్పి తపస్సుని తీవ్రతరం చేశాడు. ఆయన తపస్సుకి పరమేశ్వరుడు మెచ్చి ప్రత్యక్షమై ఈ రుద్ర మంత్రాలని దర్శించేటటువంటి అవకాశాన్ని ప్రసాదించాడు. తర్వాత పరమేశ్వరుడు ఈ మంత్ర అనుష్ఠానాన్ని రాజు ప్రజలలో వ్యాపింపచేయమని, అందరూ కూడా ఆ మంత్రార్థాన్ని జీవిత విధానంగా చేసుకోవాలని చెప్పారు. రాజు తన రాజ్యంలో ఈ రుద్ర మంత్రాలని అనుష్ఠింపచేయటం వల్ల భవిష్యత్తులో తను చూసినటువంటి విపరీత పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి ప్రజలంతరూ సుఖ సంతోషాలతోటి విలసిల్లారు అని ఈ కథ మనకి చెప్తోంది. రుద్రంలో నమక చమకాలనే రెండు భాగాలున్నాయి. నమకం అంతా పరమేశ్వరునికి నమస్కరించటం. 183 సార్లు నమస్కరిస్తామని చెప్తారు. ముందుగా రుద్రుడంటే ఎవరు, ఎందుకు నమస్కరిస్తున్నాం, అసలు నమస్కారం యొక్క గొప్పదనం ఏమిటి అనే విషయాల్ని మనం అర్థం చేసుకుందాం. రుద్రుడంటే ఎవరు అనేదానికి ఎన్నో వివరణలున్నాయి. మనం ఆ వివరణలన్నీ తెలుసుకోలేకపోయినా కొన్నిటిని మాత్రం మనం ఇప్పుడు ముచ్చటించుకుందాం. రుద్రుడు అంటే ప్రళయకాలంలో అందరినీ దుఃఖింపజేసేవాడు అనేది ఒక అర్థం. అలాగే దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని కూడా తొలగించేవాడు అనేది ఇంకొక అర్థం. సంసార దుఃఖాన్ని
తొలగించేవాడు. ఏమిటి సంసార దుఃఖం అంటే, మన అజ్ఞానమే సంసార దుఃఖం, అంతకంటే మరొకటి ఏం లేదు. తర్వాత మన ఉనికికి ప్రాణానికి ఎవరైతే ఆధారమో ఆయనే రుద్రుడు. ఇంకొక అర్థం రోగాలని నశింపచేసేవాడు అని. వేదస్వరూపుడై ఏది ధర్మమో తెలియజేస్తూ దానిని కలిగించేవాడు రుద్రుడు. ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నమస్కారం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ నమస్కారం అనే మాట కూడా వేదం నుంచి వచ్చిన మాటే. పంచ ప్రణవాలలో ఈ నమస్కారం అనేది ఓంకారంతో సమానమైనటువంటి శక్తి కలది అని చెప్పి చెప్తారు. మిగిలిన నాలుగు అయినటువంటి ఓంకారం, స్వాహాకారం, స్వధాకారం, వషట్కారం, ఈ నాలుగు కూడా కొన్ని నియమిత సందర్భాల్లోనే మనం వాడటానికి వీలుంటుంది. కానీ నమస్కారం మాత్రం ఎటువంటి పరిస్థితిలో అయినా ఎప్పుడైనా హాయిగా మనం ఉచ్చరించవచ్చు అనేది చెప్తారన్నమాట. మరి ఈ నమస్కారం ఏమిటి? ఇది దేవత ఆహ్వాన వాచకం అంటారు. దేవతా శక్తిని ఆ అనంత విశ్వం నుంచి మనం ఆ నమహతో తోడు తెచ్చుకుంటామన్నమాట. అందుకే ఈ నమస్కారం ఎంత శక్తివంతమైందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నమకం మొత్తం కూడా నమస్కారాలతో కూడింది కాబట్టి ఈ నమస్కారం యొక్క విశిష్టత అనేది మనం తెలుసుకోవలసి ఉందన్నమాట. చేతులు జోడించి చెప్తే కాయకం అంటాం, నోటితో చెప్తే వాచకం అంటాం, భావనా రూపంలో చెప్తే మానసికం. ఈ మూడు కలిస్తే త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే మనం నమస్కారం చేస్తామో అది పరమాత్మకి చాలా సూటిగా చేరి మనల్ని ఆశీర్వదించటం అనేది జరుగుతుంది. ఇది నమస్కారం. ఇదే కాకుండా ఇంకా కొన్ని అర్థాలున్నాయి. నమస్కారం అంటే ఒక నమ్రమైనటువంటి భావం. ఒక విషయం మనకంటే ఉన్నతమైనది, మహోన్నతమైనది అనే భావన గనక మనలో కలిగితే మనం నమ్రులమైపోతాం, వినయంతో వంగిపోతామన్నమాట. ఆ దీంతో చేసేది, ఆ భావంతో, నమ్ర భావంతో చేసేది నమస్కారం అన్నమాట. ఇది నమస్కారాన్ని గురించిన సమాచారం అన్నమాట. మన రుద్ర నమకం నమస్తే రుద్ర మన్యవతో మొదలవుతుంది. ఆ నమస్తే తర్వాత ఎన్నో నమస్కారాలు నమకం అంతా మనం గమనిస్తాం. కొన్ని మంత్రాలకి మొదల చివర కూడా నమః అనే మాట వస్తుంది. అటువంటి నమస్కారాన్ని ఉభయతో నమస్కారం అంటారు. కొన్ని మంత్రాలకి ఒకవైపే నమః అని వస్తుంది, దాన్నే అన్యతో నమస్కారం అంటారు. ఇలా మనం నమకంలో నమస్కారాలు, డిఫరెంట్ నమస్కారాలను కూడా మనం చూస్తున్నామన్నమాట. రుద్ర మంత్రాలకు సత్యసాయి తత్వానికి గల సారూప్యత మనం ప్రస్తావించుకునేదే మన అంశం అన్నమాట. ఎన్నో దశాబ్దాలుగా స్వామి దర్శన స్పర్శన సంభాషణలను అనుభవించిన మనకు ఈ సారూప్యత ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటూ మనం మన విషయంలోకి ఎంటర్ అవుదాం.

ఇంతవరకు మీరు శ్రీరుద్రం సాయితత్వం శీర్షిక మొదటి భాగం విన్నారు. అందించిన వారు హైదరాబాద్ బోయిన్పల్లి సమితికి చెందిన శ్రీమతి రాణిగారు. జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈనాటి శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా రేడియో సాయి తిరుపతి బృందం సమర్పిస్తున్న శ్రీరామ జననం హరికథా గానాన్ని మీరిప్పుడు వినబోతున్నారు.

0: పరమ దివ్యాత్మ స్వరూపులకు రేడియో సాయి శ్రోతలకు ప్రణామాలు. ఈనాటి కథ శ్రీమద్ రామాయణంలో చాలా పరమ పవిత్రమైనటువంటిది. శ్రీరామ జననము నేటి సత్కథ. భారతీయ నరనరాల్లో జీర్ణించిపోయినటువంటి మహాకావ్యం. ప్రతి స్త్రీ తన భర్త శ్రీరామచంద్రమూర్తి వంటి ఉత్తముడు కావాలని కోరుకుంటుంది. ఏ స్త్రీ అయినా కష్టాలు పడుతూ ఉంటే సీతమ్మ వారి కష్టాలు అనుభవిస్తోంది అంటారు. కాపురాలలో చిచ్చు పెట్టేటువంటి ఆడవాళ్లను మంధరా సూర్పనకతో పోలుస్తారు. ఈ విధంగా రామాయణంలో ఏ పాత్రను తీసుకున్నా ప్రజల హృదయాలలో నాటుకునే విధంగా మనకందించారు వాల్మీకి మహర్షి. అందుకనే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసిత్తు సాక్షాత్తు రామాయణాత్మన అంటాడు స్కాందపురాణంలో. వేదవేద్యుడైనటువంటి శ్రీమన్ నారాయణమూర్తి రామచంద్రమూర్తిగా అవతరించగా వేదమే వాల్మీకి మహర్షి ద్వారా శ్రీమద్ రామాయణంగా అవతరించిందని స్కాందపురాణంలో చెప్పినటువంటి మాట. అటువంటి పరమ పవిత్రమైనటువంటి కథను శ్రీరామ జననము నేటి హరికథ. సావధాన చిత్తులై కథా శ్రవణం చేసి ఆ భగవంతుని అపార కృపకు పాత్రులు కాగలరని కోరుతూ గోవిందనామ స్మరణతో నేటి కథను ప్రారంభం చేస్తున్నాను. జై శ్రీమద్ రమారమణ గోవింద హరి. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద. శ్రీమంతమై ధనధాన్య సమన్వితమైనటువంటి అయోధ్య రాజ్యాన్ని సూర్యవంశ సంజాతుడు మహాపరాక్రమవంతుడు అరవీర భయంకరుడు రూపజితమారుడు అజమహారాజు కుమారుడైనటువంటి దశరథ మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన కులగురువు వశిష్ఠ మహర్షి. దశరథునికి దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనేటువంటి జనమండుగురు మంత్రులున్నారు. కులగురువు గారి ఆశీస్సులతో తన పూర్వుల యొక్క ఆచారాన్ని అనుసరించి ప్రజానురంజకంగా పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజుల వారు. ఆ దశరథ మహారాజునకు
1: ఆ మహారాజునకు మువ్వురాన్రు గానీ

ఆ దశరథ మహారాజుకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి ముగ్గురు భార్యలున్నారు. భోగభాగ్యాలున్నా, తమ ఆజ్ఞను వేదవాక్యంగా భావించే సామంత రాజులు ఉన్నా, అనుకూలవతులైనటువంటి అర్ధాంగులున్నా, ప్రజల అండదండలున్నా, ఆ దశరథునికి సంతోషం లేదు. ఎందుకంటే 60,000 సంవత్సరాలు రాజ్యపాలన సాగించినటువంటి దశరథ మహారాజుకు సంతానం లేదు. వారసులు లేని తన చక్రవర్తిత్వం వృధా కదా అని ఎంతో బాధపడుతున్నాడు. పున్నామను నరకాత్రాయతిథి పుత్రః అంటారు. పున్నామ నరకం నుండి దాటించేటువంటి వాడు పుత్రుడు అని ధర్మశాస్త్రం చెప్పేటువంటి మాట. అంతేగాని బ్రతికి ఉండగానే నరకం చూపించేటువంటి పుత్రుడు అనవసరం అంటుంది. ఒకరోజు దశరథ మహారాజుల వారు మంత్రి సామంతులతో, వశిష్ఠ వామదేవాది మహర్షులతో, అయోధ్యాపురవాసులతో కొలువు తీర్చి ఉన్నటువంటి సమయంలో సరయూ నదీ తీర ప్రాంతవాసులు అక్కడకు వచ్చి తమ కష్టాలు దశరథ మహారాజుతో ఈ విధంగా విన్నవించుకుంటున్నారు. ప్రభో దశరథ.

ఇంతకాలం ధర్మ పరిపాలనా విధానంలో మా కడుపులో నీళ్లు కదలకుండా బ్రతుకుతున్నాం. ఇంతకాలానికి మాకు కష్టాలు వచ్చాయి. క్రూర మృగాలు మా ఊళ్ల మీద పడి పిల్లల్ని మేకల్ని ఎత్తుకుపోతున్నాయి. ఇవాళ్ల కనపడ్డవాడు రేపుంటాడని నమ్మకం లేదు. మా పాటలు దేవుడికే తెలియాలి. మీరు వచ్చి వాటిని వేటాడితే గాని మేము ఇక్కడ ఒక్క క్షణం కూడా బ్రతకలేము అని ప్రజలు చెప్పగా, ఆ మాటలు విని దశరథ మహారాజుల వారు ఒక్క క్షణం ఆలోచించాడు. ఔరా, నా పరిపాలనా విధానంలో ఎప్పుడూ ఏనాడు కూడా ఇలా జరగలేదే అని, ఓ ప్రజలారా, మీకేం భయం లేదు. రేపే వచ్చి మీ కలిగినటువంటి కష్టాలను తొలగించి ఆ కుర్ర మృగాలను వేటాడి వాటిని వధించేస్తాను, వెళ్లిరండి అన్నాడు. స్వామి, ఇక్కడికి రావటానికే మా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వచ్చాం. తిరిగి మామా ఇంట్లోకి వెళ్లాలంటే భయంగా ఉందన్నాడు. ఎవరెక్కడ? కొంతమంది రాజభటులు వచ్చారు. ఈ వీళ్ళందరినీ కూడా వారి వారి ఇండ్లకు రథాలలో క్షేమంగా చేర్చండి అని చెప్పగా అలాగే చేశారు. ఆ తర్వాత ఆ మరుసటి రోజు తగిన పరివారాన్ని వెంటబెట్టుకుని సరైనది ప్రాంతారణ్యాన్ని చేరుకున్నాడు. మహాభయంకరంగా ఉన్నటువంటి అరణ్యంలో సింహాలు, పెద్ద పులులు, చిరుత పులులు, అడవి పందులు, ముళ్ల పందులు, ఏదు పందులు, లేళ్లు, దుప్పులు, కణుజులు, ఖడ్గమృగాలు, గంధకపు ఏనుగులు మొదలైనటువంటి జంతువులు విశృంఖలంగా విహరిస్తున్నాయి. అడవిలో వేటాడడం ప్రారంభించాడు దశరథ మహారాజుల వారు. సింహాలు, పెద్ద పులులను చీల్చి చెండాడాడు. అడవి పందులు, ముళ్ల పందులు, కణుజులు, ఖడ్గమృగాలను గుంపులు గుంపులుగా కూల్చేశాడు. అడ్డు లేకుండా వేటాడాడు. అతని కంటబడిన ఏ క్రూర మృగం కూడా ప్రాణాలతో తిరిగి వెళ్లలేదు. ఈ విధంగా పగలంతా వేటాడి వేటాడి రాత్రిపూట నీటి కోసం వచ్చేటువంటి జంతువులను వేటాడాలనే ఉద్దేశంతో జంతువుల అడుగుజాడలను బట్టి సరయూ నది ఒడ్డున ఉన్నటువంటి ఒక రేవు దగ్గర ఉన్న పెద్ద మర్రి చెట్టు మీద విల్లంబులు ధరించి మాటు వేసి ఉన్నాడు దశరథ మహారాజుల వారు. అర్ధరాత్రి సమయం అయింది. కన్ను పొడుచుకున్నా కనిపించని గాఢాంధకారం అన్ని ప్రక్కలా ఆవహించుకుని ఉంది. ఆ అర్ధరాత్రి సమయంలో సరయూ నది నీటిలో బుడబుడమనేటువంటి శబ్దం వినిపించింది. ఏనుగు నీటి కోసం వచ్చిందని భ్రమపడి బాణం విడిచిపెట్టాడు దశరథ మహారాజు. వెంటనే ఓ తండ్రి చచ్చితిననేటువంటి మాట వినిపించింది.

తండ్రి చచ్చారనేటువంటి ఆర్ధనాదం వినిపించింది. అయ్యయ్యో, ఎవరో ముని బాలకునకు తగిలినట్లుందే అనుకుని గబగబా చెట్టు తిరిగి పరుగు పరుగున వచ్చి చూడగా ఆ బాణం ఒక ముని పిల్లవాని గుండెలో నాటుకుని రక్తం క్రక్కుంటూ బాణవేదన భరించలేక గిలగిలా తన్నుకుంటున్నాడు మునిబాలుడు. వెంటనే దశరథుడు వారి పాదాల మీద పడి, స్వామి, క్రూరమృగాలు ఈ ప్రాంతవాసుల మీద పడి వేధిస్తుంటే వాటిని వేటాడటానికి వచ్చి చీకటిలో శబ్దమాత్రమే వినిపించడం చేత ఏనుగనుకొని భ్రమపడి మీ మీద బాణం వదిలిపెట్టాను. తెలియక చేసినటువంటి అపరాధం మన్నించండి అని వేడుకున్నాడు. ఆ మాటలకు ఆ బాలుడు చెప్పలేక, ఓ రాజా, నా కర్మకు నువ్వేం చేస్తావయ్యా, నా తల్లిదండ్రులు

బోలాగా నా పేరు యజ్ఞదత్తుడు అంటారు, లేదా శ్రవణ బాలుడు అని కూడా అంటారు. నా తల్లిదండ్రులు పరమ వృద్ధులు, అందులో దాహబాధ భరించలేక నాయన కాసిన్ని మంచినీళ్ళైనా తీసుకురారా, లేకపోతే నా ప్రాణాలు నిలిచేటట్లు లేవు అని అంటే, వారి దాహబాధ తీర్చేటందుకు వచ్చి నీ బాణానికి బలైపోయాను, నా తల్లిదండ్రుల దాహబాధ తీర్చకనే మరణిస్తున్నానని బాధపడుతున్నాను రాజా. నువ్వు ఈ నీరు తీసుకుని నా తల్లిదండ్రుల దాహం తీర్చి తర్వాత నా మరణ వార్త వారితో చెప్పు, తప్పక నిన్ను క్షమిస్తారు. నేను ఈ బాణవేదన భరించలేకున్నాను, దాన్ని పెకలించు అనగా దశరథ మహారాజు ఆ బాణాన్ని పెకలించేశాడు. వెంటనే ఆ మునిబాలుడు శివశివాంటూ ప్రాణాలను విడిచిపెట్టాడు. జయ లక్ష్మీరమణ గోవింద హరి. దశరథుని మనసు అల్లకల్లోలమైపోయింది. ఔరా, ప్రజలను రక్షించాలని వచ్చి ఈ బాలుని చంపి బ్రహ్మాత్యా పాతకం కట్టుకున్నానే, పరమ వృద్ధులు అందులో దాహపీడితులైనటువంటి ఈ బాలుని తల్లిదండ్రులను దిక్కులేని వారినిగా చేశాను, నా పాపానికి నిష్కృతి లేదే, నేనిప్పుడు ఏం చేయాలి అని బాధ్యతతో చెప్పు, తప్పక నిన్ను క్షమిస్తారు. నేను ఈ బాణవేదన భరించలేకున్నాను, దాన్ని పెకలించు అనగా దశరథ మహారాజు ఆ బాణాన్ని

చేశాను. నా పాపానికి నిష్కృతి లేదే, నేనిప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఈ నీళ్లు తీసుకుని వెళ్లి ఆ వృద్ధ దంపతులకు ఇచ్చి వారి దాహబాధ తీర్చడం నా ప్రథమ కర్తవ్యం అని ఆ నీళ్లు తీసుకుని ఆ ప్రాంతానికి వచ్చి ఈ నీరు త్రాగండి అన్నాడు దశరథుడు. వారు వెంటనే ఆ మాటలను బట్టి తమ బిడ్డ కాదని ఈ విధంగా అంటున్నారు.

ఎవరయ్యా నువ్వు? మా అబ్బాయి ఏడి మంచినీళ్లు తెస్తానని వెళ్లి చాలాసేపైందే, ఇంతవరకు ఎందుకు రాలేదు? నువ్వు ఎవరు? ఎందుకొచ్చావు? కారణమేమిటి? మా అబ్బాయి ఎక్కడికెళ్లాడు? ఆ విషయం తెలిస్తే తప్ప పచ్చి గంగ కూడా ముట్టము. మా అబ్బాయి ఏమయ్యాడో ముందు చెప్పు అంటుండగా వారికి ఏ సమాధానం చెప్పలేక అమాంతం పాదాల మీద పడి, స్వామి, నేను ఈ సమీపంలో ఉన్నటువంటి అయోధ్య పట్టణపు రాజును. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కురర మృగాలు చెలరేగి ప్రజలకు హాని కలిగిస్తుంటే వాటిని వేటాడటానికి వచ్చి చీకటిలో ప్రమాదవశత్తు ఏనుగనే భ్రమతో మీ కుమారుని మీద బాణం విడిచిపెట్టాను. తరువాత జరిగినటువంటి విషయాన్ని నేను చెప్పలేకపోతున్నాను అంటూ పాదాల మీద పడి ప్రార్థిస్తున్నాడు దశరథ మహారాజుల వారు. కుమారుని మరణ వార్త విని, హా యజ్ఞదత్త అని మూర్ఛపోయారు. కొంతసేపటికి తేరుకొని, కుమార యజ్ఞదత్త, అప్పుడే నీకు నూరేళ్లు నిండిపోయాయా? ఈ పాపాత్ముడి బాణానికి బలైపోయావా తండ్రి? మేము కోటి జన్మలు తపస్సు చేసినా నీలాంటి కొడుకును పొందగలమా? పరమ నిర్భాగ్యులమైన మాకు నీ వంటి కుమారుడు దొక్కుతాడా తండ్రి? అమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? నాన్నా, నీకేం కావాలని ఇంకా మమ్మల్ని అడిగేటువంటి వారు ఎవరయ్యా? మాకు స్నానం చేయించి ఈ వృద్ధాప్యంలో వానకు ఎండకు లోబడనీయకుండా గొడుగు వలె రక్షించేటువంటి వారు ఎవరు? ఇంకా మాకు వేద వేదాంగాలు ఎవరు వినిపిస్తారయ్యా? నువ్వు లేకుండా మేము ఒక్క క్షణం కూడా బ్రతకలేము. మా బిడ్డను చంపిన నీవు కూడా నీ వృద్ధాప్యంలోనే బిడ్డలకు దూరమై పుత్ర పుత్ర పుత్ర పుత్ర అని మరణించదువుగాక అని ఆ వృద్ధ దంపతులు శపించి స్వచ్ఛంద మరణం పొందారు. జై లక్ష్మీరమణ గోవింద హరి. ఆ దృశ్యం చూసినటువంటి దశరథ మహారాజు గుండె బరివెక్కిపోయింది. ఔరా, నిండు కుటుంబానే పొట్టబెట్టుకునని బాధపడుతున్నాడు. ఆ వృద్ధ దంపతుల శవాల దగ్గరకు ఆ పిల్లవాని శవాన్ని తెచ్చి దహన సంస్కారాలు పూర్తి చేసి అయోధ్య పట్టణము చేరుకుని ఆ మరుసటి రోజు గురువుగారైనటువంటి వశిష్ఠ మహర్షితో, స్వామి, అసలు నాకు పుత్ర సంతాన యోగం ఉందా లేదా చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వి, దశరథ, నీకు పుత్రయోగం లేకపోవడం ఏమిటి? నీవు పుత్ర

0: కామేష్ త్యాగం చెయ్యి, తప్పక నీకు సంతానం కలుగుతారు అన్నాడు వశిష్ఠ మహర్షి. ఆ మాట విన్న దశరథుడు, గురువుగారు ఒక చిన్న మాట, ఏమంటున్నారు? నాకు ఈ వృద్ధాప్యంలో పుత్ర సంతానం కలుగుటయా?
1: కలము మళ్ళినా
0: గురువుగారు,

0: గురువుగారు, కాలం మళ్లిపోయింది, వయసు మీరిపోయింది, నాకు నా భార్యలకు ముసలితనం వచ్చింది, శక్తులు ఉడిగిపోయాయి, రక్తమాంసములు ఇంకిపోయాయి, ఈ వృద్ధాప్యంలో మాకు సంతానము కలుగుతుందా గురువుగారు?
1: ఎందుకంటే

గురువు గారు, ఎండమావల నీటి నుండి వచ్చినటువంటి చల్లదనం బాటసారి దాహవాద తీరుస్తుందా? కుందేలు ఎగురు తన కొమ్ములతో గుర్చి పులిని ఎక్కడైనా చంపుతుందా? పుట్టు గొడ్రాలు పసిబిడ్డల ఆకలి తీరుస్తుందా? మర్రి విత్తనము నాటితే మామిడి చెట్టే మీద మొలుస్తుందా? గురువు గారు, గాడి నిప్పులలో తామర పుష్పాలు పుడతాయా? ఎండ రాత్రిపూట కాస్తుందా? ఎద్దు ఈనుతుందా? ముసలివారికి పిల్లలు ఎలా పుడతారు? గురువు గారు, ఆరు నూరైన సహజంబు మారుతుందా? అయినా వేదశాస్త్రములను నమ్మి మీ వంటి పెద్దల మాట విశ్వసించి పుత్రకామేష్ త్యాగం చేస్తాను. ఇది జరుగుతుందో లేదో అని సందేహిస్తున్నానన్నాడు దశరథ మహారాజుల వారు. ఆ మాట విన్నటువంటి వశిష్ఠుల వారు దశరథ మహారాజు ముఖం చూసి, దశరథ, ఒక్క మాట చెప్తున్నాను విను.

దశరథ సంశయాత్మ వినశ్యతి. సంశయంతో ఏ పని చేయకూడదు సుమా, అలా చేస్తే ఏ పని కూడా ఫలించదు. ఒక మాట చెప్తున్నారు విను, సప్త సముద్రాలు ఏకమైనా, కుల పర్వతాలు బ్రద్దలైనా, సూర్యచంద్రాదులు గదులు తప్పినా నా మాట తప్పడానికి వీల్లేదు. వృషశృంగల వారిని పిలిపించి ఆయనను బ్రహ్మగా ఉంచి అద్వైరుడిగా ఉంటాను, అప్పుడు పుత్రకామేష్టి యాగం చేయవయ్యా, తప్పకుండా నీకు ఫలిస్తుంది అన్నాడు. ఆ మాట విన్నటువంటి దశరథ మహారాజుల వారికి ఇంకా అనుమానం వచ్చి, గురువు గారు ఏమంటున్నారు, కొండ తల కింద పెట్టుకుని రాళ్ల కోసం వెతికినట్లుగా మహానుభావులు, వేద శాస్త్ర పురాణ ఇతిహాసాలు తెలిసినటువంటి మహనీయులు మీరు ఉండగా ఎవరునో విశ్వశృంగ మహర్షిని పిలిపించి నేను పుత్రకామేష్టి యాగం చేయడం ఏమిటి, ఆయన మీకంటే గొప్పవాడని మీరు చెబుతుంటే నమ్మలేకపోతున్నానన్నాడు. దశరథ ఒక్క మాట చెప్తున్నాను విను, ఎవరిని పిలిపించి యాగం చేస్తే సవ్యంగా జరుగుతుందో వారిని రమ్మని చెబుతున్నాను. ఒకవేళ అలా కాకపోతే ఆశయం తీరకపోగా అనర్థాలు కూడా జరుగుతాయి, కనుక నువ్వు తప్పకుండా ఋష్యశృంగుల వారిని పిలిపించి పుత్రకామేష్టి యాగం చేయవయ్యా అన్నాడు. గురువుగారు ఆయన గొప్పతనం తెలుసుకోవాలని ఉంది అన్నాడు. నాయనా సుమంత్రి, దశరథ మహారాజుల వారికి ఋష్యశృంగ మహర్షిని గురించి చెప్పమన్నాడు వశిష్ఠుల వారు. ఆ మాట విన్నటువంటి సుమంత్రుల వారు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి ఆయన గొప్పతనాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. ఒకప్పుడు వంగదేశానికి 12 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు వచ్చింది దశరథ, వింటున్నావా? ఆ వింటున్నాను మంత్రి. అది ఏ కారణం చేత వచ్చిందంటే అంగదేశపు రాజు రోమపాద మహారాజు బ్రాహ్మణులను అవమానించాడు. ఎందుకంటే దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతు దైవతం, తద్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత అని శాస్త్రం. ఈ సకల చరాచర జగత్తంతా భగవంతునిపైన ఆధారపడి ఉంటే ఆ భగవంతుడు మంత్రం పైన ఆధారపడి ఉన్నాడు, ఆ మంత్రం బ్రాహ్మల పైన ఆధారపడి ఉంది. ఆ బ్రాహ్మలు భూలోకంలో భూసురులుగా సేవింపబడుతున్నారు. అలాంటి వారిని ఈ రోమపాద మహారాజు అవమానించాడు. వారు రాజ్యం విడిచి వెళ్లిపోయారు. భూదేవతలు వెళ్లిపోయేటప్పటికీ దేవతల అనుగ్రహం తప్పింది. 12 సంవత్సరాలు వర్షం లేక దుర్భరమైనటువంటి కరువు వచ్చింది. ఆకాశం నిండా తెల్ల మేఘాలు తప్ప నల్ల మేఘాలే లేవు. భూమంతా బీటలు బారిపోయింది. ఒక్క పంట కూడా లేదు. భయంకరమైనటువంటి అంటురోగాలు వ్యాపించాయి. అటువంటి సమయంలో ఆ కరువులో ఆ దేశం ఎలా ఉందయ్యంటే, చీటులంటే పోషింపజాలక పశుల నెత్తటికై

పశువులను పోషించలేక అవి ఎక్కడో అక్కడ బ్రతికితే చాలు అని గుర్తులు వేసి వదిలేశారు. వర్తకులు నెత్తినోరు కొట్టుకుంటూ ఉండగా ధాన్యపు కొట్లు దోచుకునేటువంటి వారు, కడుపు నిండా నీరు త్రావటానికి లేక ఎండి వగ్గై పడి ఉన్నటువంటి వారు కొందరు. కొందరేమో అయ్యో వీషడు బంగారు ఇస్తాం, చారుడు జొన్నలివ్వండి చాలు అని యాచించేటువంటి వారు కొందరు. కొందరేమో అన్నమో రామచంద్ర అని బిడ్డలు ఏడుస్తుంటే ఆకలి చూడలేక తల్లిదండ్రులు ఏడ్చేటువంటి వారు, మీకు బానిసలుగా ఉంటాము, మాకు చారుడు గంజిపోయండి చాలు అంటూ వీధులలో వాపోయేటువంటి వారు కొందరు. ఇంకా ఎలా ఉందయ్యా అంగదేశం అంటే,

తలుపులు మూసే పనిలేదు, పెట్టెకు తాళాలు వేసే పనే లేదు, కుక్కలు గాని బంటులు గాని కావలిన్న జాడే లేదు. వీధులలో ధనం పడివేసినా తీసుకునేటువంటి వారు ఒక్కరు కూడా లేరు. ఆ కరువు రక్కసి విలయతాండవంతో అంగదేశం ఒక్కసారి తలక్రిందులైపోయింది. కరువు నివారణకు రాజు చేసిన చర్యలన్నీ వృధా అయిపోయాయి. ఆ ప్రజల బాధలు చూడలేక రోమపాద మహారాజు కులగురువు దగ్గరికి వెళ్లి పాదాల మీద పడి విలపించాడు. గురుదేవా, ఈ కరువు నుండి నా ప్రజలను కాపాడే మార్గం చెప్పండి గురుదేవా అని ప్రార్థించాడు. అప్పుడు ఆ రోమపాదుని గురువుగారైనటువంటి వారు ఈ విధంగా చెప్తున్నాడు. నాయన రోమపాద మహారాజా, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం అంటారు. మహాత్ముల పాదధూళి సోకితే నీ దోషం తిరి వర్షాలు కురుస్తాయి. అటువంటి మహానుభావుడు మనకు చాలా సమీపంలో ఉన్నాడు. కశ్యప ప్రజాపతి వంశంలో పుట్టినటువంటి వాడు, విభాండకుని కుమారుడు, మహాతపస్వి అయినటువంటి ఋష్యశృంగ మహర్షి. ఆయన మన దేశంలో కాలు పెడితే చాలు, ఈ దోషం తొలగిపోయి వానలు కురుస్తాయి. ఆయనను తీసుకుని రావాలంటే ఒక మార్గం ఉంది, చెబుతాను విను. ఇంతవరకు స్త్రీ అంటే ఎలా ఉంటారో కూడా తెలియదు కనుక విభాండకుడు లేనటువంటి సమయంలో చూసి నిరజానలైనటువంటి వేశ్యలను పంపించి ఆయనను మన రాజ్యానికి రప్పించు అని కులగురువు గారు చెప్పారు. ఆ మాట విని వేశ్యలను పంపించాడు. ఆ సమయంలో విభాండకుడు ఆశ్రమంలో లేడు. ఋష్యశృంగుడు ఆశ్రమం బయట చెట్టు క్రింద ధ్యానంలో ఉన్నాడు. ఆ వేశ్యలు కిన్నెరలు మీటుతూ నాట్యాలు చేస్తూ చక్కగా పాటలు పాడటం ప్రారంభించారు. వారు అలా పాడుతూ ఉండగా ఆయన తపస్సుకు ఆటంకం కలిగి కళ్లు తెరిచి చూసి ఋష్యశృంగుల వారు ఆ వాళ్లను చూసి ఈ విధంగా అంటున్నారు. అతిలోక సౌందర్యవతులైనటువంటి వారి రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వారి గానానికి ముగ్ధుడై వాళ్లు కూడా తనలాగే మహర్షులనుకుని వారితో, ఓ మహానుభావులారా,

ఓ మహర్షులారా, మహాతపస్సులైనటువంటి మీ దర్శనం వల్ల నేను ధన్యుడనయ్యాను. అసలు ప్రపంచంలో మీ వంటి మహర్షులు ఉంటారని నేను కలలో కూడా కని విని ఎరగను. మీ రూపం నన్ను సమ్మోహితుని చేస్తున్నది. రండి, దయచేయండి, ఇగో కూర్చోండి, ఈ పాద్యం స్వీకరించండి, నన్ను తరింపజేయండి. ఇంకా నిలబడే ఉన్నారేమిటి?

ఈ తీగలను మీడుచు మీరు పాడేటువంటి వేదాలు మా వేదాల కన్నా మధురంగా ఉన్నాయి. మీరు పూసుకున్న విభూతి మేము ధరించే విభూతి కన్నా కమ్మని సువాసన విదజల్లుతోంది. మా జుట్టంతా అట్టలు గట్టిపోయింది. మీ జుట్టు మూడు కుచ్చులతో ఏ తపశక్తి వలన ఇలా అందమైన జడగా అల్లుకుంది? మీకు గడ్డాలు మీసాలు లేవా? ఓ మహానుభావులారా, మీరు తపస్సు చేసేటువంటి విధానం నాకు కూడా నేర్పండి, నా సేవలు అందుకోండి అంటూ సహస్రాంగ దండ ప్రణామం చేయబోతున్నటువంటి ఋషశృంగ మహర్షిని కౌగలించుకుని లేవనెత్తి, ఓ మహానుభావా,

స్వామి, ఓ ఋషశృంగ మహర్షి, ఈ సమీపంలో ఉన్నటువంటి అంగరాజ్యం మా నివాస స్థలం. నీ మీద మక్కువతో ఇక్కడికి వచ్చాం. మేము మగువలం, అంతేగాని నీలాగా మగవారము కాము. మీరు మాతో వస్తే అనేకమైనటువంటి వింతలు చూపిస్తాము. మీరు పుట్టినప్పటి నుండి ఈ అడవిలోనే ఉన్న మీకు నాగరికులు ఎలా ఉంటారో తెలియదు, పట్టణం ఎలా ఉంటుందో తెలియదు. మేమిప్పుడు చూపిన విద్యలు నేర్చుకున్నవే గాని వీటితో గొప్పతనం ఏమీ లేదు. మీరు మాతో రండి, మా దేశం మా వాతావరణం చూద్దురుగాని అని అంటూ ఆ వేషలందరూ కూడా

ఆ ఋషశృంగ మహర్షిని ఆ వేషలు పన్నీడుతో స్నానం చేయించి జడలు చిక్కు విప్పి అందంగా ఉండేటట్లుగా క్రొత్త ముడి వేసి మధురమైనటువంటి వింత వింత వంటకాలు చేతి కందించారు. అవి తిని మా దేశంలో ఇన్ని పండ్లు కాశాయే, లడ్డూను తిని ఈ పండు ఏ చెట్టుకు కాసింది అని అంటున్నాడు. ఇది కాసినటువంటి పండు కాదు సుమా, తయారు చేసినటువంటిదని చెప్పారు. తర్వాత అద్దం చూపించారు. తన రూపం అద్దంలో చూచి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఒంటి నిండా చందనము పూసి నవ్వుతూ అతరును మీద చల్లి పట్టు వస్త్రాలు కట్టించి పాటలు ఆటలతో మురిపించి తిన్నగా తమ రాజ్యమైనటువంటి అంగదేశానికి తీసుకొచ్చారు. ఆ మహానుభవుడు అలా పాదం మోపగానే ఆ మహాత్ముడు అడిగిడినంత సమ్మతముగా వాన చప్పున కురిసే ఏళ్లు చెరువులు నిండే ఇళ్లప్రాణులకు మళ్ళీరా మొదలెడే బ్రతుకుపై నాశ అంగదేశాధీశుడా ఋషిని తెచ్చి మంగళవాద్యములు మాటికి మ్రోయ తన కూతురునిచ్చి యుద్వహము గావించే కనుకనో రాజా శీఘ్రముగా నీ మౌనిని వేగి తోడ్యము నీ మనోరథము గావించు సఫలం ఆ ఘన మునింద్రుండు అంటారు శ్రీమద్ అజ్జార ఆదిపట్ల నారాయణదాస్ గారు. ఆ మహాత్ముడు అంగదేశంలో కాలు మోపగానే అన్ని ప్రక్కల నుండి మేఘాలు పిలిచినట్లుగా క్రమ్ముకొని వచ్చి ఏనుగు తొండముల వంటి ధారలతో బ్రహ్మాండమైనటువంటి వాన కురిసింది. ఏళ్లు చెరువులు నిండిపోయాయి. ప్రజలలో ఆనందం పొంగి పొరలింది. 12 సంవత్సరాలు విరయతాండవం చేసినటువంటి కరువు రక్కసి అంగదేశం విడిచి పారిపోయింది. రోమపాద మహారాజు తన కూతురైనటువంటి శాంతాదేవినిచ్చి వివాహం చేశాడు. ఆనాటి నుండి ఆ ఋష్యశృంగ మహర్షి ఆదేశంలోనే ఉన్నాడు. కనుక ఓ దశరథ మహారాజా, ఆయన గొప్పతనం విన్నావు కదా, ఆయనను మించినటువంటి సమర్థుడు ఇంకొకడు లేడు. కనుక నీవే స్వయంగా వెళ్లి తీసుకుని వచ్చి పుత్రకామేష్టి యాగం చేయి, నీకు తప్పక పుత్రుడు కలుగుతారు అని చెప్పగా దశరథ మహారాజు వశిష్ఠుల వారికి నమస్కరించి అంగదేశమునకు చేరుకున్నాడు. రోమపాదుడు దశరథ మహారాజును ఎంతో గౌరవించాడు. రోమపాదుని అనుమతిని తీసుకుని ఋషశృంగ మహర్షిని ప్రార్థించి, స్వామి, నేను అయోధ్య పట్టణపు రాజును. సంతానం లేక గురువుగారైనటువంటి వశిష్ఠ మహర్షిని మీరు బ్రహ్మగా పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పక సంతానవంతుని అవుతానని చెప్పడం చేత ఇక్కడికి వచ్చాను. నా చేత పుత్రకామేష్టి యాగం చేయించి నాకు పుత్రభిక్ష పెట్టండి. మీరు సతీ సమేతంగా మా పట్టణానికి దయచేయండి అని ప్రార్థించాడు దశరథ మహారాజుల వారు. ఆ ప్రార్థనకు కరిగిపోయి తదాస్తు అన్నాడు. ఆ మాట విని పుత్రోదయమైనంత పొంగిపోయాడు దశరథ మహారాజుల వారు. శాంత ఋష్యశృంగులు వారి ఇరువురిని వెంటబెట్టుకుని అయోధ్య పట్టణానికి చేరుకున్నాడు దశరథుల వారు. అక్కడ ముత్తైదువులు మంగళహారతులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఋష్యశృంగుల వారు అయోధ్య పట్టణం చేరి ఆనాటి నుండి వశిష్ఠ, జాబాలి, సుయజ్ఞ, వామదేవాది మహర్షులతో సమానంగా పూజలు అందుకుంటూ గౌరవింపబడుతున్నాడు. ముందుగా దశరథ మహారాజు చేత అశ్వమేధయాగం చేయించి అనంతరం పుత్రకామేష్టి యాగం చేయించాలని ఆ మహర్షులంతా నిర్ణయించారు. ఏకగ్రీవంగా ఎప్పటికీ నిర్ణయించారో అదే సమయంలో పరమ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు పెట్టేటువంటి బాధలు భరించలేక సిద్ధ సాధ్య విద్యాధరాదులు బ్రహ్మాది దేవతలు భృగ్వాది మహర్షులు వైకుంఠము చేరుకుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. స్వామి నారాయణ,

స్వామి నారాయణ అని చక్కగా ప్రార్థన చేస్తున్నారు వారందరూ కూడా. ఆ వైకుంఠం ఎలా ఉందయ్యా? క్షీరసాగర మధ్యంలో సప్త ప్రాకార సప్త మహాద్వార శోభితమై అనంత ఐశ్వర్య నిలయమై శాశ్వత ఐశ్వర్యప్రదమై అలరారుచున్నది ఆ వైకుంఠ పట్టణం. పాలసముద్రంలో శేషపాన్పుపై అప్పుడే యోగనిద్ర నుండి మేలుకున్నాడు శ్రీ మహావిష్ణువు. ఆ స్వామివారి దివ్య సుందర చరణార విందములు తన ఒడిలో ఉంచుకుని పాదసేవ చేస్తున్నది లక్ష్మీదేవి. ఆయన విశాల వక్షస్థలం మీద ఒకవైపు శ్రీవత్సవం అనేటువంటి పుట్టుమచ్చ, మరొకవైపు కౌస్తుభం అనేటువంటి మని ఒకదాన్ని మించి ఇంకొకటి దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. పారిజాత శాఖల వంటి ఆ స్వామి అస్తములకు అలంకరించుకున్నటువంటి ఆభరణాలు దగదగాయమానంగా వెలుగుతున్నాయి. బాలబాణుని కాంతితో పోల్చదగినటువంటి ఉత్తర్యంతో, తామర రేకుల వంటి కనులతో, లక్ష్మీ విలాసంతో, చల్లని వెన్నెల లాంటి మందహాసముతో చూచినటువంటి మొదటి క్షణం నుండి చివరి క్షణం వరకు ఆనందాన్ని కలిగించే శరత్కాలపు పొద్దులా ఉన్నాడు ఆ మహానుభావుడు. ఎవరండి? దివ్యదేహుడు, దిగిబరాజ సుండాదండ సంకాశుడు, దీర్ఘ చతుర్బాహుడు, భోగైశ్వర్యప్రదుడు, కంజాత శంఖ చక్ర శారంగ గదాధరుడు, కందర్భకోటి సుందరుడు, రాక విరాజ విమాన రాజమండల సన్నిభవధరుడు, సౌభాగ్య సదనుడు, భాసమాన భాస్కర బింబ, ప్రతి విరాజిత పద్మరాగరత్న విరాజమాన కిరీట కుండలుడు, శ్రీవత్స లక్షణ లక్షిత వక్షోమండలుడు, రమణీయ కౌస్తుభ రత్న ఖచిత కంటికాలంకృత కంధరుడు, నిరంతర పరిమళమిలతా వనమాలిక బంధురుడు, నానావిధ గంభీరహార కేయుర కటక కంకణ మేఘులాంగులీయక విభూషణవరత సముజ్జలుడు, నిటలతట విలంబమాన నీల స్నిగ్ధ కుంచిత కుండలుడు, తరుణాచంద్ర చంద్రిక దవళిత మందహాసుడు, పరిపూర్ణ కరుణావలోకన భృభంగ సూచిత సుభగ సంతతానుగ్రహ లీలా విలాసుడు, మహాయోగి రాజ విలసిత హృదయ కమలక కర్ణికా మధ్య సంస్థాపక చరణికి సలయుడు, సహస్ర కోటి సూర్య సంఘాత సన్నివిభుడు, మహావిభుడు, ఆద్యుడు, అనవద్యుడు, అఖిల జన హృద్యుడు, నిర్వికల్ప నిత్య సత్య ముక్తి బుద్ధస్వరూపుడు, అనంతుడు, అద్వైతుడు, వేదాంత వేద్యుడు, లక్ష్మీ మనోహరుడు, ఆది నారాయణుడు, అప్పుడే యోగ నిద్ర నుండి మేలుకొన్నాడా అన్నట్లుగా ఆ స్వామికి తమ పాటలు వినిపించారు అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా. అప్పుడు నారాయణమూర్తి, దేవతలారా, మీరు అనుభవించవలసినటువంటి స్వర్గలోకము రాక్షసులు ఏలుతున్నారని నాకు తెలుసు. రావణాసురుడు మూడు లోకాలను పీడించడం నాకు తెలుసు. అయితే ఈ దుర్మార్గుని ఎందుకు సహించానంటే, నా భక్తుడు బ్రహ్మ ఇచ్చినటువంటి వరాలు గౌరవించడం కోసం క్షమించాను. వాడు వరాలు కోరినటువంటి సమయంలో నరులు వానరులు అల్పజీవులని, వారిని వదిలిపెట్టి మిగిలినటువంటి వారితో చావు ఉండకూడదని వరం పొందాడు కనుక నేను దశరథ మహారాజుంట శ్రీరాముడిగా అవతరించి ఆ దుర్మార్గుడైనటువంటి రావణాసురుని అంతం చేస్తాను. మీరు కూడా ఆ రావణ వధలో పాల్పంచుకోవడం కోసం భూమి మీద వానరులుగా అవతరించండి అని శ్రీమన్నారాయణమూర్తి ఆజ్ఞాపించి అంతర్ధానమై వెళ్లిపోయాడు. దేవతలందరూ కూడా భూమి మీద వానరులుగా అవతరించాలని నిర్ణయం తీసుకున్నారు. స్వామివారి ఆజ్ఞతో ఇంద్రుని అంశతో వాలి, సూర్యుని అంశతో సుగ్రీవుడు, బ్రహ్మదేవుని అంశతో జాంబవంతుడు, బృహస్పతి అంశతో తారుడు, కుబేరుని అంశతో గంధమాదనుడు, విశ్వకర్మ అంశతో నలుడు, అగ్నిదేవుని అంశతో నీలుడు, సముద్రుని అంశతో సుసేనుడు, అశ్వనీ దేవతల అంశతో మైంద ద్విధులు, వాయుదేవుని అంశతో శరభుడు, శిలాదపుత్రుడు, ఏకాదశ రుద్రుడైన నందీశ్వరుని అంశతో ఆంజనేయ స్వామివారుగా అవతరించారు. ఆ వానరులంతా ఎవరెవరి అంశలతో అవతరించారో వారి వారి పరాక్రమం రూపం కలిగి దేవతలంతా వానర వీరులుగా భూమి మీద అవతరించారు రావణ వధ కోసం. ఎప్పుడైతే అలా అవతరించారో ఇక దేవతలకిచ్చినటువంటి మాట ప్రకారంగా శ్రీ మహావిష్ణువు దశరథ మహారాజు వారింట్లో అవతరించవలసి ఉన్నది. ఇక్కడ అయోధ్య పట్టణంలో మహర్షులంతా దశరథ మహారాజు చేత అశ్వమేధ యాగం చేయించి అనంతరం పుత్రకామేశ యాగం చేయించాలని తీర్మానించారు. అయోధ్య పట్టణంలో చక్కగా అలంకరిస్తున్నారు. ఆ అలంకారం చూడాలంటే 1000 కన్నులున్నా చాలవు, వర్ణించాలంటే 1000 నోళ్లున్నటువంటి ఆదిశేషుడికే తరం కాదట. ఎక్కడ చూసినా మాణిక్య తోరణాలే, ఏ గుమ్మంలో చూసినా ముత్యాల ముగ్గులే, ఏ ఇంటిలో చూసినా ఆటలు పాటలే, ప్రతి వాడవాడలో అన్నదాన సత్రాలే, దీపాల కాంతితో రాత్రికి పగలకు తేడా ఏమాత్రము కనిపించకుండా అలా చక్కగా అలంకరించారు. ఎలా ఉందయ్యా అంటే, భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి
జన్మదిన వేడుకలలో ఒక్కసారి ప్రశాంతి నిలయం వెళ్లి చూస్తే అక్కడ పగలుకు రాత్రికి తేడా లేకుండా విద్యుత్ దీపాలతో ఎంత చక్కగా అలంకరించారో ఆ యొక్క అయోధ్య పట్టణం ఆనాడు ఆ విధంగా అలంకరించబడి ఉన్నదట. భూతల స్వర్గమా అన్నట్లుగా ఉంటుంది ప్రశాంతి నిలయం. అలా ఎప్పుడైతే ఇక్కడ అయోధ్య పట్టణం కూడా అలా అలంకరించబడి ఉన్నదో ఆ అయోధ్య పట్టణానికి సరైనదికి మధ్య మూల కొలత ఒక యోజనం ఉన్నటువంటి యజ్ఞశాల వేశారు. 10 లక్షల మంది బ్రాహ్మణోత్తములు ఆ యజ్ఞానికి వచ్చారు. అన్ని దేశాల రాజులు ప్రజలు ఆ యాగం చూడడానికి వచ్చారు. ప్రతి ఒక్కరూ చూడడానికి అనువుగా స్థలాలను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏ లోటు జరగకుండా అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా భగవన్నామ స్మరణ జరుగుతోంది. 100,000 మంది భోజనం చేస్తే 1 గంట మ్రోగుతుంది. అటువంటి గంటలు ఆ యజ్ఞం జరిగినన్నాళ్ళు మ్రోగుతూనే ఉన్నాయి. నిరంతరం అన్నదానం సాగుతూనే ఉన్నది. 1 సంవత్సర కాలంలో అశ్వమేధ యాగం జయప్రదంగా ముగిసింది. అనంతరం ఋష్యశృంగ మహర్షిని బ్రహ్మగా, వశిష్ఠుల వారిని అద్వైరుడుగా, వామదేవాది మహర్షులు సహాయులుగా ఉండి పుత్రకామేష్ఠ యాగం జరిగింది. మంత్రతష్టులైనటువంటి మహర్షులు వేదఘోషతో భూనభోంతరాలు దద్దరిల్లిపోయాయి. జయప్రదంగా పుత్రకామేష్ఠ యాగం జరిగింది. 10 కోట్ల బంగారు ముద్రికలను, 40 కోట్ల వెండి ముద్రికలను యజ్ఞం చేయించినటువంటి మహర్షులకు కానుకగా ఇచ్చారు దశరథ మహారాజుల వారు. యజ్ఞ దర్శనానికి వచ్చినటువంటి వేదవేదులకు, యాచకులకు అంతులేని దానాలు చేశాడు దశరథ మహారాజుల వారు. ఆ యజ్ఞంలో సకల దేవతలందరూ సంతృప్తులయ్యారు. ఆ యజ్ఞగుండం నుండి బలవీర్య సంపన్నుడు సింహకేశర జటా సదృశ మండితుడైనటువంటి సూర్యప్రభావాసితుడు ప్రజాపతి పురుషుడు కృష్ణాంబరంతో ప్రత్యక్షమై ఈ విధంగా అంటున్నాడు, ఓ దశరథ ఇలా రావయ్యా అంటూ ఇలా అంటున్నాడు.

ఓ దశరథ మహారాజా, ఇది దేవతల చేత తయారు చేసినటువంటి పాయసం, ఆరోగ్యకరమైనది. ఈ పాయసాన్ని నీ భార్యలకు పంచిపెట్టు, నీ భార్యలు ఉత్తమ సంతానాన్ని పొందుతారు అని దశరథ మహారాజుకు పాయసపాత్రనిచ్చి అంతర్ధానమయ్యాడు. మహాప్రసాదంగా స్వీకరించి అంతఃపురం చేరి ఆ పాయసంలో సగం కౌశల్యకిచ్చి మిగిలినటువంటి దానిలో 1/4 వంతు సుమిత్రకిచ్చి, ఆ మిగిలిన దానిని 1/8 వంతు కైకేయికిచ్చి, 1/8 వంతు సుమిత్రకిచ్చాడు. వారు ఎంతో భక్తిగా స్వీకరించారు, ముగ్గురు గర్భం ధరించారు. ఆ వార్త విని దశరథ మహారాజుల వారు ఆనందానికి అంతే లేదు. ముగ్గురు భార్యలను వారు కాళ్లు కూడా క్రింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. చాలా రోజులు గడుస్తున్నాయి. ఒక శుభముహూర్తంలో

అది విలంబనామ సంవత్సరం. చైత్రశుద్ధ నవమి బుధవారం విజయముహూర్తం. అభిజిత్ సైత కరకాటక లగ్నమందు పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్నం 12 గంటలకు కౌసల్య ఒక మగపిల్లవానికి జన్మనిచ్చింది. జై లక్ష్మీరమణ గోవింద హరి. పుష్యమీ నక్షత్రంలో కైక ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఏకాదశి ఆశ్లేష నక్షత్రంలో సుమిత్ర 2 కవల బిళ్లలకు జన్మనిచ్చింది. జై ఆంజనేయ వరద గోవింద హరి. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద. హరణమ పార్వతీపతయే అరగర మహాదేవ శంభో శంకర. దశరథ మహారాజు ప్రతి ఒక్కరికి పంచదార పంచిపెట్టి చెరలో ఉన్నటువంటి అపరాధుల్ని విడిచిపెట్టాడు. అన్ని దేశాల వారికి ఆహ్వానం పంపించాడు. పెద్దలకు అన్నవస్త్రాలు ఇచ్చి ఆదుకున్నాడు. ఈ విధంగా బాలసార్య మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఆ నలుగురి కుమారులకు నామకరణం చేసేటందుకు గురువుగారిని వశిష్ఠ వారు నామకరణం చేస్తున్నారు. ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రంలో రా అనేటువంటి జీవాక్షరాన్ని, నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంలో మా అనేటువంటి జీవాక్షరాన్ని తీసి సప్తకోటి మహామంత్రాలతో 2 ఒకచోట చేర్చి స్త్రీ అంటే లక్ష్మి గనక శ్రీకారాన్ని ముందు చేర్చి శ్రీరామ అనేటువంటి తారక నామం వచ్చేటట్లు నామకరణం చేశారు. యోగుల హృదయాలలో రమించేటువంటి వాడు గనక రాముడు అని, రాజ్యభారం భరించగలవాడు గనక ఆ కైకమ్మ వారికి పుట్టినటువంటి పిల్లవాని పేరు భరతుడని, సుమిత్రమ్మ వారికి పుట్టినటువంటి మొదటి పిల్లవాని పేరు సర్వ లక్షణ లక్షితుడు గనక సకల గుణములు కలిగినటువంటి వాడు గనక లక్షణుడని, తర్వాత 2 అబ్బాయి పేరు శత్రుమర్దన దక్షుడు గనక శత్రుఘ్నుడని నామకరణం చేశారు. జయప్రదంగా అఖండ వైభవంగా నామకరణోత్సవం జరిగిపోయింది. 4 కుమారులతో ఆనందంగా కాలం గడుపుతున్నాడు దశరథ మహారాజుల వారు. అక్కడ ఉన్నటువంటి అయోధ్యాపురవాసులందరూ కూడా రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులకు ఈ విధంగా మంగళ ఆరతులు ఇస్తున్నారు.

ఇప్పటి వరకు మీరు ఈనాటి ప్రత్యేక కార్యక్రమాలలో భాగమైనటువంటి శ్రీరామ జననం హరికథాగానాన్ని విన్నారు. ఇందులో పాల్గొన్నవారు కథకులు శ్రీ ఎం రాముడు భాగవతారు గారు, వాయిద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ రమణకుమార్ గారు, మృదంగంపై శ్రీ పిఎన్వి మురళీకృష్ణ గారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలను అభిప్రాయాలను listener@radiosai.org రాసి పంపవలసిందిగా కోరుతున్నాం. శ్రోతలందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 3వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాం. స్వామిచ్చిన స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాయి సంస్థల కార్యకలాపాలపై రాష్ట్ర సాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ ఎస్జి చలం, రాష్ట్ర సేవాదల్ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మణరావు గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు మీకోసం. పరిచయకర్త రాష్ట్ర ఆర్కైవ్స్ కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామి.
1: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ వారి దివ్యవాణిని విశ్వవ్యాప్తంగా ప్రసారం చేస్తున్న రేడియో సాయి తెలుగు ప్రసారాల 2వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు మన రేడియో సాయి స్టూడియోకి శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్జి చలం వచ్చి ఉన్నారు. సత్యసాయి సేవా సంస్థలలో గత సంవత్సరం జూలై నెల నుంచి ఇప్పటి వరకు జరిగిన వివిధ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక మరియు విద్యారంగానికి సంబంధించిన కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం.
2: భగవాన్ బాబాబా దివ్య పాదపద్మాలు పెనమిలుతూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శ్రోతలకి, భక్తులకి, రేడియో సాయి శ్రోతలకి అందరికీ సాయిరాం.
1: చలంగారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో గత సంవత్సరం కాలంలో చేపట్టిన విశిష్టమైన వైవిధ్యమైన సేవా కార్యక్రమాలు గాని ఇతర ఎటువంటి కార్యక్రమాల గురించైనా సరే మా రేడియో సాయి శ్రోతల కోసం కొంచెం చెప్తారా?
2: శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భగవంతుడు మనకి ఒక చక్కటి అవకాశం కలిగించారు. ఈ సంస్థ ద్వారా ఆయన మనల్ని ప్రోత్సహించి మన జీవితాలకి ఒక నిర్దిష్టమైన అవకాశము, పర్పస్ క్రియేట్ చేశారు. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, స్వామి మనందరిని కూడా ఒక్కొక్కరిని తన అవతార కార్యక్రమంలో ఎప్పుడు ఎక్కడ ఎచ్చట అవసరమో అక్కడ ఆయన ఎంపిక చేసుకున్నారు, ఆయన సంకల్పించుకున్నారు. దాంట్లో మనము అదృష్టవశాత్తు ఆ కార్యక్రమంలో ఆ అవతార లక్ష్యంలో ఒక చిన్న పనిముట్లుగా ఉండే భాగ్యము మనకు కలిగింది. స్వామి ఎప్పుడు కూడా తన అవతారము కంటే అవతార లక్ష్యానికే విలువిచ్చారు. మానవతా విలువలు, ప్రేమతో కూడిన సేవ, వీటికే ప్రాముఖ్యత ఇచ్చారు. స్వామి యొక్క అవతార లక్ష్యము ఒకటే, రెండు వేరు వేరు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. స్వామి శివాక్యము చెంది 2 సంవత్సరాల తర్వాత కూడా స్వామి అవతార లక్ష్యము ఒకటే కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని సాయి సేవా సంస్థల ద్వారా సమాజంలో కావాల్సిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఈ 2 సంవత్సరాలు వినూతనంగా కొత్తగా కూడా ప్రవేశపెట్టబడ్డాయి. స్వామి ఉన్నప్పుడు SSVIP కార్యక్రమము 116 గ్రామాల్లో 2007 మొదలుపెట్టి 2011 సమాప్తి చేసిన తర్వాత కొత్తగా ఇంకొక 69 గ్రామాల్లో ఈ SSVIP ప్రాజెక్టు మొదలు పెట్టడం జరిగినది. ఈ మొదటి ఫేజ్లో సంపూర్ణముగా చేసిన తర్వాతనే ఈ 2వ ఫేజ్లోకి మనము అడుగుపెట్టాము. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని ఒక యూనిట్గా తీసుకుని ఆ గ్రామానికి కావలసినవి, వారికి కావలసినవి ఒక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ 2వ ఫేజ్లో కూడా. అలాగే రాష్ట్రంలో 8 మొబైల్ హాస్పిటల్ వ్యాన్స్ మొదలు పెట్టుకుని 2012లో చక్కగా గ్రామాల్లో మెడికల్ సర్వీసుతో పాటు హెల్త్ అండ్ హైజీన్, మదర్ అండ్ చైల్డ్, వారికి సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరే వరకు మా సత్యసాయి సేవా సంస్థలు సేవలు చేస్తున్నాయి. అలాగే గ్రామాల్లో దీర్ఘకాలిక రోగులకి సర్జరీస్ కూడా చేసి వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసే భాగ్యం స్వామి కలిగించారు. శ్రీ సత్యసాయి నిత్య నారాయణ సేవా పథకం కింద అమృత కలశాలు ఇవ్వడమే కాకుండా ఒక అడుగు ముందుకు వేసి వంట వండలేని వారికి, ఆరోగ్యం లేని వారికి సత్యసాయి మందిరాల్లోనే వంట వండి ప్రతి దినము వారికి క్యారేజెస్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇది కాకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి రిమ్స్ హాస్పిటల్లో ఆ పేషెంట్స్ తో పాటు వచ్చిన అటెండర్లకి ఏమీ దిక్కు లేని వారికి చక్కగా 2 పూటల శ్రీకాకుళము, ఆదిలాబాద్ జిల్లాల్లో వారికి భోజనము ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధముగా నిత్యనారాయణ సేవని భగవంతుడు అమృత కలశాలుగా మొదలుపెట్టిన దాన్ని సత్యసాయి సేవా సంస్థలు క్యారేజెస్ రూపంగాను మరియు రిమ్స్ హాస్పిటల్లో వారు రోజు అన్నం వండి పెట్టడం రూపంగా కూడా ముందుకు వెళ్లడము సాయి యొక్క అవతార కార్యక్రమాలకి సాయి అవతారం గురించి చెప్పుకోవడానికి ఇదే మనకి ఒక మంచి ఉదాహరణ. ఆంధ్ర రాష్ట్రంలో వాటర్ ప్రాజెక్ట్స్ కింద 40 గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్స్ స్థాపించి ఆ గ్రామస్తులకి మంచి నీరు ఆ ఫ్లోరైడ్ లేని వాటర్ ని వారికి ఇవ్వడం జరిగింది. అలాగే సత్యసాయి యువత కూడా 120 గ్రామాల్లో వాటర్ రిసోర్సెస్ దూరంగా ఉన్న చోట మరియు అందని చోట కొండలపై ప్రవహించే నీరుని వాటిని ట్యాప్ చేసి ఆ గ్రామానికి అందే విధంగా కూడా ఈ సత్యసాయి యువత వాటర్ ప్రాజెక్ట్ చేశారు. ఇవి కాకుండా జిల్లాలలో వర్క్ ఫర్ వాల్యూస్ చక్కగా బాల వికాస్ పిల్లలు స్కూలు పిల్లల చేత పలు జిల్లాలలో ఈ కార్యక్రమము చేయడం జరిగింది. దీనికి అచేతనమైన స్పందన రావడము జిల్లాలో ఉన్న ప్రముఖులందరూ కూడా దీన్ని మనకి చక్కది బాగా చేశారనే ఒక స్పందన రావడము మన స్వామి మనకి ఇచ్చిన అదృష్టము. గురువుల ట్రైనింగ్ క్యాంప్స్, పేరెంటింగ్ వర్క్ షాప్స్ ఇలాగ అన్ని జిల్లాలో జరుపుకుంటూ బాల వికాసం చైతన్యవంతం చేయడం జరిగింది. బాల వికాస్ సత్యసాయి సేవా సంస్థలకి చాలా ముఖ్యమైనది. ఆ బాల వికాస్ ఉన్నప్పుడే వారే రేపొద్దున కాబోయే యువత, వారే మన సత్యసాయి సేవా సంస్థలకి రాబో కాలంలో ఈ యొక్క సంస్థను నడిపే వారు. కాబట్టి బాల వికాస్ ని ఒక ఉద్యమముగా తీసుకుని చక్కగా దాని అన్ని జిల్లాలలో సమితిలలో మనము జరుపుకుంటున్నాము. ఆ జాతీయ కార్యక్రమాలకు చేసుకుంటే నవసూత్ర జాన యజ్ఞం 9 కోడ్ ఆఫ్ కాండక్ట్ తీసుకుంటే స్వామి మనకి ఒక గొప్ప 9 సూత్రాలు ఇచ్చారు. వాటిని రాష్ట్రమంతా కూడా 2012లో 70,000 మంది రాష్ట్రంలో ఆచరించి ఈ సంవత్సరంలో కూడా దాన్ని చాలా మంది ఆచరిస్తున్నారు. ఇది స్వామి ఇచ్చిన మనకి గొప్ప అదృష్టము. ఇవి కాకుండా మరి మన జిల్లాలలో సాధనా శిబిరములు, సరి సర్కిల్స్, జ్యోతి ధ్యానములు ఇలా 10 విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ సంస్థ ముందుకు వెళుతున్నది. స్వామి ఒక నిరుపమానమైన శక్తి, ఒక అద్భుతము వారి అవతార స్వరూపము. వారి పరిధులు, ఆలోచనలు, కర్మలు, మహిమలు అన్నీ మన మానవ మేధస్సుకు అందవు. భగవాన్ మానవాళికి బ్రహ్మానందాన్ని ప్రసాదించారు. స్వాసిగా మానవతా విలువల ఆచరణ, మహామంత్రంగా సేవా యోగాన్ని అందించారు. వారి జీవితమే వారి సందేశము. మనము సత్యసాయి సేవా సంస్థలో ఉంటూ స్వామిచే ఎన్నుకోబడి స్వామి యొక్క అవతార లక్ష్యంలో కార్యక్రమంలో చిన్న పనిముట్లుగా ఉండే భాగ్యం కలిగించిన స్వామికి మనం ఎల్లవేళలా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సాయిరాం.
1: నిత్యం స్వామివారి సేవా కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉండే మీరు మా రేడియో సాయి స్టూడియోకి వచ్చి మీ సందేశం మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. సాయిరాం.
3: స్వామివారి దివ్యవాణి విశ్వవ్యాప్తంగా ప్రసారం చేయడంలో రేడియో సాయి పాత్ర ఎంతో గణనీయమైనది. స్వామివారి ఆశయాల మేరకు అకుంఠిత దీక్షతో చక్కగా అనేకమైన సేవా కార్యక్రమాలు ఆంధ్ర రాష్టంలో జరగడం మెరకాతల శ్రీ సత్యసాయి సేవా సంస్థ సేవా విభాగం సమన్వయకర్త శ్రీ ఆర్ లక్ష్మణరావు గారి పాత్ర ఎంతో ఉంది. వారిని అడిగి మరిన్ని విషయాలు వారి ద్వారా తెలుసుకుందాం. సాయిరాం లక్ష్మణరావు గారు. ఇప్పుడు మన సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ యావత్తు జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి కొంచెం వివరిస్తారా?
4: తప్పకుండా. 1976 స్వామి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రశాంత నిలయంలో ఉన్న సేవాదళ సభ్యులందరినీ స్వామివారు కూర్చోబెట్టి హాస్పిటల్లో సేవ చేయండి, దానికి ఎట్లాంటి ధనం అవసరం లేదు, హాస్పిటల్లో ఉన్న రోగులతో వెళ్లి మీరు మాట్లాడండి, ప్రేమగా పలకరించి మాట్లాడితే అది ఒక 1,00,000 రూపాయలకు విలువైన సేవగా భావించవచ్చు అని బంగారు తండ్రి భగవాన్ బాబా మనకు చెప్పుకారండి. ఈనాడు వారు హాస్పిటల్లో ఉన్న రోగులతో పాటు వచ్చే సహాయకులకు కూడా సేవ చేయాలని సంకల్పించుకున్నారు. వారి సంకల్పానుసారం ఆదిలాబాద్ జిల్లాలో మరియు శ్రీకాకుళం జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కమ్ 500 బెడ్స్ హాస్పిటల్లో అద్భుతమైన సేవలు గత సంవత్సరం కాలంగా జరుగుతున్నాయండి. అవి ఏంటంటే హాస్పిటల్లో సత్యసాయి కాంప్లెక్స్ ఒకటి ఏర్పడిందండి. ఆ 2 జిల్లాల కలెక్టర్స్ సహాయంతో సత్యసాయి సేవా సంస్థ పెర్మనెంట్ గా 365 రోజులు కూడా ప్రేమగా భోజనం 2 పూట్ల అందించడం జరుగుతుందండి. ఒకే రోజు ఉదయం 300 మందికి, రాత్రి 300 మంది కుటుంబాలకు చక్కగా అందుతుంది సార్. ప్రకాశం జిల్లాలో కూడా మరికొద్ది నెలల్లో ప్రారంభించడానికి పైగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సార్. పేషెంట్ బెడ్ దగ్గరికి మన సేవాదళ మెంబర్స్ 2 పూట్లు కూడా ఉదయం వెళ్తారండి హాస్పిటల్ కి, సాయంత్రం కూడా వెళ్తారండి, వెళ్లి ఆ అటెండెంట్స్ కి ఓపెన్ చేస్తారు సార్. వాళ్ళకి వెయిటింగ్ ఒక షెడ్ ఉంటుంది, 50 మంది ఒకసారి కూర్చోవడం తగిన ప్లేస్ ఉంది, ఇంకా ఫ్యాన్స్ ఉంటాయి, మన సేవాదళ మెంబర్స్ వాళ్ళకి అటెండ్ చేస్తారండి. జిల్లా నుంచి అందరు సేవాదళ సభ్యులు కూడా ట్రైనర్ పైలట్ గా రోస్టర్ ప్రిపేర్ చేసి ఆ డ్యూటీలు కూడా వేయడం జరిగిందండి.
5: ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా ఈ విద్యార్థులకి ఎంసెట్ సేవ అనేది చేశారని చెప్పి మాకు తెలిసింది, ఈ వివరాలు కొద్దిగా చెప్తారా?
4: సంవత్సరం ఎంసెట్ కేంద్రాల వద్ద మా హాట్ సమ్మర్ చాలా వేడిగా ఉంది అనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మాక్సిమం ఎంసెట్ కేంద్రాల్లో ఆయా సెంటర్స్ వెళ్లి ఆయా సెంటర్ సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకుని ఏ రోజైతే ఈ ఎంసెట్ పరీక్ష జరుగుతుందో ఆ రోజు సత్యసాయి సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నామండి. పరీక్ష రాయడం వచ్చే పిల్లలకి అందరికి చల్లని మజ్జిగ వంచనీరు ఇవ్వడం అనేది జరిగిందండి. రెండవది ఏంటంటే తల్లిదండ్రులు కూడా వస్తారు, వారు కూర్చోవడానికి వీలుగా ఈ షామియానస్ వేసి చైర్స్ వేసి వారికి కూడా మంచినీరు మజ్జిగ కూడా సరఫరా చేశామండి. పరీక్ష నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి పెరుగన్నం కూడా కర్డ్ రైస్ కూడా ఇవ్వడం జరిగిందండి.
5: ఇటువంటి సేవతో పాటు చలివేంద్రాలు వంటివి, తర్వాత జంతువులకు, మూగజీవులకు కూడా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రప్రథమంగా ఇటువంటిది మీరు చేపట్టినట్టుగా తెలిసిందండి, ఈ వివరాలు కొంచెం మాతో పంచుకుంటారా?
4: ఈ జన సమూహం ఎక్కువ ఉంటుందో అలాంటి చోట్ల బస్ స్టాండ్స్ లో, అదేవిధంగా సెంటర్స్ లో, ఈ రస్తాల్లో పెట్టడం జరిగిందండి చలివేంద్రాలు. ఆ చలివేంద్రాల్లో మధ్యన పరిశుభ్రమైన మంచినీరు కూడా ఇవ్వడం జరిగింది. వాటర్ కూడా ప్రాబ్లం ఉన్న ప్లేస్ లో గ్రామస్తులకి వాటర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మోగజీవులు చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎగిరే బర్డ్స్ కి ఒక రకమైన చలివేంద్రం, మేడ పైన లేదా ఇంటి పైన ఒక బౌల్ లో వాటర్ ప్రతిరోజు కూడా అవైలబుల్ ఉండేటట్టుగా చేశామండి. ఇండివిజువల్ సేవ, ఎవరి ఇంటి పైన వారు పెట్టుకోమని చెప్పామండి. అదేవిధంగా కొంతమందికి మట్టి బౌల్స్ కూడా మనం ఫ్రీగా ఇచ్చాం. వీధుల్లో స్ట్రీట్స్ లో తిరిగే పశువులు వాటికి కూడా నీరు లేక చాలా బాధపడతాయని చెప్పి సిమెంట్ తో తయారు చేసిన టబ్స్ ఎక్కడైతే వాటర్ అవైలబుల్ గా ఉంటుందో అలాంటి దగ్గర, అంటే ఒక బోర్డ్ దగ్గర, ఒక ట్యాప్ దగ్గర పెట్టి ట్యాప్ మున్సిపల్ ట్యాప్ వచ్చినప్పుడు నింపేశాం అనమాట. అది 1 ఫీట్ హైట్ లో పెట్టామండి, అందరికీ అందాలి. ప్రతి వీధిలో ప్రతి స్ట్రీట్స్ లో ఇది పెట్టడం జరిగిందండి.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాయి సంస్థల కార్యకలాపాలపై రాష్ట సాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ ఎస్జీ శలం, రాష్ట సేవాదల్ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మణరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త రాష్ట ఆర్కైవ్స్ కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామి. రాష్ట వ్యాప్తంగా
4: ఎక్కడైతే వాటర్ అవైలబుల్ గా ఉంటుందో అలాంటి దగ్గర, అంటే ఒక బోర్డ్ దగ్గర, ఒక ట్యాప్ దగ్గర పెట్టి ట్యాప్ మున్సిపల్ ట్యాప్ వచ్చినప్పుడు నింపేశాం అనమాట. అది 1 ఫీట్

0: రావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త రాష్ట్ర ఆర్కైవ్స్ కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామి. రాష్ట్ర వ్యాప్తంగా సాయి సేవా సంస్థలు, సేవాదళ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి విన్నారు. కానీ వీటన్నిటికీ రూపకల్పన చేసింది భగవాన్ బాబావారే. ఇప్పుడు స్వామి మనకందించే అనుగ్రహ భాషణాన్ని విని, అసలు ఈ సత్యసాయి సేవా సంస్థలకు స్వామి అందించిన దిశానిర్దేశం ఏ విధంగా ఆవిష్కరించారో తెలుసుకుందాం. అందరం జాగ్రత్తగా విని ఈ సేవా స్ఫూర్తిని పొందుదాం.
1: దానము కాదు, యజ్ఞ సముదాయము కాదు, యుగ యుగాంతరముల నుండి యురిపైన యుగ యుగాంతరముల నుండి యుర్విపైన ఖ్యాతిగన్నట్టి భరత భూమాత కీర్తి సాయి ధర్మాల చేతను సానబెట్టే వన్నెబెట్టుడు మీరిక సున్నితముగా సాయి ధర్మాల చేతను సానబెట్టే

అన్నబెట్టుడు మీరిక సున్నితముగా. దివ్యాత్మ స్వరూపులైన స్వయం సేవకులారా, సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుని యొక్క ఉనికిని బాహ్య అంతరములందు మరి సర్వత్రా గుర్తించి వినయ విధేయతలతో విశ్వమిత్రుత్వాన్ని పెంపొందింపజేసుకుని విహరింపజేసేటువంటి యొక్క విశ్వాసాన్ని ప్రతి ఒక్క సేవా సభ్యుని యందు అభివృద్ధి గావించుకొనాలి. ప్రప్రథమంలో అనేక విషమ పరీక్షలకు గురి కావలసి వస్తుంది. అట్టి సమయమునందు సహనమును కోల్పోక, వినయమును వీడక, ధైర్యముతో వేచి ఉండినా క్రమక్రమముగా దైవానుగ్రహం చేత కార్యమును సాధించడానికి వీలుంటుంది. మనమనరించు ఆధ్యాత్మిక మార్గమునకు అనేక విధములైనటువంటి అంతరాయములు అడ్డు తగులుతుంటాయి అనేటువంటి విషయాన్ని గమనించే నిమిత్తమై భగవంతుడు దీనికి అడుగడుగున అవాంఛనీయమైనటువంటి యొక్క కష్టములను నష్టములను కల్పించుతూ వస్తుంటాడు. ఇట్టి పరీక్షలకు ఉత్సాహమును వీడక, ధైర్యమును కోల్పోవక, కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వ్యక్తియే భగవత్ పరీక్షల యందు ఉత్తీర్ణుడవుతాడు. అట్టుకాక రుజుమార్గమును వీడి ధైర్యమును కోల్పోయి ఐషద్వర్గములకు బానిసలై తన యొక్క కీడును తానే చేతులారా కల్పించుకోవటం కూడాను సంభవిస్తుంది. వినయ విధేయతలు కలిగినటువంటి వాడు విశ్వమిత్రుడై విశ్వమంతై కూడాను స్వేచ్ఛ సంచారము చేయటంలో ఇట్టి సందేహము ఉండదు. గృహమునందు కాని, గ్రామమునందు కాని, సంఘమునందు కాని, దేశమునందు కాని వినయ విధేయతలతో సేవలు సలిపినటువంటి వ్యక్తికి ఉత్తేజమైనటువంటి కీర్తి, పవిత్రమైనటువంటి తేజస్సు దేదీప్యమానంగా అతన్ని ఆవరిస్తుంది. సేవ చేయుటకు పూర్వము మన హృదయమును మనము సంస్కరింపచేసుకోవాలి. ఎట్టి భావముతో నేను సేవను ఆచరిస్తున్నాను, ఎట్టి తలంపుతో నేను ఈ సేవా కార్యములో పాల్గొన్నాను, ఎట్టి ఉద్దేశముతో నేను ఈ కంకణమునకు గురి అయ్యాను, ఎట్టి ఆశయాలను నేను ఆచరిస్తున్నాను అనేటువంటి యొక్క విషయాన్ని తనకు తాను పరీక్షించుకోవాలి. మనము ఇట్టి ఆశయాలను లక్ష్యమునందు ఉంచుకొనక సేవనే తన యొక్క జీవితం యొక్క కర్తవ్యంగా నిర్వర్తించుకుని త్యాగమును లక్ష్యమునందు ఉంచుకున్నప్పుడే ఈ సేవాభావమునందున్నటువంటి యొక్క మాధుర్యమును, నిజతత్వమును, పవిత్రతను

0: అనుభవించుటకు అర్హుడవుతాడు. మన సేవాదళము యందు ప్రత్యేకించినటువంటి యొక్క సూక్తులు అనేకముగా కలవు. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్, ఈ రెండు మాత్రమే కాదు. హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. అనగా మనము కర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటి కాయమును, కాలమును పవిత్రము చేసేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ యొక్క బంధమును సార్థకము గావించుకునే నిమిత్తమై మనము ఈ విధమైనటువంటి పవిత్రమైన యాత్రలో మనం ప్రవేశించాలి. పవిత్రమైన భారతదేశము కర్మక్షేత్రము. ఈ కర్మక్షేత్ర నిమిత్తమై ప్రయాణము సలిపేటువంటి ప్రతి ఒక్క కాయము కూడాను నిష్కామ కర్మలయందు మాత్రమే దీనిని ప్రవేశింపచేయాలి. కనుక మనం పనిచేయటం ప్రధానం కాదు. అనేక మంది మన సేవాదళ సభ్యుల లోపలనే ఇతను చాలా పనిచేయగలడని, ఇతను అమితంగా శ్రమ పడగలడని చెప్తూ ఉంటారు. శ్రమ పడటము, పనిచేయటము ఇందులో ప్రధానం కాదు. ఎట్టి భావము చేత, ఎట్టి హృదయము చేత తాను శ్రమ పడుతున్నాడు, తాను కర్మలు ఆచరిస్తున్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని మనం గుర్తించాలి. సర్వ విధములైనటువంటి యొక్క బాధ్యతలు ఉండినప్పటికీ, కర్తవ్యములు ఉండినప్పటికీ తన జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము ఈ నిష్కామ కర్మ అనేటువంటి యొక్క సత్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసించి, అనుష్ఠించి, ఆచరించి, అభిలషించి, ఆనందించేటువంటి వ్యక్తిగా మనం రూపొందాలి. మనం ఈ సేవలో పాల్గొనుటకు పూర్వము అభిమాన మమకారమును త్యజించి, అహంకారము నిర్మూలము గావించి, స్వార్థమును మంటబెట్టి మనం ఈ యొక్క సమాజంలో మనం ప్రవేశించాలి. అయితే మన సేవా సభ్యులకు అహంకారము లేకపోయినను, స్వార్థము లేకపోయినను అభిమాన మమకారములైనటువంటివి వారిని వెంటాడుతున్నాయి, జంటగా ప్రయాణం చేస్తున్నాయి. ఈ అభిమాన మమకారములన్నటువంటివి చాలా ప్రమాదమైనటువంటివి. ముండ చెట్టును ఎవరు పెంచుదురో వారికి కూడాను తన ముళ్ళుతో పుచ్చి బాధించడానికి, హింసించడానికి ఆ చెట్టు పూనుకుంటుంది. కనుక మమకారం కూడాను ఒక ముండ్ల వృక్షం వంటిది. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక గ్రామంలో ఒకే బజారు నందు ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించడం చేత తన యొక్క తండ్రి ఆ కుమారుని నిమిత్తమై దుఃఖిస్తుంటాడు. కాని ప్రక్కింటి వ్యక్తి వచ్చి ఈ విలపించేటువంటి తండ్రికి అనేక విధములైనటువంటి యొక్క శాంతి వచనములు బోధిస్తూ, ధైర్యమును బోధిస్తూ ఉంటాడు. కాని కొన్ని దినములు జరిగిన తరువాత ఈ బోధించినటువంటి వ్యక్తి ఇంటిలో తన కుమారుడు మరణిస్తాడు. మొదటి విలపించినటువంటి యొక్క ప్రక్కింటి యజమానుడు ఆనాడు తిరిగి ఈ ప్రక్కింటి యజమానుడి దగ్గరికి పోయి ఇదే బోధనే అతనికి జరుపుతూ వస్తాడు. మొదటి వ్యక్తి కుమారుడు గతించినప్పుడు రెండవ వ్యక్తికి ఏమాత్రము దుఃఖము లేదు. రెండవ వ్యక్తి యొక్క కుమారుడు గతించినప్పుడు మొదటి వ్యక్తికి ఏమాత్రము దుఃఖము లేదు. కారణం ఏమిటి? ఆ గతించినటువంటి వాడు నావాడు కాదు అన్నటువంటి యొక్క రెండవ వానికి దుఃఖం ఉండదు. ఈ గతించినటువంటి వాడు నావాడు, నా కుమారుడు అన్నటువంటి అభిమానం పెట్టుకున్న వానికి దుఃఖము. ఏతావాత దుఃఖం ఎవరికి? నావారు, నావారు అనుకున్నటువంటి వారికి దుఃఖము, నావారు కాదన్నటువంటి వారికి దుఃఖము లేదు. కనుక దుఃఖము కేవలము మమకారము చేతనే ఏర్పడుతున్నది కాని మరొక మార్గంలో మనకు ఏర్పడేటువంటిది కాదు. ఇందులో సేవా దళము యందు కొంత మనం విచారించవలసినటువంటి విషయములు. మనము వినయ విధేయతను ప్రకటించినప్పుడు మన యొక్క ఒక హోదాకు కాని లేక మన యొక్క గౌరవమునకు కాని ఏదో కొంత అగౌరవం జరుగుతున్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. నేను ఇంతటి ధనవంతుని కదా, నేను ఇంతటి అధికారిని కదా, నేను ఇంతటి బలవంతుణ్ణి కదా, నేనింత గుణవంతుణ్ణి కదా, నేను ఈ విధమైనటువంటి వినయ విధేయతలతో ఈ సేవా కార్యములందు పాల్గొనటము అంత సరికాదేమో అని కూడాను కొంత ఊహించవచ్చు. ఇది సేవ యందు ఏమాత్రం కూడాను విచారించవలసినటువంటి విషయం కాదు. నీ ధన కనక వస్తు వాహనాదు అధికారములు కూడాను కదిలిపోయే మేఘముల వలె అతి క్షణము లోపల రాలిపోతుంటాయి, కూలిపోతుంటాయి, కాలిపోతుంటాయి. కాని నీ వెంట జంట ఇంట ఉండి కంటిరెప్పవలే కాపాడేటువంటిది నీవు చేసినటువంటి ఒక సేవ మాత్రమే. ఇంకొక సన్నివేశంలో మనం సేవలు సల్పుతున్నటువంటి సమయంలో అనేక మంది అనేక విధములుగా మనకు సేవలకు కొంత అంతరాయములు కలిగించి అనేక విధములుగా మనము తూలనాడవచ్చును, హేళన చేయవచ్చును, పరిహాసము చేత మనము పలకరించవచ్చును. ఇట్టి సమయమునందు మనము సహనమును కోల్పోరాదు. వీరు నన్ను ఈ రీతిగా తూలనాడుతున్నారని సహనమును కోల్పోయి రుజుమార్గమును వీడి ధైర్యమును కోల్పోయి వారిపైన మనము విరుద్ధమైనటువంటి భావమును పూరినప్పుడు మనకు అనేక విధములైనటువంటి యొక్క అభిమానమును పెంచుకున్నటువంటి వారమే అవుతాం. సేవకుడు కేవలము ఒక విధమైనటువంటి వినయ విధేయతలను ప్రకటించాలి కాని అహంకార ఆడంబరములు ఏమాత్రం కూడా ప్రకటించకూడదు. ఈ సేవ మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని అభివృద్ధిగా వింపజేస్తుంది. అహంకారము ఏకత్వంలో ఉండే అనేకత్వాన్ని అభివృద్ధిగా వింపజేస్తుంది. కనుక బహుత్వాన్ని ఏకత్వంగా మార్చుకునేటువంటి ప్రయత్నమే సేవ యొక్క అంతరార్థము. అంతేకాని ఏకత్వంలో ఉన్నటువంటి యొక్క అనేకత్వాన్ని మనము ప్రకటింపచేయటము సేవ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము కానేరదు. కనుక మనము ఈ పరిస్థితులు యందు సేవ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించడం అత్యవసరము. ఇంద్రియ నిగ్రహము ప్రతి మానవునికి కూడాను అత్యవసరము. కేవలం యోగులకు మాత్రమే, జోగులకు మాత్రమే, బైరాగులకు మాత్రమే ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియ నిగ్రహం అవసరమని మనం భావిస్తుంటాము. ఇది చాలా పొరపాటు. ప్రపంచమునందు కాయమును ధరించిన ప్రతి ప్రాణికి కూడాను ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరము. నా ఇంద్రియములు కదా అని స్వేచ్ఛగా మనం వాటిని వదలకూడదు. నీ పేరుతో నీ ఒక కారు కొన్నప్పటికీ, కారు నీ పేరుతో రిజిస్టర్ అయినప్పటికీ, కారు నీవే డ్రైవ్ చేస్తూ ఉండినప్పటికీ ప్రమాదం వచ్చేటువంటి సమయంలో బ్రేకు వేయక తప్పదు. నా కారు కదా, నేను ఎందుకు బ్రేకు వేయాలంటే ప్రమాదం కలుగుతుంది. కనుక దేహము కేవలము ఒక కారు వంటిది. ఈ రెండు కన్నులు కారు లైట్లు వంటివి. ఈ కడుపు, ఈ కారు పెట్రోల్ ట్యాంక్. ఈ నోరు ఈ కారు యొక్క హార్న్. మన మనసు ఈ కారు యొక్క స్టీరింగ్. మన యొక్క ధర్మ, అర్థ, కామ, మోక్షములు ఈ నాలుగు పురుషార్థములు కూడాను ఈ దేహం అనేటువంటి కారుకు నాలుగు టైర్స్. ఈ నాలుగు టైర్ల లోపల కూడాను కొట్టినటువంటి గాలియే ఫెయిత్, నమ్మకము. ఇక్కడ మనము బుద్ధి అనేటువంటి స్విచ్ని వేసినప్పుడు ఈ కారు ఇష్టం వచ్చినట్లుగా పరిగెత్తుతుంటాది. ఇక్కడ చిత్తము అనేటువంటి దానిని ఇంద్రియ నిగ్రహంతో పోల్చుకోవాలి. ఈ ఇంద్రియ నిగ్రహము కలిగినప్పుడే చిత్తశుద్ధి కూడా ఏర్పడుతుంది. చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది. తిరుత్తుండ ఆళ్వారని తమిళనాడులో ఉండేటువంటి వారు, ఆయన పలికేటువంటి వాడు, చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని. స్వామి, నేను చిత్తశుద్ధిగా నిన్ను నేను పూజించాలి, కేవలం చేతులతో పూజించి ప్రయోజనం లేదు. కనుక ఈనాడు మనము సేవలు సల్పటము, జీవులను ఆనందింపజేయటము చిత్తశుద్ధితో మనము జీవారాధన సల్పాలి. చేతులతో చేసేటువంటి పని కాని లేక నోటితో వాగేటువంటి ఒక ఉపన్యాసములు కాని ఇంకా అనేక రకములైనటువంటి ఉపదేశించేటువంటి యొక్క ఆదర్శములు కాని ఇవి ప్రధానమైనటువంటి సేవ కింద కానేరవు. చిత్తశుద్ధితో నీవు కించిత్ చేసినప్పటికీ అది ఏ అణోరణీయాన్ మహతో మహీయాన్, మహత్తరమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది. కనుక మనం ఎట్టి కర్మలు చేసినప్పటికీ పవిత్రమైన హృదయముతో, ప్రేమతో, సహనముతో, అహంకార నిర్మూలము గావించుకున్నటువంటి ఆనంద హృదయముతో మనం చేయటానికి పూనుకోవాలి. ఈనాడు యంత్రములను పూజిస్తూ, బాంబులను పూజిస్తూ ఉండేటువంటి జడస్వరూపులుగా కారాదు మన యొక్క సేవాదళ సభ్యులు. మంత్రములను స్మరిస్తూ, మాధవుని పూజిస్తూ ఉండేటువంటి సజీవులుగా మనం తయారు కావాలి. సుజన జీవులుగా తయారు కావాలి. సుగుణ భూషణులుగా మీరు తయారు కావాలి. ఈ విధమైనటువంటి యొక్క సేవా సంస్థలు యందు ప్రత్యేకమైనటువంటి యొక్క క్వాలిఫికేషన్ అన్నారు వారి అర్హతలోని. అర్హతలనగా మీ ఎత్తు, పొడవు, లావు ఇవి కాదు అర్హతలు. మీరు చేసేటువంటి పనులు కాదు అర్హతలు, మీ చిత్తమే అర్హత. వెదురు కర్రకు తన ఎత్తు, పొడవు, లావునకు విలువ ఇస్తుంటాం. చెరకు గడకు తన రసానికి మనం విలువ ఇస్తుంటాం. చెరకు, వెదురు, కర్ర చూచుటకు ఒకటిగానే కనిపిస్తుంటాయి, కానీ మనిషికి గుణమునందే విలువ. కనుక ఇట్టి సద్గుణములను మనం అభివృద్ధి గావించుకునేటువంటి ప్రయత్నము చేయటమే ఇది స్వయం సాధన అన్నారు. ఇది పరులకు మనం సేవ చేస్తున్నామనేటువంటి యొక్క అపార్థాన్ని మనం తీసుకోకూడదు. తనకు తాను సేవ చేసుకుంటూ తన పుణ్యాన్ని తాను పెంచుకుంటున్నాడనేటువంటి యొక్క సద్భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. ఇట్టి ఆధ్యాత్మిక చిత్తాన్ని మనం అభివృద్ధి పరుచుకుని మనము అందరి హృదయానికి హత్తుకునేటువంటి రీతిగా ప్రేమతో, ప్రేమ పలుకుతో, ప్రేమ భావముతో మనం కర్మాచరణ ఎందుకు కాలిడాలి. మన పలుకులు కూడాను అతి మధురంగా ఉంటుండాలి, మితంగా ఉంటుండాలి, హితంగా ఉంటుండాలి. దీనినే మన యొక్క సేవాదళ సభ్యుల లోపల ఉన్నటువంటి మరొక సూత్రం లోపల కొన్ని రకములైనటువంటి సూత్రాలను మనం అందిస్తూ వచ్చాం. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. ఈ పలుకును కూడాను మనం పవిత్రం చేసుకోవాలి. ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గమునందు కొంత అంతరాత్మనందు మనం కొంత అభివృద్ధి గావించుకుని బాహ్య సంబంధమైనటువంటి సేవలు ఇవ్వకుండా కూడాను మన కాయాన్ని ప్రవేశింపచేయాలి. నిజంగా 10,000 మంది ఈ సమావేశంలో పాల్గొన్నప్పటికీ సత్యసాయి యొక్క సంస్థల యొక్క అంతరార్థాన్ని, పవిత్రతను గుర్తించిన వారు చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తున్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణగా మీకు అందించడానికి నేను ఆశిస్తున్నాను. మొట్టమొదట సత్యసాయి సేవా సమితి అని నిర్ణయం చేశాం. రెండవది సత్యసాయి మహిళా విభాగము, మూడవది సేవాదళము, నాలుగవది భజన సంస్థ, ఐదవది బాల వికాస్. ఇవి ఐదు సంస్థలుగా మనం భావిస్తూ వస్తున్నాం. ఇవి ఏ సంస్థ ఆయా సంస్థకు అధికారాన్ని వహించినట్టుగా, ఆయా సంస్థకు ఆయా సంస్థ అధిక గొప్పదనిగా మనం భావిస్తున్నాం. ఇది ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టుగా మనం నిరూపిస్తూ ఉన్నాము. ఇది చాలా పొరపాటు. ఇది అన్నింటికీ అనుబంధమైనటువంటి యొక్క అంతర్ సంబంధం అనేటువంటిది ఒక్కటి ఉన్నది. ఈ అంతర్ సంబంధం అనేటువంటిది అందరికీ అది గోచరం కాదు, అందరూ అర్థం చేసుకునలేరు. దీనికి ఒక స్వరూపం లేదు. దీనికి మరొక చిన్న ఉదాహరణము, దారిలో నీవు నడుస్తూ ఉంటావు, చాలా ఎత్తులో ఉండినటువంటి కన్నులు ఆ దారిలో ఉన్న ముళ్ళును చూస్తుంది, క్రింద ఉన్నటువంటి కాలు ఆ ముళ్ళును దాటుకుంటుంది. కానీ కన్నులు ఉన్నది పైన, కాళ్ళు ఉన్నది క్రింద. కన్నులు ఏమైనా కాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ పంపించిందా? కానీ వీటి స్థానమును చూస్తే ప్రత్యేకించినటువంటి స్థానాలుగా ఉంటున్నాయి. కానీ రెండింటికి అంతర్ సంబంధం అనేటువంటిది ఒకటి ఉంటుండాలి. కాలికి ముళ్ళు కూర్చుకుంటే కన్ను ఎందుకు ఏడ్చాలి? కాలి బాధ కూడాను కన్నుకు ఉంటుండాలి. అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ. ఈ నారాయణత్వం అనేటువంటిది, ఈశ్వరత్వం అనేటువంటిది దేహ సర్వత్రా వ్యాపించి ఉండటం చేత ఏ అంగమునకు, ఏ యొక్క భాగమునకు ఏ ప్రమాదం జరిగినప్పటికీ అన్ని భాగములు కూడాను, అన్ని అంగములు కూడాను కొంతవరకును దుఃఖిస్తాయి. ఏ అంగమునకు ప్రమాదము తప్పినా అన్ని అంగములు కూడాను ఆనందిస్తాయి. దీనికి ఇంకొక ఉదాహరణగా మీరు తీసుకోవచ్చు. ఇది హస్తము. ఇది 5 వేళ్లతో కూడి ఉంటున్నది. ఈ 5 వేళ్లతో కూడినటువంటి హస్తములో మొట్టమొదటిది బొటన వేలు. ఇది ఒక సంస్థ, సత్యసాయి సేవా సమితి. ఈ చూపుడు వ్రేలు, ఇది సత్యసాయి మహిళా విభాగము. ఈ మహిళా విభాగంకు సేవాదళములకును రెండింటికి సన్నిహిత సంబంధాన్ని కూర్చేటువంటి సేవాదళము ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి వ్రేలు. ఈ మూడు సంస్థలకు కూడా ఉత్సాహాన్ని అందించి ఉల్లాసాన్ని కలిగించి భజన చేత ఉర్రూత ఊగింపజేసేటువంటి భజన సంస్థ నాలుగవది. నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క బాలబాలికల స్వరూపాన్ని ధరించినటువంటి ఈ పొట్టిది చిన్నది, ఈ బాల వికాస్. ఈ బాలులే భావి భారతోద్ధారకులు. దీనికి ఇంకొక విధంగా కూడా మీరు యోచించవచ్చును. ఎవరికైనా ఏదైనా మనం బుద్ధి చెప్పాలంటే ఏ వ్రేలు మొదలు పోతుండదో మీరు యోచించేసుకోండి. బుద్ధి ఉందా లేదా అంటే ఈ పిల్లవాడు ముందు పోతున్నాడు. వీళ్లే భావి భారతోద్ధారకులు. ప్రపంచానికి బుద్ధి నేర్పేటువంటి వారు వీరే. కనుక ఈ 5 సంస్థలు కూడాను ఏకమైనప్పుడే ఒక్క కార్యాన్ని మనం సాధించడానికి వీలవుతుంది. ఒక్కొక్క వేలు, ఒక్కొక్క భజన మండలం, ఒక్క బాల వికాస్ కానీ, ఒక్క భజన మండలం కానీ, ఒక్క సేవాదళము కానీ, ఒక్క మహిళా విభాగం కానీ, ఒక్క సేవా సమితి కానీ ప్రత్యేకించి పనులు చేయడానికి ఎవరికీ సాధ్యం కాదు. 5 కూడాను ఏకమయ్యే ఈ పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంకా మరొక విషయాన్ని కూడా మీరు చక్కగా గుర్తించాలి. సత్యసాయి మహిళా విభాగము, సత్యసాయి సేవా సమితి, సత్యసాయి సేవాదళం, సత్యసాయి భజన మండలి, సత్యసాయి బాల వికాస్, మహిళా విభాగ్, సేవా సమితి, సేవాదళ్, భజన మండలి, బాల వికాస్, ఈ 5 ప్రత్యేకంగా ఉంటున్నాయి. కానీ 5 యందు సత్యసాయి ఏకంగానే ఉంటుండాలి. కనుక సత్యసాయి యొక్క తత్వాన్ని మీరు ఏకంగా మీరు భావించినప్పుడే ఈ ఐదు సంస్థలు ఎందుకు కూడాను ఏకమైనటువంటి యొక్క అభివృద్ధిని మీరు పొందడానికి కానీ కార్యదీక్షను సాధించడానికి కానీ ఎంతైనా అవకాశం ఉంటుంటుంది. సత్యసాయి సేవాదళ్, ఈ పేరుకు తగినటువంటి అర్థాన్ని మొట్టమొదటి గుర్తించాలి. ఇది ఒక పుష్పం, అన్ని దళములు చేరి ఒక్క దగ్గర చేరి ఉంటున్నాయి. కనుక మీరెవరు? దళములు. సత్యసాయి సేవాదళము, సేవలు చేసేటువంటి దళములు. ఈ దళము అంతా కూడాను సత్యసాయిలో ఏకమైపోవాలి. సత్యసాయిలో ఏకమైపోవాలంటే సత్యసాయి యొక్క ఆశయాలను, సత్యసాయి యొక్క అభిష్టాలను, సత్యసాయి యొక్క పవిత్రమైన యొక్క ఆదర్శాలను మనము ఏకంగా చేసుకున్నప్పుడే ఈ సేవాదళం కూడాను సార్థకమనేటువంటి రీతిగా రూపొందుతుంది. ఇక్కడ నుంచి ఈ ఆశయాల నుంచి దూరం అయిపోయిందంటే ఈ రేఖలు వేరైపోతాయి. కనుక మీ ఆశయాలను మాత్రమే మీరు లక్ష్యం నందుంచుకున్నప్పుడు సత్యసాయితో సంబంధమే ఉండదు. సత్యసాయి ఆశయాలు కూడాను అతి పవిత్రమైనటువంటివి. లోకసమస్త సుఖినో భవంతు, సర్వులు క్షేమంగా ఉంటుండాలి, సర్వులు ఆనందాన్ని అనుభవించాలి, సర్వులు సుఖజీవితాన్ని అనుభవించాలి అనేటువంటి యొక్క ఆశయమే సత్యసాయి యొక్క ఆశయం. కనుక ఇక్కడ మనము ఏ విధమైనటువంటి భేదభావములకు చోటివ్వక, అహంకార అసూయలకు స్థానమునివ్వక, పవిత్రమైన భావం చేత ఏకోన్ముఖులైపోయి ఒక్క తల్లి బిడ్డల వలె మనం అనుభవించినప్పుడే ఇందులో ఉన్నటువంటి ఆనందాన్ని మనము ఆరగించడానికి అవకాశం ఉంటుంటుంది. ఇక్కడ ఒక తల్లి బిడ్డలు అనుకోవటంలో కూడా కొంతవరకు భేదాభిప్రాయాలు ఏర్పడతాయి.
1: హియర్ ఇన్ రిగార్డింగ్ దట్ యు ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ వన్ మదర్ దేర్ ఇస్ రూమ్ ఫర్ ఎ పాసిబిలిటీ ఆఫ్ సమ్ డిఫరెన్స్.
0: ఏకోహం బహుశ్యాం, ఒక్క ఆత్మస్వరూపులుగానే ఉంటుండి అనేకంగా కనిపిస్తున్నారు. ఏకం సత్విప్రా బహుధా వదంతి, ఒకే పదార్థాన్ని అనేక మంది అనేకంగా చూచినట్టుగా ఒకే ఆత్మస్వరూపమైన దివ్యత్వాన్ని అనేక రూపనామములుగా మనం చూస్తున్నాము. దీనిని ఈ అమెరికన్స్ అంతా కూడాను దీని వాటర్ అంటారు. ఇందులో ఉన్న పదార్థాన్ని ఉత్తర ప్రదేశ్ వారు దీనిని పానీ అంటున్నారు. మెడ్రాస్ స్టేట్ వాళ్ళు దీనిని తన్ని అంటున్నారు. సంస్కృతం వారు వారి అంటున్నారు. తెలుగు వారు నీరు అంటున్నారు. ఇన్ని పేర్లు చెప్పుతున్నారు కానీ ఈ పదార్థాన్ని మార్చలేదు కదా. అదే విధంగానే ఏకం సత్విప్రా బహుధా వదంతి, ఉన్న ఒకే సత్యాన్ని అనేక మంది అనేక రీతులుగా చెప్పుతూ వచ్చారు. కనుక మనం అందరూ కూడాను ఆత్మస్వరూపులుగానే భావించుకోవటంలో ఎట్టి భేదములకు కూడాను అవకాశం లేకుండా ఉంటుంటుంది. ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల భిన్నత్వాన్ని మనం ఏమాత్రం కూడా వేరు చేయక భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మాత్రమే గ్రహించేటువంటి ప్రయత్నానికి మనము సేవాదళం వారు కొంతవరకును ముందంజ వెయ్యాలి. సత్యసాయి సంస్థలలో ప్రేమ ప్రధానమైనటువంటి ప్రాణంగా మనం విశ్వసించాలి. సత్యసాయి సంస్థలలో ఉన్నటువంటి సభ్యులలో ఒకరిపైన ఒకరు ద్వేషమో, లేక ఒకరిపైన ఒకరు అసూయనో, లేక ఒకరిపైన ఒకరికి కొన్ని విధమైనటువంటి యొక్క భేదాభిప్రాయంలో కలిగినప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి పాపంగా రూపొందుతుంది. ఇది సంస్థలకే కేవలము ద్రోహము చేసినట్టవుతుంది. ఇట్టి దుష్టబుద్ధులను మనం నుంచి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇట్టి భావములు ఉన్నటువంటి వారు సంస్థలలో ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అధికారం ఉండదు. తెలిసో తెలియకునో పూర్వం గడిచిపోయినది, పాస్ట్ ఈజ్ పాస్ట్. గడిచిపోయినటువంటిది ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ మనకు వాపసు రాదు. రాబోయేటువంటిది మనది కాదు, ఉన్నది స్థిరము లేదు. కనుక మనము దేనిని ఒక స్థిరంగా తీసుకుంటున్నాము, దేనిని మనం సత్యంగా విశ్వసిస్తున్నాము? గడిచిపోయినటువంటి కాలం గడిచిపోయింది. రేపటి దినం మనం ఈ పని చేస్తామని అనుకున్నప్పుడు రేపటి వరకు మనం ఈ ఉంటామనేటువంటి నమ్మకం ఏమిటి? కనుక మనము గడిచిపోయినటువంటి భేదభావములకు ఏమాత్రము చింతించక నేటి నుండి అయినా కూడాను సత్యసాయి సంస్థలు యందు అన్యోన్యమైనటువంటి అనురాగమును, ప్రేమతత్వమును అభివృద్ధి గావించుకుని ఈ ద్వేష అసూయ అహంకారములను నిర్మూలము చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా సేవాధర్మ లోపల పరుల దోషమును వెతుకుట కంటే తనలోనున్నటువంటి తన దోషమును వెతుకుటం అత్యవసరం. పరుల దోషమును వెతికే అధికారం ఎవరికంటే దోషరహితునికి మాత్రమే పరదోషమును వెతికే అధికారం ఉంటుంది. ఇంకా దోషరహితుని యొక్క గుణములు ఎలాంటివి? తాను దోషరహితుడు కావటం చేత అతనికి ఎక్కడ కూడా దోషములే కనిపించవు. ఇంత దోషమును తాను ఏ రీతిగా వెతకగలడు? కనుక నేను దోషరహితుణ్ణి అని అనుకుంటే కూడాను దోషాన్ని వెతికే అధికారం లేదు. నేను దోషుణ్ణి అనుకుంటే కూడాను దోషాన్ని వెతికే అధికారం లేదు. కనుక మన దోషములను మనము చక్కగా వెతుక్కొని మనలో ఉన్నటువంటి దోషములను నిర్మూలన చేసుకుని పవిత్రతను అభివృద్ధి భావించుకోవటం అత్యవసరం. నిజముగా 10,000 మంది సేవాదళం వారు ఇందులో సమావేశమైనారంటే, ఇంకా రానటువంటి వారు రాలేనటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. ఇంతమంది సేవాదళ సభ్యులు ఉండినప్పటికీ ఇంతమంది సేవా సభ్యులు చేయవలసిన పని చేస్తున్నారా అనేటువంటిది ఒక అనుమానం. మనం అనేక మంది అనేక సంస్థల వారు రిపోర్ట్స్ అంతా చెప్పినప్పుడు, మేము కొన్ని కొన్ని గ్రామాలంతా కూడా అడాప్ట్ చేసేసుకున్నాము, కొన్ని కొన్ని గ్రామాలు మేము ప్రత్యేకంగా తీసుకున్నాము, ఆ గ్రామాల యొక్క పరిశుద్ధిని, ఆ గ్రామాల యొక్క పవిత్రతను మేము ఎంతో తీర్చిదిద్దుతున్నామని కూడాను ఈ రిపోర్ట్స్ లోపల అందించారు. ఈ విలేజెస్ అంతా మనం తీసుకున్నాము, ఈ విలేజెస్ లో మనం చేసేటువంటి పని ఏమిటి? కొంతమంది మేము రోడ్స్ వేస్తున్నాము, కాలువలు పరిశుద్ధం చేస్తున్నాము, బజార్లు ఊడుస్తున్నాము, భజనలు చేస్తున్నాము, ఉపన్యాసాలు ఇస్తున్నాము. మనం చేయవలసిన సేవలు, భూమి శుభ్రపరచవచ్చు, కాలువ శుభ్రమైపోవచ్చును, ఉపన్యాసాలు చెప్పవచ్చును, వేదిక కొంచెం కష్టం కావచ్చును, దానికి ఖర్చు కావచ్చును, కానీ జనుల్లో మార్పు ఏమిటి? మానవులలోని మనసును పరివర్తన గావించేటువంటి ప్రయత్నము సేవాదళ సభ్యులు చేపట్టాలి. అంతేకాని భౌతికమైనటువంటి ఈ పనులు కావచ్చు చేయొచ్చును, ఇవి చేయకూడదని చెప్పటం లేదు. వీటితో పాటు అవి కూడా మార్పు కావాలి. ఈ టంబ్లర్ లో నీరు పోసుకుని మనం తాగుతున్నాము, ఇది నీరు పోసుకుని త్రాగేటువంటి టంబ్లర్ కదా అని దీనికి చుట్టూ మాత్రమే బాగా తుడిచి పరిశుద్ధం చేసి లోపల మాత్రమే అశుద్ధంగా ఉంటుంటే దీన్ని నీరు త్రాగడానికి వీలవుతుందా? లోపల వెలుపల కూడాను పరిశుద్ధం చేయాలి, ప్రత్యేకంగా లోపలనే పరిశుద్ధం కావాలి. కనుక ఈ గ్రామముల యొక్క బహిర్భాగములు ఎందు మాత్రమే పరిశుద్ధం చేస్తూ ఉంటే గ్రామముల్లో నివసించేటువంటి యొక్క వ్యక్తుల యొక్క హృదయాలను కూడా కొంచెం పరిశుద్ధం కావించుకునేటువంటి ప్రయత్నంలో మనం కొంతవరకు ముందంజ వేయాలి. ఒక్కొక్క పల్లె తీసుకుందాం. ఈ పల్లెలో కొన్ని 100 మందో లేక 2-3 వేల మందో ఉంటుంటారు ప్రజలు. ఈ కొన్ని వేలు కొన్ని నూరులో ఉండినటువంటి యొక్క మనుషుల లోపల ఎన్ని దుర్గుణాలు ఉంటున్నాయి, ఎన్ని దురభ్యాసాలు ఉంటున్నాయి, ఎంత దురాచారాలు ఉంటున్నాయి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం యోచించి ఆ దురభ్యాసములను, ఆ దుర్భావములను, ఆ దుశ్చేష్టలను కొంతవరకు దారిలోకి తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రూరల్ డెవలప్మెంట్ అని చెప్పని ప్రభుత్వం కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తుంది, అది కోట్ల కొలది ధనమును వ్యయం చేస్తూ. కానీ ఆ గ్రామాలకు ఏదో కొన్ని ఆసుపత్రి కట్టడమో లేక ఇంకే విధమైనటువంటి యొక్క ఇది అనుకూలాలు చేయటమో, నీరు సప్లై చేయటమో, కక్కద్దొడ్లు కట్టడమో ఇలాంటివంతా చేస్తున్నాయి. ఇది కూడా బాహ్యంగా అవసరమే. కానీ సత్యసాయి సేవా సంస్థలు ఎందు చేయవలసినటువంటి యొక్క పరిశుద్ధము ఇంకా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి. మనం ఏ పల్లెలో ప్రవేశించినప్పటికీ ఆ పల్లెలో జరుగుతున్నటువంటి యొక్క దురభ్యాసములు ఏమిటి అని మొట్టమొదట గుర్తించాలి. ఎక్కడెక్కడ జూదాలు ఆడుతున్నారు, ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి యొక్క త్రాగుడు జరుగుతుండాలి, ఈ విధమైనటువంటి దీనివల్ల కుటుంబాలు ఎన్ని నాశనమైపోతున్నాయి. కనుక ఇలాంటివి మనం గుర్తించి వారికి చక్కని బోధలు చేస్తూ ఆ త్రాగడము మానిపించి, జూదాలు మానిపించి, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క దుశ్చింతనకు వారు కొంతవరకు సరైనటువంటి ఉపదేశములు చేసి ఆ విధమైనటువంటి మార్పులు చేయించినప్పుడే రూరల్ డెవలప్మెంట్ అనేటువంటిది జరగడానికి వీలవుతుంది. డబ్బు లోపల కూడా దుర్వినియోగం కానటువంటి యొక్క మార్గాన్ని వాళ్ళు అవలంబించడానికి కూడా అవకాశం ఉంటుంటారు. ప్రేమ స్వరూపులారా, జీవులను బాధించి దేవుని పూజించినంత మాత్రం భక్తి కానేరదు. మొట్టమొదట మనము పరుల యొక్క దురభ్యాసములను, పరుల యొక్క దుష్భావములను దూరం చేసే ముందుగా మనలో అలాంటి దురభ్యాసములు లేకుండా చేసుకోవాలి. అలాంటి వారే ఇలాంటి సేవా సంస్థల్లో చేరడానికి అధికారం ఉంటుంటారు. మానవుని యొక్క ఊహలు, మానవుని యొక్క మాటలు, మానవుని యొక్క చూపులు, మానవుని యొక్క డ్రస్సు అనగా వేషములు, ఇవన్నీ కూడా తన యొక్క నిజ స్వభావాన్ని నిరూపిస్తూ వస్తుంటాయి. కనుక మానవుని యొక్క తలంపులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి. ఈ సభ్యుల యొక్క చూపులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి. ఈ సేవాదళం యొక్క వారి పలుకులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి. వారు వేసేటువంటి యొక్క డ్రెస్ కూడాను చాలా పరిశుద్ధమైనట్టుగాను, గౌరవమైనటువంటిదిగాను ఉంటుండాలి. పరులను అనుసరించేటువంటి యొక్క అనుకరణలో మాత్రము సేవాదళం వారు ఏమాత్రం కూడాను ప్రవేశించకూడదు. సేవాదళం వారికి ఏ విధమైనటువంటి ఆడంబరం కానీ అనుకరణ కానీ ఉండకూడదు. ఇది ప్రధానమైనటువంటి క్వాలిటీ. నీ హృదయాన్ని నీవు అనుసరించు, నీ భావాన్ని నీవు అనుసరించు, అంతేకాని పరులను నీవు అనుసరించద్దు. అందుకోసమే నేను అప్పుడప్పుడు చెప్తున్నాను కొన్ని సూక్తుల లోపల, ఫాలో ది మాస్టర్. నీ మాస్టర్ ఎవరు? నీ సూపర్ కాన్షియస్నెస్. ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్. ఈ నాలుగింటిని మీరు అనుసరించినప్పుడే మీరు సరి అయినటువంటి వారిగా రూపొందింపచేస్తుంటారు. ఇది ఈ విధమైనటువంటి వ్రతము, ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ సేవాధర్మం లోపల తప్పక గట్టిగా నిల్చాలి.

0: శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు, సేవాదళ సభ్యులకు మాత్రమే కాదు, స్వామి చేసిన ఈ దిశానిర్దేశం రూపకల్పన యావత్ మానవాళినే సరైన మార్గంలో నడిపించే దివ్య సందేశమిది. ఈ దివ్యోపన్యాసం స్వామివారు 1978 నవంబర్ 22 భక్తులకు అనుగ్రహించారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రసారాల ద్వితీయ వార్షికోత్సవాల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను వింటున్నారు. ఈ శుభతరుణంలో కొన్ని మధుర క్షణాలను గుర్తు చేసుకుందాం. స్వామితో అతి సన్నిహితంగా మెరిగిన సాయి పూర్వ విద్యార్థి శ్రీ కె అరుణ్ కొంతకాలం రేడియో సాయికి కూడా సేవలు అందించారు. శ్రీ అరుణ్ ఇప్పుడు తమ తీపి జ్ఞాపకాలను మనతో పంచుకోబోతున్నారు. పరిచయకర్త శ్రీ రంగరాజ్ రాజుతో పాటు మనం కూడా విందాం.
1: సాయిరాం, యజ్ఞేశుడు, విశ్వంభరాక్షుతు, శవనమంగళ నామధేయుడు, లోకస్వరూపుడు, ఆపన్న భక్తి జనార్థ వికండుడు, దీక్ష లోకాధారుడు, తీర్థపాదుడు అగు మన బంగారు స్వామికి సేవలందించి రేడియో సాయి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనటువంటి అరుణ్ కుమార్ బ్రదర్ మీరిక్కడ ఉండడం చాలా సంతోషం. ఒక విధంగా చెప్పాలంటే ఒక రకమైన అదృష్టం ఇది.
2: సాయిరాం
1: బ్రదర్, మీరు ఎన్నో సంవత్సరాల పాటు రేడియో సాయిలో పనిచేశారు, తరువాత మళ్లీ స్టూడియోకి వచ్చి ఈ లైవ్ ప్రోగ్రామ్ లో మాట్లాడుతుంటే మీకు కలుగుతున్నటువంటి భావాలేంటి?
2: సాయిరామ్, రాజు, మొట్టమొదట చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ ఈ సంభాషణ నీతో పాటు జరుపుతున్నందుకు. స్వామి కవి అని ముద్దుగా పిలిచే నువ్వు మంచి చక్కటి పద్యంతో ఆరంభించావు. నిజంగా చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇదే ప్రదేశంలో నేను 4 సంవత్సరాల పాటు స్వామి నాకు ఇచ్చిన ఈ యొక్క రేడియో సాయిలో పనిచేయడానికి ఇచ్చిన అవకాశాన్ని ఈ 4 సంవత్సరాల పాటు ఈ ప్రదేశంలో ఎన్నో మధురానుభూతులు నాకు మదిలో మెదులుతున్నాయి. ముఖ్యంగా లైవ్ అని నాకు మన రేడియో సాయి సోదరుల నుంచి కబురు వచ్చినప్పుడు, మీరు ఇప్పుడు ఎప్పుడైతే లైవ్ అని చెప్పారో, నాకు మొట్టమొదట అసలు మొట్టమొదటిసారిగా ఈ లైవ్ ప్రోగ్రాము ఎప్పుడైతే ఈ
1: 2001లో
2: దాన్ని ప్లాన్ చేశారు స్వామి.
1: ఏ సందర్భంగా అది?
2: అది స్వామి బర్త్డే టైంకి. స్వామి బర్త్డే టైంకి మొట్టమొదటిసారిగా లైవ్ టెలికాస్ట్ చేయాలని రేడియో సాయి మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ మన వరల్డ్ స్పేస్ శ్రోతలందరికీ కూడా వినిపించే విధంగా ప్లాన్ చేశారు. అప్పుడు అన్ని మా బృందం అంతా కూడా అన్ని తయారు చేసుకుంది, అన్ని రిహార్సల్స్ వేసుకున్నారు, మెషిన్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా, మైక్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా అన్ని చూసుకుని అంతా బాగుంది, సవ్యంగా జరగాలి అని అనుకున్న తరుణంలో కరెక్ట్గా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యే ముందర ఏదో ఒక కారణ సాంకేతిక లోపం వల్ల ఈ సిగ్నల్కి అంతరాయం కలిగింది. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఈ ప్రశాంత నిలయం లోపల ఉన్నటువంటి మైక్లో ఉన్న సిగ్నల్, ఏదైతే మైక్లోంచి స్వామి ప్రసంగాన్ని వినిపిస్తారో అక్కడి నుంచి కూడా ఎంత ట్రై చేసినా కూడా, ఎంత ప్రయత్నించినా కూడా ఈ సిగ్నల్
1: అన్ని చూసుకున్నారు.
2: ఆ టైంకి ఒక గంట ముందర అది సెలబ్రేషన్స్ కానీ మన స్వామి యొక్క ఇది స్టార్ట్ అవుతుంది, ఆ టైంలో సాంకేతిక లోపం వచ్చి ఈ సిగ్నల్ వెళ్ళడం
1: టెక్నాలజీగా మారింది
2: స్వామి అంటుంటారు కదా. అది చాలా మంది పెద్దలు, సాంకేతిక నిపుణులు అందరూ కూడా దాన్ని ట్రై చేశారు సరిదిద్దడానికి, కానీ అది సరి కాలేదు. అందరూ కూడా ఇంకా ఈసారి ఇది విఫలమైపోతుందేమో, ఈసారి ఇది అని అనుకుంటూ ఉండగా స్వామి వచ్చి ప్రసంగాన్ని ప్రారంభించే కొద్ది నిమిషముల ముందు ఎవరి ప్రమేయం లేకుండా ఆ యొక్క సాంకేతిక లోపం దానంతట అదే సరిదిద్దుకుని విజయవంతంగా మొదటిసారి ప్రత్యక్ష ప్రసారం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. అది నాకు ఈ లైవ్ టెలికాస్ట్ అని మీరు ఎప్పుడైతే అనుభూతి అన్నారో నాకు అదే గుర్తొచ్చింది. కాబట్టి ఇందులో మనం నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇదంతా కూడా స్వామి చేతిలో ఉంది. ఈ ప్రత్యక్ష ప్రసారం ఈ బృందం ఈ మన సోదరులు చేస్తున్నా కూడా అంత స్వామి చేతిలో. ఆ మొదటిసారి మేము దాన్ని ఆరంభిద్దాం అనుకున్నప్పుడే స్వామి మాకు చెప్పకనే చెప్పిన సందేశం ఏమిటంటే ఈ మొత్తం కూడా ఈ రేడియో సాయ వ్యవస్థ అంతా కూడా తన చేతిలో ఉంది, తను
1: ఎప్పుడు
2: ఎలా జరగాలి అన్నది అంతా తన పర్యవేక్షణలో ఉంది అన్న సందేశాన్ని మాకు అవగతమయ్యేలాగా చేశారన్నది నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈ రోజు ఈ విధంగా రెండో వార్షికోత్సవం సందర్భంగా ఇన్ని మంచి ప్రోగ్రాములు ఇంతమంది శ్రోతలు ఇంతమంది తమ అనుభవాన్ని పంచుకుంటున్నారంటే అది వ్యావహారికంగా మన రేడియో సాయి బృందం చేస్తున్న తప్పకుండా అది స్వామి పర్యవేక్షణలో జరుగుతున్నది అన్నది నా యొక్క విశ్వాసం.
1: బ్రదర్, ఇది స్వామి మీరు మధుర జ్ఞాపకాలు అంటుండే నాకు ఒక చక్కని జ్ఞాపకం గుర్తుకొస్తుంది. ఒకసారి స్వామి ఉన్నట్టుండి మాట్లాడమన్నారు. మాట్లాడమనేసరికి భయంతో మధ్యాహ్నం 2 గంటల వరకు మాట్లాడమన్నారు, 12 గంటల వరకు ఈ మెసేజ్ పంపించారు. భయంతో ఏం చేయాలో తెలియక ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి గణేషన్ దగ్గరికి వెళ్ళాను, బాగా కోపగించుకున్నాను. అంటే ఒక విధంగా చెప్పాలని తిట్టాను గణేషుని. తిట్టిన తర్వాత వెనక్కి వచ్చి మాట్లాడిన తర్వాత స్వామి ఏం తెలియనట్టే అన్ని విన్నారు, బాగానే ప్రసంగం బాగానే అయింది. అన్ని అయిన తర్వాత వెనక గణేష్ వెనక స్వామి నిలబడి నా దిక్కు చూస్తూ ఎంత దిగుడు తవరా అన్నారు అని చెప్పి అన్ని నాకు చెప్పాడు అని గణేష్ ఉద్దేశిస్తూ అన్ని చెప్పారు, అన్ని చెప్తాడు వాడు అన్నట్టు నాతో అన్నారు. అయితే ఈ సంఘటన గుర్తుకొస్తుంది. దీంతో పాటు నేను కూడా ఎన్నోసార్లు చదువుకుంటున్న సమయంలో మీకు గణేష్ ప్రార్థనకు రేడియో సాయిలో ప్రవేశానికి ఓ విచిత్రమైన సంబంధం ఉందని వింటూ వచ్చేవాన్ని. అది ఒక్కసారి గుర్తు చేసుకుంటారు, అసలు మీరు రేడియో సాయిలో ఏ విధంగా ప్రవేశించారు, అంటే స్వామి ఏ విధంగా మిమ్మల్ని రేడియో సాయిలో విద్య అభ్యసించిన తర్వాత వ్యవస్థగా సభ్యులు ఒకరిగా చేశారు మిమ్మల్ని?
2: మంచి ప్రస్తావన తీసుకొచ్చావు రాజు. నా MBA నేను 2001లో పూర్తి చేశాక స్వామి దగ్గర ఉండాలని వెయిటింగ్ బాయ్స్ లో అంటే వెయిట్ చేసి అక్కడ స్వామి దగ్గర ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి అని చెప్పేసి ఒక ఆశతో నేను వెయిట్ చేయడం జరిగింది. కొన్నాళ్ళు వెయిట్ చేశాను, వేచి చూశాను, స్వామి దోబోచులాడి మొత్తానికి 2001 సెప్టెంబర్లో నాకు స్వామి ఉద్యోగం ఇచ్చారు అని అనడానికి లేదు, దాని ఉద్యోగం అనడానికి లేదు, సేవకు ఒక అవకాశం ఇచ్చారు. అనుకోని పరిస్థితుల్లో నాకు స్వామి దర్శనంలో తనతో పాటు వచ్చి అప్పుడు సహాయంగా ఉండడము లేక ముఖ్యంగా ఆ సమయంలోనే పాద నమస్కారాన్ని నిలిపివేశారు స్వామి. అంత హృదయంలోనే మీరు స్వామి యొక్క నమస్కారాన్ని మీరు హృదయంలోనే చేసుకోండి, స్వామి అన్ని చోట్ల ఉన్నారన్నది భక్తులకి ఉపన్యాసంలో చెబుతూ తన వెంట ఇద్దరు పిల్లలు ఉంటే సున్నితంగా భక్తులకి ఇంక పాద నమస్కారము చేసుకోరాదని సున్నితంగా చెప్పడానికి పనికొస్తారు అని చెప్పి ఆ సేవ కోసం విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తున్న తరుణంలో నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు స్వామి అవకాశం ఇచ్చారు సెప్టెంబర్లో. అప్పటి నుంచి నేను స్వామి వెంట వెళ్లడము, స్వామికి భక్తులకి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని డైరెక్ట్ గా దర్శనంలో చూడడం అదంతా అదొక అద్వితీయమైనటువంటి అనుభూతి. అది జరుగుతూ వచ్చింది. అయితే ఒక అఫీషియల్ గా ఉద్యోగం ఫలానా సెంట్రల్ ట్రస్ట్ లేకపోతే హాస్పిటల్ అనో లేకపోతే ఇన్స్టిట్యూట్ అనో ఉద్యోగం అంటూ ఏమీ ఇవ్వలేదు స్వామి. నేను కూడా అది ఆ సేవలో ఆనందంగా గడుపుతూ వస్తున్నా గానీ ఒక పక్క నుంచి వ్యావహారికంగా జీవితం గడపడానికి నా దగ్గర ఉన్న రిసోర్సెస్ లైక్ మనీ ఓ పక్క నుంచి అయిపోతూ వచ్చింది. సో ఒక స్టేజ్కి వచ్చేసరికి కరెక్ట్గా నా దగ్గర 1,000 రూపాయలు ఎంతో మిగిలిన్నాయి. అప్పుడు నేను కూడా మా ఇంకా మా ఇంట్లో వాళ్ళని అడగడం ఇష్టం లేని పరిస్థితుల్లో ఎటు ఏం చేయాలో దిక్కుతోచక కొన్నాళ్ళు.
1: అది కూడా మీరు ఒక ఐఐటి స్టూడెంట్ అయ్యండి, ఎంబీఏలో చాలా హై ర్యాంకింగ్ తో పాస్ అయిన తర్వాత కూడా ఇంకా పేరెంట్స్ అడగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
2: పైగా నేను ఒకటే అనుకున్నాను, స్వామి ఇప్పుడు నేను నీ అధీనంలో ఉన్నాను కాబట్టి ఏదైనా నువ్వే చూసుకోవాలి, మీరే నన్ను రెస్పాన్సిబిలిటీ మీదే అన్న భావనలో ఉండేవాడిని. అందువల్ల నేను ఒకరోజు నాకు కొంత విసుగు వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. ఏమిటి స్వామి, నాకు ఇంకా ఏం ఉద్యోగం ఇవ్వటం లేదు, మరి నా జీవితం ఎట్లా గడిచేది, నేను ఇంకెవరిని అడగాలి అన్న ఉద్దేశంతో ఒకరోజు రాత్రి మన ఆశ్రమం గేట్ దగ్గర ఉన్న గణేష్ ఉన్నారు కదా మీరు చెప్పినట్టే, అక్కడ నించుని నేను మనసులో చాలా స్వామిని ఒక రకంగా నిందించానని చెప్పాలి చెప్పాను, స్వామి ఈ విధంగా నా దగ్గర డబ్బులు అయిపోయే పరిస్థితి వచ్చింది, నేనైతే ఇంకా ఎవరిని అడగదలుచుకోలేదు, మీరు మరి నన్ను ఎట్లా సాగుతారో ఏం చేస్తారో అది మీ ఇష్టం అని చెప్పి ఇంతకంటే నేను మీకు చెప్పిన దానికంటే నిందాత్మకంగానే మనసులో చాలా గట్టిగా అనుకున్నాను. అనుకుని మర్నాడు నేను దర్శనంలో స్వామి యథావిధిగా స్వామి వస్తే స్వామి వెంట వెళ్తున్నాను. స్వామి కూడా ఏమి కానట్టే జస్ట్ నా వైపు చూసి ఒక చిన్న చిరుమంద హాస్యం చేశారు. దర్శనం అయిపోయాక మామూలుగా ఇంటర్వ్యూకి కొంతమందిని పిలిచారు. నేను వచ్చి ఆ వరండాలో కూర్చుంటాను. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లి ఆ తలుపు అందరినీ పిలిచి తలుపు మూసి మళ్లీ ఉన్నట్టుండి తలుపు తెరిచారు. తలుపు తెరిచి నా వైపు చూసి నువ్వు రా అన్నారు. నేను వెళ్లంగానే స్వామి మన రేడియో సాయి ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటరామన్ గారిని పిలిచి ఈ అబ్బాయికి నువ్వు రేడియో సాయిలో ఉద్యోగం ఇచ్చేసేసి అని చెప్పి సరే మంచిది నువ్వు పో అని ఆయన బయటికి పంపించి నన్ను లోపలికి పిలిచారు. అంటే టోటల్ గా నేను కొద్ది ఒక క్షణం ఏంటి స్వామి సడన్ గా ఇలా చేస్తున్నారు అని నేను నిర్ఘాంతపోయాను. వెంకటరామన్ గారు కూడా నిర్ఘాంతపోయారు, ఎందుకంటే 2-3 రోజుల క్రితమే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇట్లా రేడియో సాయికి ఎవరన్నా ఉంటే బాగుంటుంది పిల్లలంటే ఇప్పుడు ఎవరు అవసరం లేదు ఉన్న వాళ్లతో సరిపెట్టుకోండి అని స్వామి అన్నారని వినికిడి. సో ఆయన కూడా ఇంకా మనం అడగడానికి వీల్లేదన్న ఉద్దేశంతో సడన్ గా స్వామి ఈ విధంగా లేదు మీరు ఈ అబ్బాయిని నువ్వు రేడియో సాయిలోకి తీసుకో అని చెప్పడం. తర్వాత స్వామి అదే ఇంటర్వ్యూలో చాలా మందికి పరిచయం కూడా చేశారు. చేసి ఈ అబ్బాయి మన రేడియో సాయి విశ్వవ్యాప్తంగా స్వామి యొక్క సందేశాన్ని వినిపించడానికి రేడియో సాయి అని మనం స్థాపించాం, ఇందులో పనిచేస్తాడని చెప్పేసి ఇంకా అంజలీదేవి వీళ్ళందరూ కూడా ఉంటే వాళ్ళందరికీ కూడా ఎంతో గర్వంగా ఇది మన రేడియో సాయిలో చేస్తాడని చెప్పేసి ఆ విధంగా స్వామి నాకు ఆ రోజు అనుకోకుండా మన సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ లో ఈ రేడియో సాయి విభాగంలో ఉద్యోగం ఇవ్వడం జరిగింది.
1: రాత్రి జరిపిన ప్రార్థనకి
2: డైరెక్ట్ స్వామి నాతో అంటే బయటకు వచ్చిన తర్వాత ఏమిటిది ఏం జరిగిందని ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే ఆ రాత్రి నేను ఈ విధంగా నిందించినందుకు నాకు ప్రతిఫలంగా ఒక గిఫ్ట్ ఇచ్చారు స్వామి అని నాకు అనిపించింది. ఇంకొక తమాషైన విషయం ఏంటంటే నా దగ్గర ఉన్న 1,000 రూపాయలు ఖర్చు అయిపోయిన రోజే నాకు సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ నుంచి ఫస్ట్ శాలరీ పడింది. కాబట్టి ఆ 10 రూపాయలు కూడా ఎవరిని అడగడానికి అవకాశం, నేను ఏదైతే స్వామికి కండిషన్ పెట్టాను ఇంకెవరిని అడగను అని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామి నాకు ఆధ్యాత్మికంగాను ఈ ప్రాపంచికంగాను కూడా నన్ను ఒక మంచి ఆనందకరంగా స్వామి చూసుకుంటున్నారు. ఈనాటికి కూడా నేను ఎవరి దగ్గర అడగాల్సిన పరిస్థితి లేదు, ఇప్పటిదాకా స్వామి చూసుకున్నారు. సో స్వామి చెప్తుంటారు, మీరు కొబ్బరి చెట్టు ఉంటుంది, నీడ నీడ మీద ఎక్కితే మీకు దొరికేవి నీడ కాయలే, నీడ నీళ్లే. నిజమైన కొబ్బరి చెట్టు ఎక్కితే నిజమైన కాయలు నిజమైన నీళ్లు దొరుకుతాయి, అలాగే నీడ మీద కూడా మీరు ఎక్కుతారు. కాబట్టి స్వామి సేవలో ఉన్నందుకు స్వామి తన ఆధ్యాత్మిక సందేశాన్ని నాకు అందించారు. అలాగే భౌతికంగా కూడా ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉండేటట్టు చూసుకున్నారు. అది రేడియో స్థాయిలో ప్రవేశించడం వెనక ఈ విధమైన ఇన్సిడెంట్ జరిగింది.
1: యోగక్షేమ మహామిహం అన్న విధంగా అన్ని విధాలుగా స్వామికు చక్కని అనుభూతులు అందించారు. మరి మీరు 4 సంవత్సరాల పాటు రేడియో స్థాయిలో సేవలు అందించిన తరుణంలో, అది ఒక వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనప్పుడు స్వామికి ఆ దిశలో ఆ సమయంలో రేడియో స్థాయి పుడుతున్నటువంటి సమయం అది. అది జన్మ నందుతో ఒక వ్యక్తిగా మారుతున్నటువంటి సమయం అది. ఆ సమయంలో సాధారణంగా స్వామి ఒక సంస్థను కానివ్వండి, ఒక వ్యక్తిని కాని తీర్చిదిద్దేటప్పుడు ఎంతో సమయం దాంతో గడుపుతూ ఉంటారు. అంటే ఈ తరుణంలోనే స్వామి రేడియో స్థాయితో చాలా సమయం గడిపే ఉంటారు, తప్పకుండా గడిపి ఉంటారు. అప్పుడు ఆ సమయంలో దాదాపు ఎన్నో సంఘటనలు కానివ్వండి, తీపి జ్ఞాపకాలు కానివ్వండి మీకు ఉంటాయి, వాటిని కొన్నింటిని మన శ్రోతల కొరకు ఒకసారి గుర్తు చేసుకుంటారా?
2: తప్పకుండా. ముఖ్యంగా మొదటి నుంచి కూడా స్వామి మమ్మల్ని అందరినీ ప్రేరేపితం చేశారు. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళందరికీ మా బృందాన్ని ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు ఏదైనటువంటి పని చేస్తున్నారు మా పిల్లవాళ్ళు అని చెప్పి ఆ ప్రేరేపితం చేశారు. ఫస్ట్ స్వామి ముందు ప్రేరేపితం చేస్తారు, మనలోని ఆ ఉత్సాహాన్ని ఉట్టిపడేటట్లు చేస్తారు. అంతేకాకుండా చాలా సార్లు ఏం జరుగుతున్నది, ఎట్లా మీరు చేస్తున్నారు అని ప్రశ్నలు కూడా వేస్తుండేవారు నన్ను ఇండివిజువల్ గా కానీ లేకపోతే వెంకటరామన్ గారిని పిలిచి. ముఖ్యంగా రేడియో స్థాయి మొదలైనప్పుడు ఈ స్టూడియో ఉండేది, మనం ఈ కూర్చున్న స్టూడియో ఉండేది కాదు. యాక్చువల్ గా అప్పుడు ప్లానిటేరియం నుంచి కొంతవరకు నడిపించాము. ఇందులో కూడా కొంత మేక్ షిఫ్ట్ గా చిన్న ఆఫీస్ లాగా చేసుకుని నడిపించాం అనమాట. యాక్చువల్ గా దిస్ ఈస్ మనం ఇప్పుడు కూర్చున్న బిల్డింగ్ EHV బిల్డింగ్ అనేవారు, ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూస్ బిల్డింగ్. ఇట్స్ నాట్ డిజైన్డ్ ఫర్ అ స్టూడియో. దాన్ని అప్పుడు స్వామి స్టూడియో కింద కన్వర్ట్ చేసుకోండి అని చెప్పి చెప్పినప్పుడు మన స్వామి యొక్క డివోటీస్ టీవీఎస్ గోపాల్ కృష్ణను వీళ్ళందరూ కూడాను, గోపాల్ శ్రీనివాసన్ వీళ్ళందరూ కూడా వచ్చి దీన్ని ఒక అందమైనటువంటి స్టూడియో కింద తీర్చిదిద్ది, దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్, మైకులు, రికార్డింగ్ ఫెసిలిటీస్, కంప్యూటర్స్ అన్ని కూడా సమకూర్చడం జరిగిందనమాట. స్వామి మాతో మాట్లాడకపోయినా గోపాల శ్రీనివాసన్ గారితో మాట్లాడి అన్ని కూడా దగ్గరుండి అరేంజ్ చేయించారు స్వామి. ఇవాళ మనం మాట్లాడుతున్న ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా ఆ ఇన్సెప్షన్ దీని ఆరంభం టైంలో స్వామి దగ్గరుండి గోపాల్ శ్రీనివాసన్ కి చేసి డైరెక్ట్ మార్గదర్శనం చేసి దీన్ని అంతా కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఈ స్టూడియో రెడీ అయిపోయిందో మేమందరం వెళ్ళి స్వామిని పిలిచాం, స్వామి స్టూడియో అంతా రెడీగా ఉంది అని. అంటే స్వామి వస్తాను, తప్పకుండా వస్తానన్నారు. స్వామి ఒకరోజు ఉదయాన్నే దర్శనం అయిన వెంటనే కారులో వచ్చారు. సో మేమందరం కూడా రెడీగా ఉన్నాం. దాని తాలూకు వీడియో కూడా మన దగ్గర ఆర్కైవ్స్ లో ఉంది, మీరు ఎప్పుడైనా మన శ్రోతలు అవకాశం వచ్చినప్పుడు దాన్ని కూడా చూడొచ్చు. వచ్చి ఈ దీనికోసం ముఖ్యంగా మా పిల్లల్ని ఎవరైతే బృందం ఉన్నారో వాళ్ళని కాకుండా దీనికోసం అనేక టెక్నీషియన్స్ పనిచేశారు, ఆడియో ఎక్స్పర్ట్స్. వాళ్ళందరికీ కూడా స్వామిని అది చూడడం మొట్టమొదటిసారి. అందరూ కూడా కార్పెంటర్స్ అందరూ కూడా పనిచేశారు. వస్తానే వాళ్ళందరినీ కూడా స్వామి బాగా బ్లెస్ చేసి స్వామి ఎప్పుడు కూడా ఎవరిని మర్చిపోరు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఒక ఆడియో రికార్డిస్ట్ ఒక ఆయన ఉంటే ఆయనకి విభూతి సృష్టించి స్వామి ఇచ్చేసరికి కంటే కన్నీళ్లు పర్యంతం అయ్యాడు అతను. తర్వాత మెల్లగా నడుచుకుంటూ వచ్చి స్టూడియోలో ఉన్న ప్రతి ఒక్క చోట కూడా, ఈ స్టూడియోలో మనం కూర్చున్న ప్రతి ఒక్క చోట కూడా స్వామి యొక్క పాదముద్రలు ఉన్నాయి. ఇప్పుడు మనం కూర్చుని మాట్లాడుతున్న చోటే స్వామి కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ప్రతి మైక్ ను ముట్టుకున్నారు, ప్రతి రికార్డింగ్ ఎక్విప్మెంట్ ని ముట్టుకున్నారు. ముట్టుకుని బ్లెస్ చేసి అంతా కూడా ప్రేమగా తన పిల్లల్ని నిమురుతున్నట్టే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా నిమిరారు. మేమేదో స్వామి ఇది ఇది అంటే తెలుసు తెలుసు తెలుసు అని ఇక్కడికి వచ్చి మాకందరికీ కూడా ఉపన్యాసం ఇచ్చారు. ఇచ్చి ఈ యొక్క స్టూడియో ద్వారా స్వామి యొక్క సందేశం జగద్వ్యాప్తం అవుతుంది అన్న ఆశ్వాసన ఆ రోజు మాతా మా అందరితో కూర్చున్నప్పుడు చెప్పారు. కాబట్టి స్వామి నిజంగా ఇది స్టార్ట్ చేసింది ఒక ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ బిల్డింగ్ అని. నిజంగా చూస్తే అదే జరుగుతుంది ఇప్పుడు. ఈ రేడియో సాయి, ఈ స్టూడియోస్, ఈ మీరు ప్రసారం చేసే కార్యక్రమాలు నిజంగా చూస్తే దిస్ ఈజ్ ఈహెచ్వి బిల్డింగ్ ఓన్లీ. ఇది ఈహెచ్వి బిల్డింగ్ అందు ఈ రేడియో అనే సాధనం ద్వారా స్వామి తన మానవత్వం, ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ని మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అన్ని సాధనల ద్వారా అందిస్తున్నారు.
1: రేడియో అంటుంటే నాకు ఒక దీనికి ఒక చక్కని విషయాన్ని మీరు చదువుతున్న రోజుల్లో మీరు మా అందరికి చెప్తుండేవారు. అది ఒక్కసారి అది మన శ్రోతలకు ఒకసారి గుర్తు చేసుకుంటారు బ్రదర్. రేడియో స్వామికు ప్రత్యేకంగా ఏ విధంగా చెప్పారు?
2: అదే అంటే స్వామి యొక్క ఎలా ఉంటుందంటే మాటల్లో ఆధ్యాత్మికాన్ని అతి సులువుగా నేర్పించగలిగే తల్లిలాంటి ప్రేమ స్వామి. ఒకరోజు ఇంటర్వ్యూ రూమ్ లో నేను స్వామి కూర్చుని ఉన్నప్పుడు అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఏమిరా ఎట్లా జరుగుతున్నది స్వామి, బాగా జరుగుతున్నది అంత రేడియోలో కార్యక్రమాలు అవి బాగా జరుగుతున్నాయా అంటే బాగా జరుగుతున్నది స్వామి. అప్పుడు స్వామి ఈ రేడియోలో నీకు వస్తున్న తరంగాలు కనిపిస్తున్నాయా అని అంటే కనిపించట్లేదు స్వామి. మరి అవి ఎట్లా వినాలి అంటే స్వామి దానికి ఒక రేడియో సెట్, వరల్డ్ స్పేస్ అని ఒక రేడియో సెట్ ఉంది, దాన్ని పెట్టుకుంటే వినిపిస్తుంది. రేడియో ఉంటే వినిపించేస్తుందా? రేడియో ఉన్నంత మాత్రాన్ని వినిపిస్తున్నాను అంటే లేదు స్వామి, దాన్ని మనం కరెక్ట్ గా దానికి ఒక ఛానల్ ఫ్రీక్వెన్సీ ఉంది, దాన్ని మనం దానికి ట్యూన్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా స్వామి యొక్క సందేశాన్ని రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ద్వారా వినవచ్చు అని చెప్పాను. అంటే స్వామి కదా, అదేవిధంగా నీకు కనిపించినప్పటికీ భగవంతుడు అనేవాడు సర్వవ్యాపిగా ఉంటున్నాడు. ఈ రేడియో అనేది నీ బాడీ. ఎప్పుడైతే నీ బాడీని నీ మైండ్ని నువ్వు కరెక్ట్ ఫ్రీక్వెన్సీకి గనక ట్యూన్ చేసుకుంటే అప్పుడు నీవు కూడా ఏ విధంగా అయితే స్వామి సందేశం రేడియోలో వినిపిస్తుందో నీకు కూడా భగవత్తత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది అని చెప్పి చాలా సులువుగా, చాలా అర్థమయ్యే రీతిలో, అందరికీ అర్థమయ్యే రీతిలో
1: భగవద్
2: సర్వవ్యాపకత్వాన్ని, వేదాంతాన్ని కూడా స్వామి చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా స్వామి మేమంతా కూడా స్వామి వింటున్నారో లేదో అని అనుకుంటుండే వాళ్ళం, కానీ ఒక్కొక్కసారి ఉన్నట్టుండి సాయంత్రం ఎప్పుడైనా స్వామి దగ్గర కూర్చున్నప్పుడు ఉన్నట్టుండి స్వామి వెంకటరామన్ గారిని ఎవరినో, ఇవాళ నువ్వు ఇది మాట్లాడినవే అట్లా ఎందుకు మాట్లాడినావు అది. స్వామి రూమ్ లో కూడా ఒక రేడియో పెట్టించుకుని స్వామి అప్పుడప్పుడు సాయంత్రాలు వింటుండేవారు అనమాట, ఏ విధమైన కార్యక్రమాలు వస్తున్నాయి. అంత చొరవ తీసుకుని, అంత ఇంట్రెస్ట్ తీసుకుని, సో మాకు కూడా ఏమనిపించేదంటే అమ్మో స్వామి ఎప్పుడు వింటున్నారు ఈ సందేశాన్ని, సో మనం కూడా దీన్ని సరైన రీతిలో అందించాలి అన్న ఉద్దేశంతో ఉత్సాహంగా ఆనందంగా మొత్తం ఒక వసుదైక కుటుంబకంగా మేము ఆనందాన్ని అనుభవిస్తూ రేడియో సాయిలో పనిచేయడం జరిగిందన్నమాట.
1: ఒక సంఘటన, ఒక కవి ఒక సంఘటనను వర్ణిస్తూ ఒక విషయం చెప్తారు అరుణ్ బ్రదర్. కృష్ణుడు యుద్ధానికి వెళ్లే ముందంట ఏ వస్తువును తాకినా తాకకపోయినా తన పాంచజన్యం శంఖాన్ని మాత్రం చేతబట్టుకుని ప్రేమతో నిమ్మినారట. అప్పుడు అర్జునుడు వచ్చి, అయ్యా ఎన్నో అస్త్రాలు శస్త్రాలు అన్ని ఉన్నాయి, వాటన్నిటి కాకుండా దీన్ని ఎందుకు చూస్తున్నారు, అంత ప్రేమతో ఎందుకు దీన్ని తాకుతున్నారంటే, ఆయన ఈయన వైపు ప్రేమగా చూసి, అర్జున ఇది నా ఉనికిని ప్రపంచానికి తెలియజేస్తుంది, యుద్ధంలో ఎన్ని ఉన్నా ఈ శంఖమే ఎంతో ముఖ్యమైనటువంటిది, అందుకనే ఇదే నాకు అతి ప్రియమైంది అని చెప్పారట. మీరు ఈ రేడియో గురించి చెబుతుంటే దాదాపు ఆ సన్నివేశం నాకు గుర్తుకొస్తుంది. స్వామి యొక్క తత్వాన్ని, స్వామి యొక్క విషయాన్ని విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేసేటువంటి ఒక శంఖమే పాంచజన్యమే రేడియో సాయి కావచ్చు. చివరిగా, మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎన్నో తీపి జ్ఞాపకాలు స్వామితో మీకు జరిగే ఉంటాయి, ఒక తీపి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు?
2: తప్పకుండా. ఎన్నో మీరు అన్నట్టు ఎన్నో జరిగాయి, కానీ స్వామి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తు చేసుకుంటే నాకు మొట్టమొదటిసారిగా ఒకటి గుర్తొస్తుంది. అది ఏంటంటే, స్వామి దగ్గర నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు రోజు ఉదయాన్నే 6:00 నేను నా బట్టలు అవి ఇస్త్రీ చేసుకుని స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియం దగ్గరికి వెళ్ళి స్వామి కోసం వేచి ఉండేవాడిని అనమాట. అప్పుడు నేను ఒకసారి మార్నింగ్ ఇస్త్రీ చేసుకుంటూ నా రూమ్లో, స్వామి నేను గనక ఇంట్లో ఉండి ఉంటే మా అమ్మ నాన్న ఏం తిన్నావురా, ఏం చేస్తున్నావురా, చిక్కుపోతున్నావురా అని కనీసం కుసర ప్రశ్నలు వేసేవారు. కానీ మరి ఇక్కడ నన్ను మీరు ఏ ప్రశ్నలు వేయరు స్వామి అని అనుకుని నేను మామూలుగా నా డ్యూటీకి వెళ్ళాను. ఆ రోజు దర్శనం అయిపోయింది, ఇంటర్వ్యూస్ అయిపోయి స్వామి పిలిచారు నన్ను లోపలికి. నేను ఒక్కడనే ఉన్నాను, కూర్చున్నాను. స్వామి ఏం సమాచారం అన్నారు. స్వామి అంతా బాగుంది స్వామి అంటే. ఏం తింటున్నావు అన్నారు. స్వామి ఎక్కడ తింటున్నావు అంటే సౌత్ ఇండియన్ క్యాంటీన్. అక్కడ ఏమేం చేస్తారు నేను చెప్పాను, ఈ విధంగా చేస్తారు స్వామి. మరి ఇంకేం చేస్తాం, ఇంకెక్కడ తింటున్నావు అంటే నార్త్ ఇండియన్ క్యాంటీన్ లో. అక్కడ ఏమేం చేస్తారు స్వామి, ఇది గులాబ్ జాము లేకపోతే ఇది లేకపోతే రోటీ లేకపోతే ఇది నార్త్ ఇండియన్ ఐటమ్స్ అన్ని చేస్తారు. అలాగే ఐటమ్స్ అన్ని కనుక్కుని బాగా తినాలి లేకపోతే చిక్కిపోతావు అని చెప్పి బ్లెస్ చేసి బయటకు పంపించారనమాట. నేను బయటికి రాగానే అప్పుడు ఆలోచించాను, ఏమిటి స్వామి సడన్ గా ఇలాగ ఏ కారణం లేకుండా ఏం తింటున్నావని అడిగి కుశల ప్రశ్నలు వేసి పంపించారు అంటే. నేను ఆ రోజు ఉదయం నా మనసులో ఎవరికి తెలియకుండా నేను అనుకున్న భావాన్ని కూడా ఇమీడియట్ గా స్వామి పసిగట్టి ఎప్పటికప్పుడు తన నేను నీకున్నాను, నేను నీ హృదయ వాసిని అని తెలియజెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇది ఒకటి. మనము మనకి స్వామి ఇచ్చిన అవకాశం, స్వామితో మనం స్పెండ్ చేయగలిగినటువంటి టైం, ఏదైతే మనం స్వామితో గడిపామో ఇవన్నీ కూడా మనకి మధుర స్మృతులు. ముఖ్యంగా దీన్ని మనం ఈ తరుణంలో మనలో దాచుకోకూడదు. దీనికి ఒక చిన్న కథ చెప్పి మీకు ముగిద్దాము. రామానుజాచార్యులు వారి గురువు గారు ఉండేవారు. ఆయన ఒకసారి రామానుజాచార్యులకి, నీకు నేను మహామంత్రం ఉపదేశిస్తాను, విష్ణు మహామంత్రం, నువ్వు దానిని పఠించు రోజు, కానీ నువ్వు ఎవరితోనూ అది పంచుకోకూడదు, పంచుకుంటే నరకానికి పోతావు అని చెప్పేసి రామానుజాచార్యులు వారి గురువు గారు చెప్తారంట. సరే ఏమిటి స్వామి ఆ మంత్రం అంటే, ఓం నమో నారాయణాయ అని చెప్పి ఆయన చెవిలో మంత్రోపదేశం చేస్తాడు. రామానుజాచార్యులు అప్పుడు వెంటనే గుడి యొక్క గోపురం ఎక్కి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ మొత్తం ఊరు వినిపించేలాగా గట్టిగా అరుస్తాడు. అరిస్తే జనాలందరూ కూడా వచ్చి ఆయన మంత్రాన్ని విని వాడు కూడా ఓం నమో నారాయణాయ అంటే గురువుగారు వస్తారు. గురువుగారు వచ్చి, నువ్వు నేను నీకు చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి, ఈ నారాయణ మహామంత్రాన్ని నీవు ఎవరికి చెప్పకూడదు, నిన్ను పఠిస్తే నీకు మోక్షం వస్తుంది అని చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు నరకానికి పోతావు, అందరికీ చెప్పేశావు అంటే రామానుజాచార్యులు అంటారు, స్వామి నేను నరకానికి పోతాను కానీ ఈ మంత్రాన్ని విన్న ఇన్ని వేల మంది స్వర్గానికి పోతారు కదా, నాకు అదే చాలు అంటాడనమాట. కాబట్టి ఈ కథ యాక్చువల్ గా స్వామి చిన్న కథలో చెప్పారు ఒకనొకసారి. కాబట్టి ఇవాళ మనం మనకి స్వామితో జరిగినటువంటి అనుభూతులు కానీ అనుభవాలు కానీ ఈ నారాయణ మహామంత్రం కంటే ఎన్నో రెట్లు దాని అది శక్తివంతమైనది. ఎంతో మంది ఈ రేడియో ద్వారా వినడం వల్ల స్వామి యొక్క సందేశాన్ని విని స్వామి యొక్క ప్రేమతత్వాన్ని అనుభవించి వారి వారి జీవితాలు ఆనందంగా గడుపుతున్నారు అన్న తృప్తి మనందరికీ కూడా స్వామి ఈ కార్యక్రమం ద్వారా కల్పించారు. అందుకు అందరికీ స్వామికి నా యొక్క కృతజ్ఞతలు.
1: బ్రదర్, మీరు విద్యార్థి సమయంలో ఎంతో హృద్యంగా రమ్యంగా మధురంగా రచించినటువంటి గేయం కండ్ల ముందర కదలియాడే కర్ణరూపం నీవు, అదే గేయంలో అరుణ కిరణపు కాంతి మిలమిల మెరిసే కడలి మీరు అనేటువంటి పదాలు ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఏ విధంగానైతే అరుణ కిరణాలు ఆ కడలిని తాకి విశ్వవ్యాప్తమై ఆ కడలి యొక్క సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తాయో, అదేవిధంగా ఏ జన్మ సుకృతమో ఏనాటి పుణ్యఫలమో ఆ కిరణాలు ఆ కిరణాలమై స్వామి అనేటువంటి ఈ ప్రేమ కడలిని తాకి ఈ ప్రేమ సౌందర్యాన్ని ప్రపంచానికి తమదైన శైలిలో తెలియజేసేటువంటి దివ్య అవకాశాన్ని స్వామి మనందరికీ కల్పించారు. ఆ బాధ్యతను అందరికీ గుర్తు చేస్తూ అదే సమయంలో మీకు జరిగినటువంటి మధుర అనుభూతుల్ని దాన్ని చక్కగా మేళవించి శ్రోతలందరికీ తెలియజేసినందుకు ఒక విధంగా కృతజ్ఞత చెప్పుకోవాలి అని నాకు వస్తుంది. కానీ స్వామి అంటున్నట్టు ఇదంతా వసుదై కుటుంబకం, మన అందరం అన్నదమ్ములం, అన్నదమ్ముల మధ్య తల్లి కొడుకుల మధ్య కృతజ్ఞతలు లేవు, ఇది ప్రేమ అనురాగాలు. స్వామి యొక్క ప్రేమను మనందరం మనదైన శైలి అనుభవించాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ ఆ భగవంతునికి తలవంచుతూ ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి దివ్య అవకాశాన్ని స్వామి మనందరికీ కల్పించారు. ఆ బాధ్యతను అందరికీ గుర్తు చేస్తూ అదే సమయంలో మీకు జరిగినటువంటి మధుర అనుభూతుల్ని దాన్ని చక్కగా మేళవించి శ్రోతలందరికీ

0: అన్ని ఇచ్చినందుకు వారికి మనల్ని మనముగా అర్పించుకుంటూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిద్దాం.
1: సాయిరాం
0: సాయిరాం.
2: తీపి జ్ఞాపకాల పేరిట రేడియో సాయితో తమకు గల అనుబంధాన్ని వివరించారు సాయి పూర్వ విద్యార్థి కె అరుణ్. పరిచయకర్త శ్రీ రంగనాథరాజు. దశాబ్దాలుగా అనుగ్రహించిన దివ్యోపన్యాసాలలో స్వామి స్పృశించని అంశమంటే లేదంటే అతిశయోక్తి కాదు. ఇటీవల చార్ధామ్ ప్రాంతంలో సంభవించిన ప్రకృతి ప్రకోపం నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాల విషయంలో స్వామి చెప్పిన అంశాలపై తిరుపతి రేడియో సాయి బృందం మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణం, స్వామి సూచనలు అనే కార్యక్రమాన్ని అందిస్తోంది.
3: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రారంభమై 2 వసంతాలు గడిచాయి. ఈ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం సమర్పిస్తున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి మా శ్రోతలకు సుస్వాగతం పలుకుతున్నాం. మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణాలు అనే అంశం మీద చర్చాగోష్ఠి ప్రసారమవుతుంది. ఈ చర్చలో పాల్గొనడానికి 5 వక్తలు మన స్టూడియోకి విచ్చేశారు. శ్రీ ఎస్బీఎస్ పాండి గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సమితి తిరుపతి విభాగం కన్వీనర్గా సేవలందిస్తున్నారు. సాయిరాం పాణి గారు. అలాగే ఆచార్య శకుంతల గారు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. వీరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సంస్థల చిత్తూరు జిల్లా మహిళా విభాగం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సాయిరాం శకుంతల గారు.
4: సాయిరాం అండి.
3: అలాగే శ్రీ గోపాలకృష్ణమూర్తి గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా అధ్యయన మండలి సభ్యులుగా సేవలందిస్తున్నారు. సాయిరాం గోపాలకృష్ణమూర్తి గారు.
1: సాయిరాం.
3: అలాగే శ్రీమతి దేవసేన గారు, వీరు సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా బాల వికాస్ ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారు. సాయిరాం దేవసేన గారు.
4: సాయిరాం అండి.
3: శ్రీ వేమూరి వరప్రసాద్ గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారు. సాయిరాం వరప్రసాద్ గారు.
5: సాయిరాం అండి.
3: మీ అందరికీ మా రేడియో సాయి కేంద్రం సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. ముందుగా ఈ చర్చకు దారితీసిన అంశం, దురదృష్టవశాత్తు ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యం. భారతీయ సంస్కృతిలో తీర్థయాత్రలకు క్షేత్ర దర్శనాలకు విశేష ప్రాముఖ్యత సంతరించుకుంది. ఏ పురాణేతిహాసాల్లోనైనా క్షేత్ర దర్శనం, తీర్థస్నానాదులు ఆచరించి ముక్తి పొందిన చరిత్రలు, కథలు మనం వింటూనే ఉంటాం. ఒకప్పుడు సరైన ప్రయాణ సదుపాయాలు లేని రోజుల్లో తీర్థయాత్రలు సలపడం బహు కష్టంగా ఉండేది. కాశీకి పోయిన వాడు కాటికి పోయిన వాడితో సమానం అనేవారు. అంటే దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతావనికి సరైన ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో, అంటే సుమారు 50-60 సంవత్సరాల క్రితం అలా అనుకునేవాళ్లు. కాని ఈనాడు ఎన్నో సౌకర్యాలు వసతులు వచ్చినా కొంత వ్యయ ప్రయాసలు కోర్చి భక్తజనం తీర్థయాత్రలు సలుపుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ప్రకృతి భీభత్సం కేదార్నాథ్ యాత్రికులను ఎంతో కలవరపెట్టింది, కకలావికలం చేసింది, ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. భగవద్ దర్శనార్థం చేసిన యాత్ర కొంతమందికి అంతిమయాత్రగా మారింది. పుణ్యకార్యాచరణ అయిన తీర్థయాత్రకు వెళ్లే భక్తులకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు భక్తుల్లో భగవంతునిపై విశ్వాసం సడలుతుందా? అసలు ఈ ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు కారణం? అసలు తీర్థయాత్రలు ఎందుకు చేయాలి? తీర్థస్నానాదుల అంతరార్థం ఏమిటి? ఏ భావంతో దీక్షలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేయాలి? ఆర్ష సంస్కృతి ఏమి తెలియజేస్తోంది? భగవాన్ బాబా పర్యావరణ పరిరక్షణ గురించి, మానవుని ప్రవృత్తుల గురించి, కర్తవ్యం గురించి ఎలా సందేశాన్ని అందించారు? అందులో మన కర్తవ్యం ఏమిటి? తదితర అంశాలతో కూడిన చర్చాగోష్ఠికి శుభారంభం చేస్తున్నాం. పాణిగారు, సాయిరాం.
6: ముందుగా

0: విడియసాయి జరుపుకుంటున్న ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విడియసాయి మరిన్ని కార్యక్రమాలతో ఇంకా ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ఆ విధంగా తమ దివ్యానుగ్రహాన్ని ప్రసాదించాలని స్వామివారిని కూడా ప్రార్థిస్తున్నాను.
1: చాలా ధన్యవాదాలు పాణిగారు. పాణిగారు, అసలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనాలు ఎందుకు ఆచరించాలి? ఎన్నో ఇబ్బందులు వ్యయ ప్రయాసలు కోర్చి వీటిని ఆచరించడంలో గల ముఖ్య ఉద్దేశం ఏమిటి? అందులోని అంతరార్థం తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి. తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు అనగానే స్వామివారు చెప్పిన తత్వం ఒకటి గుర్తొస్తోంది. అప్పు చేసుకుని యాత్రలు చేయుట తప్పు తప్పురా ఓనరుడా, జీవాత్మలోనే పరమాత్మ కలడని చక్కగా తెలియము ఓనరుడా. అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నట్టుగా మనలోనే ఉన్న భగవంతుని బయట వెతకటం అనేది అమాయకత్వం అన్నారు బాబా. అయితే ఈ పూజలు, వ్రతాలు, తీర్థాలు చేయ అవసరం లేదా అంటే తప్పక ఆచరించాలి, ఆచరించాల్సింది కూడా. బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల, కర్మలన్నీ చేర్చిన కంఠమాల అన్న స్వామి మాటల్లో మానవుడు గత జన్మలో చేసిన సత్కర్మల నుండి దుష్కర్మల నుండి అన్నింటినీ కలబోసి మానవ జన్మను ప్రసాదిస్తాడు భగవంతుడు. మానవ జన్మ ఎత్తటమే ఒక విశేషం.
2: పశు పక్ష మృగాదులకు లేనట్టు విచక్షణ జ్ఞానం అనేది మానవునికి భగవంతుడిచ్చిన వరం. పుట్టిన ప్రతి మనిషి తనను గురించి తాను తెలుసుకుంటూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ నడుచుకోవాలి, సద్గుణాలను పెంచుకోవాలి, సత్కర్మలను ఆచరించాలి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఎందరెందరో మహర్షులు, మహాత్ములు వారు ఆచరించి, అనుభవించి, ఆనందించి, తరించి మనకు తెలియజేశారు, మానవ జీవన గమ్యాన్ని నిర్దేశించారు. ముఖ్యంగా మానవుని సంచిత ఆగామి ప్రారంభ కర్మలను అనుసరించి చేయదగిన చేయవలసిన కొన్ని కర్మలను పౌరులు మనకు అందించారు. నిమిత్త కర్మలని, కామ్యకర్మలని, నిషిద్ధ కర్మలని, చివరిగా దోషగా పరిహార కర్మలని నాలుగు విధాలైనటువంటి కర్మలను నిర్దేశించారు. ఈ దోష పరిహార కర్మలనే ప్రాయశ్చిత కర్మలని కూడా అంటారు. మనిషి తనకు తాను జన్మతః వెంట తెచ్చుకున్న ప్రారంభ కర్మల దుష్ఫలితాలను పోగొట్టుకునే నిమిత్తం ఆచరించాల్సిన కర్మలు ఈ ప్రాయశ్చిత కర్మలు. ఈ ప్రాయశ్చిత కర్మలకు చెందినవే తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు మొదలగునవి. మనం పురాణ కాలం నుండి చూస్తే ఆయా కాల పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు, పరిపాలకులకు కూడా వారి వారి ప్రారంభ కర్మల నుండి విముక్తులయ్యేందుకు పవిత్ర క్షేత్ర దర్శనాలతో కూడిన తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు ఆచరింపజేస్తూ వచ్చారు. భారత పురాణ గాథల్లో ఎందరెందరో ఈ తీర్థయాత్రల ద్వారాను, నదీ స్నానాల వల్లను శాప విమోచకులవటం, దృష్టి లేని వారు కనుచూపు పొందటం, అనేక మంది దీర్ఘవ్యాధి గ్రస్తులు వారి వారి వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవటం, ఇలా పుణ్యనది స్నానాల ద్వారా వారు వారు చేసిన దుష్కర్మలను ప్రాయశ్చిత్తాన్ని చేసుకుని సత్ఫలితాన్ని పొందారు. అయితే ప్రస్తుతం కాలం మారింది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల శ్రద్ద తగ్గిందని చెప్పవచ్చు. తీర్థయాత్రలు చేస్తున్నారు కాని దాని అంతరార్థాన్ని తెలుసుకుని నడుచుకోవటం లేదు. తద్వారా అందుకోవాల్సినంత ఫలితాన్ని పొందలేకపోతున్నారు. మునుపటి శ్రద్ద, భావశుద్ది అనేవి భక్తుల్లో కొరవడిందని నా భావన. యాత్రలనేవి ఆధ్యాత్మిక ప్రగతి సోపానాలు. ఒక్కొక్క యాత్ర ఒక్కొక్క మెట్టుగా భావిస్తూ జీవితంలో ఉచ్చస్థితి ఎదగాలి మానవుడు. ఇప్పటి యాత్రల విషయానికొస్తే తిరుమల యాత్రను ఉదాహరణగా తీసుకుంటే ఆనాటి గోవిందనామ స్మరణలు, కాలినడకన మెట్టుమెట్టుకు పూజలు చేస్తూ వెళ్లే భక్త సమూహాలు కొంతవరకు తగ్గాయని నా ఉద్దేశ్యం. తిరుమల యాత్రను గురించి స్వామి ఒకమారు ఇలా చలోక్తిగా అంటారు, తిత్తిబోడి నెత్తిబోడి అయిపోతున్నాయి కానీ తమో గుణం ఏమాత్రం పోవటం లేదు అన్నారు. అంటే అంతరార్థం తెలియకుండా తలనీలాలు సమర్పించడం, వెంట తీసుకువెళ్లిన ధనం ఖర్చు చేయటం ఇది కాదు చేయాల్సింది. తలపై ఉన్న నల్లని వెంట్రుకలు చేసిన పాపాలకు ప్రతీకలంటారు. అట్టి తలనీలాలను సమర్పించి అహంకార రహితుడై తెల్లని గుండుపై సుగంధాలను పూసుకుని స్వామిని దర్శించాలి. అంటే పాప ప్రక్షాళన గావించుకుని అహంకారాన్ని వదిలి సాత్విక భావంతో స్వామిని దర్శిస్తే చేసిన యాత్ర సఫలీకృతమవుతుంది. ఇలా ప్రతి క్షేత్రానికి, తీర్థాలకు ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుని చేసే యాత్రే మానవుల్లో పరివర్తనను కలిగిస్తుంది. ఈనాడు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నది ధనదార్జ్యం కాదు, గుణదార్జ్యం అన్నారు స్వామి. మానవుని ఆధ్యాత్మిక పురోగతికి గుణములే ప్రధానం. సద్గుణాలు సదాచారాల వైపు నడిపిస్తాయి, సదాచారాలు సంకటాలను తొలగిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సద్గుణాలను అలవరుచుకుని శాంతిని పొందే నిమిత్తం యాత్రలు చేయాలి. అయితే వాటి అర్థము అంతరార్థాలను తెలుసుకుని ఆచరిస్తే మంచిది. నియమనిష్టలతోటి ననుగొలుచు వారిని కాపాడుచుండుటే దీక్ష నాకు అన్నారు స్వామి. స్వామి అభయవాక్యాన్ని మనసులో పెట్టుకుని నియమనిష్టలు కలిగి పుణ్యతీర్థయాత్ర ఫలాన్ని పొందవచ్చు.
1: చాలా బాగుంది పండి గారు, చాలా వివరించి విశదీకరించి తెలియజేశారు. అసలు ఈ పుణ్యక్షేత్ర దర్శనాలు ఎందుకు ఆచరించాలి, ఆచరించేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి ఆచరణాత్మకంగా ఈ యొక్క తీర్థయాత్రలు సరపాలి అనేటువంటి విషయాన్ని మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నశ్రేయో నియమం వినా అన్నారు. నియమానుసారమైన జీవన విధానం లేకపోతే శ్రేయస్సు ఉండదు. ప్రతి కార్యానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం చాలా మంది భక్తులు ఉత్సాహంతో తమ ఇష్టదైవాన్ని ఆరాధించే ప్రక్రియలో భాగంగా దీక్షలు చేపడుతూ ఉంటారు. ఉదాహరణగా అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, శైవ దీక్ష, గోవిందమాల దీక్ష, సాయి దీక్ష మొదలగునవి. అసలు ఈ దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇవన్నీ మానవుని ప్రవృత్తిని సరైన విధానంలో మార్చడానికి ఉపయోగపడే సాధనములా లేక కొంత మార్పు కోసమే చేసేటువంటి ప్రక్రియ? ఈ విషయమే మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారా వరప్రసాద్ గారు?
3: తప్పకుండా అండి. మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. శ్రీ పాణి గారు చెప్పినట్లుగా నియమాలతో కూడిన జీవనమే శ్రేయస్సును అందిస్తుంది. నియమాలతో ఒక మండలం రోజులు అంటే 40 రోజులు దీక్ష తీసుకుని మీరు చెప్పినట్లుగా శివ దీక్షలు, అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు, సాయి దీక్షలు చేస్తుంటారు. ఆయుర్వేదంలో కూడా 40 రోజులు ఔషధ సేవనం చేస్తే రోగాలు నయమవుతుంది అంటారు. కనుక ఈ దీక్షలు చేసే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నియమంతో 40 రోజులు దీక్ష చేస్తే అది అలవాటుగా మారి తదుపరి జీవితం అంతా కూడా అంతే నియమంతో జీవించాలని. కానీ ప్రస్తుతం ఈ ప్రధాన ఉద్దేశం మరుగునపడి ఈ దీక్షలు అనేవి కేవలం దీక్షాకాలంలో మాత్రం ఆచరించి తదుపరి విస్మరించి తిరిగి పాత అలవాట్లను దుర్వ్యసనాలకు బానిసైతే ఈ దీక్షల యొక్క పరమార్థం శూన్యమవుతుంది. ఈ దీక్షల వలన మనిషిలో తాత్కాలిక మార్పు కాకుండా శాశ్వతమైన పరివర్తన రావాలి. పరివర్తన వస్తేనే ఈ దీక్షల యొక్క పరమార్థం సార్థకమవుతుంది.
1: చాలా బాగుంది వరప్రసాద్ గారు. గోపాలకృష్ణమూర్తి గారు, మన భారతీయ ధర్మ సంస్కృతిలో తీర్థ స్నానం ఒక ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. కుంభమేళ, పుష్కరాలు, పవిత్ర దినాలలో అంటే పౌర్ణమి స్నానాలు, అమావాస్య స్నానాలు, గ్రహణ స్నానాదులు, అలాగే సముద్ర స్నానం, నదీ స్నానం ఇత్యాది అనేక రకాలైన పుణ్య స్నానాలున్నాయి. స్నానం కేవలం దేహ పరిశుభ్రతకే గాక మానసిక వికాసానికి, పవిత్రతకు చిహ్నంగా మనం ఆచరిస్తూ ఉంటాం. అసలు ఈ స్నానాదుల యొక్క ముఖ్య ఉద్దేశ్యము, అందులోని ప్రత్యేకతను, సత్యాసత్యములను మా అందరికీ వివరిస్తారా గోపాలకృష్ణమూర్తి గారు?
4: తప్పకుండానండి. స్నానం దానం మనుష్యాణం సర్వాఘౌగన్ వినాశనం అని శాస్త్రం చెప్పింది. కాబట్టి స్నానం సర్వ పాపాలని పోగొడుతుందని మన ఋషులు మనకి ఉపదేశించారు. తీర్థస్నానం విశేషించి మనల్ని అంటే మనలో ఉన్న 3 శరీరాలను, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరాలను పవిత్రం చేస్తుందని, తీర్థాలలో 3 సార్లు స్నానం చేయాలని మన పెద్దలు నిర్దేశించారు. అసలు తీర్థం అంటే తరం చెనేనేతి తీర్థం, మానవుల్ని తరింపజేసే పుణ్యజలాలే తీర్థాలంటారు. ఇవి శుభప్రదాలైన జలాలు. యజ్ఞయాగాలు చేసిన దానికంటే కూడా తీర్థయాత్రల వలన అధికమైన పుణ్యం లభిస్తుందని మహాభారతం ఇలా చెప్పింది. తీర్థాభిగమనం పుణ్యం యజ్ఞీరపి విశిష్యతే. తీర్థక్షేత్రాలను, పుణ్యతీర్థాలను దర్శించినా, స్పృశించినా, వాటిలో స్నానం చేసినా, వాటిని కీర్తించినా, కనీసం స్మరించినా కూడా పుణ్యం లభిస్తుందని స్కాంద పురాణం ఇలా చెప్పింది. తీర్థానాం దర్శనం శ్రేయ, స్పర్శనం స్నానమేవచ కీర్తనం స్మరణం చాపి నశ్యాత్ పుణ్యం వినాపరం. పుణ్యతీర్థాలు 4 విధాలుగా స్కాంద పురాణం పేర్కొంది. 1, ధర్మరతి ప్రదాలు. ఇవి ధర్మంలో మనకి ఆసక్తిని పెంచుతాయి. 2, జ్ఞానప్రదాలు. ఇవి సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. అలాగే 3, భక్తి వైరాగ్య ప్రదాలు. ఇవి భక్తి వైరాగ్యాలను ఇస్తాయి. 4, ముక్తి ప్రదాలు. ఇవి ముక్తిని ప్రసాదిస్తాయి. ఈ విధంగా ఈ తీర్థ స్నానాల్లో, తీర్థక్షేత్రాల్లో స్నానం చేస్తే దీప్తిని, తేజస్సును, ఓజస్సును కలిగిస్తుందని, ఆయుర్వర్ధకమని కూడా ఆరోగ్యప్రదమని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. ఈ స్నానం నాలుగు విధాలని శాస్త్రం పేర్కొంది. ఆగ్నేయం, భస్మశాస్త్రనం, అవగాహ్యంతు వారుణం, ఆపోహిష్టేతి బ్రాహ్మం, వాయువ్యం, గోరజస్మృతం. ఒకటి భస్మస్నానం, అంటే భస్మధారణ చేయటం, దీన్ని ఆగ్నేయం అన్నారు. రెండవది నీటిలో మునగటం, ఇది వారుణ స్నానం. మూడవది ఆపోహిష్టామయోహోహ అని నీటిని ప్రోక్షణం చేసుకోవటం, ఇది బ్రాహ్మం. నాలుగవది గోధూళి అని గోరజ స్నానం. ఈ విధంగా తీర్థస్నానం మూడు విధాలుగా స్వామి కూడా చెప్పారు. ప్రాతకాలంలో, ఉషక్కాలంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, రమణీయంగా ఉన్నప్పుడు చేసే స్నానం దైవ స్నానమని, ఆ తరువాత చేసేటువంటి స్నానం మానుష స్నానమని, ఇంకా సూర్యోదయమైన తర్వాత చాలా ఆలస్యంగా చేసే స్నానం రాక్షస స్నానం అని కూడా స్వామి పేర్కొన్నారు. నదీ జలాలు పర్వతాల నుండి ప్రవహిస్తాయి, వీటిని లఘూతకాలు అని శాస్త్రం పేర్కొంది. ఔషధులు ఖనిజాలతో కూడి ఆరోగ్యదాయకాలుగా, అనారోగ్య నివారకాలుగా ఉంటాయి ఇవి. ప్రభాత సమయంలో నదీ స్నానం ఆరోగ్యాన్ని, తేజస్సును ప్రసాదిస్తుంది. దానిలో చంద్రుని యొక్క కిరణాలు ప్రసరిస్తాయి. చంద్రుడు రసస్వరూపుడు కాబట్టి అమృత కిరణుడుగా ఆయన్ని పేర్కొన్నారు. కాబట్టి ఆ చంద్రుని నుండి వచ్చేటువంటి అమృత కిరణాలు సముద్రాలపైన, నదులపైన రాత్రంతా ప్రసరించడం వలన ఆ ఓజోశక్తి వాటిల్లో నిక్షిప్తమవుతుంది. ఉషక్కాలంలో మనం వెళ్లి దాంట్లో స్నానం చేయటం వలన ఆ ఓజస్సు, తేజస్సుని మనం స్వీకరించగలుగుతాం. అదే సూర్యోదయం అయిన తర్వాత ఆ ఓజశక్తి ఆవిరవుతుంది, కాబట్టి వాటిని మనం కోల్పోతాం. కాబట్టి ప్రాతకాలంలో, విశేషించి పౌర్ణమి నాడు సూర్య చంద్రకిరణాలు పరిపూర్ణంగా ఉంటాయి, కాబట్టి పౌర్ణమి స్నానాన్ని విశేషంగా పేర్కొన్నారు. ఆ విధంగా కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి నాడు సముద్ర స్నానం, నదీ స్నానం చాలా ప్రధానమని, శ్రేష్టమని మన శాస్త్రాలు, ఋషులు పేర్కొన్నారు.
1: బాగుంది గోపాల విష్ణుమూర్తి గారు, చాలా వివరణాత్మకంగా తీర్థ స్నానాదుల యొక్క విశేషతను బాగా తెలియజేశారు. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం చేత నీవు రక్షింపబడతావు అనే కదా. జనజీవన వికాసానికి మూలాధారం ఆర్ష సంస్కృతి. మన ప్రాచీన ఋషులు మనకు వేదవాంగ్మయం ద్వారా ఆ సంస్కృతిని అందజేశారు. మన పూర్వీకులు ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించారు, రక్షింపబడ్డారు. పంచభూతాలను ప్రత్యక్ష పరమాత్మగా ఆరాధించారు. కాని నేటి ఆధునిక పోకడలు, స్వార్థపూరిత స్వభావాలు పర్యావరణ సమతుల్యత లోపించడానికి కారణాలవుతున్నాయి. భూకంపాలు, వరదలు, ప్రకృతి విపత్సాలు, ప్రళయాలకు ఎవరు కారణం? ఇది దైవ సంకల్పమా, మానవుని దోషమా? ఈ విషయం గురించి గోపాలకృష్ణమూర్తి గారు మీరే కాస్త వివరణిస్తారా?
4: తప్పకుండానండి. మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ అని అథర్వేదం చెప్పింది. ధేనుర్ధరణి లోకపావని అని విష్ణు పురాణం చెప్పింది. అంటే భూమి లోపల సంపదలు, లోపల పైన సంపదలు గల గోవునుగా వర్ణించింది. అలాగే మనం పంచభూతాలని దేవతలుగా ఆరాధించాం. మన ఋషులు ఆ విధంగా ఆరాధించారు. మన సంస్కృతి ఆ విధంగా ఆరాధించింది. ఆపోవా ఇదగం సర్వం, సర్వా దేవతా ఆపో, నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఈ విధంగా సూర్యుని, అగ్నిని, వాయువుని, జలాన్ని, పృథివిని, ఆకాశాన్ని కూడా మనం ప్రత్యక్ష దేవతలుగా ఆరాధించాం. మన దేహం పంచభూతాత్మకం, అలాగే ప్రకృతి అంతా కూడా పంచభూతాలతో కూడి ఉంది. ఈ ప్రకృతే భగవంతుని విరాట్ స్వరూపమని, ప్రకృతి వేరు భగవంతుడు వేరు కాదని భగవాన్ బాబా అనేక సార్లు ప్రబోధించారు. వాయుస్పర్శలో భగవంతుని స్పర్శను అనుభవించాలన్నారు. ప్రకృతి మధురమయం కావాలని మన ఋషులు ఆకాంక్షించారు. మధువాతా రుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంతోషధీహి అని వేదం చెప్పింది. ఈనాడు మానవుడు తన స్వార్థంతో ప్రకృతిని దోస్తున్నాడు. తన అవసరాలకు మించి ప్రకృతి వనరులను దుర్వినియోగం చేస్తున్నాడు. అటువంటి వాడు దొంగ అని, అతడు దండనార్హుడని మనుస్మృతి ఇలా పేర్కొంది. అధికం యో అభిమన్యేత సస్తేనః దండమర్హతి. మానవులు యజ్ఞాల ద్వారా దేవతలను ఆరాధించాలి. యజ్ఞ ఆహూతులను స్వీకరించి సంతృప్తులైన దేవతలు మానవులకు సంపదలను అనుగ్రహిస్తారు. వారిచ్చిన సంపదలను వారికి నివేదించకుండా స్వీకరించేవారు దొంగలతో సమానమని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పేర్కొన్నారు. ప్రకృతితో నేడు సహజీవనం మానేసి ప్రకృతిని నాశనం చేసే వ్యవస్థ రూపుదిద్దుకోవటం చాలా శోచనీయమైన విషయం. ఒక చెట్టును తప్పనిసరి కొట్టవలసి వస్తే 100 చెట్లు నాటాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. హృతయాగం చేస్తే గ్రామ్య పశు సంపదలు, సస్య సమృద్ది, తరుణదాదుల సంపద, ఆహారం, అరణ్య పశు జలచరాదుల ప్రయోజనం కలుగుతుందని, విశ్వశ్రేయస్సు పొందుతారని కౌశీతికి బ్రాహ్మణం పేర్కొంది. యజ్ఞం చేస్తే ప్రకృతి శక్తులపై ఆధిపత్యం వస్తుందని శతపథ బ్రాహ్మణం చెప్పింది. నేటి మానవుడు స్వార్థపరుడై ప్రకృతిని దోస్తున్నాడు. భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, వరదలు, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలకు మానవుని స్వార్థ ప్రవృత్తే కారణమని స్వామి సెలవిచ్చారు. మనం ప్రకృతి వనరులను మితంగా వినియోగించుకోవాలి. కాబట్టి ప్రకృతిని దైవంగా ఆరాధించాలి. వేద ఋషులు సకల జాతికి వెలుగును ప్రసాదించి జీవన మార్గాన్ని నిర్దేశించారు. మన భారతీయ సంస్కృతి జీవన సారాన్ని బోధించింది, సర్వప్రాణుల హితం కోరింది, సమస్త ప్రకృతి వికాసానికి తోడ్పడింది, విశ్వశాంతిని ఆకాంక్షించింది. ఆ వేద మార్గాన్నే మనకు శరణ్యంగా పేర్కొంది. వేరే దారి లేదు. అన్యథా శరణం నాస్తి, నాణ్యపంధ అయనాయ విద్యతే.
1: చాలా బాగుంది గోపాలకృష్ణమూర్తి గారు. ఋషులు ప్రాచీన ధర్మ సంస్కృతిని మనకి ఏ విధంగా అందించారు, అందులో దాగి ఉన్నటువంటి గూఢార్థాలను కూడా మీరు మాకు సవివరంగా తెలియజేశారు. భగవాన్ బాబా నా జీవితమే నా సందేశం అన్నారు. స్వామి ఏది చెప్పారో అది ఆచరించి చూపారు, ఏది చేశారో అదే చెప్పారు. స్వామి పర్యావరణ పరిరక్షణ గురించి మానవుని కర్తవ్యాన్ని ఏ విధంగా బోధించారు, ఏ విధంగా ఆచరించి చూపించారు, ఈ విషయం గురించి ఈ చర్చాగోష్ఠిలో పాల్గొన్నటువంటి ఆచార్య శకుంతల గారు వివరణిస్తారు. శకుంతల గారు, ఈ విషయం గురించి మీరు స్పందిస్తారా?
5: సాయిరామండి. స్వామి పర్యావరణ పరిరక్షణ గురించి ఎన్నో సందర్భాల్లో ఈ విధంగా తెలియజేస్తూ వచ్చారు. మనిషికి తెలివితేటలు కావాల్సినున్నాయి, విద్య నేర్చుకోవడానికి వీధి వీధికి స్కూల్స్ ఉన్నాయి, ధన సంపాదన కోటి మార్గాలున్నాయి. ఒక్క రూపాయి చెల్లిస్తే ఇంట్లో దోమలు లేకుండా చేస్తామని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ధన సంపాదన చేసుకుంటున్నారు, కానీ దుఃఖాన్ని నివారించలేకపోతున్నారు. కారణం ప్రవర్తన, ప్రవర్తనకి గుణమే కారణం. గుణములేని సుతుడు, గురులేని విద్యలు, నీతి లేని జాతి నిష్ఫలం. ప్రపంచంలో అన్ని పదార్థాల్లో పొల్యూషన్, తినే తిండిలో, తాగే నీటిలో, పీల్చే గాలిలో పొల్యూషన్, పంచభూతాలన్నీ మాలిన్యమైపోయాయి, దయా ప్రేమలు కరువైపోయాయని కొన్ని సందర్భాల్లో తెలియజేస్తూ, పంచభూతాలతో కూడిన ఈ జగత్తు, పంచభూతాత్మకమైన ఈ శరీరం పవిత్రంగా భావించి వర్తించాలని చెప్పారు. పంచభూతాలను మనం ఆస్వాదించాలి గాని అవమానపరచరాదు, వ్యర్థపరచరాదు అన్నారు. ఉదాహరణకి నీరు, నీరు వృధా చేయరాదు, తగినంత వాడుకోవాలి. స్వామి వాటి యొక్క ప్రాముఖ్యతను ఆచరించి తెలియజేశారు. దీనికి జరిగిన ఒక చిన్న ప్రత్యక్ష ఉదంతం మనం చెప్పుకోవచ్చు. ఒకసారి దర్శనంలో ఒక విద్యార్థి, స్వామి మీ కన్ను ఎర్రగా ఉన్నదేంటి అని అడిగారు. మధ్యాహ్నం దర్శనానికి వచ్చే ముందు ముఖం కడుగుతున్నప్పుడు సోపు కంట్లో పడిందిరా, ముఖానికి రాసుకున్న సోపు వాష్ చేసుకోవటానికి ట్యాప్ తిప్పి కడుక్కునే లోప కంటిలో సోపు చేరింది. ముఖం కడుక్కున్నప్పుడు గాని, దంత దవనం చేసేటప్పుడు గాని వాష్ బేషన్ లో నీరు అలా కుళాయి ట్యాప్ వదిలేసి కావాల్సినంత వాడుకోవాలి. స్వామికి నీటికేం కొరవ, గంగమ్మనే నెత్తిన ధరించిన ఐశ్వర్యునికి నీటి కొరత లేదు. కానీ ఆయన నీటిని వృధా చేయకూడదని మనకి చిన్న ఉదాహరణల ద్వారా ఇలాంటి విశేషాలను ఎన్నో విద్యార్థులకి, విద్యార్థి దశ నుండే ప్రకృతిని ఆరాధించాలని చూసినటువంటి ఉదంతాలు మనకు కనిపిస్తాయి. నాకు ఇంకో ఈ సందర్భంలో ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. స్వామి 1954 ఆ ప్రాంతాల్లో 60 సంవత్సరాల్లో కాశ్మీరు, శ్రీనగరు ఈ ప్రాంతాలన్నింటినీ తిరుగుతున్న సమయంలో షాలిమర్ ఉద్యానవనానికి వెళ్లాలని పిల్లలందరూ కూడా స్వామిని బలవంత పెట్టారు. అప్పుడు స్వామి అన్నారు, అక్కడికి నేను వస్తే ఈ యొక్క ప్రకృతిని అంతా కూడా, అంటే ఆ ఉద్యానవనాన్ని అంతా కూడా ధ్వంసమవుతుంది. ఆ ఉద్యానవనం స్వతసిద్ధంగా ఏర్పడినటువంటి నీటి ఊటలతో, అందమైన సరస్సులతో చాలా చక్కగా నిర్వహింపబడుతుంది, జనం విపరీతంగా చేరతారు, అంతమంది జనం అక్కడ చేరితే ఆ ఉద్యానవనం పాడైపోతుందని చెప్పారు. కానీ విద్యార్థులు, పెద్దలు స్వామి రావాలని బలవంత పెట్టడం వల్ల స్వామి వాళ్ల ప్రార్థన మన్నించి ఆ యొక్క షాలిమర్ ఉద్యానవనానికి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ఆ తోటలో ఉన్నటువంటి తోటమాలి కొన్ని రోజా పుష్పాలను తుంచి స్వామి పాదాల మీద అడావిడిగా వేయటం జరిగింది. ఇది చూసి మిగిలినటువంటి జన్మంతా కూడా ఉద్యానవనంలో ప్రవేశించి ఆ ఉద్యానవనాన్ని సర్వనాశనం చేసి స్వామి యొక్క పాదాల ముందు ఉంచడం జరిగిందనమాట. అప్పుడు స్వామి విద్యార్థుల వైపు చూసి, నేను నిన్నే మీకు చెప్పాను, మీరు నా మాట వినలేదు, ఇప్పుడు చూడండి ఈ తోట పాడైతే దీనికి కారణం సాయిబాబా అని అందరూ అంటారని చెప్పి తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవటం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న ఉదంతాల ద్వారా, అంటే స్వామి తను చేసి ఆచరించి చూపినటువంటి విధానం ప్రకృతిని ఆదరించాలి ఆచరించాలి అని చెప్పి చూపించారు. అలాగే శబ్ద కాలుష్యం, శబ్ద బ్రహ్మమై శబ్దం బ్రహ్మస్వరూపం, ప్రశాంతిని పెంపొందించాలంటే భగవన్ నామాన్ని స్మరించాలి, సంకల్పాలను అదుపులో పెట్టుకుని సత్సంకల్పాలను అభివృద్ధి చేసుకోవాలి, అశాంతిని దూరం చేయాలంటే ప్రశాంతిని పెంపొందించాలి, పవిత్రమైన భగవన్ నామాన్ని వీధి వీధిన వ్యాప్తి చేయాలని చెప్పి స్వామి బ్రహ్మమహత్వంలో మనకి నగర సంకీర్తన ద్వారా ఈ యొక్క నామస్మరణ ద్వారా శబ్ద కాలుష్యాన్ని పవిత్రం చేయొచ్చని, ప్రతి ప్రశాంతి నిలయంలోనే కాకుండా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ లో కూడా ఇది ఒక మంచి పవిత్రమైన భావంగా కాలుష్య నిర్మూలనకి చేస్తున్నటువంటి ప్రయత్నం. అట్లాగే భావ కాలుష్యం నుంచి స్వామి చెప్తూ, భద్రం పశ్యంతు, భద్రం శూన్యంతు, భద్రం కుర్వంతు, అంటే సి గుడ్ బి గుడ్ డూ గుడ్ అన్నారు. స్వామి తక్కువగా మాట్లాడాలంటారు, ఎక్కువ మాట్లాడటం ద్వారా లేనిపోని అక్కర్లేని వాదోపవాదాలు అసత్య ప్రేలాపనలు పెరిగిపోతాయి. మంచిని చూడు మంచిని చెప్పు, ప్రకృతిలోని మంచిని చూడు, మనుషుల్లోని మంచిని చూడు, చెడును పట్టించుకోకుండా మంచిగా ఉండటానికి ప్రయత్నం చేసే లక్ష్యంతో ఆధ్యాత్మిక సత్సంగాలను ఏర్పాటు చేశారు స్వామి. సేవా కార్యక్రమాల్లో మనుషుల దగ్గరగా మాధవుని చేరి దృక్పథంతో అనేక అనేక సాధనలు మన తెలియజేశారు.
1: చాలా సంతోషం శకుంతల గారు. స్వామి ఏదైతే ఆచరించి చిన్ననాటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా విద్యార్థులకి కాని భక్తులకు కాని అనేక అనేక విషయాలను స్వామి ఆచరించి తెలియజేసుకుంటూ వచ్చారు. ప్రకృతిని శాసించకుండా, కబళించకుండా ప్రకృతిని ఆరాధిస్తూ సంరక్షిస్తూ వాటి ఫలితాలను ఆస్వాదిస్తూ రాబోయే తరాలకు చక్కని ప్రకృతి సంపదను, పర్యావరణాన్ని అందించడానికి మనవంతు బాధ్యత ఏమిటి? సాయి భక్తులుగా మన జీవితమే సాయి సందేశంగా ఆదర్శప్రాయమైన జీవితం గడుపుతూ స్వామి అనుగ్రహ వాక్యాలను సుస్థిరం చేయడానికి పర్యావరణం పట్ల మన బాధ్యత గురించి వివరిస్తారా దేవసేన గారు?
6: తప్పకుండా అండి. పర్యావరణ కాలుష్యంలో భాగంగా మానవుని ప్రవృత్తిలో పరివర్తన చెందవలసిన ముఖ్యమైన విషయం కోరికలపై అదుపు. అవసరమును మించి ఏది ఉపయోగించినా ప్రకృతిని కబళించిన వారమే అవుతాం. ఈ విషయంలో ప్రకృతి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. గాలి సమంగా వీసినప్పుడు మాత్రమే కదా మనకు అనుకూలంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఈదురు గాలి వీస్తే మనకు సుఖంగా ఉంటుందా? అదేవిధంగా శరీర ఉష్ణోగ్రతలో తేడా వచ్చినా, నాడి కొట్టుకోవడంలో తేడా వచ్చినా శరీరం ఆరోగ్యంగా ఉండదు. మన శరీరం ఒక లిమిటెడ్ కంపెనీ కనుక మన శరీరానికి ఏది ఎంత అవసరమో పరమాత్మ స్వరూపమైన పంచభూతాల ద్వారా పరమాత్మ మనకు అందించాడు. అవసరాన్ని మించి వినియోగించుకునే హక్కు మనకు లేదు. ముఖ్యంగా పరమాత్మ స్వరూపమైన ఆహారాన్ని అసలు వృధా చేయరాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. వివాహాది శుభకార్యాలలో, పుట్టినరోజు పర్వదినాలలో ఆహారాన్ని ఎంతో వృధా చేస్తాము. ఆ వృధా చేసిన అన్నం ఇంకొకరి ఆకలి తీరుస్తుంది కదా. మన శరీరానికి, మనస్సుకి, శరీరానికి కూడా ఆహారమే ముఖ్యం. ఇంకా ధనం, ధనం దైవస్వరూపం. ధనాన్ని వృధా చేయటం చెడ్డ పని మాత్రమే కాదు, పాపం కూడా. ధనమును వృధా చేయటం ద్వారా చెడు గుణములకు, చెడు ఆలోచనలకు, చెడు అలవాట్లకు బానిసలమవుతామంటారు స్వామి. ముఖ్యంగా ఇంకా మన శక్తిని అసలు వృధా చేయరాదు. మన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను ఎంత మాత్రమూ ఎన్నడూ దుర్వినియోగం చేయరాదంటారు స్వామి. చెడు దృష్టితో చూస్తే కన్నుల నుండి సూర్యుడు దూరమవుతాడు, తద్వారా దృష్టిని కోల్పోతాడంటారు. కనుక శక్తిని దుర్వినియోగం చేయటం వలన వ్యక్తి బలహీనమై తొందరగా కోపం రావడము, ద్వేషం పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. శక్తి దైవం ప్రసాదించినటువంటి వరం. విద్యుచ్క్తి కాని, నీరు కాని, ఇవన్నీ కూడా దైవం ప్రసాదించినటువంటి వరాలే. కనుక వీటిని వేటిని కూడా వృధా చేయకూడదంటారు మన స్వామి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కాలం. కాలం కాలస్వరూపాయన మహాకాలాయన మహా అని స్వామి చెప్తారు. కాలమును వ్యర్థం చేతన చేసిన జీవితమే వ్యర్థమని అంటారు కదా. కనుక అటువంటి కాలాన్ని తన ఆధ్యాత్మిక పరిశీలన కొరకు, ఆత్మ పరిశీలన కొరకు నిరంతరం జాగరూకతతో పరిశీలించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలే కాని ప్రాపంచిక సుఖాల కోసం వెచ్చించి టైం వేస్ట్ చేయరాదంటారు స్వామి. కనుక సాయి భక్తులుగా మన యొక్క కోరికలను అదుపులో ఉంచుకుని పరమాత్మ స్వరూపాలైన పంచభూతాలను దుర్వినియోగం చేయక ప్రకృతిని ఆరాధిస్తూ పవిత్రంగా ఉండటమే మన యొక్క కర్తవ్యమండి.
1: చాలా సంతోషం దేవసేన గారు. ఈరోజు మరి వక్తలందరూ కూడా మన స్టూడియోకి విచ్చేసి తమ తమ అభిప్రాయాలను తెలియజేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణకు మన వక్తలు సూచించిన విధంగా నడుచుకుంటూ ప్రకృతిని అనుభవిస్తూ ఆ ఆనందాన్ని రాబోయే తరాలకు కూడా ఆ ఫలాలను అందించడానికి మనమంతా కార్యోన్ముఖులం కావాలి. ఈరోజు జరిగిన ఈ చర్చాగోష్ఠిలో వక్తలు తమ తమ అభిప్రాయాలను సవివరంగా తెలియజేశారు. ఏదైతే మనం సృష్టించలేమో, ఏదైతే భగవంతుడు అన్ని ప్రాణుల నిమిత్తం ఏర్పాటు చేశాడో వాటిని వృధాపరచకుండా మనం అనుభవిస్తూ రాబోయే తరాలకు అందించాలి. సాయి భక్తులుగా ఇది మన కర్తవ్యం. మనం ఈ కర్తవ్యాన్ని భావించి సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక ధర్మాలను ఆచరిస్తూ మన జీవితం సాయి సందేశంగా మరల్చుకోవాలి. అలాగే ఈ మధ్య జరిగిన ఉత్తరాఖండ్ ప్రకృతి విభత్సానికి ప్రపంచవ్యాప్తంగా సాయి సంస్థలు స్పందించి విశేషమైన సేవలు అందించాయి. అందరూ వారిని ఎంతగానో కొనియాడారు. శ్రీ పాణి గారు, గోపాలకృష్ణమూర్తి గారు, ఆచార్య శకుంతల గారు, శ్రీమతి దేవసేన గారు మరియు వేమూరి వరప్రసాద్ గారు మన కేంద్రానికి విచ్చేసి తమ తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపుతూ చర్చను ముందుకు కొనసాగించినందుకు మీ అందరికీ రేడియో సాయి తిరుపతి కేంద్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయిరాం. విన్నారుగా, ఇదండి మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణం అనే అంశంపై జరిగిన చర్చ. మీరు ఈ కార్యక్రమంపై సూచనలు, సలహాలను మాకు తప్పక తెలియజేయగలరు. మరికొద్ది క్షణాల్లో మరో చక్కని కార్యక్రమం ప్రసారమవుతుంది. వింటూనే ఉండండి రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు. సాయిరాం.
7: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013వ సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 3వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

జీవితమే నాటకరంగం. ప్రబోధాత్మక నాటికలు. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీకు అందించబోయే నాటకం భగవాన్ బాబావారు తమ చిన్నతనంలో స్వయంగా రచించిన చెప్పినట్లు చేస్తారా. ఈ కార్యక్రమాన్ని మీకందిస్తున్నవారు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి సాయి భక్తులు. ఇక ఆలస్యం దేనికి, చెప్పినట్లు చేస్తారా నాటకాన్ని విందామా?

0: శ్రద్ధగా వినండి, నిదానంగా ఆలోచించండి. దానం చెయ్యని మానవుడు దానవుడైపోతాడు.
1: బాగా చెప్పారు తల్లి.
0: అందుకే నాయన వ్యాస భగవానుడు ఏమన్నాడో తెలుసా? అన్ని వేదాలకు అన్ని పురాణాలకు ఈ ఒక్క వాక్యమే సారాంశం అన్నారు. ఏమిటది? సమయానికి జ్ఞాపకం రావట్లేదు. గుర్తొచ్చింది. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు ఉపకారం చెయ్యడం కంటే గొప్ప పుణ్యం లేదు, ఇతరులకు బాధ కలగ చేయడం కంటే చెడ్డ పాపమూ లేదు.
1: అస్సలు చేసే మాట చెప్పాడండి యాదవ్యాసుడు.
0: అన్ని ధర్మాలకు ఆయువు పట్టు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే కదా దీన శరణ్యుడు, ఆత్మరక్షకుడు. ఆ విష్ణుమూర్తి ఏం చేశాడు?

మగా అని మొరపెట్టుకున్న గజేంద్రుని కాపాడడం కోసం ఉన్న పళంగా లేచి బయలుదేరి వెళ్లాడు. సిరి కింజెప్పడు శంఖ చక్రయుగమున్ చేబ్రోయి సంధింపడు. ఎక్కడో అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబులో ఉన్నప్పటికీ ఆపదలో ఉన్న గజేంద్రుని మకరి బారి నుండి కాపాడడం కోసం గబగబా పరిగెత్తుకు వెళ్లాడు పరమాత్ముడు.

0: అత్రేయ అన్నారు పోతన్ గారు.
1: భగవంతుడు దయాస్వరూపుడు కదమ్మా.
0: అవున్నాయన, ఆ భగవంతుడు అనంత కోటి జీవరాశులను సృష్టించాడు. జంతూనాం నరజన్మ దుర్లభం అన్నారు. దాన ధర్మాలే మానవ జన్మను సార్థకం చేస్తాయి. అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది. ఏవేళప్పుడో అమ్మా అన్నం అంటూ ఏ బిచ్చగాడు వచ్చినా విసుక్కోకుండా కసురుకోకుండా అంతో ఇంత పెట్టి పంపించాలి. అలా అని అందరికీ దానం చెయ్యరాదు. కొందరు సోమరిపోతులైన దృఢకాయలు నానా వేషాలు వేసుకుని వస్తూ ఉంటారు. వాళ్లకు మాత్రం మనం దానం చెయ్యడం అంటే వాళ్ల సోమరితనాన్ని ఎక్కువ చేసినట్లే. అయితే అనాథలను, వికలాంగులను, అసక్తులను మాత్రం తప్పక ఆదుకోవాలి. దీనమానవ సేవయే నిజమైన మానవ సేవ. ఇంతటితో ఇవాళ చాలిద్దాం, మళ్లీ రేపు కలుద్దాం.
1: వెళ్ళొస్తాం సుబ్బమ్మ గారు.
2: చదువు రాని వాళ్ళకు కూడా చక్కటి సంపదలు చెప్పి పుణ్యం కట్టుకున్నారండి.
1: మీరున ఎన్నటికీ తీర్చుకోలేమమ్మా.
0: అంత ఈశ్వర సంకల్పం. నాదేముంది నాయన, శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు కదా. ఒరే కృష్ణ, ఇందాకటి నుంచి ఇక్కడే కూర్చున్నావా? నిన్ను చూడనే లేదు. ఏం చేస్తున్నావురా మూల కూర్చుని? హాయిగా పోయి తోటి పిల్లలతో ఆడుకోరాదట్రా.
3: నువ్వు చెబుతున్న మాటలు వింటూ కూర్చున్నానమ్మా.
0: ఇప్పటినుంచి ఎందుకు నీకు పెద్ద కబుర్లు? ఏ వయసుకు తగిన లక్షణాలు ఆ వయసులో రాణిస్తాయి. తోటలోకి పోయి ఆడుకో, వెళ్ళు.
3: మంచి మాటలు వినటం తప్ప అమ్మా. ప్రహ్లాదుడి వయసు ఎంతమ్మా? ధ్రువుడు ఎన్నేళ్ల వాడమ్మా? రెండు మంచి మాటలు వినడానికి వయసుతో పనేముందమ్మా.
0: నీతో ఎవ్వరూ వాదించలేరు బాబు. రేపటి పాఠాలు చదువుకోరాదు?
3: అన్నీ వచ్చేశాయమ్మా, కావాలంటే అప్పగిస్తాను.
2: కళ్ళ లేని కబోదం తల్లే, కనికరించు తల్లే. అమ్మా,
0: ఈ వేళప్పుడు మా ఇంట్లో అన్నం ఎక్కడుంటుందిరా? నీకే చెప్తుంటే వెళ్తావా లేదా?
2: అమ్మా ఆకలేస్తుందమ్మా, ఎంత ముద్ద పెట్టమ్మా.
0: నీ మొండి వేషాలు నా దగ్గర పనికిరావు. వెళ్ళకపోతే మెడపట్టి గెంటేస్తాను.
2: అత్తమ్మా, మీ పుణ్యం ఉంటది, ఎంత ముద్దట్టన్నా అమ్మా.
0: మర్యాదగా బయటకు నడుస్తావా లేదా?
2: అంత కోపం ఎందుకులే తల్లి, పోతానులే. ఇవాళ నా మీద ఏ తల్లికి దయ కలుగుతుందో? కడుపులో ఆకలి మంట రగిలిపోతాంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, కాళ్ళు తేలిపోతున్నాయమ్మా. కాస్త కనికరించు తల్లి.
0: మాటలు బాగానే నేర్చావు, పో అవతలికి. అడ్డమైన వాళ్లకి వడ్డించడానికి అన్నం వండి రాసులు రాసులు పోసి కూర్చున్నాననుకున్నావా? మర్యాదగా బయటకు నడు.
2: ఈ గుడ్డోడి మీద కొంచెం కూడా ధైర్యంగా తల్లే. అమ్మా అమ్మా, మా దగ్గర
0: అమ్మయ్యా వెళ్ళాడు బాబు. పంపేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఈ రోజుల్లో ప్రతి వాడికి ముష్టి ఎత్తడం ఒక వృత్తిగా తయారైంది.

0: కదా. సుబ్బమ్మ తల్లి చల్లని తల్లి, దాన ధర్మాలకు నీ తర్వాతనే ఇంకోని చెప్పుకుంటాం. నీ చేతికి ఎదురు లేదు. నీలాంటి ధర్మ తల్లులు ఉండబట్టే ఈ కలియుగంలో మాబోటి వాళ్ళం చల్లగా బతకగలుగుతున్నాను తల్లి. సుబ్బమ్మ తల్లి, సుబ్బమ్మ తల్లి.
1: రండి రండి శాస్త్రులు గారు, మీకోసం పళ్ళెం నిండా బియ్యం పోసి సిద్ధంగా అట్టే పెట్టాను, పట్టుకొస్తాను, ఒక్క క్షణం ఉండండి.
0: సుబ్బమ్మ తల్లి చల్లగా వర్తిల్లమ్మా, నీ వల్ల ఓ చిన్న సాయం కావాలమ్మా, తప్పకుండా చెయ్యాలి.
1: చేస్తాను, సందేహించకుండా అడగండి శాస్త్రులు గారు.
0: ఏమీ లేదమ్మా, మన భజన మంటపానికి మెట్లు కట్టిస్తున్నానమ్మా. ఓ మెట్టు మీ పేరు మీదుగా కట్టించి రాళ్ల మీద మీ పుణ్య దంపతుల ఇద్దరి పేర్లు చెక్కించాలనుకుంటున్నానమ్మా.
1: ఇదేమో భాగ్యమా బంగారమా, తప్పకుండా ఇస్తానండి కావలసిన పైకం. మా పేర్లు బాగా కనిపించే చెట్లు చెక్కించండి.
0: ఓహో, శిలాక్షరాలుగా నిలిచిపోయేటట్టు చెక్కిస్తాను తల్లి, వెళ్ళొస్తానమ్మా. శుభమ్మ తల్లి, వెళ్ళొస్తా.
1: మంచిది శాస్త్రులు గారు.
2: అమ్మా, నిన్న ఒక మాట అడుగుతాను, చెబుతావా?
1: అడగరా, అడుగు. నీకెప్పుడు లక్ష ప్రశ్నలు యక్ష ప్రశ్నలును.
2: కళ్ళు లేని కబోది వస్తే కసురు కొని వెళ్ళగొట్టావెందుకు? నిక్షేపంలాగా గుమ్మడికాయ లాంటి పొట్టతో ఉన్న సోమరిపోతు శాస్త్రుల గారికి మాత్రం పల్లె నిండా బియ్యం ఎందుకు పెట్టావు? ఇదేనా నీవు ఇంతసేపటి నుండి చదివి చెప్పిన భాగవత పద్యాల సారం?
1: బావుంది నీ వరస, చెప్పినవన్నీ చేయడం సాధ్యం అవుతుందా వెర్రివాడా? అయినా ఈ మధ్య నీ ధోరణి శృతి మించి రాగాన పడుతోంది.
2: నేను తప్పు మాట ఏమన్నానమ్మా? చేయలేని మాటలు చెప్పడం దేనికి అని అడుగుతున్నాను.
1: నోరుమొయ్యి, గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించినట్లుంది నీ ధోరణి.
2: పుస్తకాలలోని మాటలు మస్తకాలలోకి ఎక్కవద్దా అమ్మా. మనం చెప్పేది ఇతరుల కోసమే గాని మన కోసం కాదన్నమాట.
1: నీకు మరీ పొగరికిపోతాను, చిన్న పెద్ద అని లేకుండా ఇష్టం వచ్చినట్లు అవుతున్నావు. పద మీ నాన్నగారి దగ్గరికి.
2: నేనేం తప్పు మాట అన్నానమ్మా?
1: తప్పో ఉప్పో మీ నాన్నగారే తేల్చి చెప్తారు, పద. ఊరుకుంటున్న కొద్దీ మితిమీరిపోతున్నావు. మీరు ఇంటి సంగతే పట్టించుకోవడం మానేశారు. వీడు నన్ను ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్నాడు. చిన్నంతరం పెద్దంతరం బొత్తిగా లేకుండా మాట్లాడేస్తున్నాడు. ఎందుకు కొరగాకుండా పోతున్నాడు.
0: ఏరా కృష్ణ, అమ్మని ఏమన్నావురా? ముందు చంపలు వేసుకుంటావు లేదా? తల్లిదండ్రులు అంటే ప్రత్యక్ష దైవాలు అన్న సంగతి గుర్తు పెట్టుకో.
2: నేనేమీ అనలేదు నాన్నగారు.
1: నేను ఇందాక శాస్త్రులు గారికి స్వయం పాకం ఇస్తే వీడు నన్ను నానా మాటలు అన్నాడండి.
2: గ్రుడ్డివాడు వస్తే ముష్టి ఎందుకు పెట్టలేదని అడిగానండి, అంతే.
0: సరే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను కనుక్కుంటాను వీడి సంగతి.
1: మొక్కగా ఉండగానే వంచకపోతే మానయ్యాక వంగుతుందా? చూస్తూ ఊరుకుంటే చెడిపోతాడు.
0: రే కృష్ణ, ఇలా రా, ఇలా కూర్చో బల్ల మీద. శ్రద్ధగా చదువుకోక ఎందుకురా అమ్మతో నీకు తగవులు? నేను చిన్నప్పుడు ఆ వీధి పళ్ళలో చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడంటే ఆనాడు కష్టపడి చదువుకోబట్టే కదా. క్లాసు ఫస్ట్ వచ్చేటట్టు చదువుకోవాలి. నువ్వు గొప్ప డాక్టర్ కావాలరా?
2: నేను శ్రద్ధగానే చదువుతున్నాను నాన్నగారు.
3: నమస్కారం అండి, నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్నానండి. 2 నెలల క్రిందట మా నాన్నగారు చనిపోయారండి. పరీక్ష ఫీజు కట్టాలండి, 1 రూపాయి ఇప్పించండి. మీ వంటి ధర్మాత్ములు తలా కాస్త సాయం చేశారండి. మీరు కూడా తోచినది ఇప్పిస్తే ఫీజు కడతానండి. ఇదిగోండి హెడ్ మాస్టర్ గారిచ్చిన ఉత్తరం.
0: ఏది లైవ్? ద బేరర్ ఆఫ్ దిస్ లెటర్ ఇస్ ఎ వెరీ పూర్ బాయ్. అసలు మన దేశమే పేద దేశం, అందరూ పేదవాళ్ళమే. He's a promising student, highly intelligent and industrious. Mana vaalaki sifarasu uttaralu rayadam telikaipoyindi. Maatalu viluvey teliyadu manaki. Iska uttaram chudu, prasthutam naa daggara emi ledhu, taruvatha eppudaina kanipiste aalochistanu.
3: Pariksha fees kattadaniki repe aakari roju sir, 1 rupayi ippinchandi babu garu.
0: I am very sorry, vellu, nanu visiginchaku. Naa daggara prasthutam paisa kuda ledhu, po. Naa maatalu nammapothe idigo chudu, naa money purse chudu khaaliga undi. మరి వెళ్ళరా?
3: వెళ్ళొస్తానండి.
0: వెళ్ళు, కానీ ఇప్పుడప్పుడే రాబోకు.
4: సుబ్బారావు గారు, సుబ్బారావు గారు,
0: మీరు రండి.
4: ఇదో మీరు ఇంకా వినలేదా?
0: ఏమిటి సంగతి?
4: మన ఆఫీసర్ రేపు ఛార్జ్ తీసుకుంటాడంట. ఈవేళ పొద్దున రైల్లో ఆయన వచ్చాడు. ప్లాట్ఫామ్ మీద స్వాగతం చెప్పి దండలు వేసి గృహప్రవేశం చేయించి వచ్చాం.
0: ఎంత పని చేశారండి? నాతో మాట మాత్రం చెప్తే నేను వచ్చేవాడిని కదా.
4: ఏమో మీకు తెలిసేమో అనుకున్నాము, అయినా మునిగిపోయింది ఏమీ లేదు. రండి, మనిషి కాస్త నిదానస్తుడల్లే కనిపిస్తున్నాడు. పాత ఆఫీసర్లాగా హళ్ళు పెళ్ళు అంటూ చిందులు తొక్కే రకం కాదులే. ఎందుకైనా మంచిదని ఎల్లుండి ఆయనకి స్వాగతం చెబుతూ ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాం.
0: చాలా మంచి పని తలపెట్టారు. మంచి పార్టీ ఇవ్వాలండి. రెండు స్వీట్లు, రెండు హాట్లు, రెండు ఐస్ క్రీమ్లు.
4: అవునండి, మన పార్టీతో ఆయన ఐస్ అయిపోవాలంటారు.
0: బాగా చెప్పారు. మంచి పార్టీ ఇచ్చి ముందుగానే ఆయన్ని మంచి చేసుకోవాలండి, లేకపోతే మన ఆటలు సాగనివ్వడు.
4: అందుకే కదండి ఇంత హడావిడిగా వచ్చాం. ఇగో మీరే బోణీ చేయాలి, చందా లిస్టు కూడా పట్టుకొచ్చాం.
0: ఆ తప్పకుండా. ఏది లిస్టు? నా తరఫున ఓ 100 రూపాయలు రాసుకోండి. ఇదిగో ఇప్పుడే తీసుకోండి. పార్టీ మాత్రం ఘనంగా చేయాలండి.
4: తప్పకుండా తప్పకుండా చేద్దామండి.
2: నాన్న, పాపం బీద విద్యార్థికి 1 రూపాయి ఇవ్వమంటే లేదన్నావే, ఇప్పుడు వీళ్ళకి అంత డబ్బు ఎందుకు ఇచ్చావు? ఎందుకు అబద్ధం ఆడటం ఆ బీద విద్యార్థితో?
0: పిల్లకాయకి కేంద్రం ఉండేది తప్ప అన్నారు. యుక్తిగా తప్పించుకోకపోతే ఆ బీద పిల్లవాడు శనిలా పట్టుకుని వదలడు. అయినా అడిగిన ప్రతి వారికి దాన ధర్మాలు చేయడానికి మన ఏమన్నా లక్షాధికారమా?
2: ఆ అబ్బాయి అడిగింది పాపం 1 రూపాయేగా నాన్న.
0: నువ్వు నోరు మూసుకో, స్కూల్ పో. అనవసరమైన ప్రసంగాలు చేస్తే చెంప చెల్లు ఉంటుంది.
3: ఒరే మాస్టర్ గారు ఇంకా రాలేదురా?
2: అవునరా, నిన్న నువ్వు స్కూల్ కి ఎందుకు రాలేదురా?
3: నిన్న సినిమాకి వెళ్ళానురా.
2: సినిమాలో పాటలు బాగున్నాయారా?
3: అవునవును, చాలా బాగున్నాయి.
4: పిల్లలు ఎందుకు రాట్లా కాకిగోల చేస్తారు? ఇది బడి అనుకున్నారా, చేపల బజార్ అనుకున్నారా?
3: చేపల బజార్ పక్కనే ఉంది సార్.
4: కూర్చోండి, చెవడాలు ఎక్కదీస్తాను. ఇదిగో అంతా సైలెంట్ గా కూర్చోవాలి. రేపు మన స్కూల్ కి డీఓ దొరగారు తనిఖీకి వస్తున్నారా? మన క్లాసు కూడా వస్తారు. భూమి ఆకారం ఎట్లా ఉందని అడిగితే ఏం చెబుతారా?
3: భూమి చదరంగా ఉంటుందని చెప్తాను సార్.
4: ఏ మొహల్లా ఉంది, నా పొడుంకాయ ఎట్లా ఉంటుందో అట్లా ఉందని గుర్తుపెట్టుకోండి.
2: అయితే మామూలు రోజుల్లో పుండ్రంగాను, సెలవు రోజుల్లో చదరంగాను ఉంటుందని చెప్తాను సార్.
4: ఎందుకని?
2: ఎందుకేమిటి సార్, మామూలు రోజుల్లో మీరు స్కూల్ కి తెచ్చే పొడుంకాయ గుండ్రంగా ఉంటుంది, సెలవు రోజుల్లో మీరు వాడే వెండి పొడుండిబ్బి చదరంగా ఉంటుంది కదండి. నేను చూడలేదనుకున్నారా?
4: ఏది కాదు, పెదవు తెలివితేటలు మీరును. నేను చెప్పినట్టు చేయండి. మనం తెలుగు వాచకంలో 1వ పాఠం పూర్తి చేశాం. కానీ రేపు డీఓ గారు వచ్చినప్పుడు 32వ పాఠం చెప్పుకుందాం, తెలిసిందా? ఈవేళ ఆ పాఠంలో ప్రశ్నలు వేసి జవాబులు ముందుగానే చెప్పేస్తాను. డీఈఓ గారు వచ్చినప్పుడు మిమ్మల్ని అదే ప్రశ్నలు వేస్తాను, మీరు మాత్రం టగటగటగ అదే జవాబులు చెప్పాలి. సుమా ఏమిటి తెలిసిందా, 32వ పాఠం ముందుగానే క్లాసులో పూర్తయినట్లు ఆయనకి తెలియకూడదు సుమా. ఇదిగో మీలో ఎవరైనా ఈ సంగతి బయట పెడితే డొక్క చీల్చి డోలు కట్టేస్తాను, వీపు విమానం మాత మోగించేస్తాను. జాగ్రత్త, తీయండి 32వ పాఠం. ఒరే కృష్ణ, నువ్వు చదవరా.
2: సత్యహరిశ్చంద్రుడు.
4: సత్యహరిశ్చంద్రుడు చాలా గొప్పవాడర్రా, ఆడిన మాట ఎన్నడూ తప్పడు. సత్యం కోసం భార్యాభికలకు దూరం అయ్యాడు, తన రాజ్యాన్ని కూడా పోగొట్టుకుని చివరికి కాటికాపరిగా పనిచేయవలసి వచ్చింది పాపం. ఒరే కృష్ణ, నువ్వు చదువు.
2: ఎందుకు మాస్టారు చదవటం? డీఓ గారి ముందు అబద్ధం ఆడటం కోసం హరిశ్చంద్రుడి కచ్చదడం అన్యాయం సార్.
4: ఏడిసావు నోర్మి, ఏదో పెద్ద హరిశ్చంద్రుడు దిగి వచ్చినట్టు మాట్లాడుతావు, నిన్ను ఏం చేస్తానో చూడు.
2: మీరు నన్ను ఏం చేసినా సరే నేను ఇంకా నోరు మూసుకోను. ఈ చదువుతో నాకు పని లేదు. తల్లి, తండ్రి, గురువు అంతా ఇంతేనా? చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. సత్యం ధర్మం అని పెద్ద కబుర్లు ఇతరులకు చెప్పగానే మన పని తీరిపోతుందా? మాటలకు చేతలకు ఇంత దూరం అయితే లోకం ఎలా బాగుపడుతుంది? ఈ చదువు నాకు అక్కర్లేదు, నాకు నిజమైన చదువు కావాలి. చెప్పిందంతా చేయాలి, చేసిందంతా చెప్పాలి. మేడి పండు లాంటి మనుషుల వలన లోకం బాగుపడదు. 100 గొప్ప మాటల కంటే 1 మంచి మంచి పని చేసి చూపించాలి. ఇక నాకు ఈ చదువు వద్దు సార్, వెళ్తాను.
4: ఒరే ఒరే కృష్ణ, ఆగు ఆగరా, ఎక్కడికి పోతున్నారా? ఉండరా, ఉండు, నిలబడు.
1: ఏమండోయ్, మన కృష్ణుడు బడి నుండి ఇంకా రాలేదండి. ఇంత పొద్దు పోయేదాకా ఎక్కడున్నట్లు? అలా వెళ్లి కాస్త చూసిరండి.
5: వాడే వస్తాలే, ఎక్కడికి పోతాడు? ఏదో పిల్లలతో ఆటలాడుతూ ఉండి ఉంటాడు.
1: కాదండి, వాడు ఎప్పుడు బడి వదలగానే సరాసరి ఇంటికే వస్తాడు. వాడు ఎక్కడ ఉండడండి, నాకు తెలుసు వాడి సంగతి. నాకేదో భయంగా ఉంది. పొద్దున్న కూడా ఒట్టి పుణ్యాన్ని కసురుకున్నాను పసిపెదవని. కదలరేమండి, నేను వస్తాను, పదండి.
5: సరే పద, సంపూ తింటావు కదా, ఆఫీసు పనితో ఊపిరి సరప కొట్టుకుంటూ ఉన్నాను. పద.
4: సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, మీ కృష్ణుడు ఇంటికి వచ్చాడా? ఏమిటండి అలా చూస్తారు? ఇందాకే పలకా పుస్తకాలు తీసుకుని వెళ్లిపోయాడండి.
5: అలాగా ఇంతవరకు ఇంటికి రాలేదండి.
4: ఏమిటి ఇంతవరకు ఇంటికి రాలేదా? ఈవేళ క్లాసులో పాఠం చదవరా అంటే నాకు ఈ చదువు అక్కర్లేదని చెప్పేసేసి సంచి ముదానికి తగిలించుకుని గబగబా వెళ్లిపోయాడు. ఎంత పిలిచినా తిరిగి చూడలేస్తుమా, మీతో ఈ సంగతి చెబుదామని బడిగంట కొట్టగానే ఇలా వచ్చేసాను.
5: మేము ఇంకా వాడు ఎందుకు రాలేదని కంగారు పడుతున్నాం, వెతకటానికి బయలుదేరుతున్నాం. ఏంటో ఈ కాలం పిల్లలు, వాళ్ల వరుస అదోలా ఉంటుంది.
1: ఇంకా ఆలోచిస్తారేంటండి? పదండి, నా చిట్టి తండ్రి ఎక్కడున్నాడో ఏంటో. నా మనసు పరిపరి విధాలుగా పోతోంది. కీడెంచి మేలెంచమన్నారు, ఏమైపోయాడో ఎక్కడున్నాడో నా చిట్టి తండ్రి.
5: కంగారు పడకు, వెతుకుదాం. పద, పదండి మాస్టారు.
1: అదిగో అక్కడ ఎవరో పిల్లలు ఆడుకుంటున్నట్టున్నారు. మనవాడు ఉన్నాడేమో చూడండి.
5: అదిగో ఆ మూల వాడే, అక్కడ కూర్చున్నది వాడే. పద పద. రే కృష్ణ, రే ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావురా?
1: బడికి వెళ్తానని ఇక్కడ కూర్చున్నావా కృష్ణ?
4: ఎంత చెప్పినా వినకుండా క్లాసులోంచి గబగబా లేచి వచ్చేసి ఇక్కడేం చేస్తున్నావురా?
5: చెప్పినట్టు విని బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అవుతావు అనుకుంటే ఇదేమిట్రా, నా ఆశలన్నీ అడియాసలు చేస్తావా?
2: చెప్పినట్లు చేస్తారా? ఈ లోకంలో తల్లి తండ్రి గురువు ప్రత్యక్ష దైవాలని చెప్పారే, వారు చెప్పినట్లే చేయాలన్నారే. సత్యం ధర్మం అని ఏవో పెద్ద కబుర్లు చెప్పేవారే. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. మాటలకు చేతలకు ఇంత దూరం అయితే లోకం ఎలా బాగుపడుతుంది? ఈ చదువు నాకు అక్కర్లేదు, నాకు నిజమైన చదువు కావాలి. చెప్పినది చేయాలి, చేసినది చెప్పాలి. 100 గొప్ప మాటల కంటే ఒక్క మంచి పని చేసి చూపించాలి. ఇక నాకు ఈ చదువు వద్దు, ఎవ్వరూ వద్దు.
4: రే కృష్ణ, ఆగు ఆగు, మాకు మంచి గుణపాఠం నేర్పావు నాయన. నీ వంటి వాడు ఒక్కడు బడిలో ఉంటే చాలు, ఉపాధ్యాయులు పిల్లలు అందరూ బాగుపడతారు నాయన.
5: రే కృష్ణ, ఇలా రా నాయన, ఈనాటితో మా అజ్ఞానాన్ని పటాపంచాలు చేసేవరా. పెద్దలు ఏది చేస్తే పిల్లలు వారిని అనుసరిస్తారు. పెద్దలు క్రమబద్ధమైన జీవితం అలవాటు చేసుకోవాలి. పిల్లలు బాగుపడటానికి చెడిపోవటానికి తల్లి తండ్రి గురువుల ప్రవర్తనే కారణమని రుజువు చేశావు. పెద్దలు మొద్దులు కాకూడదని మాకు మంచి బుద్ధి చెప్పావు నాయన.
1: అందుకేనండి వేదవ్యాసుడు ఏమన్నాడంటే, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మానం అన్నాడు. అందుకేనా నాయన వేమన పిన్న చేత దివ్య పెద్దగా వెలగదా అన్నాడు. నీ మాటలు మాకు కనువిప్పు కలిగించాయి. పద నాయన ఇంటికి పద.
4: పద నాయన.

ఇంతటితో ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమాన్ని ముగిస్తూ వచ్చే వారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి ఆదివారం రేడియో సాయిలో అందించబడుతున్న సమర్పణ కార్యక్రమ ఉపన్యాసాలకి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో ఏప్రిల్ నెల 2013 హైదరాబాద్లోని శివం మందిర ప్రాంగణంలో అందించబడిన స్వామి విద్యార్థి శ్రీ కె అరుణ్ గారి ఉపన్యాసంలో 2వ భాగాన్ని మీరు వింటారు.

అదే టైంలో స్వామి ఈ పాద నమస్కారం ఇప్పుడు మనం ఆపాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. అది అప్పటికే బాయ్స్ కి తెలిసింది. స్వామి వచ్చి మా ఫ్రెండ్ ఒక ఆయన, ఇప్పుడు పుట్టపర్తిలో ఇప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్ ఆయన శివకుమార్ అని, పిహెచ్డి అప్పుడే పిహెచ్డి ఫినిష్ చేశాడు. ఆ శివకుమార్ అనే వ్యక్తి తబలా అది కూడా వాయిస్తుంటాడు, భజన హాల్ దగ్గర కూర్చున్నాడు. నేనేమో అక్కడ అటువైపు వెయిటింగ్ బాయ్స్ దగ్గర కూర్చున్నాను. స్వామి దర్శనం అయిపోయిన తర్వాత, ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత వచ్చి శివకుమార్ని చూసి, నాకు ఇద్దరు మంచి పిల్లలు కావాలి, స్వామి వెంట వచ్చి ఈ పాద నమస్కారం ఇప్పుడు చేయకూడదని చెప్పడానికి మంచి పిల్లలు, ఇద్దరు పిల్లలు కావాలి, నీకు తెలిసిన మంచి పిల్లలందరినీ నువ్వు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టు, నేను చూస్తాను అన్నారు. ఇప్పుడు ప్రారంభం అనేటువంటిది ఎలా ఉంటుందంటేనండి, ఈ శివకుమార్ అందరినీ ఏరుకుని వచ్చి నా దగ్గర కూడా వచ్చి నువ్వు కూడా కూర్చో అన్నాడు. అంటే నేనన్నా నేనెందుకు అంటే, లేదు స్వామి అందరినీ పిలుస్తున్నారు. వాడికి తెలియదు నాకు స్వామికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ, ఈ విధమైనటువంటి కోల్డ్ వారు అలకలు ఇవన్నీ అతనికి తెలియదు పాపం. సో అతను నన్ను వచ్చి పిలిచాడు. పిలిస్తే నేను కూడా కూర్చున్నాను, అతను కూర్చున్నాడు, అతని వెనకాల నేను ఇంకొక 10 మంది పిల్లలము కూర్చున్నాము. ఈలోపు స్వామి ఇంటర్వ్యూ రూమ్ తలుపు తెరుచుకుని వచ్చారు. వచ్చి చూస్తూనే ఈ అబ్బాయిని చూసి, తెచ్చావా పిల్లలను అన్నారు. అంటే ఇదిగోండి స్వామి అని చెప్పి నన్ను నా వెనకాల ఉన్న వాడిని చూపించారు. అంటే మళ్లీ ఒక్కసారిగా స్వామి కోపోద్రిక్తులు అయిపోయారు. నీకు నేను ఏమి చెప్పాను, నువ్వు ఏమి చేసావు, నేను మంచి పిల్లల్ని తీసుకురమ్మంటే నువ్వు చెడ్డ పిల్లలందరినీ తీసుకొచ్చావే, ఏం చేస్తున్నావు నువ్వు, నువ్వు పిహెచ్డి కదా చేస్తున్నావు. అంటే అవును స్వామి అంటే, నంచుండయ్యా అన్నారు. కంట్రోలర్ని పిలిచారు, ఇతనికి పిహెచ్డి ఇవ్వకు ఆపేసేసే అన్నారు అని చెప్పి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లిపోయారు. ఇతను నా వైపు తిరిగి, నేను నీకు ఏం అపకారం చేశాను, నీకు స్వామికి మధ్య ఏమన్నా వైరం ఉంటే ముందుగానే చెప్తే, నిన్ను పిలిచేవాడిని కాదు కదా, ఇప్పుడు నేను 5 సంవత్సరాలు కష్టపడి చేసిన పిహెచ్డి కూడా నాకు ఇస్తారో ఇవ్వరో. ఈలోపు కంట్రోలర్ గారు ఈయన పేరు అది కూడా నోట్ చేసుకుంటే, ఎందుకంటే స్వామి వాక్యం శిరస. సరే నేను బ్రదర్ నేను అనుకోలేదు, జరిగిందేదో జరిగిపోయింది, నన్ను క్షమించి, అట్లాంటిది ఏమి జరగదు అని చెప్పి కూర్చున్నాను. కూర్చుంటే కొంచెంసేపు అయింది, రిజిస్ట్రార్ గారిని, కంట్రోలర్ గారిని, పాత వైస్ ఛాన్సలర్ వెంకటరామన్ గారిని అందరినీ పిలిచారు లోపలికి స్వామి. మళ్ళీ రిజిస్ట్రార్ గారు వచ్చారు బయటికి. వచ్చి ఇక్కడ అరుణ్ అంటే ఎవరు బాబు అన్నారు. అంటే నేనే సార్. నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా అన్నారు. అంటే ఉంటాను సార్ అన్నారు. నిశ్చయించుకున్నావా అంటే ఉంటాను సార్ అన్నారు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళారు. మళ్ళీ కొంతసేపు అయ్యాక కొంచెం దీన వదనంతో వచ్చారు. బాబు స్వామి అడుగుతున్నారు, నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా, దయచేసి చెప్పు, ఏదో ఒకటి ఖచ్చితంగా ఆలోచించుకుని చెప్పని, రెండు చేతులు నమస్కరిస్తే. లేదు సార్, నేను ఖచ్చితంగా ఉంటాను, ఇది నా నిర్ణయం అని. అంటే మళ్ళీ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చి స్వామి పిలుస్తున్నారని చెప్పి నన్ను పరిచయం చేసిన పాపానికి బలవ్వబోతున్న శివకుమార్ని ఇద్దరిని కూడా లోపలికి పిలిచారు. పిలిచి మేము వెళ్ళాం. వెళ్ళగానే స్వామి, ఏమిరా నీకు పొమ్మని చెప్పాను కదా అన్నారు. లేదు స్వామి నేను పోవటం లేదన్నాను. నువ్వు పోవలసిందే నేను చెప్పాను కదా అన్నారు. లేదు స్వామి నేను పోవటం లేదన్న, ఇది నా ఆజ్ఞ, నువ్వు పోవలసిందే అన్నారు. మీ ఆజ్ఞ అయినా నేను పోను స్వామి అన్నాను. అందరూ ఏమిటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా స్వామి చందమామ నవ్వు స్వామి బ్యూటిఫుల్ స్మైల్ ఒకటి ఇచ్చారు. చాలా సంతోషం బంగారు అన్నారు. అని ఏమనుకుంటున్నావు నువ్వు, స్వామి సన్నిధిలో ఉండడం అంటే ఏమనుకుంటున్నావు, ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే గానీ అవకాశం రాదు, ఎంతో మంది కాచుకుని కూర్చున్నారు, అట్లాంటిది నువ్వు మంకీ మైండ్, మంకీ మైండ్, నిన్ను నేను చెప్పాను కదా అన్నా. లేదు స్వామి నేను పోవటం లేదన్న, ఇది నా ఆజ్ఞ, నువ్వు పోవలసిందే అన్నాడు. మీ ఆజ్ఞ అయినా నేను పోను స్వామి అన్నాను.

అవకాశం రాదు, ఎంతో మంది కాచుకుని కూర్చున్నారు. అట్లాంటిది నువ్వు మంకీ మైండ్, మంకీ మైండ్. నిన్ను చీపురు కట్ట తిరగేసి కొడితే గానీ మీ భార్య నీకు బుద్ధి రాదు అన్నాడు. అని శివకుమార్ వైపు చూసి, నీకేం బెంగ లేదు, నీ పిహెచ్డి వస్తుంది అని చెప్పి, నేను రేపు నుంచి మీరిద్దరూ కూడా నేను దర్శనానికి వెళ్తున్నప్పుడు నా వెనకనే రండి. భక్తులు పాద నమస్కారం చేసుకున్నప్పుడు సున్నితంగా వారిని మనసులోనే చేసుకోమని మీరు వారించండి. మీరు అతి సున్నితంగా కూడా వాళ్ళకి నచ్చ చెప్పినట్లు మీరు చెయ్యండి. కాబట్టి మీరిద్దరూ కూడా రేపు నుంచి రండి అని చెప్పి నాకు ఆ అవకాశాన్ని ఇచ్చారంటే, బిడ్డ తల్లిని తెలిసో తెలియకో అలిగి కాళ్లతో తన్నవచ్చు, కానీ తల్లి ఎప్పుడూ కూడా బిడ్డని బిడ్డగానే చూస్తుంది. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా తన అనుగ్రహాన్ని మాత్రం ప్రసరిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం అనేటువంటిది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఆ తర్వాత ఎన్నో ఈ ఈ స్వామికి ప్రతిరోజు దర్శనంలో వెళుతూ ఉండడం అనేటువంటి అపూర్వ భాగ్యాన్ని చూశాను. స్వామి యొక్క ఆ భక్తుల కళ్ళల్లో ఆనందం, స్వామి కళ్ళల్లో వారి పట్ల ప్రేమ ప్రత్యక్షంగా ఆ దర్శనంలో చూసి, ఎంతో మంది ఏమి అడగరు స్వామిని, కేవలం కన్నీటి ధారలతో స్వామికి ఆ అభిషేకం చేయడం చూశాను. ఏదో వారికి వీరికి మధ్య ఆ అద్భుతమైన అపూర్వమైన భక్తులకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని నాకు చూపించడానికే భగవంతుడు ఈ విధమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ ఈ పరిక్రమలో ఎంతో సరదాగా స్వామి చాలా, అంటే ఒక మిత్రుడికన్నా కూడా క్లోజ్గా మెలిగేవారు స్వామి. చాలా నేను చెప్పకూడదు కానీ అల్లరి చేసేవారు, అప్పుడప్పుడు ఏడిపిస్తుండేవారు. మనం స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్ అని అనుకుంటాం కానీ నిజంగా స్వామి అంత లిబరల్ పర్సన్ని నేనైతే చూడలేదు. ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలో అక్కడ ఉంటారు కానీ చాలా లిబరల్ పర్సన్. ఈ విధంగా ఈ ఈ నడిచే క్రమంలో స్వామి ఆ దసరా వచ్చింది. దసరా వస్తే స్వామి ఆల్మోస్ట్ అది లాస్ట్ టైం నేను చూసింది, పూర్ణచంద్రలో అప్పుడు దసరా జరిగింది. పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఈ సంప్రోక్షణ చేస్తుండేవారు. సో నేను స్వామి పక్కన అప్పుడు అందరూ జనం స్వామి యొక్క పాద నమస్కారం తీసుకోవాలని అనుకుంటూ ఉన్న తరుణం కిక్కిరిసిపోయింది పూర్ణచంద్ర హాలు. స్వామితో పాటు నేను వెళ్తుంటే స్వామి పక్కన ఇది ఈ నీళ్లు పట్టుకున్నారు. స్వామి ఆ సంప్రోక్షణ చేసే ఆ దర్భలు అవి పట్టుకుని సంప్రోక్షణ చేస్తున్నారు. స్వామి ఎదురుగుండానే నేను నడుస్తూ వెళ్తుంటే స్వామి ఇట్లా సంప్రోక్షణ చేయడము, మళ్ళీ అది ముంచి కావాలని నా నెత్తి మీద నీళ్లు జల్లడము, అలాగా పూర్ణచంద్ర హాల్ తిరుగుతున్నంతసేపు స్వామి నాతో పూర్తిగా ఆడుకున్నారు. ఆ నీళ్లు తీసి నా నెత్తి మీద జల్లడం, నేను పైకి చూడడం, అలాగే తడిసి నన్ను ఆ సంప్రోక్షణతో ముద్ద చేసేశారు. ఆయన నేను ఆ విధంగా నా మీద నీళ్లు పడుతూ ఉంటే అది చూసి చాలా స్వామి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, నేను కూడా నా జన్మ ధన్యం అయిపోయింది, ఎందుకంటే ఇదివరకు నేను టీవీల్లో వాటిలో చూశాను ఒక్క నీటి చుక్క మన మీద పడితే బాగుండు అని అనుకుంటున్న తరుణంలో స్వామి పూర్తిగా ఆ దసరా రోజు పూర్ణాహుతి రోజు సంప్రోక్షణ రోజు నాతో ఏ విధంగా అయితే కృష్ణుడు వారి మిత్రులతో ఆడుకున్నారో ఆ విధంగా నాతో సరదాగా సంప్రోక్షణ చేసి నేను బయటకు వచ్చేసరికి పూర్తిగా నా బట్టలన్నీ కూడా ఈ ఈ సంప్రోక్షణ జలంతో తడిసిపోయాయి. కానీ ఆ మధురానుభూతి అంత చమత్కారంగా అంత చలాకీగా స్వామి ప్రవర్తించేవారు. అదేవిధంగా ఒకసారి కాన్వకేషన్ డ్రామా, అంటే ఏ విధంగా స్వామి మా అందరితోనూ కలిసిపోయేవారు. ఐఎమ్ మ్యాన్ అమాంగ్ మెన్, ఉమెన్ అమాంగ్ ఉమెన్, చైల్డ్ అమాంగ్ చైల్డ్, యూత్ అమాంగ్ యూత్, వెన్ ఐఎమ్ అలోన్ ఐఎమ్ గాడ్ అన్నారు స్వామి. ఎవరితో ఉంటే వారి వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఆయన రూపాంతరం చెంది వారికి ఆనందాన్ని ప్రసాదిస్తూ ఉండేవారు. మేమందరం కూడా ఈ డ్రామా కోసం ఫస్ట్ టైము 1999 ట్రై బృందావనం

ఓ స్వామి అప్పుడు ఉన్నారు. ఆల్మోస్ట్ అక్టోబర్ దసరాలు అయిపోయాయి. అప్పటి నుంచి కాన్వకేషన్ డ్రామా ప్రిపరేషన్స్ జరిగాయి. అందులో మొట్టమొదటిసారిగా నాకు కూడా ఒక అవకాశం దక్కింది. అవకాశం దక్కితే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది, బృందావనం. ఒకరోజు సడన్ గా భజన్స్ అయిపోయాక స్వామి పిలిచారు త్రయి బృందావనంలోకి. ఈ బాయ్స్ ఎవరెవరైతే డ్రామా చేస్తున్నారో వాళ్ళందరినీ పిలవండి అన్నారు. మాకు కబురు అందింది, మేము గబగబ పరిగెట్టుకుని వెళ్ళాం. ఆ త్రయీ బృందావనం లోపల ఆ హాలు ఆ ఝూలా, ఎందులో అయితే స్వామి కూర్చుని ఊగుతారో, మేమంతా ఓ 10 మంది బృందావన్ వార్డెన్ నరసింహమూర్తి గారు, శివశంకర్ సాయి గారు ఉన్నాం. ఒక 20 నిమిషాలు నిశ్శబ్దంగా వెయిట్ చేసిన తర్వాత అలా తలుపులు తెరుచుకున్నాయి. తలుపులు వెనకాల స్వామి మెల్లగా త్రయీ హాల్లోంచి నడుచుకుంటూ వచ్చి ఝూలా దగ్గర ఆగి మమ్మల్ని అందరినీ చూసి హూ ఇస్ దిస్ బాయ్ అని చెప్పేసి ఒక్కొక్కళ్ళని అడగడం ప్రారంభించారు. సో నా వంతు వచ్చింది. సో నా వైపు చూసి వాట్ ఈజ్ యువర్ నేమ్ బాయ్, వాట్ ఈజ్ దిస్ బాయ్స్ నేమ్ అన్నారు. అంటే నరసింహమూర్తి గారు స్వామి డ్రామాలో పేరేమో అనుకుని స్వామి మాథ్యూ అన్నారు. అంటే నీ తలకాయ, నేను అసలు పేరు అడుగుతుంటే నువ్వు డ్రామా పేరు చెప్తున్నావు, ఏమి నీ పేరు అన్నాను. అంటే స్వామి అరుణ్ స్వామి అన్నాను. మంచిది మంచిది అని చెప్పి స్వామి ఆ ఝూలాలో కూర్చున్నారు. కూర్చుంటే అది ఆ డ్రామా ఒక బుర్రకథ ఆధారంగా నిర్మించడం అయింది. ఆ బుర్రకథలో వాడు కృష్ణ పాండవుల యొక్క భక్తిని, కృష్ణుడు ఏ విధంగా వారిని కాపాడతాడనేటువంటిది బుర్రకథ ద్వారా చెప్పడం జరిగిందనమాట. సో అందులో బుర్రకథ అంటే మీ అందరికీ తెలుసు, ఒక కథకుడు, ఆ కథకుడు పక్కన ఇద్దరు వ్యక్తులు తాళబద్ధంగా లయబద్ధంగా పాటలు పాడుతుంటారు. సో స్వామి జూలాలోకి స్టార్ట్ చేయండి అన్నారు బుర్రకథ. సో అందులో కంచు కంఠం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ బుర్రకథని ఒక భజన రూపంలో కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ గోపాల బాల కృష్ణ అంటూ ఆ భజనని అందుకోగానే అద్భుతమైన అందరూ కూడా లీనమైపోయాం. స్వామి జూలాలో ఇలా ఊగుతున్నారు, కొంతమంది పాదసేవనం చేస్తున్నారు, ఇటువైపేమో ఈ కృష్ణ గానం జరుగుతోంది. స్వామి అత్యంత ప్రసన్న వదనంతో ముందుకి వెనక్కి ఊగుతూ ఆ గానాన్ని చూశారు. మధ్యలో ఉన్నటువంటి ఆగండి అన్నారు. వాళ్ళు ఆగారు. అయితే ఎదుర్కొన్నాం అన్న స్టూడెంట్స్ అందరినీ కొంచెం జరగండి అన్నారు. అది స్వామికి అప్పుడు 74 సంవత్సరాలు. జరగండి అన్నారు. జరిగాం. ఏమిటి స్వామి మధ్యలో లేచిపోయారు, ఏమైంది, ఏమన్నా తప్పుపడేమా, ఏమన్నా చేసామా అనుకుంటుంటే స్వామి కొంచెం ముందరకొచ్చి ఆ కథకుణ్ణి పిలిచారు. పిలిచి, చూడు నువ్వు డ్యాన్స్ సరిగ్గా చేయటం లేదు, దానికి ఒక రకంగా పాదాలు నృత్యం చెయ్యాలి. అంటే ఓహో స్వామి, నాకు ఈ విధంగా నేర్పించారు స్వామి. పర్వాలేదు పర్వాలేదు, ఇప్పుడు నేను చేస్తాను చూడు అని చెప్పి స్వామి తన అంగరకాన్ని పాదాలు కనిపించేటట్టుగా ఎత్తి 2 పాదాలు కూడా లయబద్ధంగా అతనికి డ్యాన్స్ ఎలా చేయాలో 74 ఏళ్ల వయసులో ఇక్కడ మేము తాళం వేస్తూ ఉంటే స్వామి డ్యాన్స్ చేసి ఈ విధంగా డ్యాన్స్ చేయాలి అని చెప్పి వెళ్ళి జూలాలో కూర్చున్నారు. అది స్వామి అంటే యూత్ అమాంగ్ యూత్ అంటే అసలు యూ కెనాట్. అప్పుడు స్వామి ఇంత మనకి అంటే భగవంతుడు అన్న భావాన్ని పూర్తిగా మరపింపజేసి ఆ ప్రేమ వాహినిలో మనందరినీ కొట్టుకుని పోయి మనని మనం మర్చిపోయి పూర్తిగా స్వామిలో లీనమైపోయేటువంటి అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సంఘటనలను తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళు గగురుపాటు పొడుస్తుంది. ఒకసారి నేను స్వామి దగ్గర డ్యూటీ చేస్తున్నప్పుడు అనుకున్నాను, మా ఇంట్లో వాళ్ళని నేను ఐ స్టార్టెడ్ మిస్సింగ్ దెమ్. మార్నింగ్ 6 o'clockకి నా బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ, ఏంటి స్వామి ఉన్నా ఏమి పట్టించుకోరు మన్ని, ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, మా ఇంట్లో ఉంటే మా అమ్మ నాన్న ఏం తిన్నావురా అని చెప్పి రోజు అడుగుతారు, స్వామి ఏమీ అడగరు అని నేను మనసులో అనుకున్నాను. అనుకుంటే ఆ రోజు దర్శనం అయిపోయింది, ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయి స్వామి ఇంటర్వ్యూ రూమ్లోంచి తొంగి చూసి నన్ను పిలిచారు. నేను వెళ్ళాను. వెళ్తే ఎట్లా ఉన్నావు అన్నారు. బాగున్నాను స్వామి. ఏం తింటున్నావు అన్నాడు.
స్వామి సౌత్ ఇండియన్ క్యాంటీన్లో నార్త్ ఇండియన్ క్యాంటీన్లో తింటున్నాను, ఏమేమి ఇస్తారు అని చెప్పి అన్ని విశేషాలు, ఎలా తింటున్నావు, ఏం తింటున్నావు, వేళకి తింటున్నావా లేదా అన్ని కూడా అడిగారు. అడిగి సరే బయటికి వెళ్ళన్నారు. బయటికి వచ్చాక నాకు అర్థమైంది, నేను ఆ విధంగా ఉదయం అనుకోవడం, స్వామి దాన్ని గ్రహించి నేనున్నాను నీకు అని చెప్పేసి నాకు ఈ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ కలిగజేశారు. కాబట్టి ఆయన హృదయవాసి, ప్రతి జీవుని హృదయంలోనూ వెలిగే పరమాత్మ స్వామి అంటే మనం ఇక్కడ అనుకోవడమే చాలు, స్వామి మన భావాలను గ్రహించి మన యొక్క ఆర్తిని తీర్చడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. అలా అని పోనీ మన భావాలన్నీ సంపూర్ణంగా పరిపూర్ణంగా సద్భావాలు ఉన్నాయా? లేదు. నేనైతే ఘంటాపదంగా చెప్పగలను, కానీ ఏనాడు కూడా స్వామి ఆర్తిని చూశారు కానీ ఎప్పుడు కూడా ఒరే నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, ఆ విధంగా చేస్తున్నావు, ఈ విధమైన ఆలోచన ఎప్పుడు కూడా స్వామి అంతటి సర్వాంతర్యామి, అంతటి భావగ్రాహి అయిన స్వామి కూడా ఎప్పుడూ కూడా వేలెత్తి నువ్వు ఈ విధంగా ఉంటున్నావు నాకు తెలుసు అని మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. ఒక నిజమైన మిత్రుడు ఏ విధంగా అయితే తన మిత్రుల్లో ఎటువంటి స్వభావం ఉన్నా కానీ చూడకుండా దాన్ని పరివర్తన చేయడానికి, క్రిటిసైజ్ చేయకుండా ఏ విధంగా చేస్తారో స్వామి ఆ విధంగా చేశారు. ఆయన తలుచుకుంటే ఆయనకి తెలియనిది ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా మనం నాకు కష్టాలు కలిగినప్పుడు కానీ లేకపోతే డిసప్పాయింట్ కలిగినప్పుడు కానీ స్వామి ఇంటర్వ్యూ అయ్యి చేస్తుండేవారు. ఒకసారి ఈ డ్యూటీ ఎప్పుడైతే నాకు ఈ స్వామి వెంట వచ్చే డ్యూటీ ఇచ్చారో నేను అది మొదలు పెడితే ఇది ఉద్యోగం కాదు. మామూలుగా సెంట్రల్ ట్రస్ట్లోనో ఎక్కడో ఉద్యోగం ఇస్తే జీతం ఇస్తారు, కనీసం ఉండడానికి రూమ్ ఇస్తారు. ఇప్పుడు స్వామి, ఇది స్వామి సేవ, స్వామి వెనకాల వెళ్తున్నాను, నాకేమో ఇంటి నుంచి పంపించిన డబ్బులన్నీ అయిపోయాయి, కేవలం 1000 ఎంతో ఉంది. స్వామేమో ఆనందంగా సేవ చేసుకొని ఇస్తున్నారు కానీ పైకము అందించటలేదు. సరే నేను మా వాళ్ళని అడుగుదామా అంటే నాకు ఇప్పుడు ఇంత చదువుకున్నాక మా వాళ్ళని నేను ఏ విధంగా అడుగుతాను అని ఒక గట్టి పట్టుదల లేదు. నాకు ఆ రోజు చాలా కోపం వచ్చింది. వస్తే సరే స్వామిని డైరెక్ట్గా అడగలేం కదా, మరి అందుకని మాకు పుట్టపర్తిలో ఒక బిలీఫ్ ఉంది. నేను జాయిన్ అవుతానే, ఎంబీఏలో జాయిన్ అవుతానే స్టూడెంట్స్ అందరూ నాకు చెప్పారు ఏంటంటే స్వామికి ప్రేయర్ అందజేయాలి డైరెక్ట్గా కుదరకపోతే ఆ ఎంట్రన్స్లో ఉన్న గాన్సు అంటాం మేము, గణేష్ గాన్సుకి చెప్తే, గాన్సు బాబా ఆయనకి చెప్తే ఆయన ఆటోమేటిక్గా డెఫినెట్గా అందజేస్తాడు అని చెప్పి స్టూడెంట్స్ ఇంకోటి కూడా అనేవారు, స్వామి కంటే గణేషే పవర్ఫుల్ రా అని చెప్పేవారు. అందుకనే మీరు చూడండి చాలా మంది దర్శనం అయిన తర్వాత స్వామి గణేష్ మందిర్ చుట్టూ చక్కర్లు కొడుతుంటారు. నేను కూడా సరే ఈ స్ట్రాటజీ ఫాలో అవుదాం అని చెప్పి కనీసం అట్లీస్ట్ ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి నా బాధ అని చెప్పేసి ఆ రోజు రాత్రి ఒకరోజు నేను గణేష్ దగ్గర నా కోడి వెళ్ళబోసుకున్నాను. ఈయనేమో నన్ను ఇక్కడ ఉండమన్నారు కానీ నాకు తిండి తిప్పలకి ఏమీ ఏర్పాటు చేయలేదు. నేనేమో మా తల్లిదండ్రుల్ని ఇంత చదివి ఇంత చేసిన తర్వాత వాళ్ళని డబ్బులు అడగడానికి నాకు మనసు రావట్లేదు, కాబట్టి ఇది ఎలాగా, నన్ను నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదా, ఆయనకి చూసుకోవాల్సిన అవసరం లేదా, నేనైతే అడగను, ఆ కావాలంటే ఆకలి తప్పులతో ఇలాగే ఉంటాను అని చెప్పేసి ఏవేవో అన్నాను. మళ్ళీ మర్నాడు మార్నింగ్ దర్శనానికి వచ్చారు స్వామి. నేను స్వామి పక్కనే నడుస్తూ వెళ్తున్నాను, స్వామి నన్ను ఇలా చూశారు, నేను కూడా స్వామి వైపు చూశాను, ఇవన్నీ తెలిసిపోయా ఏంటి అనుకున్నాను. సరే అంత ఆలోచించలేదు, అంత టైం వ్యవధి లేదు. స్వామి ఇంటర్వ్యూకి అందరినీ పిలిచారు, పిలిచి లోపలికి వెళ్తూ వెళ్తూ నా వైపు కూడా చూసి రా అన్నారు. నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ జి వెంకట్రామన్ అని మన ఎక్స్ వైస్ ఛాన్సలర్ ఆయన్ని కూడా పిలిచారు. వెంకట్రామన్ రా అన్నారు. వెంకట్రామన్ వచ్చారు. వస్తే వెంకట్రామన్, ఈ అబ్బాయి రేడియో సాయి గ్లోబల్ హార్మోనీలో జాయిన్ అయిపోతాడు, అంటే ఆయన
అంతకు ముందే 3 రోజుల క్రితం వెంకట్రామన్ గారు స్వామిని అడిగారు, స్వామి రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి పిల్లలు కావాలంటే ఏం అవసరం లేదు, ఉత్తిని అడుగుతుంటావు నువ్వు, నేను ఎవరిని ఇవ్వను పో అన్నారు. ఆయనకి సడన్ గా ఈ విధంగా అంటున్నారని ఆయనకి అంతు చిక్కలేదు. లోపలికి పిలిచి, నన్ను పిలిచి ఆశీర్వదించి, ఐఎమ్ వెరీ హ్యాపీ నువ్వు ఈ రేడియో సాయి గ్లోబల్ హార్మోనీలో చేరి స్వామి యొక్క సందేశాన్ని జగద్వ్యాప్తం చేయడానికి నువ్వు కృషి చెయ్యి అని చెప్పేసి పాద నమస్కారం ఇచ్చి బ్లెస్ చేసి బయటికి వెళ్లారు. వెంకటరామన్ గారు వెంటనే నన్ను ఆఫీసుకు తీసుకెళ్లి జాయిన్ చేశారు. నా మొదటి శాలరీ సెంట్రల్ ట్రస్ట్ నుంచి వచ్చే నా చేతిలో ఉన్న 1000 రూపాయలు లాస్ట్ రూపాయి ఖర్చు పెట్టే రోజుకి సెంట్రల్ ట్రస్ట్ నుంచి నా మొదటి శాలరీ వచ్చింది. ఆనాటి నుంచి నేను కంప్లీట్ గా ఇండిపెండెంట్ గా ఎవరి ముందు చేయి జాపకుండా ఆనందంగా స్వామి సమక్షంలో ఎటువంటి చీకు చింత లేకుండా గడిపాను. కాబట్టి స్వామి చెప్తుంటారు, మీరు భగవంతుణ్ణి కోరుకోండి, భగవంతుణ్ణి కోరుకుంటే ఆయన మీకు అన్ని మీకు కావలసిన సకల సదుపాయాలు కూడా ఆయన కల్పిస్తాడు అని చెప్పి చెప్తుంటారు. అంటే ఈ కొబ్బరి చెట్టు అనేది ఒకటి ఉంటుంది, నీడ అనేది ఇంకొకటి ఉంటుంది. మనం ఈ నీడ అనే చెట్టు, ఈ ప్రపంచం అనే చెట్టుని ఎక్కుతాం, కానీ చివరికి మిగిలేదు నీడే. స్వామి ఏమంటారంటే నిజమైన చెట్టు ఎక్కండి, నిజమైన చెట్టు ఎక్కితే మీకు పైన కొబ్బరి నీళ్లు దొరుకుతాయి. నిజమైన చెట్టు ఎక్కుతూ ఉంటే మీకు నీడ మీద కూడా మీరు ఎక్కుతూ ఉంటారు. కాబట్టి భగవంతుణ్ణి కోరుకుంటే భగవంతుణ్ణి కూడా పొందుతారు, ఈ ప్రపంచంలో కూడా సక్సెస్ పొందుతారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి కోరుకోండి, మీకు మీరు డిమాండ్ చేయండి, అది మీ హక్కు. అదే అంటారు స్వామి, అది మీ హక్కు. పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గెడిదాకా అట్టేయుండు, కోరిన కోర్కేదో కోరనే కోరితివి, కోర్కే తీరుదాకా వీడకుండు. పోరు పడలేక నేనైన బ్రోవవలయు, వడలు తెరియక నీవైన అడుగవలయు, అంతియే గాని నీ అంత నీవు, తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు. కాబట్టి మీరు స్వామిని అడగడం మీ హక్కు, ఆ హక్కుని మీరు వినియోగించుకోండి. మన తల్లి తండ్రి గురువు దైవమైన స్వామిని కాకపోతే మనం ఎవరిని అడుగుతాం? మనకి ఏది అవసరమో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అది స్వామి చూసుకుంటారు, కానీ అడగడం మాత్రం మన హక్కు. కాబట్టి అడగండి, స్వామి నాకు కనిపించు అంటే మీకు కనిపిస్తారు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నేను అన్నారు స్వామి అన్నమయ కీర్తనలో. కాబట్టి ఉన్నాడనుకుంటే ఉన్నాడు, దగ్గర లేడనుకుంటే దగ్గర లేడు, నాలోనే ఉన్నాడు అనుకుంటే మీలోనే స్వామి దర్శనమిస్తారు. అది మన భావాన్ని బట్టి ఉంటుంది, కానీ ఆయన ఎప్పుడు కూడా భగవంతుడు సేవకుడు, మీ సేవకుడు, మీ ద్వారం దగ్గర నించుని ఉంటాడు, మీరు ఏ ఆజ్ఞ ఇస్తారో అని వేచి ఉంటాడని స్వామి చెప్పారు ఒకసారి ఉపన్యాసంలో. చూడండి ఎంత ముల్లోకాలను ఏలేటువంటి స్వామి. ఈ విధంగా సూర్యకిరణాలు ఎప్పుడూ కూడా వెలుగును ప్రసరించడానికి మీ దగ్గర, మీ ద్వారం దగ్గర ఎప్పుడూ ఉంటాయి. ద్వారం మీరు తెరవాలి, తెరిస్తే సూర్యకిరణాలు లోపలికి వస్తాయి. మనం అడగాలి, మనకి అడిగే హక్కు ఉంది స్వామిని. కాబట్టి మనం స్వామినే కోరుకుందాం, స్వామి మిగిలినవన్నీ కూడా మనకి ఏర్పాటు చేస్తారు. ఈ విధమైనటువంటి ఎన్నో అనుభూతులు, అనుభవాలు స్వామి మాతో పంచుకున్నారు. ఒకరోజు పూర్ణచంద్రలో మేమంతా కూడా ఈవినింగ్ దర్శనం అయిపోయిన తర్వాత స్వామి దగ్గర కూర్చుని పాదసేవ చేస్తుంటే స్వామి అందరితోనూ కబుర్లు చెప్పేవారు. అప్పుడు ఒకరోజు స్వామి కబుర్లు చెప్తుంటే ఒక డబ్బాలో స్వామి తమ్ముడు గారింటి నుంచి ఈ వేయించిన బొరుగులు కొన్ని వచ్చాయి. అది తీసుకొచ్చి స్వామి కిచెన్లో డైనింగ్ హాల్లో పెట్టారు. స్వామి కుర్చీలో కూర్చున్నారు, చూశారు. కుక్ వచ్చి, స్వామి ఈ విధంగా ఈ వేయించిన బొరుగులు వచ్చాయి స్వామి అంటే అట్లాగా ఉంచి ఉంచి అన్నారు. సడన్ గా స్వామి అక్కడ పక్కన న్యూస్ పేపర్ ఉంటే నన్ను చూసి, ఒరే న్యూస్ పేపర్ ఇట్లా అన్నారు. న్యూస్ పేపర్ ఇచ్చాను. సరదా, స్వామి ఎప్పుడు న్యూస్ పేపర్ చదవరు, ఊరికే అక్కడికి వస్తుంది.
సరే ఎందుకు అడిగారు అని చెప్పి న్యూస్ పేపర్ ఇస్తే స్వామి ఆ న్యూస్ పేపర్ని ఓపెన్ చేసి ఒక షీట్ బయటికి తీసి దాన్ని రెండు ముక్కల కింద చించారు. మళ్ళీ ఆ ముక్కని ఇంకో రెండు ముక్కల కింద చించారు. ఇప్పుడు నాలుగు ముక్కలు అయ్యి, అలాగా ఇంకో నాలుగు ముక్కలు, టోటల్ 8 పేపర్ న్యూస్ పేపర్ షీట్స్ చేసి ఒక షీట్ తీసుకుని దాన్ని ఇలాగా వేరుశనగ పొలుకులు వేసే కాగితంలాగా ఇలా చుట్టారు. చుట్టి ఆ బొరుగులు తన చేతితో తీసుకుని ఆ అందులో వేసి అక్కడున్న మా అందరికి కూడా ఒక్కొక్కటి తన చేతితో చేసి అందరికి కూడా పంచి రండి సరదాగా తిందాం అని చెప్పేసి మా అందరికి ఇచ్చారు. ఇచ్చి నేను చిన్నప్పుడు ఈ విధంగానే నేను పుష్పగిరికి వెళ్ళినప్పుడు వేరుశనగ పలుకులు ఇటువంటివన్నీ కూడా ఇలా కాగితంలో చుట్టుకుని నేను తినేవాడిని, ఇది చాలా సరదాగా ఉంటుంది కదా అని చెప్పి మేమందరం వైస్ ఛాన్సలర్ మేమందరం కూడా ఈ కాగితంలో ఇది పట్టుకుని మేము స్వామి ముందర అందరూ కొంచెం కొంచెం నోట్లో వేసుకుంటూ ఆనందంగా కబుర్లు చెప్పుకున్నాం అన్నమాట. అంటే అంత ఏదో మన ఇంట్లో అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుని సరదాగా ఆనందించే ప్రక్రియలో భాగంగా ఇటువంటివి ఎన్నో ఎన్నో స్వామి అవకాశాలు కల్పించారు. ఒకసారి స్వామి నన్ను అడిగారు, స్వామి భోజనం చేస్తున్నప్పుడు, ఏమిరా ఏమంటున్నారు అమ్మా వాళ్ళు అన్నారు. అంటే స్వామి మొన్న టీవీలో మీ పక్కన చూశారంట నన్ను, చాలా సంతోషించారు స్వామి, నేను కొంచెం లావయ్యానని కూడా చెప్పింది స్వామి మా అమ్మ. అవునా, అట్లాగా, సరే అయితే చూస్తూ ఉండు, నేను నిన్ను ఇంకా లావు చేస్తాను అన్నారు. అప్పుడు నేను ఓన్లీ 49 కేజెస్. మా ఇంట్లో విశ్వ ప్రయత్నం చేశారు నన్ను ఎలాగైనా ఈ బోర్నవేటాలు ఇవన్నీ తాగిపించి కొంచెం లావు చేద్దామని, కానీ ఫలితాలు ఇవ్వాలి. ఆ స్వామి ఏమో చూసి ఇంకా లావు చేస్తాను, చూస్తుండు నిన్ను అని. అప్పటి నుంచి స్వామి తన పక్కనే డైనింగ్ హాల్లో నేను స్వామి పక్కనే కూర్చునేవాడిని. అంటే గబగబా అందరూ వచ్చేసి కొంచెం కొంచెం దూరంగా కూర్చునేవారు, ఒక్క సీటు మిగిలేదు స్వామి పక్కన, అక్కడ నేను కూర్చోవాల్సి వచ్చేది. స్వామి పక్కన కూర్చున్నాము అంటే ఆ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా వడ్డించమనేవారు. నాకేమో చిన్న కడుపు, పొట్టలో జాగా లేదు, కానీ కుక్కకి వెయ్యి వెయ్యి వెయ్యి అని పూర్తిగా పళ్ళెంలో వడ్డించే వరకు ఊరుకునేవారు కాదు. ఆయన ఇంతే తినేవారు, ఫ్రూట్స్ 4, రాగి సంకటి, ఎప్పుడైనా కొంచెం రైస్ తినేసి 2 నిమిషాల్లో చేతులు కడిగేసుకునేవారు. ఆయన మాత్రం పాటించేవారు కాదు. ఆ తర్వాత అందరూ కూడా భోజనం పూర్తి చేసేవారు, నా పళ్ళెం నిండా ఉండేవి. ఇకపోతే అందరూ పూర్తి చేసే వరకు స్వామి లేవరు, ఆవిడ ఎంత చిన్నవాడైనా సరే. సో నా గురించి వెయిట్ చేసేవారు అందరి కళ్ళు, డ్యాగళ్ళు వీడు ఎంతసేపు తింటాడు అని చెప్పి స్వామి మాత్రం సావకాశంగా వాళ్ళతో కబుర్లు చెప్తూ నేను తినేదాకా ఉండి అప్పుడు లేచేవారు. ఆ విధంగా అయ్యేసరికి నేను 9 కేజీలు ఫ్యూ మంత్స్లో పెరిగాను. పెరిగితే స్వామి తర్వాత ఎప్పుడైనా అడిగారు, పెరిగావా అంటే పెరిగాను స్వామి అంటే చాలా సంతోషం, చాలా అంటే నా వాడు లావు అయ్యాడు, నేను లావు చేశాను వీణ్ణి అంటే స్వామి గోవర్ధనగిరి ఎత్తినంత ఆనందాన్ని పొందారన్నమాట. ఆ వెంటనే ఉపన్యాసంలో ఒకరోజు పబ్లిక్గా స్వామి మా పిల్లలంతా ఉన్నారు, స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఒక విధంగా ఉండేవారు, ఎంత చేసినా సరే సరిగ్గా తిండి అది తింటుండేవారు కాదు. ఇప్పుడు ఈ అబ్బాయి స్వామి దగ్గరికి రాగానే 18 కేజీలు పెరిగిపోయాడు అని చెప్పి నన్ను నించోబెట్టి, స్వామి 18 అని నేను అనుకున్నాను అని చెప్పి స్వామి చాలా ప్రౌడ్గా, చూసారా ఇట్లా అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. అది అంటే పిల్లల్ని లేని దానికంటే కూడా ఎక్కువగా ఏ విధంగా అయితే ఇది చేస్తారో ఆ విధంగా స్వామి మమ్మల్ని లేనిది కూడా కల్పించి చెప్తుండేవారు. అంటే ఒక్కొక్కసారి పరిచయం చేస్తూ ఎంఏ ఎంబీఏ ఎంటెక్ ఎంబీబీఎస్ ఎంఎస్సి అనేవారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ని డిగ్రీలు ఉన్నాయా ఈ అబ్బాయికి ఇంత చిన్న వయసులో అంటే వారికి తెలియదా, స్వామికి తెలియదా? అంటే అది స్వామి యొక్క ఆప్యాయత అన్నమాట. అంటే మావాడు ఉన్నవి లేనివి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే చెప్పుకుంటారు స్వామి కూడా అట్లే చెప్తారన్నమాట. అంత ప్రేమ మన భక్తులు అంటే స్వామికి అంత ప్రేమ. అట్ ద రిస్క్ స్వామి తప్పు చెప్తున్నారని కొంతమంది అనుకునేవారు, ఆయనకి పట్టింపే లేదు, నా వాడిని నేను గొప్ప చేసి చూపించాలి అన్న తపన తప్ప ఇంకొకటి లేదు. అది స్వామి యొక్క ప్రేమ. అయితే ఇంకో చిన్న విషయం చెప్పాలి నేను. స్వామి ఆ రోజు నించోబెట్టి 18 కేజీలు అన్నారు, 49, నేను ఇవాళ 67, ఎగ్జాక్ట్ గా 18 కేజీలు పెరిగాను నేను.
కాబట్టి స్వామి వాక్కు బ్రహ్మవాక్కు మనం మన అల్ప జ్ఞానముతో ఏదో అనుకుంటాం, స్వామి అంటే ఇలా చెప్తున్నారు అని నేను అనుకునేవాడిని. నా భ్రాంతి ఎందుకంటే అవజానంతి మామూడాహ మానుషీం తనుమాశ్రిత అని ఆ పక్కన ఉంటే అంతా మైమర్చిపోయి యశోద ఏ విధంగా అయితే నీవు కేవలము బాలుడివి అని అనుకుని రాటను కట్టిందో ఆ విధంగా మేము కూడా ఆ స్వామిరా వచ్చారులే వెళ్ళి ఆ స్టేజ్కి తీసుకొచ్చేసారు. కానీ అప్పుడప్పుడు తన దివ్యత్వాన్ని వ్యక్తపరుస్తూ నీవు చేస్తున్నవన్నీ నాకు తెలుసు అనేటువంటి ఆ అనుభూతులను ప్రసాదిస్తూ స్వామి ముందుకి తీసుకెళ్లారు. కాబట్టి ఇవాళ నేను మీ అందరితోనూ నా యొక్క అనుభవాలు పంచుకోవాలని, స్వామి నాకు పంచి ఇచ్చిన ఆనందాన్ని మీ అందరితోనూ పంచుకుని ఆనంద సాగరంలో మునిగి తేలాలని. నా వరకు స్వామి ఒకటే చెప్పారు, స్వామి నేను ఏ సాధన చెయ్యాలి అని అడిగాను ఒకరోజు. ఎప్పుడు కూడా నాకేమి చెప్పేవారు కాదు, ఏ సాధన చెయ్యాలి ఏం చెయ్యాలి అని అడుగుతుంటే ఏం అవసరం లేదని ఒకరోజు నువ్వు ఏమి చేయక్కర్లేదు, స్వామి సన్నిధిలో ఉంటే స్వామి అన్నీ చేసుకుంటారు, బొగ్గు నిప్పుగా మారాలంటే ఏం చెయ్యాలి అన్నారు, బొగ్గు నిప్పు దగ్గరికి తీసుకురావాలి స్వామి అంటే ఇది అంతే. మీరు భగవత్ సన్నిధిలో ఉన్నారు, మీ మనసు ఎప్పుడూ భగవంతుడి సన్నిధిలో ఉంటే అన్ని సద్గుణాలు అన్ని సాధనలు అన్ని ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి ఎప్పుడు మీ మనసును స్వామి దగ్గరే పెట్టుకోండి, అప్పుడు మీకు మీరు చేయవలసిన సేవా కార్యక్రమాలు భజనలు ఏవైతే అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అది లేని నాడు ఇవన్నీ కూడా ఉపయోగం లేదు అని చెప్పేసి స్వామి నాకు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఇచ్చి అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి అద్వైతంతో కూడినటువంటి విషయాలు చాలా చలాకీగా తేలికగా చెప్తుండేవారు స్వామి. ఒకరోజు చెప్పారు, స్వామి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, భగవంతుడు సర్వవ్యాపి, స్వామి అన్ని చోట్ల ఉన్నాడు, కానీ మరి ఎందుకు మీరు అనుభవించలేకపోతున్నారు అని అడిగారు. అంటే స్వామి అది కొంచెం సాధన చెయ్యాలేమో ఇది చెయ్యాలేమో అది చేయాలి తెలిసిందేదో చెప్పాం అంటే స్వామి అన్నారు, నువ్వు ఎందులో పనిచేస్తున్నావు అన్నారు. రేడియో సాయిలో పనిచేస్తున్నాను స్వామి. రేడియోలో సాయి గ్లోబల్ హార్మనీ వినాలంటే ఏం చెయ్యాలి అంటే స్వామి దాన్ని ట్యూన్ చేసుకుని ఆ ఫ్రీక్వెన్సీకి పెట్టుకోవాలి అని. పెట్టుకోకపోతే ఆ సాయి గ్లోబల్ హార్మనీ ఛానల్ లేనట్టా అన్నారు. అంటే లేదు స్వామి ఉంది, కానీ మన పరికరాన్ని ట్యూన్ చేసుకుంటే అది మనం ఛానల్ రేడియో ద్వారా అనుభవించవచ్చు స్వామి. అంటే భగవంతుడు కూడా అంతే, సర్వవ్యాపి సర్వాంతర్యామి. నీ దేహం అనే రేడియోని నువ్వు ట్యూన్ చేసుకో, ఎప్పుడు ఆ ఛానల్నే వింటూ ఉండు, అప్పుడు నువ్వు స్వామిని ఎక్కడున్నా కూడా నువ్వు అనుభవించగలవని చెప్పి ఇటువంటి ఎన్నో సూక్తులను చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్టుగా కరతలామలకముగా స్వామి బోధించేవారు. కాబట్టి మనం అందరం కూడా ఎంతో సుకృతం చేసుకున్నాం, స్వామి యొక్క దివ్య రూపాన్ని చూడగలిగాం, వారి సమకాలీనులుగా జీవించగలిగాం, వారి సందేశాన్ని ఆస్వాదించగలిగాం, వారి రూపాన్ని చూసి ఆనందించగలిగాం. ఇంతకంటే కూడా మనకి ధన్యత వేరొకటి లేదన్నది మనం దృఢంగా విశ్వసించి మనం ఆనందంగా ఉంటూ మన తోటి వారిని ఆనందపరుస్తూ ఇదే మనం స్వామికి ఇవ్వగలిగే నివాళి బహుమతి తీర్చుకోగలిగేటువంటి రుణం. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామికి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.

ఇంతవరకు మీరు హైదరాబాద్ లోని శివం మందిర ప్రాంగణంలో 2013 ఏప్రిల్ నెలలో జరిగిన సమర్పణ కార్యక్రమంలో స్వామి విద్యార్థి శ్రీ కె అరుణ్ గారిచే అందించబడిన ఉపన్యాసంలో చివరి భాగాన్ని విన్నారు. వచ్చే ఆదివారం ఇంకొక విద్యార్థి అనుభవాలను మీరు వింటారు. సాయిరాం.

మహేశ్వరుని అందెల గల్లు నాకు ప్రాణం పోసిన అమృత చల్లు. నేను పూరించే శంఖారావం నిఖిల సృష్టికి ఆవిర్భావం. నా హృదయ వేదిక జనన మరణాల గీతిక. నా వైభవ పోలిక ప్రపంచపు అందాల దీపిక. స్తంభించిన శిఖరం శాంతించని సగరం. పవిత్రపు అనలం అగుపించని అనిలం. సకలం ద్వంద్వత్వపు సమరం. అదే నా సృష్టికి మూలం, అదే నా ప్రాణబీజం. నేనే నాట్యం, నేనే నృత్యం. ఓ అనంత తేజో విలాసమూర్తి, ఓ అవ్యాజ కారుణ్య చక్రవర్తి, ఓ శతసహస్ర మాతృవాత్సల్య సింధు, ఓ దీనజనానన బంధు. నా శ్రమ ఓ బిందువై మీ పాదం కడగని, నా ప్రేమ ఓ బంధమై మీ హృదయం తాకని, నా ప్రతి భంగిమ నేను మీకు ఎత్తే నీరాజనం, నా ప్రతి హావభావం నేను మీ పాదాన నిలిపే పుష్పజాలం. Thou art the awareness of existence. Thou art the life in evolution. Thou art the changeless, inseparable rock bed under the ceaseless flow of the world. Thou art the consciousness of omnipresence. In thy realm of beauty, life flows to perfection. Knowledge fructifies into wisdom, and duality dons the garb of unity. I perceive thee in the splendor of 16 forms. I bow to the Lord Vishnu. I bow to thee in awe and reverence.

0: In a recent interaction with his students, the divine unraveled the mystic symbolism of the sequence of Lord's descent in the 10 forms. He said, Dashavatara in reality is evolution of human life. The life cell swims in the fluid like a fish. The zygote represents the tortoise. Embryo in the initial stages is in the form of Varaha, the boar. Vamana is the little newborn. The little child should grow to encompass the entire universe. Then alone life stands complete. Our awareness and understanding are still in their infancy. O Master, only with your touch we shall evolve to embrace entirety.
1: జీవితానికి అర్థం కనుమరుగైనప్పుడు, సమాజంలో స్వార్థం ధర్మాన్ని దొంగిలించినప్పుడు, వేదం వాదాలకు అమ్ముడు పోయినప్పుడు, సాకార సాక్షాత్కారునికై భక్తుడు తపించినప్పుడు, జన్మమే ఎరుగని జగన్మూలుడు యుగాల తరబడి ఈ భూమిపై అవతరిస్తూనే ఉన్నాడు. దశావతారాలు మానవ పురోగతికి, పరమ ప్రేమ పట్టువదలక పరితపిస్తున్నదన్న సత్యానికి మౌన సంతకాలు. ప్రతి అవతారం ఓ ప్రేమ ప్రబంధం. జలచరాల నుండి జీవం ఉభయచరాలకు తరలిందని, క్రూర మృగంగా ఎదిగిందని, మానవునిగా తర్వాత మారిందని, అరిషడ్వర్గాలను అధిరోహించిన ప్రతి మానవుడు పర్తివాసుడని లోకానికి ప్రబోధించిన భగవంతుని విధానమే ఈ దశావతార నృత్యం.

0: O Lord, your descent on this earth is an act of extreme compassion. The Creator created Himself in all the limitations to elevate His creation. His glory became the glory of His creation. His story became the story of His creation. Fortunate art thou, O man, to behold His limitless entity in the beautiful mantle adorned by an ochre robe. In His age, I see the end of darkness. I see the end of ignorance. I see hope. I see faith. I see His resplendent countenance. I see His radiating smile.
1: Swami, మీ స్పర్శతో కఠిన శిలాహృదయాలు కారుణ్య సాగరాలుగా మారుతాయి. మీ కరుణా వీక్షణాలు మానవుని మనస్సుల మాలిన్యాలను ప్రక్షాళన చేసే పరమ పవిత్ర ప్రేమ ప్రవాహాలు. మనిషిని మాధవునిగా దిద్దుతూ భువనే స్వర్గముగా మార్చుతూ మానవ నాగరికతకు రూపురేఖలను తిరిగి రాసే మీ దివ్యావతార వైభవాన్ని ఈ విధంగా ఊహిస్తుంది నా మనసు.